0: అంటే ది మైండ్ లూజెస్ ఇట్స్ వెరీ నేచర్ ఇట్సెల్ఫ్ అండ్ బికమ్స్
1: కనుక మొట్టమొదట భగవంతునికి మనసును అర్పితం చెయ్యాలి.
0: Therefore, in the very first place, we will offer our mind to the Lord.
1: మనసును అర్పితం చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమములు తానే చూసుకుంటాడు.
0: After offering the mind to him completely, God will take care of us in all the other
1: aspects. ఒక సమయం లోపల జనక మహారాజు తన రాజ్యం లోపల ఎవరైనా పండితులు కాని, మహనీయులు కాని, ఋషులు కాని, యోగులు కాని, జోగులు కాని, వైరాగులు కాని, విరాగులు కాని ఎవరైనా సరే నాకు ఆత్మజ్ఞానమును బోధించాలి అని అందరికీ వర్తమానం పంపాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ కింగ్ జనక సెంట్ వర్డ్ అండ్ మెసేజ్ టు పీపుల్ అట్ లార్జ్ ఆస్కింగ్ బీయింగ్ ఎ స్కాలర్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏ యోగి ఏ మహర్షి ఏ జోగి whoever he be, he should come and teach me the knowledge of
1: arram yokka oka rikabulo kaalu petti rendava rikabulo kaalu petti lopana nenu naaku aatmanandam chekurchali brahma prapti chekurchali annadu.
0: He also said that within a matter of a few moments I should be able to get brahma gnana.
1: Rikabulo kaalu petti puram nikki rikab unta chupa.
0: While climbing the horse, before he completely climbs on it, he should be able to just get brahma gnana.
1: ee vidhamuga evaru cheyaro alanti panditulnu kaani alanti vedantulnu kaani alanti yogulnu kaani naa rajyamlo unchukonu vaar rajyam nunchi bayata taramtaan annadu.
0: If there are people who will not be able to accomplish this particular task for me, whether he is a scholar, whether he is a learned person, whether he is an educated person, I don't want to
1: look ఈ ఋషులకు ఈ యోగులకు భయం ఏర్పడింది.
0: దీస్ స్కాలర్స్ దీస్ ఋషిస్ దే వర్ ఎ లిటిల్ ఫ్రైటెన్డ్.
1: ఇది మన విద్యకు పరీక్ష ఘట్టం అనుకున్నారు.
0: దే టోల్డ్ దెంసెల్వ్స్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ టెస్ట్ ఫర్ అవర్ స్కాలర్షిప్ అండ్ లెర్నింగ్.
1: కానీ ఎవరు ఈ దీనికి సాహసించలేదు.
0: బట్ నో వన్ డేర్ కమ్ అవుట్ అండ్ ఆఫర్ హిమ్సెల్ఫ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం.
1: ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించాడు అష్టావక్రుడు.
0: అష్టావక్ర ఎంటర్ ది కింగ్డమ్.
1: ఈ మిథిలాపురం దాటుకుని ప్రయాణం చేస్తున్న సమయం లోపల ఊరి బయట ప్రతి పండితుడు ప్రతి యోగి కూడా చాలా విచారంతో కూర్చున్నారు.
0: వైల్ హీ వాస్ గోయింగ్ ఆన్ ద రూట్ వెన్ హీ కేమ్ టు మిథిలాపుర దేర్ వర్ పీపుల్ స్కాలర్స్ పండిట్స్ అండ్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ జస్ట్ దేర్.
1: ఈ అష్టావక్రుడు మీ విచారములకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: They were looking worried and grief ridden. Ashtavakra asked them, what is the cause for your worry and grief?
1: వారు జరిగిన విషయం చెప్పారు.
0: దే ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ఆల్ ది థింగ్స్ దట్ హావ్ హ్యాపెన్.
1: ఇంత మాత్రమేనికే మీరు వెర్చేది ఎందుకు? నేను దీనికి తగినటువంటి జవాబు చెప్తానని నేరుగా జనక మహారాజు ఆస్థానంలో ప్రవేశించాడు.
0: He told them, why should you get frightened for such a small thing? I will be able to solve this particular problem. So saying, he entered the court of Janaka directly.
1: Raja, మీకు ఆత్మజ్ఞానం ప్రబోధించటలో నేను సిద్ధంగా ఉన్నానన్నాడు.
0: He addressed the king and said, well king, I am ready to teach you the knowledge of atma.
1: Aithe ee atma gnanamu ee rajabhavanamlo cheyadaniki veelu kaadu.
0: But this knowledge of atma cannot be taught.
1: Ee rajabhavanam anta kudanu rajoguna tamoguna tho nindi untundadi.
0: This palace is full of rajoguna and tamoguna.
1: Shuddha sattvikam lopala ninnu pravesh pettali.
0: I should make you enter into an area of shuddha sattva.
1: Kanaka naa venta rammannadu. Athanitho teesukellaadu. Athani ventane కొన్ని గుర్రములు సైన్యములు అంతా కూడా వెళ్ళింది.
0: He took him with him and along with him they took a few horses and
1: పరివారం అంతా ఒక చోట నిలబెట్టాడు.
0: He made the entire army and
1: మధ్య అరణ్యం లోపల ఈ జనక మహారాజు అష్టావక్రుడు ప్రవేశించారు.
0: In the middle of the forest this అష్టావక్ర and జనక మహారాజా entered.
1: అప్పుడు జనక మహారాజును కోరాడు అష్టావక్రుడు, రాజా నేను ఇప్పుడు ఆత్మజ్ఞానంలో బోధించేటువంటి వాడును, నీవు వినేటువంటి వాడు, వినేటువంటి వాడు శిష్యుడు, బోధించేటువంటి వాడు గురువు. ఇది నీకు ఒప్పుకోగలిగినటువంటి విషయమేనా అన్నాడు.
0: అష్టావక్ర ఆస్క్డ్ కింగ్ జనక, వెల్ ఐఎమ్ నౌ గోయింగ్ టు టీచ్ యూ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మన్. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దేర్ ఫోర్ ఐఎమ్ ది ప్రిసెప్టర్ అండ్ యూఆర్ గోయింగ్ టు లెర్న్ అండ్ దేర్ ఫోర్ యూఆర్ డిసైపుల్. ఆర్ యూ ప్రిపేర్ టు యాక్సెప్ట్ దిస్?
1: అంగీకరించుటే నిజమైన మొట్టమొదట నాకు గురుదక్షిణ ఒకటి ఇవ్వమన్నాడు.
0: ఇఫ్ యు ఆర్ అగ్రీబుల్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రపోజల్ దెన్ యూ హావ్ టు ఆఫర్ గురుదక్షిణ ఆఫరింగ్స్ ఆఫ్ ద శిష్య టు గురు.
1: గురుదక్షిణ ఇచ్చిన తర్వాతనే ఉపదేశం ప్రారంభించాలి.
0: ఓన్లీ ఆఫ్టర్ యూ గివ్ యువర్ ఓన్ ఆఫరింగ్ టు ది గురు దెన్ ఐ విల్ బి స్టార్టింగ్ మై టీచింగ్.
1: నాకు కావాల్సింది బ్రహ్మప్రాప్తి, కనుక దేని నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను, సర్వమును త్యజించివేస్తాను అని చెప్పాడు జనక మహారాజు.
0: కింగ్ జనక టోల్డ్ వస్తవక్ర దట్ యాజ్ ఐ వాంట్ ది అటైన్మెంట్ ఆఫ్ బ్రహ్మన్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్ దట్ యు వాంట్.
1: నాకు ఏమీ అక్కర్లేదు, నీ మనసుని ఇవ్వమన్నాడు.
0: Then he told him that I do not want anything else, I want your mind.
1: Ichina annadu.
0: He said I have offered my mind to you.
1: Inka na manasu kaadu tama manasu.
0: Then Janaka said this is not my mind, from now onwards it will be yours.
1: Aithe gurrani teppinchadu.
0: Then he brought the horses.
1: Ikkada nilabettadu.
0: He made them stand.
1: Raja kontha sepu kurchomannadu.
0: He asked the king to sit down.
1: Maharajunu tana rajyamloni madhya margamlo kurchobettadu ashtavakrudu.
0: He made king sit down in the middle of the road in his kingdom.
1: Ee rajunu madhya margamlo kurchobetti tanu aranyamlo vellipoyadu. Oka chettu kinda prashantanga kurchunnadu.
0: He made king sit down in the middle of the road, main roads in the kingdom, and ashtavakra walked into the forest, sat down quietly under a tree.
1: ఈ సిపాయి ఎంతసేపు చూచారు, మహారాజు కానీ అష్టావక్రుడు కానీ రాలేదు.
0: ది సోల్జర్స్ వెయిటెడ్ ఫర్ ఎ లాంగ్ టైం, నైదర్ కింగ్ నార్ అష్టావక్ర కేమ్ ఓవర్ దే.
1: వీరు ఏమైపోయినారు ఏమో చూడాలని చెప్పని పెద్దగా ఒక్కొక్కరు బయలుదేరి వచ్చారు.
0: దే వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ హాస్ హ్యాపెన్ టు దెమ్, సో వన్ బై వన్ దే ప్రొసీడెడ్ టువర్డ్ దెమ్.
1: చూచేటప్పటికీ గుర్రము నిలిచి ఉంది, మహారాజు రోడ్ లో కూర్చున్నాడు, కన్నులు మూసుకున్నాడు, ఏమి కదలటం లేదు, మెదలటం లేదు.
0: When they went and saw, they found king was being seated in the middle of the road. There was a horse. King had closed his eyes. He was not moving either.
1: Ashtavakrudu asale ledu.
0: There was no ashtavakra at all there.
1: Ayyo, ee ashtavakrudu maharajunaku emo yantramo tantramo mantramo emi vesadu, maa raju stambinchipoyinadu nipani chaala digulu paddaru.
0: They were rather afraid this ashtavakra might have exercised some magic over him and they must have made the king lose his consciousness.
1: Pradhanamantri daggariki vellaru.
0: They went to the prime minister.
1: Maharaja, maharaja, maharaja ani ento pilichadu, emi javabu ledu.
0: A prime minister addressed the king. Oh king, oh king.
1: Kannu teravaledu.
0: He did not open his eyes.
1: Nooru teravaledu.
0: He did not open the mouth.
1: E matram kadaledu.
0: He did not move at all.
1: Chuchadu marinta bhayapadipoyadu.
0: The prime minister,
1: maharajuku kala kalaniki edo koncham madhya madhya paniyam samarpayami edo tindi velusinnatundi kada, maa maharaju inta samayena samayamainappatikini ee kinchit aaharam kulanu andinchalekapothunnameni chaala baadhapaddaru.
0: All those people including the prime minister were very much afraid that they were not able to just give any food or drink to the king, which is usually taken by the kings, and they were getting frightened.
1: Tellavari poyinatundi varu in saayam samayam aipotha undi, సాయంకాల సమయం వచ్చింది.
0: మార్నింగ్ దే వెంట్, ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ బై ది టైమ్ దట్ దే వెంట్ అండ్ జస్ట్ రిక్వెస్టెడ్.
1: ఇంకా విధి లేకుండా మంత్రి రథాన్ని పంపించాడు అంతఃపురానికి.
0: లెఫ్ట్ విత్ నో ఆల్టర్నేటివ్ హి సెంట్ బ్యాక్ ది చారియట్.
1: రాణులు కూడా వచ్చారు, వారేమన్నా పిలిస్తే పలుకుతాడో ఏమో అని ఈ మహారాజుకు భ్రమ. మంత్రికి
0: దిస్ ప్రైమ్ మినిస్టర్ సెంట్ ది చారియట్ బ్రాట్ ద క్వీన్స్ థింకింగ్ దట్ ఇఫ్ ది క్వీన్స్ వర్ టు కాల్ ది కింగ్ హీ మైట్ రెస్పాండ్.
1: ఈ మహారాణి వచ్చింది, రాజా రాజా రాజా, రాజా లేదు, రైతు లేదు, ఏమి జవాబు లేదు.
0: ద క్వీన్ కేమ్ అండ్ అడ్రస్ ది కింగ్, కింగ్ డిడ్ నాట్ రిప్లై, దేర్ వాస్ నో రిప్లై అట్ ఆల్ ఫ్రమ్ కింగ్.
1: ఈ లోపల ఈ అష్టావక్రుడు ఎక్కడ వెళ్ళాడు అని సైన్యానంతా అరణ్యమంతా శోధించుతూ వచ్చారు.
0: మీన్ వైల్ ది సోల్జర్స్ వెంట్ సర్చింగ్ ఫర్ అష్టావక్ర ఇన్ ది ఎంటైర్ ఫారెస్ట్.
1: ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు అష్టావక్రుడు.
0: అండర్ ఏ ట్రీ అష్టావక్ర వాస్ బీయింగ్ సీటెడ్ peacefully and in absolute.
1: Itanni patti techaru maa maharaju gati ye vidhanga untunna chudavani.
0: They caught hold of him, brought him and just showed
1: Ashtavakra chirunavulu naadutu maharaju ki em cheyangane untunnadu annadu.
0: Ashtavakra said the king is safe and okay,
1: neeve vachi chudavani pilichukona vacharu.
0: They brought him and told that you can have a look for yourself.
1: Inta varaku mantrulu pranulu inka samipulo ayinatunte varandaru kudanu పలుకరించినప్పటికీ ఒక్క పలుకైనా పలకలేదు, కన్నైనా తెరవలేదు.
0: అంటిల్ దట్ టైమ్ వెదర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆర్ ది మినిస్టర్స్ ఆర్ ది క్వీన్స్ ఆర్ అదర్ పీపుల్ రిక్వెస్టెడ్ హిమ్, హీ డిడ్ నాట్ ఓపెన్ ద మౌత్, హీ డిడ్ నాట్ ఓపెన్ ద ఐస్.
1: కానీ అష్టావక్రుడు వచ్చి రాజా అని పిలిచాడు.
0: దెన్ అష్టావక్ర కేమ్ అండ్

0: able to get liberation, after he has offered all the entire mind, all the three types of activities to.
1: ఏకవాట దీని యొక్క అంతరార్థం ఏమన్నా అమనస్కుడు కావాలి.
0: The sum and substance of all this is that one should become amanaska.
1: మనస్సు ఉండినప్పుడే ద్వందములు.
0: Only when you are having mind, there is duality.
1: శీతోష్ణములు, రాత్రింపగలు, చీకటి వెలుతురు, సుఖము దుఃఖము, ఇలాంటి ద్వందములు చేరుతుంటాయి.
0: Cold and heat, day and night, sorrow and joy, all these things will come. Heat and cold, these pairs of opposites will come when you are having mind.
1: కనుకని మనము ఈ రెండింటికి సమత్వంగా గావించుకోవాలన్న, సమత్వం అనుభవించవాలంటే ఈ మనస్సును అర్పితం గావించాలి.
0: If you want to treat all these things equally, you have to offer your mind.
1: కనుకని వేదాంతమునందు మనియేవ మనుష్యానాం కారణం బంధమోక్షం, ఈ మోక్షమునకు బంధమునకు మూల కారణం మనస్సేనని చెప్పారు.
0: That's why in Vedanta, in philosophy, it has been just said that it is the mind which is responsible for liberation.
1: ఈ మనస్సు అంటూ ఉండినంత వరకు ఈ రజో తమో గుణములు తన వదలవు.
0: So long as you are having mind, this రజో గుణ and తమో గుణ will not leave you.
1: ఈ రజో తమో గుణములు ఉండినంత వరకు దేహం ఒక స్థిరత్వానికి రాదు.
0: So long as you are having రజో గుణ and తమో గుణ, there will be no steadiness of the body.
1: కనుకనే ఇది ఈ మనస్సు దేని వల్ల కదులుతూ ఉండాలి.
0: What is the reason as to why this mind is moving and unsteady?
1: కాయము యొక్క వాంఛల వల్ల కదులుతూ ఉండాలి.
0: On account of the desires of the body, the mind moves.
1: ఇది ఒక చిన్న ఉదాహరణ.
0: One small example for
1: ఒక పాత్రలో నీరు పోసాము.
0: You have poured a little water into a vessel.
1: పాత్ర కదిలినప్పుడు ఈ నీరు కూడా కదిలిపోతుంది.
0: When the vessel is moved, the water moves.
1: పాత్ర స్థిరంగా ఉంటుంటే నీరు కూడాను స్థిరంగా ఉంటాయి.
0: ఇది వెసల్ ఇస్ స్టడీ, ది వాటర్ ఆల్సో.
1: స్థిరంగా ఉండేటువంటి జలములో మన ప్రతిబింబము స్థిరంగా కనిపిస్తుంది.
0: ఇన్ స్టడీ వాటర్ యూ బి ఏబుల్ టు గెట్ యువర్ ఓన్ ఇమేజ్.
1: కదిలేటువంటి జలం లోపల ప్రతిబింబం కూడా కదులుతూ ఉంటుంది.
0: ఇన్ ఎ మూవింగ్ వాటర్ యూ ది ఇమేజ్ విల్ బి మూవింగ్.
1: కనుకని ధ్యాననిష్ఠుడు కావాలన్నప్పుడు ఈ ధ్యానం అంటే శరీరమును కదల మెదలకుండా దానిని ఒక స్తంభింప చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు స్టేట్ ఆఫ్ మెడిటేషన్, కీప్ యువర్ బాడీ స్టడీ.
1: దేహం ఒక పాత్ర వంటిది.
0: Body is like vessel.
1: Mind andulo unnatundi jalam vantadi.
0: Mind may be compared to water inside.
1: Ee paatra anetundi yokka deham kadilinappudu jalam kuda kadultundi.
0: If the body moves, it is like movement of the vessel. The mind inside.
1: Kanukane yuvukulu ainatundi varandaru kudanu manasunu kadilinchakunda chesukovalante mottamota dehanni chedilo pettukovali.
0: Therefore, youth, if you want to just control your mind and make it steady, keep your body steady.
1: మనం దేహాన్ని ఇంతగా కదిలిస్తుంటే ఇంకా మనసు ఇంకెంతగా కదులుతుంది.
0: ఇఫ్ యూ కెన్ మూవ్ యువర్ బాడీ సో మచ్, హౌ మచ్.
1: ఒక బావిలో మన చిన్న రాయిని మనం వేసినట్టుంటే అక్కడ అలలు ప్రారంభం అయిపోతాయి.
0: ఇఫ్ యూ థ్రో ఎ స్టోన్ ఇన్ ఎ వెల్, రిపుల్స్ విల్ స్టార్ట్.
1: ఈ యొక్క అలలు ఎంతవరకు పోతాయి, బావి ఎంత ఉందో అంతవరకు పోతాయి. మనకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ ఈ అలలు బావి అంతా వ్యాపించిపోతాయి.
0: These ripples and these waves which result on account of throwing of the stone, they spread to the very end of the well.
1: అదే విధంగానే మన మానస సరోవరంలో థాట్ అనేటువంటి ఒక రాయి వేసేటప్పటికి అదంతా అలలుగా వెళ్ళి కాళ్లల్లో, చేతుల్లో, కన్నుల్లో, చెవుల్లో, సర్వత్రా దేహం అంతా వ్యాపించిపోతుంది.
0: ఇన్ ద సేమ్ వే, వన్స్ యూ పుట్ ఎ థాట్ ఇన్ టు ది మైండ్, ఇన్ ద వెల్ ఆఫ్ ద మైండ్, ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్ బాడీ.
1: కనుక అది ఎలాంటి తలంపు అలాంటి క్రియల్లో ప్రవేశిస్తాయి అందాలంట. కూర్చునే సమయంలో ఏదో ముసలి వారు కూర్చున్నట్టుగా ఇట్లా వంగి కూర్చోవటం మంచిది కాదు.
0: When you are sitting, your posture should not be like that of an old man
1: bent. ఇగ కూర్చోవాలి.
0: It should be steady and straight.
1: అట్ట కదా అని మరి ఇట్లా కూర్చోకూడదు.
0: You should not go to the other extreme of raising your head up.
1: లేక తల మరి ఇటువైపును అటువైపును కూడా చెప్పకూడదు.
0: షుడ్ నాట్ టర్న్ యువర్ హెడ్ దిస్ సైడ్ ఆఫ్ ది
1: అదర్. ధ్యానానికి సగిరేటువంటి ఒక పద్ధతి అని చెప్తూ వచ్చారు. ధ్యానానికి
0: ఫర్ మెడిటేషన్ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: మన తలలో ఒక గూటం కొడితే ఆ గూటానికి దేహమంతా చుట్టుకున్నట్టుగా ఉంటుండాలి. మూలాధారం వరకు కూడా సమానంగా బెండ్ కాకుండా ఉంటుండాలి.
0: యూ వర్ టు స్ట్రైక్ ఎ లాంగ్ నెయిల్ ఇన్ యువర్ హెడ్, యూ షుడ్ గో స్ట్రైట్ ఇన్ టు ది మూలాధార అండ్ ది ఎంటైర్ బాడీ.
1: ఈ స్పైనల్ కాలం నుంచి కూడాను ఈ మూలాధార చక్రం నుంచి సహస్రార పద్మం వరకు ప్రయాణం చేస్తుంది కుండలిని శక్తి.
0: ఈ కుండలిని పవర్ విల్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ మూలాధార టు సహస్రార అండ్ దేర్ ఫర్ ఇట్ షుడ్ బి స్టడీ.
1: ఈనాటి నుంచి మనం వంగి కూర్చుంటే ముసలి అయ్యేటప్పటికి మరీ బెండ్ అయిపోతాం.
0: Right from the boyhood itself, you bend so much. By the time you become old,
1: మన మెడకాని, మన నడుము కాని, మన భుజం కాని, ఎక్కడే కాని బెండ్ కాకూడదు, వంగిపోకూడదు.
0: Beat our head, beat our neck, beat our body. There should not be any bend.
1: ఇది విద్యార్థులు.

0: అత్యవసరమైనటువంటిది, సాధకులు కూడా చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఈక్వలీ సో ఫర్ సాధకస్.
0: కనుక నేను అప్పుడప్పుడు విద్యార్థులను ప్రశ్నించుంటాను, స్టడీ దేనికోసం అంటే స్టడీ కోసం స్టడీ అన్నాను.
1: Therefore, I'll be telling students quite often that why are you studying? You are studying for becoming steady.
0: Steady kosam study cheyali kani chenchulato monkey mind ga chesukovalante inga study enduku manaki inga.
1: You have to become steady, you have to study and not
0: maatalaade samayamlo tappa maatalaade samayalo kudanu kulukutu maatadakoddu.
1: Excepting when you are playing, you should not be moving too much. Even when you are talking,
0: paatalu paade samayalo kudanu vidu paadutunnada ledha anetundi kuda manaku teliyinatundi reethiga paadali.
1: Even when you are singing, you should sing in such a way that people should not be able to make out easily.
0: Ee vidhanga dehanni ee chinna vayasu nunchine mana adupulo pettukunnappude manam bhavishyattulo annintini kudanu sulabhanga sadhinchagalam.
1: In this way, right from boyhood, if we can keep our body under control, it would be very useful to achieve many things in life.
0: Manavulakandarkini అర్జునుడు ఒక్క ఆదర్శవంతుడుగా నిరూపించే నిమిత్తమై కృష్ణుడు అర్జున్ ఈ రీతిగా ప్రతినిధిగా పెట్టుకున్నాడు.
1: దట్ ఈస్ వై కృష్ణ హాస్ కెప్ట్ అర్జున యాజ్ అన్ ఐడియల్ రిప్రజెంటేటివ్ టు ప్రూవ్ టు ద హ్యూమానిటీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఎ మోడల్.
0: కనుకనే నిమిత్త మాత్రం భవశేష సాక్షి, అర్జున నిన్ను నిమిత్తంగా తీసుకుని జగత్తునకంతా కూడాను ఈ సత్యాన్ని అందిస్తున్నానని చెప్పాడు.
1: Therefore Krishna said, Arjuna, I am taking only as an instrument in order to give.
0: అర్జునుడు మొట్టమొదట సరైనటువంటి ఆదర్శవంతుడిగా తయారు కావాలి.
1: Therefore in the very first place Arjuna must become an ideal person.
0: ఈ సమస్త చంచలత్వమునకు రజో తమో గుణములే ప్రధానమైనటువంటివి.
1: For all this wavering mentality it is రజో గుణ అండ్ తమో గుణ
0: క్రమక్రమేణ దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: He asked him to gradually remove and get rid of these two things.
0: ఇక్కడ రెండో అధ్యాయం లోపల సాంఖ్యయోగం నందు ఈ గుణముల గురించి అనేక విధములుగా చెప్పి తనకు సార్థకమయ్యేటువంటివి నిరర్థకమైనటువంటివి ఏమిటేమిటో అనేటువంటిది చక్కగా నిరూపించి చెప్పాడు కృష్ణుడు.
1: In the second chapter of సాంఖ్యయోగ, Krishna has explained in a number of ways things which are useful to Arjuna and which are not going to be so useful to Arjuna.
2: That was the 30th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 12th September 1984, Bhagavan explained how purity of mind is required to obtain God's grace and self-realization.

ఇట్టి వారికి ఈశ్వరత్వం పెట్టుగలుగు. వినుడు భారతీయ వీరసుతుడ.

0: వీరసుతుడా.
1: వి స్టడీ మోస్ట్ డివోటెడ్లీ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ అస్ టు క్యారీ ఆన్ అవర్ లైవ్లీహుడ్. బట్ నో వన్ కమ్స్ ఫార్వర్డ్ టు స్టడీ దట్ గివ్స్ అస్ లిబరేషన్. హౌ డు యూ ఎక్స్పెక్ట్ సచ్ పీపుల్ టు రికగ్నైజ్ ది డివినిటీ? లిసన్ టు దిస్ వాలియంట్ సన్ ఆఫ్ భారత్.
0: విద్యార్థులారు,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి విద్యార్థులు చదువు సంధ్యల ప్రారంభం కాగానే అహంకారము, ఆడంబరము, మోహము ఆపాద మస్తకములకు విద్య కంటే ముందుగానే ప్రవేశించి ఉంటాయి.
1: బిఫోర్ వన్ అక్వైర్స్ నాలెడ్జ్ యాజ్ వన్ లెర్న్స్
0: ఎడ్యుకేషన్
1: before he educates himself completely, right from top to toe there circulates in him the percolates ego, pomp and attachment top to toe.
0: Intakito poka durbuddhulu duralochanalu dushteshtalu duravipraayamulu varilo kevalam cheemala puttala vale పుట్టుతూ ఉంటాయి.
1: ఫర్దర్ యు ఫైండ్ బ్యాడ్ ఫీలింగ్స్, వికెడ్ యాక్షన్స్ అండ్ ఆల్ రాంగ్ సెంటిమెంట్స్ ర్యాంపెంట్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ లైక్ యాంట్స్.
0: నిజముగా యువతుల యందు మానవత్వం అనేటువంటిది మరిపింపజేసేటువంటి యొక్క అష్టమదములు, అరిషడ్ వర్గములు, తమోగుణ రజోగుణములు ఇవన్నీ చేరినప్పుడు 16 కళలుగా రూపొందుతుంటాయి.
1: Among men and women there are 16 qualities that make them forget the very human nature.
0: మానవునియందు ఈ దుష్టమైనటువంటి యొక్క షోడశ కళలతో నిండి ఉంటాడు ఈనాటి యువకులు అందరూ.
1: The modern youth are encompassed by the 16 traits.
0: కేవలము ధనమదము, గుణమదము, భుజబలము, బుద్ధిబలము, ధైర్యబలము, సిరిబలము, సంపద బలము, విద్యాబలము, కులబలము ఇవన్నీ కూడాను అష్టబలము.
1: The various forms of ego, such as the wealth, the quality, the physical strength, intellect and valor. They are not the strength at all. They are forms of ego.
0: దానికి తోడుగా కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మత్సరం ఈ 6.
1: Adding to this there 6 more, the desire, the anger, the lust, the greed.
0: రజోగుణం, తమోగుణము.
1: Adding to that
0: అన్నీ చేరేటప్పటికి షోడశ కళలతో ప్రకాశిస్తుంటాడు ఈనాటి యువకుడు.
1: Adding to that the emotion in the bestial quality, the 16 encompassed.
0: కానీ మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన, దివ్యమైన షోడశ కళలు మరుగుపడిపోతున్నాయి.
1: Therefore, the actual, real, sacred, latent, divine qualities.
0: భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడు.
1: God has got all the 16 traits so sacred.
0: ఈ షోడశ కళలు కాదు.
1: Not of this nature.
0: ఇవి అష్టమదములు, అరిషడ్ వర్గములు.
1: These are 8 forms of ego and 6 weaknesses.
0: వీటిని ఏనాడు విద్యార్థి దూరము గావించునో ఆనాడే ఇతను భగవత్ సంబంధమైనటువంటి షోడశ కళలతో ప్రకాశిస్తాడు.
1: దట్ డే వెన్ స్టూడెంట్ గెట్స్ రీడ్ ఆఫ్ ది 16, దెన్ యూ విల్ హ్యావ్ ది లేటెంట్ 16 డివైన్ క్వాలిటీస్.
0: కనుక మానవుని యొక్క ప్రధాన గుణములు కామ, క్రోధ, లోభ, మోహము మాత్రమే కావు.
1: దేర్ ఫర్ ది చీఫ్ క్వాలిటీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆర్ నాట్ లస్ట్, గ్రీడ్, యాంగర్, అవరీస్ అండ్ సో ఆన్.
0: ఇవి కేవలము మృగ లక్షణములు,
1: అనిమల్ క్వాలిటీస్.
0: మానవుని లక్షణములు, మానవుని యొక్క గుణములు, మానవుని యొక్క విలువలు సత్యము, ధర్మము, శాంత, సహనము, సానుభూతి, త్యాగము ఇవి మానవుని యొక్క సహజమైనటువంటి యొక్క విలువలు.
1: ద హ్యూమన్ క్వాలిటీస్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, ఫర్బేరెన్స్, కంపాషన్, సింపతి.
0: ఈనాటి మానవుడు పశుగుణములను ప్రవేశపెట్టుకోవటం చేతనే మానవతా విలువలు మరుగైపోతున్నవి.
1: బికాస్ ఆఫ్ బీస్టియల్ క్వాలిటీ ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ హిడెన్.
0: కనుకనే ఈనాటి విద్యా విధానములో మానవతా విలువలను జ్ఞప్తికి చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, modern education should take up to remind the human values.
0: ఈనాటి విద్యా విధానములో యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటిది.
1: This state of youth comes and goes like a passing cloud.
0: ఈ క్షణికమైనటువంటి యొక్క ఈ యవ్వనత్వమునకు అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ విధంగా పాడు చేసుకుంటున్నారు.
1: For this momentary pleasure, we are just spoiling that infinite latent divinity within us.
0: కాని ప్రతి యువకుడు కూడాను దివ్యమైన భావములను అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, every young man should develop divine thoughts.
0: ధనము,
1: money,
0: కేవలం వస్తుంది పోతుంది.
1: Money comes and goes.
0: ధనమున్న ధనయని ఘనముగా పలికిన పుడమియం దిశమంత శాంతి లేదు.
1: You may pride yourself because of the money you have, but you will not have peace of peace.
0: ఉన్నదని విర్రవీగిన కాని పుడమియం దిశమంత శాంతి లేదు.
1: In spite of high education you have, about which you pride yourself, there is no peace left in you.
0: ఇది ఏమిటి ఈ శాంతి లేనటువంటి విద్యలు?
1: What for is this?
0: ఈ శాంతి లేనటువంటి ధనం మనకెందుకు?
1: Why do you need money?
0: ధనము ఏది? జ్ఞాన ధనము.
1: What money? The wealth of wisdom.
0: ఐశ్వర్యము ఏమిటి? ఐశ్వర్యము, ఆరోగ్య ఐశ్వర్యము.
1: That wealth of health.
0: ఇంకా మనలో ఉన్నటువంటి సంపద ఏమిటి?
1: What is the true wealth within us?
0: పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ సంపద.
1: That wealth of freedom.
0: ఏమిటి ఈ ఫ్రీడమ్ అంటే?
1: What do you mean by freedom?
0: The end of wisdom is freedom అన్నారు.
1: The end of wisdom is freedom.
0: కాదు, ఈనాటి విద్యావంతుల్లో ఫ్రీడమ్ అంటే ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు, ఇష్టమొచ్చినట్టు సంచరించవచ్చును, ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించవచ్చును, ఇష్టమొచ్చిన కార్యములు చేయవచ్చును, అది స్వేచ్ఛ అంటున్నారు.
1: Today people consider freedom meant to act as per one's own vagaries, whims and fancies.
0: ఇది కాదు స్వేచ్ఛ.
1: ఇట్స్ నాట్ ఫ్రీడమ్.
0: ఆత్మ నిగ్రహం స్వేచ్ఛ.
1: ద సెల్ఫ్ కంట్రోల్.
0: ఆత్మానందం స్వేచ్ఛ.
1: సెల్ఫ్ బ్లెస్.
0: ఆత్మ జ్ఞానం స్వేచ్ఛ.
1: సెల్ఫ్ నాలెడ్జ్.
0: ఆత్మ వికాసం స్వేచ్ఛ.
1: సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్.
0: కనుకనే దీనికి ఎట్లా అర్థం అని చెప్పవచ్చును?
1: హౌ డు యూ కాల్ ఇట్?
0: స్వ ప్లస్ ఇచ్ఛ స్వేచ్ఛ.
1: స్వ ప్లస్ ఇచ్ఛ ఈ
0: స్వేచ్ఛ. స్వ ఆత్మ.
1: స్వ ఆత్మ
0: ప్లస్ ఇచ్ఛ డిజైర్.
1: ఇచ్ఛా డిజైర్.
0: ఆత్మ డిజైర్ ఇస్ స్వేచ్ఛ.
1: ద డిజైర్ ఆఫ్ ఆత్మ.
0: ఈనాటి విద్యార్థులు గాని యువకులు గాని ఆత్మ వరకు ప్రయాణం చేయటం లేదు. కేవలము దేహ స్వేచ్ఛను మాత్రమే సంచారంగా వాళ్ళు అనుభవిస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ యంగ్స్టర్స్ డోంట్ గో టు దట్ పాయింట్ ఆఫ్ ఆత్మ. దే ఓన్లీ టేక్ ద బాడీ ఇన్ టు కన్సిడరేషన్.
0: కనుకనే భగవద్గీత ఎందుకులను స్వధర్మ పరధర్మ అని రెండు బోధలు చేశాడు.
1: భగవద్గీత ఆల్సో రిఫర్స్ టు టూ ఆస్పెక్ట్స్, స్వధర్మ అండ్ పరధర్మ.
0: స్వధర్మం అనగా క్షత్రియుడు క్షత్రియ ధర్మ, బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మ, శూద్రుడు శూద్రుడు ధర్మ అని ఈ విధంగా జాతి మత కుల భేదములకు సంబంధించినటువంటి ధర్మములుగా ప్రబోధిస్తూ ఉన్నారు.
1: ది స్వధర్మ ఇస్ టాట్ దిస్ వే బేస్డ్ ఆన్ ద కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: అది కాదు, స్వధర్మ ఆత్మధర్మనే స్వధర్మం.
1: ది ధర్మ, ద కోడ్ ఆఫ్ ది స్పిరిట్.
0: పరధర్మం, పరధర్మం అనగా దేహధర్మము.
1: పరధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద బాడీ.
0: ఈ దేహము జడమైనటువంటిది.
1: బాడీ ఇస్ ఇనర్ట్.
0: దీని యందు మనసే ప్రేరేపణ కలిపి అనేక విధమైనటువంటి కర్మలను ఆచరింపజేస్తుంది.
1: ఇట్స్ ద మైండ్ దట్ ప్రాంప్ట్స్ అండ్ మేక్స్ ద బాడీ యాక్ట్.
0: కనుక మన స్వేచ్ఛ అనేటువంటిది ఇది కాదు మన స్వేచ్ఛ.
1: సో దిస్ ఇస్ నాట్ ద ఫ్రీడమ్.
0: సమాజంలో గౌరవాన్ని సాధించేటువంటి యొక్క ప్రవర్తననే మన యొక్క స్వేచ్ఛ.
1: The kind of behavior that brings you esteem,
0: అనిపించుకునేటువంటి ఒక స్వేచ్ఛనే సరియైన స్వేచ్ఛ.
1: The freedom is the one that gets you the name, respect in society.
0: ఆత్మ జ్ఞానమే సరియైన స్వేచ్ఛ.
1: The knowledge of the self, the wisdom of the self is freedom.
0: ఇంద్రియ నిగ్రహమే సరి అయిన స్వేచ్ఛ.
1: సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ఫ్రీడమ్.
0: దీనినే పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక. అది నీ యొక్క యోగము. మరే ఎంత యోగంలో పుట్టావురా నీవు, అనగా ఏమిటి, ఎంత అదృష్టవంతుడు పోయి.
1: పతంజలి సేస్ వాట్ యోగ, హౌ లక్కీ.
0: అలాంటి అదృష్టవంతుణ్ణే భగవంతుడు కోరి వస్తుంటాడు.
1: గాడ్ హింసెల్ఫ్ విల్ కమ్ ఫార్వర్డ్.
0: భగవంతుడి దగ్గరికి నీవు పోనక్కర్లేదు, భగవంతుడే నీ దగ్గరికి వస్తుంటాడు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు గాడ్, హీ హింసెల్ఫ్ విల్ కమ్ టు యూ.
0: కనుకనే భగవంతుని మనం పిలువనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు కాల్ హిమ్.
0: పరమ భక్తుడైనటువంటి త్యాగరాజు కూడాను
1: ఎ వెరీ గ్రేట్ డివోటెడ్ త్యాగరాజ హింసెల్ఫ్ ఇన్వైటెడ్ గాడ్.

0: Further, he said, I cannot bear the pangs of separation any longer. You come and take care of me.
1: కానీ ఇది భక్తుడు పిలిచవలసినటువంటిది కాదు.
0: But it's not the proper prayer of a devotee.
1: తనలో ఏదో దోషం ఉంటేనే భక్తుడు భగవంతుని పిలుస్తున్నాడు.
0: Unless until he has got a mistake, he doesn't need to invite.
1: భగవంతుడే నిన్ను పిలవాలి. Come on, my dear, అని పిలిచాలి.
0: God himself should invite you. Come on, my dear.
1: ఎప్పుడు పిలిచాడు?
0: When?
1: కరిష్యే వచనం తవ అని అర్జునుడు అన్న తర్వాత.
0: When Arjuna says, I'll follow your command.
1: నీ ఆజ్ఞను తిరసావహించి నా జీవితమంతా నీ ఆజ్ఞలోపలే లీనమైపోతాను అని వాగ్దానం ఇచ్చిన తర్వాత, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవ నమస్కరి మామే వైశ్యసి సత్యంతే ప్రత్యానే ప్రయోజిమి మన్మనాభవ మద్భక్తో, ఇప్పుడు నీవు నావాడురా, కమాన్ కమాన్ అన్నాడు.
0: When Arjuna openly confessed and declared, O Krishna, I'll follow your command, then only Krishna called him.
1: ఆ విధమైనటువంటి యొక్క అద్భుతము కావించిన మరు క్షణంలోనే భగవంతుడు నిన్ను తన చేర్చుకుంటాడు.
0: Then once we surrender, God will certainly call you.
1: అత్యంత సమీపుడవుతాడు.
0: You'll be very close to him.
1: ఈ విధమైనటువంటి యొక్క భావములు మానవుని యందు అమితంగా ఉంటున్నాయి.
0: Such divine feelings are present quite a lot in
1: mankind. అట్టి మానవుడు ఇవి పవిత్రమైనటువంటి మానవతా విలువలని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But today, no one is considering them sacred feelings.
1: ఆ భావములు మానవునికి రావాలి.
0: We should have revived those feelings.
1: ఈ దుర్భావములు నాది కాదు, ఇది కేవలము ఒక మృగముల యొక్క భావములు.
0: These bad thoughts I have are of animal qualities, not mine.
1: నేను మానవుడను.
0: I am man.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి వాణం.
0: I am born from out of the divine.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి మానవులకు ఈ మరు బుద్ధులంతా ఎందుకు వచ్చింది?
0: Having been the spark of the divine, why should you be bestial?
1: కానీ మన యొక్క సంఘదోషమే దీనికి మూల కారణం.
0: The mistake lies with the company.
1: కనుకనే మనం దుష్ట సంఘముల నుంచి దూరం కావాలి.
0: Therefore we should run away from bad company. Run away from bad company.
1: ఒక్క క్షణమైనా అక్కడ వెయిట్ చేయద్దు.
0: We should not wait for a moment.
1: Run away. ఆ దుస్సంగం నుంచి మనం దూరం కావాలి.
0: We should run away from bad company.
1: కనుకనే విద్యార్థుల యందు పవిత్రమైనటువంటి భావములు, పరిశుద్ధమైనటువంటి భావములు, నిర్మలమైన భావములు, నిస్వార్థమైన భావములు పెరగాలి.
0: Therefore,
1: పెరగాలి.
0: Among students, the sacred, pure, selfless thoughts should increase.
1: దీంతో ఒక్క చిన్న ఉదాహరణ మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: Understand clearly one example.
1: భగవంతుడు సర్వమును సృష్టించాడు.
0: God created everything.
1: అణు మొదలుకొని ఘనం వరకు భగవంతుని యొక్క సృష్టియే.
0: రైట్ ఫ్రమ్ మైక్రోకాజం టు మాక్రోకాజం ఇస్ డివైన్ మానిఫెస్టేషన్.
1: అలాంటి భగవంతుని కనుకోవడానికి సాధ్యం కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు నో గాడ్ వేర్ హీ ఇస్.
1: అయితే ప్రతి అణువు కూడాను ఘనంగానే భావించాలి, ప్రతి ఘనం కూడాను అణువుగానే విశ్లేషించాలి.
0: హౌఎవర్ ఎవ్రీ మైక్రో హ్యాస్ గాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ అ మాక్రో అండ్ వైస్ వర్సా.
1: కనుకని ఉద్ధవుడు చెప్పాడు.
0: సో ఉద్ధవ సెడ్,
1: నిను గనుగొన్న గలమా కృష్ణ, నిను గనుగొన్న గలమా.
0: ఉద్ధవ సేస్, కృష్ణ, కెన్ వీ నో యూ?
1: అడవు కంటే అతి సూక్ష్మరూపుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ ఎన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయంబున నిడబాయకుందువట, అడవురేణు తృణకాష్టము మొదలు అఖండ రూపుడవై వెళ్ళిదువట, నిను గనుగొన్న గలమా.
0: యు ఆర్ అమంగ్ ది 84 లక్ష ఆఫ్ క్రీచర్స్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్.
1: అణువునందరూ ఉండేటువంటి వాడు భగవంతుడే.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
1: ఎందుకోసం ఇచ్చాడు ఈ ప్రపంచాన్ని?
0: వై హాస్ హీ గిఫ్టెడ్ దిస్ వరల్డ్?
1: ఓ మానవులారా, ఓ దివ్య జీవులారా, ఇదిగో ఈ ప్రపంచాల్లో సమస్తాన్ని సృష్టించాను.
0: ఓ మ్యాన్ కైండ్, ఓ డివైన్ బీయింగ్స్, ఐ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్.
1: మానవుడికి తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు ఏ ఏ పదార్థములు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా అనుభవించాలో అనేటువంటి దానికి తగినటువంటి సామగ్రిని అంతా నేను సృష్టించాను.
0: ఓ మ్యాన్, రియలైజ్ దట్ ఐ హావ్ గివెన్ యూ, ఐ క్రియేటెడ్ ఆల్ ద మెటీరియల్. ఐ గివెన్ యూ వాటర్.
1: చల్లదనానికి గాలినిచ్చాను.
0: ఐ గివెన్ యూ కూల్ బ్రీజ్.
1: చలిని ఓర్చుకోవడానికి ఎండనిచ్చాను.
0: ఐ గివెన్ యూ ఆల్ హాట్ సన్.
1: నీవు వినడానికి శబ్దాన్నిచ్చాను.
0: సౌండ్ ఇస్ మై క్రియేషన్.
1: త్రాగడానికి నీరిచ్చాను.
0: అండ్ ఐ హావ్ గివెన్ యు ద డ్రింకింగ్ వాటర్.
1: అన్ని పంచభూతములు మీకోసమే సృష్టించాను.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ యూ.
1: కానీ మీ ఇష్టానుసారం అనుభవించుకోండి.
0: Enjoy, experience freely as you like. The freedom is given to you.
1: దీని పైన నాకు ఎట్టి యొక్క అధికారము లేదు.
0: I don't object.
1: ఏ అధికారము లేదు, ఏ అబ్జెక్షన్ లేదు.
0: I don't object. I have no authority also.
1: ఇష్టం వచ్చినట్టు అనుభవించుకోండి.
0: Experience.
1: ఏ ట్యాక్స్ లేదు.
0: No tax.
1: ఏ విధమైన సుంకము లేదు.
0: No tax whatsoever.
1: ఏది లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు ఎంతైనా అనుభవించుకోవచ్చు.
0: Enjoy freely any law.
1: కానీ
0: బట్
1: ఒక్క కండిషన్ మాత్రం ఇచ్చాడు.
0: There is only one condition.
1: ఏ దాన్ని మీరు అనుభవిస్తున్నారో దాని యొక్క ఫలాన్ని కూడా మీరు అనుభవించాలి అన్నాడు.
0: The only stipulated condition is whatever you experience now, you must face the consequences.
1: చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది.
0: If any bad action, you'll have bad result.
1: మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది.
0: Good action will give you good result.
1: దీనిని మీకు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
0: Be ready to face the results.
1: దీంతో నేను కూడా ఏ మాత్రమూ ప్రవేశించను.
0: I don't interfere with the results.
1: అనుభవించే తీరాలి.
0: You are bound to face the results.
1: దీనిని గీత యందు కూడాను చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: గీత ఆల్సో సెట్ ఎ వెరీ గుడ్ ఐడియా.
1: భగవంతుడు చీకటిని దూరం చేయడానికి లైట్నిచ్చాడు.
0: God has given us light to dispel darkness.
1: వేడితో బాధపడేటువంటి వానికి చల్లని గాలిని ఊపిరి పీల్చుకోవడానికి గాలిని ఇచ్చాడు.
0: He has given us cool breeze to breathe enough.
1: మానవుడు అనుకుంటాడు ఇది స్వేచ్ఛగా అనుభవించాలి.
0: Man wants to experience freely.
1: భగవంతుడు గాలిని ఇచ్చి దీపాన్ని అరిపివేస్తున్నాడే, ఇది ఏమి న్యాయము?
0: God has created the breeze that would extinguish the light here. What is the justice here?
1: Mare purusha prayatnam neeku atyavasaramu.
0: Human effort is necessary.
1: Gaalini ichchanu pinchukodaniki, nee pranaanni nilipukodaniki ichchanu.
0: I created this air to sustain your life.
1: Velugunu ichchanu.
0: I gave you the light.
1: Neevu cheekatilo agnanamane cheekatilo pala gunthalo padi అనేక బాధలకు గురి కాకుండా ఉండే నిమిత్తమై నీకు జ్యోతినిచ్చాను.
0: ఐ హావ్ గివెన్ యూ దిస్ ల్యాంప్ సో దట్ యు డు నాట్ సఫర్ ఇన్ దట్ పిచ్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వెలిగే
1: శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఐ గేవ్ యూ ది కెపాసిటీ టు ది
1: దీపానికి వెలిగే శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఇట్ ద లైట్ దట్ ఇల్యూమిన్స్.
1: కానీ ఈ యొక్క వీచేసి యొక్క గాలి వచ్చి వెలిగే దీని జ్యోతిని ఆపివేస్తే నా శక్తికే లోటు కలుగుతుంది.
0: అండ్ ఇఫ్ ది విండ్ దట్ బ్లోస్ extinguishes the lamp over there will be some defect in my creation.
1: అది లా ఆఫ్ నేచర్.
0: That's the law of nature.
1: గాలి గాలి బాలికి వీచాల్సిందే.
0: The air must follow its own nature.
1: జ్యోతి జ్యోతికి బాటికి వెలగవలసిందే.
0: The light should illumine.
1: అయితే నీవు ఆరిపోకుండా నీవు ఒక గ్లాసును పెట్టుకోవాలి, అది పురుష ప్రయత్నము.
0: However, in order to see that you do not be extinguished, you should have a chimney glass there.
1: అది పెట్టుకోకుండా ఓ గాలి నా దీపాన్ని ఆర్పకూడదు అంటే అది ఎక్కడ తప్పు కాదు.
0: On the other hand, you cannot say, oh air, see that this lamp
1: is dead. Nature ke chala viruddham avutundi.
0: It will be against the
1: Bhagavantu srushtinchinatvanti prati dani kudunu viruddham aipothundi.
0: It will be quite contradictory to the entire creation.
1: Kalaku deenini Bhagavantu ye matram kudunu oppukodu.
0: God will not accept that.
1: Aithe
0: however
1: kontha mitimiri poyinappudu,
0: when it's beyond limits,
1: భక్తుని యొక్క మతులు మంచి స్థితికి వచ్చినప్పుడు,
0: when the devotee's mind
1: వారి ప్రార్థన హృదయం నుండి ఆవిర్భవించినప్పుడు,
0: in response to their fervent prayer,
1: అప్పుడు భగవంతుడే సాక్షాత్కరించి వారి బాధలను నివారణ గావిస్తాడు.
0: God manifests himself and gives them relief.
1: ఒక సమయం లోపల మీరు భాగవతంలో చదివి ఉండవచ్చును.
0: At one time in Bhagavatam you must have gone through.
1: బ్రహ్మ గొప్ప కుంభవర్షాన్ని కురిపించాడు.
0: Brahma saw to it that there was downpour of rainfall.
1: Kani urchatam dani sahajamu.
0: It is quite natural for the rain.
1: Gopakalu goparu anta krishnuni chuttukunnaru.
0: All gopikas and cowherd boys were around Krishna.
1: Krishna mammanu rakshinchu rakshinchu maa govunu rakshinchu ee varshamunaku mevu taalalemu jeevinchalemu ee baadhalanu bharinchalemu ani prarthisthaaru.
0: All gopikas cowherd boys prayed to Krishna, Krishna protect us because we cannot bear this heavy rain any longer.
1: Appudu Krishnudu cheppadu.
0: Then Krishna said,
1: varshamunu nilpadaniki veelu kaadu.
0: It's not possible to stop this rain.
1: Naa srushtiye.
0: It is my creation.
1: Kurchavalasindi kurchavalasinade.
0: It's bound to rain.
1: అయితే దానిని తప్పించుకోవడానికి ప్రార్థన వల్ల కొన్ని ఉపాయములుంటున్నాయి.
0: However, there are certain devices to escape from the effect.
1: నాకు శక్తి ఉన్నది కదా అని దాన్ని నిలపడానికి వీలు కాదు.
0: Since I have the divine power, I don't stop.
1: నా శక్తిని నేను ఉల్లంఘించినట్టు అయిపోతుంది.
0: It means I transcend my own law.
1: కనుక రండి,
0: కమాన్,
1: నేను గోవర్ధనకి పర్వతం ఎత్తాను, దాని కింద మీరు దాచుకోండి.
0: ఐ లిఫ్ట్ గోవర్ధన మౌంటైన్ అండ్ యూ కెన్ స్టాండ్ అండర్ ఇట్.
1: వర్షమును మాత్రం నిలపడానికి వీలు కాదు.
0: ఐ డోంట్ స్టాప్ ద రెయిన్.
1: ఆ ఎత్తడానికి పోతే ఈ మానవుని యొక్క మంకు బుద్ధులు,
0: ద నారో మైండెడ్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: తక్షణమే సందేహం ఒకటి ప్రారంభమైపోయింది.
0: ఇమ్మీడియట్లీ దే డౌటెడ్.
1: కృష్ణ రక్షించమని కోరినటువంటి వాళ్ళు,
0: దోస్ దట్ ప్రేడ్ ఫర్ ప్రొటెక్షన్,
1: కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తేటప్పటికీ,
0: వెన్ కృష్ణ లిఫ్టెడ్ ద గోవర్ధన మౌంటైన్,
1: బాలుండి తడు
0: ఈ సచ్ ఎ యంగ్ బాయ్,
1: కొండ దొడ్డది,
0: మౌంటైన్ ఇస్ మైటీ,
1: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
0: మైటీ మౌంటైన్ సో హెవీ, కెన్ హీ ఎవర్ బేర్ ద వెయిట్ ఆఫ్ ఇట్?
1: బాలుండి తడు,
0: ఎ టైనీ థాట్,
1: కొండ దొడ్డది,
0: వెరీ బిగ్ మౌంటైన్,
1: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
0: కెన్ దిస్ బాయ్ బేర్ దట్ హెవీ?
1: ఈ కొండను ఎత్తగలడా?
0: కెన్ హీ లిఫ్ట్ ద మౌంటైన్?
1: వచ్చింది డౌటింగ్ థామస్.
0: డౌటింగ్ థామస్ డౌటెడ్ యాజ్ యూజువల్.
1: తక్షణమే ఎత్తాడు.
0: ఇమ్మీడియట్లీ హీ లిఫ్టెడ్
1: ఓన్లీ ఒక్క చిటికెన వేలు పైన,
0: విత్ లిటిల్ ఫింగర్.
1: అందరూ అందులో వచ్చి చేరిపోయారు.
0: ఆల్ గ్యాదర్డ్ దేర్,
1: చేరేది చేరారు.
0: దే అసెంబుల్ దేర్ ఎనీవే.
1: వర్షం నుంచి తప్పించుకున్నారు.
0: దే కుడ్ అవాయిడ్ ది,
1: తాము తమ గోవులను కూడా అక్కడ చేర్చుకున్నారు.
0: కౌస్ అండ్ అదర్,
1: కానీ తల్లిదండ్రులకు ఒక విధమైన భయము ప్రారంభమైంది.
0: బట్ పేరెంట్స్ వర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిచువేషన్.
1: యశోదానందులు చాలా భయపడుతున్నారు.
0: యశోదానంద వెరీ మచ్ అఫ్రైడ్, ఫియర్ స్ట్రికెన్.
1: కొండ ఎత్తటమేమో ఎత్తాడు, సరిపోయింది.
0: సంహౌ ఆర్ అదర్ హీ లిఫ్టెడ్ ద మౌంటైన్.
1: దాన్ని కింద దింపటం ఎట్లా?
0: హౌ టు పుట్ ఇట్ డౌన్ నౌ?
1: దాన్ని కింద దింపే సమయంలో కొండ కింద మా కృష్ణుడు పడిపోతాడు ఏమో.
0: యాజ్ హీ పుట్స్ ఇట్ డౌన్, వెల్ హీ మే బి అండర్ ద వెరీ మౌంటైన్ విచ్ హీ లిఫ్టెడ్.
1: ఇప్పుడు అనుకున్నారు అందరిని ఒక్కతూరి కృష్ణుడు.
0: కృష్ణ అట్ వన్ టైమ్ సెడ్,
1: నా ఆజ్ఞ మీరు శిరసా వహించాలి అన్నాడు.
0: కృష్ణ సెడ్, యూ షుడ్ ఫాలో మై కమాండ్.
1: ఎవరు నా ఆజ్ఞను పాటించరో వారు రక్షింపబడతారు.
0: Those that who will follow my command will be protected.
1: Yavaru aagnanu ullangistaro vaadu kevalam hatamai pothadu.
0: Those that disobey, they are sure to die.
1: Okkaturi andaru kudanu,
0: at one moment all of you,
1: nenu o om ani palikinappudu andaru kannulu moosukovali annadu.
0: As I say om, let all of you close your eyes.
1: కృష్ణుడు ప్రారంభించాడు.
0: కృష్ణ స్టార్ట్,
1: కన్నులు మూసుకున్నారు.
0: ఎవ్రీబడి క్లోజ్ దేర్ ఐస్.
1: కొండ క్రింద ఉంది, కృష్ణుడు వీడితో ఉన్నాడు, ఆడుతున్నాడు.
0: దే సా ద మౌంటైన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ అదర్స్ వర్ దేర్ అపార్ట్ ఫ్రమ్ దట్.
1: ఇది ఏ భగవంతుని యొక్క లీలలు?
0: దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద
1: డివైన్. కొండ ఎట్ట దిగించాడు, ఎట్ట కిందికి దింపాడు?
0: హౌ ద మౌంటైన్ ఈస్ పుట్ డౌన్ దేర్?
1: ఒక్క క్షణం లోపల ఏమైనా చేయవచ్చును.
0: ఇన్ ఎ మూమెంట్ ఎనీథింగ్ కెన్ బి
1: డన్. కదలదు నీ దుసంకల్పము లేనిదే గడ్డిపోచయును.
0: వితౌట్ గాడ్స్ విల్ ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్
1: కారణ అకారణ.
0: యు ఆర్ బియాండ్ ఆల్ రీజన్.
1: కదలదు నీ దుసంకల్పము లేనిదే గడ్డిపోచయును కారణ కారణ.
0: Without your will, even a grass blade cannot move.
1: మాత్రమునకె పేరు లేకపోవు నీ తలపున, అది ఎరుంగరు మరి గలంగరు మురమి చెందరు భూమిని కొందరు వివేకమున వర్తించదమని కడు విర్రవీగదరు. కాని చివరికే వేడకేది సంభవించునో తెలియవాల ఎంతవారలైనా కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచయును.
0: దే డోంట్ అండర్స్టాండ్.
1: మరి గలంగరు,
0: దే డోంట్ రియలైజ్
1: అందరు,
0: దే డోంట్
1: భూమిని కొందరు వివేకమున వర్తించదమని కడు విర్రవీగదరు. కానీ
0: బట్ దే ప్రైడ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఇంటెలిజెంట్.
1: వివేకమున కడు వర్తించదమని విర్రవీగదరు. కానీ
0: దే ఆర్ హైలీ ఈగోయిస్టిక్ థింకింగ్ దట్ దే ఆర్ ఇంటెలెక్చువల్స్.
1: కడకటికి ఏమి చెందును?
0: బట్ అల్టిమేట్లీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
1: విర్రవీగుతారు.
0: దే ప్రైడ్ దెమ్సెల్వ్స్.
1: అది ఏ భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూక్ష్మము.
0: దిస్ ఇస్ ది సటిలిటీ ఇన్ ది డివినిటీ.
1: కేవలం బాహ్య దృష్టితో సామాన్యమైనటువంటి యొక్క రూపాన్ని మాత్రమే చూస్తూ,
0: వి గో బై ది ఎక్స్టర్నల్ ఫామ్,
1: దాని యొక్క చేష్టను మాత్రమే పరికించుతూ,
0: అండ్ థింక్ ఆఫ్ ది యాక్షన్స్ అసోసియేటెడ్,
1: తాను మావలేస్ జీవితాన్ని గడుతూ ఉన్నాడని భావిస్తుంటారు.
0: As God also leads the life as a human, we consider in a normal way.
1: చాలా మోసం చేస్తుంది.
0: But that will certainly
1: teach us. అది ఏ మానవత్వాన్ని చాలా మరింత మూర్ఖంలో ముంచుతుంది.
0: Our human life will be reduced to a foolish life.
1: దేహం మావలే ఉంటుండాలి.
0: Body of God is
1: మావలే తింటున్నాడు.
0: He also
1: మావలే తిరుగుతున్నాడు.
0: He moves like
1: కానీ
0: but
1: తాను మావాడు.
0: But however, he is different.
1: తాను తానే.
0: He is what he is.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యతత్వాన్ని ఎవడు గ్రహిస్తాడో,
0: the one who knows this principle of truth,
1: అది ఏ నిజమైన విద్య.
0: That is the true education.
1: విజయోసగును వినయంబు.
0: Education confers humility.
1: వినయములను కలుగు పాత్రత.
0: Out of humility,
1: పాత్రత వనల ధనము.
0: And money there.
1: ధనము వల్లను ధర్మంబు.
0: That leads to righteousness.
1: దాని వల్లను ఐహిక ఆముష్మికంబులు.
0: And man gets pleasure here on earth and life after.
1: కనుకనే మొట్టమొదటి చదువు అనేటువంటిది కేవలము ధన సంపాదన కోసం కాదు, విద్యయోసగును వినయంబు.
0: సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ప్రైమర్లీ
1: విద్యా దదాతి వినయం. ఈ వినయం లేనటువంటి విద్య విద్య అనే కాదు, అలాంటి వాడు విద్యార్థియే కాదు.
0: ది వన్ హూ ఇస్ నాట్ హంబుల్ ఇస్ నో స్టూడెంట్ అట్ ఆల్.
1: అతను విషయార్థి.
0: ఇస్ ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్,
1: నాట్ విద్యార్థి.
0: అండ్ నాట్ విద్యార్థి.
1: విద్యాం అర్థైతీతి విద్య.
0: ది వన్ హూ డిజైర్స్ విద్య ఈజ్ విద్యార్థి.
1: కనుక ఈ జగత్తునందు దైవత్వాన్ని గుర్తించటము ఎవరికి అంత సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ది డివినిటీ ఇన్ ఫుల్ ఫర్ ఎనీ.
1: ఎవడు జవదాటకుండా ఆజ్ఞను శిరసావహించి తాను బద్ధుడు అవును, వాడు మాత్రమే ఈ దివ్యత్వాన్ని పరిపూర్ణంగా కూడా అనుభవించగలడు.
0: ద వన్ హూ ఫాలోస్ గాడ్స్ కమాండ్ ఇన్ టోటో విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ది డివినిటీ.
1: ఒకనొక సమయంలో షిరిడి లోపల,
0: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
1: మహాలక్ష్మతై నిరంతరము రాత్రి వేళలయందు సాయిబాబాతో అదే రూమ్ లోనే నిద్రించేటువంటి వాడు.
0: మహాలక్ష్మతై యూజ్ టు స్లీప్ ఎట్ ద ప్లేస్ వేర్ సాయిబాబా స్లీప్స్.
1: ఒక చౌట్రీ అనేటువంటిది ఉండేది, చావడి అని.
0: దేర్ వాజ్ ఎ చౌట్రీ దేర్.
1: దాని పేరు చావడి అన్నారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ చావడి.
1: ఆ చావడి లోపల ఒక చిన్న పలక కట్టుకుని ఆ పలక పైన పవడించేవాడు సాయిబాబా.
0: సాయిబాబా యూజ్ టు రెస్ట్ ఆన్ ఎ వుడెన్
1: ప్లాంక్. ఆ పలక ఎంతది తెలిసినా,
0: యు నో ది సైజ్ ఆఫ్ ది వుడెన్ ప్లాంక్,
1: 5 inches మాత్రమే వెడల్పు.
0: విత్ 5 inches
1: వెడల్పు,
0: విత్ 5 inches.
1: దానిపైన ఆజానుబాహుడు సాయిబాబా.
0: జైజాంటిక్ పర్సనాలిటీ సాయిబాబా.
1: మంచి ఎత్తైనటువంటి మనిషి.
0: ఇస్ వెరీ టాల్.
1: అతను ఆ పలక పైన పవరించేవాడు.
0: బట్ హీ లైస్ ఆన్ దట్ వుడెన్ ప్లాంక్.
1: వేరే ఎక్కడ స్థలం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్లేస్.
1: దానికి కింద మహాలక్ష్మతి పండుకునేటువంటి వాడు.
0: అండ్ మహాలక్ష్మతి స్లీప్స్ బినీత్ దిస్ వుడెన్ ప్లాంక్.
1: కానీ ప్రప్రథమంలో మహాలక్ష్మతికి చాలా భయం ఏర్పడేటువంటిది.
0: బట్ మహాలక్ష్మతి వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఇన్ ద ఎట్ ద బిగినింగ్.
1: ఆ పలకను కూడాను సాయిబాబా పాత పంచలతో ఉంటే ఆ పంచలతో కట్టి పెట్టాడు దాన్ని.
0: ఈవెన్ దిస్ వుడెన్ ప్లాంక్ వాజ్ కెప్ట్ హ్యాంగింగ్ విత్ ది హెల్ప్
1: ఓల్డ్ ధోతీస్.
0: విత్ ఓల్డ్ ధోతీస్.
1: ఆ క్రింద పండుకుంటే అవి ఎప్పుడు తెగుతాయో ఏమో.
0: వెన్ హీ స్లీప్స్ దేర్ అండర్ ది వుడెన్ ప్లాంక్ వెల్ ఇట్ మే డ్రాప్ డౌన్.
1: మహాలక్ష్మతి చాలా చిన్నగా ఉండేటువంటి వాడు, చాలా థిన్గా ఉండేటువంటి.
0: మహాలక్ష్మతి ఈజ్ వెరీ థిన్.
1: అంత పెద్ద మనిషి నా పైన పడితే నేను బ్రతకగలను అని చాలా భయపడిపోతున్నాడు.
0: మహాలక్ష్మతి ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బికాస్ వెన్ సచ్ జైజాంటిక్ పర్సనాలిటీస్ టు ఫాలో ఆన్ హిమ్, వాట్ వుడ్ హ్యాపన్ టు హిమ్.
1: రాత్రంతా నిద్రపోయేవాడు కాదు.
0: వెల్ హీ కుడ్ నాట్ స్లీప్.
1: ఎక్కడ కొంచెం శబ్దమైన పరిగెత్తిపోయేటువంటి వాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ లీస్ట్ ఆఫ్ ది సౌండ్స్ హీ యూజ్డ్ టు గెట్ అప్ అండ్ రన్ అవే ఫ్రమ్ ది స్పాట్.
1: కడపటికి అక్కడ చక్కగా దైవత్వాన్ని ఒక్క మహాలక్ష్మతికి మాత్రమే నిరూపిస్తూ వచ్చాడు.
0: దిస్ డివినిటీ ది ప్రిన్సిపల్ వాజ్ ఓన్లీ డెమోన్స్ట్రేటెడ్ టు మహాలక్ష్మతి అలోన్.
1: మహాలక్ష్మతి లే అన్నాడు.
0: మహాలక్ష్మతి గెట్ అప్.
1: అప్పుడు చోటాభాయ్ అని పిలిచేటువంటి వాడు మహాలక్ష్మతిని.
0: హీ యూజ్డ్ టు కాల్ మహాలక్ష్మతి చోటాభాయ్.
1: ఆ త్రాళ్లు కట్టారు చూడండి, పాత పంచలు కూడా లేవు, ఒట్టి పలక మాత్రమే నిలిచి ఉంటుండాలి గాలిలో.
0: దిస్ వుడెన్ ప్లాంక్ వాజ్ జస్ట్ హ్యాంగింగ్ ఇన్ ది ఎయిర్, నాట్ ఈవెన్ ఓల్డ్ ధోతీ.
1: ఆ పలక పైన జోల మాదిరి ఊగుతున్నాడు సాయిబాబా.
0: ఆన్ దిస్ వుడెన్ ప్లాంక్ యూ ఫైండ్ సాయిబాబా యాజ్ ఇఫ్ హి వాస్ స్వింగ్.
1: నా బరువును ఆ యొక్క పాత పంచలా మోసేటువంటిది కాదు.
0: Do you think that my weight will be borne by that old dhoti?
1: Na shaktiye na ee dehanni baram vahistundadi.
0: It is my divine power that bears the burden of my weight.
1: Appudu cheppadu.
0: Then he said,
1: Malaspati, evvariki neevu cheppaddu.
0: Don't tell this to anybody.
1: Nenu patrilo andaru kudanu nenedo brahmanudani కొంతమంది సింహముడన్నని ఇంకొకరు ఇంకొక వీళ్ళని మరికొంతమంది పటేల్స్ అని ఈ విధంగా నన్ను భావిస్తున్నారు.
0: ఇన్ దిస్ పత్రి విలేజ్ సమ్ కన్సిడర్ మీ యాజ్ ఎ బ్రాహ్మిన్ బాయ్, సమ్ యాజ్ ఎ పటేల్, సమ్ యాజ్ ముస్లిమాన్.
1: పత్రి గ్రామం లోపల
0: బట్ ఇన్ దిస్ పత్రి విలేజ్
1: దేవగిరి అమ్మ గంగా భవాజ్యుడు అనేటువంటి బ్రాహ్మణులకు పుట్టినటువంటి వాడని నేను.
0: ఐఎమ్ బోర్న్ టు బ్రాహ్మిన్ కపుల్ దేవగిరి దేవగిరి
1: గంగాభవాడ్యుడు
0: గంగాభవాడు
1: ఈ ఇరువురి యొక్క కుమారుడు.
0: ఐఎమ్ బోర్న్ టు ది బ్రాహ్మిన్ కపుల్.
1: అప్పుడే తాను అక్కడ చెప్పాడు,

0: ఆ యొక్క మర్మము ఎవరికి చెప్పకూడదన్నాడు.
1: He wanted that the secret should not be revealed to anybody.
0: ఎందుకనగా ఆనాడు ఆ షిర్డి లోపల, ఆ చుట్టు ప్రాంతం ఎందు కూడాను, మహారాష్ట్రం లోపల హిందూ మహమ్మద్స్ అనేటువంటిది చాలా తెగలు ఏర్పడి ఒకరినొకరు చంపుకోవడం జరుగుతుండేటువంటి.
1: బికాస్ అట్ దట్ టైమ్ దేర్ వాస్ రైవల్రీ అండ్ క్లాషెస్ బిట్వీన్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ అట్ దట్ టైమ్.
0: ఇది మంచిది కాదు.
1: సో ఇట్స్ నాట్ ప్రాపర్.
0: కనుక నేను మహమ్మద్స్ లో మహమ్మద్, హిందువులో హిందువు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ఎ మహమ్మదన్ అమంగ్ ముస్లిమ్స్, ఐఎమ్ ఎ హిందూ అమంగ్ హిందూస్.
0: కనుక నన్ను హిందూ అని చెప్పొద్దండి, మహమ్మదని చెప్పొద్దండి.
1: సో డోంట్ టెల్ ఎనీబడి దట్ ఐ యామ్ హిందూ ఆర్ ఐ మహమ్మదన్ ఐదర్
0: అని మహానసుపతి మాట తీసుకున్నాడు.
1: అండ్ దెన్ హి మేడ్
0: ఆ విధమైన కొన్ని కొన్ని రహస్యాలు ఎవరికో ఒకరికిద్దరికి మాత్రమే చెప్తూ వచ్చింది, కానీ ఏ అవతారం నందు కానీ అందరికీ తెలియజేటువంటిది కాదు.
1: డివైన్ సీక్రెట్స్ ఆర్ రివీల్ టు వన్ ఆర్ టూ, ఇన్ నో అదర్ ఇన్కార్నేషన్ థింగ్స్ ఆర్ రివీల్ టు మెనీ.
0: రామావతారం నందు కూడాను
1: ఇన్ రామావతార
0: ఒక్క లక్ష్మణుడు తప్ప మరెవ్వరికి చెప్పలేదు తన యొక్క తత్వాన్ని.
1: The divinity is revealed to Lakshmana alone, none else.
0: Endukati nirantaram kudunu thanu venta janta inta undetunte vaadu.
1: Because Lakshmana was in his company.
0: Lakshmana yokka tyagamu ittidi attidi ni varninchadaniki veeru kaanatunte.
1: The sacrifice of Lakshmana is beyond estimate.
0: Lakshmana goppa rajyam untundadi.
1: There's a big kingdom.
0: Talli dandrulu untunnaru.
1: Parents are there.
0: Bharya pillalu untunnaru.
1: Wife and children.
0: Kaani ivi naaku akkaraledu.
1: But he denied them all.
0: Naa ramudu naaku kavali.
1: He wanted Rama.
0: కనుకనే దేనినైనా నేను త్యాగం చేసి రాములతో నేను వెళుతాను అని సుమిత్ర దగ్గరకు వచ్చి ప్రార్థించాడు.
1: ఈ ప్రే టు సుమిత్ర దట్ ఈస్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఇన్ ఆర్డర్ టు ఫాలో.
0: తల్లి పేరు కూడా ఎంత మంచి పేరు, సుమిత్ర, మంచి స్నేహితురాలు అని.
1: ద నేమ్ ఆఫ్ ద మదర్ ఇస్ సుమిత్ర, గుడ్
0: సుమిత్ర, మంచి స్నేహితురాలు,
1: ఎ వెరీ గుడ్ ఫ్రెండ్.
0: పాదాలకు నమస్కారం చేసి లక్ష్మణుడు వెళుతుంటే, నాయన రాములు ఉండినటువంటి అరణ్యమే నీకు అయోధ్య, రాములు లేనటువంటి ఈ అయోధ్యనే మాకు అరణ్యము అని.
1: When he did namaskar to the feet of his mother taking leave from her, and mother says wherever Rama is, that
0: రాములకు ఎట్టి అనానుకూలము కలిగించుకోకుండా ప్రవర్తించునాయన.
1: Conduct yourself that there would not be any inconvenience.
0: కించిత్తైన కూడాను మనసునందు బాధ కలగకుండా చూసుకో.
1: But see that Rama would not.
0: అతనికి ఏమైనా కొంచెం మనసులో బాధ కలిగితే ప్రపంచానికే బాధ కలుగుతుంది.
1: ఇఫ్ రామా ఫీల్స్ హర్ట్,
0: ఎందుకంటే సర్వత్రా ఉండేటువంటి వాడు భగవంతుడు,
1: భగవంతుని
0: మనసుకి ఏమైనా కష్టం కలిగితే ప్రపంచానికే కష్టం కలుగుతుంది.
1: ఇఫ్ వీ హర్ట్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ బి హర్ట్.
0: చక్కని బోధ చేసింది సుమిత్ర.
1: బట్ గుడ్ టీచింగ్ ఇస్ దట్ సుమిత్ర.
0: కృష్ణావతారం నందు,
1: దెన్ ఇన్ కృష్ణావతార,
0: కృష్ణావతారంలో బలరాముడు ఎప్పుడు ఉండేటువంటి వాడే.
1: బలరామ ఆల్సో వాస్ దేర్.
0: కానీ సాత్యకి మిత్రుడు.
1: బట్ సాత్యకి ఈజ్ ద ఫ్రెండ్.
0: చాలా మంది బ్రదర్ అని కూడా అనుకుంటుంటారు. కాదు కాదు, కృష్ణుడికి పరమమిత్రుడు సాత్యకి.
1: సంథింగ్ దట్ హిస్ బ్రదర్ నో, హీఈస్ ఎనీ క్లోజ్ ఫ్రెండ్.
0: కృష్ణుడు ఎక్కడ ఉంటే ఒక బలరాముడైనా ఉండడు, కానీ సాత్యకి మాత్రం ఎప్పుడు నీడవలే తిరుగుతూ ఉండేటువంటి వాడు.
1: యూ మే ఫైండ్ ఈవెన్ బలరామ మిస్సింగ్ ఎట్ టైమ్, సాత్యకి వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ.
0: తాను దేహాన్ని వదిలేకి పూర్వం కూడాను సాత్యకిని మాత్రమే పిలిచి,
1: ఈవెన్ బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ హీ సమన్డ్ సాత్యకి.
0: ఇదిగో ఇప్పుడిప్పుడు ఈ విధమైనటువంటి యొక్క అల్లర్లు ప్రారంభమవుతాయి.
1: Now only conflict fights start from
0: Yadava kulam nandu musalam prarambham avutundi.
1: There's bound to be kind of infight among Yadavas.
0: Kanuka ee motta mota streelandarni tisukoni ee Hastinapuram vellipommanna.
1: Take away all the women to Hastinapura.
0: Nenu pon annadu.
1: He said I won't go.
0: Nenu neethone untanu.
1: I'll be with you.
0: Appudu inka athani tappinchadaniki meppinchadaniki veelu kaakapoyindi Satyakini.
1: And he could not convince Satyaki in one way or other.
0: Arjuna pilchi,
1: then he summoned Arjuna.
0: Ee villu teesukoni pomani cheppadu.
1: He wanted
0: ever ikkada undakoodadu.
1: Women should not stay here any longer.
0: Mother Yashoda, Devaki Devi, Rukmini, Satyabhama, gopikulu villandarini teesukoni Arjunudu vachadu.
1: Arjuna took them all to Hastinapura. Yashoda, Devaki Devi, Rukmini, Satyabhama and so on.
0: Satyaki kevalam Krishnuni paadalu pattukunnadu, oka chetti kinda kurchunnadu.
1: Satyaki was staying there all along, catching the feet of Krishna.
0: Unnanta varaku neetone untaru, nee velthe nenu kuda vastanu.
1: I'll stay here so long I'm alive, you go, I will also follow you.
0: Vaatini nenu sahinchukolenu.
1: I cannot bear the pangs of separation.
0: Aa vidhamga prarthinchinatvanti vaadu taanu eppudu ee dehanni vadileyadu kudanu Satyaki maatrame cheppadu.
1: Krishna informed Satyaki
0: itivanti konni konni rahasyamulanta kudanu daivattvam lopala enniyo untunnavi.
1: There are so many subtleties, secrets in the divinity.
0: అత్యంత రహస్యమైనటువంటి కూడా చాలా ఉంటున్నాయి.
1: The innermost secrets.
0: అత్యంత సూక్ష్మమైనటువంటి కూడా ఉంటుంటాయి.
1: The subtleties are there.
0: ఇత్యాది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని ఒక్కరి ప్రాణమిత్రుడిగా ఉండినటువంటి వానికి అది చెవిలో వేయటం అందరికీ చెప్పడానికి వీలు కాదు.
1: The innermost secrets, subtleties of the subtleties are conveyed to the closest friend only.
0: కనుక దైవత్వం అనేటువంటిది అందరికి ఏ విధంగా అర్థమవుతుంది?
1: హౌ కెన్ ఎనీ వన్ అండర్స్టాండ్?
0: ఏదైనా అద్భుతాలు చూసినప్పుడు అబ్బా దైవము అంటారు.
1: When they see any miracle, they say, oh God, divinity.
0: అది ఒక దినము రెండు దినము జరుగుతారు, తిరిగి స్వామి సామాన్యమే.
1: After 2 days over, they take it a routine, normal thing.
0: అది కలగకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హ్యావ్.
0: ఎప్పటికీ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ గా ఉంటుండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ త్రూ అవుట్.
0: నేను అవేర్నెస్ అనుకుంటాం, అది కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ అవేర్నెస్.
0: మార్పులు కలుపుకోకుండా, కూర్పులు కలుపుకోకుండా చిత్తప్రజ్ఞుడై ఉంటుండాలి.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎడిషన్స్ ఆర్ డిలీషన్స్. యూ షుడ్ బి స్టడీ.
0: కానీ చాలా మంది భగవద్గీతలో చిత్తప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని అనేక రీతిగా వివరించుకుంటూ వచ్చారు.
1: బట్ భగవద్గీత ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై మెనీ ఇంటర్ప్రిటర్స్ ద క్వాలిటీస్ ఆఫ్ చిత్తప్రజ్ఞ.
0: చిత్తప్రజ్ఞుడు అంటే అందరికీ పగలైనప్పుడు చిత్తప్రజ్ఞుడికి రాత్రిగా ఉంటుంది.
1: People explain that this to a sthita prajna, what a day to everybody, is night for him.
0: Andariki night ainappudu sthita prajnaki pagaluga untadi.
1: What a night to everybody is a broad daylight for a sthita prajna.
0: Ore pichivada
1: am I
0: right? Idi adi sthita prajnaki lakshanalu.
1: Are these the qualities of sthita prajna?
0: Aithe railway station master night anta melukuntaru telavarthu vallanta sthita prajnulena.
1: You find the railway station masters keeping vigilant, awake throughout night.
0: Chaala mandi gurkhalanta kuda raatrintha melukuntaru telavadi nidrapotha vallanta sthita prajnulena.
1: Gurkha's watchmen they are awake throughout night. Are they sthita prajnas?
0: Kaadu.
1: No.
0: Sthita prajnulenga jagat vyavaharam nandu melukunnatunti vaadu bhagavad vishayamlo taanu chaala jagrataga nichu anaga bhagavad vishayamlo melukunnatuntadu. జాగ్రత్త విషయంలో నిద్రపోతుంటాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇన్ ది వరల్డ్లీ మ్యాటర్ హీ స్లీప్స్ వైల్ హీస్ అవేక్ ఇన్ ద డివైన్ రెల్మ్.
0: చాలా మంది జగత్ వ్యవహారం లోపల చాలా జాగ్రత్తగా ఉంటారు.
1: బికాస్ మెనీ ఆర్ అవేక్ ఇన్ ది వరల్డ్లీ వే.
0: స్థితప్రజ్ఞుడు జాగ్రత్త విషయం లోపల పూర్తి మర్చిపోతాడు, తాను ఆనందంలో మునిగి ఉంటాడు.
1: వేరే స్థితప్రజ్ఞ నెగ్లెక్ట్స్ ది వరల్డ్లీ వే.
0: అది స్థితప్రజ్ఞ లక్షణాలు.
1: దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ స్థితప్రజ్ఞ.
0: విషయవాసంలో దూరం చేసుకుని విశ్వేశ్వరుని యొక్క చింతనలో మునిగేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు.
1: స్థితప్రజ్ఞ ఆల్వేస్ స్పెండ్స్ టైమ్ ఇన్ ద డివైన్ అండ్ అవే ఫ్రమ్ ది సెన్షువల్ వరల్డ్.
0: కనుక అట్టి స్థితప్రజ్ఞ లక్షణాన్ని మానవుడు పొందాలని ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ దట్ వన్ షుడ్ బి స్థితప్రజ్ఞ.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధమైనటువంటి యొక్క చర్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: యు ఫైండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: భగవంతుని యొక్క చర్యలేందు సర్వం కూడాను ఆనందమయమైనటువంటిది.
1: Whatever God does, it will be blissful.
0: చెడ్డది అనేటువంటిది ఒక్కటి కూడా జగత్తులో లేదు.
1: There's nothing bad in this world.
0: నీ దృష్టికి అది చెడ్డదిగా ఉండవచ్చును, కానీ అంతా భగవంతుని యొక్క సృష్టియే. భగవంతుని సృష్టి చెడ్డదవుతుందా?
1: From your viewpoint it may be bad, but in God's creation everything is good.
0: నీ ఉన్న స్థాయికి, నీ ఉన్న పరిస్థితికి, నీ ఉన్న తెలివితేటలకు అవి మంచి చెడ్డ అని నిర్ణయించవచ్చు.
1: For your position, the circumstances and level of understanding, it may be good or bad.
0: Kaani annintiki atheetamaina sthayilo pothe anta manchide, edi cheddade ledu lokam.
1: But at the transcendental stage everything is good, nothing is bad.
0: Kaana manamu jagattulo edi kudunu cheddade ledu anetundi bhavanni mana hrudayamlo nimpukovali.
1: So we should not consider anything bad in this world.
0: Alanti goppa paristhiti, అలాంటి భావము మనకు వచ్చేంత వరకు మాత్రము మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Until we reach those heights, we should proceed along the right direction.
0: దీంతో మరొకటి ఉండాలి.
1: There's another point here.
0: అనేక మంది ధ్యాన స్థితిలో మునిగిపోతుంటారు.
1: Many forget themselves in the state of meditation.
0: దైవత్వం అనేటువంటిది ఒక పవర్ఫుల్ కరెంట్ వంటిది.
1: Divinity is a powerful current.
0: మనం అనుకుంటుంటాం త్రీ ఫేస్ అని చాలా పవర్ఫుల్.
1: యూ థింక్ ది త్రీ ఫేస్ కరెంట్ ఫ్లో ఇస్ హైలీ పవర్ఫుల్?
0: అది భగవంతుడు, దానికంటే ఇంకా అధికమైన పవర్ఫుల్.
1: గాడ్ ఈజ్ మచ్ మోర్ దాన్ ది త్రీ ఫేస్ కరెంట్ సప్లై.
0: కనుకనే ఒక చెడ్డ ఇంకొక మంచిలో ప్రవేశిస్తుంటాయి.
1: దేర్ఫోర్ బ్యాడ్ ఎంటర్స్ ఇన్ టు గుడ్ ఇన్ ఇన్
0: ఒక మంచి ఇంకొక చెడ్డలో ప్రవేశిస్తూ ఉంటాయి.
1: లైక్ వైజ్ ది గుడ్ ఫ్లోస్ ఇన్ టు ది బ్యాడ్ ఇన్ అదర్ వే.
0: కనుకనే ధ్యాన సమయంలో మాత్రము ఒక దేహానికి ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
1: Therefore, while in meditation, no two bodies
0: to be clothed. ఉద్దేశం మెడిటేషనే కాదు, ఎలాంటి పరిస్థితిలో కానీ ఇతర దేహంతో ఒక దేహాన్ని కలిపినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు చెడ్డ భావాలు ఉంటే అవి మెత్తవి కరెంటు మాదిరి విండో ప్రవేశిస్తాయి. కనుక నీ సాధ్యమైనంత వరకు కూడాను ప్రత్యేకంగా ఉండటం చాలా మంచి. ఆ ఉద్దేశంతోనే ఋషులందరూ అరణ్యానికి వెళ్ళిపోతూ వచ్చారు.
1: Therefore, to the extent possible, better we don't be close to anybody. Therefore, the sages remain, spend time in
0: solitude. కనుక సాధ్యమైనంత వరకు మీరు ఒకరికొకరికి సాధ్య సంబంధం లేకుండా ఒంటరిగా కొంతవరకు జీవించడం చాలా అవసరం.
1: It is absolutely necessary to spend some time in solitude, left to our own selves.
0: ఇది దైవం యొక్క పరమాత్మ అయినటువంటి రహస్యం.
1: దిస్ ఈస్ ది సుప్రీం సీక్రెట్ ఇన్ స్పిరిచువాలిటీ.

是个好男孩，就是个男人，好男孩就是个好男人。就像他们的爸爸是个男人，就像他们的爸爸是个男人。

0: ఘృష్టం ఘృష్టం పునరపి పునః చందనం చారుగంధం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చందనం రగిలించిన కొలది దాని ఇమిడి ఉన్నటువంటి ఒక సుగంధము బయటపడుతుంది.
1: As you grind the sandalwood, you will experience its fragrance more and more.

0: చెరకును నమిలిన కొలది దాని ఎందున్నటువంటి మాధుర్య రసము మనకెంతయో ఆనందమును చేకూరుస్తుంది.
1: As you chew the sugar cane more and more, you will enjoy its sweetness.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః కాంచనం కాంతివర్ణం. బంగారును మనం కరిగించుకున్నది, మూసపోసుకున్నది పవిత్రమై కాంతివర్ణమైనటువంటి యొక్క కనకంగా తయారవుతుంది.
1: As gold is heated and melted, it shines brilliantly.
0: అటులని ప్రతి మానవుడు కూడాను జీవులను ప్రేమించుకున్నది తన ఎందున్నటువంటి ఆనందము బహిర్ముఖమవుతుంది.
1: Similarly, as man starts loving the fellow beings more and more, he will be blissful more and more.
0: జీవులను ఎంత అధికంగా మీరు ప్రేమించరో మీ ఆనందం కూడాను అంత అధికంగా పెంపొందుతుంది.
1: యువర్ బ్లిస్ ఇంక్రీజెస్ యాజ్ యు లవ్ యువర్ ఫెలో బీయింగ్స్ మోర్.
0: కనుక ఆనందమును అభివృద్ధి గావించుకున్న వాళ్ళని కోరేవారు అందరినీ కూడాను ప్రేమించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు బి బ్లిస్ఫుల్ యు మస్ట్ లవ్ ఆల్.
0: అది ఏ భగవత్ సన్నిధిని చేర్చేటువంటి యొక్క రాయల మార్గము.
1: దిస్ ఈస్ ది రాయల్ పాత్ దట్ టేక్స్ యూ టు ది ప్రాక్సిమిటీ.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఇది బుద్ధుడు బోధించినటువంటి యొక్క రహస్యము.
1: దిస్ ఈస్ ది సీక్రెట్ ఇన్ ది టీచింగ్స్ ఆఫ్ బుద్ధ.
0: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. మొట్టమొదట మనం బుద్ధిని అభివృద్ధి పరచుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ది త్రీ మ్యాక్సిమ్స్ ద ఫస్ట్ వన్ బుద్ధం శరణం గచ్చామి, వి హావ్ టు ఇంక్రీజ్ అవర్ ఇంటెలెక్ట్.
0: ఆ బుద్ధిని సంఘ మార్గమునందు అభివృద్ధి పరచుకోవాలి.
1: ది ఇంటెలెక్ట్ హ్యాస్ గాట్ టు బి డెవలప్డ్ in society.
0: ఈ సంఘమును ధర్మంతో కూర్చి ఆనందించాలి.
1: In society we can enjoy the bliss in a righteous way.
0: ఏ ప్రాణిని కూడాను మనం బాధ పెట్టకూడదు.
1: We should not hurt any living creature.
0: Hurt never, help ever.
1: Hurt never, help ever.
0: ఇది బుద్ధుని యొక్క ప్రధానమైన అహింస పరమో ధర్మ.
1: దిస్ ఇస్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ బుద్ధ విచ్ సేస్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: ఎవరిని కూడా మానసికంగా శారీరకంగా వాక్రీతిగా కూడాను బలహీనం చేయకూడదు, బాధ పెట్టకూడదు.
1: వీ షుడ్ నెవర్ వీకెన్ ఎనీబడి, వీ షుడ్ నెవర్ హర్ట్ ఎనీబడి బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: కానీ ఇది సాధ్యమా అని మీరు సంకల్పించవచ్చును. సాధ్యమే.
1: You may say, is it possible? Yes, it is possible.
0: Dhruda sankalpamto cheyalani anukunnappudu etuvanti ghana karyamaina kudunu manam sulabhanga sadhinchavachchu.
1: If you have strong determination, you can certainly achieve any mighty task.
0: Andari endu unnatvanti oka daivattamu okkade anetuvanti satyanni gurtinchukunnappudu itti deeniki e maatramu bayapadanakkarledu.
1: When once you know God is one in everyone, you don't need to be afraid of anyone.
0: నారాయణుని ఆశ్రయించినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సరెండర్డ్ హింసెల్ఫ్ టు గాడ్ నారాయణ.
0: నామరూపములను ఆశ్రయించినటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు వాజ్ ఆఫ్టర్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: నామరూపములు ఏనాటికైనా కూడా అశాశ్వతమే.
1: The name and form at any time is temporary.
0: Narayana nirantaramu satya swarupude.
1: Narayana is the very personification of truth.
0: Bhagavantuni gala aneka namamulu yandu sat chit anandam anetundidi paramottamainatundi namam.
1: of all the names of God, the highest and the noblest of God name is this Sat Chit Ananda.
0: Sat anaga trikala bhagyamainatundi.
1: Sat means which is indivisible,
0: the bhavishyat vartamanam yendu kudanu marpu kalaganatundi sat.
1: Sat is that which is changeless in all the three periods of time.
0: Atti marpu chendinatundi sattunu satya margamunde ee sattunu manam anubhavinchali.
1: Sat can be experienced along the path of truth.
0: Chitti,
1: the chit,
0: paripurna gnanamu,
1: total awareness.
0: Ee paripurna gnanamu chetane manam paripurna swaroopunni darshinchali.
1: Out of this total awareness you can experience the manifestation of the totality of the divinity.
0: Inka ee rendintini manam anubhavinchina tarvata aanandamu mana nundi aavirbhavistundi.
1: When once you experience these two, naturally you will find the bliss.
0: Kanaka satyanu satyatona chittanu chittatona aanandamu aanandamtona manam anubhavinchinappude sat chit aananda swaroopudu saakshatkaristadu.
1: When once we worship God along the path of truth, sat, in totality of awareness, chit, naturally we will experience bliss, aananda.
0: Prati manavudu kudanu aanandamunu aashistunnadu.
1: Every man wants to be blissful.
0: ఈ ఆనందం ఎక్కడ నుంచి ఉన్నది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: మనం పుట్టినదే ఆనందం నుంచి పుట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ బోర్న్ ఇన్ బ్లిస్.
0: జీవించుతున్నదే ఆనందంలో జీవిస్తున్నాము.
1: వి లివ్ ఇన్ బ్లిస్.
0: అంత్యం కూడా ఆనందం నందే అంత్యమవుతున్నాము.
1: వి ఎండ్ ఇన్ బ్లిస్.
0: కనుక మన జీవితమే ఆనందమయము.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ ఈజ్ ఆఫ్ బ్లిస్.
0: మన జీవిత గమ్యాన్ని మనం గుర్తించుకోవటము కష్టం కాదు.
1: ఇట్స్ నాట్ డిఫికల్ట్ టు నో ద గోల్ ఆఫ్ లైఫ్.
0: జీవిత గమ్యమును ఎవరు కూడా మరువలేరు.
1: నో వన్ కెన్ ఫర్గెట్ ద డెస్టినేషన్ ఆఫ్ లైఫ్.
0: కనుక ఆనందమునే మనం ఆశించాలి, ఆనందమునే అనుభవించాలి, ఆనందం నందే లీనం కావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ బ్లిస్, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అండ్ ఎండ్ ఇన్ బ్లిస్.
0: మానవులకు దేహం అశాశ్వతము.
1: ద బాడీ ఈజ్ టెంపరరీ.
0: ఇలాంటి అశాశ్వతమైన దేహంతో మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందలేము.
1: With this body that is temporary, you cannot have permanent bliss.
0: ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తమే బుద్ధుడు గృహమును వీడాడు.
1: To know this truth, Buddha left his home.
0: మరణించిన దేహాన్ని చూచాడు.
1: He saw the dead body.
0: రోగిని చూచాడు.
1: He saw a sick man.
0: వృద్ధుణ్ణి చూచాడు.
1: He came across an old person.
0: ఈ వృద్ధత్వము రాకుండా ఉండడానికి వీలు కాదు.
1: It is not possible to avoid old age.
0: దేహము యొక్క సహజమది.
1: It's quite natural.
0: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము,
1: all the stages like the childhood, the youth and the old age are quite natural in human life.
0: కనుక ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి యొక్క మార్పులే.
1: They are the physical changes.
0: భౌతికమైనటువంటి మార్పులే.
1: They are external transformations.
0: ఇలాంటి మార్పుల చేత మనం ఏమాత్రం కూడా విచారించకూడదు.
1: We should not be concerned or bothered of these physical external changes.
0: కనుక ఈ దేహమును శాశ్వతమైనదిగా జీవించాలి.
1: You want that the body should be permanent.
0: ఈ మరణమును కారణం ఏమిటి?
1: What are the cause for death?
0: ఈ వృద్ధాప్యమును కారణం ఏమిటి?
1: What are the reason for advanced
0: age? జన్మమును కారణం ఏమిటి?
1: What is the reason for sickness?
0: ఈ రోగమును కారణమేమిటి?
1: వై డిజీజ్
0: అనే సత్యాన్ని పరిశోధన చేస్తూ పరిశీలిస్తూ వచ్చాడు బుద్ధుడు.
1: బుద్ధ వెంట్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్, ఎక్స్పెరిమెంటింగ్, రీసెర్చింగ్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్.
0: కట్టకడపటికీ
1: ఫైనలీ
0: దేహం అనేటువంటిది కేవలం వాటర్ బబుల్.
1: ఫైనలీ హీ కుడ్ నో దట్ బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఈ దేహమునకు రోగమును తెప్పించేటువంటిదంతా కూడాను మనస్సే.
1: The body falls sick because of the mind.
0: Mano sankalpam chetane deham anarogyamunu pondutundali.
1: Only the thoughts of the mind that make the body fall sick.
0: Deenini psychological annaru.
1: We call it psychological.
0: Ee manasika psychological valane shariram yokka tattvamu maarpu chendutu undali.
1: It is the psychology that is responsible for the changes in the body.
0: Kanukani ee manasu anetundidi kevalamu ఒక క్లాత్ వంటిది.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ క్లాత్.
0: కానీ మొన్న చెప్పాను మనసే విష్ణువు అని.
1: ది అదర్ డే భగవాన్ సెడ్ మైండ్ ఈజ్ విష్ణు.
0: ఈ మనస్సు అనేటువంటి విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడే.
1: మైండ్ ద విష్ణు ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: కనుక ఈ దేహతత్వాన్ని మనం ఏమాత్రం కూడాను లెక్క చేయకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ బి టూ మచ్ కన్సర్న్డ్ అబౌట్ దిస్ బాడీ.
0: దేహం ఉన్నంతలోనే దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వైల్ అలైవ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ వీ హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ.
0: కనుక తప్పప్పులు అనేటువంటిది మానవులకి సహజంగా జరుగుతూ ఉంటాయి.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ నాచురలీ హ్యాపన్.
0: కానీ మానవుడు సర్వజీవుని ఎందున్నటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించుకునలేక ఎన్నిన్ని రాగములో ఎన్నిన్ని యజ్ఞములో చేస్తూ ఉంటారు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ ఇన్ ది ఎంటైర్ క్రియేషన్ బట్ హీ అండర్టేక్స్ రిచువల్.
0: ధర్మం ప్రచార సమయం నందు బుద్ధుడు గ్రామ గ్రామం కూడా సంచారం చేస్తూ వచ్చాడు.
1: వైల్ ప్రాపగేటింగ్ ధర్మ బుద్ధ వెంట ఆన్ మూవింగ్ ప్లేస్ టు ప్లేస్.
0: ఒక గ్రామం లోపల
1: ఇన్ ఎ విలేజ్
0: యజ్ఞం ప్రారంభం చేస్తున్నారు.
1: దేర్ సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: ఆ యజ్ఞం లోపల జీవులను బలి ఇవ్వాలి అని ప్రయత్నించారు.
1: దేర్ ఇన్ ద సీక్రెట్ రిచువల్ దేర్ షుడ్ బి ఎన్ ఆఫరింగ్ సాక్రిఫైస్ ఆఫ్ అనిమల్స్.
0: బుద్ధుడు అడ్డం పోయాడు.
1: బుద్ధ అబ్జెక్టెడ్.
0: ఇది జరగకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: సర్వజీవుల వాసు సర్వేశ్వరుడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all of the living beings.
0: ఇది నేను నేర్చుకున్నటువంటి విద్య.
1: This is the education I have learned.
0: ప్రతి జీవి యందు కూడాను భగవంతుడు ఉన్నాడు.
1: In every living being there is God.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: The individual is God, God is the individual.
0: కాబట్టి దీన్ని ఈ విధంగా బలి ఇవ్వడానికి వీలు కాదన్నాడు.
1: He said it's not possible any longer to sacrifice.
0: ఆ యజ్ఞ యజమాని,
1: the master of this ceremony,
0: ఆయన అడ్డు తిరిగి,
1: he just came out and
0: దానికి నేను మోక్షమిని ఇస్తున్నాను.
1: He said, we are helping this animal to be sacrificed to attain liberation.
0: ఆ లిబరేషన్ ఇస్తున్నామనేటప్పటికి బుద్ధునికి చాలా హాస్యం వేసింది.
1: బుద్ధ మేడ్ ఫన్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్.
0: కోరని జంతువుకు నీవు మోక్షాన్ని ఇస్తున్నావు.
1: యు ఆర్ కన్ఫరింగ్ లిబరేషన్ టు ద అనిమల్ దట్ హస్ నాట్ రిక్వెస్టెడ్.
0: మానవుడికి మోక్షాన్ని అందించకూడదా?
1: వై డోంట్ యు లిబరేట్ మ్యాన్ హూ వాంట్స్ లిబరేషన్?
0: కనుక ఈ కోరని జంతువుకు నీవు మోక్షాన్ని అందించడము ఇది నేను నమ్మను అన్నాడు.
1: I am not going to believe you when you say that you are going to give an animal that doesn't desire.
0: ye vedam bodhinchindi indulo ye matramu satyam ledu.
1: Such kind of sacrifices has not been prescribed by any veda, by any other standard.
0: Oka pranini hatya chesthe mocham labhistunda daniki?
1: Can you think of liberation when one creature is sacrificed?
0: Kaadu kaadu.
1: No,
0: idi asatyam.
1: It is false.
0: Oka vela neevu deenni nammi visvasinchi ఆరాధిస్తున్నామంటే దీనికి ఒక ఉదాహరణ ఉంది.
1: ఇఫ్ యు డూ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ స్టిల్ వర్షిప్, హియర్ ఇస్ అన్ ఇల్లస్ట్రేషన్ ఫర్ యూ.
0: ఈ జంతువులు మోక్షాన్ని ఆశించడం లేదు.
1: దిస్ అనిమల్ డజంట్ వాంట్ లిబరేషన్.
0: నీ తల్లి మోక్షాన్ని ఆశిస్తుండాలి.
1: యువర్ మదర్ వాంట్స్ టు బి లిబరేటెడ్.
0: నీ తండ్రి మోక్షాన్ని ఆశిస్తున్నాడు.
1: యువర్ ఫాదర్ వాంట్స్ లిబరేషన్.
0: నీ భార్య మోక్షాన్ని ఆశిస్తుండాలి.
1: సో ఆల్సో యువర్ వైఫ్.
0: నీ కుమారుడు మోక్షాన్ని ఆశిస్తున్నాడు.
1: అండ్ యువర్ సన్ టూ.
0: వీళ్ళకి ఎందుకు బలి ఇచ్చి ఆ మోక్షం అందించకూడదు?
1: వై డోంట్ యు కిల్ దీస్ మెంబర్స్ అండ్ కన్ఫర్ లిబరేషన్?
0: కనుక ఇందులో మోక్షమేగిన ఉంటుంటే నీ యొక్క స్వయం విషయం లోపల నీవెందుకు ప్రారంభించకూడదు?
1: ఇఫ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లిబరేషన్, వై డోంట్ యు అబ్జర్వ్ ఎట్ యువర్ లెవెల్ ఇండివిజువల్?
0: జంతువులకు మోక్షం ఇస్తున్నావు కానీ కోరేటువంటి మానవులకు ఎందుకు మోక్షం అందించకూడదు?
1: అనిమల్ దట్ ఈస్ దట్ హాస్ నో డిజైర్ ఫర్ లిబరేషన్ యు ఆర్ ప్రిపేర్డ్ టు గివ్ ఇట్?
0: చేత మోక్షం ఏనాటికి లభ్యం కాదు.
1: బై సాక్రిఫైసింగ్ అనిమల్ యు కెన్ నాట్ హావ్ లిబరేషన్.
0: ఇది మహా పాపం ప్రారంభమవుతుంది.
1: హి సెడ్ ఇట్ ఇస్ వర్స్ టు ది సిన్స్.
0: కాబట్టి హింస చేయకూడదని దాన్ని అడ్డు చేశాడు.
1: అండ్ హి సెడ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ వైలెన్స్ అండ్ హి అబ్జెక్టెడ్ ది సాక్రిఫైస్.
0: ఈ విధంగా కొన్ని కొన్ని హింసలను చాలా నిర్మూలం గావించి,
1: సో హి అబ్జెక్టెడ్
0: అహింస పరమో ధర్మ అని అహింసను ప్రారంభం చేసుకుంటూ వచ్చి
1: అబ్జెక్టెడ్ టు సర్టన్ యాక్ట్స్ ఆఫ్ వయలెన్స్ అండ్ టాట్ ద స్పిరిట్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మానవుని యందు ఏ ప్రేమ ఉన్నదో, పశుపక్షి మృగాదులు యందు కూడా ఆ ప్రేమ ఉన్నది.
1: ద లవ్ ఇన్ మ్యాన్ ఈజ్ ఈక్వలీ ప్రెసెంట్ ఇన్ బీస్ట్ అండ్ బర్డ్స్.
0: కనుకనే ఈ మానవుని యందున్నటువంటి ప్రేమను పశుపక్షి మృగాదులు కూడా సమానంగా పంచు.
1: Therefore, loving you has got to be shared with birds and beasts around.
0: ప్రతి మానవుని కూడాను ఈ ప్రేమను నీవు పంచు.
1: And share your love with a fellow man.
0: ప్రతి జీవికి ఈ ప్రేమను నీవు పంచు.
1: Share your love with all living creatures.
0: నిజమైనటువంటి యొక్క ప్రేమ తత్వము.
1: This is the true principle of love.
0: ఇది నిజమైనటువంటి లిబరేషన్.
1: This is the true liberation.
0: లిబరేషన్ అంటే ఏమిటి?
1: What is liberation?
0: ఏదో మోక్షము ఎక్కడో పోవటము, ఎక్కడో నివసించడం అనుకుంటున్నారు.
1: Liberation is not presented in this.
0: కాదు కాదు.
1: No.
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమను సాధించినప్పుడే ఇదే మోక్షము.
1: When once you achieve total love, full love, holistic, that is liberation.
0: ఈ పరిపూర్ణ ప్రేమను మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: Make every effort to attain this total love.
0: అప్పుడే మనకు మోక్షం ప్రారంభమవుతుంది.
1: దేర్ లైస్ ద బిగినింగ్ ఆఫ్ లిబరేషన్.
0: ఈనాడు మోక్షము మోక్షమని అనేక రకములైన సాధనలు చేస్తున్నారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ మోక్ష లిబరేషన్ వి ఫాలో మెనీ స్పిరిచువల్ పాత్స్.
0: ఈ సాధనల చేత మనకు లభించేటువంటి తాత్కాలిక శాంతి మాత్రమే.
1: ఎనీ స్పిరిచువల్ పాత్ కన్ఫర్స్ టెంపరీ పీస్.
0: కానీ నవవిధ మార్గములు బోధిస్తూ వచ్చారు పెద్దలు.
1: ఎల్డర్స్ టాట్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం.

0: ఈ నవవిధ మార్గములు ఎందుకు కూడాను కేవలము మనకు లభించేటువంటి ఫలితము తాత్కాలిక ఆనందమే.
1: బై ఫాలోయింగ్ దిస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ యూ విల్ హావ్ టెంపరరీ బ్లిస్.
0: ఈ నవవిధ మార్గములు ఎందుకు కూడాను ప్రేమ ప్రవాహాన్ని మనము అందులో ప్రవహింప చేయాలి.
1: అండ్ యూ షుడ్ సీ దట్ లవ్ ఇస్ అండర్ కరెంట్ అలాంగ్ ద ఆల్ ద 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
0: ప్రేమ అంతర్వాహినిగా ప్రవహించాలి.
1: ఇన్ ఆల్ స్పిరిచువల్ ఎండెవర్స్ లవ్ ఇస్ ది అండర్ కరెంట్.
0: అది నిజమైనటువంటి భక్తి.
1: దాట్ ఈస్ ద ట్రూ డివోషన్.
0: భక్తి అనగా కేవలం భజన చేయటము, పూజలు చేయటము, మంత్రాలు చెప్పటము, వేదమును పఠించటము ఇవి మాత్రమే కాదు భక్తి.
1: డివోషన్ డస్ నాట్ మీన్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఆఫరింగ్ వర్షిప్.
0: అంగములు మాత్రమే.
1: దే ఆర్ ఓన్లీ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: భక్తి అనగా నీ నుండి ఆవిర్భవించేటువంటి ప్రేమను డైరెక్ట్ గా భగవంతుని పైన పంపటమే.
1: భక్తి యాక్చువల్లీ మీన్ sending forth the innate immanent love in you towards God.
0: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి దీంతో ప్రేమించటమే నిజమైన భక్తి.
1: టు లవ్ గాడ్ సెల్ఫ్లెస్లీ అన్కండిషనలీ ఇస్ డివోషన్.
0: వాంఛారహితమైనటువంటి యొక్క విషయముల చేత మనం భగవంతుని ఆరాధించాలి.
1: యు షుడ్ వర్షిప్ గాడ్ వితౌట్ ఎనీ డిజైర్స్.
0: ఏ సాధన చేసినప్పటికీ అందులో అంతో ఇంతో స్వార్థం అనేది ఇమిడి ఉంటుంది.
1: ఎనీ స్పిరిచువల్ పర్సూట్ విల్ క్యారీ విత్ ఇట్ సమ్ ట్రేస్ ఆఫ్ సెల్ఫ్లెస్.
0: స్వార్థరహితమైన,
1: సెల్ఫ్లెస్,
0: స్వప్రయోజన రహితమైన,
1: వితౌట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: ప్రేమను భగవంతునికి మనం అందించాలి.
1: సచ్ లవ్ ఇస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: అది నిజమైనటువంటి లిబరేషన్.
1: దట్ ఇస్ ట్రూ లిబరేషన్.
0: అది నిజమైనటువంటి మోక్షము.
1: దట్ ఇస్ ట్రూ మోక్ష.
0: మోహాన్ని క్షయం చేసుకోవటమే మోక్షము.
1: And to see, to cut off such attachment is liberation.
0: కనుక ఇది కేవలం గ్రంథముల నుంచి మనకు లభించేటువంటిది కాదు.
1: యూ డోంట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ అకాడమిక్ నాలెడ్జ్.
0: పౌలు యొక్క బోధన నుంచి మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: యూ కాంట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ అదర్స్ టీచింగ్.
0: ఉపదేశాల నుంచి మనకు ఆవిర్భవించేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ది టీచింగ్ బై అదర్స్.
0: అంతర్భావం నుంచి మనకు వెలువడాలి.
1: ఇట్ హ్యాస్ టు ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ ఫీలింగ్.
0: మన యందే ఉంటున్నది ఆ మోక్షము.
1: ద వెరీ లిబరేషన్ ఇస్ ఇన్ యూ.
0: మన యందే ఉంటున్నది ఆ ఆనందము.
1: ద బ్లిస్ ఇస్ ఇన్ యూ.
0: ఆనందమునకు నీవే నిలయము.
1: యు ఆర్ ద సెంటర్ ఆఫ్
0: బ్లిస్. హృదయమే నిలయము.
1: యువర్ హార్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
0: కనుకనే అట్టి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రేమ తత్వాన్ని మనం భగవంతునికి అర్పితం చేయాలి.
1: లవ్ దట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ద హార్ట్ హ్యాస్ గాట్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: నేను మొన్న కూడా చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God. Indweller is God himself.
0: ఒక టెంపుల్ మందిరము.
1: Body is the temple.
0: ఈ మందిరము లోపల జీవుడే దేవుడు.
1: The individual, the soul is God himself.
0: నీ జీవుని నీవు ఎంత ప్రేమిస్తున్నావో పరదేహములు ఎంత ఉన్నటువంటి ఒక జీవుని కూడా నీవు అంతగా ప్రేమించాలి.
1: Just as you love yourself, you need to love others too.
0: అది టెంపులే, ఇది టెంపులే.
1: The other body is equally a temple as yours.
0: ఇది జీవుడే.
1: And there you find the soul and also in you. In fact, the soul
0: దేవుడు
1: is one.
0: ఒక్కడే.
1: God is one.
0: టెంపుల్స్ అనేకంగా ఉండవచ్చు.
1: There are many temples, in fact.
0: అదే రీతిగానే ఒక్క వ్యక్తిని,
1: one person,
0: కుమారుడు వచ్చి నాన్న నాన్న అని పిలుస్తాడు.
1: Is addressed by his son as father.
0: కోడలు వస్తుంది మామా మామా అని పిలుస్తుంది.
1: Daughter in law calls him as uncle.
0: బ్రదర్ వస్తాడు అన్నా అన్నా అని పిలుస్తాడు.
1: Younger brother calls him brother.
0: మనుమడు వస్తాడు తాత తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ అడ్రెసెస్ హిమ్ యాజ్ గ్రాండ్పా.
0: ఉన్న ఒకే వ్యక్తిని అనేక మంది అనేక పేర్లతో ఇతన్ని ఆరాధిస్తున్నారు.
1: ద సేమ్ పర్సన్ ఈజ్ అడ్రెస్డ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: అనేక పేర్లతో అతన్ని అనుభవిస్తున్నారు.
1: అండ్ ఎక్స్పీరియన్స్ హిమ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: అనుభవించడం వేరు వేరు కానీ
1: ఎక్స్పీరియన్స్ మే బి డిఫరెంట్.
0: ఉన్నది ఒకే వ్యక్తి.
1: ఓన్లీ వన్.
0: తాత తానే.
1: ఈజ్ గ్రాండ్
0: అన్న తానే.
1: ఈజ్ ద గ్రాండ్ ఫాదర్. హీజ్ ద బ్రదర్.
0: కొడుకు తానే.
1: ఈజ్ ద సన్.
0: కోడలు తానే.
1: అండ్ ఆల్సో ద
0: అదే రీతిగానే ప్రతి ఒక్క మతమునందు కూడాను ఒకరు అల్లా అని, ఒకరు జీసస్ అని, ఒకరు జోరాస్ట్రియం అని, ఒకరు హిందూ అని, ఒకరు రామ అని, ఒకరు కృష్ణుడని, ఒకరు బుద్ధుడని, ఈ విధంగా ఒక్కొక్క రీతిగా భగవంతుణ్ణి అనుభవిస్తూ వస్తున్నారు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎక్స్టోలింగ్ హిమ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ సచ్ యాజ్ అల్లా, జీసస్, జొరాష్ట్ర, రామ, కృష్ణ.
0: దేహ సంబంధమైనటువంటి బాంధవ్యముల యొక్క కర్తవ్యం లే.
1: దట్స్ ఆల్ బేస్డ్ ఆన్ అవర్ బాడీ రిలేషన్షిప్.
0: కానీ దేవుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎట్టి భేదమును కూడా మనం పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్.
0: కనుక బుద్ధుడు అనుకునే వారు బుద్ధునిగా ఆరాధన చేసుకుని,
1: ఇఫ్ యు వాంట్ బుద్ధ వర్షిప్ హిమ్ ఇన్ దట్ నేమ్.
0: ఈశ్వర అనుకున్న వాడు ఈశ్వరుని ఆరాధనగా చేసుకుని,
1: ఇఫ్ యూ లైక్ ఈశ్వర వర్షిప్ గాడ్ యాజ్ ఈశ్వర.
0: అల్లా అనుకున్నటువంటి వాడు అల్లానే ఆరాధన చేయని.
1: యూ మే వర్షిప్ గాడ్ యాజ్ అల్లా టూ.
0: జీసస్ అన్నవాడు జీసస్ ని ఆరాధన చేయని.
1: ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ గాడ్ యూ కెన్ వర్షిప్ జీసస్.
0: ఈ యొక్క పేరును మనం పిలిచినప్పటికీ భగవంతునికి అందేది ఒక్కటే.
1: ఎనీ నేమ్ యూ మే గివ్ బట్ ఓన్లీ వన్ గోస్ టు గాడ్.
0: కనుక గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
0: కనుక దైవత్వం లోపల ఎట్టి భేదములు మనం పెట్టుకోకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి చేసిన నమస్కారము అతనికి ఆరాధనకే పోచేరుతుంది.
1: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ అండ్ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యూటేషన్స్ టు గాడ్.
0: కనుక
1: సో
0: ఎట్టి మతమైన కానీ ఎట్టి కులమైన కానీ భేదాలు పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. కమ్యూనిటీ
0: మినిస్టర్ చెప్పాడు.
1: ద మినిస్టర్ సెడ్ ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఆమ్నిప్రెజెంట్ గాడ్.
1: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్.
0: ఈ ఒక్కడే గాడ్.
1: గాడ్ ఈజ్ వన్.
0: కానీ అతనికి ఏ పేరునైనా పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎనీ నేమ్ టు హిమ్.
0: ఇవన్నీ పెట్టిన పేర్లే కానీ
1: దట్ నేమ్స్ యూ గివ్.
0: గాడ్ ఏ పేరు లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్.
0: అతనే ఒక శక్తి స్వరూపుడు.
1: అండ్ హీస్ ఆల్ పవర్ ఎనర్జీ.
0: ఈ శక్తిని మనము సద్వినియోగం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద డివైన్ ఎనర్జీ.
0: ఈ ప్రేమయందు అనేక రకమైనటువంటి యొక్క గుణములు చేరి,
1: బికాస్ ఆఫ్ సో మెనీ అట్రిబ్యూట్స్ క్వాలిటీస్ దట్ జాయిన్ లవ్,
0: ఆహార విహారం చేత కామక్రోధ లోభ మోహ మదమార్చలు అనేటువంటివి విహారమైపోతున్నాయి.
1: ఇట్ గెట్స్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ ఆహార విహారం చేతనే మనకి ఇన్ని రకమైనటువంటి గుణములు ప్రారంభమవుతున్నాయి.
1: వి హావ్ గాట్ సో మెనీ క్వాలిటీస్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: మన ఆహారాన్ని కూడాను సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు పార్టేక్ సాత్విక్ ఫుడ్.
0: ఈ సాత్విక ఆహారం చేతనే మనకు సాత్విక గుణం కూడా కలుగుతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ సాత్విక్ ఫుడ్ యూ హ్యావ్ పయస్ మైండ్, సాత్విక్ మైండ్.
0: బుద్ధ పూర్ణిమ.
1: బుద్ధ పూర్ణిమ
0: అనగా అతను సాత్వికమైన ఆహారం తీసుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ పార్టేకింగ్ సాత్విక్ ఫుడ్.
0: కనుకనే అక్కడ పూర్ణమైనటువంటి బుద్ధిగా రూపొందింది.
1: దేర్ఫోర్ హీ కుడ్ హ్యావ్ ది ఇంటెలెక్ట్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
0: బుద్ధం శరణం గచ్చామి అనింది.
1: బుద్ధం శరణం గచ్చామి
0: అనగా
1: మీనింగ్
0: మానసిక సంబంధమైనటువంటి తత్వం లోపల వేదం నందు కూడా దీన్ని వర్ణించి వచ్చింది.
1: సో ఫార్ ఇస్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత.
1: మైండ్ ఇస్ ద మూన్ ఇస్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ ద మైండ్. సన్ ఇస్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ ద విజన్.
0: సూర్యుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుడు పెరుగుతున్నాడు.
1: అండ్ ద మూన్ హ్యాస్ గాట్ ద లైట్ బికాస్ ఆఫ్ ద సన్.
0: కానీ చంద్రుని యందు సూర్యుని యందు ఉన్నటువంటి వెలుగు ఒక్కటే.
1: ఇట్ ద సేమ్ లైట్ ఇన్ సన్ అండ్ ద మూన్ టూ.
0: కానీ చంద్రుని వెలుగు చల్లగా హాయినిస్తుంది.
1: బట్ ద లైట్ ఆఫ్ ద మూన్ ఇస్ సో కూల్ అండ్ కంఫర్టింగ్.
0: సూర్యుని వెలుగు ప్రకాశంగా జ్ఞానాన్ని అందిస్తుంది.
1: ద సన్ లైట్ కన్ఫర్స్ విజ్డమ్.
0: కనుక ఒకటి జ్ఞానాన్ని బోధించేటువంటిది, ఒకటి ప్రేమను బోధించేటువంటిది.
1: వన్ టీచర్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విజ్డమ్, ది అదర్ టీచర్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే లేకుండా జ్ఞానం అభివృద్ధి కాదు.
1: విదౌట్ లవ్ విజ్డమ్ విల్ నెవర్ ఇంప్రూవ్.
0: మొట్టమొదట చిన్న పువ్వు పుట్టుతుంది.
1: ద బిగినింగ్ ఏ బడ్.
0: తరువాత చిన్న కాయగా రూపొందుతుంది.
1: ఇట్ గ్రోస్ ఇంటూ అన్రైప్.
0: తర్వాత అది ఫ్రూట్ గా తయారవుతుంది.
1: అన్రైప్ ఫ్రూట్ గ్రోస్ ఇంటూ మెచ్యూర్.
0: ఈ ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చింది? కాయ నుంచినే వచ్చింది.
1: ద రైప్ ఫ్రూట్ అప్ టు డే ఈజ్ అవుట్ ఆఫ్ అన్రైప్ ఫ్రూట్.
0: ఈ కాయ ఎక్కడి నుంచి వచ్చింది? పుష్పం నుంచినే వచ్చింది.
1: అండ్ దిస్ వన్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ది బడ్.
0: పుష్పము కాయ ఫలము మూడు ఒకటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద త్రీ స్టేజెస్ బిలాంగ్ టు ద సేమ్ ట్రీ.
0: కనుక భగవత్ యొక్క తత్వములు,
1: the nature of God,
0: karma bhakti jnanamulu moodinti endu kudanu ekatvame undedi.
1: You find the principle of unity oneness in all the three paths, the path of action, path of devotion and path of wisdom. Or everything is contained within the principle of love.
0: Kanaka prema tattvanni manam penchukovali.
1: We have to develop this nature of love.
0: Divyamaina భవ్యమైన భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ద నోవెల్ ద డివైన్ ఫీలింగ్స్ మోర్ అండ్ మోర్.
0: ఒకరిని ఒకరు మనం విమర్శించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఈచ్
0: అదర్. ఒకరిని ఒకరు మనం తిరస్కరించకూడదు.
1: వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఎనీవన్.
0: బుద్ధుడు ధర్మ ప్రచారంలో సంచరించి కొంచెం దేహంగా అలసట చెందినాడు.
1: బుద్ధ వెంట్ రౌండ్ ఎవ్రీవేర్ ప్రాపగేటింగ్ ధర్మ అండ్ వాస్ టైర్డ్ ఎట్ వన్ టైమ్.
0: కానీ ఒక గ్రామం వచ్చి చేరిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవడానికి ఆయన లోపల వెళ్ళాడు.
1: టు టేక్ రెస్ట్ హీ హాస్ రిటైర్డ్ ఇన్ పర్టికులర్ వన్ విలేజ్.
0: తన యొక్క యువకుడు అయినటువంటి ఒక బారుణ్ణి పిలిచి
1: హీ కాల్డ్ వన్ యంగ్స్టర్
0: శిష్య,
1: నీవు
0: ఈనాడు ఉపన్యాసం చేత ప్రజలను ఆనందపరచు.
1: హీ కాల్డ్ వన్ డిసైపుల్ క్లోజ్ బాయ్ అండ్ హీ వాంటెడ్ హిమ్ టు గివ్ ఎ లెక్చర్.
0: నేను విశ్రాంతి తీసుకోవాలి అన్నాడు.
1: టుడే ఐ వాంట్ టు టేక్ రెస్ట్.
0: ఆ యొక్క శిష్యుడు చాలా ఆనందించాడు.
1: ఇది
0: మహాభాగ్యం నాకు అందించినాడు కదా అని ప్రారంభించాడు ఉపన్యాసం.
1: బికాస్ ఆఫ్ ద గుడ్ ఫార్చ్యూన్ గివెన్ టు హిమ్ బై హిస్ ప్రిసెప్టర్ ద డిసైపుల్ స్టార్టెడ్ లెక్చర్.
0: జయమయుడైనటువంటి బుద్ధుడు,
1: బుద్ధావన్ ఆఫ్ కంపాషన్,
0: జ్ఞానమయుడైనటువంటి బుద్ధుడు,
1: బుద్ధావన్ ఆఫ్ విజ్డమ్,
0: ప్రేమమయుడైనటువంటి బుద్ధుడు,
1: వన్ ఆఫ్ లా,
0: కర్మయోగి,
1: ద వన్ ఆఫ్ యాక్షన్,
0: జ్ఞాన యోగి,
1: అండ్ ద పాత్ ఆఫ్ విజ్డమ్,
0: సిద్ధుడు అతను,
1: ఓ ద వన్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
0: అలాంటి బుద్ధుడు,
1: సచ్ బుద్ధ,
0: ఇంతకు ముందు పుట్టలేదు.
1: Such a person was never born before.
0: ఇంకా ముందు పుట్టబోడు.
1: Nor in future.
0: అని చెప్పేటప్పటికి
1: చేరిన
0: భక్తులందరూ క్లాప్స్ కొట్టారు.
1: When the disciple spoke like that, he was applauded. Clap.
0: ఈ క్లాప్స్ కొట్టేటప్పటికి లోపల విశ్రమిస్తున్నటువంటి బుద్ధునికి వినిపించింది.
1: All these claps were heard by Buddha, who was resting.
0: తక్షణమే సమాజంలోకి వచ్చేసాడు.
1: Immediately got up and came to the assembly.
0: చెప్పి మాట్లాడుతున్నటువంటి శిష్యుని నిలబెట్టాడు.
1: And he wanted the disciple to stop lecturing.
0: నాయన,
1: my dear son,
0: నీకెంత వయసు?
1: What is your age?
0: స్వామి, నాకు 25 సంవత్సరంలో ఉన్నాడు.
1: He said, Swami, my age is 25.
0: నీవు ఏ ఏ దేశాన్ని దర్శించావు అన్నాడు.
1: What are the places you visited?
0: కురుదేశము, పాంచాల దేశము, వీటంతా దర్శించినాను అన్నాడు.
1: He mentioned the names of places he visited.
0: కేవలం 2-3 గ్రామాలు మాత్రమే నీవు దర్శించావు.
1: You had been to 2 or 3 places.
0: నీ వయసు 25 సంవత్సరంలో.
1: Your age is only 25.
0: ఈ చిన్న వయసులో ఏం అనుభవం నీ పొందినావు?
1: What experience you have?
0: ఇలాంటి బుద్ధుడు ఇంకా ముందు పుట్టలేదు.
1: You said a person of the type of Buddha was never born
0: before,
1: nor in future.
0: ఇది నీకు ఎలా తెలుస్తుంది?
1: How do you know that?
0: పుట్టలేదని నీవు పాస్ట్ నీవేమి గుర్తించుకోలేవు.
1: You cannot know the past.
0: పుట్టబోడు అనేటువంటిది ఫ్యూచర్ నీవు గుర్తించుకోలేవు.
1: నార్ కెన్ యూ డిసైడ్ ద ఫ్యూచర్.
0: నీవు కేవలం ప్రెజెంట్ లో మాత్రమే ఉంటున్నావు.
1: యు ఆర్ ఇన్ ద ప్రెజెంట్.
0: ప్రెజెంట్ లో కూడా పూర్తి నీవు గుర్తించుకోలేని వాడిగా ఉన్నావు.
1: ఈవెన్ ద ప్రెజెంట్ ఇన్ ఫుల్ యూ డు నాట్ నో.
0: అలాంటి నీవు పాస్ట్ ఫ్యూచర్ నువ్వు ఏ రీతిగా చెప్పగలవు?
1: ఇన్ దాట్ పొజిషన్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్.
0: కేవలం అజ్ఞానమే.
1: ఇట్ ఈస్ జస్ట్ ఇగ్నోరెన్స్.
0: నీవు ఇంక పైన ఈ విధంగా ఉపన్యాసం చేయకూడదని అతన్ని ఖండించాడు.
1: And Buddha reprimanded him, you cannot lecture
0: Kandinchi,
1: like that.
0: తర్వాత బుద్ధుడే చెప్పాడు.
1: Later Buddha got up and said,
0: ఎందరో మహానుభావులు అందరికి, అనగా ఇంతకు పూర్వం ఎందరో పుట్టినారు గొప్పవారు.
1: Earlier many people, noble souls were born.
0: ఇంకా ముందు కూడా ఎందరో గ్రేట్ పీపుల్ అంతా పుడతారు.
1: In future great people are going to take birth.
0: ప్రపంచాన్నంతా హస్తగతం గావించుకునేటువంటి మహనీయులు కూడా పుడుతున్నారు.
1: There will be noblest souls who will catch hold of the whole world.
0: Control. పుట్టలేదు అని నీవు చెప్పడానికి అధికారం లేదు.
1: సో యూ హ్యావ్ నో అథారిటీ టు సే దట్ నో
0: అని ఆ విధంగా ఆడంబరాలనంతా అణగొడుతూ వచ్చాడు.
1: అండ్ హీ కండెమ్డ్ దిస్ పాంప్ అండ్ షో.
0: బుద్ధుడు నిరాడంబరుడు.
1: బుద్ధ హ్యాస్ నో పాంప్ అండ్ షో.
0: ఎప్పుడు కూడా నిర్మల నిశ్చలంతో ఉండేటువంటి వాడు.
1: హీ వాస్ సో ప్యూర్ అండ్ స్టడీ.
0: చాలా వినయ విధేయతను ప్రకటించేటువంటి వాడు.
1: హీ హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: ప్రేమ తత్వంతోనే తాను ప్రవర్తించేటువంటి వాడు.
1: హీ కండక్ట్ హింసెల్ఫ్ విత్ లా.
0: కనుక ఈ బుద్ధుని ఒక తత్వాన్ని తెలుసుకోవటమే ఒక పెద్ద కష్టము.
1: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లార్డ్ బుద్ధా హింసెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: అందరూ కూడాను బుద్ధుడు పుట్టిన పండుగ అని ఈ బుద్ధ పౌర్ణమి రోజు మాత్రమే మనం ఆనందాన్ని అనుభవిస్తే ప్రయోజనం కాదు.
1: It's not of big use if you experience Buddha on this day of birthday of Buddha.
0: బుద్ధుడు బోధించినటువంటి ఆదర్శాలను మనం ఆచరణలో పెట్టి నిరూపించాలి.
1: We have to prove in our practical life by experiencing, practicing the teaching of Buddha.
0: కానీ స్పీచెస్ లో హీరోస్, ప్లాట్ఫామ్ లో హీరోస్, ప్రాక్టికల్ లో జీరోస్.
1: We are all heroes on platform, but in reality we are zeros.
0: కనుకనే మనము ప్రాక్టికల్ లోపల మనము ప్రాక్టీస్ చేసి ఈ బుద్ధుని యొక్క ఉపదేశాలంతా కూడా మనం అనుభవించాలి.
1: Therefore we have to put translate into action the teachings of Buddha and experience the joy.
0: అది బుద్ధునికి ఇవ్వవలసినటువంటి నిజమైన గౌరవము.
1: That is the proper respect that we can give him.
0: బుద్ధ భక్తులందరూ కూడాను,
1: all the devotees of Buddha,
0: బుద్ధుని ఉపదేశాలంతా కూడా ఆదర్శవంతమైన ఉపదేశాలు.
1: All the teachings of Buddha are ideal.
0: ఆచరించవలసినటువంటి ఉపదేశాలు.
1: They have got to be practiced.
0: అత్యుత్తమమైనటువంటి ఉపదేశాలు.
1: They are noblest.
0: పవిత్రమైనటువంటి బోధనలు.
1: అండ్ ఆర్ మోస్ట్ సీక్రెట్.
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది అహింస ప్రథమో ధర్మ.
1: ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ద సుప్రీం వన్ ఇస్ అహింస ప్రథమో ధర్మ.
0: ఇతనే మొట్టమొదటి నుంచి ప్రబోధం సల్పుతూ వచ్చాడు.
1: దట్ హాస్ బీన్ హిస్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: దృష్టిని పవిత్రం చేసుకోండి.
1: మేక్ యువర్ విజన్ సీక్రెట్.
0: ఈ పవిత్రమైనటువంటి దృష్టిని నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రమైన జీవితాన్ని నీవు పొందగలవు.
1: వెన్ యూ హ్యావ్ గుడ్ విజన్ గుడ్ లుక్స్ యూ విల్ హ్యావ్ సీక్రెట్ లైఫ్.
0: నీవు దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: and develop proper
0: దోషరహితమైనటువంటి దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: ద విజన్ విచ్ ఇస్ గుడ్ లుక్స్,
0: సమ్యక్ శ్రవణము,
1: గుడ్ లిసనింగ్,
0: సమ్యక్ భావము,
1: గుడ్ ఫీలింగ్,
0: సమ్యక్ తలపు,
1: గుడ్ థాట్,
0: సమ్యక్ జీవనము,
1: గుడ్ లైఫ్,
0: సమ్యక్ యోగనము. ఇది అతను బోధించినటువంటిది.
1: దాట్ వాస్ ది టీచింగ్ ఆఫ్
0: సమ్యక్ సమ్యక్ సమ్యక్.
1: ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి గుడ్ అండ్ గుడ్.
0: పవిత్రమైనటువంటి దృష్టిని పెంచుకోండి.
1: డెవలప్ సీక్రెట్ విజన్.
0: పవిత్రమైన దృష్టిని పెంచుకున్నప్పుడే పవిత్రమైన భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: విత్ ద సీక్రెట్ సైట్ యూ విల్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: పవిత్రమైన భావములు ఆవిర్భవించినప్పుడే పవిత్రమైన పనులు మనం చేస్తాము.
1: సీక్రెట్ థాట్స్ లీడ్ టు సీక్రెట్ డీడ్స్.
0: ఒక బావిలో ఒక చిన్న రాయిని తీసి వేసినప్పుడు,
1: ఇఫ్ యూ పెల్ట్ ఎ స్టోన్ ఇంటు ద వెల్,
0: ఆ బావిలో ఒక పెద్ద అల ప్రారంభమవుతుంది.
1: దేర్ వి ఫైండ్ సో మెనీ రిపుల్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: అల ఎంతవరకు పోతుంది?
1: టు హౌ ఫార్ దే రీచ్.
0: బావి ఎంత ఉందో అంతవరకు పోతుంది ఈ అల.
1: అండ్ దీస్ రిపుల్స్ వుడ్ స్ప్రెడ్ టు ది ఎక్స్టెంట్ ద వెల్ ఈజ్.
0: అదే విధంగానే మంచి రాయిని వేస్తే మంచి అల పడుతుంది.
1: అండ్ వన్స్ వెన్ వన్స్ దిస్ గుడ్ స్టోన్ పెల్టెడ్ ఇన్ టు దాట్ యూ హ్యావ్ గుడ్.
0: విండి రాయిని వేస్తే అల అక్కడే నిలిచిపోతుంది.
1: అండ్ ఇఫ్ దేర్ ఇస్ హెవీ వన్ ఇట్ స్టాప్స్ దేర్.
0: కనుకనే గుడ్ థాట్స్ అనేటువంటి రాయిని మన మానస సరోవరంలో వేయాలి.
1: లెట్ ది స్టోన్ ఆఫ్ గుడ్ థాట్ బి థ్రోన్ ఇన్ టు దిస్ రివర్ ఆఫ్ ద మైండ్.
0: ఈ మానస సరోవరం నందు ఒక రాయిని మనం వేస్తున్నా మంచిగా తలంపని, అది అంత ప్రారంభమై మన దేహం సర్వత్రా కూడా వ్యాపించిపోతుంది.
1: వెరీ గుడ్ థాట్ లైక్ ఎ స్టోన్ ఇస్ పెల్టెడ్ ఇన్ టు ద రివర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్
0: కన్నుల్లో పోయి చేరుతుంది.
1: అండ్ ఆల్ దీస్ these ripples will get
0: into sight. ద్వారా మంచి దృష్టిని చూస్తాము.
1: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ సైట్.
0: ఆ అలనే చెవుల్లో పోయి చేరిపోతుంది.
1: ద సేమ్ వేవ్స్ గెట్ ఇంటు ద ఇయర్.
0: చెవుల నుంచి మంచి శ్రవణం చేస్తాము.
1: దట్ లీస్ట్ గుడ్ ఆడిషన్.
0: నోటిలో పోయి చేరిపోతుంది.
1: ఇట్ గెట్స్ ఇంటు
0: మంచి వాక్ వస్తుంది.
1: అండ్ యూ విల్ అటర్ గుడ్
0: వర్డ్స్. చెవుల్లో పోయి చేరిపోతుంది.
1: గెట్స్ ఇంటు హ్యాండ్.
0: మంచి పనులు చేస్తాయి.
1: ఇట్ లీస్ట్ గుడ్
0: యాక్షన్. కాళ్ళలో పోయి చేరిపోతుంది. మంచి ప్రదేశములకు నడుస్తాము.
1: అండ్ యూ ట్రెడ్ ఆన్ ద రైట్ పాత్.
0: ఈ దేహం అనేటువంటి భావి అంతా కూడాను సర్వత్రా ఈ అలతో నిండిపోతుంది.
1: బాడీ ఇస్ ఎ వెల్. ఇట్స్ ఫుల్ ఆఫ్ ద రిపుల్స్ ఆర్ ద వేవ్స్ సచ్.
0: కనుక ఈ వేవ్స్ అనేటువంటిది నకసిక పర్యంతం కూడా సంచరిస్తుంటాయి.
1: వేవ్స్ మూవ్ అబౌట్ ఫ్రమ్ టాప్ టు టౌన్.
0: ఎక్కడెక్కడ ఈ వేవ్స్ పోయిందో అక్కడక్కడంతా కూడా ఈ పవిత్రత ఉంటుంటాయి.
1: వేర్ ఎవర్ దీస్ వేవ్స్ గో దేర్ యూ ఫైండ్ శాంక్టిటీ.
0: కనుకనే సమ్యక్ దృష్టి,
1: గుడ్ సైట్.
0: నీవు మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: హ్యావ్ గుడ్ విజన్.
0: మంచి తలంపును పెంచుకోమన్నాడు.
1: డెవలప్ గుడ్ థాట్స్ హీ సెడ్.
0: ఈ విధంగా చేయవలసినటువంటి బోధనలు మనం ఏం చేస్తున్నాం?
1: Of all the teachings, what is that we are adopting?
0: గ్రంథాలు చదువుతున్నాము.
1: We read books.
0: కానీ చదివిన అంతసేపు మాత్రమే మనసులో ఉంటుంది, తర్వాత వెళ్లిపోతుంది.
1: Things remain so long we read, later we forget.
0: ప్రతి దానికి కూడా మనము గంధపు చెక్కను రిత్తినట్టుగా తిక్కుతూ తిక్కుతూ ఉంటుంటే ఆ సుగంధం బయలుదేరినట్టుగా నీవు ఆచరణలో పెడుతూ పెడుతూ వచ్చే కొద్ది నీ యందు ఆ ఆచరణ పూర్తిగా నీ యందు ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ ది అరోమా ఆర్ ద ఫ్రాగ్రెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ది శాండల్ వుడ్ ఇట్ ఇస్ రిపీటెడ్లీ గ్రైండెడ్ లైక్ దట్ బై రిపీటెడ్ ప్రాక్టీస్ యు హావ్ దట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్.
0: వచ్చేటప్పటికి అందులోని మాధుర్యం మనకు నోటి నిండుకు ఎంత ఆనందం ఇస్తుందో.
1: సో ఆల్సో ద షుగర్ కేన్ యాజ్ ఇట్ చూడ్ అగైన్ యు కెన్
0: ఆ ప్రబోధనంతా మనము ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ రాగా దాని యందు ఉన్నటువంటి మాధుర్యము మనకు ఎంతో ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: యాజ్ ద టీచింగ్స్ ఆర్ రిపీటెడ్ టైమ్ అండ్ అగైన్ అండ్ ప్రాక్టీస్ you will experience the sweetness of it.
0: కనుక సజ్జనుడైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రకమైనటువంటి ఒక ఆచరణలో మనం ప్రవేశపెట్టాలి.
1: ఎవ్రీ నోబుల్ పర్సన్ హాస్ గాట్ టు ప్రాక్టీస్ దిస్.
0: ఏ గ్రేట్ మ్యాన్ కూడాను చేసినటువంటి ఒక పవిత్రమైన కార్యాలంతా మనం ఆచరణలో పెట్టుకోవాలి.
1: ఎనీ గ్రేట్ మ్యాన్ మే టీచ్ బట్ వీ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: ఎందరో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
1: మెనీ హావ్ డన్ గుడ్
0: డీడ్స్. ఎందరో ఆదర్శ కార్యక్రమాలు నియమించారు.
1: మెనీ పీపుల్ హావ్ డన్ ఐడియల్ యాక్షన్.
0: ఆదర్శ బోధనలు చేశారు.
1: దే గేవ్ us ఐడియల్ టీచింగ్.
0: కానీ చేసిన విధం ఒక్కటి రెండైనా మనం ఆచరణలో పెడితే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ వి ప్రాక్టీస్ వన్ ఆర్ టూ.
0: మనం కాలం ఎంత ఇచ్చారు భగవంతుడు?
1: గాడ్ హాస్ గివెన్ టైం.
0: ఎంత వేస్ట్ చేస్తున్నారు మానవులు?
1: హౌ మచ్ ఆఫ్ టైం వి ఆర్ వేస్టింగ్.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైం ఈజ్ లైఫ్.
0: గాడ్ డోంట్ వేస్ట్ టైం.
1: టైం ఈజ్ గాడ్ డోంట్ వేస్ట్ టైం.
0: కనుక కాలాన్ని మనము మూడు భాగములంతా అపవిత్రం చేస్తున్నాం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ త్రీ పార్ట్స్ ఆఫ్ ద టైమ్ ఇస్ మిస్యూజ్ వేస్ట్.
0: ఏదో ఉన్నటువంటి చిన్న కాలంలో కూడా టీవీలతోనా టెలివిజన్ తోనా దీంతో దాంతో కాలాన్ని గడుపుతున్నాము.
1: ద లిటిల్ టైమ్ అవైలబుల్ ఇస్ స్పెండ్ టు వాచ్ ద టీవీ.
0: ఇదంతా ఎంత యూజ్లెస్.
1: వాట్ యూస్లెస్ థింగ్ ఇట్ ఈస్.
0: పవిత్రమైనటువంటి దానికి నీవు ఎందుకు ప్రవేశపెట్టకూడదు?
1: వై డోంట్ యూ మేక్ యూస్ ఆఫ్ ది టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: కార్యములకు దీనిని ఉపయోగపెట్టు.
1: వై నాట్ ఇన్వాల్వ్ ఇన్
0: దానము ధర్మము అనేటువంటిది అభివృద్ధి గావించుకో.
1: వై డోంట్ యూ అండర్టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: బుద్ధుడు అదే చేస్తూ వచ్చాడు.
1: దట్స్ వాట్ బుద్ధ డిడ్.
0: కట్టకడ ప్రాణం విడిచే సమయం లోపల అతని దగ్గర ఒక దమ్మిడి ఉండినది.
1: ద లాస్ట్ మూమెంట్ వెన్ హీ వాస్ అబౌట్ టు లీవ్ ద బాడీ హీ వాస్ హావింగ్
0: దమ్మిడిని చిన్నగా బట్టలో మూట కట్టుకుని పెట్టుకున్నాడు.
1: అండ్ హీ జస్ట్ కెప్ట్ ఇట్ ఇన్ ఎ క్లాత్.
0: గొప్పది కాదు అతనికి,
1: ఇస్ నాట్ ది
0: పవిత్రమైంది కావాలి.
1: హీ వాంట్స్ సీక్రెట్ థింగ్.
0: అందరూ పెద్ద పెద్దలంతా రాజులంతా పోయి గొప్ప గొప్ప ఆశ్రమాలు కట్టిస్తూ వచ్చారు.
1: And many kings, the rich people, started the temples. He was not happy about them.
0: A beggar.
1: A old lady. The smallest coin measured dhammidi, paisa, was brought by the old lady.
0: నాయన బుద్ధ ఇదే నా యొక్క ఆస్తి, ఇదిగో నీవు తీసుకో అన్నాడు.
1: ద ఓల్డ్ లేడీ సెడ్, దిస్ ఇస్ మై ప్రాపర్టీ. హీ గేవ్ దట్ పైసా టు హిమ్.
0: రెండు చేతులతోనో తీసుకున్నాడు ఆ దమ్మిడిని.
1: అండ్ హీ కలెక్ట్ దిస్ పైసా విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్.
0: దానిని ఒక బట్టలో మూట కట్టుకున్నాడు, అది తనలో చెక్కులుకున్నాడు.
1: అండ్ హీ కెప్ట్ ఇట్ ఇన్ ఎ క్లాత్ అండ్ కెప్ట్ ఇట్ క్లోజ్ టు హిస్ వెయిస్ట్.
0: కనుక గొప్పగా గొప్ప ఇచ్చినటువంటిది కాదు, ఆడంబరాలతో ఇచ్చినవి కాదు గొప్పది.
1: ఇస్ నాట్ దట్ విచ్ ఇస్ ఆఫర్డ్ విత్ పాంపిటి
0: దమ్మిడిని గొప్పది.
1: ఇఫ్ యు జస్ట్ ఆఫర్ విత్ లవ్ ఈవెన్ ద పైసా ఇస్ గ్రేట్.
0: ఆఫ్ డాంకీ మిల్క్.
1: వై బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూస్ఫుల్.
1: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూస్ఫుల్
0: ఆ ఒక్కటే చాలు.
1: దాట్ ఈస్ ఎనఫ్.
0: పవిత్రమైన హృదయంతో ఒక నయా పైసా ఇచ్చినా కూడా అదే కోటకు.
1: With sacred heart, even if you offer the single paisa, it amounts to crores of money.
0: Buddhudu ekantanga kurchunnadu oka adavi lopala.
1: Then one in forest, Buddha sat all alone.
0: Appudu kruramainatundi oka rakshasi vachindi.
1: And then it came, a wild demon came.
0: Aa rakshasi vachi itun daggara maatadindi.
1: Having come there, it started speaking.
0: Buddha, naaku aakal avutunda adi, ee dehanni naaku aaharanga istava? అని అడిగింది.
1: ద డెమన్ సెడ్, ఐఎమ్ వెరీ హంగ్రీ, ఆర్ యూ ప్రిపేర్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ టు మీ?
0: రెడీ రెడీ రెడీ రెడీ.
1: బుద్ధ సెడ్ రెడీ.
0: ఎప్పటికైనా మరణం ఒక్కటే.
1: డెత్ హ్యాపెన్స్ వన్.
0: ఈనాడు కాకపోయినా రేపైనా ఇది మరణించేటువంటిదే.
1: నౌ ఆర్ లేటర్ యు ఆర్ బౌండ్ టు డై.
0: మరి ఈనాడు నీకు ఆకలి అయితున్నప్పుడు నీ ఆకలిని తీర్చుకోవడానికి నా దేహం ఇస్తానని నవ్వుతూ నవ్వుతూ చెప్పాడు.
1: అండ్ వెన్ ద డెమన్ సెడ్ ఐఎమ్ రెడీ టు ఈట్ యూ, హీ ఆఫర్డ్ హింసెల్ఫ్ రెడీలీ.
0: దేహ మార్పుల కోసమని, దేహ చావుల కోసమని మనం భయపడనక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: డెత్ ఎప్పుడైనా ఒక్కటే.
1: డెత్ విల్ హ్యాపెన్ వన్ టైమ్ ఆర్ అదర్.
0: కనుక మీతనికి ఇప్పుడు అవసరమైంది ఆకలి.
1: నౌ దిస్ డెమన్ ఇస్ హంగ్రీ.
0: భుజించు అని తీసుకోమన్నాడు.
1: హీ సెడ్ కమ్ ఆన్ ఈట్ మీ, హీ సెడ్.
0: నవ్వుతూ నవ్వుతూ బుద్ధుడు ఆ మాట చెప్పేటప్పటికి
1: బుద్ధ సెడ్ స్మైలింగ్,
0: తక్షణమే ఆ రాక్షసి పావురంగా మారిపోయింది.
1: అండ్ ద డెమన్ గాట్ ఇట్ సెల్ఫ్ చేంజ్డ్ ఇంటు ప్యారట్.
0: మారిపోయి బుద్ధ,
1: he said,
0: నీ ఆనంద త్యాగమే ప్రపంచానికి నేను చాటుతాను.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అవుట్ ఆఫ్ బ్లిస్ విచ్ ఐ విల్ ప్రాపగేట్ షేర్ విత్.
0: ఎవరికి వస్తుంది ప్రాణం పోతుందంటే అందరూ భయపడుతుంటారు.
1: వెల్ ఎవ్రీవన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: ప్రాణం పోక తప్పదు.
1: వన్ ఈస్ బౌండ్ టు డై.
0: కాబట్టి ఎప్పుడో పోయేటువంటిది ఆకలి ఉన్నటువంటి వాడికి అందించి ప్రాణం తీసుకుందాం.
1: దెన్ వీఆర్ గోయింగ్ టు డై సమ్ టైమ్ ఆర్ అదర్. వై డోంట్ యు ఆఫర్ అవర్ సెల్ఫ్ రైట్ నౌ?
0: ఎవరికి వస్తుంది?
1: Yes, who will have such a good fortune?
0: తరుకు బుద్ధ, నేను రాక్షసుని కాదు.
1: Well, I am not a demon. నేను
0: పరీక్షించే నిమిత్తమై ఈ విధంగా వచ్చాను.
1: I have come down in this form to test you.
0: పావురమును.
1: I am just here as a pitcher.
0: పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన పావురమును.
1: I am a pure one.
0: నేను ఇంకా నీ దీన్ని చాటుతూ పోతాను జగత్తుకు.
1: I will propagate this your love to everybody.
0: కనుక నీ బుద్ధుని యొక్క మహావాక్యములంతా కూడాను పక్షులు కూడా చాటుతూ వచ్చాయి.
1: And Buddha's teachings were propagated by birds also.
0: అనగా ఏమిటి? ప్రేమ తత్వమే బుద్ధుని యొక్క తత్వము.
1: It means Buddha's teaching, main principle, cardinal principle is love.
0: సాయి యొక్క తత్వము.
1: Love is the principle of Sai.
0: కనుక ప్రేమనే అన్ని అవతారములు కూడాను మూలాధారంగా తీసుకుంటాయి.
1: Love is the foundation basis for all incarnation.
0: కనుక ఆ మూలాధారమైన తత్వాన్ని ఎవరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం?
1: దట్ ఫౌండేషన్ ఇస్ నాట్ రియలైజ్డ్ బై ఎనీబడి.
0: నాట్ ఫౌండేషన్, ఫండమెంటల్ ట్రూత్.
1: ద ఫండమెంటల్ ట్రూత్ లవ్ ఇస్ నాట్ రియలైజ్డ్. దట్ నెసెసరీ.
0: ఆ ప్రేమను మనము పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దట్ లవ్.
0: ప్రేమను పెంచుకుంటే ప్రపంచమంతా మన స్వాధీనం అయిపోతుంది.
1: దెన్ వన్స్ వి డెవలప్ లవ్, ద హోల్ వరల్డ్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్.
0: అలాంటి ప్రేమ తత్వంలో ఉన్నటువంటి శక్తిని ఎవరు వివరించలేరు.
1: Nobody can describe the power of love.
0: ఎవరు వివరించడానికి వీలు కాదు.
1: It's not possible to describe.
0: ఇది అమృతమయమైనటువంటిది.
1: One has to experience.
0: ఆనందమయమైనటువంటిది.
1: It confers bliss.
0: కానీ అమృతానికైనా కొంతవరకు విలువ ఉందేమో, కానీ
1: అమృత, the nectar has got some limitation.
0: కానీ దానికంటే ఇంకా విలువగానటువంటిది ఇది.
1: But this is beyond all measure.
0: అమృతానికైనా ఒక రుచి ఉండవచ్చును.
1: అండ్ అమృత నెక్టర్
0: కానీ ఈ ప్రేమ రుచి ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ఆర్ డిసైడ్ ద టేస్ట్ ఆఫ్ లవ్.
0: కనుక ప్రేమమయమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ద ప్యూర్ స్పిరిట్, ద నేచర్ ఆఫ్ లవ్.
0: బుద్ధుడు చాటినది ప్రేమని,
1: వాట్ బుద్ధ టాట్ వాస్ లవ్.
0: అనుభవించినది ప్రేమనే.
1: ఎక్స్పీరియన్స్ లవ్.
0: ఆనందించినది ప్రేమనే.
1: హి ఆల్సో
0: అంతమైనది ప్రేమనే.
1: వాస్ బ్లిస్ఫుల్ అబౌట్ హిస్ లవ్ అండ్ హి షేర్డ్ హిస్ లవ్. కనుక
0: ప్రేమయందే పుట్టి ప్రేమయందే పెరిగి ప్రేమయందు అనిగినటువంటి ఒక తత్వము బుద్ధ తత్వము.
1: The nature of Buddha lies in this principle. He was born in love, he has grown in love and ended in love. Love and God are not separate.
0: Jalamunande putti,
1: I have been born in water.
0: Jalamunande perigi,
1: I have grown in water.
0: Jalamunande anangu neti buduga,
1: and ultimately merge in water. That what happens to water bubble.
0: Narudu budbudambuju,
1: and man is water bubble.
0: Narayanudu neeru,
1: God is water.
0: నరుడు బుద్ధుదంబు
1: అండ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ వాటర్ బబుల్.
0: నరుడు కూడాను ఆ నారాయణ యొక్క జలం నుంచి వచ్చినటువంటి వాడే.
1: సో ది హ్యూమన్ బీయింగ్ ద వాటర్ బబుల్ ఇస్ ఎ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ దిస్ వాటర్.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: ద ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ఇండివిజువల్.
0: కాబట్టి జీవుడు ప్రత్యేకంగా లేడు.
1: ద సోల్ ఇస్ నాట్ సెపరేట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: అందరూ కూడా దైవ స్వరూపంగా మీరు భావించుకోండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్.
0: మీకు ఏదో కొన్ని కొన్ని పేర్లు పెట్టింటారు తల్లిదండ్రులు.
1: పేరెంట్స్ హావ్ గివెన్ యు నేమ్.
0: ఈ పేరుతో ప్రపంచంలో నీవు వినియోగించుకో.
1: యు కెన్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్.
0: పరమాత్మ దగ్గర మాత్రం ఈ ఒక్క విజిటింగ్ కార్డు మాత్రమే ఇవ్వాల్సింది. ప్రేమ, ప్రేమ, ప్రేమ అని.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు సెండ్ ఫోర్ దిస్ విజిటింగ్ కార్డ్.
0: అంటే నీకు నీ పేరును పెట్టుకుని ఒక విజిటింగ్ కార్డు ఇవ్వచ్చు.
1: టు అదర్స్ యూ కెన్ గివ్ విజిటింగ్ కార్డ్ బేరింగ్ యువర్ నేమ్.
0: ఎందుకనిగా వారు అర్థం చేసుకోలేరు.
1: బికాజ్ దే కెనాట్ ఫాలో యూ, నో యూ.
0: భగవంతునికి ఒక్కటే పేరు, లవ్, లవ్, లవ్.
1: గాడ్ హ్యాస్ ఓన్లీ వన్ నేమ్, లవ్, లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వానికి ఈ యొక్క బుద్ధ పౌర్ణమి నుంచి కూడా అందరూ కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ హాస్ గాట్ టు బి ఇంక్రీస్డ్ డే బై డే. రైట్,
0: ప్రేమనే మీరు ప్రచారంగా తీసుకోవాలి.
1: దట్ దిస్ లవ్ బి షేర్డ్ అండ్ పబ్లిసైజ్.
0: ఇంతకంటే గొప్ప ప్రచారం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ ప్రొపగేషన్.
0: ఎన్ని ఉపనిషత్తులు ఇవన్నీ చదివినప్పటికీ వాడు ఒక పండితుడు కావచ్చును.
1: యు మే బి ఎ స్కాలర్ బై గోయింగ్ త్రూ సీక్రెట్ టెక్స్ట్.
0: పండితుడు కానీ ఎట్లాంటి వాడు? పండిత సమదర్శన, ఆ సమదర్శనం కలిగిన వాడే పండితుడు.
1: ద ఈక్వల్ మైండెడ్నెస్ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఎ స్కాలర్.
0: ఏమీ సమదర్శనం లేదు.
1: దేర్ ఇస్ నో ఈక్వానిమిటీ.
0: పుస్తకాలు తిప్పేస్తున్నాడు.
1: దే రీడ్ ద బుక్స్.
0: దీన్ని చదువుతున్నాడు.
1: దే గో త్రూ.
0: నేను గొప్ప పండితుడు నేను అనుకుంటున్నాడు.
1: కన్సిడర్ హింసెల్ఫ్
0: ఎ స్కాలర్. పెద్ద అహంకారము.
1: ఇట్ ఇస్ ద సైన్ ఆఫ్ బిగ్ ఈగో.
0: అహంకారం చేతనే మానవుడు అతపతనమైపోతుంది.
1: మ్యాన్ రూయిన్స్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ ఈగో.
0: ఇంత చదువులు చదివాడు.
1: ఎస్.
0: ఒక్కటైనా ఆచరణలో పెడుతున్నాడా?
1: హెస్ గాన్ త్రూ సో మెనీ బుక్స్. హెస్ హి ప్రాక్టీస్ వన్?
0: ఆచరణ లేదు.
1: నౌ నథింగ్.
0: కాబట్టి మనం రక్షించేది దివ్యమైన ప్రేమనే.
1: The one that protects you is divine love.
0: దివ్యమైన ప్రేమనే.
1: The one that punishes you is this love.
0: అన్ని విధాల ఉన్నతమైన స్థానానికి తీసుకుని పోయేది ప్రేమనే.
1: It is the love that takes you to exalted level.
0: ప్రేమ తప్ప మరొక మార్గమే లేదు మనకు.
1: There is only one path, the path of love.
0: ఇది వన్ వే ట్రాఫిక్.
1: Path of love is only one way.
0: ప్రేమనే పోవటం, ప్రేమనే రావటం.
1: It's love that moves forward and returns.
0: ఇలాంటి వన్ వే ట్రాఫిక్ లోపల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి.
1: In this one way traffic of love we have got to be utmost careful.
0: ఇలాంటి పవిత్ర దీంట్లో ఏమాత్రం కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇంకో బ్రేకర్స్ కానీ ఏమి లేవు.
1: ఇన్ దిస్ వన్ వే ట్రాఫిక్ ఆఫ్ లవ్ దేర్ ఆర్ నో స్పీడ్ బ్రేకర్స్.
0: ఎంత స్పీడ్ గానైనా వెళ్ళొచ్చు.
1: యూ కెన్ గో విత్ హై స్పీడ్.
0: దైవం దగ్గర స్పీడ్ గా పోవచ్చు.
1: టువర్డ్స్ గాడ్ యూ కెన్ గో విత్ హై స్పీడ్.
0: ఈ ప్రేమతత్వాన్ని నదులు మనకు బోధిస్తూ వచ్చాయి.
1: అండ్ దిస్ స్పిరిట్ ఆఫ్ లవ్ ఇస్ టాట్ బై రివర్స్.
0: నదులు ఎంతనో వేగంగా వస్తుంటాయి. గంగా, గోదావరి, కృష్ణ, ఇవంతా కావేరి.
1: రివర్స్ లైక్ గంగా, కావేరి ఫ్లో ఇన్సెసెంట్లీ టెరిఫిక్ స్పీడ్.
0: ఎక్కడికి పోవాలని వస్తున్నాయి?
1: వేర్ డు దే గో?
0: తన నాథుడైనటువంటి ఒక సముద్రాన్ని చేరడానికి వస్తున్నాయి.
1: రివర్స్ ఫ్లో కంటిన్యూస్లీ స్ప్లిట్ అప్ అండ్ యట్ కంటిన్యూ టు ఫ్లో.
0: చిన్న చిన్న గుట్టలుగా వస్తే దాన్ని కూడా చీలిక చేసుకుని ప్రవహిస్తుంటుండాలి.
1: వెన్ దర్ హీప్స్ ఆఫ్ ద స్టోన్స్ బట్ యట్ దే స్ప్లిట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్.
0: ఏది వచ్చినా కానీ తను ఆగదు.
1: ఇట్ విల్ నెవర్ స్టాప్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కొనుకనే మన జీవిత ప్రవాహం అనేటువంటిది,
1: ద ఫ్లో ఆఫ్ లైఫ్,
0: కేవలము దైవము అనేటువంటి ఒక సాగరంలో చేరడానికి ప్రయత్నించాలి.
1: ద ఫ్లో ఆఫ్ లైఫ్ షుడ్ కంటిన్యూ ఫార్వర్డ్ అంటిల్ మర్జెస్ ఇట్ మర్జెస్ ఇన్ గాడ్.
0: ఈ ప్రవాహానికి ఏది కూడా అడ్డు రాదు.
1: దిస్ ఫ్లో ఆఫ్ లైఫ్ కెన్ నాట్
0: బి అడ్డు. అడ్డు వచ్చిందా దాన్ని నెట్టుకుని పో.
1: దేర్ ఆర్ ఎనీ అబ్స్ట్రక్షన్స్ యెట్ గో ఫార్వర్డ్.
0: అది నీ యొక్క ప్రయత్నము.
1: దాట్ షుడ్ బి యువర్ రియల్ ఎఫర్ట్.
0: మానవుని యొక్క ప్రయత్నంలో ఎట్టి అప్రయత్నము లేకుండా చూసుకోవాలి.
1: బి సిన్సియర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్.
0: ఎలాంటి దానికి మన వీక్నెస్ కు బయలుదేరకూడదు.
1: డోంట్ షో ఎనీ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ గుడ్
0: సమ్యక్ దృష్టి, సమ్యక్ భావం, సమ్యక్ శ్రవణం, సమ్యక్ థాట్.
1: సో గుడ్ విజన్, గుడ్ థాట్, గుడ్ ఆడిషన్, గుడ్ డీడ్ ఆర్ ఇంపార్టెంట్.
0: ఇది మనం అన్నింటినీ మంచిగా మన ప్రయత్నం చేసుకుంటే,
1: వెన్ వీ మేక్ ఆల్ గుడ్,
0: అంతా మనకు గుడ్డే వస్తుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: దైవాన్ని పొందడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు, అక్కడికి అక్కడికే మనకు వస్తుంటాడు దైవం.
1: టు అటైన్ గాడ్ యు డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: కొన్ని దేవాలయములు, చర్చలు, మసీదులు ఇవి కాదు మనకు దేవాలయములు.
1: The temples and mosques are not the abodes of God.
0: మానవుని కట్టినటువంటి దేవాలయములు.
1: And they are built by man.
0: మానవుని కట్టిన దేవాలయములు ఆశిష్ట అనిత్యమైపోతుంటాయి.
1: All the temples built by man are temporary.
0: దేహములు భగవంతుడు నియమించినటువంటి దేహము.
1: Body is the temple built by God.
0: ఈ టెంపుల్ నడిచే దేహము.
1: This is a moving temple.
0: ఈ టెంపుల్ మాట్లాడే టెంపుల్.
1: This temple converses.
0: ఈ టెంపుల్ కు ఉన్నటువంటి పవర్ ఎక్కడా లేదు.
1: This body which is a temple is most powerful. No engineer
0: constructed.
1: Nothing whatsoever.
0: Nothing like
1: gravel or stone or cement for
0: this. భగవంతుడు సంకల్పం చేత సృష్టించాడు.
1: This body, the temple, is just built by the will of God.
0: ఇది భగవంతుడు సంకల్పించి ఇచ్చినటువంటి ఒక ప్రసాదము.
1: This is the gift that is brought forward by the will of God.
0: ఈ పవిత్రమైనటువంటి ఒక గిఫ్ట్ ను మనం

0: ఫర్ దట్ పర్పస్ బాడీస్ గిఫ్టెడ్.
1: తిండికి దీన్ని పెంచుకోవడం కోసం కాదు.
0: నాట్ మెయిర్లీ ఫర్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ గ్రో ఇన్
1: వెయిట్. ఆహారానికి ఫుడ్ ఉండాలి.
0: ఫుడ్ ఈజ్ నెసెసరీ టు సమ్ ఎక్స్టెంట్.
1: విచ్ఛానం దేహరక్షార్థం.
0: అండ్ ఫుడ్ ఈజ్ ఓన్లీ టు ప్రొటెక్ట్.
1: వస్త్రం శీత నివారణం.
0: అండ్ ద క్లాత్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అగేన్స్ ద కోల్డ్ అండ్ వింటర్.
1: దేహరక్షణ కోసం ఫుడ్ కూడా ఉండవలసిందే.
0: ఫుడ్ ఈజ్ నెసెసరీ టు సస్టైన్ లైఫ్.
1: ఫుడ్ ఎడ్ గానే మీరు చూసుకుంటూ పోతే వాట్ అబౌట్ గాడ్?
0: ఇఫ్ యూ థింక్ ఆఫ్ ది ఫుడ్ అండ్ హెడ్ హౌ అబౌట్ గాడ్?
1: ఫుడ్ హెడ్ గాడ్ ఈ మూడింటిని ఏకత్వంగా చేసుకో.
0: దేర్ ఆర్ త్రీ స్టెప్స్ నౌ పర్ఫెక్ట్ కాంబినేషన్ యూనిసన్ టు బి దేర్ ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
1: ఈ ఫుడ్ ఈ హెడ్ కూడా నువ్వు గాడ్ కోసం అని చెప్పి భావించాలి.
0: సో కన్సిడర్ ద ఫుడ్ అండ్ హెడ్ ఫర్ గాడ్.
1: ఒక సమయం లోపల
0: అట్ వన్ టైమ్
1: అశోక చక్రవర్తి
0: ఎంపరర్ అశోక
1: అరణ్యం లోపల సంచారం చేయడానికి పోతున్నాడు.
0: హి వాస్ పాసింగ్ బై ఎ ఫారెస్ట్.
1: ఒక బుద్ధ సన్యాసి నడుచుకుంటూ వస్తున్నాడు.
0: హి కేమ్ అక్రాస్ మాంక్ బుద్ధిస్ట్ మాంక్.
1: అశోక చక్రవర్తి గుర్రం నుంచి దిగాడు.
0: ఎంపరర్ అశోక గాట్ డౌన్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ద హార్స్.
1: ఆ బుద్ధిస్ట్ గురువును తన పాదముల పైన పెట్టి నమస్కారం.
0: అండ్ హి కెప్ట్ హిస్ ఫోర్ హెడ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్ మాంక్ అండ్ పెయిడ్ హిస్ రెస్పెక్ట్.
1: చూచాడు మంత్రి.
0: ద మినిస్టర్ వాచ్డ్ బై హిస్ సన్.
1: మహారాజు దేహం ఏమిటి?
0: ఎంపరర్ వాట్ సార్ట్?
1: మహారాజు పదవి ఏమిటి?
0: వాట్ ఇస్ పొజిషన్?
1: మహారాజు యొక్క గ్రేట్నెస్ ఏమిటి?
0: ద గ్రేట్నెస్ ఆఫ్ ఎంపరర్.
1: గొప్పవాడు ఆ యొక్క బుద్ధుడు యొక్క దీన్ని తన పాదముల పైన తన శిరస్సు పెట్టాడే.
0: How is that such a mighty king, powerful king, kept his head at the feet of Buddhist
1: king?
0: He felt so sad about this deed. But it was not right time to question. When they returned home,
1: అశోకుడు చాలా ఆనందంగా ఉన్న సమయం లోపల
0: అశోక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: అప్పుడు మెత్తగా హెచ్చరించాడు.
0: ద మినిస్టర్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్ సాఫ్ట్లీ.
1: మీ తల ఎంత గొప్పది?
0: ఓ ఎంపరర్, హౌ గ్రేట్ ఈజ్ యువర్
1: హెడ్. మీ తెలివితేటలు ఎంత గొప్పవి?
0: హౌ ఇంటెలిజెంట్ యు ఆర్.
1: మీ విద్య ఎంత గొప్పది?
0: వాట్ నాలెడ్జ్ యు హావ్.
1: మీ దేహం ఎంత గొప్పది?
0: యువర్ బాడీ ఇస్ మైటీ.
1: మీ గౌరవాన్ని ఎంత పొందుతుండాలి?
0: యువర్ హైలీ ఎస్టీమ్డ్.
1: ఇలాంటి గౌరవాన్ని పొందేటువంటి ఈ దేహము
0: సచ్ ఎస్టీమ్డ్ రెస్పెక్టెడ్ బాడీ.
1: బుద్ధుని యొక్క శిష్యునికి పాదముల పైన తలపెట్టమా?
0: వై షుడ్ ఇట్ బి అట్ ద ఫీట్ ఆఫ్ ది బుద్ధిస్టిక్ మాంక్
1: అని చెప్పేటప్పటికి
0: వెన్ హి సెడ్
1: సరే నవ్వుకున్నాడు.
0: హిస్ ఎంపరర్ స్మైల్.
1: కొన్ని దినములు అయిన తర్వాత
0: ఆఫ్టర్
1: మంత్రిని పిలిచాడు.
0: హీ కాల్డ్ ద మినిస్టర్.
1: మంత్రి,
0: మినిస్టర్,
1: నాకు ఒక షీప్ హెడ్ కావాలి.
0: ఐ వాంట్ ది హెడ్ ఆఫ్ ఎ షీప్.
1: గోట్ హెడ్ కావాలి.
0: ఐ వాంట్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
1: మనిషి హెడ్ కావాలి.
0: అండ్ ఆల్సో ది హెడ్ ఆఫ్ ఎ మ్యాన్.
1: మంత్రిని తీసుకుని రామన్నాడు.
0: బ్రింగ్ దీస్ త్రీ హెడ్స్.
1: తీసుకుని వచ్చాడు.
0: హీ బ్రాట్ అకార్డింగ్లీ.
1: రాజు తెలిస్తే ఆయుసు కొద్దువా ఈ మంత్రి ఏమైనా చేస్తాడు.
0: దెన్ కింగ్ కమాండ్స్ ఎనీథింగ్ కెన్ బి అటెండెడ్ టు.
1: తర్వాత తెచ్చిన తర్వాత
0: దే బ్రాట్
1: ఈ మూడింటిని మార్కెట్ కు తీసుకుపోయి అమ్ముకుని రా అన్నారు.
0: హి సెడ్ లెట్ దీస్ త్రీ హెడ్స్ బి సోల్డ్ ఇన్ ద మార్కెట్.
1: మార్కెట్ లో పెట్టిన తక్షణమే గోట్ హెడ్ ని తీసుకున్నారు.
0: ద మూమెంట్ ఇట్ ఇస్ కెప్ట్ దేర్ ఇన్ ద మార్కెట్ ది గోట్ హెడ్ వాస్ పర్చేస్డ్ ఆల్సో ద షీప్ హెడ్.
1: వద్దు తీసుకుని పోమన్నారు.
0: ద మ్యాన్స్ హెడ్ వాస్ జస్ట్ రిజెక్టెడ్, థ్రోన్ అవుట్ ఇన్ డిస్గస్ట్.
1: సరే రాజా, ఎవరు దీన్ని అంగీకరించలేదు అన్నాడు.
0: ఓ ఎంపరర్, నో వన్ యాక్సెప్టెడ్ ది హ్యూమన్ హెడ్.
1: పోనీ దీనికి విలువ ఇవ్వకపోతే ఊరికే ఇచ్చేసి రాపోమన్నాడు.
0: ఇఫ్ నో వన్ అటాచెస్ వాల్యూ అట్లీస్ట్ గిఫ్ట్ ఇట్ ఫ్రీలీ.
1: ఫ్రీగా కూడా తీసుకోలేదని వెనక్కు తెచ్చాడు.
0: నో వన్ ఇస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ దిస్ ఫ్రీ గిఫ్ట్.
1: అప్పుడు చెప్పాడు అశోకుడు.
0: దెన్ అశోక సెడ్,
1: జ్ఞాపకం ఉందా, నేను ఒకనొక సమయం లోపల బుద్ధుని యొక్క ప్రీతి తల పాదముల పైన నా శిరస్సును పెట్టినప్పుడు నీవెంతో బాధపడ్డావు.
0: మినిస్టర్, డూ యూ రిమెంబర్ వాట్ హెడ్ హ్యాపెన్డ్ కపుల్ ఆఫ్ డేస్ అగో? యూ ఫెల్ట్ సో సాడ్ వెన్ ఐ కెప్ట్ మై హెడ్ అట్ ద ఫీట్ ఆఫ్ ది బుద్ధిస్టిక్
1: మాంక్. నా హెడ్ కూడా ఈ విధంగా అయిపోయేటువంటిది.
0: అండ్ దట్ సిమిలర్ విల్ హ్యాపెన్ టు మై హెడ్ ఆల్సో.
1: హెడ్ శాశ్వతాలు కాదు.
0: హెడ్ ఈస్ నాట్ పర్మనెంట్.
1: ఈ విలువ లేనిటువంటి హెడ్ కోసం నీవు ఇంత బాకులాటావు.
0: ది హెడ్ హ్యాస్ నో వాల్యూ అట్ ఆల్, వై డూ వరీ అబౌట్.
1: కానీ పాదములు పెట్టినటువంటి యొక్క ప్రాప్త ఫలితము నాలో చేరిపోయింది.
0: బట్ ద రివార్డ్, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ మై ప్రేయర్ బై కీపింగ్ హెడ్ ఎట్ ద ఫీట్ హస్ గాన్ ఇన్ టు మీ అండ్ ఇట్ ఇస్ హైయెస్ట్ నోబ్లెస్ట్.
1: స్పర్శనం పాపనాశనం.
0: అండ్ వెన్ యూ టచ్ యూ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ ఆల్ అటోన్ ద సిన్స్.
1: దర్శనం కర్మ విమోచనం.
0: అండ్ వెన్ వన్స్ యూ సీ గాడ్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద బాండ్స్ ఆఫ్ కర్మ.
1: విమోచనం అవుతుంది.
0: యు ఆర్ రిలీవ్డ్ ఫ్రమ్ ఆల్ దట్. దర్శనం
1: పాపనాశనం అయిపోతుంది.
0: అండ్ ఆల్ అటోన్ యువర్ సిన్స్.
1: కాబట్టి వారి పాదములు స్పర్శించడమే నాకు పాపనాశనం అయిపోయింది.
0: ద మూమెంట్ ఐ టచ్ ది ఫీట్ ఆఫ్ ది బుద్ధిస్టిక్ మాంక్ ఐ అటోన్ మై సిన్.
1: ఎవరిస్తారు విలువ?
0: హూ విల్ అటాచ్ దిస్ వాల్యూ దెన్?
1: ఎవరు వీవరు.
0: నో వన్ విల్ అటాచ్ వాల్యూ.
1: చెప్పేటప్పటికి మంత్రికి కొంత జ్ఞానోదయం జరిగింది.
0: దెన్ మినిస్టర్ కుడ్ హ్యావ్ దిస్ విజ్డమ్ దెన్.
1: ప్రాణం ఉన్నంతలో దీన్ని పొందవలయు.
0: వి హావ్ టు రియలైజ్ దిస్ అలైవ్.
1: మన జీవితం ఉండే దాంట్లో ఈ పవిత్రమైన దర్శన స్పర్శన సంభాషణాన్ని మనం అనుభవించాలి.
0: ఇన్ దిస్ లైఫ్ ఇట్సెల్ఫ్ వి హావ్ టు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ద కన్వర్సేషన్ టచింగ్ ద ఫీట్ ఆఫ్ గాడ్.
1: రావాలంటే మనకు లభ్యమవుతుందా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ సో ఈజీ?
1: కావాలంటే మనకు చిక్కుతుందా?

0: గెట్ ఇట్
1: కాదు
0: ఇంపాసిబుల్
1: రావాలంటే త్రోవే లేదా కావాలంటే కరుణే రాదా ఒక దైవానికి మాత్రమే
0: In fact, it's only God who will find an appropriate time, appropriate path to reach.
1: మీకు ప్రాప్తమైనటువంటి వస్తువులు కావాలంటే చిక్కవు.
0: The worldly things, if you want, you can't get.
1: పొందాలంటే లభ్యం కావు.
0: You cannot acquire.
1: కానీ దైవం చేత ఏదైనా లభ్యం అవుతుంది.
0: But with God, you can achieve anything.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మీరందరూ కూడా ఎంతో భయభక్తులతో మీరు ఇక్కడ చేరారు.
0: All of you have assembled here full of devotion.
1: మీ భక్తులు చాలా ఉత్తమమైనటువంటి.
0: Your sincere devotion is highest.
1: కనుక ఈ బుద్ధ బోధనంతా కూడా మీరు చక్కగా ఆచరణలో పెట్టి అనుసరించండి.
0: ప్రాక్టీస్ ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ.
1: బుద్ధుడు చాలా ఉత్తముడు.
0: బుద్ధ ఇస్ హైలీ నోబుల్.
1: అయినప్పటికీ తాను కొన్ని కొన్ని రకమైనటువంటి బాల్యం లోపల అనేక రకమైనటువంటి యొక్క దోషములు జరుగుతూ వచ్చినాయి.
0: దేర్ వర్ సర్టెన్ మిస్టేక్స్ ఇన్ హిస్ లైఫ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్.
1: దాని వల్లనే తాను పరితపిస్తూ వచ్చాడు.
0: సో హీ ఫెల్ వెరీ సాడ్ లేటర్.
1: పరితపిస్తూ వచ్చి దానికి పరిహారార్థమై
0: to solve this
1: bhavat arpitam gavinchukunnadu
0: to atone all his sins he has offered himself to God
1: katre atane aacharanalanni kudanu atane bodhanalanni kudanu aacharanalo petti anubhavinchandi
0: all his practices all his teachings have got to be translated in our daily life
1: nijamenti buddha pournima
0: today is buddha pournima
1: buddha pournima ni naadu maatrame aanandanni anubhavinchukunte prayojanam kaadu
0: the happiness cannot be limited to this day
1: ee aanandanni appudappudu pashuvu gaddi tintundi తిరిగి తన ఘాటికి పోతుంది.
0: జస్ట్ యాజ్ ద కౌ బ్రింగ్స్ ఫార్వర్డ్ ఆల్ దట్ ఈస్ ఈటన్ ఆల్రెడీ అగైన్ మాస్టిగేటెడ్
1: తన ఘాటికి పోయిన తర్వాత తిరిగి దాన్ని వెనుకకు తీసుకుని నమిలి బాగా మృంగుతుంది.
0: ఇట్ బ్రింగ్స్ బ్యాక్ ఆల్ ద పార్టేకన్ ఫుడ్ స్టార్ట్స్ మాస్టిగేటింగ్ సెకండ్ టైం.
1: ఆ అనిమల్ ఆ విధంగా చేసినప్పుడు మీరు హ్యూమన్ బీయింగ్ ఎందుకు చేయకూడదు?
0: వెల్ అనిమల్ ఈస్ ఏబుల్ టు రికాల్ వై నాట్ మ్యాన్.
1: మీరు తిరిగి మీ స్వస్థానానికి పోయిన తర్వాత
0: బై టైమ్ యూ గో హోమ్
1: ఇక్కడ అనుభవించినటువంటి అన్ని కూడా తీసుకుని
0: ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ హావ్ గాట్ టు బి
1: రికాల్డ్ తిరిగి మీరు మననం చేసి దాన్ని జీర్ణం చేసుకోవాలి.
0: రికాల్ రికలెక్ట్ అండ్ ఎంజాయ్
1: అది ఏమి వచ్చినందుకు తగిన ఫలితము.
0: దట్ ఈస్ ద ట్రూ రిజల్ట్ ఆఫ్ యువర్ ట్రిప్
1: ఇక్కడ విన్నటువంటిది అక్కడ పోయేటప్పటికి మర్చిపోకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫర్గెట్ బై ది టైమ్ యూ లీవ్ దిస్ ప్లేస్
1: బ్లడ్ లోపల అది మర్చి కావాలి.
0: All the teachings you have heard here must merge in your blood.
1: ఈ బ్లడ్ లోపల ఏ విధంగా దీనికి సార రక్తంగా చేరుతుందో
0: జస్ట్ యాజ్ ఇట్ గెట్స్ ఇన్ యువర్ బ్లడ్ యాజ్ ఎన్ ఎసెన్స్
1: దీనిని రసో వైసహ అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ మెంట్ బై రసో వైసహ.
1: మనం విన్నటువంటి పవిత్రమైన భావాలంతా రసస్వరూపమైన నిర్వారి.
0: ఆల్ ది సీక్రెట్ టీచింగ్స్ దట్ వీ హర్డ్ హియర్ టుడే
1: రసస్వరూపుడు
0: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్
1: భగవంతుడు.
0: అండ్ దట్ ఎసెన్స్ ఇస్ గాడ్.
1: ఆ రసస్వరూపుడైన భగవంతుడు అంగములందు ప్రతి అంగములందు చేరినప్పుడు ఇతన్ని అంగీరసుడు అని పేరు పెట్టారు.
0: ది ఎసెన్స్ ద డివినిటీ ఇస్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఇన్ ఆల్ ద లింబ్స్ అంగీరస.
1: కాబట్టి దేహమునందు ఉన్నటువంటి పరమాత్ముని పేరు అంగీరసుడు.
0: గాడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈస్ కాల్డ్ అంగీరస.
1: బయట ఉన్నటువంటి భగవంతుడి పేరు భగవంతుడే.
0: అండ్ ఔటర్ వీ కాల్ హిమ్ గాడ్.
1: మన యందు రసస్వరూపుడై ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
0: వీ షుడ్ స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ అస్ ఇన్ ద నేమ్ ఆఫ్ అంగీరస.
1: కనుకనే
0: సో
1: మన దేహాన్ని రక్షించేటువంటి వాడు నిద్రాసమస్త ఎందుకని తన్మయత్న సమస్త ఎందుకని భగవంతుడే దీన్ని కాపాడుతూ ఉంటాడు.
0: ద ప్రొటెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ స్లీపింగ్ స్టేట్ డ్రీమింగ్ స్టేట్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
1: జాగ్రత్త అవస్థ ఎందుకు నిన్ను నీవు కాపాడుకుంటున్నావు అని అనుకుంటావు.
0: యూ థింక్ దట్ యువర్ సేఫ్ గార్డింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కానీ స్వప్నావస్థ యందు సుషుప్తి యందు నిన్ను నీవేం కాపాడుకుంటావు?
0: ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ ఇన్ ద డీప్ స్లీప్ స్టేట్ హూ ఇస్ ప్రొటెక్టింగ్ యూ?
1: సర్వదా సమకాలేషు సర్వత్రా హరియే నిన్ను కాపాడుతూ ఉంటాడు.
0: ఎవ్రీ టైమ్ ఎవ్రీవేర్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ గాడ్ ప్రొటెక్ట్స్.
1: కనుక భగవంతుడు ఎప్పుడు ఒక్కడే సర్వులను రక్షిస్తుంటాడు.
0: గాడ్ ఈస్ వన్ హూ ప్రొటెక్ట్స్.
1: ఎలాంటి బాధలకు ఎలాంటి కష్టములకు ఎలాంటి దుఃఖములకు మనం భయపడకూడదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
1: అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి పాసింగ్ క్లౌడ్స్.
0: దే కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ
0: బట్
1: మన యొక్క భగవంతుడే ఎప్పుడు పర్మనెంట్ క్లౌడ్.
0: But God is only one permanent cloud.
1: అతన్ని ఆధారంగా తీసుకుని
0: we have take him as the basis.
1: అతన్ని మీరు ఒక మననం చేసుకుంటూ
0: and we have to think of him repeatedly.
1: సర్వావస్థలు ఎందుకు అతన్ని చింతన చేస్తూ రావాలి.
0: All the time we have to think of him, chant him.
1: అది మీరు ఇక్కడికి వచ్చినందుకు కొత్తగా మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్యం.
0: That is the thing that you have to learn today having been here.
1: Wahe Guru, Wahe Guru Ji, Bolo. Wahe Guru, Wahe Guru, Wahe Guru Ji, Bolo. Wahe Guru, Wahe Guru Ji, Bolo. Sat చిన్నాం చక్క.

0: బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములయు విష్ణువిన్ని పెంచి వృద్ధి చేయు. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండమంతయు విష్ణువు ఇన్ని పెంచి వృద్ధి చేయు. పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: బ్రహ్మన్ ద క్రియేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ కాస్మస్ ఆర్ యూనివర్స్. ఇట్ ఇస్ విష్ణు ద సస్టైనర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద హోల్ క్రియేషన్. అండ్ ఇట్స్ లార్డ్ శివ ది ఎన్హిలేటర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ దట్ ఆర్ వికెడ్. దిస్ ఈస్ ది ట్రూత్ డిక్లేర్డ్ బై భగవాన్.
0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ విశాల ప్రపంచమునందు అనంతమైన విషయమునియందు అగాధమైన చింతలయందు అసంతృప్తి పొందుతున్నటువంటి మానవుడు దేనిని వెతుకుతున్నారు? దేనికోసమై వారు తపిస్తున్నారు?
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ మెటీరియల్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ థాట్ అండ్ వరీస్, ద మ్యాన్ బీయింగ్ టోటలీ వరీడ్ and totally lost for himself, what is that he is in search of, what is that he really wants?
0: Kondaru praaptamainatvanti chintala nimittamai mari kondaru apraaptam nimittamainatvanti oka chintalu salaputu kaalamu vyaktam chavistunnaru.
1: Some are wasting their time thinking of the world while some are struggling hard to earn that they do not deserve and waste their time.
0: Kani aadhyatmika margamunandu aneka mandi daivanni darshinchalani daivanni smarinchalani daivanto sambhashinchalani chintinchutunnaru.
1: But in the spiritual field many of the aspirants, they want to enjoy the proximity to the divine, they want to converse with him, they want to be with him and near him.
0: Brahma Vishnu Maheshwarulani manavulu chintistunnaru kaani ee Brahma Vishnu Maheshwarulu aakara manavulu kaadu.
1: Man worships the triune God in the form of Brahma Vishnu Maheshwara in a human form, but not so.
0: Veeriki aakaramulu levu.
1: They have no forms.
0: ఆధారములు లేవు.
1: There nothing whatsoever.
0: దీని వల్ల లభించేటువంటి ఒక ఆనందము లేదు.
1: And there's no bliss out of such form of worship.
0: అయితే ఈ మూవరు కూడాను ఏ ఆకారంతో ఉన్నారు అని విచారణ చేస్తే ఉపాధులు లేనటువంటి ఒక గుణాకారులై ఉన్నారు.
1: If you want to know the real form, you will understand, though they do not have any vesture whatsoever, they have certain attributes at the functional level.
0: ఏమిటి ఈ యొక్క ఆకారములు?
1: What is the vesture, the form they have put on?
0: ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all of the creatures.
0: ఈశ్వరుడు అన్ని భూతములు యందు ఉంటున్నాడు.
1: God is present in all of the beings.
0: కానీ ఏ ఆకారంతో ఉంటున్నాడు?
1: Yet in what form is he present?
0: ఈ ఆకారం తెలియనటువంటి ఒక రూపమును చింతించి ఏమిది ప్రయోజనము?
1: What is that you derive by contemplating on that which has no form?
0: కనుక ఈశ్వరత్వం అనగా కేవలం మానవుని యందు కనిపించేటువంటి వినిపించేటువంటి తలపించేటువంటి మరి మరిపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క శ్వాసనే.
1: Therefore the divinity is that which is present in everyone in a non-apparent way, that which cannot be heard nor felt, that will make you live in this world in the form of very breath.
0: Kani ee shabdamu ye vidhanga manaku gocharistundadi.
1: Sound, how do you able to listen to it?
0: Ee shabdamu rakaranga anubhavinchalante em cheyali?
1: What is to be done to experience sound in the form, in a particular form?
0: Dinne upanishattulu,
1: this upanishads,
0: brahma annaru,
1: call it brahma,
0: atma annaru,
1: also call it atma.
0: Ilanti ఆకార రహితమైనటువంటి పదములు ఎన్ని చెప్పినప్పటికీ మానవునికి అర్థం కాదు.
1: మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ బై లిసనింగ్ టు దీస్ టర్మ్స్ దట్ హ్యావ్ నో స్పెసిఫిక్ ఫార్మ్స్.
0: అయితే ఈ శబ్దములకు ఆకారం ఏమిటి?
1: యట్ వాట్ ఇస్ ద ఫార్మ్ బిహైండ్ దిస్ సౌండ్?
0: ఇట్టి శబ్దబ్రహ్మమైనటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని ఏ ఆకారంగా మనం చింతించాలి?
1: In what form can we think of the divinity that is present in the form of the primordial sound?
0: Dinine isharattam annaru.
1: This is the divinity.
0: Isharattam anaga artham emiti?
1: What is the meaning of isharatva?
0: Mangalakaramaina pratti okka swasa ani artham.
1: That only means the breath which is auspicious.
0: Itti mangalakaramaina pratti swasa e vidhanga manaku praptistundadi?
1: How do you get this auspicious breath?
0: ఈ ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం సోహం సోహం అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుండాలి.
1: ద డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద వెరీ బ్రెత్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోహం.
0: అనగా ఆ సో అనేటువంటి దీన్ని నా యొక్క ఆకారం అన్నారు.
1: It is said that very syllable so is my form.
0: Adiye na aakaram annaru.
1: That is my form.
0: Aithe itti aakaram manamu gurtinchadaniki veel avutunda?
1: Is it possible to recognize that form?
0: Tanantanu gurtinchukotame ee oka swasa yokka aakaram.
1: To know one's own self, to recognize one's own self amounts to recognition of the breath.
0: Ilanti eesharatvanni manu enta chintinchinappatikini aanandam labhinchadu.
1: In spite of prolonged period of contemplation of the divinity, you can never attain bliss.
0: Kanukane manavattamulandu unnatundi okka ee shabdamu isharattani nirupistu untundadi.
1: This primordial principle of the sound in every man demonstrates, proves the existence of the divinity.
0: Manamu shabdamunu gurtinchukonaka kevalam aakaramu nindi maatrame lakshyam unchukoni ee shabdam yokka artham emiti ani vicharana chesthe manaki ee maatramu gocharam kaadu.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: Kanuka deeniki oka aakaram nirnayinchali.
1: So some form has to be assumed or decided.
0: Ee gunaakarame deeniki oka sariyina aakaram.
1: The guna or the attribute is the proper form.
0: Anaga idi saatvikamaina pitti gunamu soham.
1: Soham represents the sattvic quality, the piousness.
0: ఈ సాత్వికమైనటువంటి ఒక గుణము నిజమైనటువంటి ఒక ఈశ్వరత్వం.
1: The very pious quality is the sign of divinity.
0: అయితే ఈ శ్వాస నుండి మరొకటి కూడాను ఆవిర్భవిస్తుండాలి.
1: Out of breath emanates some other thing.
0: అది ఏ విష్ణుత్వము అని.
1: That is sustenance, విష్ణుత్వం.
0: అనగా ఈ విష్ణుత్వమునకు ఆకారం ఏమిటి?
1: What is the form of this principle of sustenance?
0: Anaga manasu yokka bhavame.
1: It is at the level of the psyche domain or thought.
0: Idi soham aneetundi shabdam nundi aavirbhavinchinatundi yokka mano tattvame.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: Ee soham anetundi din nundi anni rakamaletundi shabdamulu kodanu aarambham avutunnayi.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: Ee shabdamu manasu yokka aakaranga nirupistu undadi.
1: And this very sound represents the form of the mind.
0: Idane Vishnuvu annaru.
1: And he is Vishnu or sustainer.
0: Manase Vishnuvu ani.
1: Mind is Vishnu.
0: Ee Vishnu anetundi naabhi nundi kodanu maroka aakaram aavirbhavistundadi.
1: out of the navel of the sustainer Vishnu arises some other form.
0: అది ఏ బ్రహ్మ అని.
1: That is Brahma.
0: కనుకని ఈశ్వరత్వము విష్ణుత్వము బ్రహ్మత్వము అనేటువంటిది సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే.
1: Therefore, the three aspects, the creation, the substance, annihilation, begin with the soham principle to begin with.
0: Manasu yokka tattvame vishnutvanni nirupistundadi.
1: Therefore, the principle of sustenance speaks of the nature of the mind.
0: Ee swasam nundi vacheetvanti yokka eeshwarattvam anaga daivattvamu brahmattvam ga vachindi.
1: Therefore, the divinity out of this breath speaks of the creation aspect.
0: Idi వాక్ స్వరూపాన్ని ధరించింది.
1: దిస్ హెస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: అనగా మన వాక్ నుంచి వచ్చేటువంటి అంతా కూడాను బ్రహ్మత్వమే.
1: ఆల్ దట్ వర్డ్స్ దట్ వీ యుటర్ దే రిప్రజెంట్ ద బ్రహ్మత్వ.
0: ప్రతి వాక్ కూడాను బ్రహ్మతత్వమే.
1: సో ఎవ్రీ వర్డ్ దట్ వీ స్పీక్ రిప్రజెంట్స్ ద క్రియేటివిటీ.
0: ప్రతి సంకల్పము విష్ణుత్వమే.
1: ఎవ్రీ థాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విష్ణుత్వ.
0: ప్రతి శ్వాసత్వము ఇది ఈశ్వరత్వమే.
1: అండ్ ఎవ్రీ aspect is ishwaratva divinity.
0: Kalakane ishwaratvame swasa.
1: Therefore ishwaratva is breath.
0: Unga manasu.
1: Then the mind.
0: Manasu anetvanti idi vishnutvam.
1: This mind is the principle of sustenance, vishnutva.
0: Ee vishnu nundi aavirbhavinchinatvanti okka brahma tattvame ijamainatvanti okka vaaku.
1: Therefore the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: Kanukane దైవత్వం అనగా మన యొక్క శ్వాస నుండి ఆవిర్భవించేటువంటి సోహం తత్వమే దైవత్వం.
1: Therefore the divinity represents the principle of soham or the primal sound out of
0: అది ఎప్పటికీ ఏ నాటికైనా కూడాను మనల్ని వదలిపెట్టకపోదు.
1: It will never leave you at any point of time.
0: మనం దేహంతో ఉండినంత వరకు కూడాను ఆ యొక్క శ్వాస మనకు ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: So long we are alive in this body, this breath continues.
0: మనస్సు ఇదే సంకల్ప వికల్పంతో కూడినటువంటిది.
1: మైండ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇదే విష్ణుత్వము అనేటువంటిది.
1: దిస్ ఈజ్ విష్ణుత్వ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్.
0: ఆ విష్ణుత్వం నుంచి కూడా వచ్చిన నాభి నుండి వచ్చినటువంటి యొక్క శబ్దమే వాక్ తత్వము.
1: దెర్ఫోర్ ద కైండ్ ఆఫ్ సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్ ఆఫ్ ది విష్ణుత్వ ఈజ్ ద వర్డ్.
0: అది ఏ బ్రహ్మత్వము అని.
1: దట్ ఈస్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటివిటీ.
0: ఈ బ్రహ్మత్వమునకు మూల కారణం ఏమిటి?
1: What is responsible for this creativity?
0: శబ్దమును ఆకర్షించినటువంటిది ఈ బ్రహ్మత్వము.
1: And this brahmatva creativity is after the sound.
0: శబ్ద బ్రహ్మమయి చరాచరమయి అన్నది.
1: And one is of sound, the other one is of motility.
0: ఈ శబ్దం అనేటువంటి వాక్ ద్వారా
1: the sound that comes out by word
0: సరస్వతిని ఆకర్షించాడు.
1: And is drawn by Saraswati.
0: కరగలు సరస్వతి దుర్గా లక్ష్మి ఈ ముగ్గురు కూడాను ఈ మూడింటి యొక్క ఆకారములే.
1: Therefore Saraswati Durga Lakshmi, the triune aspect of the divinity, represent these three principles.
0: కనుక ఆకారంలో మనం ఆరాధన చేసి లభించేటువంటి యొక్క ఆనందమే మాత్రము కనిపించదు.
1: Therefore the real bliss you do not experience by merely worshipping the form.
0: ప్రతి మానవుని ఎందుకూడను శ్వాస ఆడే సమయం లోపల సోహం సోహం ఇది లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: You cannot arrest your breath without carrying this soham principle.
0: Manasu anetundi sankalpam lekunda ee maata anetundi raadu.
1: Without thought you cannot speak.
0: Kanukane mana yokka swasam nunchi vachinatundi yokka vaaku.
1: So the words come out of breath.
0: Vaaku nunchi vachinatundi antaratamu.
1: And the inner significance of the words.
0: Ee muniti yokka ekatvame.
1: The unity of the three.
0: Avinabhava sambandhamu anyonya aashrayamu.
1: Represents the interrelationship and interdependence.
0: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
1: We are making many efforts to know the nature.
0: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You can't get it by following spiritual pursuits.
0: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You cannot know by inquiry.
0: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
1: And you have got to experience and investigate.
0: కనుకనే పరిశోధనలు చదివినప్పుడే
1: పరతత్వం
0: మనకు అర్థమవుతుంది.
1: When you investigate you can understand spiritual principles.
0: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని
1: ద ట్రూత్ విచ్ ఇస్ ద స్టాండర్డ్
0: సత్య స్వరూపమైనటువంటి నిత్యాన్ని
1: దాట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్
0: ఆనందపరమైనటువంటి సత్యాన్ని
1: అండ్ దాట్ బ్లిస్ విచ్ ఇస్ ద అల్టిమేట్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని
1: ది హార్మనీ ఆఫ్ ది త్రీ
0: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్.
0: కనుకనే
1: సో
0: మానవుడు ఈనాడు
1: మ్యాన్ టుడే
0: ఉపనిషత్తులు ఎన్నియో చదువుతున్నాడు.
1: ఈ గోస్ త్రూ మెనీ ఆఫ్ ది ఉపనిషత్స్.
0: ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్?
0: ఉపనిషత్తుల యొక్క సారము నీ యొక్క తత్వాన్ని బోధించడమే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ teaches you your reality.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే.
1: ఇట్ క్లియర్లీ ప్రూవ్స్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: దేహము అభ్యసిస్తున్నాము.
1: అండ్ యూ హ్యావ్ ది బాడీ.
0: కానీ దేహాన్ని పోషిస్తున్నాము.
1: అండ్ యూ మెయింటైన్ యువర్ బాడీ.
0: కానీ దేని నిమిత్తమై పోషిస్తున్నాము?
1: వై డూ యూ వాంట్ టు మెయింటైన్ యువర్ బాడీ?
0: ఈ పోషించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ బై దిస్ మెయింటెనెన్స్?
0: ఏమాత్రము లేదు.
1: Nothing whatsoever.
0: దేహం ఉన్నంత వరకును భుజించాలి.
1: So long the body lasts, you should partake.
0: భుజించినంత వరకును నిద్రించాలి.
1: You have got to sleep.
0: నిద్రించినంత వరకును ఆనందాన్ని పొందాలి.
1: And you can be happy as you sleep.
0: తదుపరి లేచిన తర్వాత ఈ ఆనందం ఎక్కడిది?
1: The moment you get up, what happened to this happiness?
0: కనుకని ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం విస్మరించి,
1: we have forgotten the essence of Upanishads.
0: వికృతమైనటువంటి ఒక అంతరార్థాన్ని మనం ఆశ్రయించి,
1: we are after the perverted interpretation.
0: నామ విషయమైనటువంటి ఒక స్వరూపాన్ని విశ్వసించాలి.
1: We just go by the name and form only.
0: కనుకనే నామమే ప్రధానమైనటువంటిది.
1: So God's name is most important.
0: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
1: In fact, God has no specific name.
0: అన్ని పేర్లు తనవే.
1: All names are His.
0: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
1: He is in every name.
0: తనది కానటువంటిది.
1: There is nothing which he is not.
0: తాను లేనటువంటిది ఎక్కడగమన కనిపించదు.
1: There is no place where he is not present.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమని.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గాడ్స్ నేచర్ ఇస్ దిస్ లవ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఇవన్నీ కూడా ఈ దేహం నుండియే మనకు లభిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ దీస్ థింగ్స్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ దిస్ బాడీ.
0: దేహంలో ఎన్నియో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
1: ఇట్ ఇన్ దిస్ బాడీ దిస్ లాట్ ఆఫ్ మిషనరీ.
0: ఈ మిషనరీని మనం ఎన్ని విధాల పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
1: ద మిషనరీ ఇన్ ద బాడీ, ఇట్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి నోన్ బై ఎనీ ఇన్వెస్టిగేషన్.
0: అన్నింటికి మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద మెయిన్ స్విచ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద మిషనరీ.
0: కన్నులు చూస్తున్నాయి.
1: ఐస్ వాచ్.
0: అనేక కాంతులు మనకు కనిపిస్తున్నాయి.
1: వీ సీ మెనీ లైట్ రేస్.
0: నాలుక పదార్థాన్ని భుజిస్తున్నాయి.
1: ద టంగ్ ఈట్స్.
0: అనేక రకమైనటువంటి ఒక టెస్ట్ బడ్స్ అనగా టెస్ట్ మనం రుచిస్తున్నాయి.
1: వీ టెస్ట్ మెనీ డిషెస్ మెనీ ఐటమ్స్.
0: కానీ చెవులు ఉంటున్నవి.
1: వీ హావ్ ఇయర్స్.
0: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుండాలి.
1: వీ లిసన్ టు మెనీ సౌండ్స్.
0: ఈ అన్నింటికీ మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
0: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉంటుంది చేతనే.
1: బికాస్ ఆఫ్ దిస్ సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్.
0: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
1: ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ fundamental principle.
0: అన్నిటికీ ఒక ఆధారమైనటువంటి ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
0: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
1: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
0: దానినే మనం ఆత్మ అన్నాము.
1: దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఈజ్ ఆత్మ.
0: ఈ ఆత్మతత్వం చేతనే.
1: Because of the cosmic principle.
0: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
1: So many thoughts arise out of our heart.
0: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: What is the cause behind thought process?
0: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి.
1: The hearts come out of the heart.
0: ఈ హృదయం అనేటువంటిది వేదము.
1: This హృదయా is Veda.
0: ఈ సంకల్పములే అనేక రకమైనటువంటి శృతులు.
1: The thoughts are శృతిస్.
0: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతరము.
1: The meaning of these shrutis is Vedanta, philosophy.
0: కనుకని వేదములు ఎక్కడో ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
1: Never considered Vedas are far away from you.
0: సర్వత్రా ఉండేటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: The sounds which are present, sound waves everywhere are with you, in you.
0: కనుక మన హృదయం అనేటువంటి యొక్క వేదము నుంచి,
1: out of the heart of the Veda,
0: మనము ఈ శబ్దములు అనేటువంటిది కొన్ని నామములు అనేటువంటిది మనం గుర్తించుకుంటూ రావాలి.
1: వీ హావ్ గాట్ టు రికగ్నైజ్ ద నేమ్స్ బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్.
0: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ వీ అట్టర్.
0: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
1: ద సిగ్నిఫికెన్స్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ స్పెల్ట్ అవుట్ ఈజ్ ది వెరీ ఫిలాసఫీ.
0: సర్వత పాణిపాదం అన్నది.
1: ఇట్ ఇస్ సెడ్ సర్వత పాణిపాదం.
0: తత్ సర్వతోక్షి శిరోముఖం అన్నది.
1: తత్ సర్వతోక్షి శిరోముఖం ఇట్ డిక్లేర్స్.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే,
1: ఇఫ్ వి నో ద మీనింగ్ క్లియర్లీ,
0: అప్పుడే మనకు ఈ వేదార్థములు మనకు గుర్తుంటాయి.
1: దెన్ యూ బీ ఎక్స్పర్ట్ ఇన్ ఫిలాసఫీ.
0: తెల్లవారినప్పుడు మన యొక్క పౌరచంద ఆడిటోరియం లోపల వేదమును అనేక రకంగా ఉచ్చరిస్తూ ఉంటారు.
1: In the morning times there in the Purnachandra auditorium you find the chanting of Veda.
0: Kaani aa shabdamu vintuntene oka vidhamaitundi aanandam kalugutu untadi.
1: As you listen to Vedic sounds you will experience bliss.
0: Kaani padamulu vintunta maatrame aanandam kalugutundi gaani padarthamulu manaku ee maatrame artham kaadu.
1: You don't understand their meaning but yet you experience the bliss.
0: Ee meaning teeskoni prayojanam emiti?
1: What is the use in knowing the meaning?
0: Padamulu yokka shabdanni maatrame manaku gurtinchali.
1: Know the power of the sound in the utterance of
0: any recommendation meaning lo untuntai.
1: There are lots and lots of meanings for these terms.
0: Kani nanathamallo undu
1: in different meanings
0: anathamu teeskoni
1: and you go by the wrong interpretation
0: visheshisthunnamu
1: and you have forgotten the reality.
0: Yadakani visparinchadam chetane manaku satyatattvam gurtinchadaniki veellayinattu undi.
1: Because the reality is just forgotten and therefore you are not able to know the
0: prema swarupulara
1: embodiments of love.
0: Vidyarthulara
1: students
0: పదమును మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
1: నెవర్ గివ్ అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్
0: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
1: ఎవ్రీ వర్డ్ హ్యాస్ మెనీ మీనింగ్
0: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
1: ఈచ్ వన్ షుడ్ టేక్ హిజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్
0: అట్టి సొంత అర్థాన్ని తీసుకున్నప్పుడే
1: when you go by your own path
0: నిజమైనటువంటి యొక్క పారాత్మ మనకు అర్థం అవుతుంది.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద ట్రూ స్పిరిచువల్ పర్సూట్
0: ఈ స్పిరిచువల్ పర్సన్ మనం తీసుకోవాలంటే
1: ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ద స్పిరిచువల్ పర్సూట్
0: నిజమైనటువంటి యొక్క మౌనం వహించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ ట్రూ సైలెన్స్
0: అర్థం తెలుసుకునేటువంటి విచారంలో ప్రవేశించకూడదు.
1: డోంట్ ట్రై టు ఇన్వెస్టిగేట్ టు నో ద మీనింగ్
0: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు.
1: నార్ వుడ్ యూ ట్రై టు ఇంటర్ప్రెట్
0: విచారణలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ
0: అట్టి విచారణ అనేటువంటిది
1: that ఎంక్వైరీ
0: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: ఇస్ బేస్డ్ ఆన్ యువర్ విల్ టు నో
0: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో
1: just as love is in you
0: దానికి తగినటువంటి ఒక విచారణగా మనకు నిరూపిస్తుంది.
1: దట్ విల్ ప్రాంప్ట్ యూ టేక్ యూ లీడ్ యూ టు ఎంక్వైరీ
0: కనుక
1: సో
0: మనం విచారణ చేయాలంటే
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంక్వైర్
0: మన భావముల యొక్క పురస్కారాన్ని మనం ప్రవేశించుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ థాట్ ప్రాసెస్ విల్ బి స్టడీ
0: నిన్న దినం చెప్పాను
1: భగవాన్ సెడ్ ది అదర్ డే
0: ఏ పదార్థం ఎందుకని దాని మధురమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వస్తుండాలి.
1: ద స్వీట్నెస్ దట్ యూ ఫైండ్ ఇన్ ఆల్ దీస్ స్వీట్స్ హౌ డు యూ గెట్ ఇట్
0: అది కేవలం ఒక మానవుడు ఉచ్చరించినటువంటిది కాదు మానవులు ఉద్భవింప చేసినటువంటిది కాదు.
1: ద స్వీట్నెస్ ఇస్ నాట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎనీ మ్యాన్
0: కానీ ఇది స్వతసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఈస్ ద న్యాచురల్ క్వాలిటీ
0: చెరకు లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది.
1: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్
0: చెరకు లోపల కారం ఎక్కడి నుంచి వచ్చింది.
1: వై ది చిల్లీస్ ఆర్ హాట్
0: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది.
1: అండ్ వై ది నీమ్ ఇస్ బిటర్
0: మల్లెలోని ఒక వాసన ఎక్కడి నుంచి వచ్చింది.
1: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్
0: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వంలో అనుకుంటారు.
1: We think we consider it as natural quality.
0: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం.
1: హౌ కెన్ యూ నో ద నేచర్
0: కాదు కాదు
1: It's not simple.
0: పరమాత్మని యొక్క తత్వమే ఈ ప్రకృతి స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ నేచర్
0: కనుకనే ఈ నేచర్ యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ క్లియర్లీ
0: నేచర్ లోపల అనేక రకమైనటువంటి భావాలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ నేచర్ దేర్ సో మెనీ సెంటిమెంట్స్
0: అనేక రకమైనటువంటి భేదములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ వెరైటీ ఆఫ్
0: అనేక రకమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ మీనింగ్స్ టు
0: ఇలాంటి పరమాత్మ తత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రిహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్
0: కనుక పరమాత్మని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే
1: టు నో గాడ్ ఇన్ ఫుల్
0: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిట్.
0: ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్.
0: నీ సంకల్ప వికల్పం నుంచినే వచ్చినాయి.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: నీ శ్వాస నుంచే వచ్చాయి.
1: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్.
0: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి యొక్క స్వరములు ఏ విధంగా వస్తున్నాయి?
1: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్?
0: దాని తర్వాత
1: లేటర్
0: మనం ఒక విధమైనటువంటి యొక్క శబ్దమును విచారించాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సౌండ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము.
1: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ బ్రహ్మత్వ.
0: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాస తత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి.
1: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్.
0: సోహం నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు.
1: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికీ సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి.
1: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ దిస్ సోహం యాస్ ద బేసిస్.
0: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వి జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ ది సౌండ్.
0: ఈ సోహం అనే శబ్దమే లేకపోతే మనకు జీవితమే అర్థం కాదు.
1: విదౌట్ దిస్ సోహం ద ప్రైమల్ సౌండ్ యూ కెనాట్ నో యువర్ లైఫ్.
0: కనుకనే మనము జీవించే దేని నిమిత్తమై
1: Why should we live? What's the purpose?
0: సోహం యొక్క తత్వాన్ని అర్థం గావించుకోవటం కోసమని.
1: The purpose of life is to know the meaning of soham.
0: కనుక దీని అర్థం ఏ విధంగా ఉంటుంటారు?
1: How is its meaning?
0: సోహం.
1: సోహం.
0: ఇది హంస గాయత్రి అని చెప్పారు.
1: This soham is also called hamsa gayatri.
0: So ante adi.
1: So that.
0: Ham anaga nenu.
1: Ham I.
0: Adi nene.
1: I am that.
0: Idi adi nene ante edi.
1: I am that means what is that here?
0: Akkada edi unnadi adi nene anadaniki.
1: What is present there?
0: Akkade manas unnadi.
1: There lies the mind.
0: Ee manasse nenu anukunte.
1: And if you think that you are the mind.
0: Ee sadhanaka manasanta addu tagulutundadi.
1: And this mind is an obstacle in spiritual path.
0: కాబట్టి మనసే నేను అనుకుంటే ఇది మనసుకు ఏమాత్రం అర్థం లేదు.
1: If you identify with the mind has no meaning at all.
0: మనసు కేవలం ఒక పిచ్చికోతి వంటిది అంటారు.
1: Mind is a mad monkey.
0: అలాంటి మనసును నమ్ముకొని నువ్వు ఏ మార్గంలో పోగలవు?
1: And what is that you can derive out of it?
0: కాదు కాదు, మనసును మనసుగా భావించకూడదు.
1: డోంట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మైండ్.
0: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
1: కన్సిడర్ మైండ్ యాజ్ డివైన్.
0: ఈ మనసే విష్ణు స్వరూపము.
1: దిస్ మైండ్ ఇస్ రిప్రజెంట్ సస్టైన్ విష్ణుత్వం.
0: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
1: విదౌట్ ద మైండ్ దేర్ ఇస్ నో శ్వాస ఆర్ ద బ్రెత్.
0: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ద మైండ్ ఈజ్ ఫంక్షనల్.
0: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ సౌండ్ ప్రైమల్ సౌండ్ యూ విల్ అండర్స్టాండ్ క్రియేటివిటీ.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: We cannot understand the Upanishad principles in depth.
0: ఈ ఉపనిషత్తుల లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
1: There are many many sacred noble interpretations in Upanishads.
0: కానీ ఇలాంటి అర్థము మనకు గోచరించడానికి మనం ఏమి చేయాలి?
1: What is that we should know, do now to know the meaning?
0: విచారణ చేయాలి.
1: We should inquire.
0: కూర్చున్నావు.
1: You are seated.
0: కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి.
1: యు జస్ట్ ఫైండ్ దిస్ సోహం.
0: దీన్ని వాచ్ చేయాలి.
1: వాచ్ ది సోహం.
0: ఏది సో, ఏది హం.
1: వాట్ ఈస్ సో, వాట్ ఈస్ హం.
0: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
1: అండ్ వాట్ ఈస్ ద ఆరిజిన్, ద బిగినింగ్ ప్లేస్.
0: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
1: అండ్ వాట్ ఇస్ ద నాస్ట్రిల్ త్రూ విచ్ హమ్ కమ్స్.
0: ఒకటి పోవటము, ఒకటి రావటము.
1: వన్ ఈస్ ఇన్హెలేషన్, అదర్ ఈస్ ఎక్సలేషన్.
0: కనుకనే ఈ వచ్చిపోయేటువంటి శబ్దం మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
1: And if you watch this inhalation and exhalation process, it is so.
0: Okati lopara pothundadi.
1: One goes in breathing.
0: Adi ye so.
1: Breathing in is so.
0: Hum.
1: Hum.
0: Ide ahankaramo.
1: That is ahankara.
0: Adi ye baita poyetundi.
1: That is ahankara, ego, breathe out.
0: Kabatti baita poyetundi dani manam vadali pettali.
1: All that is breathed out must be left out.
0: Lopara poyi pranaanni andinchetundi dani manam gattiga pattukovali.
1: We have to hold on to the life oxygen that is breathed in.
0: కనుకని సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
1: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హాస్ బీన్ టేకెన్ ఇన్.
0: కనుకని అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటున్నారు.
1: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
1: బ్రీద్ ఇన్ త్రూ వన్ నాస్ట్రల్.
0: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
1: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
0: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
1: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక, రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
0: కాలం యొక్క ప్రమాణం మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు, ప్రాణానికి అపాయమే.
1: And if we don't go by the timing interval process and think of the maintenance of the time, it is not simply pranayama, breathing process, it is prana apaya, leads to the danger of your life.
0: Kavale so aneetundi enta kaalam nevu teeskuntunnavo,
1: the time you take it to breathe in,
0: anta kaalamu dani kumbhakam cheyali, nilpali,
1: must equal for its retention kumbhaka.
0: Enta kaalam nevu nilpinavo anta kaalam danini vadalali.
1: The time that you take to retain the breath must equal the time that you breathe out.
0: కనుకని కాలస్వరూపాయన మహా అన్నాడు బ్రహ్మను.
1: సో బ్రహ్మ గాడ్ ఈజ్ టైమ్.
0: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
1: సోహం ఈజ్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటెడ్.
0: కనుకనే కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
1: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈజ్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
0: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
1: when we act appropriately
0: kartavyanni gurtinchukuntu ravali
1: we have to recognize our duty.
0: ee kartavyam ante emiti?
1: What is this kartavya?
0: Adi manasu yokka sankalpame.
1: It is just the thought.
0: కాబట్టి మనసు ఎట్టి సంకల్పాలు చెందుతుంది?
1: వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్?
0: పవిత్రమైన సంకల్పాలు వచ్చుకుంటారు ఇప్పుడే, అప్పుడు దీని కర్తవ్యం అవుతుంది.
1: అండ్ దెన్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్ ఈజ్ యువర్ డ్యూటీ.
0: కనుక నీ విష్ణువును సాత్వికుడు అన్నారు.
1: సో విష్ణు రిప్రజెంట్స్ పాయస్నెస్.
0: కనుక సంకల్పంలంతా కూడా సాత్వికమైనటువంటివి.
1: ఆల్ థాట్స్ మస్ట్ బి పాయస్.
0: కనుక మన సంకల్పం సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ టు ఇట్ దట్ యు హావ్ పాయస్ థాట్స్.
0: ఈ సాత్వికమైన సంకల్పం మనం ఆవిర్భవించాలంటే
1: ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ సచ్ థాట్స్
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడాను అన్యోన్యాశ్రమిలో అవినాభావ సంబంధములు.
1: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్ రిలేటెడ్.
0: కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
1: దట్స్ నాట్ మియర్లీ
0: ప్రవర్తనతో లభించేటువంటివి.
1: ఇట్స్ నాట్ మియర్లీ నామెన్క్లేచర్.
0: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
1: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్.
0: పవిత్రతతో చేరేటువంటివి.
1: ఇట్ రిప్రజెంట్స్ సాంక్టిటీ.
0: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ సో.
0: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
1: వి ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ every attempt to comprehend the harmony and the unity of the Trinity.
0: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగానో ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
1: Upanishads go on extolling and narrating these truths.
0: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తు యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్.
0: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే
1: if you want to describe every shloka
0: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటే
1: in order to teach the depth of every
0: కనీసం ఒక్క శ్లోకమునకు ఒక నెలైన అర్థం తీసుకుంటుంది.
1: యూ రిక్వైర్ వన్ ఫుల్ మంత్ టు నో ది మీనింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ ఎవ్రీ శ్లోక.
0: అనగా ఏమిటి? అనేక అర్థములతో కూడినటువంటి
1: మీనింగ్. ఇట్ హస్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ మన సమయ సందర్భానుసారంగా ఆ సమయానికి తగినట్టు అర్థాన్ని తీసుకోవాలి.
1: బట్ ద మీనింగ్ విచ్ దట్ సూట్స్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్
0: ఏది చెప్పినా కానీ అది అంతరార్థంగానే ఉంటుంటుంది.
1: ఎనీథింగ్ కెన్ బి సెడ్ దట్ రిప్రజెంట్స్
0: చిన్న పిల్లవాడు ఉంటుంటాడు.
1: హియర్ ఇస్ ద బాయ్.
0: వాడికి మాటలు రావు.
1: And he cannot speak
0: properly. అలాంటి పరిస్థితి లోపల
1: అట్ దట్ మోమెంట్
0: వయ ప్రమాణాన్ని పురస్కరించుకుని రామా అని నీవు చెప్పిస్తే
1: బేసింగ్ ఆన్ హిస్ ఏజ్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు రిపీట్ రామా
0: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
1: దట్ బాయ్ విల్ సే లామా
0: అనగా అది కూడా అర్థమే.
1: ఈవెన్ దట్ ఆల్సో హస్ ఎ మీనింగ్.
0: ఆ వయస్సుకు తగినటువంటిది అదే సరి అయిన అర్థం.
1: ఓ ఇట్ ఇస్ అ ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్ అట్
0: వాడు కూడా చిన్నకు రామా అనుకుంటే అది అర్థం కాదు.
1: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
0: ఆ వయస్సుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అయిన అర్థము.
1: అట్ దట్ మోమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
0: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.
1: బట్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద లామా ఈజ్ రాంగ్.
0: కానీ ఆ వయస్సుకు ఆ శబ్దమునకు ఆ ప్రకృతి ఇది లామా అనేది రైట్.
1: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఇస్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
0: ఇదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఆ వయ ప్రమాణము
1: ద ఏజ్
0: దేహ ప్రమాణము
1: ద బాడీ
0: సమయ ప్రమాణము
1: అండ్ ద మూమెంట్
0: పద ప్రమాణము
1: అండ్ ద సర్కమ్స్టాన్సెస్
0: అన్ని ప్రమాణములు మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
1: షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ యాజ్ వీ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్.
0: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు.
1: హియర్ మెనీ పీపుల్ హియర్.
0: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
1: దర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్.
0: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
1: And if you want to say, all of you to say, chapa, many can't say.
0: Chapa, ani cheppante chapa antaru.
1: If I want you to say chapa, you say chapa, the fish.
0: Cha, sa, sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: One should know the difference between cha, sa, sa.
0: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
1: Well, to say spell out this word chapa, the tongue is important.
0: Kaani akada enta prayatnam chesinappudiki chapa ani vastundi gaani chapa ani raadu.
1: Chapa the mat, but you say chapa the fish.
0: Cha cha sa saha
1: sha sha saha.
0: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఇన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
1: And there's variety of meanings basing on this sound.
0: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు. నేను చాప అనగలను అనండి.
1: Better you go home and try now. Chapa, can you say that?
0: Ana leru.
1: You cannot.
0: Kani chapa yokka tattvam gurtinchinatundi vade idi chapa annata.
1: But the one who knows the mat chapa can say it is chapa mat.
0: Chapa artham telinatundi vadu inni prayatnalu chesinappudiki adi chapa ani analedu.
1: The one who does not know the meaning of chapa the mat, he will be saying only
0: chapa. Adi vidhamgani Mahabharata yuddha samayam nandu,
1: at the time of Mahabharata war,
0: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
1: దేర్ వాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ దేర్.
0: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
1: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
0: గజ గజ నిల్చు నిల్చు నేను వస్తున్నాను అన్నాడు.
1: హి సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్ ఐఎమ్ కమింగ్.
0: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
1: అండ్ విష్ణు వాస్ జస్ట్ రన్నింగ్ ద వే.
0: లక్ష్మి ప్రక్కన ఉంటుంది, అతను ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
1: And Lakshmi didn't find time to ask him where he is proceeding.
0: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
1: And then he started describing the moment.
0: అడిగేదనని కడి వడిజను. అడిగేదనని కడి వడిజను.
1: She is going very fast to know the reason.
0: అడిగిన తన మగడ నుడి నడిడి నుడుకును. వెడ వెడ చిడిముడి తటపడ నడుగుడి నడుగుడి చదివి నడుగుడి అన్నాడు. అడిగేదనని కడి వడిజను.
1: She is going very fast to know the reason where
0: adigina thana magadu nuduga nadinadugunu tan cheptado cheppaledo.
1: The husband would respond or not?
0: Veda veda chidi mudi tadabada parigetti povadani potunte mudi kuda jari potundadi.
1: And I was running in the plat form there.

0: ఒక్కొక్క దేశము ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడా ఆ రకంగా ఉంటుంటాయి.
1: అండ్ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ది వెర్నాక్యులర్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద రీజియన్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మహనీయుల చరిత్రకే వెళ్లి దాని అంతరార్థాన్ని గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్, యూ షుడ్ అప్రోచ్ ద స్కాలర్స్ అండ్ ట్రై టు లెర్న్.
0: ఈ సర్వ ఉపనిషత్తు సారమైనటువంటిది బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటివి.
1: అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ.
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది వాక్ స్వరూపమే.
1: అండ్ దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ వెరీ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
1: ద మైండ్ రిప్రజెంట్స్ విష్ణు.
0: తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
1: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
0: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
1: వెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
0: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
1: ద గుడ్ వర్డ్స్ కన్వే గుడ్ మీనింగ్.
0: కనుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
1: సో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్.
0: బ్రహ్మ శ్వాసము.
1: బ్రహ్మ ఇస్ బ్రెత్.
0: విష్ణువు మనస్సు.
1: విష్ణు ఇస్ మైండ్.
0: ఇంకా మహేశ్వరుడు.
1: మహేశ్వర
0: అది ఏ వాక్కు.
1: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
0: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
1: దేర్ఫోర్ ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ద మనస్సు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్.
0: ఆత్మకు ఏ రీతిగా నీ అర్థాన్ని చెప్పగలవు?
1: అండ్ హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్స్ మీనింగ్?
0: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు?
1: హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్?
0: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి.
1: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు.
1: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్.
0: కారణమేమనగా అర్థంకు తెలియనటువంటి వారు, ఉపనిషత్తులు చూడనటువంటి వారు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు దీనికి అనేక అనర్థాలు చేసుకుంటారు.
1: నేచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్.
0: ఉపనిషత్తు అనేటువంటిది చాలా శాంతంగా,
1: you should know it peacefully,
0: సమయ స్ఫూర్తిగా,
1: at right time,
0: ప్రవర్తన పవిత్రంగా,
1: making the conduct
0: వాక్ శుద్ధిగా,
1: and good words,
0: అప్పుడే శ్వాస శుద్ధిగా మనం చెప్పాలి.
1: And then you can have the purity.
0: మన శ్వాస కూడా పరిశుద్ధం కావాలి.
1: And the breath should be purified.
0: కనుకనే దీనికి ఉపనిషత్తు లోపల ఒక విధమైనటువంటి మంత్రం చెప్పారు.
1: ఈ ఉపనిషత్ ఏ మంత్ర ఇస్తే
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాస తత్వంలోనే మంత్రం చెప్పారు.
1: అండ్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: అనగా దీని వల్ల, ఈ శ్వాస వల్ల, ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్స్.
0: దీని వల్ల ఏమవుతుంది? మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది.
1: దెన్ యు విల్ బి శాంక్టిఫైయింగ్ ద బ్రెత్.
0: పవిత్రం కావటమే కాకుండా,
1: నాట్ ఓన్లీ దాట్,
0: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది.
1: అండ్ బ్లడ్ ఇస్ సో థిక్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్.
0: ఆ మంత్రం చెప్పడం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్ గా మారిపోతుంది.
1: యాజ్ యూ రిపీట్ దీస్ మంత్రాస్ ద బ్లడ్ బికమ్స్ రాదర్ థిన్.
0: కన్నులకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడా నివారణ అవుతుంది.
1: అండ్ ఇట్ ఆల్సో క్యూర్స్ ది కేటరాక్ట్ ప్రాబ్లమ్స్.
0: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడా పవిత్రమైపోతుంది.
1: అండ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ యువర్ థ్రోట్ also is going to be sacred.
0: కనుకనే మనము ఈ శబ్దములను కొంచెం సరైన రీతిగా తీసుకోవాలి.
1: సో విష్ణు ది సౌండ్స్ ఇన్ ఎ ప్రాపర్ సెన్స్.
0: ఈ సరైన రీతిగా తీసుకున్నప్పుడే మనకు సరైన అంతరార్థాలు వస్తుంటాయి.
1: ఇఫ్ యు నో ద రైట్ మీనింగ్, యు నో ఇట్స్ రైట్ అప్లికేషన్.
0: ఒక ఉపనిషత్తుల యొక్క సారాన్ని మాత్రమే మనం తీసుకుంటే దేహం యొక్క తత్వాన్ని అంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యు నో ది ఎసెన్స్ ఆఫ్ వన్ ఉపనిషత్, యూ విల్ బి నోయింగ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ యువర్ హోల్ బాడీ.
0: మన నాలుక ఏ విధంగా టేస్ట్ చిక్కుతుండాలి?
1: ద టంగ్ హౌ డస్ ఇట్ టేస్ట్?
0: ఏ రకమైనటువంటి పదార్థాన్ని వేసుకుంటే ఆ యొక్క రుచియే మనకు గోచరమవుతుంది.
1: అండ్ వీల్ టేస్ట్ అకార్డింగ్ టు ద ఫుడ్ స్టఫ్ దట్ వీ పార్టేక్.
0: కానీ ఈ టంగ్ బర్డ్స్ అనేవి ఎంత ఎన్ని ఉన్నాయి?
1: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ ఆర్ దేర్?
0: అనగా 51,000 టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: 51,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
0: ఇంకా శ్రవణ బర్డ్స్ అంతా ఎంత ఉన్నాయంటే,
1: అండ్ ద లిసనింగ్ ప్రాసెస్,
0: 36,000 శ్రవణం అనేటువంటిది వింటుంది.
1: అండ్ 36,000
0: 51,000
1: టేస్ట్ బర్డ్స్.
0: ఈ అన్ని కాకుండా దృష్టి
1: అండ్ ద
0: వికాసం యొక్క శక్తి
1: అండ్ ద లైట్ విజన్,
0: 51 కోట్లు ఉంటున్నాయి.
1: 51 crores.
0: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము?
1: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్?
0: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం?
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ myriad vision, what is it that is proper?
0: కనుక నీవు సమయ సందర్భాన్ని

0: వాడుకోవాలి.
1: సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అట్ అప్రోప్రియేట్లీ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్.
0: అనేక రకమైనటువంటి రోగంలో నివారణ కాకుండా
1: నాట్ ఓన్లీ క్యూర్ ఫర్ ది
0: సరైన అర్థాలు గుర్తించినప్పుడు
1: వెన్ వీ నో ది ట్రూ మీ
0: ప్రవర్తన కూడా మారిపోతుంది.
1: అవర్ కండక్ట్ ఆల్సో చేంజెస్.
0: ఈ ప్రవర్తన మారినప్పుడు
1: వెన్ అవర్ బిహేవియర్ చేంజెస్
0: మన వర్తన కూడా మారిపోతుంది.
1: అండ్ ఆల్ అవర్ మెంటాలిటీ
0: మన వర్తన మారిపోయినప్పుడు
1: వెన్ ది హోల్ థింగ్ చేంజెస్
0: సరైనటువంటి యొక్క భావం మనలో ఆవిర్భవిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ప్రాపర్ థాట్స్.
0: కనుక ప్రాపర్ థాట్ మనలో వచ్చినప్పుడే ఇది సరైనటువంటి యొక్క పదంగా రూపిస్తుంది.
1: వెన్ వన్ దేర్ ఇస్ అ ప్రాపర్ థాట్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ వర్డ్స్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: లోకము లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్నో విధమైనటువంటి పదములు ఉంటున్నవి.
1: దర్ సో మెనీ వర్డ్స్
0: ఎన్నో విధమైనటువంటి అర్థములు ఉంటున్నవి
1: మెనీ మీనింగ్స్
0: కానీ అర్థములకును ఈ పదములకును ఈ యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి.
1: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్.
0: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకోవటం ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పిరిచువాలిటీ యూ కెనాట్ సింప్లీ గో బై ఇట్స్ మీనింగ్.
0: దాని అర్థం తీసుకోకుండా దాని యొక్క స్వరాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తూ పోండి.
1: యు గో ఆన్ రిపీటింగ్ ఇట్స్ సౌండ్.
0: ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాం, ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి చూడాలి.
1: ఓంకార్ జస్ట్ టేక్ ఇట్స్ స్పెల్లింగ్.
0: ఓం అంటారు.
1: మెనీ సే ఓం.
0: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
1: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్.
0: ఇది ఒక పదము.
1: ఇట్స్ ఎ వర్డ్.
0: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్?
0: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఊం ఈ మూడు చేరితే ఓం అనే పదం వచ్చింది.
1: అండ్ ఇఫ్ యు వాంట్ టు నో స్పెల్లింగ్ ఏ యుఎం ఆ ఊం.
0: ఈ పదం చెప్పాలంటే అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
1: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
0: ఊ అనేటువంటిది నోలక నుంచి వస్తుంది.
1: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
0: అనేటువంటిది పెదవుల నుంచి వస్తుంది.
1: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
0: ఈ మూడు చేరినటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
1: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నారో.
0: కనుకని హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండ్ ఏ నిజమైనటువంటి సౌండ్.
1: సో ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ద ట్రూ సౌండ్.
0: చాలా మందికి ఆ ఊ అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
1: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
0: తెల్లవారుజాము కూడా ఓంకారంలో చెప్పారంటే ఆ ఊ అంటారు.
1: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ ద ఓంకార ఇస్ సెడ్ ఇన్ ఎ రాంగ్ వే.
0: మూడింటి యొక్క సేవం ఏంటి? స్వరూపం అనేది సమకాలంలో దాన్ని ఉచ్చరించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు సే అటర్ ఓంకార ఇన్ ద కరెక్ట్ వే.
0: ఎక్కడి నుంచినో ప్లెయిన్ వస్తుంటారు.
1: The plane is dashing forward.
0: ఆ శబ్దం ఎక్కడి నుంచినో లభించినట్టుగా తెలుస్తుంది.
1: అండ్ యూ విల్ బి ఏబుల్ టు నో ఇట్ సౌండ్.
0: కానీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దదిగా వినిపిస్తుంది.
1: అండ్ యూ లిసన్.
0: తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది.
1: అండ్ యూ విల్ ఆల్సో హియర్ ది సౌండ్ ఫ్రమ్ డిస్టెన్స్.
0: అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దం.
1: దట్ ఈస్ ఓంకార ప్రిన్సిపల్.
0: ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి.
1: And it should come from within.
0: ఆ నాభి నుంచి రావాలి.
1: It should come out of the nose.
0: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
1: And when once it comes out of the throat,
0: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయం లోపల తగ్గిపోతూ వస్తుంది.
1: And then at the final stage, it declines.
0: కనుకనే ఈ శబ్దమునంత కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి భావన కుదురుతుంది.
1: సో వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ అండ్ నో ఇట్స్ మీనింగ్.
0: అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
1: మెనీ పీపుల్ చాంట్ రిపీట్ ఓంకార.
0: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
1: దే డూ ఇట్ ఫర్ మెనీ ఇయర్స్.
0: స్వామి, ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదరటం లేదు.
1: మెనీ కమెంట్స్ సే స్వామి ఐ హావ్ బీన్ రిపీటింగ్ ఓంకార బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ స్టెడీ డివోషన్.
0: కుదురుతుంది.
1: How is it possible?
0: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా.
1: You are not doing it meaningfully.
0: సరైన శృతిలో నువ్వు పెట్టుకుంటే కదా.
1: You don't say it
0: properly. శృతిలో రాగ తాళములు మూడు కూడా నువ్వు ఏకం కావాలి.
1: And there should be a kind of proper rhythm and the beat.
0: కనుకనే శృతి కూడా ఉండాలి.
1: And the tune is necessary.
0: ఈ స్థుతి లయము కూడా ఉండాలి.
1: అండ్ దేర్ షుడ్ బి ప్రాపర్ రిథమ్.
0: ఈ కాలము కూడా ఉంటుండాలి.
1: అండ్ ద టైం.
0: కనుక మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
1: సో ద బీట్ అండ్ ద రిథమ్ అండ్ ద టైం ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హావ్ గాట్ టు బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్.
0: అనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
1: We think the Upanishads are very tough.
0: కానీ దాని అర్థం గురించి తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
1: బట్ ఇఫ్ యూ నో ఇట్స్ మీనింగ్ దేర్ నథింగ్ దట్ కుడ్ బి సింప్లర్ దాన్ దాట్.
0: కనుక నీ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
1: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్
0: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
1: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
1: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్స్.
0: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దం కూడా మార్పు పొందుతుంటారు.
1: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్ దేర్ ఫోర్ వీ ఫైండ్ ద ఎంట్రన్స్ ఇన్
0: నీవు బయట ఉచ్చరించలేదు, బయట ఉచ్చరించలేదు.
1: యూ డోంట్ నీడ్ టు రిపీట్,
0: నీ లోపలనే నీవు ఉచ్చరించుకుంటున్నా.
1: యూ కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్.
0: కొంతమంది మీకు తెలుసును,
1: యు నో సమ్,
0: ఈ సంగీతంలో ఉన్నటువంటి యొక్క దోషము ఇలాంటిది.
1: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్.
0: కొంతమంది స్వరం పెట్టుకుంటారు,
1: దే గో బై దిస్ వాయిస్,
0: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
1: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్.
0: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
1: అండ్ దెన్ యూ హావ్ టు చేంజ్ ది పోస్చర్.
0: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
1: యాజ్ ది చేంజ్ యువర్ పోస్చర్,
0: ఆనందమైనటువంటి కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
1: దేర్ లైస్ ది ప్లేస్.
0: కానీ ఆకారం మారినప్పుడు,
1: వెన్ ది పాస్చర్ చేంజెస్,
0: శబ్దం మారినప్పుడు,
1: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్,
0: ఆకారంలో అనంతమైనటువంటి వికారమే కలుగుతుంది.
1: అండ్ యూ డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్.
0: చాలా మంది మీకు తెలుసును,
1: మెనీ ఆఫ్ యు నో,
0: సంగీతం ప్రారంభించినప్పుడు,
1: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్,
0: చాలా మంది అంటారు,
1: దే జస్ట్ మేక్ ఏ బిగినింగ్.
0: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా?
1: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి.
0: ఆ శృతికి తగినట్టుగా లేకపోతే అప్పుడు దానికి అపస్వరంగా వస్తుంది.
1: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి, ఇట్ విల్ బి ఏ రాంగ్ వే.
0: దీనికి దేహమును కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
1: అండ్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ.
0: చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు,
1: యూ మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్,
0: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక దూరం గజం దూరం వస్తుంది.
1: అండ్ వెన్ దే జస్ట్ sing at high pitch, they will be at a distance from the mind.
0: Gontu marakoddu.
1: And you should not change your tone.
0: Inta dooram raakoddani.
1: And you should not be so
0: control lo pettukovali.
1: You should be on your
0: Gontu vandi kannulu musukuntaru.
1: Some close their eyes.
0: Kannulu konni okka kannu paiki okka kannu kindiki vastundi idi.
1: And one eye upward direction, another eye downward.
0: Vikaramulu kodunu chaala tara yokka swaroopanni maapu chestundi.
1: And these postures also change your form.
0: Anduvalli harmony vaayinche samayam lopala,
1: as you play your harmony,
0: harmony paina oka addam pettaru.
1: And they keep a mirror there.
0: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసు?
1: Why mirror there?
0: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు, తన నోరు, తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
1: As you play the harmonium, you should just look at the mirror and see your posture, your postures and modulation.
0: అక్కడ సరైనటువంటి గొంతే లేకుండా పోతే, స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
1: ఇఫ్ ది టోన్ ఈజ్ నాట్ ప్రాపర్, యూ విల్ ఫైండ్ అగ్లీ ఫేస్ దేర్.
0: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
1: వెల్, వన్ మే సింగ్ వెల్, బట్ హీ లుక్స్ వెరీ అగ్లీ బికాస్
0: ఆఫ్ దట్. ఆకారం సకారంగా ఉండాలి.
1: సో హీ షుడ్ బి ప్రాపర్.
0: ఆకారం చక్కగా లేకుండా పోతే అంతా వికారమే అయిపోతుంది.
1: అండ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్, ఇట్ విల్ బి వికార.
0: అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
1: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్.
0: కనుక ఇతరులకు అకారాన్ వల్ల అనేక విధమైన అశాంతిని కలిగించకూడదు.
1: అండ్ దిస్ అగ్లీనెస్ విల్ డిస్టర్బ్ ద పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్
0: అదర్స్. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా,
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
1: అండ్ యూ షుడ్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్.
0: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం,
1: వి డూ సర్టన్ యాక్షన్స్.
0: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
1: అండ్ వి షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ కరెక్ట్,
0: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి.
1: రైట్ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్.
0: మనం కొన్ని పాలు త్రాగుతూ,
1: యాజ్ యూ డ్రింక్ మిల్క్,
0: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలు అంతా కిందికి పడిపోతాయి.
1: అండ్ యాజ్ యూ డ్రింక్ మిల్క్ అండ్ స్టార్ట్ కన్వర్సింగ్ విత్
0: అదర్స్, అంతేకాకుండా గొంతు కూడాను పాడైపోతుంది.
1: అండ్ ది థ్రోట్ ఆల్సో విల్ బి స్పాయిల్.
0: మనం ఏదైనా తినే సమయంలో, తాగే సమయంలో మాట్లాడకూడదు.
1: వైల్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ యూ షుడ్ నాట్ కన్వర్స్.
0: ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మానవీయులందరూ,
1: ఆల్ ఏన్షియంట్ గుడ్ పీపుల్,
0: భోజనం చేసేటప్పుడు ఏమీ మాట్లాడకూడదు.
1: అండ్ నో వన్, దే సెడ్ నో వన్ షుడ్ స్పీక్ యాజ్ దే డై.
0: బ్రహ్మావిత్, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవ తేనె గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, ఈ రెండు చెప్పేంత వరకు కూడాను నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
0: భోజనం పూర్తి అయ్యేంత వరకు కూడా మాట్లాడుతూ మనం భోజనం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
0: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ ద డైజెషన్ విల్ స్పాయిల్.
0: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంకా ఎన్ని రకమైనటువంటి జబ్బులు వస్తాయి.
1: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
0: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోజనం చేసేయి.
1: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే, దెన్ స్టార్ట్ టు
0: ఈట్. చాలా మందికి ఇది తెలియాలి.
1: మెనీ పీపుల్ డోంట్ నో దిస్.
0: ప్రశాంతంగా భోజనం చేయాలి.
1: అండ్ యాజ్ యూ ఈట్ యు షుడ్
0: నవ్వుకుంటూ భోజనం చేయకూడదు. నవ్వుకుంటూ భోజనం చేయకూడదు.
1: అండ్ యాజ్ యూ ఈట్ యు షుడ్ నాట్ లాఫ్.
0: లేక ఏడ్చుకుంటూ భోజనం చేయకూడదు.
1: నార్ షుడ్ యు క్రై.
0: ఎండూ లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోజనం చేసేయాలి.
1: ఈట్ పీస్ఫుల్లీ.
0: ఏ పదమునకు దీనికి అర్థము దానికి తగినటువంటి రీతిగానే భుజించాలి.
1: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
0: భోజనంకు ముందుగా కూడా ఏ చింతను కూడా తెచ్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
0: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని నేర్పాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్ యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: దీని యొక్క తత్వాన్ని,
1: దిస్ నేచర్,
0: దీనికి విష్ణుతత్వాన్ని,
1: ది విష్ణు
0: వాక్తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మ వాక్కు మనసు,
1: ది త్రీ ప్రిన్సిపల్స్, ఆత్మ, ద సెల్ఫ్, ద మైండ్, మనస్ అండ్ ద వాక్, ద టాక్.
0: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా,
1: without any differences,
0: ఈ అశాంతి లేకుండా,
1: without restlessness,
0: ఒక దినం ఆత్మ, ఒక దినం మనసు, ఒక దినం వాక్కు,
1: and one day the spirit of the self, one day the mind, other talk.
0: కేవలము వాక్కును మాత్రమే గురించి మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ టు us టుమారో ఆన్ వాక్కు ఆర్ టాక్.
0: రామతత్వము,
1: దట్ ఈస్ రామా ప్రిన్సిపల్,
0: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము,
1: దట్ రిప్రజెంట్స్ పైయస్ క్వాలిటీ.
0: అది మూడవదైనప్పుడు బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
1: అండ్ దెన్ విన్ కమ్స్ ది బ్రహ్మత్వ, ద క్రియేటివిటీ ఆస్పెక్ట్,
0: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతి గురి అవుతుంటుంది.
1: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
0: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
1: సో లెట్ us థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
0: విష్ణుత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సెక్రెడ్.
0: కనుకనే విష్ణు క్రాంత, జయ క్రాంత, శివ క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
1: యూ ఫైండ్ సో మెనీ క్రాంత ఆర్ చేంజెస్.
0: ఈ క్రాంతలంతా తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దీస్ క్రాంతాస్ ఆర్ చేంజెస్ అండ్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
0: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకుని ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ టు థింక్ ఆఫ్ శ్లోకాస్ ఓన్లీ.
0: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
1: you practice loka,
0: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
1: అండ్ యూ హెవ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సాధన సాధన సాధన అనుకుంటారు, కానీ సాధన అంత సులభమైనటువంటిది కాదు.
1: వీ స్పీక్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
0: మార్గం లోపల శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాసనం, స్నేహం, ఆత్మ నివేదనం, ఇది చాలా చెప్పడం సులభమే.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు రిపీట్ ద 9 స్టెప్స్ of devotion.
0: ఎప్పుడది ఆత్మ నివేదన అవుతుంది?
1: సరెండర్, ద ఫైనల్. హౌ డు యూ రీచ్ ఇట్?
0: స్నేహం ఏర్పడిన తర్వాత సరెండర్ వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్, దేర్ విల్ బి సరెండర్.
0: స్నేహం కాక పూర్వము ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఎప్పుడు రావడానికి?
1: ప్రయర్ టు ఫ్రెండ్షిప్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ సరెండర్.
0: స్నేహం అనేటువంటిది ఫ్రెండ్షిప్.
1: దిస్ స్నేహ ఇస్ ఫ్రెండ్షిప్.
0: అది వచ్చేంత వరకు మాత్రం నువ్వు ఎన్ని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు.
1: అంటిల్ యూ రీచ్ ద స్నేహ,
0: ఆత్మ నివేదన కానే కాదు,
1: ఇట్ కెన్ నెవర్ లీడ్ యూ టు సరెండర్. ఆత్మ నివేదన,
0: స్నేహం అయిన తర్వాతనే ఆత్మ నివేదన వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ స్నేహ, ఫ్రెండ్షిప్.
0: కానీ అనేక సరెండర్, స్నేహం అంటే ఏమో తెలియదు.
1: బట్ పీపుల్ డు నాట్ నో వాట్ స్నేహ, ఫ్రెండ్షిప్.
0: స్నేహం అంటే హలో హలో హలో హలో హలో.
1: వీ థింక్ ఫ్రెండ్షిప్ మెంట్ హలో హలో.
0: ఏమిటిది హలో?
1: ఈజ్ ఇట్ హలో? ఇట్ ఇస్ హలో.
0: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
1: నో మీనింగ్ ఎట్ ఆల్.
0: అది కాదు స్నేహం అంటే.
1: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
0: ఇద్దరు రెండు ప్రాణం లోపల, రెండు దేహం లోపల ఒక ప్రాణంగా ఉండాలి.
1: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
0: అది నిజమైనటువంటి స్నేహం.
1: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: కానీ రెండు దేహములకు రెండు భావం ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
1: వెన్ దిస్ డైవర్సిటీ, వెన్ దిస్ డ్యుయాలిటీ, టూ బాడీస్, టూ థాట్స్, ఇట్ కెనాట్ బి ఫ్రెండ్షిప్.
0: ఎప్పటికీ టూ థాట్స్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నెవర్ బి టూ థాట్స్.
0: ఏ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. అండ్
1: మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుక నీవు రెండు థాట్స్ ఏమిటంటే అది డ్యువలీ మైండ్ అవుతుంది.
1: సో ద డ్యువల్ థాట్ రిప్రజెంట్స్ ద డ్యువల్ మైండ్.
0: డ్యువల్ మైండ్ అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
1: విత్ డ్యువల్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
0: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
1: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
0: కనుక వారిపైన ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
1: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
0: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
1: యూ జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
0: పవిత్రమైనటువంటి ఒక మార్గమును మీరు వదలకుండా ఉన్నప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
1: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ దిస్ సీక్రెట్ పాత్, యూ విల్ సెటిల్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: తప్పక మీరు సాధించగలరు.
1: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
1: విత్ ఇన్ ఎ మోమెంట్ యు కెన్ అచీవ్.
0: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
1: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
0: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: కాలమే మన యొక్క జీవితము.
1: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
0: కాలాయన మహా, కాల కాలాయన మహా, కాల తప్పం నాయన మహా, కాలాతీతాయన మహా, కాల స్వరూపాయన మహా, కాల నియమితాయన మహా, అంత కాలమే.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
0: కనుకని ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా కాలం మనకు చిక్కుతుంది.
1: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైం అన్హోలీ, హౌ వి ఎక్స్పెక్ట్
0: కాలంను సార్థకం భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
1: సో గాడ్ హస్ గివెన్ దిస్ కాలా ద టైం టు మెయింటైన్ దిస్ కాయా ద బాడీ.
0: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
1: టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ కాలా టైం,
0: కర్మను కూడా సక్రమైనట్టుగా ఉండాలి.
1: వి టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ,
0: కాల కర్మ కారణ కర్తవ్యాలు అంతా ఏకం కావాలి.
1: దేర్ ఫోర్ ఆల్ ది త్రీ, ది కాయా ద బాడీ, కాలా ద టైం,
0: ఏకం ఏమిటి, డ్యూటీ మస్ట్ బి యూనిఫైడ్. వాటర్ బబుల్,
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్,
0: పోతే పోతుంది.
1: అండ్ ఇట్ మే బబుల్ మే జస్ట్ వానిష్,
0: ఏం ఏనాటికైనా పోయేటువంటిది.
1: బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్,
0: నేడు కాకపోయినా రేపైనా పోతుంది.
1: ఎదర్ టుడే ఆర్ టుమారో,
0: ఈ పోయేటువంటి దానికి మనం విచారించకూడదు.
1: యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్,
0: వచ్చింది పోక తప్పదు.
1: దట్ విచ్ ఇస్ బౌండ్,
0: పోయింది రాక తప్పదు.
1: దట్ విచ్ ఇస్ గాన్ విల్ కమ్ బ్యాక్.
0: కనుకని ఈ పోక రాకలతో మనం కేవలం విచారం చేయనక్కర్లేదు.
1: డోంట్ బి వరీడ్ అబౌట్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్,
0: రెండూ లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
1: నో దట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్,
0: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
1: వాట్ ఈస్ సీక్రెట్, వాట్ ఇస్ అన్సీక్రెట్.
0: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
1: బట్ సమ్ కన్సిడర్ దిస్ సీక్రెట్,
0: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
1: సమ్ కన్సిడర్ ది రివర్స్ వే,
0: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాట్ యు కన్సిడర్ సీక్రెట్ మోర్ దాన్ దట్,
0: కష్టమే మనకి చాలా సుఖాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీ దట్ గివ్స్
0: సుఖం కావాలి, సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యు డిజైర్ ఓన్లీ హ్యాపీనెస్,
0: కష్టంనే ఆశిస్తూ రావాలి.
1: అండ్ థింక్ ఆఫ్ డిఫికల్టీస్,
0: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
1: ద విజ్డమ్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్.
0: ఏ జ్ఞానులైనా కూడా, ఏ పవిత్రమైనటువంటి ఋషులైనా మీరు పోయి ప్రశ్నించండి.
1: యు ఆస్క్ ఎనీ సేజ్ ఆర్ ఎనీ
0: అయ్యా, ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు,
1: హౌ కుడ్ యు అక్వైర్ దిస్ విజ్డమ్,
0: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు, ఎంతో కష్టాలు పడ్డాను, ఆ కష్టముల చేతనే నాకు ఈ సుఖం చిక్కింది.
1: అండ్ యూ విల్ రెస్పాండ్ బై టెలింగ్ యూ దట్ ఐ సఫర్డ్, ఐ పాస్డ్ త్రూ ద కౌంటెస్ ప్రాబ్లమ్, నాకు ఇంతటి
0: జ్ఞానం కావడానికి ఆ కష్టమే దీనికి మూల కారణము.
1: ఐ కుడ్ బి ఎ వైస్ మ్యాన్ బికాస్ ఆఫ్ ది డిఫికల్టీస్ ఐ పాస్ త్రూ.
0: కష్టే ఫలి,
1: ఓన్లీ డిఫికల్టీ గివ్స్ యూ జాయ్.
0: కనుక అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా చిక్కుతుంది.
1: వెన్ యూ గో త్రూ దీస్ క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్ యూ విల్ హ్యావ్ బ్లెస్.
0: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంట్లో మనకు లభించదు.
1: సో ది ట్రూ బ్లెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
0: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
1: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ డిఫికల్టీ,
0: ఖర్చు కాకూడదు,
1: దే డోంట్ వాంట్ టు స్పెండ్
0: మనీ, దాటకూడదు,
1: అండ్ దే డోంట్ వాంట్ స్టెప్
0: ఫార్వర్డ్, కైవల్యం ఊట్టి ఓల్లో పడాలి.
1: దే వాంట్ టు హావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
0: ఎట్ట పడుతుంది,
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్,
0: ఇది అసాధ్యము,
1: ఇట్ ఇంపాసిబుల్.
0: కనుక మనం నడుమొంచి పని చేయాలి,
1: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్,
0: చెమటార్చి మనం పని చేయాలి,
1: అండ్ యు షుడ్ స్వెట్.
0: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టమైనటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
1: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్లీ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
0: కష్టాన్ని పడినంత నీవు ఆనందాన్ని అనుభవించాలి.
1: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
0: ఒకానొక సమయం లోపల కుంతి చెప్పింది.
1: కుంతి ఆల్సో సెడ్ ఎట్ వన్ టైం,
0: కృష్ణుడు వచ్చాడు,
1: కృష్ణ కేమ్,
0: నాయన ఎప్పుడొచ్చావు నాయన, మన యుద్ధ వారంతా ఎట్ట ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండాలా అని ప్రశ్నించింది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ఫేర్ గోయింగ్ ఆన్ దేర్, ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
0: అత్త, ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
1: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ,
0: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
1: ద బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్,
0: దీని విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
1: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ,
0: కనుక నీవు ఈ చింతను నువ్వు మానవేసి.
1: సో గివ్ అప్ దిస్ వరీ,
0: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
1: దెన్ వాట్ డూ యూ వాంట్,
0: నాకేం వద్దు నాయన.
1: షీ సెడ్ ఐ డోంట్ వాంట,
0: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాలపైన పడేంత వరకు నాకు కష్టమే అందించు అని.
1: షీ ప్రేడ్ టు కృష్ణ దిస్ వే, అంటిల్ ఐ డై, అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్, కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
0: అమ్మా ఇంతకాలం నీవు అనుభవించిండే చాలదా,
1: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఆఫ్ ట్రబుల్స్ యూ హ్యాడ్ సో
0: లాంగ్. రాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టమే అనుభవిస్తున్నావు,
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: నీ కష్టం ఎందుకు కావాలి,
1: యు హావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ డిఫికల్టీస్, వై మోర్ ఆఫ్ డిఫికల్టీస్ యూ వాంట్.
0: కృష్ణ ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు, నాకు తెలుసు.
1: షీ సెడ్ కృష్ణ యూ డోంట్ నో ది కైండ్ ఆఫ్ జాయ్ ఐ హావ్ ఇన్ పెయిన్,
0: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ ఎక్స్పీరియన్స్.
0: ఏమి సుఖం నీకు,
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్?
0: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము,
1: టు ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్.
0: పుత్రులందరూ కూడా నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
1: అండ్ ఆల్ మై చిల్డ్రన్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా కృష్ణుని పాత్రులుగా ఉన్నారు.
1: ఆల్ మై సన్స్ ఆర్ యువర్ డివోటీస్.
0: అది నాకు ఆనందము,
1: దట్ గివ్స్ మీ హ్యాపీనెస్.
0: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
1: వితౌట్ దట్ హ్యాపీనెస్ వాట్ ఫర్ ద
0: చిల్డ్రన్? కౌరవులు పుట్టిన కౌరవేంద్రులు కనేకులు ఏగతిని పడితే,
1: దేర్ ఆర్ 100 కౌరవాస్ దేర్, వాట్ హ్యాపెన్ టు దెమ్?
0: కొడుకులు పుట్టిన కౌరవేంద్రులకు అనేకులు వారి చే ఏపతీర్ది పెట్టింది.
1: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
0: పుత్రులే ఆ శుకుని కొన్ని పొందనేకులు దుర్గతులు.
1: అండ్ దెన్ డోంట్ యు ఫైండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్స్ ద ఎండ్,
0: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
1: After all, by begetting a son you will not derive happiness, nor
0: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
1: And the son should bring a good name,
0: సత్ప్రవర్తనలో జీవించాలి.
1: And you should lead a good life,
0: సత్సంగము చేరాలి.
1: He should be in good company,
0: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
1: And he should be close to
0: నా కుమారులు అందరూ కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
1: All my sons are in the company of God, they repeat God's name. నాకు
0: ఆనందం ఉన్నది.
1: That makes me happy.
0: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
1: And grant me that state of bliss.
0: కానీ ఈనాటి తల్లులు అట్ట కోరుతారా? కోరరు.
1: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
0: కొడుకు బాగానే ఉండాల్సిందే,
1: గుడ్ సన్ షుడ్ బి గుడ్,
0: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
1: బట్ ద మదర్ డజన్ వాంట్ సన్ టు బి క్లోజ్ టు గాడ్.
0: దైవ సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
1: అండ్ ఇఫ్ మై సన్ ఇస్ క్లోజ్ టు గాడ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
0: ఏమవుతాం ఏమిటి? అదే కావటము.
1: And in fact, he should be divine.
0: దైవ సన్నిధి చేరటమే కావాలి.
1: And what is to be desired is that proximity only.
0: దాని చేరకుండా ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనము?
1: And if that's not attained, what for is the life?
0: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
1: And then having been born, we should reach the destination.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: Having determined, you should hold on.
0: పట్టు నెక్కినదాకా అట్టే ఉండు.
1: Until it's fulfilled, hold on.
0: కోరినదేదియో కోరనే కోరితివి.
1: Having desired,
0: కోరిక తీరుడుదాకా పోకుండు.
1: Until the desire is granted,
0: అడిగినదేదియో అడగనే అడిగితివి.
1: Having asked,
0: అడిగిన దిడుదాకా విడుకుండు.
1: Until it is given, hold on.
0: తలచిందేదియో తలచనే తలచితివి.
1: Having thought over,
0: తలపు తీరుడుదాకా పోవకుండు.
1: Until the thought is fulfilled, don't
0: go. కోరుపడలేక నేనే ప్రభు వలియు.
1: And out of disgust you should confirm.
0: కనుక నీవైన అడుగు వలియు.
1: Or you should ask
0: repeatedly. ఇంకా నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్న.
1: It is not the quality of a devotee to return until the desire is granted by God.
0: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
1: In difficult in this life you experience
0: difficulties
1: and you should not be bothered of them.
0: దైవ సన్నిధి నేను పెళ్లిగా అనుభవించాలి.
1: అండ్ యూ షుడ్ కన్సిడర్ ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: దాంతో అచేతనమైనటువంటి యొక్క భక్తి పెరగాలి.
1: అండ్ దెన్ ఓన్లీ యు విల్ గ్రో ఇన్ డివోషన్.
0: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
1: అండ్ నెవర్ ఎంటర్టైన్ డిస్బిలీఫ్ ఆర్ ఎనీ థాట్.
0: సత్యమైనటువంటి ఒక దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
1: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అది ఏ నీకు కావాల్సింది.
1: దాట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్.
0: కనుకనే నిశ్చలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటి యొక్క స్థిరమైన భక్తిని కావాలి.
1: సో స్టడీ, selfless, pure devotion is required.
0: కానీ అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
1: బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్.
0: ఇక్కడ ఇది కావాలి, అక్కడ అది కావాలి.
1: వీ వాంట్ దిస్ అండ్ దట్ టు.
0: ఎట్లా లభిస్తుంది?
1: హౌ కెన్ యూ హ్యావ్ గాడ్ అండ్ మ్యామన్ టుగెదర్?
0: ఒక నోరు ఆ నోటి తోపల నేను పాలు తాగాలి, నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
1: ఆఫ్టర్ ఆల్ వీ హ్యావ్ గాట్ ఓన్లీ వన్ మౌత్, యూ కెనాట్ హ్యావ్ ద వాటర్ అండ్ ద మిల్క్ టుగెదర్.
0: కాబట్టి ఒక హృదయంలో ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
1: సో యూ షుడ్ డిజైర్ ఓన్లీ వన్.
0: అది ఏ దైవత్వాన్ని?
1: దట్ ఇస్ గాడ్.
0: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
1: అండ్ వెన్ వన్స్ యూ డిజైర్ గాడ్, ద రెస్ట్ విల్ ఫాలో.
0: దైవమే అన్ని విధాలా చూసుకుంటాడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
1: అండ్ వెన్ పాండవస్ వర్ ట్రయంఫెంట్,
0: అందులో ఏది ప్రధానమైనటువంటిది?
1: వాట్ వాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్?
0: ఏది సుఖమైనటువంటిది?
1: వాట్ ఈస్ దట్?
0: ఏది శాశ్వతమైనటువంటిది?
1: వాట్ ఇస్ పర్మనెంట్?
0: ఏది ఆనందం అందించేది?
1: వాట్ ఈస్ బ్లిస్ఫుల్
0: అని అనుకుంటే,
1: ఇఫ్ యూ థింక్స్ వే దట్ వే,
0: ఆనందం అందించేటువంటి భగవంతుని యొక్క సన్నిధియే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ క్లోజ్నెస్ టు గాడ్ దట్
0: ఆనందం చేకూర్చేది భగవంతుని యొక్క ఆనందమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది బ్లిస్ ఆఫ్ గాడ్ దట్ యు ఎక్స్పీరియన్స్.
0: భగవంతుని దగ్గర దుఃఖం లేదు.
1: దేర్ ఇస్ నో మిజరీ ఇన్ గాడ్.
0: భగవంతుని దగ్గర అశాంతి లేదు.
1: దేర్ ఇస్ నో హెసిటేషన్ ఇన్ గాడ్.
0: భగవంతుని దగ్గర విచారం లేదు.
1: దేర్ ఇస్ నో వరీ.
0: కనుకని భగవంతుని చేరితే దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
1: వెన్ వన్స్ యూఆర్ క్లోజ్ టు గాడ్ మిజరీ హ్యాస్ నో ఛాన్స్.
0: ఎవరో ఒకరు వచ్చి, స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుండది అన్నాడు.
1: బట్ సమ్వన్ కమ్స్ టు స్వామి అండ్ సే, భగవాన్ ఐఎమ్ ఎ డివోటీ బట్ యట్ ఐఎమ్ సఫరింగ్.
0: నిజంగా నీవు భక్తులేక నేర్పితే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
1: ఇఫ్ యూఆర్ రియల్లీ ట్రూ డివోటీ హౌ ఇస్ దట్ యు ఆర్ మిజరబుల్?
0: నువ్వు భగవంతుని నుంచి అందుకునేటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా.
1: వాట్ ఎవర్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈస్ జస్ట్ బ్లిస్ అండ్ జాయ్, నథింగ్ లెస్ దెన్ దట్.
0: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
1: God will never give you any sadness.
0: దగ్గర దుఃఖం లేదు.
1: There is no sadness whatsoever.
0: కాబట్టి నీకు అందుకునేది ఏంటి?
1: Then what is that you receive then?
0: నువ్వు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం తీసుకున్నావు.
1: And in fact you are suffering the misery of someone else. నాట్ ఫ్రమ్ గాడ్.
0: ఎవరి దీనిలో నువ్వు తీసుకుని భగవంతుడి నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు తెలియదు.
1: యువర్ మిజరబుల్ అండ్ సాడ్ ఆన్ సమ్ అదర్
0: కౌంట్ ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
1: గాడ్ గ్రాంట్స్
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ది డివైన్ ఇన్ రిటర్న్.
0: నా అంశంలో ఉండేటువంటి వాడికి నా యొక్క భావంలో వస్తాయి.
1: బీయింగ్ ది స్పార్క్ ఆఫ్ ది డివైన్ యూ విల్ హావ్ డివైన్ క్వాలిటీ.
0: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనటువంటిగా వస్తుంది.
1: బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ యూ విల్ రిసీవ్ ది గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్.
0: భగవంతుడి నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదు.
1: What all the gifts that you receive from God are bound to be sweet. It can never be bitter.
0: కానీ కొంతమంది భావిస్తుంటారు అట్లా అజ్ఞానపరులు.
1: Some they feel so.
0: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
1: At one time there's Madhvacharya in that region of Kannada.
0: అతను చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తుడు.
1: He is an ardent devotee of Krishna.
0: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
1: And he has a disciple.
0: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
1: And he went on thinking of his guru Madhvacharya.
0: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Madhvacharya is a great preceptor with all nobility.
0: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
1: And he always chants, sings the glory of Krishna.
0: కృష్ణుడు ఎప్పుడు కష్టంలో అందించడు.
1: అండ్ కృష్ణ నెవర్ గాట్
0: ఇట్. అందించేటువంటి కూడా సుఖమే.
1: అండ్ వాట్ ఎవర్ కృష్ణ గివ్స్ హిస్ హ్యాపీనెస్.
0: సరే రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండాలి.
1: టుమారో ఇస్ భీష్మ ఏకాదశి.
0: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
1: త్రీ డేస్.
0: మూడు దినములు కూడా నీరు త్రాకుండా దైవాన్ని చింతించాలి అన్నాడు.
1: డ్యూరింగ్ దీస్ త్రీ డే పీరియడ్ యూ షుడ్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
0: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాప.
1: అండ్ హీ కెనాట్ స్వాలో ద సెలైవా.
0: ఇది ఎంత పిచ్చితనం.
1: And what foolishness it is.
0: అప్పుడు రాత్రి కృష్ణుడు కల్లో వచ్చాడు.
1: నైట్ టైం కృష్ణ అపియర్డ్ ఇన్ ది డ్రీమ్.
0: ఇది కాదు సాధన.
1: దిస్ ఇస్ నాట్ సాధన.
0: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టు కెడబేడి కడిది హిడిబేడి అన్నాడు. అనగా కర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
1: నెవర్ గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
0: వదలి తిరిగి కట్టుకోవద్దు.
1: And having given up, don't pick it up again.
0: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
1: And then when once you pick it up, it will never
0: leave you. వదలటం కట్టుకోవటం ఇదేంటుంటే ఇంకెప్పుడు దీనికి సార్థకం చేస్తా.
1: What is the fun of following it and giving it up, dropping later?
0: పట్టితేవా ఇంక దాన్ని వదలొద్దు.
1: When once you have it,
0: ఏమైనా సరే
1: let anything happen.
0: కానీ నేను అనుభవించేటువంటి అది.
1: That's what's my experience.
0: అని ఆ యొక్క మధ్వాచార్యులు చెప్పారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
0: హిందూ మాడిద ఏకాదశి పండు తిండేవు నలవత్తు దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని బాగా మూడు దినాలు పస్తుంటారు. నాలుగో దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాశి.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
0: కనుక మూడు దినములు ఉండినప్పటికీ తర్వాత నాలుగో దినము 40 దోషలు దీన్ని పట్టుతుంది.
1: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ 4th డే దే ఫిల్ ది బెల్లీ.
0: అది 4th డే చేర్చే దోశ కాదు.
1: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
0: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
1: అండ్ యూ షుడ్ జస్ట్ అక్సెప్ట్ రిసీవ్ లవ్.
0: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టు ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
1: వెన్ వన్స్ యు ఆర్ ఫిల్డ్ విత్ దిస్ లవ్ there will be no appetite.
0: ఆకలి దప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
1: ద సోహం తత్వ ఫాస్టింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ టు ఫర్గెట్ దిస్ అపెటైట్.
0: విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై లక్ష రామలక్ష్మణులు తీసుకుని పోతున్నారు.
1: విశ్వామిత్ర వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామలక్ష్మణ టు సేవ్ గాడ్ యజ్ఞ.
0: దశరథ మహారాజ కుమారుడు సరస్సు కుమారుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సన్స్ ఆఫ్ దశరథ
0: ఆర్ సో టెండర్.
1: They had never faced difficulty.
0: ఎలాంటి ఆహారములు కూడా భుజించని వారు కాదు.
1: అండ్ దే నెవర్ హ్యాడ్ ఆల్ దిస్ ఫుడ్.
0: కానీ వీరందరినీ అరణ్యంలో తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథ చాలా బాధపడుతున్నాడు.
1: దశరథ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వుడ్ బి గివెన్ టు హిస్ చిల్డ్రన్.
0: జమునా తీరంలో పోయేటప్పటికి
1: క్లోజ్ టు ద రివర్
0: రామలక్ష్మణ రండి అన్నారు.
1: అండ్ విశ్వామిత్ర కాల్ రామలక్ష్మణ్ టు కమ్ క్లోజ్.
0: ఆనంద హృదయంతో వెళ్లారు.
1: అండ్ దే వర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
1: అండ్ హీ టాట్ దెం టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అబల.
0: రాములు అవతార పురుషుడు అని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామా ఇస్ గాడ్ దెన్ వేర్ ఇస్ ద నెసెసిటీ టు బి టాట్.
0: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
1: బట్ దో హీస్ గాడ్ హీ హస్ గాట్ ఎ ఫార్మ్ ద ఫిజికల్ బాడీ.
0: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
1: To conquer appetite, one mantra.
0: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
1: In order to conquer sleep, another.
0: ఆహారం నిద్ర రెండు లేకపోతే ఎంత సాధన అయినా చేయవచ్చును.
1: In order to sacrifice the food and drink, వన్ హ్యాస్
0: ఎంత యుద్ధమైనా కూడా సాధించవచ్చును.
1: యూ కెన్ ఆల్సో బి స్లీప్
0: ఎంత రాక్షసులను జయించవచ్చును.
1: అండ్ యూ కెన్ విన్ ఓవర్ ఎనీ డెమన్.
0: కనుకనే ఆ యమునా తీరము పోయినప్పుడు ఈ బల అబల మంత్రోపదేశం చేశారు.
1: అలాంగ్ ద రివర్ షోర్ దీస్ టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ వర్
0: కొంత దూరం పోయిన తర్వాత లక్ష్మణుడు ప్రశ్నించాడు.
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
0: స్వామి ఎందుకు నాకు ఈ మంత్రోపదేశం చేయటము.
1: స్వామి వై డిడ్ యూ టీచ్ దీస్ టూ.
0: నాయన మీరు సుకుమార పుత్రులు.
1: యు ఆర్ సో టెండర్.
0: ఆకలి దీని జఠరాగ్ని.
1: And then you have appetite.
0: ఆకలి కాకుండా ఉండాలి.
1: In order to see that you conquer hunger.
0: అంటే ఎక్కడ వస్తుందో ఈ పూతన.
1: Because the demon may come any moment.
0: నీవు నిద్రపోతుంటుంటే ఈ రాక్షసులు ఎక్కడ వస్తారో ఏమిటో.
1: When you are fast asleep, the demon may come.
0: కన్నులు తగులును రాక్షసుపైనే పెట్టాలి.
1: So you should watch the situation.
0: నీ యొక్క భావం అంతా కూడా ఆనందం ద్వారా నింపాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ బి విజిలెంట్ బ్లిస్ఫుల్.
0: బల అబల రెండు కూడా చేయటం ఇలా నిద్రాహారం రెండు లేకుండా పోయినాయి రామలక్ష్మణులకు.
1: సో బల అబల ఆర్ టాట్ టు యూ ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
0: కారణం నిమిత్తమై మానవులు మంత్రోపదేశం చేస్తుంటారు.
1: సో దీ మంత్రాస్ ఆర్ టాట్ బై ది నోబుల్ సోల్స్.
0: కానీ మంత్రోపదేశం చేయటమని నేను కృష్ణుడని తెలిసి రాముడని తెలిసి కూడా నాకెందుకు మంత్రోపదేశం చేశాడు అని వాదన వేయకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ ఆర్గ్యూ వై మంత్రా బై టాట్ టు ఇన్కార్నేషన్.
0: నీకు కేవలం దేవుడిని కానీ ఇంకొక మనుషుని కానీ మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
1: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్
0: ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమై.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్.
0: కనుకనే ఉపనిషత్తుల యొక్క తత్వం కేవలం ఆత్మ మనసు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఉపనిషత్తుల యొక్క సారం.
1: ది క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్ సెంటర్స్ అరౌండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
2: భజన బినా సుఖ శాంతి నహీ.
3: భజన బినా సుఖ శాంతి నహీ.
2: హరి భజన బినా సుఖ శాంతి నహీ.

again, never been.

సాయిరామ్ డియర్ లిసనర్స్, వాట్ ఇస్ ట్రూ సాధన? హౌ కెన్ వి ఫాలో ద టైమ్లెస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ రెస్పెక్టివ్ నేషన్స్ ఇన్ అవర్ లైఫ్స్? భగవాన్ బాబా ఆన్సర్స్ దీస్ క్వశ్చన్స్ ఇన్ టుడేస్ డిస్కోర్స్. లెట్ అస్ నౌ లిసన్ టు అ డివైన్ డిస్కోర్స్ దట్ భగవాన్ బాబా డెలివర్డ్ ఆన్ 27th ఆఫ్ మే 2000 డ్యూరింగ్ ద సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఇన్ బృందావన్, బెంగళూరు.

0: తవ పూర్వం కృతయుగే త్రేతాయం యజ్ఞయేవ చ ద్వాపరే దానవం కలౌ భక్తి గరీయస ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మనువు యొక్క ప్రబోధలు మానసికముకు ఎంతనో హాయినిస్తుంది.
1: The teachings of Manu makes your mind very happy.
0: కృతయుగ ధ్యానమును, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపర యుగ అర్చన, కలియుగ నామస్మరణ, ఇది శాశ్వతంగా నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు.
1: He taught that in Kruta Yuga, meditation was adopted. In Treta Yuga, sacred rituals like yajñas were conducted. In Dwapara age, it is archana or worship. While in the present Kali Yuga, namasmarana or chanting the holy name of God is adopted.
0: Anati, ahara viharamulu, marina rahitamainatuvi.
1: The food and habits were unpolluted in those days.
0: Anati manavuni yokka pravartana pavitramainatuvi.
1: The behavior of mankind in those days were highly sacred.
0: Anati manavuni yokka charyalu satyavak charyalu.
1: In those days they indulged in truthful actions.
0: Manavattamulo unnatundi divyatvanni pavitratanu ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమినెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమనగే మానవులందున విశ్వశాంతి క్రియ.

0: There's no fear of sin due to ignorance. There's no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: కృతయుగ ప్రజలు నిరంతరము కూడాను దైవారాధన యందు, దైవ చింతన యందు, దైవ ధ్యానమునందే నిమగ్నమై ఉండేటువంటి వారు.
0: People of Krutayuga spent all the time in thinking of God, in meditating on God.
1: కేవలం గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు కాదు.
0: Not merely hours, days, months and years.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనాటి ప్రజలు దైవారాధనలే మూలాధారంగా తీసుకుని బ్రతుకుతుండేటువంటి వారు.
0: Instead, all the time, everywhere, under all circumstances, they spend thinking of God, meditating on God.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమని ప్రబోధించేటువంటి వాళ్ళు.
0: They also thought that one has to chant his glory every time.
1: ఆనాడు కుచితమైనటువంటి వాంఛలు, సంకుచితమైన భావాలు ఎక్కడ చూసినా ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో మీన్ డిజైర్స్ నార్ నారో మైండెడ్నెస్.
1: పరిపూర్ణ హృదయులు,
0: దే హావ్ గాట్ ద
1: పవిత్ర భావములు,
0: సీక్రెట్ ఫీలింగ్స్,
1: నిండిన ఆనందము,
0: ఫుల్ బ్లిస్,
1: పండిన మనస్తో ఉండేటువంటి వారు.
0: అండ్ దే హావ్ గాట్ మెచ్యూర్డ్ మైండ్స్.
1: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
0: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ నో డిజైర్.
1: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
0: దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్.
1: ధన కనక వస్తు వాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
0: దే హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రెయిన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: దాన్ని ఏమాత్రమో ఆశించేది వారు కాదు.
0: దే నెవర్ డిజైర్డ్ దెమ్, దే నెవర్ వాంటెడ్ దెమ్.
1: ఇట్టి వాంఛారహితులైనటువంటి యొక్క కృతజ్ఞ ప్రజలను ఈనాడు మనం స్మరించలేకపోతున్నాం.
0: We are not able to visualize the people of Krutayuga who are desireless.
1: Krutayuga ప్రజలు వారి యొక్క నడతలు, వారి యొక్క పవిత్ర భావములు ఎంతటి ఉన్నతమైనటువంటివో ఒక్కతూరి వెనుకకు తీర్చుచూచినా అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ఫలితం.
0: If you go back into history and find out for yourself the conduct and the behavior and the sacred feelings of the people of Krutayi age, that reflects the culture of Bharat.
1: Anati prajalu anekatvamloni ekatvanni gurtinchi vartinchetivaru.
0: People in those days have recognized and conducted having known the unity in diversity.
1: Anati prajallo elanti asantrupti kani leka elanti asantrupti kani ఉండేటువంటిది కాదు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు చూసినా నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
0: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: పవిత్ర హృదయులు, పరిపూర్ణ భావులు.
0: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
0: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
1: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత టీ, తర్వాత డిన్నర్, ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
0: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ అండ్ డిన్నర్ లైక్ దాట్. During the course of the day,
1: ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగరు.
0: And these names were not known in those days.
1: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
0: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
1: తిరిగి రాత్రి పరుండే సమయంలో మజ్జిగ అన్నం భుజించేటువంటి వారు.
0: And while going to bed at night, they eat curd rice.
1: ఈనాటి వలె రకరకములైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
0: They didn't have so many vegetables boiled and cooked as on today.
1: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా, సంతుష్టిగా ఉండేటువంటిది.
0: And hence they were very strong and healthy.
1: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
0: They spent all the time in meditation.
1: కానీ క్రమక్రమేణ కాలమాత్మ చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
0: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ హావ్ బీన్ వాష్డ్ అవుట్.
1: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
0: దేర్ కమెన్స్ ది త్రేతా ఏజ్.
1: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
0: ఇట్ ఈస్ ద టైమ్ వెన్ డివోషన్ వాజ్ ఆన్ డిక్లైన్.
1: ఆ త్రేతాయుగం నుంచినే రాజత్వం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ త్రేతా ఏజ్.
1: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించి పోవటము, యథా రాజా తదా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితి ఎందు పెరుగుతూ వచ్చింది.
0: ఇట్ వాజ్ త్రేతా ఏజ్ వేర్ యూ నోటీస్డ్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇస్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్.
1: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానం చేయటము సన్నగిల్లింది.
0: దే హ్యావ్ నాట్ స్పెంట్ అడిక్వేట్ టైమ్ ఇన్ మెడిటేషన్ సిన్స్ దెన్.
1: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదులు జరుపుతూ వచ్చారు.
0: However, they have got certain specific dates and times to perform sacred rituals.
1: యజ్ఞం అనగా భగవత్ అర్పితమైనటువంటి కర్మనే యజ్ఞము.
0: యజ్ఞ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫర్డ్ టు గాడ్.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగమే యజ్ఞము.
0: ఎ సెల్ఫ్లెస్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ సాక్రిఫైస్ ఇస్ యజ్ఞ.
1: అట్టి యజ్ఞయాగాదుల చేతనే వారు తరించుకుంటూ వచ్చారు.
0: దే వర్క్ ఫర్ ద లిబరేషన్ త్రూ ది సీక్రెట్ రిచువల్స్ సచ్ అస్ యజ్ఞ అండ్ యాగ.
1: ఇదే మా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
0: దే థాట్ దట్ దిస్ ఇస్ ద డివైన్ పాత్.
1: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
0: దే వర్ ఆఫ్టర్ ద డివినిటీ.
1: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం అని మాత్రమే.
0: వాట్ దే వాంటెడ్ వాట్ దే డిజైర్డ్ దట్ వాట్ దే స్ట్రగుల్ ఫర్ వాట్ దే ఎర్న్డ్ అండ్ ఫైండ్ ఇస్ ఓన్లీ ది డివినిటీ.
1: రాజకీయం ప్రారంభమైపోతూ వచ్చింది.
0: బట్ హౌవర్ దేర్ స్టార్టెడ్ ద రాయల్టీ ద రాయల్ ఫీలింగ్.
1: అప్పుడు కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవించినాయి.
0: దట్ లెడ్ టు సర్టన్ చేంజెస్.
1: కాలం మారుకొనది.
0: యాజ్ టైమ్ పాస్ బై
1: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: పెక్యూలియర్ టెండెన్సీస్ స్టార్టెడ్ క్రాపింగ్ అప్.
1: ద్వాపర యుగం వచ్చింది.
0: దెన్ డాన్ ద్వాపర ఏజ్.
1: ద్వాపరం లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
0: ఇన్ ద్వాపర ఏజ్ దేర్ వర్ నో మోర్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగాస్.
1: క్రమక్రమేణ కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
0: గ్రాడ్యువల్లీ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. అర్చన
1: ఏదో కొన్ని సందర్భములు ఎందు దైవార్చన సల్పేది,
0: ఆన్ సర్టన్ దైవ
1: వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రం గావిస్తూ వచ్చారు.
0: They spend the time in a sacred way by worshiping God, by worshiping Him, going through certain sacred texts as well.
1: Kramakramina ee rajulu yokka prabhavamulu adhikamavutu vachayi.
0: The effect of the king and his administration was more and more day by day.
1: Rajulu samantalu inka rajulu jamindarlu andaru kuda perugutu vacharu.
0: Then there was a time when there were many many kings and kingdoms and also the top people zamindars.
1: క్రమక్రమేణ యజ్ఞయాగాది క్రతువులు సన్నగిల్లుతూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది యజ్ఞయాగాస్ వర్ నాట్ పర్ఫార్మ్డ్.
1: అప్పుడు కలియుగం లోపల హరేర్నామ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ గతి. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు పర్ఫార్మ్ యజ్ఞస్ అండ్ యాగాస్.
1: ధ్యానమునకు అవకాశం దొరకటం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మెడిటేషన్.
1: కనుకనే ఎప్పుడు ఎట్టి సమయం నందు కూడాను నామస్మరణ చాలా సులభమైందని భావిస్తూ వచ్చారు.
0: హౌఎవర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ డే వైక్ వన్ కెన్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఈ విధంగా కేవలము ద్వాపర యుగంలో నామస్మరణ కూడాను అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: లైక్ దిస్ ది నామస్మరణ చాంటింగ్ గాడ్స్ నేమ్ హ్యాస్ బీన్ వెరీ పాపులర్ అండ్ వైడ్ స్ప్రెడ్.
1: అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క నామస్మరణ ఎందు కూడాను
0: ఇన్ ది సీక్రెట్ యాక్ట్ ఆఫ్
1: ఒక పరిమితమైనటువంటి యొక్క కాలం నిర్ణయిస్తూ వచ్చారు.
0: ఏ లిమిటెడ్ టైం వాజ్ స్పెంట్.
1: పూర్వం పరిమితమైనటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఎర్లియర్.
1: ఆనాడు దినములు, వారములు, నెలలు, సంవత్సరములు కాకుండా ఈనాడు గంటలు, నిమిషాల కింద ప్రారంభమైంది.
0: The days, the weeks, months and years were spent in contemplation of God in those days and today it is limited to certain period of time like minutes and hours.
1: దీనిని ప్రస్తరించుకుని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిల్లిందో మీరు యోచించుకోవచ్చు.
0: Basing on this you can judge for yourself how the culture of Bharata has been declined.
1: త్రేతాయుగమునందు రాముడు పలికాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గారి యేసి అన్నాడు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ క్రియేటర్ రామా డిక్లేర్డ్,
1: తల్లి కంటే పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది?
0: He declared that more than one's own mother and motherland, where else you find the heaven?
1: Kanna thalli janmamichina bhoomi ivu rendu kudunu swargamunu kante minna.
0: The physical mother and motherland are much more than the heaven.
1: Ee naadu deshanni evaru viswasistunnaru?
0: Who has the spirit of nationality?
1: Deshanni evaru aaradhana salputunnaru?
0: Who have got this patriotism?
1: Ekkade gaani kanipinchatam ledu.
0: Nowhere.
1: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్?
1: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయం లే దీనికి మూల కారణం.
0: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్, మెనోవరింగ్, మ్యానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి?
0: పేట్రియటిజం, వేర్ ఇస్ ఇట్ నోటీస్ టుడే?
1: ఎంతమంది రాజకీయ నాయకులు లేరు ఇక్కడ.
0: There are lots and lots of politicians today.
1: Evaraina oka desham yokka gauravanni kaapaadtu vachara?
0: Is there anyone who will uphold the prestige of this country?
1: Kaapaadtam ledu.
0: No.
1: Tama swarthamu, tama saprayojanam kosam ane paatu padtu vastunnaru.
0: The politicians have been struggling hard for their selfishness and self-interest.
1: Nijamga rajakeeya naayakulu anukunte tama sarvasvanni sangha sreyasthukai arpitam gaavinchali.
0: If he is a true politician in the strict sense of the term, he should be selfless and be prepared to sacrifice everything.
1: కానీ అర్పితం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: There is no trace of sacrifice anywhere.
1: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
0: In fact, they are benefited that from the society, out of the society, the resources of the society.
1: Sanghamulo adhikaramulu pondalani pani praakulaadtu vacharu.
0: They are working for positions in society. Ee
1: adhikaramulo ani gauravam maryadalanu kudanu taame pondalani visishtu vacharu.
0: They want to receive all the respect and esteem by enjoying the positions in the community. Ee
1: yokka rajakeeyam anukunte deshame lekapothe rajakeeyam ekkada?
0: When there is no country, how do you expect politics to
1: deshanni gauravinchinatunte vyakti రాజకీయాలు ఏ రీతిగా?
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సాక్రిఫైస్ ఎనీవేర్.
1: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.

0: When there is no country, how do you expect politics to
1: దేశాన్ని గౌరవించినటువంటి వ్యక్తి రాజకీయాలు ఏ రీతిగా తాము ఏలగలడు?
0: If you do not respect your own country, how can you be a politician?
1: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
0: in fact a man of service, if he were to be leader,
1: స్వార్థరహిత సేవ చేయగలడు.
0: A man of service, if he were to be a leader, he can render selfless service.
1: పరిశుద్ధ హృదయుడా,
0: the man of position can ever be
1: పరిశుద్ధ హృదయుడా.
0: Then in fact does he possess this pure heart?
1: భారతీయ వీరస్తుల,
0: listen to this truth, the son of Bharat.
1: పదవి కోసం వాంఛిస్తున్నారే కానీ దేశం యొక్క సంక్షేమం కోసం ఎవరు కూడా ఆశించడం లేదు.
0: They want positions but not the progress of this country.
1: ఈ విధమైనటువంటి స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై ఈ యొక్క పాలిటిక్స్ అభివృద్ధి అవుతూ వచ్చినాయే కానీ,
0: the politics have been increasing day by day because of positions and craving.
1: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క కల్చరు సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
0: In fact they have killed or ruined totally the culture of Bharat.
1: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: Thousands things may be declared but they don't do one.
1: ప్రతి వ్యక్తి కూడాను భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
0: Everyone speaks of
1: సంస్కృతి అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
0: బట్ దే డు నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రొపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కనుకని దేశం యొక్క విశ్వాసాన్ని పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవడం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
0: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
1: కనుకని మొన్న చెప్పాము 1+1=2 అవుతుంది.
0: Bhagwan said the other day 1+1=2.
1: 1-1=0 అవుతుంది.
0: 1-1=0.
1: కానీ ఈ ప్లస్ లు జీరోస్ రెండు పక్కకు నెట్టేసి 1 ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ రిమూవ్ బోత్ ప్లస్ ఆర్ మైనస్ బట్ ఇఫ్ యూ కీప్ 1 and another 1 సైడ్ బై సైడ్ ఇట్స్
1: సంపాదించవచ్చును.
0: వెల్ దట్స్ హౌ యూ కెన్ ఇంప్రూవ్.
1: ఈ ప్లస్ వద్దు, మైనస్ వద్దు.
0: లెట్ అస్ నాట్ హ్యావ్ ప్లస్ ఆర్ మైనస్.
1: నిజంగా దేశం యొక్క క్షేమము సమష్టి యొక్క క్షేమంలోనే ఉంటుండాలి.
0: The welfare, the progress of the country depends upon the progress of the community.
1: సర్వలోక సృష్టి సుఖినో భవంతు, అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశించాలి.
0: We should pray for the advancement and happiness of the entire world.
1: రాజకీయాల లోపల వీరు నావాడు, వాడు వీరివాడు.
0: But in politics they claim mine and thine.
1: కానీ ఈ విధమైనటువంటి భేదభావములు ఇది సంకుచితమైన భావములు.
0: Differences of this kind reflect narrow-mindedness.
1: Andaru navare aneetundi okka ekatva bhavanni manam vahinchali.
0: In fact you should have the feeling that all belong to me, all are mine.
1: Sabuddhi cheratam chetane desham patanam ayipothundadi.
0: Because of selfishness the country is ruining day by day.
1: Kabatti ee swarthabuddhini enaadu manam nirmoolam gaavinchukundamo.
0: That day when we kill the selfishness,
1: anaade desham yokka kshemam abhruddhi avutundi.
0: Then there starts the advancement of this country.
1: ప్రతి మానవుడు కూడా సంకుచితమైన స్వార్థ బుద్ధితో ఉన్నాడు.
0: Today every man is full of selfishness, narrow minded.
1: కనుక విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: And how can you expect one family of the universe?
1: భారతదేశం లోపల 100 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: Bharat has 100 crores of population.
1: 100 కోట్ల మంది కూడా ఒకరికొకరు నావారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
0: If you have got the feeling of oneness towards the family, how blissful
1: దేశం ఎంత సుక్షేమంగా అభివృద్ధి అవుతుంది.
0: You can imagine how the country will progress.
1: మానవులకు,
0: but mankind,
1: ఈనాటి రాజకీయములకు,
0: among politicians,
1: దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా అభిరుచి.
0: The politicians today, they want to fragment the country into pieces.
1: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
0: By dividing the country, what they want?
1: ఒక్కొక్కరు మినిస్టర్ గా అవ్వచ్చును.
0: Each one of them can become a minister.
1: ఏమిటి ఈ మినిస్టర్స్?
0: What is this minister?
1: మినిట్ లో ఉండేటువంటి వాడు మినిస్టర్.
0: మినిస్టర్ ద వన్ హూ లివ్ ఫర్ ఎ మినిట్ ఈజ్ మినిస్టర్. వెన్ హీ వుడ్ లీవ్ ద పొజిషన్.
1: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
0: డోంట్ హావ్ సచ్ సిల్లీ డిజైర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా, ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
0: డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ అట్ ఎనీ టైమ్.
1: దేశ సేవ లోపల మీరు పాల్గొనండి.
0: సర్వ్ దిస్ కంట్రీ.
1: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా, ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
0: డోంట్ బిట్రే దిస్ కంట్రీ, డోంట్ చీట్ దిస్ కంట్రీ, లివ్ ఇన్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్, నా సిస్టర్, నా బ్రదర్, నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్స్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఆర్ మై సిస్టర్, ఫీలింగ్ ద ఫ్రెటర్నిటీ.
1: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
0: జస్ట్ యాజ్ వీ మింగిల్ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
0: We should be much more than that.

0: దీని గురించి
1: వివేకానంద
0: చికాగోలో మాట్లాడుతూ,
1: వివేకానంద విల్ స్పీక్ ఇన్ చికాగో,
0: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు.
1: హి అడ్రెస్ ది గ్యాదరింగ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
1: ది అమెరికన్ ఆడియన్స్ చీర్డ్ హిస్ టాక్.
0: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
1: దే వర్ వెరీ బ్లిస్ఫుల్ బై లిసనింగ్ టు దిస్.
0: ఏ సంస్కృతిని ఎరుగనటువంటి వారు కూడా ఆనందించారు.
1: దోస్ దట్ హావ్ నో ఐడియా ఆఫ్ కల్చర్ అప్రిషియేటెడ్ ఇట్.
0: ఈనాటి భారతీయులైనటువంటి వారు కూడా,
1: భారతీయస్ టుడే,
0: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
1: వి ఫీల్ అషేమ్ టు అడ్రెస్ ది ఆడియన్స్ అస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
1: in fact the technique to establish peace in the
0: bhavamallanella samaya chesi,
1: killing all the narrow feelings,
0: aikamatyam samajeevita amrutamnu,
1: fostering the unity and cooperation,
0: idi panchutiye kade manavattam.
1: This is the true human quality.
0: అందరికి మానవత్వాన్ని మనం పంచాలి.
1: వీ హావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
1: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
0: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
1: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
0: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
1: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
0: అలాంటి దివ్య దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
1: How have we forgotten this divine life?
0: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
1: What a great culture it is.
0: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
1: It's not limited to Bharatiya.
0: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
1: The culture of Bharat is the highest of all.
0: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
1: Culture is the one that refines you, that polishes you.
0: కనుకని సంస్కరింపచేయటమంటే ఏమి? దోషములను దూరం చేయటము, గుణములను పెంచటము.
1: Refinement meant giving up the bad things and improving the good.
0: కనుకనే దోషము నిర్మూలన చేయాలి.
1: యూ షుడ్ బి బ్లెమిష్ లెస్.
0: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణను దోషములు నిర్మూలన చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
0: దేశం అంటే మానవులు కాదు, మానవులు దేశం అంటే మట్టి కాదు.
1: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
0: ఈ మానవులు అంటే ఎవరు?
1: హూ ఇస్ ద హ్యూమన్?
0: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్ అండ్ మైండ్. What is manas mind?
0: Korikalu yokka cherikane manasu.
1: Manas or mind is bundle of desire.
0: Kalukane sankalpamulu satya sankalpamuluga maarchukunnappudu manishi manishiga untadu.
1: In fact you have got truthful thoughts, you will be a true human being.
0: Manishi aacharananga untuntadi.
1: And you will conduct yourself as a typical human being.
0: Kani inadu aa satya sankalpamulu ye maatram kuda kanipinchatam ledu.
1: Today there is no iota of truthful thoughts.
0: కనుకని అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్ అంతా అసత్యమంగానే మారిపోతుంది.
1: వీఆర్ లివింగ్ ఇన్ అటర్ ఫాల్స్హుడ్. దేర్ ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డిల్యూషన్.
0: మనలో ఉన్నటువంటి దోషం నిర్మూలన చేయండి.
1: దేర్ ఫోర్ కిల్ రిమూవ్ ఆల్ యువర్ డిఫెక్ట్.
0: గుణమును అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ద క్వాలిటీస్ వర్క్.
0: దివ్యత్వాన్ని పవిత్రంగా ఆవించుకోండి.
1: అండ్ అండర్స్టాండ్ ద సాంక్టిఫికేషన్.
0: సాధన
1: దిస్ ది ట్రూ స్పిరిచువల్
0: సాధన. ఏమిటని?
1: వాట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
1: కన్వర్టింగ్, ట్రాన్స్ఫార్మింగ్ బ్యాడ్ ఇన్ టు గుడ్ ఈ సాధన.
0: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నాం. ఏం సాధన?
1: వితౌట్ దిస్ వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్
0: ఎమ్మాలు చెప్తున్నాము.
1: వీ జస్ట్ హోల్డ్ ఆన్ ది టాలిస్మన్.
0: ఆ బుద్ధి ఎక్కడ పోతుండదో ఏమో తెలియదు, వానికే తెలియదు.
1: హోల్డింగ్ ఆన్ ది టాలిస్మన్ ఆన్ వన్ హ్యాండ్ ద మైండ్ వేవర్ ఇట్ ఈస్ నాట్.
0: మనలో ఉన్నటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ డిస్టెన్స్ ఆల్ దిస్ బ్యాడ్ థాట్స్.
0: సద్బుద్ధులు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఐడియాస్.
0: అది నిజమైన సాధన.
1: That is the true spiritual endeavor.
0: ఈనాడు కేవలం చదువుతూ ఉన్నాం.
1: Today we learn.
0: ఏమిటి ఈ చదువులు?
1: What are these studies?
0: దంతా కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
1: It has become modern education is ridiculous.
0: ఈ కలియుగంలో మరింత విచిత్రమైనట్టుగా రూపొందుతున్నాయి.
1: Particularly modern times has on today it is ridiculous.
0: ప్రశ్నలు ఆన్సర్స్ రెండు కూడాను ఒక బుక్ లోనే వస్తున్నాయి.
1: The question and answer appear in the same booklet.
0: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసేసి ఆ బుక్ చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
1: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ సేమ్ బుక్లెట్ అండ్ యూ వాంట్ టు రైట్
0: అగైన్. ఏంటి మీరు సాధించిన విజయం? ఏంటి?
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
0: ఇలాంటివి చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ డూ దాట్.
0: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
1: హౌ వాట్ ఎ ఫ్యాషన్.
0: చదువుకుడును ఫ్యాషన్ అయిపోయింది.
1: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
0: పరిగెత్తిపోయేటువంటి బస్సును అంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
0: గెట్ టు ది బస్. ప్రమాదం జరిగేది అలాగే జరుగుతుంది.
1: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్.
0: ఇలాంటి దీంట్లోపల స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
1: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
0: చదువు చదువు చదివి,
1: హావింగ్ బీన్ స్టడీడ్,
0: ఎన్ని విద్యలు నేర్చి,
1: విదౌట్ ఎడ్యుకేషన్
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: సావులేని చదువు చదవాలి. ఇది మన భారతీయ సంస్కృతి.
1: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుకనే
1: సో
0: మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
1: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ కేవలం నెగిటివ్.
1: ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
0: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
1: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
0: నెగటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
1: నెగటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుల్లో అది కార్యగుణ.
1: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ ఇట్ ఎవర్
0: బుర్రది ఖాళీగాక ఇది సుఖతమ నింపనగున.
1: వితౌట్ బీయింగ్ ఎంప్టీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్.
0: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
1: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
0: కేర్ అనేటువంటిది తలతో కాదు హృదయంతో తీసుకునేటువంటి.
1: వేరే ఎడ్యుకేర్ relates to our heart.
0: సద్భావములు,
1: గుడ్ ఐడియాస్,
0: సత్య చింతనలు,
1: గుడ్ థాట్స్,
0: సదాలోచనలు,
1: గుడ్ థింకింగ్,
0: సత్య ప్రవర్తనలు,
1: గుడ్ కాండక్ట్,
0: ధర్మము, న్యాయము,
1: జస్టిస్,
0: ఇలాంటివంతా కూడా హృదయంతో తీసుకునేటువంటి.
1: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: కనుక ఈనాడు మనం చదవవలసినటువంటివి కేవలం టెక్స్ట్ బుక్స్ కాదు.
1: వాట్ యూ హావ్ టు స్టడీ ఆర్ నాట్
0: కూడా ఉండవలసిందే. యమనుసుకింప హేమతారక విద్య, పరమనుసుకింప బ్రహ్మ విద్య.
1: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఆన్ ఎర్త్ వీ షుడ్ హ్యావ్ ది సెక్యులర్ నాలెడ్జ్. టు బి హ్యాపీ in the other world we should have spiritual knowledge.
0: కనుక పొట్ట కోసం కూడా మనం కొన్ని పాగు పడాల్సిందే.
1: we have to struggle for our living.
0: కానీ పొట్ట కోసమే కాదు,
1: not merely for that.
0: మన దీక్షను సాధించాలి, జీవితం కోసం సాధించాలి.
1: in fact we should determine to achieve the goal of
0: education
1: life.
0: Education should be for life, not for living.
1: Education should be for life, not for living.
0: కనుకనే ఈ లైఫ్ కోసం మనం పాటు పడాలి.
1: so we should work for our life.
0: జీవితమునకు నిజమైనటువంటి ఎడ్యుకేషన్ సరైనటువంటి ప్రవర్తనే.
1: In fact, the good behavior is an indication of education. దానితో
0: పాటు కొన్ని గ్రంథములను కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
1: We have to read certain textbooks and accept good.
0: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్పవారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
1: There are many, many great people who write and read books.
0: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
1: Take the essence out of them.
0: ఈ కులము ఆ కులము ఈ కులం అని పెట్టుకోకూడదు.
1: Don't go by the community.
0: కులమత భేదాలంతా దూరం చేయాలి.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
1: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రిలిజన్ ఆఫ్ లవ్,
1: ద రిలిజన్ ఆఫ్
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
1: లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్.
0: కొన్ని కొన్ని సందర్భాల లోపల,
1: బట్ ఎట్ టైమ్స్,
0: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
1: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: అదే మన జీవితాధారము.
1: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
0: సత్య మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగినా, కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్లారు.
1: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్.
0: మంది చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
1: దేర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు. ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు.
1: దే నెవర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: అలాంటి మహనీయులకు ఎవరు చోటివ్వరు.
1: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
0: ఒక్కరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
1: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్, ద నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్.
0: మనకు చోటిచ్చే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
0: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
1: ద సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
0: నో ఎస్ లు వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ. బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
1: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమనెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
0: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
0: ఇది మనం వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
1: ది డివినిటీ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
0: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ దట్ డివినిటీ.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
1: దిస్ యాక్చువల్లీ కాల్
0: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
1: ఎవ్రీవన్
0: అనాది సంస్కృతియే.
1: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఎన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: శుద్ధ సత్వమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీ ట్రూత్.
0: ఎట్టి కాలం నందు త్రికాల బాధ్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
0: మారేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
1: ఆర్ యూ కెనాట్ హైడ్ ఇట్.
0: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
1: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
0: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దట్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
0: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుండాలి.
1: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
0: మను మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
1: ది హ్యూమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
0: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
1: మను జా, ద వన్ హూ ఇస్ బోర్న్ టు మను ఇస్
0: జా అనగా పుట్టటము.
1: జా మీన్స్ బోర్న్.
0: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
1: మను ఇస్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ధర్మ.
0: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
1: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
0: కానీ బోధిస్తున్నారు,
1: దే స్పీక్,
0: వాళ్ళు వినియోగించేదంతా దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
1: బట్ Their action is contrary to this.
0: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
1: Who is following the correct path?
0: సక్రమంగా ఎవరు నడుచుకుంటారు వాడే నిజమైన భారతీయుడు.
1: In fact, if you follow the correct path, ఏ దేశం వాడైనా సరే, you may be belong to any country.
0: ముఖ్యం కాదు.
1: Any country.
0: ధర్మం ముఖ్యమైనటువంటిది.
1: Karma is important.
0: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
1: So we should act according to our dharma, code of conduct.
0: ఎలాంటి ఇక్కట్లు పెరిగినప్పటికీ నీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: Let there be any number of problems, obstacles on our way, we should resist and hold on.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
1: What you have to do, what you have to teach and propagate is to correct yourself. Respect your parents.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love your parents.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: Mother is God, father is God.
0: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
1: Without them you don't exist.
0: కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా గౌరవించడం లేదు.
1: Today no one is respecting one's own parents.
0: అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
1: ఇఫ్ యు డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ యు విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
1: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
0: కనుక మనం మంచిని చేసి మంచిని చూసి మంచిని అనుభవించి మంచిని బోధించాలి.
1: సో యూ షుడ్ సీ గుడ్, you should be good, you should do good, listen to good things and be good.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: We should not be fear stricken.
0: తప్పులు ఉన్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
1: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
0: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రమూ భయం అనేటువంటిది ఉండకూడదు.
1: ఇఫ్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్.
0: ఈనాడు
1: టుడే
0: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
1: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్
0: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
1: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
0: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
1: బెటర్ వి సే గుడ్ బై టు పాలిటిక్స్.
0: నాకు పాలిటిక్స్ కాదు, మీకు కేవలం వస్తుంది.
1: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: ప్రవర్తన నాకు చక్కది.
1: మై కాండక్ట్ బిహేవియర్ ఇస్
0: ఇంపార్టెంట్. ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
0: ఏనాడైనా కానీ ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే వాళ్ళ ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టమేస్తుంది.
1: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. గొప్ప
0: గొప్ప డిగ్రీస్ అంతా తీసుకున్నారు.
1: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
0: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనదిగా ఉంటుంటాయి.
1: బట్ దేర్ బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
0: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
1: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి?
1: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్.
0: కనుక ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయ విధేయతలతోనే పెరుగుతూ వచ్చింది.
1: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చన ఎందుకు మనకు?
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫార్
0: అది విద్యనే కాదు.
1: ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: ముఖ్యమైనటువంటి తత్వము వినయంలోనే ఉంటుంది.
1: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
1: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్
0: హ్యూమిలిటీ. క్షమనే.
1: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
0: నేను చెప్పాను, క్షమ సత్యము,
1: దిస్ ట్రూత్.
0: క్షమ ధర్మము,
1: ఇట్ ధర్మ.
0: క్షమ వేదము,
1: ఇట్ టెక్స్ట్.
0: క్షమ అహింస,
1: ఇట్ నాన్ వైలెన్స్.
0: క్షమ సత్యం బౌ,
1: అండ్ ఇట్ ట్రూత్ ఎవ్రీథింగ్.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్బేరెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ద వరల్డ్.
0: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
0: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
1: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: బ్రహ్మయోగి అయిపోయినాడు.
1: హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: భగీరథుడు
1: భగీరథ
0: క్షమను సాధించడం చేతనే
1: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ
0: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
1: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అర్త్.
0: క్షమ చేతనే
1: అవుట్ ఆఫ్
0: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
1: కింగ్ జనక ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి కుడ్ బికమ్ ద జ్ఞానయోగి. ది వన్ ఆఫ్ హిస్
0: కనుకనే క్షమ అనేటువంటిది ఎట్టిదానైనా మనం సాధించవచ్చును.
1: అండ్ దెర్ఫోర్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు తెలియదు కానీ
1: యూ డు నాట్ నో దిస్
0: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
1: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్.
0: ఎన్ని రకములైనటువంటి వచ్చినా కూడా అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: దానికంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
1: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
0: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు,
1: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే,
0: సుఖమంటే పొంగుతారు, కష్టమంటే కృంగుతారు.
1: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్
0: కృంగి పొందినటువంటి సమత్వాన్ని మనం పొందాలి, అది క్షమ.
1: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: దానిలో ఉన్నటువంటి స్థానాన్ని మనం స్వీకరించాలి.
1: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ ది టూ.
0: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
0: కనుక
1: సో
0: విద్యార్థులు ఈనాడు ప్రప్రథమంలో క్షమను సాధిస్తురండి.
1: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్ నోబుల్ క్వాలిటీ ఆఫ్ క్షమ,
0: మీరు కొంచెం ఉత్తీర్ణులు కావచ్చును, కొన్ని మార్కులు తగ్గచ్చును.
1: యు మే బి సక్సెస్ఫుల్ ఇన్ ఎగ్జామినేషన్.
0: మీరు ఏమాత్రం వెరవకండి.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎగ్జామ్.
0: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
1: టేక్ నెక్స్ట్ ఛాన్స్ అండ్ గెట్ హై గ్రేడ్.
0: మీరు మార్కుల కోసమని ప్రాకులాడొద్దండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్.
0: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
1: బి కేర్ఫుల్ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
0: పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్ నేమ్.
0: పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
0: మంచి భావాలతో మీరు మెలగండి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్స్.
0: విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికీ
1: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో,
0: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పి చెప్పొచ్చు.
1: యు మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కండక్ట్. ఎవ్రీబడి కెన్ సే దట్ యు బిలాంగ్ టు ది
0: ఇన్స్టిట్యూట్. పేరు నాకు అక్కర్లేదు.
1: భగవాన్
0: మీరు మంచి పేరు తెచ్చుకోండి.
1: భగవాన్ డస్ నాట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్, ఫర్ యువర్ గుడ్ నేమ్.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
0: ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
1: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
0: అది తప్పు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
0: ప్రేమ చేత అట్లా చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్యసాయి వచ్చింది. ఎటువంటి వాడు?
1: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్, బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
0: ఇది అనాది అయినటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఇస్ అట్రిబ్యూట్లెస్. ఇట్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఇస్ ప్యూర్
0: అన్సర్టైన్. చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
1: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే, బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
1: యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ బిగ్ వే హైవే.
0: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
1: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
0: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పొంగ చేయాలి.
1: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
0: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
1: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
0: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి.
1: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
0: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఇస్ సెల్ఫ్.
0: అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: దెన్ సెల్ఫ్.
0: అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అదే
0: సెల్ఫ్ రియలైజేషన్.
1: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
0: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
0: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
1: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకంప్లిష్.
0: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
1: దట్ ఇస్ ట్రూ భారత.
0: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకో లొంగి, చిక్కులుకొని,
1: ఫేసింగ్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే,
0: మతముల వారంతా దీన్ని సాధించడానికి ప్రయత్నం చేశారు.
1: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
0: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటిందా?
1: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దాన్?
0: కేవలం బీద దేశం అనుకుంటారు.
1: యూ సైడ్ ఇస్ పోర్.
0: నీ బుద్ధిలో అది బీరేగా ఉండొచ్చు.
1: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండ్.
0: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
1: ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఏ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
0: ఇందులో నుంచి ఏనుగులపైన, రథాలపైన, గుర్రాలపైన, ఒంటలపైన వేసుకుని పోయారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి శ్రీతత్వత కలిగినటువంటి
1: భారత్ ఇస్ వన్ ఆఫ్ వెల్త్.
0: సిరి సంపదలతో తులుతూకుంటుండే
1: వెల్త్ అండ్ అఫ్లూయన్స్
0: ఎక్కువగా ఉంది.
1: వాట్ ఈస్ దర్ షార్టేజ్?
0: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోయింది.
1: యూఆర్ మీన్ మైండెడ్ దేర్ ఫర్ బట్ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి.
1: బీ బ్రాడ్ మైండెడ్.
0: దేశం కూడా విశాలం అవుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్ టువర్డ్స్ యువర్ కంట్రీ.
0: బంగారు మనకుండా పది శాస్త్రములను ఎండి బంగారు ఏలా.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సీక్రెట్ టెక్స్ట్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యూ వాంట్ అదర్ టెక్స్ట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
0: మన భారతదేశమే గొప్పది.
1: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
0: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
1: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
0: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
1: ఎఫ్లూయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వి ఎంజాయ్డ్ దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
0: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
1: దేర్ నథింగ్ దట్ నాట్ నోటీస్ హియర్.
0: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఇతర దేశాన్ని వర్ణిస్తూ ఉంటారు.
1: యూ హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేన్ని మనం దూషించకండి. యూ డోంట్ అన్నింటినీ వర్ణించండి.
1: యూ డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
0: అన్ని దేశాలు మంచివే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
0: కానీ ఏది చెడ్డది?
1: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
0: అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: చెడ్డది?
1: విచ్ ఇస్ బ్యాడ్?
0: మన మతి చెడ్డది.
1: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
0: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
1: మతి ది మైండ్ ఇస్ బ్యాడ్ సో వి కెన్ నాట్ మతం రిలీజియన్ చేరి
0: మంచినే బోధించే
1: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్
0: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
1: యు హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
0: మతులు మంచివైనా మతమేది చెడ్డది.
1: ఇఫ్ యువర్ మతీస్ మైండ్స్ ఆర్ గుడ్ నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
0: కాబట్టి మతం ఏది చెడ్డది, అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: క్రిస్టియన్ మతం మంచిది, ఇస్లాం మతం మంచిది,
1: జొరాస్ట్రియన్
0: మతం మంచిది, బుద్ధిజం మతం మంచిది, జైనిస్ట్ మతం మంచిది,
1: జైనిజం
0: అన్ని కూడా, సిక్కు మతం మంచిది,
1: సిక్కిజం, ఆల్
0: అన్ని మతాలు మంచివి,
1: ఆల్ ఆర్ గుడ్.
0: నీ మతి చెడిపోవటం వల్లే అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
1: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ఫోర్ యు కన్సిడర్ రిలీజియన్ బ్యాడ్.
0: సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
0: సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
1: ద మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
0: మనోమూలం మిదం జగత్, జగత్తంతా నిండినటువంటిది మనసే.
1: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: కనుక నీ మతి మంచి చేసుకుంటే దేశమంతా మంచిది అవుతుంది.
1: ఇఫ్ యు కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
0: కనుక ఏదేదో చక్క చేయడానికి ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ అటెంప్ట్ టు రెక్టిఫై.
0: నీ మతి నువ్వు చక్క చేసుకో.
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
0: దేశమంతా బాగుపడిపోతుంది.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
1: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
0: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
1: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
0: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
1: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
0: పరీక్ష?
1: పరీక్ష, ఎగ్జామినేషన్.
0: రక్ష, పరీక్ష.
1: రక్ష, ప్రొటెక్షన్, పరీక్ష, ఎగ్జామినేషన్.
0: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
1: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష, ఎగ్జామినేషన్.
0: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుంది.
1: బట్ దేర్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ. రక్ష.
0: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
1: It's good fortune to have been
0: భారతీయుడే గొప్ప అదృష్టము.
1: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్చూన్.
0: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
1: బట్ యూ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఫార్చూన్.
0: ఎలాంటి పరిస్థితి ఎందు కూడా నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
1: అట్ ఎనీ టైమ్ నెవర్ డినై, డిజోన్ యువర్ కంట్రీ.
0: స్వప్నమందు కూడా దాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్ ఇన్ ద డ్రీమ్.
0: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
1: దాట్ ఈస్ ట్రూ గ్రాట్యుట్యూడ్.
0: ఆ కృతజ్ఞత లేకపోతే
1: యూఆర్ నాట్ గ్రేట్ఫుల్.
0: మానవుడు పుట్టి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్ ఇస్ హ్యూమన్ లైఫ్?
0: కృతజ్ఞత లేనటువంటి వాడు క్రూరుడు అన్నాడు.
1: ది అన్గ్రేట్ఫుల్ రిచ్ ఇస్ వికెడ్ మ్యాన్.
0: కనుక నేను సూర్య నమస్కారం నందు కృతజ్ఞాయ నమః.
1: సన్ గాడ్ వి సే యు జస్ట్ ఎక్స్ప్రెస్ దట్ విజన్ టు us.
0: ఎట్టి వాడినైనా గానీ క్షమిస్తారట.
1: ఎనీ వన్ విల్ బి
0: ఎవరైనా క్షమిస్తారు. కానీ మంచి పొందినటువంటి దానిని మనం మర్చిపోతే అది కృతజ్ఞత. కృతజ్ఞత అనేటువంటిది పోయినటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్. ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
0: కృతజ్ఞతను చూపాలి.
1: యూ షుడ్ బి గ్రేట్.
0: కృతజ్ఞుడు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
0: కనుకనే
1: సో
0: మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలుగెత్తి చాటాలి.
1: యూ షుడ్ డిక్లేర్
0: ఏమాత్రం భయపడనక్కర్లేదు.
1: యూ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఏదైనా ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకొని
1: don't think that others will do something harm to you.
0: నీవు చాటుకుంటూ పోతే నిన్ను ఎవరైనా చంపని తప్పలేదు.
1: Publicize the propagate culture of Bharat.
0: Life లో ఒక్కటే గాని రెండు కాదు.
1: After all, you are one not two.
0: నీవు భారతదేశం యొక్క కృతజ్ఞతకు నీవు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భయపడి మాత్రము మన యొక్క సంస్కృతిని ఏమాత్రము తూలనాడకూడదు.
1: Out of fear, never consider your culture low or ridicule it.
0: తల్లి కంటే మిగులు దైవంబే ఎక్కువ.
1: ఇన్ఫాక్ట్ మోర్ దాన్ మదర్ గాడ్ ఈస్ సో నియర్.
0: విచారా, తల్లి కంటే మిగులు దైవంబే ఎక్కువ.
1: గాడ్ ఈస్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
0: తల్లి దగ్గరే ఉంటుంది.
1: మదర్ ఈస్ సో క్లోజ్.
0: దైవం ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: వెతుక్కోవాలి.
1: యూ హావ్ టు సర్చ్ ఫర్
0: హిమ్. తల్లిని నీవు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సర్చ్ యువర్ మదర్.
0: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
1: మదర్ ఈస్ ఆఫ్ యువర్ చాయిస్.
0: అలాంటి తల్లిని మాత్రం నువ్వు ఎట్ట మరుస్తావు?
1: హౌ కెన్ యూ ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్? కనుకనే
0: రాములు జనని జన్మభూమి స్వర్గాధిప కరియసి అన్నాడు.
1: సో రామ సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
0: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
1: దేర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
0: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
1: దే చాంట్ నేమ్ రామాస్ నేమ్.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: రాములు త్యాగం చేసినటువంటి సిరి సంపదంతా ఈ రామ భక్తులు అనుభవించుతున్నారు.
1: రామ సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ ఆస్ డివోటీస్ ఆఫ్ రామ ఎక్స్పీరియన్స్
0: ధనం కావాలని ఆశిస్తున్నారు.
1: దే వాంట్ మనీ.
0: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
1: రామ సాక్రిఫైస్ ఇస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
0: ఎవరైనా చేస్తారా?
1: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు దట్?
0: కనకనక వస్తువానాలు సర్వమును త్యజించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్స్.
0: కూడా అంతే.
1: సేమ్ థింగ్.
0: భర్తతో ఉండే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
0: పతి దైవం అని భావించి
1: కన్సిడరింగ్ హస్బెండ్
0: సర్వ సంపదలను త్యాగం చేసుకుంది.
1: సాక్రిఫైస్ ఆల్.
0: అప్పుడే రాముడితో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
1: అండ్ సీతా వాజ్ రెడీ టు ఫాలో రామ.
0: కానీ తిరిగి రాముడికి దూరం ఎప్పుడైంది?
1: దెన్ వాట్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
0: జింకల పైనంత ఆశ పుట్టింది, రాముడు దూరం అయిపోయాడు.
1: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీఈస్ అవే ఫ్రమ్ రామ.
0: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
1: దెన్ వన్స్ షీ వాంటెడ్ ది డియర్, షీ హాస్ లాస్ట్ ద డియర్.
0: ఏ బాధలు పడుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
0: పాపిష్టి మృగమే వచ్చెను, దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: వై దట్ రిచ్ యానిమల్ హస్ కమ్ హియర్, హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్.
0: ఏడుస్తుంది, పాపిష్టి మృగమే వచ్చెను, దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: హి స్టార్ట్ క్రయింగ్, హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్, హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్.
0: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
0: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
1: In times of difficulties, you don't distinguish and discriminate.
0: కనుక మీరు ఏమాత్రమేకూడదు, తొందరపడపాటు లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Never be in a hurry. Be patient enough. And you
0: ఏ దేశమైనా వెళ్ళండి.
1: You go any country.
0: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
1: You pass any exam.
0: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
1: Occupy position.
0: దానికి ఎవరు వద్దని చెప్పరు.
1: Nobody will say no.
0: దానికి నేను కూడా వద్దు చెప్పను.
1: భగవాన్ will never say no.
0: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
1: Occupying high position, you can also serve in a better way.
0: కానీ చిక్కి కూడా అవకాశము, దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: But if the chance on hand is lost, what for is it?
0: చిక్కిన ఛాన్స్ ను వస్కలేక చక్క చేసుకోండి.
1: Having got this chance,
0: పోయిన చిక్కుని ఈ పత్తిసుని ఈ పాద సేవనండి.
1: Having got the chance of serving God, never lose it. చిక్కిన
0: నుంచి ముక్తి చేస్తునండి.
1: And he will take you to the liberation, giving you the
0: chance. ఇతరుల మాటలు ఇంపుకన మీ కొంప తీయకండి.
1: Never follow the words of others and ruin yourself.
0: నేర్చుకోండి ఈ బుద్ధులని, తీర్చుకోండి కర్మం.
1: And just correct your mind. Mind and see that you are relieved from this karmic
0: effect. That's
1: what you have to do.
0: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
1: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అది ఏ నిజమైనటువంటి దైవము.
1: దట్ ఇస్ ట్రూ గాడ్.
0: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
1: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు. సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
1: యు డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యు ఫాలో సెన్సెస్.
0: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
1: The one who follows senses will ruin himself.
0: రావణుడు ఎలాంటి వాడు?
1: రావణ వాట్ మైటీ మ్యాన్.
0: అంత శ్రీమంతుడే లేడు.
1: ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేర.
0: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
1: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడుగా అనిపించుకున్నాడు.
1: హిస్ గ్రేటెస్ట్ ఇన్ ఆల్,
0: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
1: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
0: తపబలం కూడా ఉంటుంది.
1: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్?
0: కట్టగలిపటికి తాను ఒక మూర్ఖుడైపోయాడు.
1: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఎ ఫూల్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోవటం చేతనే
1: హి హస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్.
0: సర్వములకు కట్టుబడిపోయాడు.
1: సో హి ఇస్ బౌండ్.
0: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
1: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
0: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహా దీనుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
0: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు,
1: వెన్ హనుమాన్ హస్ గాన్ టు లంక,
0: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామా, హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా, సో హంబుల్.
0: రావణాస్ దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
1: వేర్ ఇన్ ఫ్రంట్ రావణ హి ఇస్ ధీరా, కరేజియస్ వన్.
0: అప్పుడు అడిగాడు రావణుడు,
1: నేను రావణాస్,
0: ఎవరు పంపారా నిన్ను?
1: హూస్ సెంట్ యూ?
0: ఇప్పుడు ఏమి చెప్పగలడు?
1: వాట్ ఈస్ యూ కెన్ సే?
0: ఎవరు పంపించినారు నిన్ను?
1: హూస్ సెంట్ యూ హియర్?
0: నీ చెల్లె ముక్కు చవులటి కోసి పంపిణీ రాచి దొర నన్నంపారా?
1: ద వన్
0: రావణ్,
1: ది వన్ హూ హాస్ కట్ ఆఫ్ the ears and the nose of your sister, the very man sent me here.
0: Nee sister mukku chevulu kosi pampadu chudu, adane nannu pampichadu.
1: That person who has cut off the nose and the ears of your sister, he has sent me here.
0: Sariyaina jawab ichadu hanumantudu.
1: That is the correct answer that
0: hanuman
1: has given.
0: Etuvanti vaadu?
1: What kind of man he is?
0: Gunavantudu, balavantudu, hanumantudu.
1: He is one of virtue, he is one of character.
0: Vidyavantudu kuda
1: nu, highly educated.
0: Andukosame ramulu sevakuluga tayyarayyadu.
1: So he could become the best
0: of the time. Ee maatramu ledu,
1: he was egoless.
0: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
1: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్,
0: సుగ్రీవుని యొక్క మంత్రి.
1: అండ్ హీఈస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
0: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
0: అక్కడ రావణుడి దగ్గర పోటాడటం వల్ల రావణుడి కోపం వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్
0: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
1: డూ యూ డిసోబే మీ?
0: ఇంత జగత్ లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
1: In this world, nobody addressed me like this.
0: ఏమిరా అంటే ఏమి? ఒక సర్వెంట్ ని పిలిచినట్టు.
1: You are addressing me as if you are addressing a servant.
0: అప్పుడు చెప్తాడు.
1: Then he says,
0: ఏ రాజు నన్ను ఏమిరా అనలేదు, నోరు మూయించెనురా.
1: No king spoke to me like that, I'll make you shut your mouth.
0: ఒరే పిచ్చివాడా, వారంతా ఎవరో తెలియనటువంటి వాడు, నిన్ను రా అనలేదు, నేను తెలిసినటువంటి వాడిని.
1: సమ్ పీపుల్ హూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్
0: నా ప్రభు సాక్షాత్ దేవుడు.
1: మై గాడ్ ఇస్ మై మాస్టర్.
0: నేను నిన్ను రా అనడానికి హక్కు ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
1: ఐ విల్ అడ్రెస్ యూ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎ సర్వెంట్, ఐ హావ్ గాట్ ఎవరీ రైట్ టు బీట్ యు
0: అని చెప్పేటప్పటికి, ఇంత క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమవంతుడుగా ఉంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
1: బికాస్ వాచింగ్ ఇస్ ఆల్ ఇస్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
0: ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
1: యాక్చువల్లీ మంకీ విల్ బి వెరీ మచ్ యాంగ్రీ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ డన్ టు ఇట్స్ టెయిల్.
0: ఏనుగు తొండం పైన, కోతికి తోక పైన.
1: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టెయిల్.
0: చాలా సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది.
1: దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్.
0: దానికి అంటించాడు.
1: అండ్ హీ టచ్ ఇట్ ఆన్ ఫ్లేమ్.
0: నీవు చేసిన విజయే నీరయాచ నీకే చేస్తా నీ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
1: హి సెడ్ దిస్ ఇస్ థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యు. హి హస్ సెట్ ది హోల్ లంక ఇంటూ ఫ్లేమ్స్.
0: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
1: డెమన్స్ వర్ డిస్టర్బ్.
0: యర్దమ్మయి కోతి దిన్నెవరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసని.
1: Who has sent this monkey? Who has set all the houses into flames? The whole thing is spoiled.
0: ఇంటింటికి నీ పంటించిన వాల్ గంటి ఎవరింటికి పోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాల్ గంటి ఎవరింటికి పోదుమే.
1: You have sent the every house into flames. I have seen you. Who has sent you here?
0: వింటిని రామును బంటును జానకి కంటికి చల్లనాయనే.
1: I have heard your message. You have been sent to Janaki and I saw you.
0: పనుల ఇంటికి మింటిన నంటిన గది తెలియద్దమ్మా ఈ కోతి దిన్నెవరు వంపిన నాతి మా వాడ గోడాడ చేసనే. ఈ విధంగా లంకలోని వారంతా కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
1: సో
0: ఆ దుఃఖంలో కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ సాడ్నెస్ హీ థాట్ ఆఫ్ రామా.
0: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడా దూషణలో భూషణలో తిరస్కారంలో పురస్కారంలో కూడా దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
1: It's very important to think of God in times of praise and blame, the difficulties and profits and losses.
0: Kanuka yetti samayamunnakuru daiva namane matram marchipokudu.
1: Under any circumstances never forget to chant his glory.
0: Endi badalu kaligina sariye daivanni matram viduvukudu.
1: Let there any troubles they may come, but never forget God.
0: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
1: దెన్ యూ విల్ బి అప్హోల్డింగ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ ఇన్ యూ.
0: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
1: హ్యావ్ దిస్
0: నాడు మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు.
1: వేర్ వాల్యూ లెస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ యూ ఆర్.
0: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్తు కూడా కదలకుండా మెదలకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ అప్హోల్డ్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
0: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
1: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
0: అది లేనటువంటి వాడే దానవుడు.
1: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ. హ్యూమన్ వితౌట్ దట్ హిస్ దానవ ద డెమన్.
0: కనుక మనము కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
1: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ.
0: మనం మానవులని పేరు పెట్టుకున్నాం.
1: వీ హావ్ గాట్ ది నేమ్ టైటిల్
0: మానవ.
1: వీ ఆర్ మానవ హ్యూమన్.
0: ఈనాడు కొత్త వారు కాదు మనము.
1: We are not new.
0: జన్మల నుంచినే వస్తున్నాము.
1: We have been there for several births.
0: మా కాదు.
1: మా నో.
0: నవ కొత్తది కాదు.
1: నవ న్యూ.
0: పాతదే మానవ.
1: నాట్ న్యూ ఏన్షియన్.
0: చాలా పాత జన్మం వాళ్లే.
1: ఐఎమ్ క్వైట్ ఏన్షియన్.
0: మా నవ.
1: మా నవ.
0: మా అనగా కాదు.
1: మా నో.
0: నవ కొత్తది కాదు.
1: నవ న్యూ. నాట్ న్యూ.
0: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
1: వీ హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
0: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ యాజ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
0: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
1: టేక్ ఇట్ యాజ్ యువర్ డిజర్వ్డ్నెస్.
0: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
0: అది ఏ నిజమైన మానవత్వం రావడానికి కారణం.
1: దాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బర్త్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
1: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
0: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
1: హావింగ్ హర్డ్ విన్నది యూ హావ్ టు
0: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
1: యూ హావ్ టు హియర్ హియర్ అండ్ యూ హావ్ టు ప్రాక్టీస్ దేర్.
0: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి.
1: యూ సీ కౌస్.
0: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
1: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్.
0: తినేసేస్తాయి.
1: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
0: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయట తీసుకుని నెమరు వేసి చక్కగా మింగుతాయి.
1: As the cow goes back, it recalls, brings it back and mastigates.
0: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వాడు, తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరు వేసుకుంటూ రావాలి.
1: Having heard all these things here, by the time you go back, you should recall, recapitulate what you heard.
0: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
1: The human value lies in these three.
0: ప్రాప్తి చేసుకోవాలి,
1: అండ్ డిజర్వ్ ఎవ్రీథింగ్.
0: ప్రాప్తి నిలుపుకోవాలి.
1: వీ షుడ్ కీప్
0: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
1: యూ గెట్ యువర్ ఓన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ డిజర్వ్డ్నెస్.
0: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకొని సంస్కృతి ఏమాత్రం కూడా విడవకుండా,
1: నెవర్ గివ్ అప్ కల్చర్ ఆఫ్ భారత్,
0: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: ఇన్ఫాక్ట్ ఇట్ హస్ బీన్ అండర్గోయింగ్ సో మెనీ చేంజెస్. ఏజ్ ఆఫ్ ఏజ్
0: మార్పులు జరిగిందా, కానీ మీలో మార్పు రాకూడదు.
1: లెట్ దేర్ బి నంబర్ ఆఫ్ చేంజెస్ బట్ యు బి చేంజ్లెస్.
0: మార్పు చెందుతూ ఉంటాయి.
1: దే డు చేంజ్.
0: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉన్నావు.
1: అట్ ద టైమ్ బట్ యు ఆర్ సో టైనీ
0: చైల్డ్ అన్నారు.
1: యు ఆర్ కాల్డ్ చైల్డ్.
0: 15 ఏళ్ళ తల్లికి నువ్వు బాయ్ అన్నారు.
1: ఏజ్ ఆఫ్ 10 బాయ్.
0: 30 ఏళ్ళ తల్లికి మ్యాన్ అన్నారు.
1: 30 మ్యాన్.
0: 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అన్నారు.
1: 75 యువర్ గ్రాండ్ ఫాదర్.
0: కాబట్టి చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నువ్వు మారలేదా?
1: ద చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ హావ్ నాట్ చేంజ్.
0: పేర్లు మారలే కానీ నీవు ఉండేది ఒక్కడే.
1: నేమ్స్ హావ్ చేంజ్డ్ బట్ యువర్ వన్.
0: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
1: సో ఏజెస్ హావ్ చేంజ్డ్ బట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ చేంజ్డ్. మార్పు
0: తెచ్చించకూడదు.
1: అండ్ యు షుడ్ నెవర్ బ్రింగ్ ఎ చేంజ్.
0: అది సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
1: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్. దట్స్ ఇమ్మోర్టల్.
0: కనుక అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్
0: భగవత్ నామాన్ని స్మరిస్తూ
1: హావ్ మోర్ ఆఫ్ డివోషన్ చాంటింగ్ దట్
0: మరవకుండా ఉంటాను.
1: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
0: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుందాం.
1: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
0: ప్రేమ ముదిత మనసే కహో

0: జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత. దైవాదీనం జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం సత్యాదీనం చు దేవతం తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత. విశ్వమంతయును దైవము చే ఆవరింపబడినట్టు.
1: ద హోల్ యూనివర్స్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: అట్టి విశ్వమును సత్యము ఆధీనం చేసుకున్నది.
1: Such universe is under the total control of truth.
0: సత్యము దైవతత్వాన్ని వశపరుచుకున్నది.
1: It is the truth that would help anyone to experience the divine principle.
0: అట్టి సత్యాధీనమైనటువంటి మానవుడే ఉత్తమ పురుషుడు.
1: He is truly a noble soul who follows this path of truth.
0: అట్టి ఉత్తమ పురుషులను చేరే నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతూ వచ్చారు.
1: Many adopt varied procedures to be noble souls.
0: ఎలాంటి క్రూరుడైనప్పటికీ పెద్దల యొక్క ఆశీర్వాదం చేతను పెద్దల యొక్క సంపర్కం చేతను వారి దుర్గుణములను దురాచారములను దూరం గావించుకొని సన్మార్గులై ప్రవర్తిస్తూ వచ్చారు.
1: One might be very wicked, but yet with the blessings of the elders, in the company of elders and noble souls, it is quite possible to give up evil behavior and evil thoughts.
0: దేనికైనను ఒకటి ఆధారం ఉండాలి.
1: Anything requires a basis.
0: మనం ఒక చిన్న జాబ్ రాయాలనుకుంటే దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుని తదుపరి మనము ఈ జాబ్ రాయటకు ప్రయత్నిస్తాం.
1: When you want to write a letter, you think first what is to be written, to whom it is to be written, in what way it is to be written.
0: అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు.
1: Many spiritual seekers and aspirants had their fulfillment by visiting noble people and listening to their sacred teachings.
0: కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచర్షుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని సప్తర్షుల ద్వారా సత్సంగమును చేరగలిగాడు.
1: A very wicked person of the type of Ratnakara, under the influence, by following the procedure of seven saints, could become a sage later.
0: అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి తగినటువంటి గురువుగా తయారయ్యాడు.
1: Such a wicked person like Ratnakara could transform himself into a pious, noble, ideal soul and ultimately became the composer of the epic Ramayana.
0: రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుని కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ నారాయణ నారాయణ అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి ఒక తేజస్సు కలిగి వచ్చాడు.
1: ప్రహ్లాద బీయింగ్ ద సన్ ఆఫ్ ఎ డెమన్ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ చాంటింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ గాడ్ అండ్ అల్టిమేట్లీ అటైన్డ్ డివినిటీ.
0: కొంతకాలమునకు నారాయణ యొక్క తేజస్సు ఈ ప్రహ్లాదుడిలో ప్రవేశించి నారాయణుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఒకే తేజస్సుగా రూపొందారు.
1: Ultimately what happened was Prahlada was as brilliant as Narayana himself. They became inseparable, one and the same.
0: విదేశీయుడైనటువంటి డార్విన్ చాలా గొప్ప సాధకుడు. అతని వలె తన శిష్యుడైనటువంటి హెలెన్ తాను కూడాను సాధన చేసి ఆ యొక్క గురువాగ్య తేజస్సును పొందడానికి ప్రయత్నించాడు.
1: Likewise, we find Charles Darwin, being a good aspirant, could find his own reflection in his disciple the hen.
0: Intiye kaadu.
1: Not only this.
0: Aneka vidhamainatvanti yokka maharishulu aagnya puraskarinchukoni tama yokka aagnyanu prasadanga teesukoni palinchukuntu raavatam cheta paramaatma tejasu sarvulu endukudanu తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
1: Likewise, it's similarly happened with many of the aspirants and the seekers who followed the path given to them by sages and they could radiate that brilliance and effulgence all around.
0: ఇదియే భగవద్గీత యందు కూడాను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అర్జున, నా తేజస్సే సర్వులు యందు కూడా ఉంటుండాయి.
1: That's what is declared.
0: ఎందు ప్రకాశించేటువంటి తేజస్సు నాదే, మరొకరిది కాదు.
1: That's what is stated in this sacred text, Bhagavad Gita, where God declared, the light is in you, is the very light which is very personification of my divinity.
0: దైవం సర్వత్రా ఉంటుండేటువంటి వాడు.
1: God is everywhere.
0: సర్వభూతముల యందు కూడాను సర్వజీవుల యందు కూడాను తేజస్ స్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు.
1: God is present in all of the elements, in all of the beings, in the form of light.
0: అలాంటి తేజస్ స్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన యందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము?
1: Having that brilliant, effulgent God within us, how is that we suffer?
0: నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం ఇది కేవలం ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది.
1: ఇట్ ఈస్ అటర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ వీ స్టార్ట్ ఫీలింగ్ దట్ వీఆర్ మిజరబుల్ వీఆర్ వీ పాస్ త్రూ యాంగ్జైటీ వరీ అండ్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్.
0: నీ యందు ప్రకాశించేటువంటి దేవుడికి ఎట్టి విచారములు లేవే, ఎట్టి దుఃఖములు లేవే, ఎట్టి బాధలు లేవే. సర్వానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు నీ హృదయమునందే ఉండగా మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము?
1: Having that brilliant, effulgent God within us, how is that we suffer?
0: నేను బాధపడుతున్నాను, నేను

0: సర్వానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు నీ హృదయమునందే ఉండగా నీ విచారం విచారం విచారం అనుకోవటం ఎంత వెర్రితనము.
1: Is it not a sign of foolishness to think that you are miserable and feel sad having God residing at the altar of your heart who is beyond misery, sadness and difficulty?
0: Mamaivam so jivaloke jiva bhuta sanatarha nenu mi amsham nande untunnanu mi ande na amsham untundadi.
1: Here God says you are just my spark, the divinity is in you, I am in you.
0: Alanti daivathvamainatundi yokka amshamu dukkhamulaku guri kaade.
1: Such a spark of the divine cannot be put to any suffering.
0: Vicharamulaku guri kaade.
1: Can never be worried at any point of time.
0: Yetti dukkhamulaku kodunu thanu guri kaadu.
1: Can never feel sad nor suffer.
0: Alanti dukkha rahitudu vicharana rahitudu ainaatundi oka daivamunu ni endu unchukoni nivu etta vicharam chestunnavu.
1: God who transcends all kinds of misery and sadness resides in you, then why do you still feel worried?
0: దీనిని పురస్కరించుకుని విచారణ చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుండాలి.
1: When we think like that, we have to ultimately feel and conclude that God is not beyond
0: us. నిన్నటువంటి ఒక అంశం అంతా కూడా ఏ రాక్షస అంశము, ఏ దుర్మార్గం యొక్క అంశము, ఏ దివ్యమైనటువంటి ఒక అంశము, అలాంటి అంశములు నీ ఎందు ఎంచుకొని మమై వాంసో అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా నా అవకాశం లేదు.
1: Then there is no scope to declare that you are the spark of the divinity feeling so sad. Perhaps the spark of demonic traits and the spark of evil propensities must have been existing in you.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఇలాంటి దైవాంశమైనటువంటిది ఉండిందిగా లేదు అని కేవలము దుఃఖముల గురి అవుతున్నానని ఏదో నీ పిచాచి చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: God resides in you, but you behave as if you are under the control of a demon.
0: Yetti pichatulu nee ventaleru.
1: You are not in the hands of any evil spirit.
0: Yetti bhootamulu nee ventaleru.
1: There are no demons or evil spirits around.
0: Nee hrudayam oke seatu.
1: In fact, your heart gives seat only for one.
0: Kalukane mamai vamsu annadu anaga daivamsame nee yokka hrudayam.
1: God said, I reside in you at the altar of your heart.
0: అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత చెడ్డగా భావిస్తున్నావు?
1: When your heart is so noble, great and divine, why do you consider it bad?
0: ఈనాటి మానవుడు దైవాంశం అంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man today is not able to comprehend what divinity is.
0: తన హృదయమునందే దైవాంశం ఉండగా తానొక దిక్కులేని వాని వలె, తానొక దుర్మార్గుని వలె, తానికేవో ఒక పిశాచి రూపము ధరించినటువంటి వాడి వలె కష్టపడుతున్నాడు.
1: దో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ హార్ట్, వీ ఫీల్ దట్ వీఆర్ లెఫ్ట్ టు అవర్ సెల్స్ ఫోర్ లాన్, దట్ వీఆర్ వికెడ్ అండ్ బ్యాడ్.
0: కాదు కాదు,
1: నో,
0: ప్రతి ఒక్క హృదయం కూడాను దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్ ఈస్ డివైన్, ద నోబుల్ అండ్ ఎవర్ ఫ్రెష్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: Hridaya is compassionate.
0: ఈ కరుణతో చేరినటువంటి ఒక హృదయాన్ని ఎందుకు ఇంత కఠినంగా మీరు భావించుకోవటం?
1: This compassionate heart, how is that it turn into so harsh and hard?
0: ఇలాంటి కఠినత్వం అనేటువంటిది ఎందు ఉన్నదన్నగా నీ యొక్క హృదయము దైవాంశం కాదు.
1: When the heart is so harsh and hard,
0: రాక్షసాంశంగా ఉంటుంటాది.
1: You are not the spark of the divine.
0: పిశాచాంశంగా ఉంటుంటాది.
1: You must be of the devil, of the evil spirit.
0: నీవు మానవుడు కాదు.
1: You are not a human being.
0: నీవు రాక్షసుడివే.
1: You are the demon.
0: అలాంటి హృదయమునందు మమై వాంసే అని చెప్పడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: Then you have no right, there is no meaning in declaring that you are the spark of the divine.
0: ప్రతి మానవుని యొక్క హృదయము దైవాంశంతో కూడినటువంటిది.
1: The heart of everyone has got this spark of the divinity.
0: అట్టి అంశమును మనం ఈ విధంగా దుర్మార్గంగా భావించుకోవటము ఇది కేవలం మీ యొక్క భ్రమనే.
1: Mistaking the spark of the divine is your own illusion or distortion.
0: కనుక మనలో ప్రవేశించినటువంటి యొక్క ఈ భ్రాంతులను మనం దూరం చేసుకోవాలి.
1: All these imaginations should be given up immediately.
0: కనుక దైవత్వం అనేటువంటిది మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అలాంటి దైవత్వాన్ని మనం మరచి దానవత్వాన్ని చింతించుకోవటము, దానవత్వమే మన యొక్క హృదయం యొక్క ఆకారమని భావించుకోవటము ఇది కేవలము ఒక వికారమే.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ పర్వర్టెడ్ వర్షన్ ఇఫ్ వీ థింక్ దట్ వీఆర్ రియలీ డెమోనిక్ అండ్ ఈవిల్ మైండెడ్, ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ గాడ్ విత్ ఇన్ అస్.
0: నీ నుంచి ఆవరించేటువంటి యొక్క

0: ప్రతి దుష్టమైనటువంటి భావములంతా కూడాను నీ యొక్క భ్రమభావమునే కాని దైవం యొక్క భావము కాదు.
1: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యూ ఆర్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్. It's only your delusion, nothing to do with the divine.
0: దైవము ప్రతి హృదయమునందు కూడాను ఉంటున్నాడు.
1: God is present in everyone's heart.
0: హృదయం అనేటువంటిది కేవలము ఒక ప్రదేశము ఒక స్వరూపం కాదు.
1: The heart is not physical heart located in a particular place.
0: సర్వత పాణిపాదం త సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వభావృతిష్ఠతి సర్వత్రా ఉన్నటువంటి యొక్క దైవత్వము ఒక హృదయం నందు మాత్రమే కాదు.
1: God is present everywhere, all over, omniscient, cannot be simply limited within the framework of heart.
0: అట్టి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మమైవాంసో అన్నాడు కృష్ణుడు.
1: Krishna described this effulgent principle of the self as
0: na amsame.
1: It is my spark, he said.
0: Na amsamulo padetti doshamulu kodanu undavu.
1: There cannot be any mistake or deficiency.
0: Oka vela doshamulu undani bhavinchukuntunnava adi nee brahma doshamule kaani na doshamulu kaadu.
1: Any defect or mistake that you visualize relates to you, nothing to do with the divine.
0: Kanukane daivamu sarvatra vyapinchinatvanti yokka sadguna sampannude.
1: God is all pervading, full of virtues.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సదాచార సంపన్నుడు కావాలి.
1: So every man must practice virtues.
0: ఇలాంటి సదాచారములు పోగొట్టుకుని దురాచారములకు దూరం అయిపోతూ కొంత దివ్యత్వమైనటువంటి భావాన్ని పెంచుకోలేకపోతున్నారు.
1: We are not able to reach that divine level because we have not been able to give up the evil path and adopt the good procedure.
0: మొట్టమొదటి మనం దురాచారములను దూరం చేసుకోవాలి.
1: First we should immediately discontinue the bad practice.
0: సదాచార సంపన్నుడై నీవు వెలగాలి.
1: We have to follow the good conduct.
0: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అధికారం ఉంటుంది.
1: Then we'll have right to call ourselves as true humans.
0: మానవత్వం అనగా ఎంత పవిత్రమైనటువంటి జీవితము.
1: The human life is so sacred.
0: ఉపనిషత్తులన్నీ కూడాను మానవత్వం అనగా చాలా దివ్యత్వానికి పోల్చి ఉన్నటువంటి.
1: ఉపనిషత్ కన్సిడర్డ్ ద హ్యూమన్ లైఫ్ వెరీలీ డివైన్.
0: ఇలాంటి గుణరహితమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మానవుడిగా ఎందుకు భావించుకుంటున్నాం?
1: How is it that we consider ourselves so low and so simple as human, forgetting the attributeless divine principle of the self latent?
0: ఇది తన యొక్క దుర్గుణముల యొక్క సంబంధము దురాచారముల యొక్క సంపర్కమే ఈ దోషములకు మూల కారణము.
1: ద ఓన్లీ రీజన్ ఈస్ ద ఈవిల్ యాక్షన్స్ ద బ్యాడ్ బిహేవియర్ అండ్ ద మిస్కాండక్ట్.
0: ఎలాంటి సంఘమును మనం చేరుతామో అలాంటి స్వభావాలే మనలో ఆవిర్భవిస్తాయి.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో విల్ బి యువర్ థాట్ ప్రాసెస్.
0: కనుకనే మమై వాంసో అన్నాడు మొట్టమొదటి.
1: In the first instance God said, you are my spark.
0: Tell me your company, I shall tell you what you are.
1: And he clearly said, tell me your company, I shall tell you what you are.
0: నువ్వు ఎలాంటి వారితో సంపర్కం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క మంచి చెడ్డలు నిర్ణయించుకోవచ్చు.
1: Good and bad of every one of you depends upon the company you mingle.
0: కనుక నీవు దుష్ట సంఘంతో నీవు కూడి దురభ్యాసంతో సంచరిస్తూ దుర్భావములను నింపుకొని సదాభ్యాసమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈ విధంగా నీవు తూలనాడటము చాలా మంచిది కాదు.
1: Constantly mingling with bad company, entertaining evil thoughts, you have distanced yourself from good company and noble thoughts.
0: Kanukane ratnakarudu valmiki veerandaru kudanu satsangamunu korutu vacharu.
1: That's the reason why ratnakara later valmiki always desired good company.
0: Rakshasudu kumarudu
1: and Prahlada is son of a demon king
0: ainappatikini satsangamunu praveshinchadu.
1: Yet he was always in good company.
0: సత్సంగంతో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: He led his life in good company.
0: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: It is good company that makes you away from attachment, that helps us to develop this steady mindedness, thereafter liberation.
0: దేవి నవరాత్రులు అనగా ఏంటి అర్థము?
1: What is the inner significance of Devi Navaratri?
0: Durga, Lakshmi, Saraswati.
1: The triune God, Durga, Lakshmi, Saraswati.
0: Durga anaga emiti?
1: What's the meaning of Durga?
0: Aa durgamlo unnatvanti nivasinchetvanti okka vyakti evaru?
1: Who is the one that symbolizes this Durga?
0: Durga anaga shaktivantamainatvanti okka power.
1: దుర్గా మీన్స్ హైలీ పవర్ఫుల్ ఎనర్జీ.
0: సరస్వతి అనగా కేవలము అక్షరాభ్యాసం చేసుకోవటమే కాదు.
1: సరస్వతి ఇస్ నాట్ మియర్లీ స్టార్టింగ్ లెర్నింగ్
0: భాషా స్వరూపిణి.
1: షీఈ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే మన యొక్క భాషలను మన వాగ్దేవతను రచించేటువంటిదంత సరస్వతియే.
1: సరస్వతి ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ అండ్ విజ్డమ్.
0: కనుకనే గాయత్రి కూడాను ఓం భూర్భువస్వః అన్నారు.
1: ఇన్ గాయత్రి వి రిసైట్ ఓం భూర్భువస్వః.
0: భూర్భువస్వః
1: భూర్భువస్వః.
0: భూర్ అనగా మెటీరియలైజేషన్.
1: భూర్ మీన్స్ మెచ్యూరలైజేషన్
0: అనగా పదార్థముల యొక్క చేరికతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ మ్యాటర్.
0: ఇవంతా మార్పు చెందేటువంటిది.
1: ద మ్యాటర్ చేంజెస్ కాన్స్టెంట్లీ.
0: రెండవది వైబ్రేషన్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ వైబ్రేషన్.
0: అది ఏ సావిత్రి.
1: దట్ ఈస్ సావిత్రి.
0: సావిత్రి ఆ యొక్క భక్తి శ్రద్ధల చేతనే ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతనే మరణించినటువంటి భక్తిని బ్రతికించుకున్నది.
1: Savitri, with this divine principle of vibration, could have her husband brought back to life after death.
0: Kanukane yemeku Savitri ani rendavo peru.
1: This is the second aspect, Savitri the vibration.
0: Ka moodavadi.
1: The third.
0: Aaraku telivitetalato kudinatundi oka jnana devata.
1: The third one is the presiding deity of our intellect.
0: Aa devatine vedamanandu kudanu ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు.
1: వేద కాల్స్ ఇట్ అస్ ప్రజ్ఞాన అవేర్నెస్.
0: ప్రజ్ఞానం అనగా సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు.
1: ప్రజ్ఞాన ఇస్ నాట్ ఆర్డినరీ విజ్డమ్.
0: అది ఎప్పుడు కూడా మార్పు చెందినటువంటి జ్ఞానము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్. ఇట్ ఈస్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: రాదర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈమెని జ్ఞానస్వరూపుడు అన్నారు.
1: This is the very embodiment of wisdom.
0: Gayatri ki moodu peru untunnayi.
1: Gayatri has three names.
0: Gayatri, Savitri, Gnana Devata, Saraswati.
1: Gayatri, Savitri, Saraswati are the three names.
0: Gayatri anaga gayate trayadhedi gayatri. Indriyamulnu adupulo pettukuneetundi.
1: Gayatri helps us to master our senses.
0: సావిత్రి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా మన యొక్క తెలివితేటలను చాలా వరకు కంట్రోల్ చేసేటువంటిది.
1: సావిత్రి హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ది వైబ్రేషన్.
0: సరస్వతి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: సరస్వతి స్టాండ్స్ ఫర్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: మార్పు చెందినటువంటి జ్ఞానం బోధించేటువంటిది.
1: దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ విజ్డమ్.
0: ఇలాంటి దైవత్వం అనేటువంటి మన యందు ఉండి కూడాను
1: with such divinity being within us,
0: manam itti shaktivantamainatundi devatanu ye maatramu gurtinchukolekapothunnaru.
1: We are not able to recognize and experience the presence of powerful deity within us.
0: Durgunamulato duracharamana cheta manam thulutugutunnamu.
1: We have drowned ourselves in wicked habits and evil
0: karanamu. మనలో ఉన్నటువంటి సద్భావమునంతా కూడాను మనం దుర్మార్గంగా ప్రవేశపెట్టాం.
1: The only reason is all our good habits have been turned into bad habits.
0: Mana habits e inta durmargamuku moola kaaranamu.
1: Our habits are responsible for our wickedness.
0: Mana yokka habits mottamotta mana marchukovali.
1: First we should have a check and transform our habits.
0: Savitri tana patini patikinchukovataniki kaaranam emiti.
1: What is the reason behind the resurrection of the husband of Savitri?
0: Tana vibration divine vibration ga marchukundi.
1: The reason being divine vibration.
0: దైవాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చింది.
1: She went on thinking of God incessantly.
0: అట్టి దైవ చింతన చేతనే తన యొక్క వైబ్రేషన్ పూర్తి దివ్యంగా మారిపోయింది.
1: కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ కుడ్ బ్రింగ్ అబౌట్ దిస్ ఎక్స్పీరియన్స్.
0: అప్పుడే తన మరణించినటువంటి పతిని కూడాను తిరిగి వెనుకకు తెచ్చుకుంది.
1: దట్ లెడ్ టు ద రిజరెక్షన్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: ఒక దివ్యమైనటువంటి భావం చేత మనం చేయలేనటువంటి కార్యములు ఒకటి కూడా లేవు ఈ జగత్తులో.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అకంప్లిష్ with this divine thoughts and prompting.
0: ఎంతటి శక్తివంతమైనటువంటి దాన్ని అయినా కూడా మనం సాధించవచ్చును.
1: ఎనీ గ్రేటెస్ట్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ కెన్ బి అకంప్లిష్డ్.
0: దీనికంతను పవిత్రమైన ప్రేమనే మూల కారణము.
1: ఫర్ ఆల్ దిస్ సీక్రెట్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మూలకంగా దివ్యమైనటువంటి శక్తిని మనలో ప్రవేశింపజేస్తుంది.
1: త్రూ దిస్ లవ్ యూ కెన్ సర్టన్లీ అక్వైర్ ద డివైన్ పవర్.
0: ప్రేమ వశం చేసుకోలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటి కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ది లవ్ కెనాట్ కాంకర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మనం ఏదైనా ఒక చాలా మంది మీకు తెలుసును కొంతమంది అడవుల లోపల కూడాను తపస్సు చేస్తుంటారు.
1: యు నో మెనీ పీపుల్ అండర్ టేకింగ్ పెనెన్స్ ఇన్ ఫారెస్ట్.
0: చాలా క్రూర మృగములు సంచరించేటువంటి ఫారెస్ట్ లో.
1: యు ఫైండ్ వైల్డ్ యానిమల్స్ మూవింగ్ అరౌండ్.
0: కానీ వారి దగ్గర ఏ తుపాకులు, ఏ పిస్తోళ్లు, ఏ విధమైన ఆయుధములు ఏమాత్రము లేవు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ పిస్టల్స్ ఆర్ గన్స్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్.
0: వారిని కాపాడుతూ వచ్చేటువంటి దైవం పైన ఉన్నటువంటి ప్రేమనే
1: ఇట్స్ ఓన్లీ దేర్ ఇంటెన్స్ లవ్ టువర్డ్స్ గాడ్ దట్ ప్రొటెక్ట్.
0: ఈ ప్రేమాస్త్రం చేతనే ఈ క్రూర మృగములంతా కూడా వశం చేసుకోగలిగారు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద వెపన్ ఆఫ్ లవ్ దట్ కుడ్ ప్రొటెక్ట్ దేర్ లైఫ్ అగైన్స్ట్ ద అటాక్ ఆఫ్ దిస్ వైల్డ్ యానిమల్.
0: వాటి ఎందుకు క్రూరత్వం అనేటువంటిది నశించిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైల్డ్ యానిమల్స్ హావ్ బికమ్ సో సాఫ్ట్ అండ్ పైయస్.
0: వాటి యొక్క గుణములు కూడా ప్రేమగా మారిపోయినాయి.
1: దేర్ వికెట్ క్యారెక్టర్ ఆల్సో గాట్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: కనుకనే ఎలాంటి వారి సంబంధం మనం చేస్తామో ఆ సంపర్కమును పురస్కరించుకుని మన గుణములు కూడా మారుతుంటాయి.
1: దేర్ ఫోర్ అవర్ క్వాలిటీస్, అవర్ హ్యాబిట్స్ అండ్ థాట్స్ డిపెండ్ అపాన్ ద కంపెనీ విత్ విచ్ వీ మింగిల్.
0: కనుకనే మీరు చూడవచ్చు ఇప్పుడు దుర్మార్గుల చేత కలిసినటువంటి వారికి దుర్మార్గ బుద్ధులే వస్తుంటాయి.
1: ఇఫ్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ నెసెసరీ విల్ హావ్ బ్యాడ్ థాట్స్.
0: సత్సంగంతో కూడినటువంటి వారికి సద్భావములే ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇఫ్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ యూ విల్ హావ్ గుడ్ థాట్స్.
0: కనుకనే మనం ఎట్టి భావమో అట్టి పలుకులు.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్ యూ స్పీక్.
0: ఎట్టి పలుకులు అట్టి యొక్క ప్రవర్తన.
1: యాజ్ ఇస్ ది అటరెన్స్ సో ఇస్ ద కండక్ట్.
0: ఈ ప్రవర్తన చేతనే మనం మంచి వారం అయిపోతున్నాము.
1: అండ్ యూ బికమ్ గుడ్ డిపెండింగ్ అపాన్ యువర్ కాంపిటెన్స్.
0: నీవు మానవుడు అనే సార్థక నామాన్ని సాధిస్తున్నావు.
1: దెన్ ఓన్లీ వీ డిజర్వ్ దిస్ బిఫిటింగ్ టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: మానవుడు మానవుడు మానవుడు అనగా కేవలము చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు ఈ ఆయుధములంతా పెట్టుకుని కేవలం ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే కాదు.
1: మానవాద హ్యూమన్ డస్ నాట్ నెసెసర్లీ మీన్ జస్ట్ ద సెన్సెస్ అండ్ ద డిఫరెంట్
0: సదాచార సంబంధాలు. సర్వులకు హాని చేయకుండా ప్రేమ చేత వారిని అభివృద్ధి గావించుకునేటువంటి వారు.
1: ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ విల్ నాట్ హర్ట్ ఎనీబడీ, హూ విల్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: అలాంటి వారిని మానవత్వంగా పోషించుకుంటూ వచ్చారు.
1: దెన్ ఓన్లీ హీ బిలాంగ్స్ టు వాస్ట్ కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్.
0: ఎవడు మానవుడు?
1: హూ ఇస్ ఎ హ్యూమన్? మానవ
0: కేవలం ఆకార మానవుడు మాత్రమే కాదు.
1: Not merely by form.
0: Achara manavudu kavali.
1: By practice he should be a human.
0: Sadgunam abhivruddhi parchukovali.
1: He should have noble character.
0: Sadachara sampannudu kavali.
1: He should have good conduct and behavior.
0: Sattvatvamto meligali.
1: He should have good
0: sadvakyamulu palakali.
1: He should speak good.
0: Sariyainatvanti nadathalu nadachali.
1: And he should have proper behavior in life.
0: మన యొక్క నడతన మంచివైనప్పుడే దైవత్వం మనలో ప్రవేశిస్తుంటది.
1: యువర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ప్రాపర్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: దైవత్వం ఎక్కడనో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్
0: ఫ్రమ్ యు. వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి సర్వ విధములుగా నీకు సంరక్షించుకుంటూ వస్తుంటది.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, సేఫ్ గార్డింగ్ యూ, ప్రొటెక్టింగ్ యూ.
0: కనుక దైవత్వం నువ్వు దూరంగా భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ గాడ్ అవే ఫ్రమ్ యూ.
0: దైవత్వం అనగా నీవే దైవత్వం.
1: యూఆర్ గాడ్.
0: నీ అందే నిలిచి ఉంటున్నటువంటి దివ్యత్వమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఇస్ విత్ ఇన్ యు.
0: ఆ దివ్యమైనటువంటి ఒక గానము, దివ్యమైనటువంటి భావము, దివ్యమైనటువంటి ఒక స్వరము నీ అందు ఆవిర్భవించాలి.
1: యు షుడ్ సర్టన్లీ లిసన్ టు ద డివైన్ మెలడీ విత్ఇన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విత్ ఇన్ యు.
0: మానవుని యొక్క శరీరము కేవలము సుస్వరములు వాయించేటువంటి ఒక వీణ వంటిది.
1: హ్యూమన్ బాడీ కెన్ బి కంపేర్డ్ టు వీణ.
0: దీనిని సరైనటువంటి స్థితిగా నువ్వు పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ట్యూన్డ్.
0: దైవత్వంగా దీన్ని మార్చుకుంటూ రావాలి.
1: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద డివైన్ ఇన్స్ట్రుమెంట్.
0: పవిత్రమైనటువంటి భావములైనటువంటి స్థితిని నువ్వు పెట్టుకున్నప్పుడే
1: అండ్ విన్ కరెక్ట్లీ ట్యూన్ విత్ ద గుడ్ డివైన్ థాట్
0: పవిత్రమైన స్వరములు నీలో ఆవిర్భవిస్తుంటాయి.
1: యు హావ్ పర్ఫెక్ట్ సేక్రెడ్ మెలడీ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ పవిత్రమైన స్వరములు వచ్చినప్పుడే నీవు పవిత్రమైనటువంటి ఒక తేదీప్యమైనటువంటి ఒక తన్మయత్వం పొందిపోతావు.
1: That which comes out of this beautiful divine instrument veena, you listen to the melody, the song celestial.
0: కనుకని మనము సుస్వరము పెట్టుకోవాలి కానీ దుస్వరమును పెట్టుకోకూడదు.
1: We should have proper tunes, we should never miss the beat or the tune.
0: మన వాక్కు నుంచి మంచి పవిత్రమైన భావాలు రావాలి.
1: Our words should certainly reflect good thoughts behind.
0: అట్లు లేకుండా దుర్మార్గమైనటువంటివి, బాధించేటువంటివి, అపహరించేటువంటివి చేయకూడదు.
1: We should never take to resort to evil behavior and evil
0: thoughts. దీనివలనే వేదమునందు కూడా చెప్తూ వచ్చింది, help ever hurt never.
1: Veda says help ever hurt never.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది.
1: Virtue means helping others. It's the worst of the sins if you harm anybody.
0: వేదము ఎన్ని విధములైనటువంటి ఒక పవిత్రమైన భావాలంతా ఉచ్చరించుకుంటూ వచ్చింది.
1: Veda went on emphasizing repeating sacred thoughts.
0: ఈ పవిత్రమైన భావములంతా కూడాను మన యందు ఉండి కూడాను మనం మర్చిపోతున్నాం.
1: All that sanctity within us is forgotten.
0: నీవు పవిత్రమైన స్వరాన్ని నీవు పెంచుకుంటూ రావాలి.
1: And you try to cultivate అండ్ డెవలప్ దిస్ డివైన్ మెలడీ.
0: నీ యందు ఉన్నటువంటిదంతా కూడా నువ్వు శక్తి స్వరూపమే.
1: ఆల్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ యూస్ డివైన్ ఎనర్జీ.
0: ఇది నిజమైనటువంటి సరస్వతి స్వరూపము.
1: దిస్ డివైన్ ఎనర్జీ ఈజ్ సరస్వతి.
0: ఈ సరస్వతియే కాదు లక్ష్మి.
1: ఇట్స్ ఆల్సో అఫ్లూయన్స్ లక్ష్మి.
0: అనగా ఈమె గాడెస్ ఆఫ్ లక్ష్మి.
1: గాడెస్ ఆఫ్ లక్ష్మి, ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఆ లక్ష్మి అనేటువంటిది నీ వెంట ఉంటున్నప్పుడు అన్నింటినీ నువ్వు సాధించవచ్చును.
1: విత్ లక్ష్మి, ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక మనం బీదవారం కాదు.
1: వీఆర్ నెవర్ పోర్.
0: దీనులము కాదు.
1: We are not so low.
0: ఇక్కులేని వారం కాదు.
1: You are not left all alone.
0: అన్ని విధములందు కూడా నువ్వు ఆనందాన్ని అనుభవించే శక్తి సామర్థ్యం కలిగినట్టు.
1: You got all capacities and abilities to experience all forms of joy.
0: కనుక ఇన్ని శక్తులంతా మనయందు ఉంటుండి కూడాను.
1: With all the powers latent.
0: అన్నింటి యందు కూడా నువ్వు బలహీనుడైపోతున్నాం.
1: It's so sorry state of affairs to consider that we are weak. Why?
0: బాహ్యమైనటువంటి దుస్సంగము చేతనే.
1: Because of our external bad company.
0: ఈ బ్యాడ్ కంపెనీ చేతనే మనం బ్యాడ్ భావనంతా వస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ వీ హావ్ బ్యాడ్ థాట్స్.
0: చెడ్డవారి సంఘం చేత చెడ్డవారిగా మనం రూపొందిపోతున్నాం.
1: వీ అల్టిమేట్లీ టర్న్ బ్యాడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ.
0: ఇంతేకాదు మీరు వేరుగా భావించకూడదు.
1: డోంట్ మిస్టేక్ ఇట్ ఇస్ సెడ్.
0: చాలా మంది ఈ ఇంగ్లీష్ చదువులు దానివల్ల చాలా చెడిపోతున్నారు.
1: Many people have spoiled themselves because of this modern education, learning English.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం అన్ని విధాలు కూడా ఎడ్యుకేషన్ గా తీస్తుండాలి.
1: మోడర్న్ ఎడ్యుకేషన్ లెడ్ టు ఎడ్యుకేషన్.
0: కనుక ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది చదివిన చదువు కాదు.
1: మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సింపుల్ లెర్నింగ్.
0: అన్ని విధాల అహంకారము.
1: వీఆర్ ఈగోయిస్టిక్ ఇన్ ఎవ్రీ వే.
0: ఈ క్రోధము,
1: యాంగ్రీ,
0: కామము,
1: అండ్ డిజైర్
0: ఇత్యాది దుర్గుణములు ఇంతకుముందు ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
1: ఇట్స్ గివింగ్ ఎ స్కోప్ ఫర్ డిజైర్, యాంగర్ అండ్ గ్రీడ్.
0: ఏ చదువు లేనటువంటి వారి దగ్గర చూస్తే ఎంతో వినయము, విధేయత, శాంతము, సౌఖ్యము ఇలాంటి సద్గుణములంతా ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ది ఇల్లిటరేట్ పీపుల్, అన్లిటరేట్ పీపుల్, దే హావ్ గాట్ సో మచ్ ఒబీడియన్స్, సో మచ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్
0: వినయ విధేయతలు ఉండినటువంటి వాణి అందే నిజమైన విద్య కూడా ఆవిర్భవిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ హ్యావ్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ హావ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమిలిటీ.
0: కనుక వినయ విధేయతలు లేనటువంటి వాడు ఎంత గొప్ప చదువులు అయినా కూడా వాడు కేవలము చెవిటి వాడే.
1: If you are not humble, if you are not obedient, you may be highly learned, but it's all useless.
0: Useless. అలాంటి చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is if you are educated?
0: చదువులు చదివి చదివినందు చదువు చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: After all, with all this education, you are going to ultimately die. You should learn to be immortal.
0: కనుకనే మన చదువులంతా కూడాను ఇలాంటివి కాదు.
1: This low type of education should not be continued.
0: సత్యము, ధర్మము, న్యాయము, సాంప్రదాయము, సత్సంగము ఇలాంటివంతను పెంచాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ ఎడ్యుకేషన్ షుడ్ ఫాస్టర్ గ్రేట్ వాల్యూస్ లైక్ ట్రూత్, ధర్మ, రైట్నెస్,
0: మానవతా విలువలను పెంచుకోవాలి.
1: We should develop the human values.
0: ఈ మానవతా విలువలు ఎక్కడ ఉంటున్నాయి?
1: Where are they, human values today?
0: విలువలేనిటువంటి వాడు మానవుడు ఎట్టవుతాడు?
1: If you have no value, how can you call yourself a human being?
0: దుర్మార్గములో ప్రవేశించటము.
1: And we get into wicked means.
0: దుష్ప్రవర్తనలో చెలిపోవటము.
1: Our life is full of bad conduct.
0: దురభ్యాసములు చేసుకోవటము.
1: We have bad habits.
0: ఇలాంటివంతా ఉన్నప్పుడు సత్సంగంలో ఎట్ట చేరుకుంటాడు?
1: It gives us no chance to be in good company.
0: కనుకనే మొట్టమొదట ఈ దుర్మార్గములు దూరం చేస్తూ రావాలి.
1: Therefore we should give up immediately the bad.
0: పెద్దలను చూస్తే గౌరవించాలి.
1: We should respect elders.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: We should love our parents.
0: ఇంకా స్నేహితుడు, స్నేహితుడు అంట ఎవరు స్నేహితుడు?
1: We say friends, who is the friend?
0: ఈనాటి స్నేహితుడు అనేటువంటి వాడు సరైన వాడు కనిపించటట్లేదు.
1: We don't have a good friend today.
0: అంత దుర్మార్గమైన స్నేహాలే.
1: We find all bad friendships everywhere.
0: దుష్టమైనటువంటి భావాలే.
1: All bad thoughts.
0: ఇలాంటి వారి చేత మనం ఉండటం చేతనే మనం కూడా దుర్మార్గులుగా మారిపోతాం.
1: Because we are in bad company, we turn bad finally.
0: కనుకనే మనము దుష్టంగమును చేరకుండా చూసుకోవాలి.
1: సో యూ షుడ్ నెవర్ జాయిన్ బ్యాడ్ కంపెనీ.
0: తేజ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీన్ గుడ్ కంపెనీ, జాయిన్ గుడ్ కంపెనీ.
0: త్వర నిత్యం అనిశ్చితం.
1: అండ్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ పర్మనెంట్.
0: ఇలాంటిది మనం చేయాలి.
1: This is thing you are supposed to do.
0: నీవు దుర్మార్గులను ఎవరైనా చూస్తే తక్షణమే నువ్వు అతని దూరం నుంచి కావు.
1: If you come across any person who is bad, run away from him.
0: దేజ దుర్జన సంసర్గం.
1: You should run away from the bad company.
0: అది చేసినప్పుడే నీలో పవిత్రమైన భావాలు వస్తుంటాయి.
1: Then there will be quite possibility to entertain sacred thoughts.
0: కానీ ఈనాడు,
1: but today,
0: బయట చూస్తే చాలా నైస్ గా కనిపిస్తారు.
1: People appear very nice externally.
0: లోపల చూస్తే మాలిన్యమైన మనసుగా ఉంటుంటది.
1: Within we find polluted mind.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా తీయగా ఉంటాయి.
1: The words are so sweet.
0: మనసు చూస్తే మహా రౌద్రంగా ఉంటుంటది.
1: Mind is full of anger and fury.
0: అలాంటి రౌద్రమైనటువంటి మనసుతో మనం చేమాత్రము చేరకూడదు.
1: We should never be in the company of furious minded people.
0: అలాంటి వారితో చేరటం చేతనే ఈనాడు సంఘం అంతా కూడా ఈ విధమైన దుర్మార్గంగా మారిపోతుండాలి.
1: The community, the society has turned like this as we find today.
0: ఇన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
1: What for all this modern education?
0: చదువులు చదివి చాలా వివేకి మగిడి తండ్రి కూడా మందమతుడు.
1: One may be highly intelligent having acquired the modern knowledge without awareness of the self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా మానలేడు.
1: A mean man would never give up his mean behavior in spite of his high knowledge.
0: చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఎడ్యుకేట్ మే హెల్ప్ యూ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్ బట్ ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు హ్యావ్ అవేర్నెస్.
0: ఇది కాదు చదువు యొక్క లక్షణములు.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మృదుమధురమైనటువంటి యొక్క పలుకులు.
1: వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: విధేయతతో కూడినటువంటి చర్యలు.
1: వీ షుడ్ బి హంబుల్ అండ్ ఒబీడియంట్.
0: అప్పుడే వీడు మానవుడు అనిపించుకోగలడు.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్ సెల్ఫ్ హ్యూమన్.
0: అట్టివాడే మానవుడు.
1: ట్రూలీ హీస్ ఎ హ్యూమన్.
0: రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు చాలా చిన్నవాడే.
1: ప్రహ్లాద ఇస్ సో యంగ్ బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్.
0: ఏ పరుకులు పలికినా గాని నారాయణ్ నారాయణ్ నారాయణ్.
1: హీ ఆల్వేస్ రిపీటెడ్ గాడ్స్ నేమ్ నారాయణ.
0: అతనికి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలు అనేకంగా అభ్యాసం చేపిస్తుంటూ వచ్చాడు.
1: ఇన్ఫాక్ట్ ద కంపెనీ అరౌండ్ వాంటెడ్ హిమ్ టు నో అండ్ కల్టివేట్.
0: టీచర్స్ కూడా దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు.
1: టీచర్స్ ఆల్సో టాట్ హిమ్ ఆల్ వికెడ్ థింగ్స్.
0: తిరిగి తండ్రి ఆ కుమారుని పిలిపించి
1: దెన్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు
0: కమ్ క్లోజ్. ఈ టీచర్స్ ఏమి చెప్తున్నారో వినాలని ఆశించారు.
1: హీ వాంటెడ్ టు నో హౌ హిస్ టీచర్స్ టాట్ హిమ్.
0: నాయనా నీవు చదువుకున్నావా?
1: బాయ్ హ్యావ్ యూ లెర్న్డ్?
0: అన్ని చదువులు చదివాను తండ్రి అన్నాడు.
1: ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ఆల్.
0: ఏది ఒక చిన్న మంచి మాట చెప్పు అన్నాడు.
1: కమ్ అండ్ స్పీక్ వన్ ఆర్ టూ గుడ్ వర్డ్స్.
0: హరియను రెండు అక్షరములు.
1: ఇస్ ఎ టూ లెటర్స్ హరి.
0: హరియించును పాతకములు.
1: దీస్ టూ లెటర్స్ విల్ అటోన్ అవర్ సిన్స్.
0: అలాంటి అక్షరములు లేనప్పుడు ఈ చదువులు చదువులు ఎందుకు?
1: ఇఫ్ వి డు నాట్ నో దీస్ టూ లెటర్స్ హరి దట్ వుడ్ అటోన్ అవర్ సిన్స్ వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్.
0: కనుకనే నాకు కావలసిన విద్యనంతా వచ్చినాయి.
1: సో ఐ కుడ్ హ్యావ్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఐ వాంటెడ్.
0: చదివించిన నన్ను గురువులు.
1: టీచర్స్ టాట్ మీ.
0: చదివిని ధర్మ అర్థ కామ మోక్షములు.
1: ఐ హావ్ లెర్న్డ్ ఆల్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: మోక్షము దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రికి రేగిపోయినది.
1: అండ్ వెన్ హీ కేమ్ టు ది స్టేట్ ఆఫ్ లిబరేషన్ అండ్ ఫాదర్ ఫెల్ట్ ద రీలింగ్
0: మోక్షము లేనటువంటి యొక్క ఈ విద్యను ఉండి ప్రయోజనం ఏంటి?
1: అండ్ వితౌట్ దిస్ లిబరేషన్ మోక్ష వాట్ ఫార్ ది రెస్ట్ ఆఫ్
0: ధర్మ అర్థ కామములు.
1: ధర్మ అర్థ కామ
0: ఈ మూడు మాత్రమే ఉంటుండి మనిషిని ముంచి వేస్తుంటుండాలి.
1: ఇఫ్ యు జస్ట్ గో బై దీస్ త్రీ యు విల్ హ్యావ్ యువర్ లైఫ్ టోటల్.
0: చదువులలో మర్మం వెళ్ళ చదివితి తండ్రి అన్నాడు.
1: సో ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ది సీక్రెట్స్ ఆఫ్ ఎడ్యుకేట్ త్రూ ఎడ్యుకేషన్.
0: ఏది ఒక మాట చెప్పు అన్నాడు.
1: ఫాదర్ సెడ్ సే వన్ ఆర్ టూ వర్డ్స్.
0: నమో నారాయణాయ అన్నాడు.
1: హి సెడ్ నమో నారాయణాయ.
0: ఒక్క తూరి అతన్ని నెట్టి వేశాడు.
1: బ్రష్డ్ హిమ్ సెంట్ హిమ్ డ్రివెన్ హిమ్ అవుట్.
0: అప్పుడు కూడా నువ్వు ఈ యొక్క ప్రహ్లాదుడు కోపం రాలేదు.
1: ప్రహ్లాద వాస్ నాట్ యాంగ్రీ.
0: ఏమి చేసినప్పటికీ నారాయణ నారాయణ నారాయణ.
1: వాట్ ఎవర్ మైట్ బి డన్ యెట్ హీ కంటిన్యూడ్.
0: ఏనుగులు చేత ఎచ్చి తొక్కించినాడు.
1: హీ వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
0: నారాయణ అనేటప్పటికీ ఏనుగులంతా కూడా లైట్ గా మారిపోయినాయి వెయిట్.
1: సో ద జైజాంటిక్ ఎలిఫెంట్ ఆల్సో కుడ్ టర్న్ సో లైట్ ఇన్ ఇట్స్ వెయిట్.
0: విషసర్పములు తెచ్చి కనిపించాడు.
1: పాయిజనస్ స్నేక్స్.
0: నారాయణ విషం అంతా కూడా అమృతంగా మారిపోయింది.
1: అండ్ ది ఎంటైర్ పాయిజన్ టర్న్ ఇన్ టు నెక్టర్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు దైవత్వం అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది సాంక్టిటీ ది గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
0: దాన్ని అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది కానీ కేవలం ఆలకించేటువంటి వారికి తెలియదు.
1: దోస్ దట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ విల్ నో దాట్ నాట్ సింప్లీ లిసనింగ్ టు ఇట్స్ గ్లోరీ.
0: కనుకనే ఇన్ని కష్టములు కూడాను ఆ చిన్న బాలుడు సహించుకొని భరించుకొని ఇంత సాధించుకుంటూ వచ్చాడు.
1: బీయింగ్ సో యంగ్ దట్ లిటిల్ బాయ్ కుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కట్ట కనపడికి ఎవరికి గతి తప్పింది?
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్?
0: ఈ యొక్క తండ్రికే తన యొక్క స్థితి తప్పిపోయింది.
1: ద ఫాదర్ హ్యాడ్ టు లూజ్ హిస్ పొజిషన్.
0: మరే పిచ్చివాడా, దైవం దైవం దైవం అంటున్నావు, ఎక్కడున్నాడు దైవం?
1: ద ఫాదర్ ఆస్క్డ్, ఓ బాయ్ యు సే గాడ్, వేర్ ఇస్ హి?
0: ఎందుకలడు అందులేదు సందేహం వలదు తండ్రి.
1: ద బాయ్ సెడ్ యుడ్ నెవర్ సే దట్ హి ఇస్ హియర్ అండ్ హి ఇస్ నాట్ దేర్.
0: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
1: ఈజ్ హి దేర్ ఇన్ ద పిల్లర్?
0: ఉన్నాడు.
1: ఎస్,
0: నా నమ్మకం అంత గొప్పది.
1: హి హస్ గాట్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్.
0: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is truth.
1: Where there is love, there is truth.
0: Where there is truth, there is peace.
1: Where there is truth, there is peace.
0: Where there is peace, there is bliss.
1: Where there is peace, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: నమ్మకమే లేకపోతే ఇంక దైవత్వం నీకు ఎట్ట తెలుస్తుంది?
1: Without this faith to begin with, how can you experience God?
0: అప్పుడు ఆ కోపం చేత ఆ స్తంభాన్ని కొట్టాడు గద్దతో తండ్రి.
1: Out of anger the father had and hit that pillar.
0: ఆ స్తంభం నుంచి కూడా నువ్వు నరసింహుని ఉద్భవించాడు.
1: There out of that pillar we find నరసింహమూర్తి.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance?
0: ఈ దేహం అనేటువంటి స్తంభాన్ని బద్దలు చేశాడు.
1: It only means the body, the pillar is totally broken.
0: దేహాభిమానం చంపివేశాడు.
1: The body attachment is totally broken.
0: దేహాభిమానం చంపివేసినట్లే ఆత్మాభిమానం అనేటువంటి దైవత్వము సాక్షాత్కరించింది.
1: When once the body attachment is killed, you will get attached to the self.
0: కనుకనే దేహాభిమానం చంపాలి.
1: So kill this body attachment.
0: ఆత్మాభిమానం ఆవిర్భవిస్తుంది.
1: And be attached to the self.
0: ఆత్మాభిమానమే సర్వవిధాలా సంరక్షిస్తుంది.
1: It is only attachment to the self, ఆత్మాభిమాన, that protects you.
0: ఈ దుర్గా సరస్వతి అనేటువంటి వారు ఈ విధమైనటువంటి శక్తి స్వరూపులు.
1: దుర్గా లక్ష్మి సరస్వతి సింబలైజ్ దీస్ పవర్స్.
0: నీకు సర్వ సౌఖ్యములు అందించేటువంటి లక్ష్మి.
1: దే గివ్ యూ ఆల్ కన్వీనియన్సెస్, కంఫర్ట్స్.
0: సర్వ సదుపాయములు కూడా చేకూర్చేటువంటిది దుర్గా.
1: దుర్గా గివ్స్ యూ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ నీడ్.
0: సర్వ విద్యను సంరక్షించి నేర్పేటువంటిది సరస్వతి.
1: సరస్వతి విల్ పాస్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్.
0: కనుక మనం ఈ యొక్క మూడు దేవతలను కూడాను నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
1: ద త్రీ డైటీస్ విల్ హ్యావ్ టు బి థాట్ ఆఫ్, అడోర్డ్ అండ్
0: లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేటువంటిది లేకపోతే మన జీవితమే లేదు.
1: యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్ వితౌట్ ద లాంగ్వేజ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ది లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఈస్
0: నాట్ ఇంగ్లీష్, నాట్ ఇంకోటి, నాట్ ఇంకోటి, ఇది కాదు.
1: ఇట్ ది లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్, నాట్ రీజనల్ లాంగ్వేజెస్.
0: ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు కాదు మంది.
1: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ లాంగ్వేజ్ దట్ యూ షుడ్ నో.
0: సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు.
1: ది లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఇంపార్టెంట్.
0: ఆ లాంగ్వేజ్ మనకు దైవత్వమే నేర్పుతుంది.
1: దట్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ విల్ బి టాట్ టు యూ బై గాడ్.
0: లేకపోతే నీవు నేర్చుకుని వచ్చావా?
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్.
0: లేకపోతే నీ టీచర్స్ నీకు నేర్పారా?
1: విల్ టీచర్స్ బి ఏబుల్ టు టీచ్ యూ?
0: లేదు.
1: నో నో.
0: ఆ టీచర్స్ ఎవరు నేర్పారు?
1: అండ్ టీచర్స్ వర్ టాట్ బై సమ్వన్ ఎల్స్, హూ ఆర్ దే?
0: కనుకనే టీచర్స్ ఏమంటే దివ్యమైనటువంటి భావంతో కూడినటువంటి వారే.
1: మీనింగ్ ఎ ట్రూ టీచర్ షుడ్ హ్యావ్ డివైన్ ఫీలింగ్స్.
0: అలాంటి టీచర్స్ అంతా ఉండటం చేతనే,
1: బికాస్ ఆఫ్ సచ్ టీచర్స్,
0: అలాంటి సద్గుణ సంపన్నుడైనటువంటి యొక్క బిడ్డలు అభివృద్ధి అయిపోయి,
1: వీ హావ్ గాట్ దీస్ చిల్డ్రన్ టుడే హూ ఆర్ నో
0: దేశాన్ని అన్ని విధాలు కూడా సంరక్షించుకుంటూ వచ్చాయి.
1: అండ్ దీస్ పీపుల్ ఓన్లీ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ ఇన్ ఎవ్రీ వే.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజముగా మీకు కావలసినటువంటిది ఈనాడు సర్వ విధమైనటువంటి సౌఖ్యంతో కూడినటువంటిది దివ్యత్వం అనేటువంటి దైవం.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ యూ నీడ్ టుడే ఈస్ గాడ్ హూ విల్ సర్టన్లీ గివ్ యూ ఆల్ కన్వీనియన్స్.
0: దైవ విశ్వాసం మీరు పెంచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం అనేటువంటిది ఉండినప్పుడు సర్వవిధములుగా మీరు సంరక్షింపబడతారు.
1: విత్ దిస్ ఫెయిత్ యూ విల్ బి ప్రొటెక్టెడ్ ఇన్ ఎవ్రీ వే ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్.
0: కనుక మీరు దైవ విశ్వాసం మాత్రము ఏమాత్రము మానుకోకండి.
1: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఎలాంటి కష్ట సమయంలో కూడా దైవత్వమే మనకు ఆధారం.
1: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, యువర్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ హెల్ప్ యు.
0: విశ్వాసం యా డమ్మము, ఒకరిపై ఒకరు ద్వేషాలు పెట్టుకోవడం ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కల్టివేట్ ది యాంగర్, జెలసీ, గ్రీడ్ అండ్ హేట్రెడ్.
0: ఈ క్రోధం అనేటువంటిది చాలా రావణాసుడి వాడు.
1: ది యాంగర్ ఇస్ లైక్ రావణ.
0: ఈ రావణకి ఎన్ని మంటలు పెట్టినా కానీ వాడి తల ఇంకా కాలిపోదు.
1: రావణ కెనాట్ బి బర్న్డ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ హిమ్ ఆన్ ద ఫైర్.
0: కనుక మనకు ఈ రావణ నుండి ఈ క్రోధం మనం చంపాలి.
1: అండ్ దిస్ యాంగర్ ఇస్ రావణ హూ షుడ్ బి కిల్డ్.
0: కామము,
1: దెన్ డిజైర్,
0: దీన్ని కంప్లీట్ గా మనం పూర్తి చంపాలి.
1: దిస్ హాస్ గాట్ టు బి టోటలీ కిల్డ్.
0: దీనికి ఏమాత్రం కూడా ఇంకా క్షమ అనేటువంటిది పోయకూడదు.
1: యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్.
0: అందువల్లే మన జీవితం నాశనం అయిపోతున్నాయి.
1: బికాస్ ద డిజైర్ స్టిల్ కంటిన్యూడ్
0: చూపించి మోసాల్లో ముంచిపోతుండాలి.
1: అండ్ ద టేక్స్ అస్ టు డిసీట్.
0: ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్, కల్టివేట్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటుంటే సర్వమును మనం సాధించవచ్చు.
1: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ప్రేమ స్వరూపులే కావాలి.
1: యూ షుడ్ బి ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందు ప్రేమనే ఆవిర్భవించాలి.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ.
0: మీ హృదయమునందు పుట్టేటంతా కూడా ప్రేమ తొలుకులే రావాలి.
1: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే మనం సాధించలేనిది లోకంలో ఒక్కటి లేదు.
1: విత్ లవ్ దట్ ఇస్ ఎనఫ్, యూ కెన్ విన్ ఓవర్ ఎనీథింగ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: Start the day with love.
2: Start the day with love.
0: Spend the day with love.
2: Spend the day with love.
0: Fill the day with love.
2: Fill the day with love.
0: End the day with love.
2: End the day with love. This is the way to God.
0: కనుకని ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోవాలి.
2: This spirit of love has got to be cultivated.
0: ఈ ప్రేమ ఒక్కటి మనకు దగ్గర ఉంటుంటే సర్వాస్త్రములు కూడా మన యందు ఉన్నట్టే.
2: With the love on hand, you can have all the possible armaments.
0: Armaments with you. ఈనాడు మీరంతా గ్రంథాలంతా చదువుతున్నారు.
2: యు గో త్రూ సో మెనీ టెక్స్ట్ టుడే.
0: పూర్వీకుల లోపల ఈ ద్వేషాలకు దీనికంతా సంరక్షించుకుంటూ వచ్చింది ఏ అస్త్రమును.
2: What is the weapon that protected the ancients?
0: Atom bombs, hydrogen bombs, ee bombs, aa bombs, ivi kaadu.
2: Not these bombs, atom bomb, hydrogen bomb, nitrogen bomb.
0: Ee bombs anta.
2: These bombs are of
0: purumanta ante premato munchinatvanti oka bomb.
2: Earlier there is a bomb of love.
0: ప్రేమతో పలికేటువంటి పలుకులు.
2: ఆల్ ద వర్డ్స్ ఫుల్ ఆఫ్ స్వీట్.
0: అది సర్వత్రా మిమ్మల్ని సంరక్షించుకుంటూ వచ్చింది.
2: అండ్ దట్ స్వీట్ అటరెన్స్ హస్ గాట్ టు బి
0: కనుక ఈ పిచ్చి పిచ్చి అస్త్రాల కోసం మీరు ప్రాకులాడకండి.
2: వీ షుడ్ నాట్ అక్వైర్ దీస్ చీప్ బాంబ్స్.
0: మన ప్రేమాస్త్రమును సంపాదించుకోండి.
2: ద వెపన్ ఆఫ్ లవ్ ఈజ్ నెసెసరీ.
0: ప్రేమాస్త్రం ఒకటి ఉంటుంటే మనం జగత్తునంతా సాధించవచ్చు.
2: విత్ దిస్ వెపన్ ఆఫ్ లవ్ యూ కెన్ కాంకర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ మూడు దినములు కూడాను సరస్వతి దుర్గా ఈ యొక్క సరస్వతి దుర్గా లక్ష్మి ఈ ముగ్గురిని ప్రేమించేటువంటిది ఈ నిమిత్తమే.
2: వీ లవ్ ది త్రీ డైటీస్ దుర్గా లక్ష్మి సరస్వతి ఫర్ దిస్ రీజన్.
0: కట్టగడపటి దినము దుర్గాను పూజిస్తున్నారు.
2: అండ్ వీ ఫైండ్ ద వర్షిప్ ఆఫ్ దుర్గా
0: అనగా దుర్మార్గం అనేటువంటి దీన్ని
2: మీనింగ్ వీ హావ్ టు గివ్ అప్
0: ఇట్ నాశనం చేసేసింది.
2: అండ్ ఇట్ ఆల్ వికెడ్నెస్
0: అదే ఆయుధ పూజ అంటారు.
2: దట్ డే వీ వర్షిప్ ఆల్ ఆయుధ మెషినరీ.
0: ఇంకా ఆయుధంతో ఏమాత్రమో పని లేదు.
2: And thereafter you don't need them anymore.
0: ఆ యొక్క దేవత ఏమాత్రం పని చేయలేదు.
2: And thereafter you will not be
0: అన్ని విధాలు కూడా సహాయంగా ఉంటుంటది.
2: And the deity will help you in all ways.
0: ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది కాపాడుతుంది.
2: Durga the presiding deity will help you.
0: విద్యార్థులారా
2: స్టూడెంట్స్
0: నిజమైనటువంటి ఒక దైవత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
2: యూఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
0: దైవత్వంతో కలిగేటువంటి ఉపకారములు ఎక్కడ కూడా మనకు కలగవు.
2: యు కెనాట్ ఎస్టిమేట్ ది పాసిబుల్ హెల్ప్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్.
0: కనుక దైవత్వం నుంచి మీరు ఈ సహాయాన్ని కోరండి.
2: ఆల్వేస్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్.
0: ఈ దైవత్వం అనేటువంటిది నీకు సర్వ విధాలా సంరక్షిస్తుంది.
2: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చినటువంటిది ఇదియే.
2: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ దట్ హస్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ఈ దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం మర్చిపోవటం అనే ఈ అపవిత్రమైనటువంటి ఒక కీడులంతా మనకు వెంటాడుతూ వస్తున్నాయి.
2: బికాస్ వీ హావ్ ఫర్గాటన్ గాడ్ అండ్ ద డివినిటీ వీ ఫేస్ ఆల్ డిస్రిప్యూట్ అండ్ బ్యాడ్ నేమ్ టుడే.
0: విద్యార్థులారా
2: స్టూడెంట్స్
0: మీ హృదయాన్ని చల్లబరచుకోండి.
2: Pacify your emotions.
0: మీ ప్రేమను అమితంగా పెంచుకోండి.
2: Develop more of love.
0: ఈ దుర్మార్గ భావాలను ఏమాత్రం ప్రవేశపెట్టకండి.
2: Do not entertain wicked thoughts.
0: దైవంతో ఉండేటువంటి ఆనందము మరొక చోట మనకు చిక్కదు.
2: You cannot expect bliss anywhere other than the company.
0: మీ అందరిని ప్రేమిస్తురా.
2: You love everybody.
0: కాబట్టి అందరూ నిన్ను ప్రేమిస్తారు.
2: Then everyone will love you.
0: ఒక కుక్కను కూడా నువ్వు ప్రేమించు.
2: యూ కెన్ లవ్ ఈవెన్ ఎ డాగ్.
0: ఆ కుక్క నిన్ను ఎంత ప్రేమిస్తుంది.
2: ద డాగ్ ఆల్సో విల్ లవ్ యు.
0: కుక్కలో ఉన్నటువంటి కృతజ్ఞత కూడా మీకు లేదా.
2: అండ్ ద డాగ్ స్టాండ్ ఫర్ ఇట్స్ గ్రాటిట్యూడ్ డోంట్ యు హావ్ దట్.
0: కోతిని మీరు చూడండి ఎంత ప్రేమతో వస్తుంది.
2: అండ్ యూ కాల్ ఎనీ అనిమల్ ఇట్ కమ్స్ సో క్లోజ్ టు యు.
0: విదేశీయులు పోయి చూస్తే ఇక్కడ కుక్కను పెంచుకుంటుంటారు, పిల్లిని పెంచుకుంటుంటారు, కోతిని పెంచుకుంటుంటారు, ఆడుకుంటుంటారు.
2: యు ఫైండ్ మెనీ ఆఫ్ ద ఫారినర్స్ హావింగ్ సో మెనీ పెట్స్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అండ్ సో ఆన్.
0: మనం వాటిని ప్రేమతో చూసినప్పుడు అవి మనల్ని ప్రేమతోనే చూస్తాయి.
2: వెన్ యూ లవ్ దెమ్ అండ్ దే లవ్ యూ.
0: నీవు దానిని క్రోధంతో చూస్తే అవి నిన్ను క్రోధంతోనే చూస్తాయి.
2: ఇఫ్ యూ డోంట్ హావ్ లవ్ టువర్డ్స్ దీస్ పెట్స్ యూ విల్ నాట్ రిసీవ్ లవ్.
0: తద్భవతి
2: యాజ్ ఇస్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్ ఎక్స్‌పీరియన్స్.
0: కనుక నీ యొక్క చెడ్డ భావమే నీకు ఆ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
2: ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్ థాట్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఇది ఏమాత్రమో జీవుల్లోటి చెడ్డ గుణములు కాదు.
2: Never give any scope for such things.
0: నీ ఎందున్నటువంటి చెడ్డ గుణములు.
2: In fact, all qualities are in you.
0: కేవలం నీ యొక్క జీవులపై నిరూపించి వాటిని నీవు హింసిస్తున్నావు.
2: You attribute these things to other beings and blame them.
0: ఎలాంటి వారినైనా సరే నీకు దుర్మార్గంగా వచ్చే వారిని నువ్వు ప్రేమించు.
2: Let him be anyone. good or bad, you should continue to love.
0: దుర్మార్గులు అనేటువంటి ఈ జగత్తులో నేను లేరు.
2: In fact, there's nothing like bad in this world.
0: అన్నీ నీ భ్రమలే.
2: Everything is your imagination.
0: నిన్ను ద్వేషించేవాడు నీ భ్రమనే.
2: In fact, hatred is your imagination.
0: నిన్ను ద్వేషించేవాడు భ్రమనే.
2: The love is your
0: imagination. నిన్ను కాపాడేది భ్రమనే.
2: The one that protects is also your imagination.
0: కరుణించేది కూడా నువ్వు భ్రమనే.
2: Everything is your imagination.
0: అంతా నీ భ్రమనే నిన్ను సంరక్షిస్తూ వస్తుంటది.
2: And it's all your imagination that you think always.
0: ఈనాడు ప్రథమ దినము.
2: Today,
0: ఈ దుర్గా సరస్వతి లక్ష్మి అనేటువంటి ఒక ప్రభావాన్ని కొంతవరకు మీరు తెలుసుకోగలిగారు.
2: You could understand few of the aspects relating to the worship of triune God, Durga, Lakshmi, Saraswati.
0: ఇవి ఎట్లా సంరక్షిస్తూ వచ్చాయి మానవులను.
2: Earlier days, how the humanity was protected.
0: మానవుడు ఏ విధంగా చనిపోతూ వచ్చాడు.
2: What is that led to the ruin of humanity?
0: ఆ చనిపోవడానికి మార్గం ఏమిటి?
2: What is this cause for this failure?
0: ఈ దుస్సంగం చేత చేరతనే.
2: It is only the bad company.
0: నీకు దుర్గుణాలంతా ఆవిర్భవిస్తున్నాయి.
2: That is responsible for bad feelings.
0: కనుకనే నీవు రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
2: Run away from bad company.
0: అప్పుడే నీకు తగినటువంటి మంచి గుణములు ప్రవేశిస్తాయి.
2: Then you will be able to cultivate good habits.
0: ఆ విధమైనటువంటి ఒక సత్య సంకల్పాలను నీవు పెంచుకున్నప్పుడే.
2: When you grow good thoughts.
0: సత్యవంతుడుగా నీవు బయలుదేరుతావు.
2: యూ విల్ బి ఎ ట్రూత్ఫుల్ మ్యాన్.
0: సత్యశీలుడుగా ఉంటావు.
2: యూ విల్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: సత్య సంకల్పుడుగా ఉంటావు.
2: యూ విల్ హావ్ ట్రూత్ఫుల్ థాట్స్.
0: అప్పుడే నీకు సర్వము సత్య మార్గంలో ప్రవేశిస్తుంది.
2: దెన్ యూ విల్ బి ఏబుల్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: కనుక
2: సో
0: నిరంతరము ఈ పిచ్చి పిచ్చి మాటలతో మీరు కాలంను వ్యర్థం చేయకుండా.
2: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్.
0: దైవ నామం చేతనే మీరు కాలంను సార్థకం చేసుకోండి.
2: స్పెన్ యువర్ టైమ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ నామం చేత ఉండినటువంటి మాధుర్యము మనకు దాని ఎందు కనిపించదు.
2: ఇన్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యు ఫైండ్ ఆల్ స్వీట్నెస్.
0: హరే రామ హరే రామ రామ రామ హరే హరే.

Gracias.

0: Master the mind, become a mastermind. On the 21st of July 1986, on the holy day of Guru Purnima, Bhagwan Baba urged aspirants to sanctify their lives by reposing their faith in God and selflessly serving those in need. Radio Sai now brings you that divine discourse.
1: Embodiments of divine love.
2: మనసును ఆయుధంబు ఒక్క మానవునికి చేతుల్లి.
1: Only man has at his command the most important instrument of mind.
2: ఈ మనసును శిక్షలో నిలుపు మానవుడే విజయుండు భూమిపై.
1: The one, that particular man who has a complete command over the mind is going to be victorious on the earth.
2: Manasuku dasudai manuja matrudu evandunu shanti saukhyamul kanugonaledu.
1: That person who is a slave of the mind is not going to find peace and happiness in life.
2: Kanipinchutunnadi.
1: This is obvious. This is seen very clearly.
2: Swapnamantuna.
1: This is not seen in the dream.
2: Indriyamulato kudinatuvanti ee panchabhautika shariramu manasu kante veru kaadu.
1: This body, which is associated with five senses, is not different from senses.
2: మనసు
1: మైండ్
2: తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
1: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఇస్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.
2: ఈ శరీరము మనసుకు కవచము వంటిది.
1: దిస్ బాడీ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ద మైండ్.
2: ప్రతి దేహమునందు కూడాను ప్రతి దేహమునకును ఈ మనసే ఆధారము, మనసే కారణము.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఫర్ ఎవ్రీ బాడీ, దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద కాజ్ అండ్ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బేస్.
2: నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము
1: position of a field without having water
2: mithya swarupamai undunu,
1: just as it is going to be something like a delusion,
2: atulane
1: in the same
2: manasulu ainatvanti manavattamu manava sthiti ee vidhame ainatvanti astitvamto koodi untuntadi.
1: The same thing is going to be the state of a person who doesn't have a mind.
2: మనసే లోక వ్యవహారమునకు కార్యకలాపములకు విలాపములకును మూలాధారము.
1: మైండ్ ఇస్ ద వెరీ బేసిస్ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్, బీట్ ఫర్ హిస్ ప్లెజర్ ఆర్ బీట్ డన్ ఫర్ హిస్ డ్యూటీ.
2: ఇందులో ఉపాధ్యాయుడు లేని గుడి మడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు, ఈ విధంగా నిరర్థకము. మనసు లేని మానవత్వం కూడాను మరణించిన జీవితమే.
1: జస్ట్ యాజ్ దేర్ కెనాట్ బి ఎ స్కూల్ వితౌట్ ఎ టీచర్, ఎ టెంపుల్ వితౌట్ గాడ్, ఎ ఫీల్డ్ వితౌట్ వాటర్ ఈజ్ లైక్ ఎ మ్యాన్ వితౌట్ మైండ్.
2: కనుక ఇట్టి మనసుతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వంగా మార్చుకునవలనన్న మానవుని ప్రయత్నం కూడాను అత్యవసరం.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ సచ్ హ్యూమన్ నేచర్ ఇన్ టు డివినిటీ, ఇట్ ఈస్ నెసెసరీ దట్ యూ షుడ్ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్.
2: కానీ సర్వసామాన్యముగా మానవుడు మనసు శరీరం నందు బంధింపబడినటువంటిదిగా భావిస్తున్నాడు.
1: ఆర్డినరీలీ హ్యూమన్ బీయింగ్స్ టెన్ టు థింక్ దట్ మైండ్ ఈజ్ ఇంప్రిజన్డ్ ఇన్ ది బాడీ.
2: కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం యొక్క క్షేమమునకై తన కాలమును తన కర్మను కూడాను వినియోగపరుచుకుంటున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ ఈజ్ యూటిలైజింగ్ ఆల్ ద టైమ్ అండ్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ టు ఫాస్టర్ ది బాడీ.
2: దేహమే సత్యము నిత్యమని విశ్వసించి దాని నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సల్పుతున్నాడు.
1: బిలీవింగ్ దట్ బాడీ ఈజ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ, బాడీ ఈజ్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్, హీఈస్ మేకింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ టు లుక్ అవుట్ ది బాడీ.
2: కేవలము అన్నపయ ప్రాణముని ఆశ్రయించి తన జీవితమును నిరర్థకము చేసుకుంటున్నాడు.
1: సచ్ పర్సన్స్ ఆర్ వేస్టింగ్ దర్ లైఫ్, బేసింగ్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ఫుడ్.
2: బుద్ధి అను విజ్ఞానమయమును ఆశ్రయించి ఆ విజ్ఞానమయము చేత మనోమయమును జయించినటువంటి వాడే విఘ్నుడు కాగలడు.
1: దట్ పర్సన్ కెన్ బి కాల్డ్ ఎ వైజ్ పర్సన్ హూ కాంకర్స్ అండ్ అచీవ్స్ విజ్డమ్ బై కంట్రోలింగ్ హిస్ మైండ్.
2: అతనే ప్రజ్ఞానవంతుడు.
1: సచ్ ఎ పర్సన్ అలోన్ కెన్ బి కన్సిడర్డ్ అండ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వైజ్ పర్సన్.
2: ఈ ప్రజ్ఞానతత్వం అనేటువంటిది సత్సంకల్పముల చేతనే ఏర్పడుతుంది.
1: ఓన్లీ బై గుడ్ థాట్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ విజ్డమ్.
2: సత్సంకల్పములే మానవునికి ప్రధానమైనటువంటి ఆస్తి.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫార్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హిజ్ ఓన్ గుడ్ థాట్స్.
2: ఈ సత్సంకల్పములు సామాన్యమైనటువంటివి కాదు.
1: దీస్ గుడ్ థాట్స్ కెనాట్ బి కన్సిడర్డ్ వెరీ క్యాజువలీ.
2: ఇవి చాలా బలమైనటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ వెరీ
2: పవర్ఫుల్. చాలా పవిత్రమైనటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ సేక్రెడ్.
2: చాలా దివ్యమైనటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ వెరీ డివైన్.
2: భవ్యమైనటువంటివి, నవ్యమైనటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ గ్రేట్ అండ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పవర్ అండ్ ఇంపాక్ట్.
2: వీటిని మనము ఏ విధముగా ఉపయోగించుకుందామో ఆ విధమైనటువంటి ఫలితమును అందిస్తుంది.
1: దీస్ ఆర్ గోయింగ్ టు గివ్ ది రిజల్ట్ డిపెండింగ్ అపాన్ హౌ వి మేక్ యూజ్ ఆఫ్ దీస్ గుడ్ థాట్స్.
2: ఇలాంటి సత్సంకల్పములు సమయమును పురస్కరించుకొని సత్సంగముల చేత అవి అభివృద్ధి నొందుతూ ఉంటాయి.
1: దీస్ గుడ్ థాట్స్ వుడ్ డెవలప్ దెమ్సెల్వ్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్.
2: మనసనగా కేవలము తెల్లటి కాగితం వంటిది మాత్రమే కాదు.
1: మైండ్ ఈ కెనాట్ బి మియర్లీ కంపేర్డ్ టు ఎ వైట్ పేపర్.
2: అనేక జన్మల సంస్కారములను కర్మల యొక్క ముద్రను కూడి ఉంటుంటాది ఈ మనసు.
1: మైండ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టెండెన్సీస్ కల్టివేటెడ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
2: ఇది ఆత్మ యొక్క ప్రతిబింబంగా నిరూపిస్తూ ఉంటాది.
1: దిస్ కెన్ బి ఈవెన్ టేకెన్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
2: మనకు ఈ లోకములో చాలా అధికమైనటువంటి ఆస్తి ఏమనగా ఈ ఆత్మతత్వమే.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ది ఆత్మతత్వ ఈజ్ రియలీ ఎ వెరీ ఇంపార్టెంట్.
2: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అన్నాడు.
1: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అలో.
2: ఇట్టి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆత్మతత్వ.
2: ఆత్మ ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ మానవ అన్నారు.
1: ఆత్మ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్.
2: మనిషి మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ ఆత్మ అన్నారు.
1: మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ.
2: కనుక మనసే రెండింటికి నీ మూల కారణం.
1: దేర్ఫోర్ మైండ్ ఈజ్ ది బేసిస్ ఫర్ బోత్.
2: ఈ రెండింటికి మాత్రమే కాదు, సృష్టికే మూల కారణం మనసు.
1: మైండ్ ఈజ్ నాట్ మియర్లీ ది బేసిస్ ఫర్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్.
2: ఇన్ సర్వస్వమునకు మూల కారణం మనసే.
1: ఇట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ అండ్ ఫర్ ఆల్ ది థింగ్స్ ఇన్ ద వరల్డ్.
2: కనుకనే మని ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యో అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెడ్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ లిబరేషన్ యాజ్ వెల్ యాజ్ బాండేజ్.
2: ఈ స్థితిగతులకు ఏమాత్రం కూడాను ఇది లొంగదు.
1: ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు బి కంట్రోల్డ్ బై ది సర్కమ్స్టాన్సెస్.
2: ఎట్టి పరిస్థితులు ఏందైనా కూడాను మానవుని యందు సత్సంకల్పమే ఉండినా అతని యొక్క జీవితము దివ్యమైనటువంటి జీవితంగా ఉంటుంటుంది.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్, ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
2: కనుక ప్రతి మానవుని యందు కూడాను సత్సంకల్పం అనేటువంటి దానిని విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకుని వర్తించటం అత్యవసరము.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ గుడ్ థాట్స్ ఆర్ ప్రాపర్లీ
2: ఎంప్లాయ్డ్. ప్రతి మానవుడు కూడాను సంకల్పము యొక్క శాసనమును దాని యొక్క పనులను తూచ విశాలమైన భావంతో విచారించవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ ద కమా
2: జీవితంగా ఉంటుంటాయి.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్, ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
2: కనుక ప్రతి మానవుడు ఎందుకు కూడాను

0: విచారించవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ ద కమాండ్స్ అండ్ ద కంపల్షన్.
0: ఇట్టి సత్సంకల్పమునకు సత్సంగం అవసరం.
1: ఫర్ గుడ్ థాట్స్ గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ సత్సంగము చేత తనకు పురముండినటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం చేసి సత్సంకల్పములను ప్రోత్సహింప చేస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్ దట్ మే బి బాదరింగ్ యూ అండ్ కెన్ డెవలప్ గుడ్ థాట్స్.
0: అనేక గ్రంథములు యందు అనేక ఆదర్శములను అనేక ఉపమానములతో కూడాను బోధిస్తూ వస్తున్నాయి.
1: Quite a few texts teach these things with good ideals and with good illustrations.
0: రత్నకారుడు ఒక హంతకుడు.
1: రత్నాకర వాస్ ఎ మర్డర్.
0: పాఠశాలలను అనేక విధములుగా హింసించి
1: యూజ్ టు వేలే ది ట్రావెలర్
0: వారి ద్వారా అపహరించినటువంటి యొక్క ధనమును తన కుటుంబ పోషణకై వినియోగించుకునేటువంటి వాడు.
1: అమౌంట్స్ విచ్ యూజ్ టు టేక్ అవే ఫ్రమ్ ది ట్రావెలర్స్ యూజ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ హిస్ ఫ్యామిలీ యాక్టివిటీ.
0: అట్టి రత్నకారుడు సప్తర్షుల యొక్క సంపర్కము చేత తన యొక్క దుర్భావములను దుశ్చింతలను దూరము చేసుకుని తద్వారా తాను ఆదికవి అయినటువంటి వాల్మీకిగా మారుతూ వచ్చాడు.
1: సత్య రత్నకారుడు హీ బికేమ్ వాల్మీకి అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెవెన్ రిషీస్ సప్తర్షీస్.
0: ఇతను కేవలము ఒక ఆదికవి మాత్రమే కాకుండా వ్యాసకవి కూడాను సమానుడుగా కూడాను నిరూపించుతూ వచ్చింది.
1: హీఈస్ నాట్ మియర్లీ ది ఏన్షియంట్ పోయెట్, హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు వ్యాస.
0: సప్తర్షులు కూడాను ఈ ఆదికవిని శ్లోకదాత వాల్మీకి అని లోకదాత భగవంతుడని కూడాను దానిని బోధిస్తూ వచ్చారు.
1: సప్తర్షి ఈజ్ డిస్క్రైబ్డ్ దిస్ ఫస్ట్ పోయెట్ యాజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఏ బ్లెస్సింగ్ టు ద వరల్డ్.
0: ఇంకా బుద్ధుని కాలమునందు అంగుళీకరుడు ఇటు మహా దుర్మార్గుడు.
1: అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అంగుళీక హూ వాస్ డ్యూరింగ్ ది డేస్.
0: ఇతను కూడాను ఈ రత్నకారుని వలె పాఠశాలను హింసించి వారి ద్వారా అనేక రకములైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని ఇంత మాత్రమే వారిని వదలక వారి అంగుష్టములను ముక్కులను కత్తిరించి వాటిని హారముగా ధరించేటువంటి యొక్క క్రూరుడు.
1: అంగుళీక వాజ్ సచ్ ఎ క్రూయల్ పర్సన్ దట్ యూజ్డ్ టు వేలే ది పీపుల్ రాబ్ దెమ్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అండ్ కట్ దేర్ థంబ్స్ అండ్ యూజ్డ్ టు పుట్ ది థంబ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ రౌండ్ హిస్ నెక్.
0: కానీ అట్టి క్రూరుడైనటువంటి యొక్క అంగుళీకరుడు బుద్ధుని యొక్క సంపర్కము చేత తాను సాధకుడుగా మారిపోయాడు.
1: By the association and coming contact with Buddha, such a cruel person as Angulika became a great person.
0: Jagayi Madayi anetunti varu maroku tegaku sambandhinchinatunti varu.
1: Jagali and Matali also may be described to this particular category.
0: Veeru kudanu itti krura kutyamulu cheta jeevinchutu vacchetunti varu.
1: They also used to live a life based upon cruelty.
0: Chaitanyuni yokka sampakkamu cheta వారు పరమ భక్తులుగా మారి వారి భజన యందు నృత్యం నందే వారి కాలమంతా కూడాను అంకితం చేసుకుంటూ వచ్చారు.
1: బై కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైతన్య అండ్ బై హిస్ అసోసియేషన్ దే ఆల్సో వర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ దే స్పెండ్ దర్ ఎంటైర్ లైఫ్ డాన్సింగ్ గివింగ్ పర్ఫార్మెన్స్.
0: విధముగా యుగ యుగం నందు కూడాను సత్పురుషుల యొక్క సంగము చేతను సంపర్కము చేతను వారి ఎందున్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాలోచనలను దూరము గావించుకుని సద్భావములను సచ్చింతలను సత్ప్రవర్తనను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఏజ్ ఆఫ్టర్ ఏజ్ దిస్ ఇస్ ఎ స్టోరీ. పీపుల్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ది బికేమ్ ఎక్సలెంట్ ఐడియల్స్ అండ్ మోడల్స్.
0: కనుక ఈ సత్సంకల్పములకు మూల కారణము

0: సంఘం యొక్క ప్రభావమని. ఫర్ డెవలపింగ్ గుడ్ థాట్స్ వన్ వన్ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ గుడ్ కంపెనీ. కేవలం ఎప్పుడు ఏ చరిత్ర ఎందు వ్రాయగలిగినటువంటి యొక్క కేవలం ఆధారములు మాత్రమే కాదు. ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ ద ఇన్సిడెంట్స్ విచ్ హ్యావ్ బీన్ టోల్డ్ విచ్ ఆర్ హిస్టారికల్ అండ్ ఏన్షియంట్. ఎట్టి స్థితిగతులు ఎందు కూడాను సత్సంకల్పం అనేటువంటిది ఏనాటికైనా పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది. అదర్ ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ ఈట్ బీ గుడ్ థాట్స్ ఆర్ మెనీ ఎ టైమ్ వెరీ సటిల్. తమిళ రాజ్యం లోపల ఇన్ తమిళనాడు ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు. దేర్ వాస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ బ్రాహ్మిన్స్ హూ ఆర్ వెరీ పూర్ లివింగ్ ఇన్ తమిళనాడు. ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు. డ్యూరింగ్ దోస్ డేస్ వన్ పూర్ పర్సన్ హ్యాడ్ ఎ సన్. ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది. డ్యూరింగ్ దోస్ డేస్ గాంధీజీస్ సత్యాగ్రహ మూవ్మెంట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ వాస్ గ్రోయింగ్ అండ్ హీ బికేమ్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్మెంట్. అతను కేవలము ఏదో బారిస్ట్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు. ఇన్ ద విలేజ్ ఆఫ్ దోస్ డేస్ నాట్ రియలీ అండర్స్టాండింగ్ దట్ వాట్ బారిస్టర్ స్టాండ్స్ ఫార్ దేవర్ థింకింగ్ దట్ మహాత్మా గాంధీజీ వాజ్ అ లాయర్ హి హాడ్ టేకెన్ ఎన్ ఓత్ టు ఫ్రీ ది కంట్రీ ఫ్రమ్ ఇట్స్ స్లేవరీ.
1: ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్నటువంటి సమయం లోపల, నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలె లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా నువ్వు తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది.
0: ది ఫాదర్ ఆఫ్ ద పూర్ చైల్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ జస్ట్ సేడ్ దట్ లైక్ మహాత్మా గాంధీ యూ షుడ్ ఆల్సో బికమ్ ఎ లాయర్ అండ్ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్ సర్వింగ్ ద కంట్రీ.
1: ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు మదర్స్ వర్డ్స్ దట్ పర్టికులర్ బాయ్ ఆల్సో టుక్ ఎ రెజల్యూషన్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దట్ హీ షుడ్ ఆల్సో గ్రో ఇన్ టు ఎ యూత్ అండ్ టేక్ అప్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ సాల్వ్ దెమ్ అండ్ సర్వ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్.
1: ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పమును పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ బిఎల్ లోపల చేరాడు.
0: విత్ దీస్ గుడ్ థాట్స్ హీ జాయిన్ బిఎల్.
1: కానీ అతని ఇంటి యందు ద్వీపములు లేవు.
0: హీ వాజ్ సో పూర్ దట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ ఈవెన్ ఎ ల్యాంప్.
1: వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు.
0: సిట్టింగ్ ఇన్ ది స్ట్రీట్ లైట్ హీ యూస్ టు రీడ్ ఇన్ ద స్ట్రీట్ ల్యాంప్స్ అండ్ టుక్ ది ఎగ్జామినేషన్.
1: తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం.
0: ఏ నంబర్ ఆఫ్ డేస్ హీ యూస్ టు ఫాస్ట్ ఫర్ వాంట్.
1: అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి.
0: హిస్ కండిషన్ వాజ్ రాదర్ ప్యాథెటిక్.
1: రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి దీపములు ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది.
0: ది నైట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ టు కమెన్స్ హీ సాట్ ఇన్ ది స్ట్రీట్ లైట్ అండ్ హీ ఫెల్ అస్లీప్ వైల్ రీడింగ్.
1: అయ్యో ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ sufficient money to have a cup of coffee in order to free himself from sleep.
1: ee naati vale coffee cup edo oka rupaya 2 rupayalu kaadu ఆనాడు ఒక నయా పైసా.
0: The coffee never used to cost those days as much as it is today like a rupee. It was only a paisa.
1: కనుక ఆ పైసా కూడా అతని దగ్గర లేదు.
0: He did not have even that much of money, even a pai.
1: ఏదో కొడాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు.
0: He went, drank a cup of water, wiped his eyes with water, came back to the street light and sat down.
1: ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు.
0: He underwent these kind of troubles and problems and he passed his law examination.
1: కానీ తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణ క్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి.
0: ఎవ్రీ మోమెంట్ హీ వాజ్ రిమెంబరింగ్ హిస్ గుడ్ రెజల్యూషన్ అండ్ థాట్ అండ్ హీ నెవర్ ఫర్గాట్ హిస్ గుడ్ రెజల్యూషన్ ఈవెన్ వన్స్.
1: ఏదో చిన్న చిన్న లాయర్తో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు.
0: ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ he began going to the courts of law with small lawyers and learning the methods of argument in the courts of law.
1: Aithe itaniki bhagavantuni paina chaala vishwasam,
0: but one thing he had was implicit and great faith in God.
1: Naaku kashtamulu kaani sukhamulu kaani evichinappatikini bhagavantudu naa manchi kosame istadu aneetundi bhavamu atanlo deerghanga undeetundi.
0: He had a firm faith and belief that be it difficulties, problems or joy, whatever comes his way is given by God to him for his own good.
1: Kana mitrulu evaraina athaniki ee paristhitini chusi ayyo emi niki durgati vattinde bhagavantunu daya leda ante taanu cheppetunti vaadu. God has everything for our own good anetunti vaadu.
0: If any friend approached him and just sympathized with him and said, does not God have any sympathy for you? He used to say that whatever God does is for my own good.
1: Inta vishwasamato paatu aa satyankapam kuda cheratam chetane athi yokka jeevitham chaala goppa maarpunuku vachindi.
0: As he had not merely good resolution, along with that good thought, he had also faith in God. Therefore, he made good progress.
1: Swatantram vachina tachaname.
0: After getting independence,
1: మద్రాస్ హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు.
0: He was appointed as the Chief Justice for Madras High Court.
1: ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు.
0: The higher authorities took note of his extraordinarily good behavior, his integrity and character.
1: Atane Muthuswami Iyer.
0: That person is none other than Muthuswami Iyer.
1: Ee Muthuswami yokka sthitigathulu badalu e vidhanga undeetundi ee satsankalpam yokka prabhavam chetanu tana yokka daiva vishwasam chetanu talavane talampuga taanu high court ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి.
0: ఆల్దో హిస్ అర్లియర్ డేస్ ఆర్ సో బ్యాడ్, అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్, హీ అన్ఎక్స్పెక్టెడ్లీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. దిస్ లుక్స్ లైక్ ఎ డ్రీమ్.
1: ఈ విధంగా భక్తి, దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
0: We would get the authority and the capacity to achieve anything if we have good thoughts and devotion to God.
1: Ide vidhamga videshamulu yandu kudanu bazaar lo bootsul kanta kudanu polish vestu newspaper lu ammukuntu,
0: in the same way in certain foreign countries there were people who used to sell newspaper and who used to
1: copy hotel lopala tattalu kadugutu undetunte yokka vyaktulu వారి యొక్క సంకల్పము చేతనే, సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చారు.
0: ఆల్దో దేర్ కండిషన్స్ ఫర్ సచ్ స్టిల్ అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ దే
2: ఆక్యుపైడ్ వెరీ హై పొజిషన్స్ లేటర్ ఇన్ లైఫ్.
1: గొప్ప విద్యావంతులుగా కూడా మారారు.
2: దే ఆల్సో బికేమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: వారి జీవితాన్నంతా కూడా తత్రపత్రం చేతను సత్కార్యముల చేతను సార్థకం గావించుకున్నారు.
2: దే శాంక్టిఫైడ్ దేర్ లైఫ్ బై గుడ్ థాట్స్ అండ్ గుడ్ యాక్షన్.
1: అదే ఇంగ్లాండ్ లోపల కవర్ల పైన అడ్రస్సులు రాసి ఇస్తూ జీవిస్తూ వచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి.
2: దేర్ వాజ్ వన్ పర్సన్ హూ యూజ్ టు యూటిలైజ్ హిస్ టైమ్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది కవర్ అండ్ ఈక్ అవుట్ హిస్
1: లైఫ్. ఏదో కొన్ని నయా పైసాల వంటిది ఆనాడు షిల్లింగులు.
2: ఇన్ దోస్ డేస్ దే యూజ్ టు కలెక్ట్ స్మాల్ ఫీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ షిల్లింగ్స్.
1: దానితోనే తన కడుపును నింపుకుంటూ ఒక్కొక్క దినం పస్తు పరుండుతూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు.
2: యూజ్ టు ఈక్ అవుట్ హిజ్ లైవ్లీహుడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్ సమ్ టైమ్స్ ఫాస్టింగ్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ అండ్ బట్ సమ్ హౌ హీ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్.
1: ఆ కవర్లు రాసి వారికి ఇచ్చే సమయంలో
2: వైల్ హ్యాండింగ్ ఓవర్ ద కవర్స్ ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్సెస్ హీ యూజ్ టు
1: దైవము నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పేటువంటి వాడు.
2: హీ యూజ్ టు సే మే గాడ్ బ్లెస్ యూ.
1: ఇంతే కాకుండా మరికొంత కాలం లోపల చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చేటువంటి వాడు.
2: నాట్ మెయిన్లీ దాట్, ఆఫ్టర్ సమ్ టైమ్ వాజ్ స్పెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ హీ యూజ్ టు గివ్ ట్యూషన్ టు స్మాల్ చిల్డ్రన్.
1: ఆ పిల్లల్ని ఇంటికి పంపించే సమయంలో వారికి కూడా ఈ విధంగానే ఆశీర్వదించి పంపించేటువంటి వాడు.
2: హీ యూజ్ టు
1: గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
2: హీ యూజ్ టు అట్టర్ మే గాడ్ బ్లెస్ యూ వెనెవర్ హీ సెండ్ దోస్ చిల్డ్రన్ ఆల్సో అవుట్ ఆఫ్ ద ట్యూషన్ ఇస్ ఓవర్.
1: తన సంకల్పంలో కూడాను ఏనాటికైనా నాకు ఈ విధంగానే జీవితం ఉండదు, ముందుకు భగవంతుడు నాకు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో చేర్చి నా చేత సేవలు చేయించగలడు అనేటువంటి గాఢమైనటువంటి సత్సంకల్పం కూడాను ఉండేటువంటిది.
2: హీ హ్యాడ్ ఎ ఫర్మ్ బిలీఫ్ ఇన్ గుడ్ థాట్స్ అండ్ హీ వాజ్ హోపింగ్ దట్ గాడ్ వుడ్ బ్లెస్ హిమ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ అండ్ విత్ ఎ గుడ్ పొజిషన్ సమ్ టైమ్ లేటర్ ఇన్ లైఫ్.
1: తాను ట్యూషన్ చెప్పేటువంటి పిల్లలకంతా కూడాను ట్రస్ట్ ఇన్ గాడ్ అని మొట్టమొదటి చెప్పేటువంటి వాడు.
2: టు దోస్ చిల్డ్రన్ టు హూమ్ యూస్ టు గివ్ ట్యూషన్ యూస్ టు సే ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ట్రస్ట్ ఇన్ గాడ్.
1: ఇంతటి గాఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి.
2: ద పర్సన్ వాజ్ వన్ హూ హ్యాడ్ సచ్ ఇంప్లిసిట్ అండ్ ఫర్మ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: అలాంటి వాడు తిరిగి తాను సంకల్పించినట్టుగానే ఒకనొక దినము బ్రిటిష్ దీనికి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాడు.
2: దట్ పర్సన్ బై హిజ్ ఓన్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ రెజల్యూషన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్.
1: అతని జేమ్స్ మెక్డోనాల్డ్ అని.
2: దట్ పర్సన్ ఇస్ జేమ్స్ మెక్డోనాల్డ్.
1: ఈ మెక్డోనాల్డ్ అనేటువంటి వాడు ఏ కవర్ల పైన అడ్రస్ రాస్తున్నటువంటి వాడు, ఏ ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఎటువంటి యొక్క ప్రాప్తి ఉండాలి, ఎటువంటి దైవానుగ్రహం ఉండాలి, ఎలాంటి సత్సంకల్పం ఉండాలి.
2: యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎక్స్ట్రాడినరీ గాడ్స్ గ్రేస్ అండ్ వాట్ గుడ్ థాట్స్ అండ్ వాట్ గుడ్ రెజల్యూషన్స్ హీ వుడ్ హావ్ హ్యాడ్ ఫర్ బికమింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్.
1: కనుక దైవ విశ్వాసము మనిషి యొక్క సత్సంకల్పము రెండూ చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా ఉంటుంది, తద్వారా ఎంతైనా ఫలితాన్ని మనము సంపాదించుకోవచ్చు.
2: If one has faith in God and if one has good thoughts, it will be something like a negative and positive coming together, leading to a successful life.
1: మానవుని యొక్క స్థితిగతులు మనం ఏమాత్రం కూడా విచారించటం లేదు.
2: We are not properly inquiring or looking into the circumstances in which people are placed.
1: మానవుడు దేహ నిర్మాణం యందు మాత్రమే కాకుండా మేధాశక్తి యందు కూడాను కుడము యందు గల జీవరాశులన్నింటికంటే చాలా శ్రేష్టమైనటువంటి వాడు.
2: మ్యాన్ ఈజ్ సేక్రెడ్ కంపేర్డ్ టు ఆల్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఆర్ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీస్.
1: తాను సంకల్పిస్తే తనకు చేత కానటువంటిది ఏమాత్రమూ లేదు, ఉండదు.
2: ఇఫ్ ఓన్లీ హీ థింక్స్ ప్రాపర్లీ అండ్ టేక్స్ ఎ రెజల్యూషన్ దెర్ ఇస్ నథింగ్ విచ్ హీ కెనాట్ అచీవ్.
1: సంకల్పం మాత్రం చేత విశ్వాన్ని తన వశము గావించుకోగలడు.
2: By a proper resolution, he can get a control over the entire world itself.
1: Kani praktikanga manavudu chaala durbaludu.
2: But by nature, మ్యాన్ ఈజ్ ఆల్సో వీక్.
1: అతని యొక్క జీవితము చాలా ఒక అవధిలో ఉండేటువంటిది, పరిమితిలో కూడినటువంటిది.
2: మ్యాన్స్ లైఫ్ ఈజ్ బౌండ్ బై సర్టన్ లిమిటేషన్స్, బై సర్టన్ లిమిట్స్.
1: ఎంత మేధావి అయినప్పటికీ తాను తన యొక్క జీవితము ఒక పరిమితిలో ఉండేటువంటిది అనేటువంటి విషయాన్ని మాత్రము మరువకూడదు.
2: వాట్ ఎవర్ హై పొజిషన్ ఆర్ ఇంటెలెక్చువల్ అటైన్మెంట్ హి మే హావ్, ఎ పర్సన్ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ హీ సబ్జెక్ట్ టు సర్టన్ లిమిట్స్.
1: ఈ పరిమితమైనటువంటి యొక్క జీవితము నందే తన యొక్క పవిత్రమైన మేధాశక్తిని ఉపయోగపెట్టి తగినటువంటి ఆదర్శవంతుడుగా మారాలి.
2: ఈవెన్ విత్ ఆల్ ద లిమిట్స్ దట్ ఎ మ్యాన్ హ్యాస్, హీ హ్యాస్ టు యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ అండ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
1: ఈ యొక్క పరిమితంతో కూడినటువంటి ఈ జీవితము నుండి తన యొక్క మేధాశక్తిని ఉపయోగపెట్టకున్నా ఈ మేధాశక్తి నిరుపయోగమైపోతుంది.
2: ఇఫ్ హీ డస్ నాట్ యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇన్ అ లైఫ్ విచ్ ఇస్ బౌండ్ ఆర్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ లిమిట్స్, ఇట్ వుడ్ బికమ్ యూజ్లెస్.
1: ఈనాడు మేధాశక్తిని మనం దుర్వినియోగపరుస్తున్నాం.
2: బట్ టుడే ఇంటెలిజెన్స్ ఇస్ బీయింగ్ మిస్యూస్డ్.
1: సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు.
2: ఇట్ ఈస్ నాట్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: సరైన రీతిగా దీనిని అర్థం చేసుకోవటం లేదు.
2: పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ యాస్ టు హౌ టు మేక్.
1: ఏదో తెలివితేటలు కలవని చెప్పి తాము ఒక విధమైనటువంటి యొక్క అపమార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాడు.
2: బై థింకింగ్ దట్ హీఈస్ టూ క్లెవర్ హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: కారణము అతని యందు సత్సంకల్పములు లేకపోవటమే.
2: ది రీజన్ ఇస్ వై హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ ఈస్ హీ డజంట్ హ్యావ్ గుడ్ థింకింగ్, గుడ్ థాట్స్.
1: ఈ సత్సంకముల యొక్క ప్రభావము చాలా ఉన్నతమైనటువంటిది.
2: ద ఇంపాక్ట్ ఇన్ ది ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ థాట్స్ ఈస్ రాదర్ వెరీ హై.
1: కేవలము తన స్వార్థము సప్రయోజన నిమిత్తమై ఈ మేధాశక్తిని ఉపయోగపెడుతున్నాడు నేడు మానవుడు.
2: Man of today is making use of all his intelligence for his own selfish purposes.
1: Kanukane tana medha shakti undinappatikini daniki taginatvanti yokka prayojanamunu pavitratanu manavudu andichalekapothunnadu.
2: On account of this selfish thinking he has not been able to put the intelligence to good purposes and to achieve good results.
1: Swarthamu saprayojanamu mitimiri povatam chetane తన యొక్క చేష్టలన్నీ కూడాను అపమార్గమును అనుభవిస్తున్నాయి, అనుసరిస్తూ ఉన్నాడు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ విచ్ హి మ్యాన్ హ్యాస్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ టేకింగ్ ఎ రాంగ్ పాత్ అండ్ రాంగ్ డైరెక్షన్.
1: ఈనాటి ప్రతి మానవుని అడుగు కూడాను ధర్మము తప్పుతున్నది.
2: ఎవ్రీ మ్యాన్ ఈస్ స్టెపింగ్ అవుట్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ధర్మ.
1: ప్రతి ఆచరణ క్రియారూప శూన్యమైపోతుండాలి.
2: ఎవ్రీ డీడ్ ఈజ్ నాట్ డన్ ప్రాపర్లీ.
1: ప్రతి ఆలోచనలోనూ దూరదృష్టి నశించిపోతుండాలి.
2: ఇన్ ఎవ్రీ థాట్ హీఈస్ మిస్సింగ్ ది లాంగ్ రేంజ్ పర్స్పెక్టివ్.
1: ప్రతి ఆశ దురాశగా మారుతుండాలి.
2: ఎవ్రీ డిజైర్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్.
1: తన చూపులోనటువంటి ప్రేమరహితమవుతుండాలి.
2: హిజ్ విజన్ ఈజ్ డివైడ్ ఆఫ్ లవ్.
1: తన యొక్క వాక్కు సత్యమునకు దూరం అవుతుండాలి.
2: హిజ్ వర్డ్స్ ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ట్రూత్.
1: నైతిక విలువ దినదినములకు జారిపోతుండాలి.
2: ది మారల్ వాల్యూస్ ఆర్ గెటింగ్ డిగ్రేడెడ్ డే ఆఫ్టర్ డే.
1: కేవలం కులమత ద్వేషములు రెచ్చగొడుతుండాలి.
2: డే ఆఫ్టర్ డే ది క్వారల్స్ బిట్వీన్ ఆన్ ది బేస్ ఆఫ్ ది క్యాస్ట్ ఆర్ మల్టిప్లైంగ్ అండ్
1: ప్రాంతీయ దురభిమానములు
2: పెరోషియలిజం
1: బంధు ప్రీతి
2: అండ్ లవ్ ఆఫ్ హిజ్ ఓన్ రిలేటివ్స్
1: ఇది కేవలము మారణ హస్తాలుగా మారుతూ ఉన్నాయి.
2: దిస్ ఆర్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్.
1: మానవుని యందు ఉండేటువంటి చైతన్యం చల్లబడుతూ ఉండాలి.
2: ది ఆల్ ది కెపాసిటీ అండ్ ఎనర్జీ విచ్ మ్యాన్ హ్యాస్
1: అసూయలు
2: ది హేట్రెడ్ యాంగర్ అండ్ జెలసీ ఆర్ ఎక్సీడింగ్.
1: ఇది కేవలం అవధి తప్పి
2: they are crossing all limits.
1: స్వేచ్ఛా విహారం సల్పుతున్నాయి.
2: they are becoming unbridled.
1: పాప భీతికి బదులు పాప ప్రీతిగా మారుతుండాలి.
2: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ సిన్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ సిన్.
1: ఆధ్యాత్మికమన్న ఆశాస్పదంగా చూస్తున్నారు.
2: పీపుల్ ఆర్ లుకింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫన్ అట్ స్పిరిచువాలిటీ.
1: దీనికి కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: మానవుడు కేవలము లౌకికమును భౌతికమును ఆశించి వాటిని విశ్వసించి
2: మ్యాన్ ఈస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
1: నీతి నిజాయితీను కోల్పోవటమే.
2: హీఈస్ గివింగ్ అప్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ.
1: మనసు యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మశక్తిని కూడా తాను గుర్తించుకోలేకపోవటమే.
2: హీ హస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ఎక్స్ట్రాడినరీ పవర్ దట్ హిజ్ ఓన్ మైండ్ అండ్
1: దుస్సంకల్పముల యొక్క ప్రభావమే.
2: దిస్ ఇస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ హీ ఇస్ ఇండల్జింగ్ ఇన్.
1: దురాశల యొక్క చేష్టలే.
2: హీ ఎక్స్ట్రాడినరీ గ్రీడ్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
1: మానవుని మానవుడే చంపుకునేటువంటి యొక్క పరిస్థితికి ఈనాడు దిగజారిపోయింది.
2: వీ హావ్ కమ్ టు ఏ సచ్ ఎ డిగ్రేడెడ్ స్టేజ్ వేర్ ఇన్ మ్యాన్ ఇస్ ట్రైయింగ్ టు కిల్ అనదర్ మ్యాన్.
1: మానవునికి మానవునికి మధ్య పచ్చి గడ్డి వేసిన కిందను భగ్గుమని మండేటువంటి పరిస్థితిగా ఉంటుండాలి.
2: ద హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఇస్ సచ్ దట్ ఈవెన్ ఇఫ్ వి పుట్ గ్రీన్ గ్రాస్ బిట్వీన్ ది టూ దట్ విల్ బి రిడ్యూస్డ్ టు యాషెస్.
1: ఈ ద్వేషములకు మూల కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్?
1: సంకల్పములు సరియైనటువంటివి కాకపోవటమే.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద బ్యాడ్ థాట్స్ విచ్ ఈస్ ఇండల్జింగ్ ఇన్.
1: కనుక మానవుడు సత్సంకల్పములను పోషించుకోవటానికి ప్రయత్నించాలి.
2: ఇట్ ఇస్ దేర్ ఫోర్ మ్యాన్ హాస్ టు డెవలప్ గుడ్ థాట్.
1: ప్రభావశీలమైనటువంటి యొక్క ప్రాణశక్తితో ఇచ్చాశక్తి కూడినప్పుడే ఈ సంకల్పముల యొక్క ప్రభావము సరి అయిన స్థితిలో రూపొందుతుంది.
2: ఓన్లీ వెన్ ద విల్ పవర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ గుడ్ క్యారెక్టర్ హీ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: ఇచ్చాశక్తి పెరిగినప్పుడే,
2: ఓన్లీ వెన్ హీ డెవలప్స్ విల్ పవర్,
1: నిర్ణయ శక్తి,
2: he will have the power to decide.
1: Medha shakti,
2: he will have intelligence.
1: Vichchana shakti,
2: he will have discrimination.
1: Grahana shakti,
2: he will have
1: vaak shakti
2: to comprehend.
1: Vaak shakti,
2: he will have the capacity.
1: Alochana shakti,
2: to think, to
1: tuha shakti,
2: and to imagine.
1: Ee sapta shakti nu kudanu ee ichcha shakti tho leenamai untuntayi.
2: All these seven types of power are associated with the will power.
1: Ee ichcha shakti ఈ అన్ని ఇచ్చల లోపల అన్ని ఆశల లోపల రాజు వంటిది.
2: దిస్ విల్ పవర్ ఈజ్ అండర్ కరెంట్ ఇన్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ద పవర్ అండ్ ద డిజైర్.
1: ఇచ్చాశక్తి పెరగవరనన్నా మనం ఏమి చేయాలి?
2: యూ హ్యావ్ టు డెవలప్ విల్ పవర్. వాట్ ఇస్ ఇట్ దట్ విల్ హ్యావ్ టు డూ?
1: కోరికలు తగ్గించుకోవాలి.
2: వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ డిజైర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక వ్యక్తి నేను సిగరెట్ తాగాలి అని ఇష్టపడుతుంది.
2: One person may have a desire to smoke a cigarette.
1: Let one coffee tagali, madhyapanam cheyagali ani.
2: It may be that he wants to have a cup of coffee or he wants to have a cup of alcohol.
1: Ilanti aasalu undinappudu vaatini manam visarjinchi,
2: if one has such a desire,
1: aa aasalanu manam adupulo pettukunnappudu,
2: one should control such kind of desire.
1: Vaati paina prasarinchutunnatvanti yokka shakti ichcha shaktilo leenamaipothundi.
2: If you can control such kind of desires, that controlled energy will join the will power.
1: మానవునికి ఒక 20-30 కోరికలు ఉన్నాయనుకోండి.
2: Let us assume that every man has 20-30 desires.
1: ఈ కోరికలు ఎన్ని తగ్గించుకుంటే ఆ కోరికలపైన ప్రసరిస్తున్నటువంటి ఒక శక్తి ఇచ్చాశక్తితో లీనమై ఇచ్చాశక్తిని బలపరుస్తుంది.
2: If you want to reduce your desires, the power which would have gone to satisfy those desires will be available for developing the will power and they will strengthen the will power.
1: కనుక ఈ విధంగా ఇచ్చాశక్తిని అభివృద్ధి గావించుకుంటే ఇంద్రుడిగా కూడాను మారవచ్చు.
2: If you can develop the will power in this particular fashion, you can even
1: become Indra. సంకల్పించుకున్నటువంటి దాన్ని విజయం చేయించుకోవచ్చు.
2: You can achieve anything that you want to achieve.
1: సర్వ విజయములకు కూడా ఇచ్చాశక్తియే కారణము.
2: For all these victories, it is the will power which is responsible.
1: కనుకనే ఇట్టి రహస్యమును గుర్తించుకున్నటువంటి ప్రాచీన ఋషులందరూ కూడాను తాము వైరాగ్యము అనేటువంటి పేరుతో సర్వ ఆశలను సర్వ కోరికలను కూడాను అదుపులో పెడుతూ వచ్చారు.
2: Rishis of the ancient days who recognized this kind, this secret, they followed the path wherein they gave up all the attachments, they developed a detachment and thus achieved many things. Otherwise,
1: కోరికలు ఎంత తగ్గితే ఇచ్చాశక్తి అంత పెరుగుతుంది.
2: The will power will develop proportionate to reduction in your desire.
1: కనుకని మన వాంఛలను క్రమక్రమేణా కూడాను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we should make an effort gradually to decrease our own desires.
1: ఈ ఇచ్చాశక్తిని మనము దైవం వైపున మరల్చాలి.
2: We should డైవర్ట్ అవర్ విల్ పవర్ టువర్డ్స్ గాడ్
1: ఇచ్చాశక్తి ఉండి కూడాను మనము దైవం వైపున మరల్చకున్నా ఇచ్చాశక్తి నిరుపయోగం అవుతుంది.
2: యూ మే హ్యావ్ విల్ పవర్ ఇఫ్ యూ డు నాట్ డైవర్ట్ ఇట్ టువర్డ్స్ గాడ్ ఇట్ ఇస్ అ వేస్ట్.
1: ప్రతి వ్యక్తి కూడాను ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక పనిముట్టుగా మనం అనుకుంటున్నాము.
2: వీఆర్ కన్సిడరింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్
1: అయితే ఈ పనిముట్టు కూడాను ఆ పనికి తగినటువంటిదిగా ఉండాలి.
2: ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ హీ షుడ్ బి సూటబుల్. ఇన్స్ట్రుమెంట్
1: దానిని ఉపయోగపడేటువంటి వ్యక్తి మంచి బలశాలి అయినప్పటికీ
2: ద పర్సన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ హీ మే బి వెరీ స్ట్రాంగ్ పర్సన్
1: ఆ గడ్డపార యందు సూటితనమే లేకపోయినప్పుడు ఈ యొక్క బలం కూడాను నిరుపయోగమైపోతుంది.
2: ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ ప్రాపర్ వన్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ షార్ప్నెస్ దెన్ ఇట్ వుడ్ నాట్ బి యూస్ఫుల్.
1: ఆ యొక్క పనిముట్టు కూడాను చాలా బలమైనట్టుదిగాను చాలా సూటి అయినటువంటిదిగాను ఉంటుండాలి.
2: ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి నాట్ మియర్లీ స్ట్రాంగ్ ఇట్ మస్ట్ బి షార్ప్.
1: అప్పుడే తన బలం కూడాను సద్వినియోగం అవుతుంది.
2: దెన్ ఓన్లీ ది పర్సన్ హూ యూజెస్ ఇట్ విత్ హిస్ స్ట్రెంగ్త్.
1: మానవుని ఎంత బలం ఉండినప్పటికీ ఆ పనిముట్టు ఉండవలసిన రీతిగా ఉండకుండా పోయినా ఈ పనిముట్టుతో ఏమాత్రం కూడా పని జరపలేడు.
2: ద మ్యాన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ మే హ్యావ్ ఆల్ ది పవర్ అండ్ ది కెపాసిటీ ఇన్ హిమ్ బట్ ఇఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ ప్రాపర్ వన్ అండ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ప్రాపర్ రిక్విజిట్ క్వాలిటీస్ దెన్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు.
1: అదే విధంగా ఇచ్చాశక్తి చాలా బలవత్తరమైనటువంటిది అయినప్పటికీ
2: ఇన్ ద సేమ్ వే ఆల్దో విల్ పవర్ ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీస్
1: తన యొక్క భావములు భగవద్భావములుగా మారకుండా ఈ ఇచ్చాశక్తి నిరుపయోగమైపోతుంది.
2: ఇఫ్ మ్యాన్ ఫీలింగ్స్ ఆర్ నాట్ డివైన్ దట్ విల్ పవర్ బికమ్స్ ఎ వేస్ట్.
1: కనుక మనం ఇచ్చాశక్తితో పాటు క్రియాశక్తిని క్రియాశక్తితో పాటు జ్ఞానశక్తిని మనం పోషించుకోవాలి.
2: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ విల్ పవర్ వీ హ్యావ్ టు డెవలప్ ది కెపాసిటీ ఫర్ ప్రాపర్ యాక్షన్ అండ్ ఆల్సో హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్.
1: ఈ విధమైనటువంటి రీతిగా సత్సంకల్పాలను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు మనం సాధించలేనటువంటిది ఏమాత్రము ఈ లోకంలో ఉండదు.
2: ఇఫ్ ఓన్లీ వీ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ యూ కెనాట్ అచీవ్.
1: సర్వమును సాధించవచ్చు.
2: వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: కనుక మన ఎందుకుంటున్నటువంటి ఇచ్చాశక్తిని సత్సంకల్పములుగా మార్చుకోవాలి.
2: We have to therefore transform our willpower into good thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావము మనిషి చచ్చినప్పటికీ సంకల్పములు చచ్చేటువంటివి కాదు.
2: The thoughts are so powerful that even if man dies, the thoughts are not going to die.
1: ఇవి అమరత్వమైనటువంటివి.
2: Thoughts may be described as immortal.
1: అమృతత్వమైనటువంటివి.
2: They are having that capacity to last long.
1: కనుక సంకల్పములను సరైనటువంటి సంకల్పముగా మనం పోషించుకోవాలి.
2: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ గుడ్ థాట్.
1: ఈ సంకల్పముల చేతనే మానవత్వం అనేటువంటి దానిని మనం పవిత్రము గావించుకోవాలి.
2: ఓన్లీ బై గుడ్ థాట్ వీ కెన్ శాంక్టిఫై అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మానవత్వంలో ప్రధానంగా ఉండినటువంటి జీవతత్వమే ఈ యొక్క మనసు. మనిషి అనగా మనసే.
2: మ్యాన్ basically refers to mind.
1: Manasanaga sankalpamula yokka cheriki.
2: Mind means it is a conglomeration.
1: Sankalpamulaga nityam manam anubhavinchetunte yokka parinamame.
2: Thoughts refer to the things which we enjoy in day to day life.
1: Kanuka jeevithamanta ikkudunu ee sankalpam cheta nindi untunnatundi.
2: Therefore life is full of thoughts.
1: Ee sankalpamulu sakramamainatundi kaaka enni vidhamainatundi sadhanalu chesinappudiki ivi nirupayogamule.
2: Without having good thoughts, whatever sadhana you undertake, it would be a waste.
1: Annitikini Bhagavat Vishwasam Atyavasaram.
2: For everything, faith in God is essential.
1: Bhagavat Vishwasam Leka.
2: Without having faith in God,
1: enni grandhamulu chadivinappatikini,
2: whatever number of books you read,
1: Upanishatru yokka bhavani manamu artham chesukunnappatikini,
2: even if we understand Upanishadu
1: Geeta kaalamunu rolinappatikini,
2: even if we chant Gita,
1: Brahma Sutramunu minginappatikini,
2: even if we repeat Brahma Sutra,
1: japa dhyanamunu salpinappatikini,
2: even if we do japa and dhyana,
1: kevalamu oka dehamuto aacharinchinatvanti okka drill vantivi.
2: All these will be so mechanical as if it is something like a drill performed by the physical body alone.
1: ivanta kudunu kevalam exercise vantidi.
2: This may be described as some kind of physical exercise.
1: ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కొంతవరకు దేహభ్రాంతి మరింత అధికం కావచ్చు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ మే గ్రో ఆల్సో.
1: కనుక ఈ దేహముతో పాటు మన ఎందుండినటువంటి యొక్క భావములు కూడా నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
2: యూ హ్యావ్ టు ప్యూరిఫై బోత్ ది బాడీ అండ్ ఆల్సో ది మైండ్.
1: ఇది కేవలం ఒక్క భగవత్ విశ్వాసంతో తప్ప మరొక దాంతో ఇది శుభ్రం కాలేదు.
2: We can purify both body and mind only by having faith in God and by no other means.
1: నమ్మకమును రెండు నయనమ్ములేని అంధులైరి మనుషులు అవనియందు.
2: A person who does not have faith, he is really blind person.
1: తాను చూడగయున్న దైవము లేడకో.
2: If he does not see God, can you say that God doesn't exist?
1: తనకు లేడే కాని మనకు లేడా?
2: For such a person, God might not exist. But does not God exist for us who can see Him?
1: కనుకు మన విశ్వాసాన్ని మనం అభివృద్ధిపరచుకోవాలి.
2: Therefore, we have to foster our own faith.
1: దైవమే లేకుండినా,
2: if there is no God at all,
1: ఈ ప్రకృతి యొక్క చిత్ర విచిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
2: All those things which have been taking place in a strange way in the nature, who is responsible for all these things to happen?
1: కేవలము లక్షలాది నక్షత్రములంతా కూడా ఉండినప్పటికీ నేర రాలకుండా ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ స్టార్స్ బట్ దే ఆర్ నాట్ డ్రాపింగ్ డౌన్ టు అర్త్.
1: లోకాల చీకటినంత కూడా హతమార్పే నిమిత్తమై సూర్యచంద్రాదులను దీపములుగా పెట్టుకుని తిప్పుచుండారు.
2: బై హోల్డింగ్ సన్ అండ్ మూన్ యాజ్ అ ల్యాంప్స్ దే ఆర్ ప్రొవైడింగ్ లైట్ టు దిస్ అర్త్.
1: అచ్చులేకనే ఈ పృథివీ అనేటువంటి చక్రము తిరుగుతూ ఉంటుండాలి.
2: Without axle, this earth is moving round and round.
1: ఏ జీతభత్యం కూడాను అందుకోకుండా కూడాను ప్రజలకంతా కూడాను చక్కని ఫ్యాన్లంతా వేసి గాలిని ఇస్తున్నారు.
2: Without receiving any salary, the wind god is providing breeze.
1: అనంతమైన ఆకాశం నేలరాలకుండా అక్కడ ఆపి ఉంటుండేది ఎవరి వల్ల?
2: Who is responsible for keeping the sky at a distance without falling it down on earth and causing harm? ఈ
1: విచిత్రములంతా కూడా ఎవరు చేయగలుగుతున్నారు?
2: Who is responsible for all these kind of strange happenings and events? And
1: మానవాతీతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అనుభూతులు ఎవరు అందిస్తున్నారు?
2: Who is giving transcendental experiences for all the human beings? The way
1: కనుక అన్నింటికీ తెరచాటు తాండి తెర ముందు ప్రజలుంచి తాను అన్ని ఆడిస్తున్నాడు.
2: God is behind the curtain. But keeping the people before the curtain, he is making them play the role.
1: కనిపించినటువంటి దానికి తినిపిస్తూ ఉంటాది. కనిపించినదే కనిపించు జగత్తును తినిపిస్తూ ఉండాలి.
2: ద వన్ విచ్ ఈస్ నాట్ విజిబుల్ ఈస్ మేకింగ్ ఆల్ ద విజిబుల్ థింగ్స్ మూవ్.
1: అదే దివ్య శక్తి.
2: దట్ ఈస్
1: అదే దైవ శక్తి.
2: దట్ ఈస్ గాడ్స్ పవర్.
1: అదే సత్య శక్తి.
2: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ట్రూత్.
1: అదే ధర్మ శక్తి.
2: That is the power of dharma.
1: Adi dharmo rakshati rakshitaha.
2: That is the meaning of the statement that
1: dharma no rakshinche nimittamai manam satsankalpalanu poshinchukovali.
2: For protecting dharma we should develop good thoughts.
1: Ee satyasankalpamle maniyandu lekundina dharma eva hato hanti.
2: If we do not have good thoughts,
1: dharmamunu manam hatam chestamu kani dharmamu manamunu hatam chestundi.
2: We are going to destroy dharma and such a state would also destroy us.
1: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ.
2: టుడే ఈజ్ సేక్రెడ్ గురు పూర్ణిమ డే.
1: ఈ గురు పూర్ణిమ విషయం అనేటువంటిది గోకాకు చక్కగా అర్థమయ్యే రీతిగా మీకు తెలిపాడు.
2: గోకాక్ ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ డే ఇన్ ఎ క్లియర్ అండ్ ఎ బ్యూటిఫుల్ వే.
1: ఏదో కొన్ని విధమైనటువంటి గ్రంథముల వల్లనో ఉపదేశముల వల్లనో మానవుని ఎందున్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం చేసుకుని ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని వెలిగించుకోవటం.
2: బై రీడింగ్ ద బుక్స్ అండ్ బై లిసనింగ్ టు పీపుల్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
1: అయితే ఏదో ఒక గురువును ఆధారంగా తీసుకుని
2: ఇఫ్ వన్ అప్రోచెస్ ఏ గురు
1: అతని సుబోధనల చేత
2: బై హిజ్ ఓన్ గుడ్ టీచింగ్
1: మనం ఉన్నత స్థాయికి చేరుతాము అనే విశ్వాసం భారతీయులది.
2: Indians believe that by such an approach they would be reaching a higher state of
1: ikkada gurulu aneka mandi untunnaru.
2: There are different types of gurus.
1: Shastra sambandhamainatundi gurulu 8 mandi.
2: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ గురుస్ అకార్డింగ్ టు శాస్త్ర.
1: బోధ గురువు,
2: వన్ ఇస్ ద బోధ గురు,
1: వేద గురువు,
2: వేద గురు,
1: నిషిద్ధ గురువు,
2: నిషిద్ధ గురు,
1: నిషిద్ధ గురువు,
2: నిషిద్ధ గురు,
1: కామ్య గురువు,
2: కామ్య గురు,
1: కామ్య గురు,
2: కామ్య గురు, కామ్య గురు,
1: వాచక గురు,
2: వాచక గురు,
1: సూచక గురు,
2: సూచక గురు,
1: కారణ గురు,
2: కారణ గురు,
1: పీడిత గురు,
2: పీడిత గురు.
1: ఈ 8 మంది గురువులుగా ఉండేటువంటి వారు,
2: దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ గురుస్.
1: బోధ గురువు అనేటువంటి వారు కేవలము శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి,
2: బోధ గురు ఈజ్ వన్ హూ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ శాస్త్రాస్,
1: దాని యొక్క నిబంధనలు,
2: హీ ఎక్స్ప్లెయిన్స్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ ఇన్ శాస్త్ర,
1: తగిన రీతిగా ఆచరించడానికి.
2: He also explains the method of
1: ఉత్సాహములు అందించేటువంటి వాడు.
2: He explains how to practice them and encourages one to live.
1: వేదగురు తత్వార్థాన్ని బోధించి,
2: వేదగురు ఇస్ వన్ హూ టీచర్స్
1: తత్వదర్శనము గావించి,
2: హూ టీచర్స్ తత్వ అండ్ హూ ఆల్సో షో
1: తన మనస్సును దైవం వైపున మరల్చేటువంటి వాడు.
2: హూ డైరెక్ట్ ది మైండ్ ఆఫ్ దోస్ శిష్యాస్ టువర్డ్స్ గాడ్.
1: పీడ గురువు అనేటువంటి వాడు,
2: ది థర్డ్ వన్ ఇస్ పీడ గురు,
1: అనేక విధమైనటువంటి సందేహములను దురూపమార్చి,
2: హీ విల్ బి రిమూవింగ్ ఆల్ ద డౌట్స్,
1: మనస్సును పరిశుద్ధముగా వించి,
2: హీ విల్ ప్యూరిఫై ద మైండ్,
1: చిత్తశుద్ధితే తన ఆత్మతత్వాన్ని గుర్తించుకోపజేసేటువంటి వాడు.
2: హీఈస్ వన్ హూ విల్ బి ఏబుల్ టు ప్యూరిఫై ద హార్ట్ అండ్ బై ప్యూరిఫికేషన్.
1: నిషిద్ధ గురువు అనేటువంటి వాడు,
2: నిషిద్ధ గురు ఈజ్ ద ఫోర్త్ వన్,
1: కొన్ని కామ్యకర్మలను బోధించి,
2: హీ విల్ బి టీచింగ్ పీపుల్ టు డిశ్చార్జ్ సర్టన్ డ్యూటీస్,
1: ఇహ పరములు యందు మోదమును అందించేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు గివ్ అస్ జాయ్ బోత్ ఇన్ ది వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్ హియర్ ఆఫ్టర్.
1: కామ్య గురువు అనేటువంటి వాడు,
2: కామ్య గురు ఈజ్ వన్,
1: పుణ్యకార్యములను ఆచరింపజేసి,
2: హీ విల్ మేక్ పీపుల్ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్,
1: తద్వారా ఇహ పరములు యందు సుఖమును అందించేటువంటి వాడు.
2: అండ్ త్రూ దాట్ హీ విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్.
1: సూచక గురువు అనేటువంటి వాడు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు,
1: శమధమాది సత్సమ్మతిని బోధించి,
2: హీ టీచర్స్ శమధమాది ది 6 టైప్స్ ఆఫ్,
1: మానవుని యొక్క ఇంద్రియాలని నిగ్రహింపజేసేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ మ్యాన్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్.
1: ఇంకా వాచక గురువు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ వాచక గురు,
1: ఇతను యోగ తత్వమును బోధించి,
2: హీ టీచర్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా,
1: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవింపజేసేటువంటి వాడు.
2: హీ మేక్ పీపుల్ ఎంజాయ్ అండ్ లివ్ ద డివైన్ ప్రిన్సిపల్స్.
1: కారణ గురువు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ కారణ గురు,
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమును కలిగింపజేసేటువంటి వాడు.
2: He will be able to make the man merge in Brahma.
1: Kanuka, Karana Guru ve pradhanamainatuvanti guru.
2: Therefore, of all the types of guru, Karana Guru is the most important.
1: Jeevatattvanni daivatattvanga maarchagaligetuvanti vaadu.
2: He would be able to effect transformation.
1: Ee rendintiki sambandham ee pratibimbamula yokka sambandham ani bodhinchetuvanti vaadu.
2: He will be expounding the principle and the teaching, stating that there is the relationship between
1: jeevunaku devunaku bhedam ledani cheppani nirupinchetunti vaadu.
2: He proves that there is no difference between God and man.
1: Acharana roopamainatti prabodhalu salipetunti vaadu.
2: He practices and also preaches.
1: Pratyaksha pramanamulu nirupinchetunti vaadu.
2: He will be able to demonstrate the reality of all the
1: ee guruvu okka daivamu maatrame.
2: Such a guru is only God.
1: Kalukane atti guruvuni గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరిగా భావించుకోవాలని నిరూపిస్తూ వచ్చేటువంటి వాడు.
2: ఇట్ ఈస్ ఓన్లీ సచ్ టైప్ ఆఫ్ గురు హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ హూ ఈజ్ వర్షిప్డ్ ద.
1: కనుక మనము లోక సంబంధమైనటువంటి వారందరూ కూడాను గోకాకు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల లోపల మాత్రము వాళ్ళు టీచర్స్ మాత్రమే కాని వారిని గురువులని చెప్పడానికి వీలు కాదు.
2: మోస్ట్ ఆఫ్ ది గురుస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ టీచర్స్ బికాస్ దే విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ ద వరల్డ్లీ థింగ్స్.
3: కనుక ఇలాంటి గురువులను మనం ఆశ్రయించి మన యొక్క స్వస్వరూపాన్ని మనము అందుకోలేము, అనుభవించలేము.
2: బై అప్రోచింగ్ సచ్ గురుస్ వి వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ బేసిక్ రియాలిటీ.
3: అందులో ఈనాడు మరింత విచిత్రమైనటువంటి గురువులుగా తయారవుతున్నారు.
2: ఆఫ్ ఆల్ ద డీస్ ఇఫ్ యు జస్ట్ టేక్ ది గురుస్ ఆఫ్ టుడే దే ఆర్ రాదర్ వెరీ స్ట్రేంజ్.
3: చెవులో మంత్రం చెప్పడం, చేతితో డబ్బు తీసుకోవటం.
2: దే గివ్ ఎ మంత్ర ఇన్ ద ఇయర్ అండ్ డిమాండ్ మనీ ఫ్రమ్ ద హ్యాండ్.
3: ఈ మంత్రముల యొక్క వ్యాపారంలో ఈనాడు మునిగిపోయినారు గురువులు.
2: దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆఫ్ మంత్రాస్.
3: మంత్రముల చేత గాని తంత్రముల చేత గాని ఏమాత్రం కూడాను మనకు దివ్యత్వం ప్రాప్తించదు.
2: వి విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ అండ్ అటైన్ డివినిటీ బై మంత్రాస్ అండ్ తంత్రాస్.
3: మనసు నందు కరుగుడు కట్టినటువంటి యొక్క ఈ మాలిన్యాన్ని ఏనాడు మనం పరిశుద్ధం గావించుకుందమో అప్పుడే మనకు ఈ పవిత్రమైనటువంటి యొక్క మంత్ర ప్రభావం మనకు ప్రాప్తిస్తుంది.
2: దట్ డే వెన్ వీ ప్యూరిఫై అవర్ హార్ట్ ఫ్రమ్ ఆల్ ది బ్యాడ్ థాట్స్ విచ్ వుడ్ హావ్ బీన్ పెట్రిఫైడ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు
3: గెట్. చిత్తశుద్ధియే కర్మ. మన కర్మలన్నీ కూడా చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై ఈనాడు మనం ఆచరించవలసిందే.
2: ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ విజన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ అండర్ టేకన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్.
3: ఈ విధమైనటువంటి విశ్వాసంతో మనం నిత్య జీవితాన్ని గడపాలి.
2: వీ హావ్ టు లివ్ అవర్ డే టు డే లైఫ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిలీఫ్. ఏది చేసినా,
3: ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది విన్నా కూడాను భగవత్ విశ్వాసంతోనే మనము వినాలి, చేయాలి, చూడాలి.
2: వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ టెల్, వాట్ ఎవర్ వీ డూ, వీ హావ్ టు డూ ఎవ్రీథింగ్ హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్
3: సర్వం విష్ణుమయం జగత్.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ జస్ట్ సీ.
3: సర్వం సంకల్పమయం విష్ణుమయం.
2: ఆల్ అవర్ థాట్స్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ డివినిటీ.
3: కనుక విష్ణువునకు సంకల్పమునకు భేదము లేదు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ థాట్.
3: ఈ సంకల్పమే విష్ణు స్వరూపము.
2: అవర్ థాట్స్ ఆర్ ది వెరీ
3: విష్ణు గదాధారి మాత్రమే కాదు, సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య శక్తియే విష్ణువు.
2: విష్ణు ఈజ్ దట్ పవర్ విచ్ ఇస్ ఆల్ పవర్ పర్వేడింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ విచ్ హ్యాస్
3: కేవలం లౌకికమైనటువంటి యొక్క పురాణముల చేత మనము లౌకికమైనటువంటి వాంఛల్ని విశ్వసించి లౌకికమైనటువంటి యొక్క భావముల్నే మనం విశ్వసించి మనం లౌకికం నందే మనం మునిగిపోతున్నాం.
2: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వీఆర్ ఇండల్జింగ్ ఇన్ వరల్డ్లీ థాట్స్ అండ్ ఇమాజినింగ్ ఓన్లీ వరల్డ్లీ థింగ్స్ అండ్ వీఆర్ గెటింగ్ మర్జ్ అండ్ ఇమ్మర్స్డ్ ఇన్ దిస్ వరల్డ్లీ యాక్టివిటీ.
3: సర్వుడు యందు దైవత్వం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ వన్.
3: అది లేనటువంటి యొక్క జీవితమే లేదు, దేహమే లేదు.
2: దేర్ ఇస్ నో ఫిజికల్ ఎంటిటీ ఆర్ ఫిజికల్ బాడీ విచ్ డస్ నాట్ హ్యావ్ గాడ్ విత్ ఇన్ ఇట్.
3: కనుక సర్వుడు ఎందు కూడాను దైవం ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ ద ఫెయిత్ అండ్ బిలీఫ్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
3: ఎవరిని హింసించినా, ఎవరిని బాధించినా, ఎవరికి నొప్పి కలిగించినా అది దైవానికే కలిగించినట్టుగా మనం విశ్వసించాలి.
2: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దర్ ఇస్ గాడ్ అండ్ హూమ్ సో ఎవర్ యు హర్ట్, హూమ్ సో ఎవర్ యు హార్మ్, హూమ్ సో ఎవర్ యు పుట్ టు ట్రబుల్ యు ఆర్ కాజింగ్ ఆల్ దోస్ థింగ్స్ టు గాడ్ అలోన్. దిస్ ఫెయిత్ వుడ్ హ్యావ్ హియర్ ఇన్ ది
3: జగత్. మనకు శాంతి ఉన్నదని మనం అనేక విధములుగా పోరాడుతున్నాము.
2: వీఆర్ థింకింగ్ దట్ దర్ ఇస్ పీస్ ఇన్ ది వరల్డ్.
3: శాంతి జగత్తులో లేదు.
2: పీస్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఎక్స్టర్నల్.
3: శాంతి నీయందే ఉంటుంది.
2: పీస్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
3: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
3: మనం ఎక్కడైనా ఒక పట్టణానికి క్యాంప్ వేస్తాం.
2: లెట్ అస్ జస్ట్ సే దట్ వీ హావ్ క్యాంప్ ఇన్ ఎ పర్టికులర్ టౌన్.
3: 10 దినాల పని నిమిత్తమై ఒక హోటల్లో ప్రవేశించాలని ప్రయత్నిస్తాము.
2: వీ టేక్ ఎ రూమ్ ఇన్ ఎ హోటల్ ఫర్ స్టేయింగ్ 10 డేస్.
3: మనం మొట్టమొదట మనం ఏ ఆహారాన్ని భుజిస్తామో ఆ ఆహారం సంబంధించినటువంటి హోటల్ ను మనం వెతుకుతూ వెడతాం.
2: వెన్ వీ సర్చ్ ఫర్ ఎ హోటల్ ఇట్ వీ కీప్ ఇన్ వ్యూ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వీ టేక్ అండ్ దెన్ ఓన్లీ డిసైడ్.
3: ఒక హోటల్ ముందుగా ఏదో ఒక పేరు ఉంటుండాలి, బ్రాహ్మణ హోటల్ అని ఉంటుండాలి.
2: In front of a hotel there is a board which says that this is Brahmin's hotel.
3: Maroka vaipu chuchadu idi military hotel ani untundali.
2: On the other side there is another hotel with a board that this is a military hotel.
3: Inkoka vaipu chuchadu Brahmana military hotel ani vesachadu.
2: When they turned to the other side there was another board for a hotel. It read like this: బ్రాహ్మణ్స్ మిలిటరీ హోటల్.
3: శాకాహారి అయినప్పుడు బ్రాహ్మణ హోటల్లో ప్రవేశిస్తాడు ఈ పేరును చూచి.
2: ఇఫ్ ఈజ్ ఎ వెజిటేరియన్ హీ విల్ గో ఇన్ టు బ్రాహ్మణ్స్ హోటల్.
3: ఇతనేమైనా మాంసాహారి అయిపోతే మిలిటరీ హోటల్లో ప్రవేశిస్తాడు.
2: ఇఫ్ ఈజ్ ఎ నాన్ వెజిటేరియన్ హి మే టేక్ ఎ రూమ్ ఇన్ మిలిటరీ హోటల్.
3: అట్లా కాకుండా పేరును చూడకుండా,
2: బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్, ఇఫ్ ఈ డజంట్ అబ్జర్వ్ ది బోర్డ్,
3: కేవలం మిలిటరీ హోటల్లో ప్రవేశించి,
2: ఇఫ్ హి ఎంటర్స్ ఇన్ టు మిలిటరీ హోటల్,
3: నాకు సాంబార్ రసం తీసుకురండి అంటే వాడు ఇస్తాడా?
2: If he orders for sambar and rasam which are purely vegetarian stuff, would he be able to supply that?
3: Aya ikkada sambar rasam ledu, prakka hotel ku pomantadu.
2: He will say, well sir, you can't get sambar and rasam in this hotel, please go to the next hotel.
3: Karanam emiti?
2: What is the reason? What is the
3: board chudakunda praveshinchatame deeniki karanam?
2: Why did this happen? It happened because the person entered the hotel without noticing the board.
3: అదే విధంగా మనం ఈ ప్రపంచంలో ప్రవేశించేటప్పుడు ఈ ప్రపంచమునకు ముందు ఉండినటువంటి బోర్డును మనం చూడకుండా ఈ ప్రపంచంలో ప్రవేశించి శాంతి శాంతి శాంతి శాంతి అని అడుగుతున్నారు, ఎవరు వడ్డిస్తారు?
2: ఇన్ ద సేమ్ వే వీ హావ్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్, వీ హావ్ నాట్ టేకన్ నోట్ ఆఫ్ ది నోటీస్ బోర్డ్ ఆర్ ద బోర్డ్ ఆఫ్ దిస్ వరల్డ్.
3: అయితే ఆ బోర్డు ఎట్లా ఉంది?
2: After entering the world, if we ask for peace,
3: anityam asukham lokam ani board untundali.
2: So what does the board read for this world? It says that this is not going to give you happiness,
3: anityam asukham. Ikkada shanti ekkada undi? Shanti leneetundi ee jagattu ani board untundali.
2: The board clearly describes that there is no peace here, it is not going to be a permanent.
3: Nijanga aa board chuchinte ఈ ప్రపంచంలో వచ్చి నాకు శాంతి కావాలని ఎవరైనా కోరుతాడా?
2: ఇఫ్ ఎ పర్సన్ హస్ సీన్ దిస్ పర్టికులర్ బోర్డ్, వుడ్ హి బి ఆస్కింగ్ ఆఫ్టర్ కమింగ్ ఇంటు ది వరల్డ్
3: దట్ శాంతి ఎక్కడ ఉంటుంది?
2: ఇన్ దట్ కేస్ వేర్ డు యు ఫైండ్ పీస్?
3: తన యందే ఉంటుంది.
2: పీస్ ఇస్ ఫౌండ్ ఇన్
3: తన యందు ఉన్నటువంటి శాంతిని తాను మరచి,
2: హి ఇస్ ఫర్గెటింగ్ పీస్ విచ్ ఇస్
3: జగత్తులో వెతకడానికి ప్రయత్నిస్తే ఇది దొరికేటువంటిది కాదు.
2: విచ్ ఇస్ ఇన్సైడ్ హిమ్. But if he is searching for such peace in the outside world, how would he get it?
3: Shanti ki karta bharta daivame.
2: The author and the director and the master and the person who is responsible,
3: kanuka atanni aashrayinchinappude manaku shanti labhistundi.
2: For peace is God. Only when you take shelter under God you will be able to get peace. Atanni
3: aashrayinchaka manamu shanti shanti anti manaku shanti labhinchadu.
2: Without approaching him and without taking shelter under him, how would you get peace?
3: Kanuka peace, peace, peace ni ye vidhanga vastundi? Jagatlo anta peace isthe there is no peace.
2: If you go on telling peace and peace, how would you be able to obtain peace? The world consists of full of hostility.
3: Hastamuna anubambu unchuka harachutunduru shanti shantini.
2: Keeping an atom bomb in the palm, people are crying, we want peace, peace and peace.
3: Chetulo undedi atom bomb.
2: In your palm you are holding an atom bomb.
3: Arigedi shanti shanti ani ekkadostundi? Bhayamga untundadi. Shanti ekkadostundi?
2: If you are crying for peace, how would you be able to get peace? You are only having fear.
3: Eppudu ee atom bomb nu dooram vestamo appude manaku shanti
2: vastundi. If you throw away the atom bomb, then only you can think of
3: kalaka jagat bhavam anetundi danni manam dooram tochinappude దైవ భావం మనలో ప్రవేశించినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
2: ఇఫ్ యు ఆర్ గెటింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రీడ్ ఫ్రమ్ ద వరల్డ్లీ థాట్స్ అండ్ యు ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ డివైన్ థాట్స్, దెన్ ఓన్లీ యు కెన్
3: ఈ విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
2: దిస్ కైండ్ ఆఫ్ బిలీఫ్ అండ్ ఫెయిత్
3: ఈ విశ్వాసాన్ని మనం ఈనాడు చాటాలి.
2: దిస్ అలోన్ విల్ హావ్ టు జస్ట్ డిక్లేర్
3: ఈ గురు పౌర్ణమి దినము.
2: ఆన్ దిస్ గురు పూర్ణిమ డే
3: ఏ అష్టాక్షర నామము ఉపదేశించడానికి నేను పూనుకోలేదు.
2: స్వామి ఇస్ నాట్ అండర్టేకింగ్ టు give any astatra
3: ఏకైకర నామమును మీకు ఉపదేశించడానికి నేను సిద్ధముగా లేను.
2: Swami is not ready to just give any 8-lettered mantra.
3: ఏ ఉపనిషత్తులో ఏ భాగవద్గీతలో ఏ విధమైన బ్రహ్మ సూత్రాల్లో చదవమని నేను బోధించడం లేదు.
2: Swami is not also teaching that you should read భగవద్గీత, you should read ఉపనిషత్తు, you should read బ్రహ్మ సూత్రాలు.
3: ఈ పంచాక్షర నామం ఒకటి ఉండాలి.
2: There is only one 5-lettered word.
3: దేవుడు ఉన్నాడు.
2: దేవుడు
3: ఉన్నాడు ఈ 5 అక్షరాల నామాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి.
2: దేవుడున్నాడు మీన్స్ గాడ్ ఎగ్జిస్ట్. దేర్ ఆర్ 5 లెటర్స్ ఇన్ దిస్. యూ టేక్
3: దేవుడున్నాడు.
2: ఇన్ దిస్ తెలుగు స్టేట్మెంట్ దేవుడు ఉన్నాడు, దేర్ ఆర్ 5 లెటర్స్.
3: ఈ యొక్క విశ్వాసమును మనము నిరంతరం కూడాను చింతిస్తూ భావిస్తూ ఆచరిస్తూ ఆనందిస్తూ అందిస్తూ ఉంటే ఇంతకంటే లోకం యొక్క కళ్యాణం మరొకటి లేదు.
2: ద మీనింగ్ ఆఫ్ దట్ మంత్ర ఈస్ గాడ్ ఎగ్జిస్ట్. ఇఫ్ ఓన్లీ యు రిమెంబర్ దిస్ పర్టికులర్ మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఇఫ్ యు లివ్ ఇట్ అండ్ ఇఫ్ యు కాన్స్టెంట్లీ రిపీట్ ఇట్ అండ్ ఇఫ్ యూ వర్ టు జస్ట్ కాంటెంప్లేట్ అపాన్ దిస్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ మంత్ర అట్ ఆల్.

ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. లోకాల చీకట్లు గోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. లక్షలాదిగనున్న నక్షత్రములనెల్లా నేలరాల్పగమింట నిలుపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా. ఈ దారుణీ చక్రం ఇరుసు లేకుండగా

ఆకాశమును ఆపుచున్నాడయ్యా. పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కలరి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. కనిపింతకేమి చేస్తున్నాడయ్యా. తెరచాటుతానుండి తెర వెనుక భజలుండి తెరచాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. కన్నులకు కనిపించుతున్నాడు.

0: చరిత్రాన్నే మీరు ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితి లేదైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని లేబులు కొట్టి చాటాలి. ఈ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చనతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: యు హ్యావ్ రిపీటెడ్ ద మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ ద మిరేకల్ దట్ హి పర్ఫార్మ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ నేచర్ అండ్ ద థింగ్స్ దట్ యు జస్ట్ సీన్. నౌ దిస్ పర్టికులర్ ఫెయిత్ షుడ్ హ్యావ్ దిస్ మంత్ర ఐ షుడ్ రిపీట్ వేర్ ఎవర్ యు గో యు షుడ్ హ్యావ్ సచ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఎంఫాటికలీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ కమిటింగ్ ఎనీ మిస్టేక్ యు షుడ్ డిక్లార్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ యు షుడ్ లివ్ విత్ దట్ ఫెయిత్ దెన్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ లర్నింగ్ ఎనీ అదర్ మంత్ర అట్ ఆల్ ఫార్ అటైనింగ్.
0: ఈ విధమైన ప్రచారం చేత పాప భీతి దైవ ప్రీతిని మనం అభివృద్ధి పరుచుకుంటాం.
1: బై దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ వీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ డెవలప్ ది ఫియర్ ఆఫ్ సిన్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్య సాహసము ఈ ఉన్నాడయా అనేటువంటి విశ్వాసమే మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ వాట్ ఎవర్ మేబీ ది టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ దట్ వీ ఫేస్ వీ కెన్ సేవ్ దెమ్ విత్ కరేజ్.
0: ఏ రామ మంత్రం కంటే, ఏ కృష్ణ మంత్రం కంటే, ఏ శివ మంత్రం కంటే, ఏ యొక్క సహస్ర మంత్రముల కంటే కూడాను ఉన్నాడు అనేటువంటి యొక్క మంత్రమే చాలా బలమైనటువంటి మంత్రము.
1: కంపేర్డ్ టు రామ మంత్ర ఆర్ కృష్ణ మంత్ర ఆర్ ది సహస్ర మంత్రాల్ దట్ యు మే హావ్ ది మంత్ర
0: లేకుండా ఎన్ని మంత్రములు చెప్పినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: The mantra that God exists alone would be sufficient. Without having this faith, whatever mantras you repeat, it is a sheer waste.
0: Mantra shakti kante yantra shakti kante chitta siddhi chala pradhanamain kuntedi.
1: Compared to the power of mantra, the power of yantra is greater. And compared to that, the purity of the heart, that is the greatest.
0: Mana vishwasam hrudayam nundi aavirbhavinchali.
1: Our faith must come from the core of our heart.
0: అక్కడే ఉన్నాడు దైవము.
1: గాడ్ రియలీ ఎగ్జిస్ట్ ఇన్ ద కోర్ ఆఫ్ హార్ట్.
0: భగవద్గీత యందు భగవంతుడు దేహములో ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ భగవద్గీత ఇట్ హెస్ బీన్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ రిగార్డింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ గాడ్
0: వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానరుడుగా నీ యొక్క ఉదరంలోనే నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దట్ ఈస్ ది గ్రేటెస్ట్.
0: మన విశ్వాసము హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: అవర్ ఫెయిత్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్.
0: అక్కడే ఉన్నాడు దైవము.
1: గాడ్ రియలీ ఎగ్జిస్ట్

0: నీ యొక్క ఉదరంలోనే నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దాట్ టేకింగ్ షెల్టర్ ఇన్ యువర్ బాడీ ఐఎమ్ డిసైడింగ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ వైశ్వానర ఇన్ యువర్ ఓన్ స్టమక్.
0: కనుక నీ కడుపునకు ఎట్టి పదార్థం వేస్తావో ఆ పదార్థాన్ని జీర్ణించి సర్వాంగానికి అదే సప్లై చేస్తుంది.
1: Therefore, whatever food you take is digested there and it is supplied in the form of energy to the entire body.
0: కనుక నీవు చెడ్డ భావములైన పదార్థము నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ నుంచి చెడ్డ ఫలితమే నీకు అందిస్తుంది.
1: If you therefore give bad thoughts as a food, you would be getting bad results thereof.
0: పవిత్రమైనటువంటి భావములు అనేటువంటి పదార్థాన్ని నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ పవిత్రమైనటువంటి ఫలితమే నీకు అందిస్తుంది.
1: If only you offer good thoughts in the form of food in the form of good thoughts, the results also
0: అదృష్టమునకు దురదృష్టమునకు మన సంకల్పమే మూల కారణం.
1: Be it for good fortune or bad fortune, it is our thoughts which are responsible.
0: సంకల్పమునేటువంటి బీజము నుండే కర్మలు అనేటువంటి ఫలితములు ఉద్భవిస్తున్నాయి.
1: From the seed of thought you are getting the
0: కర్మములు అనేటువంటి బీజము నుండే అభ్యాసములు అనేటువంటి యొక్క ఫలములు అందిస్తున్నాయి.
1: You are getting the fruits of action and from the fruits of action you are getting the fruits of habit.
0: అభ్యాసం అనేటువంటి యొక్క బీజముల నుండి శీలము అనేటువంటి యొక్క ఫలములు అందిస్తుండాలి.
1: From the seed of habit you are getting the fruits of character.
0: శీలం అనేటువంటి యొక్క బీజం నుండి అదృష్టం అనేటువంటి ఫలములు లభిస్తున్నాయి.
1: From the seed of character you are getting the fruit of fortune.
0: కనుక మన యొక్క అదృష్టమునకు శీలం అనేటువంటి యొక్క బీజమే ఆధారము.
1: For our good fortune, it is character which is responsible.
0: శీలం అనేటువంటి ఫలమునకు మన అభ్యాసమే ఆధారము.
1: For character, it is the habit which is responsible.
0: ఈ అభ్యాసమునకు కర్మనే ఆధారము.
1: For habit, it is action and the deeds
0: ఈ కర్మకు మన సంకల్పమే మూలము.
1: For the deed and action, it is the thoughts which are responsible.
0: కనుక మన అదృష్టము దురదృష్టము సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది.
1: Therefore, we can rightly say that for good fortune or bad fortune,
0: కనుక మన సంకల్పమును సరియైనటువంటి రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we'll have to take care to see that we have only good
0: sankalpam yokka shasanaanni chakkaga manam gurtinchadaniki prayatninchali.
1: We have to make efforts to understand the secrets of our thought.
0: Dani panulu kuda nu vishalamaina hrudayamto manam vicharinchali.
1: Even the way that the thoughts work, we should understand the broad
0: sankalpam takshaname manam kriya roopani dharinchatam manchidi kaadu.
1: The moment the thought comes, we should not translate it into action.
0: Idi manchida keddada ఇది చేయతగినదా చేయతగలదా అనేటువంటి విచారణ సల్పాలి.
1: We have to examine whether it is a good thought or a bad thought, whether it is a thought worthy of doing or not doing, then only you should do it.
0: దీని వలన సమాజమునకు కానీ నాకు కానీ మంచి జరుగుతుందా లేక హాని జరుగుతుందా అని కూడా నువ్వు విచారించాలి.
1: You should also examine whether by such a thought it is going to do some good for the society and me or bad for the society.
0: కనుక జీవితమంతా మన అదృష్టము దురదృష్టములు అనేటువంటిది మన సంకల్పం పైన ఆధారపడింది కానీ ఇతరులు దీనికి కర్తలు కాదు కారణలు కాదు.
1: ఫర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్, అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
0: ఏదో మన బలహీన చేత వారి వల్ల నాకు ఇట్లా జరిగింది వీరి వల్ల ఇట్లా జరిగింది అని మనం భ్రమిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెస్ వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ సమ్వన్ ఇస్ హార్మింగ్ అస్ ఆర్ సమ్వన్ ఇస్ డూయింగ్ సంథింగ్.
0: సుఖమునకు దుఃఖమునకు మన సంకల్పమే కారణం.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మన బాధలకు ఆనందానికి కూడా మన యొక్క సంకల్పములే కారణము.
1: ఫర్ ది పెయిన్ ఆర్ ప్లెజర్ ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి మానవుడే ఈ జగత్తునందు సర్వేశ్వరత్వాన్ని అనుభవించడానికి అధికారి అవుతాడు.
1: దట్ మ్యాన్ హూ డెవలప్స్ గుడ్ థాట్స్ విల్ హ్యావ్ ది రైట్ టు రీచ్ ది సర్వేశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
0: కనుక ఇట్టి దివ్యత్వమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేది నిమిత్తమై ఈ పంచాక్షర నామాన్ని నిరంతరం కూడాను ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఉన్నాడయా దేవుడు ఈ విధమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ థాట్స్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ షుడ్ గో ఆన్ రిపీటింగ్ దిస్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మగా మారిపోతాడు.
1: షుడ్ రిపీట్ దిస్ పంచాక్షర మంత్ర గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ ది వన్ హూ నోస్ బ్రహ్మ విల్ బికమ్ బ్రహ్మన్.
0: ఎందుకంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నానంటే తాదాత్మ భావన పొంది ఉండే ఉండి సాక్షాత్కారాన్ని అందిస్తాడు.
1: యాజ్ యు గో ఆన్ రిపీటింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ యు టెండ్ టు బికమ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విశ్వాసములకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికీ
1: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్
0: మనం వెనుకంజ వేయక ముందంజే వేస్తూ పోవాలి.
1: వి షుడ్ నెవర్ పుట్ అవర్ స్టెప్ బిహైండ్ వి షుడ్ గో ఫార్వర్డ్ అండ్ గో అహెడ్.
0: దీనివల్ల మనము నిజమైన యొక్క ఆత్మశక్తిని మనం సాధిస్తాం.
1: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వీ కెన్ అటైన్
0: ఆనందాన్ని అనుభవిస్తాం.
1: వీ విల్

0: joy of the life.
1: దేశానికి ఆనందాన్ని కూడా నువ్వు అందిస్తాం.
0: విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ టు ది వరల్డ్.
1: అంతేకాని ఉన్నాడో లేదో, ఉన్నాడో లేదో, ఉన్నాడో లేదో అని ఈ సంశయాత్మాభిన స్థితి సంశయంతో మనము ఈ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఇండల్జ్ ఇన్ డౌట్స్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్, వి ఆర్ గోయింగ్ టు రూయిన్ అవర్ సెల్ఫ్.
1: ఈ సంశయం ఉన్నటువంటి వాడు
0: ఏ పర్సన్ హూ
1: సర్వ విధములను కూడాను అధముడైపోతాడు.
0: ఏ పర్సన్ హూ ఎంటర్టైన్ సచ్
1: ఏ యొక్క విషయములకైనా కూడాను ఒక శక్తిని మనం అనుభవించాలి.
0: A person who entertains doubts will get ruined. For
1: whatever
0: developing that kind of faith, we should have the courage.
1: నమ్మకము లేకపోతే తెలియకూడదు మనము అనుభవించలేము.
0: Without having faith, we would not be able to enjoy anything.
1: కనుక నిత్య జీవితంలో నమ్మకంతోనే మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
0: Even in our day-to-day life, we live a life based upon faith.
1: ఈనాడు ఏదో ఒక ఇంటికి పునాది వేసి వచ్చే సంవత్సరం ఓపెనింగ్ చేసుకుంటాము అనేటువంటి నమ్మకమే లేకపోతే పునాది వేయలేము.
0: ఇఫ్ వీ ఆర్ కన్స్ట్రక్టింగ్ హౌస్, వీ ఆర్ హోపింగ్ టు ఎంటర్ ఇన్ టు దట్ హౌస్ ఆల్రెడీ ఇట్ ఇస్ కన్స్ట్రక్టెడ్. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్,
1: పొద్దున్నే మనం సూట్ బూట్ హ్యాట్ బూట్ అంతా వేసుకుని ఆఫీస్కి వెళ్లిపోయి తిరిగి సాయంకాలానికి నేను ఇంటికి వస్తానో లేదో అనుకుంటే వాడి ఆఫీస్కే పోలేడు.
0: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ సఫిషియెంట్ ఫెయిత్, వెదర్ యూ బి ఏబుల్ టు కమ్ బ్యాక్ to house at all, he would not be going to
1: the bag తీసుకొని మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని రావాలనుకుంటే ఒరే నేను కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తానో లేదో అప్పటి వరకు ఉంటానో లేదో అంటే వీడు మార్కెట్ కి పోడు.
0: ఇఫ్ ఎ పర్సన్ ఎంటర్టైన్స్ డౌట్ వెదర్ యూ బి ఏబుల్ టు రీచ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ బయింగ్ ది వెజిటబుల్స్, కనుక
1: ఇట్టి చిన్న విషయాల లోపల కూడా మనం ఎంతో విశ్వాసంగా ఉండటం చేతనే మనం ఇన్ని కార్యములు మనం సాధించగలుగుతున్నాం.
0: ఈవెన్ ఇన్ సచ్ స్మాల్ డే టు డే యాక్టివిటీస్ బికాస్ వీఆర్ హ్యావింగ్ ఫెయిత్ we have been able to achieve many things in the world.
1: Kanuka vishwasame mana swasaga manam bhavinchali.
0: We have to treat faith as our life breath.
1: Vishwasam lekapothe swasam lenatundi jeevitame.
0: A life which does not have faith is
1: anni vishwasamulakante kudano aatma vishwasam chala pradhanamainatundi.
0: Of all the faith, this self faith in self, that is very important. Self confidence
1: is the aatma vishwasam cheta manam mundinche veyali kani e maatram kudano velaku terukkoddu.
0: With self confidence and faith in ourselves, we have to go ahead. We should never look back.
1: కనుక ఈనాటి నుండి మీరు ఈ దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సమాజంలో సేవల్లో మనం పాల్గొని తోటి మానవుల యందు మనం కొంతవరకును బాధలను కూడా పంచుకొని తగినటువంటి యొక్క సమాజ సేవలో మనము జీవితాన్ని అంకితం గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: From today onwards at least, we have to take a resolution and have full faith in ourselves and God and participate in service activity, serve humanity, share in their difficulties and problems and sanctify our life. Thus Swami is bringing his divine discourse to close.
1: ఎవరికి సేవ చేసినా దైవానికి సేవ చేస్తున్నానని భావించండి.
0: To whomsoever you render service, you have to think that such service is rendered to God himself.

0: అనపేక్ష శుచిర్దక్ష అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీన్ గతవ్యత సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమద్భక్త ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈ గుణములు కలవాడినే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God loves those with these qualities.
0: అనపేక్ష ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు.
1: అనపేక్ష he should not have any expectations.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ హూ ఇస్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ విత్ సెన్సెస్ అండ్ మైండ్ టు బి డిజైర్లెస్ ఎనీ టైమ్?
0: ఇది వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అపేక్షలు ఉండియే తీరాలి.
1: దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
0: కానీ ఎట్టి అపేక్షలు?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్?
0: ద్వాపరయుగమునందు కూడాను భోజించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు.
1: ఇన్ ద ద్వాపర ఏజ్ ఇట్ వాజ్ స్టేటెడ్ ఆల్ రైచువస్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కనుక మానవులకు ఎట్టి అపేక్షలుండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డిజైర్ that a man should have?
0: Anni apekshala kante tyagamayamainatundi apekshalu chaala pradhanam.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apekshalu chaala mukhyam.
1: The righteous desires are very important.
0: దైవం యొక్క అపేక్షలు అత్యవసరము.
1: డిజైర్ ఫర్ గాడ్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్? సమ్ రైచువస్, సమ్ the so-called great desires.
0: Marikondaru dharmamu shreshtamu rendintu yokka samanvayamainatundi yokka bhavamunu aashistuntaru.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini nirnayinchadam evvariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityartham chesinappudu ivi కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి.
1: When all our actions are offered to God, naturally they become righteous.
0: అన్ని కూడా అపేక్షరహితమైనటువంటివి అవుతాయి.
1: They amount to actions beyond expectations.
0: కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు, సర్వాపేక్షలు కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి.
1: Anapeksha does not mean desireless state. It only means offering all our actions.
0: Sarva karmalu kulanu bhagavad pritya thanga bhavinchali.
1: We should consider దట్ ఆల్ అవర్ యాక్షన్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: అప్పుడే అనపేక్ష అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది.
1: దెన్ విల్ బి ఫుల్ఫిల్లింగ్ ద వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అనపేక్ష.
0: కనుక ఈ అనపేక్ష కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టి వాణిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ న్యాచురలీ లవ్స్ దోస్ పీపుల్ హూ పర్ఫార్మ్ యాక్షన్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: రెండవది శుచి.
1: ద సెకండ్ క్వాలిటీ ఇస్ శుచి.
0: శుచి అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై దట్?
0: శుభ్రము అని.
1: క్లీన్లీనెస్.
0: ఏమిటి ఈ శుభ్రము? అంతర్శుభ్రమా లేక బహిర్శుభ్రమా?
1: Is it outer cleanliness or inner cleanliness?
0: ఇది రెండు కూడాను అవసరమే.
1: Both are necessary.
0: ఈ శుచిని భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
1: God loves cleanliness. Cleanliness is godliness.
0: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: If we go by external cleanliness, how about inner purity?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండినటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: God is present outside and also inside, but we have to understand God within.
0: ఒక పిత్తాళి పాత్రలో
1: in an enamel vessel
0: మనం పులుసు వండుకుంటున్నాం.
1: You are preparing a soup.
0: కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది.
1: ఆఫ్టర్ ద సూప్ ఇస్ ప్రిపేర్డ్ ఇమీడియట్లీ ఇట్ గెట్స్ స్పాయిల్డ్, అన్పాలెటబుల్.
0: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది?
1: వై హ్యాస్ ఇట్ బికమ్ పాయిజన్?
0: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది లేదు.
1: దిస్ ఇనామల్ వెసల్ ఈస్ నాట్ అలాయిడ్, ఈస్ నాట్ టిన్డ్ ఇన్ సైడ్.
0: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుంది.
1: బికాజ్ ఇట్ ఇస్ నాట్ టిన్డ్ ఆర్ అలాయిడ్ విత్ ఇన్ ది హోల్ థింగ్ గాట్ స్పాయిల్డ్ ఆర్ పాయిజన్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర.
1: బాడీ ఇస్ లైక్ ఎన్ ఎనామెల్ వెసల్.
0: బ్రాస్ వెసల్.
1: బ్రాస్ వెసల్.
0: ఇందులోపల ప్రేమ అనేటువంటి కళాయి వెయ్యాలి.
1: అండ్ వీ హ్యావ్ టు అప్లై దిస్ అలాయ్ ఆర్ టిన్నింగ్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు.
1: వెన్ వన్స్ దిస్ లవ్ ఇస్ దేర్ నో మెటీరియల్ కెన్ బి స్పాయిల్డ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ టు బి క్లీన్ అండ్ ప్యూర్ బోత్ ఇన్ సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది?
1: ఔటర్ క్లీన్లెస్ వాట్ ఇట్ ఈస్.
0: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ
1: while performing service activity,
0: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ,
1: వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
0: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ,
1: రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబాడీ,
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్టేక్ సెల్ఫ్లెస్ సర్వీస్ యాక్టివిటీస్ న్యాచురలీ ఇట్ వుడ్ ఎన్ష్యూర్ ఔటర్ ప్యూరిటీ.
0: చేయనటువంటి పనులకు ఇది స్వార్థమైనటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
1: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ అటర్లీ సెల్ఫిష్ దేర్ కెనాట్ బి ప్యూరిటీ ఆర్ క్లీన్లీనెస్.
0: ఇంకా మూడవది దక్ష.
1: థర్డ్ వన్ దక్ష.
0: అనగా ఒక దీక్షను పట్టడం.
1: దక్ష మీనింగ్ డిటర్మినేషన్.
0: ఎట్టి దీక్షను పట్టాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్?
0: ఏది మనం చేయాలనుకున్నప్పటికీ దీనిని సాధించేంత వరకు కూడాను తనకేమాత్రం కూడా శాంతి లభించదు.
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు అకాంప్లిష్ యూ హ్యావ్ టు డిటర్మిన్ అండ్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్ అంటిల్ ఇట్ ఈస్ అటైన్డ్. సచ్ డిటర్మినేషన్ యూ షుడ్ హ్యావ్.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ నౌ అండ్ దెన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితిరి, పట్టునెగ్గడిదాకా అట్టే ఉండు.
1: సమ్ ఆర్ అదర్ యూ హ్యావ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ డు నాట్ లీవ్.
0: ఇది ఏ దీక్ష?
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కోరినది ఏదియో కోరనే కోరితివి, కోరికే చెల్లుడు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ డిజైర్డ్ అంటిల్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ డూ నాట్ లీవ్.
0: అది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: అడిగినది ఏదియో అడగనే అడిగితివి, అడిగినది విడుదాక విడువకుండు.
1: యు హావ్ ఆస్క్డ్ ఫైనలీ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డు నాట్ గో.
0: ఇదియే దీక్ష.
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: తలచినదేదియో తలచనే తలచినవి తలపు తీరుడుదాక పోవకుండు.
1: వన్ వే ఆర్ అదర్ యు థాట్ ఓవర్ అండ్ దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రియలైజ్డ్ డోంట్ గో. ఇదియే
0: దీక్ష.
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కట్టకడపడికి ఏమి జరగాలి?
1: వాట్ షుడ్ హ్యాపెన్?
0: బోరు పడలేక తానైన ప్రభు వలయు.
1: Out of disgust, he should bless you.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or you may have to ask having lost consciousness.
0: అంతియే కాని.
1: Only that.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: If you return, it is not the quality of a devotee.
0: కనుకనే దీక్ష అనగా ఏమిటి?
1: What is determination?
0: భగవంతుణ్ణి పొందాలి.
1: I should have God.
0: భగవంతుని చూడాలి.
1: I should see God.
0: అనుగ్రహాన్ని అందుకోవాలి.
1: I should receive his grace.
0: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి.
1: You should have strong determination in this direction of attaining God. Be with him.
0: పట్టినటువంటి భక్తుణ్ణి భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: God loves such a devotee with that strong determination.
0: అనపేచ్ఛ సుచిదచ్ఛ ఉదాసీన.
1: దెన్ కమ్స్ ఉదాసీన.
0: దేని ఎందుకు తాను తగలకుండా ఉండాలి?
1: అన్అటాచ్డ్ ఉదాసీన.
0: అన్ని పనులు చేయవచ్చును.
1: యు కెన్ డూ ఆల్.
0: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు.
1: బట్ యు షుడ్ నాట్ బి అటాచ్డ్ టు సర్టన్ టాస్క్స్ అసైన్డ్.
0: ఏ విధమైనటువంటి కార్యములైనా పాల్గొనవచ్చును.
1: ఎనీ టాస్క్ ఆర్ ఎనీ వర్క్ దట్ యు మైట్ అండర్టేక్.
0: పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును.
1: యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ.
0: కానీ దాని ఫలిత నిమిత్తమే నీవు ఆశించకుండా ఉండాలి.
1: బట్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ రివార్డ్స్ దేర్ ఆఫ్.
0: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
0: ఇంతే కాదు.
1: నాట్ ఓన్లీ దట్.
0: ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వీ హావ్ టు బి అట్మోస్ట్ కేర్ఫుల్.
0: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ నేమ్ అండ్ ఫేమ్.
0: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
0: అయ్యో నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనే దురాశలకు నీవు దూరం కావాలి.
1: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎ డిజైర్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్.
0: నీవు ఈ విధమైన ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది.
1: ఇఫ్ యు హావ్ గాట్ సచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వానిటీ ద వెరీ పర్పస్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లాస్ట్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
1: Therefore, if you have got expectations on the fruits or the results, it amounts to total loss of the work.
0: Kanuka atti phalarahitamainatti yokka karmallo manam palgoni
1: we have to participate in such selfless
0: indulo jayam jarigina apajayam jarigina kodani rendintiki ni santoshinchin jeevithanni gadapali.
1: We might win or lose, but yet we should have that equanimity and be happy.
0: Ane pechcha సుచిదచ్చ ఉదాసీను గతవ్యతః.
1: గతవ్యతః
0: ఈ దీనికి కూడా నీవు ఒక దీక్షను పట్టాలి.
1: దిస్ ఆల్సో రిక్వైర్స్ డిటర్మినేషన్.
0: గడిచిన దానికి ఏమాత్రము చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
0: రాబోనాటానికి ఏమాత్రము యోచించకూడదు.
1: నార్ వరీ ఫర్ ది ఫ్యూచర్.
0: ఎందుకు ఈ యోచన?
1: వై వరీ?
0: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ deep thinking, the past cannot be recovered.
0: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరు చెప్పలేరు.
1: Nobody can decide the future as it is uncertain.
0: రేపటి దినం చేద్దాం అనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
1: If you want to accomplish tomorrow, where is the guarantee you would live?
0: రేపటి వరకు నీ ఉండగలవా?
1: Are you sure that you would be alive?
0: చెప్పుటకు వీలు కాదు.
1: It's not possible to declare.
0: ఫ్యూచర్ ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి?
1: Why should you think of the future which is uncertain?
0: Future kalagarbhamulo nindi untunnadi.
1: Future is contained within the womb of time. And it is there ahead of you.
0: Kalagarbhamulo kanaranatunti yokka drishyam kosam nee enduku paritapisthavu?
1: That which is hidden in the womb of time cannot be predicted in before.
0: Past. జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: కాలగర్భంలో మునిగిపోయింది.
1: అండ్ ఇట్ హాస్ గాట్ డ్రౌన్డ్ ఇన్ ది పాస్ట్.
0: దాన్ని తిరిగి మనం లేపలేము.
1: యు కెనాట్ రికవర్ ద పాస్ట్ ఎనీ మోమెంట్.
0: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
1: పాస్ట్ కెనాట్ బి రికవర్డ్ ఆర్ రీగెయిన్డ్.
0: వచ్చేటువంటిదా నీది కాదు.
1: ఫ్యూచర్ డస్ నాట్ బిలాంగ్ టు యూ.
0: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
1: దెన్ వై షుడ్ యు వరీ అండ్ థింక్ ఓవర్.
0: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
1: హౌఎవర్ థింకింగ్ థాట్ ఈస్ నెసెసరీ ఫర్ మ్యాన్కైండ్.
0: మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను తలంపులు లేకుండా జీవించలేడు.
1: వీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ థాట్స్.
0: కనుక ఈ తలంపులు వస్తుంటాయి.
1: థాట్స్ డూ కమ్.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నీవు తలంచవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: You have, the thoughts should be centered around the present.
0: Past, future, rendu vartamanamlo leenavai unnavi.
1: Past and future are found in the present.
0: Past, oka chettu nunchi oka vittanam vachindi.
1: Out of the past tree we have a seed.
0: Aa vittaname tirigi future uchchanga maarutundi.
1: Seed today is the tree of tomorrow.
0: Tomorrow, future, tree. Past, tree. Present, vittanamu.
1: Therefore, in the past it was a tree, so also in future, right now in the present it is a seed.
0: Future ku ee present e moolavadharam.
1: Therefore, present is the basis both for the past and the future.
0: Kaga neevu present neevu aadharanga teesko.
1: Go by the present now.
0: Eppatikayyedi prastutam appatika maatalaadu. Anjula manamu meppinchaka taaluvaka tappinchuku tiruguvaadu danyudu.
1: You have to concentrate on the present. You should not hurt anybody and you should not harm anybody and act according to the time on hand.
0: Kalaga neevu present neevu lakshyamnu unchukoni
1: keep in view the present.
0: Daarini future nu ye matram yochinchukunda undu.
1: Don't be worried of the future.
0: Ee present ku teginatvanti future tappaku neeku labhistundi.
1: The future is bound to come depending on the present.
0: Neeke matram kodanu failure kaadu.
1: It will never lead to failure.
0: సర్వారంభ పరిత్యాగి.
1: సర్వారంభ పరిత్యాగి
0: ఎవడు? ఈ సర్వారంభవాడు.
1: హూ ఇస్ ద టోటల్ రినన్షియంట్?
0: ఎలాంటి కాలంలోందైనా ఎలాంటి పనులు ఏందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
1: ద ట్రూ రినన్షియంట్ ఈస్ వన్ హూ ఇస్
0: ఆడంబరములకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: హీ షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫార్ అగ్రాండైజ్మెంట్ ఆర్ పబ్లిసిటీ షో.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
1: గాడ్ డిస్టెన్సెస్ హింసెల్ఫ్ ఇఫ్ దీస్ పాంప్ అండ్ షో ఆర్ దేర్.
0: సర్వారంభములు కూడా ఆడంబరము కూడా వదిలిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గివ్ అప్ దిస్ ఎగ్జిబిషనిజం.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: ద పాంప్ ఈజ్ రజస్ ఆర్ ఎమోషనల్ క్వాలిటీ.
0: అప్పుడే అన్ని రకమైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: దేర్ కమెన్సెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిజైర్స్.
0: కనుకనే ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: పబ్లిసిటీ ఇస్ ద వరల్డ్లీ ట్రెండ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పర్సూట్స్.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ ఇది మాత్రమే.
1: దిస్ స్పీక్స్ ఆఫ్ ద ప్రజెంట్ అలోన్.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ ఈస్ అన్రిలేటెడ్ టు ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు దిస్ షో ఆర్ పాంప్.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: సచ్ మ్యాన్ ఆఫ్ ఆస్టెరిటీ సింప్లిసిటీ ఈస్ క్లోజ్ టు మీ.
0: మనం ఈనాడు ప్రతి దానికి కూడా ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: టుడే వీ ఆర్ ఆఫ్టర్ ఎగ్జిబిషనిజం షో.
0: 5 రూపాయలు ఖర్చు పెడితే
1: వెన్ వీ స్పెండ్ 5 రూపీస్
0: 500 రూపాయలు ఇచ్చి పేపర్ లో వేయించుకుంటావు.
1: We'll have our name printed on the newspaper spending 500 rupees.
0: Unna kharchu pettindi 5 rupayale.
1: The expenditure is 5 rupees after all.
0: Kaani 500 rupayalu vepichukunte etta neeku labhistundi? Idi adambaram kada?
1: Spending 500 rupees for publicity, is it not pomp and show?
0: Seva cheyunatti manavulaku adambaramle avasaram undadu.
1: A man of true service will never run after publicity or propaganda.
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ వాంట్స్ హిస్ నేమ్ టు బి నోన్ హీ నీడ్స్ ప్రొపగాండా.
0: మనకు ఈ పెట్టిన పేరుని ఎందుకు ఉపయోగించుకోవాలి?
1: వై దిస్ టైటిల్స్ గివెన్ టు యు? వై
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ పబ్లిసిటీ ఆర్ పాంప్.
0: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.εν᾽
1: లాంగ్ యు ఆర్ ఆఫ్టర్ దిస్ ఎక్స్టర్నల్ షో యూ నెవర్ ఎంజాయ్ ది బ్లిస్.
0: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ప్రీతి నీకు ఎట్ట లభిస్తుంది?
1: వెన్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్, హౌ డు యూ ఎర్న్ గాడ్స్ గ్రేస్?
0: ప్రతి దానికి కూడాను నీవు భగవద్ దీనికై వేచి ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బి ది రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్,
0: ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
1: యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బి హ్యాపీ?
0: ఫలరహితమైన యొక్క కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్ అండ్ బ్లిస్ ఇస్ ది ట్రూ రివార్డ్.
0: అంతేకాని దైవాజ్ఞకు విరుద్ధంగా మనం చేస్తుంటుంటే తప్పక అన్ని విరుద్ధంగానే జరుగుతుంటాయి.
1: ఇఫ్ యూ యాక్ట్ అగెన్స్ట్ ద కమాండ్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ బి
0: కాంట్రరీ.
1: As is the feeling, so is the result.
0: భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలనుకున్నప్పుడు,
1: when you want to,
0: ఆ ప్రేమకు తగినటువంటి యొక్క పరిస్థితిలో మనం జీవించాలి.
1: If you want to be the recipient of God's love, your action should be like that.
0: ఆ ప్రేమను నీవు ఆశించలేదా? నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆశించు.
1: In fact, if you are not along this line of earning his grace,
0: you
1: are absolutely free to
0: act in a way. When you have
1: got certain purpose, you should act in that direction
0: only. ఏ ఒక్క దానికైనా గానీ ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఏ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకును ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
1: యూ గో టు ద షాప్ ఇన్ ద మార్కెట్.
0: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: యూ వాంటెడ్ ఎ టవల్.
0: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 రూపీస్ సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 రూపీస్.
0: నీవు పాకెట్ నుంచి 20 రూపీస్ అతనికి ఇస్తే అతని షాప్ నుంచి టవల్ నీ ముఖానికి కొడతాడు.
1: వెన్ యూ పే 20 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్, యూ విల్ రిసీవ్ ఇట్.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైజ్, యూ కెనాట్ హ్యావ్ ద టవెల్.
0: కాబట్టి భగవంతుని దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: ద సేమ్ బిజినెస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: వాట్ బిజినెస్ ఇస్ దిస్? దిస్ ఇస్ డివైన్ బిజినెస్.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ విల్ గెట్ లవ్ ఇన్ టర్న్.
0: నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ యూ దెన్.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే హద్దు.
1: ఓన్లీ వన్
0: బౌండరీ. పుచ్చుకోవటం.
1: హి గివ్స్ అండ్ రిసీవ్స్.
0: నేను చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
0: ఈ యొక్క సేవను ఇచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: వితౌట్ సర్వింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్,
0: ఫలరహితంగా ఉండాలి.
1: డిజైర్లెస్.
0: ప్రతి కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా ఉండాలి.
1: దట్ ఆల్ యాక్షన్స్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నీవు ఏ పనిని నీవు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
0: చేసుకో,
1: డూ యువర్ డ్యూటీ.
0: చదువు కోసం నీవు చదువుకో.
1: యూ స్టడీ.
0: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: హౌ టు స్టడీ.
0: భగవత్ ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: యూ డూ యువర్ జాబ్.
0: నీ ఉద్యోగం కూడా భగవత్ ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: జాబ్ ఈజ్ ఆల్సో డన్ యాజ్ టు బి ప్లీజింగ్ అంటు గాడ్.
0: హృదయంలో నీవు ప్రతిష్ట చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
0: అయితే భగవత్ ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఇస్ అన్ ఆఫరింగ్, యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
0: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవత్ ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: If you act according to your fancies, do you think God would accept it?
0: దేనికైనా కూడా ఒక ముద్ర పడాలి అక్కడ.
1: There should be a stamp or a seal on every action.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have any value.
0: నీవు చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి.
1: God should acknowledge that your action is good.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది ఎంత దగ్గరైనా పోతుంది.
1: When once there is postal stamp on envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు.
1: You have written the address.
0: Stamp ledu.
1: There is no stamp.
0: Ee prayojanam.
1: What is the use then?
0: Idi dead letter office lo padestaru.
1: It will go to the dead letter box.
0: Kanuka neevu oka bhagavantuni prema aneetundi stamp nu andulo atikinchukovali.
1: And you should affix the stamp of divine love.
0: Aa prema undinappude nee paina bhagavantudu aneka rakamulaitundi dayanu chuptuntadu.
1: When once the stamp of love is affixed on the envelope of the human body, then you receive his
0: udasino gatavyataha. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
1: దీస్ క్వాలిటీస్ వీ హావ్ టు డెవలప్ డే బై డే.
0: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
1: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్ ఆర్
0: తరువ పుట్టు తరువున అనలంబు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ, యూ విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్.
0: తరువ పుట్టు దధిని కృతము.
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ చర్న్ ద కర్డ్, యూ విల్ గెట్.
0: తరువ పుట్టు తరువున తత్వంబు.
1: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఎంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
0: రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
1: When two pieces of wood are rubbed against each other, you find the fire.
0: చక్కగా చిలికినప్పుడు అందులో వెన్న మనకు లభిస్తుంది.
1: When once the curd is churned well, you get the butter.
0: అదే విధంగానే మన తలువును సరైన రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
1: Repeated enquiry in our body will help us to know the spiritual quality.
0: తత్వంబు తత్వం అదే మన పుడుతుంది.
1: తత్వం, you are that, is the result of spiritual enquiry.
0: You are that. You are that
1: tattvam.
0: కనుకనే మనం ఆ పని చేయకుండా మజ్జిగ చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
1: Without churning the curd, how do you get the butter?
0: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్లా వస్తుంది?
1: When two pieces of wood are not rubbed together, how do you get fire? There is fire inside.
0: కానీ కంటికి కనిపించదు.
1: You don't see that.
0: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
1: When once it is processed properly, you'll get the fire.
0: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ గాడ్స్ లవ్,
0: మనం సర్వం భగవత్ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
1: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేసినప్పుడే భగవత్ప్రీతి మనకు లభ్యమవుతుంది.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
1: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
0: ఉన్నది ఒక్కటే.
1: In both the receiver and giver, only one aspect exists. Nothing like receiving nor giving.
0: అన్నిటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
1: వీ షుడ్ నో దిస్ యూనిటీ, దివ్యత్వాన్ని
0: చింతించు.
1: యూ థింక్ ఆఫ్ డివినిటీ,
0: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
1: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
0: కానీ ఎంత కష్టం అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్, దో దే ఆర్ టఫ్, యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
0: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
1: ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: సుఖార్ లభ్యతే సుఖం.
1: Out of happiness,
0: సుఖం నుంచి సుఖం మనకు చిక్కదు.
1: Out of happiness, you cannot have happiness.
0: మనకు సుఖం చిక్కుతుంది.
1: Out of difficulties only you
0: can have happiness. లేకుండా పోతే సుఖమే మనకు లభ్యం కాదు.
1: When there is no difficulty, there cannot be happiness. So we have to struggle hard.
0: చీకటి ఉంటుంటేనే లైట్ కు విలువ.
1: Light has value because of darkness.
0: ఆకలి ఉంటున్నప్పుడే అన్నానికి విలువ.
1: Food has value because of hunger.
0: లేకపోతే ఫుడ్ కే వాల్యూ లేదు.
1: Or else food loses its value.
0: కనుక మనము దానికి తగినటువంటి రుచిని మనం కనిపెట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
0: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
1: హౌ డు యూ నో ద టేస్ట్?
0: నీ ప్రేమను పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
0: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ది లవ్ విత్ ఇన్ యూ, యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
0: నీ హృదయంలో ఎట్టి మాలిన్య రహితమైనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్, యూ విల్ రిసీవ్ గాడ్స్ లవ్.
0: ఎన్ని తప్పులు చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు.
1: ఎనీ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ యూ మేక్
0: కానీ భగవంతుడు క్షమిస్తున్నాడని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ గాడ్ ఫర్ గివ్స్ యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
0: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి.
1: అండ్ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
0: కనుకనే
1: సో
0: ఆనాటి గోపికలు కూడాను
1: గోపికస్ ఇన్ దోస్ డేస్
0: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని కళాతురికి మధురపోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహపడిపోతూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
0: వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
1: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్ దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్.
0: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటిని పెట్టుకుని
1: గోపిక క్యారీయింగ్ ద పాట్స్ ఫుల్ ఆఫ్ బజార్
0: బజార్ లో అమ్ముకుంటూ పోతుండాలి.
1: షీ వాజ్ సెల్లింగ్ దీస్ మిల్క్
0: పెరుగు పాలు నెయ్యో అనేటువంటిదిగా చెప్పలేదు ఆయమ్మ.
1: షీ డిడ్ నాట్ షౌట్ అలాంగ్ ది స్ట్రీట్ సేయింగ్ కర్డ్
0: గోవిందో దామోదర మాధవేతి.
1: ఇన్స్టెడ్ షీ వాజ్ సెల్లింగ్ గోవిందా మాధవ.
0: ఈ విధంగా భగవంతుని పేర్లు చెప్పుకుంటూ పోయింది.
1: షీ వెంట్ ఆన్ రిపీటింగ్ లార్డ్స్ నేమ్స్.
0: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
1: ఇన్ఫాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ది థింగ్స్.
0: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
1: దెన్ వన్ గోపిక సెడ్
0: కృష్ణుడు ప్రత్యక్షం అవుతానే
1: యాజ్ కృష్ణ మానిఫెస్ట్
0: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము.
1: హౌ కెన్ ఐ సీ కృష్ణ.
0: ఏ విధంగా తలచగలము.
1: హౌ కెన్ వీ థింక్ ఆఫ్ యూ.
0: సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్.
0: అన్నింటి ఎందుకు ఉన్నావు నీవు.
1: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్.
0: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు.
1: యట్ యు ఆర్ నాన్ అపారెంట్.
0: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు.
1: దో యు ఆర్ హిడెన్ యట్ వి ఆర్ ఏబుల్ టు
0: విజువలైజ్. లేదంటే కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు.
1: దో వి సీ బట్ యు హైడ్ యువర్ సెల్ఫ్. బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు.
0: నిను గనుగొన్న గల్లమా.
1: కెన్ వి నో యు
0: కృష్ణ. నిను గనుగొన్న గలమా
1: కృష్ణ. కెన్ వీ సీ యూ, కెన్ వీ ఐడెంటిఫై యూ.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: యు ఆర్ స్మాలర్ దాన్ ది స్మాలెస్ట్ ఆటమ్.
0: ఘనము కంటే మహా ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 lakh jeevamula.
1: In 84 lakhs of beings,
0: ambuna nedabai punduvata.
1: You are always with them.
0: Anuvurenu trudakashtam modalu akanda roopudavai velayuduvata. Ninu ganugunna galama.
1: Right from an atom to a macrocosm, you are there.
0: Ninu ganugunna galama.
1: You are in the minutest form, but you are in the largest, the gigantic form. And we know you.
0: Kaani 84 lakh jeevarasu ekkada unnaru.
1: You are in 84 lakhs of beings. Where are they?
0: త్రేతాయుగం లోపల 84 lakh జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
1: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
0: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి?
1: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యూ వర్షిప్ హిమ్?
0: ఏ నామంతో మనం పిలిచాలి?
1: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్?
0: ఈ రూపనామములు రెండు కూడా కల్పితములే.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
1: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
0: ఇక్కడ పుష్పం ఉన్నది.
1: హియర్ ఇస్ ద ఫ్లవర్.
0: ఇక్కడ బట్ట ఉన్నది.
1: హియర్ ఇస్ క్లాత్.
0: దట్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ.
1: అండ్ యు హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
0: ఈ పుష్పం పుష్పము.
1: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్.
0: బట్ట బట్ట.
1: సో ఆల్సో ద క్లాత్.
0: ప్యాక్ ప్యాక్.
1: అండ్ ఇస్ ద ప్యాక్.
0: కానీ అన్నింటిలోన మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం.
1: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్.
0: ఇట్ ఈజ్.
1: ఇట్ ఈజ్.
0: ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా.
1: దేర్ ఈజ్ గాడ్. యు ఉన్నాడు,
0: ఉన్నాడు, ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవర్
0: ప్రెసెంట్. భగవంతుడు ఉన్నాడని దానికి ఉనికిడి.
1: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. గాడ్ ఈజ్.
0: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీ.
0: ఆ నమ్మినటువంటి సమయం లోపలే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ యు విల్ ఎక్స్‌పీరియన్స్.
0: నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: హౌ డు యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్?
0: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా?
1: డు యు ఎవర్ డౌట్ యువర్ మదర్? నో.
0: నీ తండ్రిని ఏ విధంగా నమ్ముతున్నావు?
1: వాట్ ఫెయిత్ యు హావ్ టువర్డ్స్ యువర్ మదర్?
0: నా తండ్రో కాదో అని నువ్వు నమ్ముకుండా వదిలిపెడుతున్నావా?
1: Do you give up her doubt here any time?
0: ప్రాకృతమైనటువంటి వస్తువులంతా నమ్ముతున్నారు.
1: యూ బిలీవ్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: పరార్థమైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా.
1: బట్ ద స్పిరిచువల్ కంటెంట్ ఈజ్ నాట్ బిలీవ్డ్ ఆర్ యాక్సెప్టెడ్.
0: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు.
1: ది హియర్ లైస్ అవర్ వీక్నెస్ మిస్టేక్.
0: ప్రాప్తమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి.
1: ఆల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హావ్ నేమ్ అండ్ ఫామ్.
0: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు.
1: వార్డన్ స్పోక్ ఆఫ్ రామాయణ సో లాంగ్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా 4 వేద స్వరూపాన్ని ధరించి దశరథుని మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నారు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న, దే సింబలైజ్
0: సామవేద అధర్వణ వేద.
1: దే రిప్రజెంట్ 4 వేదాస్. దే వర్ ఫౌండ్ ప్లేయింగ్ దేర్.
0: వేదమే రాముడు.
1: రామ స్టాండ్స్ ఫర్ ఋగ్వేద.
0: యజుర్వేదమే భరతుడు.
1: భరత ఇస్ యజుర్వేద.
0: సామవేదమే ఈ యొక్క లక్ష్మణుడు.
1: సామవేద ఇస్ లక్ష్మణ.
0: అధర్వణ వేదమే శత్రుఘ్నుడు.
1: అధర్వణ వేద ఇస్ శత్రుఘ్న.
0: ఈ అందరూ కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు 5 మంది కూడా నలుగురు కూడాను 4 వేదములుగా దశరథ మహారాజ్ ఇంట్లో తిరుగుతున్నారు.
1: ఆల్ 4 వేదాస్ వర్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ.
0: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు.
1: ఇస్ ఓన్లీ రామ హూ కెన్ సేవ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్ యజ్ఞ. సత్యాన్ని
0: గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
1: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామ.
0: వచ్చాడు దశరథుని ఇంటికి.
1: హీ కేమ్ టు దశరథ.
0: దశరథుడు చాలా ఆనందించాడు.
1: దశరథ వాజ్ వెరీ హ్యాపీ టు.
0: స్వామి, మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు.
1: హీ సెడ్ స్వామి, వాట్ బ్రాట్ యు హియర్.
0: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు.
1: ఆర్ యు గోయింగ్ టు డూ మై
0: టాస్క్. తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు.
1: హీ ప్రామిస్డ్ దట్
0: తమరు చేయంగవలి ఈ కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పులుగా కట్టి చింతలేక వేగిరించుకున్నది విషయం యగును అని.
1: When once having given promise without discrimination, without good or bad, if you proceed straight away, you will put to danger. You should discriminate whether it's good or bad before making a promise.
0: కేవలం బ్లైండ్ గా నీవు వచ్చిన దాన్ని తప్పక ఇవ్వగలనని నీవు ప్రామిస్ చేయవద్దు.
1: Do not promise blindly that you would do it.
0: కనుక ఇతను ఇచ్చాడు దశరథుడు.
1: దశరథ ప్రామిస్డ్.
0: ఆ ఎత్తులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: అండ్ దట్ ఈస్ ఫెయిత్ ఇన్ సేజ్.
0: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ ఆల్ సేజ్.
0: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే.
1: హి హస్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్లీ పీపుల్. సో హీ ప్రామిస్డ్.
0: అప్పుడు చెప్పేటప్పటికి, నాయన దశరథ, నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా యజ్ఞ సంరక్షణకై పంపించమన్నాడు.
1: అండ్ దెన్ విశ్వామిత్ర సెడ్ దశరథ, లెట్ యూ సెండ్ రామ యువర్ సన్ అలాంగ్ విత్ మీ టు ప్రొటెక్ట్ దట్ యజ్ఞ.
0: కూలిపోయాడు దశరథుడు.
1: దశరథ ఫెల్ డౌన్.
0: కుమారుడు లేరని యజ్ఞం చేసి ఇన్ని తపస్సులు చేసి ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్ధం చేయడానికని పంపించటమా?
1: హీ డిడ్ ఆల్ సీక్రెట్ రిచువల్స్ ఓన్లీ టు హ్యావ్.
0: ఇంకా బాలుడే, ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి?
1: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు సెండ్ హిమ్ టు ద
0: ఫారెస్ట్. రాక్షసులు చూడలేదు.
1: హీ నెవర్ సా ఎనీ డెమన్.
0: కాబట్టి ఈ రాక్షసును చూసి ఏ భయపడిపోతారు ఏమో.
1: వెల్ ది సన్ రామా మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇన్ని రకమైన భావం పెంచింది.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్.
0: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల
1: వెన్ హీ వాజ్ డౌటింగ్,
0: విశ్వామిత్రుడు చాలా ఖండించాడు.
1: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్.
0: నీ కుమారుడే పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్.
0: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే.
1: యువర్ సన్ ఇస్ గాడ్.
0: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్.
0: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
0: ఈ వాత్సల్యాన్ని దూరం పెట్టు.
1: గివ్ అప్
0: పరమ భక్తిని ప్రవేశపెట్టు.
1: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
0: అని చెప్పి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: అండ్ దెన్ హీ సమన్డ్ సేజ్ వశిష్ఠ.
0: వశిష్ఠుల వారు కూడా వచ్చి,
1: వశిష్ఠ కింగ్,
0: అయ్యా దశరథ మహారాజా,
1: ఓ దశరథ కింగ్,
0: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను?
1: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
0: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్ యాజ్ ద ప్రీస్ట్? వెల్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో రీజన్
0: బట్టి నేను ఉండలేదు.
1: నాట్ బికాజ్ ఆఫ్
0: శక్తిని బట్టి నేను ఉండలేదు.
1: నాట్ బికాజ్ ఆఫ్ పవర్.
0: ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
1: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
0: ఆ పిల్లవాడిని చూచి
1: ఐ వాంట్
0: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి. నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
1: ఐ వాంట్ టు సీ ద బాయ్. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దట్ బాయ్ అండ్ ఎంజాయ్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: అంతేకాదు, తెలకరక వస్తు వాహనాదులను ఏమాత్రం ఆశించి నేను రాలేదు.
1: ఐఎమ్ నాట్ ఆఫ్టర్ మనీ ఆర్ వెల్త్ ఆర్ అఫ్లూయెన్స్.
0: కాబట్టి మీరు ఎందుకు ఇంకా సందేహిస్తున్నారు?
1: వై డు యూ స్టిల్ డౌట్?
0: పంపు అన్నాడు.
1: ఐ సెండ్ హిమ్.
0: కానీ ఇంకా బాధపడలేక బాధతోనే పంపాడు.
1: విత్ గ్రేట్ సఫరింగ్ హీ యాక్సెప్టెడ్.
0: విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర
0: విశ్వమునకంతా మిత్రుడైనటువంటి వాడు.
1: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
0: విశ్వాడు. దేనివల్ల మిత్రుడైనాడు?
1: హౌ కుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
0: గాయత్రి మంత్రమును ఉపదేశించడం చేత విశ్వమునకంతా మిత్రుడైపోయాడు.
1: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సీక్రెట్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక అట్టి విశ్వామిత్రుడు,
1: సచ్ విశ్వామిత్ర,
0: తపస్సును ఆచరించినటువంటి వాడు, సర్వశక్తిమయుడైనటువంటి వాడు, సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, రామలక్ష్మణుని తీసుకుని వెళుతూ,
1: అండ్ హి టుక్ రామ అండ్ లక్ష్మణ అలాంగ్ విత్ హిమ్,
0: సరయూ తీరమునకు వెళ్ళేటప్పటికీ,
1: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్,
0: ఆయన రామలక్ష్మణ,
1: హి సెడ్ మై బాయ్,
0: సంధ్య వార్చుకోండి అన్నాడు.
1: అండ్ యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ,
0: చెప్పి
1: సేయింగ్, సో
0: నాయన ఇంకా రాబోతున్నాం.
1: And there lies ahead of you.
0: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
1: We are reaching that place where యజ్ఞ is conducted.
0: కనుక మీకు రాక్షసులు కనపడతారు.
1: And you suddenly come across the demon.
0: వారి శబ్దం భీకరంగా ఉంటాయి.
1: They are so wild.
0: కనుక మీరు భయపడతారు ఏమిటో.
1: You may be afraid of them.
0: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని,
1: అండ్ హీ మేడ్ దెమ్ సిట్ బై హిస్
0: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
1: Taught them two mantras, Bala and Abala.
0: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
1: What a great sage he is.
0: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి దశరథునికి చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ దశరథ దట్ రామ ఇస్ గాడ్.
0: వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
1: బట్ బై ది టైమ్ హీ రీచ్డ్ ద రివర్ హీ లాస్ట్ ద డివైన్ థాట్.
0: చిన్న బాలురే వీరు, భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చాడు.
1: హీ కన్సిడర్డ్ రామ యాజ్ ఎ బాయ్ అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
0: ఎట్టి మహర్షులకైనా కూడాను
1: ఎనీ సేజ్
0: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
1: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
0: అది కేవలం వారి భ్రమనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
0: నిజమైనటువంటి ఒక తత్వం కాదది.
1: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
0: ఆ భ్రమనే ఈ విధంగా కూడా బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ భ్రమ ఇల్యూషన్ విల్ మేక్ యూ ఫర్గెట్
0: భ్రమ అనగా కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇల్యూషన్ భ్రమ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
0: సంస్కారంతో పుట్టేది బ్రహ్మ.
1: Whereas Brahma, the divine,
0: Brahmaku,
1: is born
0: Brahmaku, inta vyatyasam untundadi
1: because of the good or virtue of the past action karma.
0: Kanuka intati mahaneevudainatundi yokka Vishwamitrudu aa Brahmaku longipoyadu.
1: And Vishwamitra has become a victim to this delusion.
0: Meeku kudanu alanti paristhithulu vastu untayi appudappudu.
1: Such happenings also do come in your life.
0: Daivatvanni ye reethiga manam visheshinchali?
1: In what
0: ఏది దైవత్వము, ఏది మానవత్వము, ఏది క్రూరత్వము?
1: What is divinity? What is humanity? What is cruelty? You should know that.
0: Divinity anetundide prema tattvame.
1: Divinity is love.
0: Keva manavattvam anetundide dharmame.
1: Humanity is righteousness.
0: Danavattvam anetundide kevalam kruratvame.
1: And demonic nature is cruel. Cruelty.
0: Daivanni manamu prematone chudali.
1: Therefore you can see God through love.
0: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
0: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ ది యువర్ ప్లెజర్ మనీ. మెనీ ఆఫ్ యూ నో దిస్.
0: సత్యభామ,
1: సత్యభామ
0: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
1: She wanted to have Krishna all by herself. He never wanted Krishna to go anywhere. And that he should be with her
0: throughout. He asked Narada to tell her the
1: device as to possess Krishna.
0: బ్రహ్మోపదేశం చేసేటువంటి వాడు
1: నారద గివ్స్ దట్ సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్.
0: ఆయన కూడా ఒక యోచన చేసి ఈ సత్యభామకున్న అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: హీ ఆల్సో థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్ అండ్ హీ వాంటెడ్ టు కిల్ ది ఈగో ఆఫ్ సత్యభామ అండ్ డివైస్డ్ ఎ మాస్టర్ ప్లాన్.
0: అమ్మా సత్యభామ,
1: సత్యభామ
0: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉంది.
1: మెనీ ఆఫ్ యూ నో దిస్.
0: సత్యభామ,
1: సత్యభామ
0: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
1: షీ వాంటెడ్ టు హ్యావ్ కృష్ణ ఆల్ బై హర్సెల్ఫ్.

0: సత్యభామ అండ్ డివైస్ ఎ మాస్టర్ ప్లాన్.
1: అమ్మ సత్యభామ
0: సత్యభామ,
1: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
0: డూ యూ హ్యావ్ ద వెల్ దట్ వుడ్ బ్యాలెన్స్ ద వెయిట్ ఆఫ్
1: శమంతమణి? నా దగ్గరనే ఉంటుండది.
0: ఎంత
1: ధనమైనా నేను చేయవచ్చును.
0: ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్.
1: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
0: నెవర్ డౌట్ వెదర్ హౌ
1: నేను తప్పక వెయి హిమ్
0: ఆర్ ఐ విల్ డూ ఇట్, షీ సెడ్.
1: అయితే తేమని చెప్పాడు.
0: అండ్ దెన్ హీ ఆస్క్డ్ హిమ్ టు బి
1: బ్రాట్.
0: అండ్ కృష్ణ కేమ్.
1: ఒక వైపున అతన్ని కూర్చోబెట్టాడు.
0: ఆన్ వన్ సైడ్ కృష్ణ,
1: మరొక వైపున సత్యభామ తెచ్చిన ధనం అంతా వేసింది.
0: ఆన్ అదర్ ప్యాన్ ఆల్ ద వెల్త్ బ్రాట్ బై సత్యభామ.
1: కదలలేదు, మెదలలేదు,
0: ఇట్ డిడ్ నాట్ మూవ్.
1: భయం ప్రారంభమైంది.
0: అండ్ దేర్ స్టార్టెడ్ ఫియర్.
1: తన దగ్గర ఉన్నటువంటిది అంతా కూడా వేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్ ద వెల్త్ విత్ హర్.
1: శమంతక మణిని కూడా పెట్టింది.
0: ఫైనల్లీ శమంతక జెమ్ వాజ్ ఆల్సో కెప్ట్ దేర్.
1: కానీ తూగలేదు.
0: వెల్ హీ డిడ్ నాట్ వెయిట్ దెన్.
1: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
0: అండ్ దెన్ షీ ర్యాన్ టు రుక్మిణి.
1: అక్క అక్క అక్క అక్క.
0: షీ స్టార్టెడ్
1: కాలింగ్. నేను అక్క ఈనాడు పుట్టింది పాప.
0: షీ స్టార్టెడ్ కాలింగ్ హర్ సిస్టర్ సిస్టర్.
1: చూచింది కాదు.
0: షీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ టిల్ దెన్.
1: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ కృష్ణ టు బి విత్ హర్ ఆల్ దో ఇట్ హ్యాపెన్ టు బి ద బర్త్డే ఆఫ్ రుక్మిణి.
1: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటిది.
0: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు షేర్ కృష్ణ విత్ రుక్మిణి ఎట్ ఎనీ టైమ్.
1: పరిగెత్తింది.
0: అండ్ షీ ర్యాన్ టు హర్
1: అక్క. అక్క అనేటప్పటికీ చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
0: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
1: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు? ఏమి జరిగింది?
0: సిస్టర్ వై ఆర్ యూ సాడ్? వాట్ హ్యాపెన్?
1: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
0: షీ సెడ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్. నారదుడు
1: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
0: దిస్ ఈజ్ ఆల్ ది ప్లాన్ ఆఫ్ నారద. దిస్ ఈజ్ మై ప్లైట్, షీ సెడ్.
1: తులసి ప్రదక్షిణ చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
0: యాజ్ షీ వాజ్ సర్కాంబులేటింగ్ ద తులసి ప్లాంట్ షీ కలెక్టెడ్ ద తులసి లీఫ్ అండ్ నారదుడు ఉన్నాడు
1: అక్కడే.
0: దేర్ వాజ్ నారద.
1: చూస్తూ ఉన్నాడు.
0: షీ వాజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
1: లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
0: హీ వాజ్ స్మైలింగ్ విత్ హిమ్.
1: కృష్ణ కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
0: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
1: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ పోయి ఉంటాను అన్నాడు.
0: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
1: అప్పుడు చెప్పింది నారద.
0: దెన్ షీ ఇస్ నారద.
1: కృష్ణుని ఏ రీతిగా తూర్చగలము?
0: హౌ కెన్ వీ బ్యాలెన్స్
1: కృష్ణ అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
1: సంబంధ బాంధవ్యం ఉంటుంది.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ నేమ్ అండ్ ఫామ్.
1: సమానమైనటువంటివి.
0: ద బోత్ ఈక్వల్ బ్యాలెన్స్.
1: కృష్ణ అనింది.
0: సో షీ సెడ్ కృష్ణ.
1: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
0: నారద విల్ హీ కీప్ క్వైట్?
1: ఉండలేదు.
0: నో హీ కెనాట్.
1: అమ్మా సాకార కృష్ణునికు నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
0: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యూ సే దట్ ఫార్మ్లెస్ నేమ్ హౌ డస్ ఇట్ వెయి.
1: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
0: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్ వెల్.
1: ఆమె ధనమంతా వేసింది.
0: షీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
1: నువ్వు ఏమేస్తావు?
0: Then what is to be put now?
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: Then she said,
1: పత్రము
0: a leaf
1: దుగుదుగాక.
0: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you wait to this tulsi leaf.
1: తూగాడు కృష్ణుడు.
0: The moment tulsi leaf is
1: తూగడమే కాదు, కృష్ణుడి కంటే ఇంకా ఇది ఎక్కువ పోయింది.
0: And in fact the weight has been more now.
1: అప్పుడు చెప్పాడు నారదుడు.
0: దెన్ నారద సెడ్,
1: అమ్మా కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము.
0: అండ్ ద నేమ్ అండ్ ద ఫార్మ్ బ్యాలెన్స్.
1: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నాడు.
0: దిస్ తులసి లీఫ్ ఈజ్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
1: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
0: హౌ కెన్ యూ బ్యాలెన్స్?
1: ప్రేమకే తూగుతున్నాడు.
0: అండ్ ఇట్ వాజ్ ద లవ్ దట్ బ్యాలెన్స్.
1: ప్రేమ చేత ఏ నీటి దానమైనా వెయ్యి చాలు.
0: విత్ లవ్ వాట్ ఎవర్ యూ కెన్ ఆఫర్.
1: తులసి దళమైనా వెయ్యి చాలు.
0: ది తులసి లీఫ్ ఇట్ ఇస్ ఎనఫ్.
1: ఈ విధంగా భగవంతుని చూచడానికి తనకనక వస్తువు అనాథులు కాదు.
0: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
1: కనుక భగవంతునికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
1: ప్రేమకు మించినటువంటి ధనం లేదు.
0: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
1: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులకు తూగడం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వెయి గాడ్ విత్ లవ్ ఓన్లీ.
1: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
0: దెన్ గాడ్ లవ్స్ యూ.
1: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
0: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యూ బ్యాలెన్సింగ్.
1: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
0: అండ్ హీఈస్ ఆల్సో విత్ యూ.
1: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే, భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
1: అనపేక్ష సుచిత్ దచ్చ ఉదాసీను అత.

0: సర్వారంభ పరిత్యాగి
1: అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
0: అప్పుడే నీవు నావాడు నాయన.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు నో ద గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
1: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి.
1: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
0: పెంచుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
0: సహజంగా లభించేటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
0: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

0: దీపక చంద్ర ప్రభాతో దీపకో రవి ప్రదోషే దీపకశ్చంద్ర ప్రభాతే దీపకో రవి త్రైలోక్యే దీపకో ధర్మ సుపుత్రే కులదీపక సుపుత్ర కులదీపక
1: పగటి యందు సూర్యుడు ప్రకాశిస్తూ జీవులకు జగత్తును చూపుతుంటాడు.
2: డ్యూరింగ్ ద డే టైమ్ ఇట్స్ ద సన్ హూ షెడ్స్ హిస్ లైట్ అండ్ హెల్ప్స్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
1: రాత్రుల యందు చంద్రుడు ఉదయించి జీవులకు దారులు చూపుతుంటాడు.
2: ఇట్స్ ద మూన్ హూ షోస్ ద పాత్ టు ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద నైట్ టైమ్.
1: ముల్లోకముల యందు కూడాను సర్వజీవులకు కూడాను జీవితానికి ఆదర్శాన్ని అందిస్తూ ప్రబోధిస్తూ ఉంటుంది ధర్మము.
2: ఇట్ ఈస్ ధర్మ రైటియస్నెస్ దట్ షోస్ ద లైట్ ఇన్ ద పాత్ ఆల్ ద టైమ్ టు ఆల్ ద త్రీ అదర్ వరల్డ్స్.
1: కానీ కులమునకు జ్యోతిని ఎరివించి జీవితం యొక్క ఆదర్శాన్ని ప్రకటించి కులదీపకుడుగా నిలిచేటువంటి వాడు సుపుత్రుడు.
2: హీ ఈస్ ద ట్రూ సన్ హూ సెట్స్ హింసెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ అండ్ అ లైట్ టు ది ఎంటైర్ క్లాన్ అండ్ ద లీనియేజ్.
1: ఇది ప్రాకృతమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క దృశ్యములే ఇవన్నీ.
2: దీస్ ఆర్ ఆల్ ద ఫిజికల్ థింగ్స్ దట్ వీ సీ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ మెటీరియల్ అండ్ వరల్డ్లీ.
1: కానీ సగత్ విశ్రమలకు ఆదర్శాన్ని అఖండించి ఆదర్శాన్ని నిరూపించి తానే ఆ ఆదర్శంలో లీనమైనటువంటి వ్యక్తి ఒక్కడుండేది.
2: హౌఎవర్ ఇన్ దిస్ యూనివర్స్ దేర్ ఇస్ వన్ ఐడియల్ దట్ డిమాన్స్ట్రేట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం అండ్ స్టాండ్స్ యాజ్ ఎ టెస్టిమనీ ద వెరీ మెటఫార్ ఆఫ్ ఐడియలిజం.
1: ఎక్కడ చూచినను దైవం తప్ప అన్యం లేదనేటువంటి సత్యాన్ని ప్రదర్శించి ప్రకటించి దర్శించి బోధించినటువంటి వాడు కాణాదుడు.
2: బట్ దిస్ వన్ హూ డెమాన్స్ట్రేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డివినిటీ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్ అండ్ ఈజ్ ది టైమ్ సెల్ఫ్.
1: అతని పేరే కాణాదుడు. కాణాదుడు కాణాదుడు
2: హిస్ నేమ్ ఇస్ కాణాద.
1: ఇతను దేనిని కనిపెట్టాడు?
2: వాట్ ఈజ్ ఇట్ దట్ హీ డిస్కవర్డ్?
1: అణోరణీయాన్ మహతో మహీయాన్. ప్రతి అణువునందు కూడాను దైవమే ఉండే. అణువునకు మరొక పేరు దైవము అని పేరు పెట్టాడు.
2: కాణాద నేమ్డ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ ద యాటమ్ యాజ్ గాడ్. గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్.
1: తనను జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు కూడాను పరమాణు పరమాణు పరమాణు అని అణువునే స్మరిస్తూ వచ్చాడు.
2: రైట్ ఫ్రమ్ ద బర్త్ టు హిస్ డెత్ హీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ ది స్మాలెస్ట్ పార్టికల్ ది యాటమ్.
1: అణు అనేటువంటిది లేకుండా ఈ జగత్ అనేది కనిపించదు.
2: దిస్ వరల్డ్ వుడ్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ యాటమ్.
1: పూర్వం విశ్వమునందు ఏ రూపమూ లేదు.
2: ఎర్లియర్ దిస్ యూనివర్స్ హ్యాస్ నో ఫార్మ్.
1: సూర్యచంద్రాదులు లేరు,
2: సన్ ఆర్ మూన్,
1: ఆకాశ భూములు లేవు,
2: ది స్పేస్ అండ్ ఎర్త్,
1: నక్షత్రాలు లేవు,
2: స్టార్స్
1: ఏది లేదు.
2: నన్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పాస్ట్ అట్ ద బిగినింగ్
1: చీకటిగా క్రమ్ముకున్నటువంటిది.
2: ఎవ్రీథింగ్ వాజ్ పిచ్ డార్క్ అట్ ద బిగినింగ్.
1: కానీ పరమాణువుల యొక్క సంపుటమైనటువంటి యొక్క చేరిక చేత,
2: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద పార్టికల్స్,
1: చాలా దట్టమైనటువంటి రీతిగా కుదురుకొని పోయినది.
2: ఇట్ కుడ్ కంబైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ హార్డ్ మ్యాటర్.
1: అది కుదించుకున్నటువంటి చేత ఎక్కువ వేడి సంభవించింది.
2: బికాస్ ఆఫ్ ద సొలిడిఫికేషన్ ఆఫ్ ద హార్డ్ మ్యాటర్ దేర్ జనరేటెడ్ హీట్.
1: ఈ యొక్క వేడి చేత బ్రహ్మాండమైనటువంటి శబ్దం ఏర్పడింది.
2: అండ్ అవుట్ ఆఫ్ ది హీట్ కేమ్ ఎ లౌడ్ సౌండ్.
1: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కలు ముక్కలుగా ప్రారంభమైంది.
2: అండ్ దేర్ స్టార్టెడ్ దిస్ డార్క్నెస్ విచ్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: సర్వత్రా విజృంభించిపోయినది.
2: ఇట్ వెంట్ ఆన్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్.
1: ఇది ఏ సృష్టికి మూల కారణం?
2: దిస్ ఈజ్ ది మెయిన్ కాజ్ ఫర్ క్రియేషన్.
1: ఇది ఏ కానాదుడు సంభవించినటువంటి యొక్క అనుభవము.
2: దిస్ వాజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ కానాద.
1: అనగా ఈ అంత దట్టమైనటువంటి యొక్క అణువులు పగిలి సర్వత్రా వ్యాపించిపోయినాయి.
2: That there was present this atomic power and the atoms that have been spread everywhere.
1: Aa pagalaminatvanti de shabdame pranavam.
2: And the very primordial sound is pranava.
1: Adi ye omkaramu.
2: That is omkara.
1: Adi ye pranavanadamu.
2: And that is the primordial sound.
1: Idi ye pradhamanadamu.
2: That is the first sound vibration.
1: Ee yokka pranavamu sarvatra nindinadi.
2: The sound vibrations are spread everywhere.
1: ఈ ప్రణవం దేని నుండి ప్రారంభమైనది?
2: What was the origin of pranava? Omkara.
1: పరమాణువు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
2: It started from this minutest particle.
1: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కనరాదు.
2: You do not find anything beyond this minutest particle, the atom.
1: దీనిని పొందుటకు ఏది మార్గము?
2: What is the way to know that?
1: అనేటువంటి విషయాన్ని ఈ కానాడుడు విచారణ చేస్తూ వచ్చాడు.
2: కానాద ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆటమ్.
1: కట్టకడపటికీ ఇది ఒక్కటే నాదం.
2: ఫైనలీ హీ కన్క్లూడెడ్ దట్ ఇట్స్ ఓన్లీ ప్రైమార్డియల్ సింగిల్ సౌండ్.
1: ఇది ఏ ప్రథమ శబ్దము?
2: దట్ ఇస్ ద ఫస్ట్ సౌండ్ టు బిగిన్ విత్.
1: ఇలాంటి శబ్దమును ప్రతి మానవుడు కూడాను స్మరించాలి, తరించాలి.
2: The primordial sound Omkar has to be repeated and chanted for our own liberation.
1: Ilanti satyamini prabodhinchi,
2: this truth was taught.
1: Sukshmamainatti anuvuna sukshmamaguchu,
2: that God is smallest to the small.
1: Meti vastuvunanduna meti yaguchu,
2: and that is biggest to the big.
1: Sarvadana sakshi ayyundu,
2: that he stands as an eternal witness.
1: Ee pranavame daivamu, దైవమే ప్రణవం.
2: And that Omkar is God, and God is Omkar, primordial sound.
1: ఇలాంటి సత్యాన్ని జగత్తునకు ప్రబోధించాడు.
2: This truth was propagated all over the world.
1: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు, భూమి ఆకాశాలు, నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
2: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth, and so on.
1: ఈ సృష్టికంతా మూల కారణము పరమాణువి.
2: That which is the main cause for the whole of the creation is this atom, the smallest.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపుటమైనటువంటి యొక్క స్వరూపమే.
2: So every human being is the combination of the smallest particles, the atom.
1: పరమాణువు లేనటువంటి యొక్క దేహము, పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడను కానరాదు.
2: There is no body, there is no matter, there is no material without the combination of atoms.
1: అలాంటి పరమాణువు తత్వాన్ని ఏనాడు కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: Man never made an attempt to know the mystery of an atom.
1: ప్రాచీనులు కనిపెట్టినటువంటి ఒక సత్య దీపములను ఈనాటి మానవుడు అర్థం చేసుకునలేక హాస్యాస్పదంగా భావిస్తుంటాడు.
2: The modern man is making fun of all the truths that were realized and propagated, the light of truths which were shared in the ancient times.
1: ఆనాటి ప్రాచీన ఋషులు లిఖించినటువంటి వ్యాసములను ఈనాటి వ్యక్తులు హాస్యాస్పదంగా దానిని కథలుగా భావిస్తున్నారు.
2: All the compositions, the dicta and the declarations of the ancients were all made fun of by the modern man.
1: మన ప్రాచీన యొక్క సంస్కృతిని, భారతీయ యొక్క పవిత్రతను గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు ఈనాటి మానవుడు కోల్పోయినాడు.
2: The modern man has lost the ability and the capacity to experience and to comprehend the ancient culture and the sanctity behind it.
1: కనుకనే పరమ సత్యం అనేటువంటిది తన దగ్గర ఉండి ఉడుకును దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
2: Though the supreme truth is latent within, immanent within you are not able to recognize it.
1: ఆనాటి పరమర్షుల యొక్క స్వరూపాలను కేవలము ఒక ఊరి ముందు ఏదో ఒక విగ్రహంగా పెట్టి గుర్తులకు చూపిస్తుంటారు.
2: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
1: అది కాదు మనం.
2: That's not the fact anyway.
1: ఆ పవిత్రమైనటువంటి స్వరూపాలను మన హృదయపీఠం పైన భద్రం చేసుకోవాలి.
2: The sacred forms will have to be installed at the altar of our hearts.
1: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు దీనిని అభద్రత చేత, హాస్యాస్పదం చేత, అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
2: The divinity that has got to be installed at the altar of hearts is neglected. Is just taken in a little simple way.
1: Kani idi enaadu jariginatundi.
2: When had this happened?
1: Kanaadulu anetundi vaadu ee kaalam vaadu.
2: Kanada, to which time does he belong to?
1: 20,000 samvatsaramulaku puramu,
2: 20,000 years ago,
1: ee yokka kanaadulu vishayamu jagatlo entano uchcharincheetundi vaaru.
2: The world knew well the spirit of Kanada.
1: ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటి విషయమును తాను గుర్తించాడు.
2: Kanada recognized the value of the hydrogen and oxygen.
1: హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అగ్నితో సమానమైనటువంటివి.
2: He considered hydrogen and oxygen equal to the fire.
1: ఇందులో ఒకదాని వల్ల అగ్ని ప్రవేశిస్తుంది.
2: The fire finds a place in one of the two.
1: ఇంకొక దాని వల్ల అగ్నిని ఆపివేస్తుంది.
2: The other one extinguishes the fire.
1: ఇది సైంటిస్టులు గుర్తించినటువంటి యొక్క సత్యము.
2: This is the truth observed by scientists.
1: ఇలాంటి సైంటిస్టులు గుర్తించినటువంటి సత్యాన్ని ఈనాటి ప్రజలు చాలా గొప్పగా విశ్వసిస్తుంటారు.
2: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
1: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి, ఆనందించి, అందించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
2: But the principles of truth realized, experimented upon and propagated by the ancients
1: ఈ అణువును
2: are not recognized.
1: అణువు ద్వారానే గుర్తించాలని ప్రవదించాడు.
2: And in fact the atomic power has got to be known by understanding the principle of atom.
1: ఈ అటమిక్ పవర్ అనేటువంటిది దేని రీతిగా గుర్తించాలి?
2: అటమిక్ పవర్ హౌ ఇస్ టు బి అండర్స్టూడ్?
1: ఇది కంటికి కనిపించదు.
2: యూ డోంట్ సీ విత్ ది ఫిజికల్
1: ఐ. ఎక్కడ ఉన్నది?
2: దెన్ వేర్ ఇస్ ఇట్?
1: తినే తిండిలో ఉంటుండాలి.
2: ఇట్ దేర్ ఇన్ ద ఫుడ్ దట్ యు కెన్
1: చూ. చూచే చూపులో ఉంటుండాలి.
2: ఇట్స్ ప్రెజెంట్ ఇన్ యువర్ లుక్స్.
1: మాట్లాడే మాటలో ఉంటుండాలి.
2: అండ్ ఆల్సో ఇన్ ద వర్డ్స్ దట్
1: నడిచే నడకలో ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ప్రెజెంట్ ఆల్ ఓవర్.
1: సర్వత్రా ఉండినటువంటిది అది.
2: ది అటమిక్ పవర్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: దానిపైనే నడుస్తూ, దానినే తింటూ, దానినే త్రాగుతూ, దానినే అనుభవిస్తూ, దానిని మర్చిపోతున్నారు ఈనాటి మానవుడు.
2: మోడర్న్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ ది అటమిక్ పవర్, ద మిస్టరీ ఆఫ్ ది ఆటమ్, దో హీ ట్రెడ్స్ అపాన్ ఇట్ బై వే ఆఫ్
1: ఇది ఏదో మానవునికి దానికంటే ప్రత్యేకంగా ఇచ్చినటువంటిదని భావించి
2: హీ కన్సిడర్స్ దట్ ఇట్ సపరేట్ ఫ్రమ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
1: దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతి పక్కన పెట్టారు.
2: అండ్ హీ కన్సిడర్డ్ ఎస్ ఎ సైంటిఫిక్ ప్రిన్సిపల్ అండ్ బ్రష్డ్ ఇట్ అసైడ్.
1: కానీ
2: బట్
1: ఈ అటామిక్ ప్రాసెస్,
2: ది అటామిక్ ప్రాసెస్,
1: ఇది చాలా పవిత్రమైనటువంటిది.
2: ఇట్స్ హైలీ సీక్రెట్.
1: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు.
2: బట్ వీ కన్సిడర్ దిస్ లో అండ్ చీప్.
1: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
2: దిస్ ప్రాసెస్ విల్ టేక్ యూ టు ద డివినిటీ. దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ కానాద.
1: కనుక ఈనాడు ఆ అటామిక్ ప్రాసెస్ చక్కని రైతులో అనుభవించటం లేదు.
2: వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ ది అటామిక్ పవర్.
1: మనము భౌతికమైన లౌకికమైనటువంటి దీంట్లో మనం జీవితాన్ని గడుపుతూ వచ్చాం.
2: వీఆర్ లీడింగ్ అవర్ లైవ్స్ ఇన్ ద వరల్డ్లీ మెటీరియలిస్టిక్ వే.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: ఏ స్మాల్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్.
1: ఒకానొక సమయం లోపల
2: ఎట్ వన్ టైమ్
1: శివాజీ ఒక మంత్రి
2: అండ్ హిస్ మినిస్టర్
1: ఇరువురు చేరి
2: బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్
1: ఏదో వనవిహారంగా వెళుతున్నారు.
2: దే జస్ట్ వెంట్ ఆన్ టు స్పెండ్ ద ఈవినింగ్ టైమ్.
1: కానీ మార్గ మధ్యం లోపల
2: ఆన్ ద వే
1: ఒక బుద్ధిస్ట్ సన్యాసి ఎదురేగాడు.
2: దే కేమ్ అక్రాస్ ఎ బుద్ధిస్ట్ మాంక్.
1: మొట్టమొదట శివాజీ తన యొక్క కిరీటమును పక్కన పెట్టి ఆ యొక్క బుద్ధిస్ట్ సన్యాసి యొక్క పాదములపైన తన శిరస్సు ఉంచి నమస్కరించాడు.
2: వాట్ శివాజీ డిడ్ వాస్ హి హస్ టేకెన్ అవే హిస్ క్రౌన్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ బౌడ్ డౌన్ టు ద ఫీట్ ఆఫ్ దిస్ బుద్ధిస్ట్ మాంక్.
1: కానీ మంత్రికి ఇది ఏమాత్రము గిట్టలేదు.
2: దిస్ వాజ్ నాట్ అక్సెప్టబుల్ టు ద మినిస్టర్.
1: మహారాజు ఎక్కడ, ఈ బుద్ధిస్ట్ సన్యాసి ఎక్కడ?
2: హియర్ లైస్ ఎన్ ఎంపరా అండ్ ఎ బుద్ధిస్ట్ మాంక్ ఆన్ ది అదర్. వాట్ ఎ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఇట్ ఈస్.
1: అట్టి సామాన్యమైనటువంటి యొక్క మానవుని యొక్క పాదముల పైన మా మహారాజు యొక్క శిరస్సును పెట్టడం మంచిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఎంపరా టు బౌ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ఎ మాంక్
1: అని భావించి తన్నో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు.
2: హీ ఫెల్ట్ సో సాడ్ అండ్ బ్యాడ్ దట్ హీ ఫెల్ట్ అషేమ్డ్.
1: కానీ దీన్ని అంతా కూడా గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ.
2: బట్ శివాజీ వాజ్ నోటీసింగ్ వాట్స్ ఆల్
1: సర్వధర్మంలో ప్రచారం చేసి సమస్త త్యాగములు చేసి మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్.
2: ఎంపరర్ శివాజీ స్టాండ్స్ ఫర్ ది అబ్జర్వెన్స్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ రైచియస్నెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ టు ది కంటెంపరీ వరల్డ్.
1: ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత
2: the time passed on like that.
1: Kani mantri chintinchinatvanti vishayamu aa Shivaji hrudayamlo nichipoyindi.
2: The feelings of the minister got themselves imprinted in the heart of Shivaji.
1: Oka dinamu mantrini pilichadu.
2: One day he summoned the minister.
1: Minister neevu ee naadu naaku moodu talalu teeskon raavali annadu.
2: Shivaji wanted the heads, three heads to be brought to him.
1: Okati goat, మేకతల.
2: వన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
1: రెండవది గొర్రెతల.
2: వన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ఎ షీప్.
1: మూడవది మనిషి తల.
2: అండ్ థర్డ్ వన్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఈ మూడింటిని తీసుకుని రామన్నాడు.
2: బ్రింగ్ దీస్ త్రీ హెడ్స్.
1: ఎక్కడికో వెళ్లాడు, ఆ మేకను కొట్టాడు, గొర్రెని కొట్టాడు, తలలు తీసుకున్నాడు, శ్మశానంలో కాచుకొని ఎవరో ఒక జీవితం ముగించినటువంటి ఒక వ్యక్తి తలను తెంచుకొని దాన్ని తీసుకుని వచ్చాడు.
2: హీ బ్రాట్ ది త్రీ హెడ్స్, ద గోట్ అండ్ ద షీప్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద క్రిమేషన్ గ్రౌండ్.
1: తెచ్చాను మహారాజ్ అన్నాడు.
2: హీ బ్రాట్ ఇట్ అండ్ సెడ్ హియర్ ఆర్ ద హెడ్స్ ఓ ఎంపరర్.
1: అయితే ఈ మూడు కూడాను మార్కెట్ కు తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
2: ది ఎంపరర్ వాంటెడ్ దీస్ త్రీ హెడ్స్ టు బి సోల్డ్ దేర్ ఇన్ ద మార్కెట్.
1: వెళ్ళిన తక్షణమే గొర్రెతల ఎత్తుకొని పోయారు.
2: అండ్ ద హెడ్ ఆఫ్ the goat was immediately purchased.
1: మేకతల గుడును క్షణం లోపల ఖర్చు పెట్టుకున్నాడు.
2: ది హెడ్ ఆఫ్ షీప్ వాస్ ఇమీడియట్లీ బాట్.
1: ఎంతసేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకి ఎవరు కూడాను కొనేకని రాలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ వెయిటింగ్ నోబడీ పర్చేజ్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
2: ద మినిస్టర్ రిటర్న్ అండ్ సెడ్ ఓ ఎంపరర్, నోబడీస్ ప్రిపేర్ టు బై ద హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నీవు మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
2: అండ్ ఎంపరర్ సెడ్ ఆల్ రైట్, గివ్ ఇట్ ఫ్రీలీ టు ఎనీబడీ దేర్ ఇన్ ద మార్కెట్.
1: తీసుకెళ్లాడు, కొన్ని దినములు చూచాడు, అది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
2: ది మినిస్టర్ టుక్ ది హెడ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, వెయిటెడ్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్, నో బడీ వాజ్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఇట్ దో ఇట్ వాజ్ గివెన్ ఫ్రీ.
1: ఆనాడు నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదములపైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
2: ఓ మినిస్టర్, యూ ఫెల్ట్ సో సాడ్ వెన్ ఐ బౌ డౌన్ అట్ ది ఫీట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్.
1: రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడాను ఇంతే, ఎవ్వరు కొనరు.
2: టుమారో వెన్ ఐ లీవ్ దిస్ బాడీ, వెన్ ఐ బ్రీత్ మై లాస్ట్, దిస్ హెడ్
1: ఎవరు ఇవ్వరు.
2: నో బడీ వుడ్ రికగ్నైజ్ యాక్సెప్టెడ్.
1: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదములపై పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
2: In fact, my life is redeemed by bowing down at the feet of the Buddhist temple.
1: Dhanamu vachunu povunu dharaniyendu.
2: Money comes and goes on earth.
1: Gauravu maryadalu vachi povunu teerunu.
2: But the respect, the courtesy and the esteem would remain.
1: Gauravu dharmalu manavunku shashvatanga nilchunu.
2: The righteousness and truth would remain permanently.
1: Adi ee manavuni janmaku sarthakamu.
2: That is the true redemption for mankind.
1: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
2: ది బాడీ హస్ గాట్ ది వాల్యూ సో లాంగ్ దిస్ సోహం, ద లైఫ్ బ్రెత్ ఇస్ దేర్.
1: అది ప్రణవ శబ్దము.
2: అండ్ దట్ ఈస్ ఓంకార.
1: అది అటామిక్ ఎనర్జీ.
2: అండ్ దట్ ఈస్ అటామిక్ ఎనర్జీ.
1: దీనికి శక్తి సామర్థ్యములు,
2: ది కెపాసిటీస్,
1: ఇది దైవము నుండి ప్రారంభమైనవే కానీ
2: the capacity is latent in an atom.
1: ఎవరు ఆన్యులు దీనిని సృష్టించిన వారు కాదు.
2: No one created it in particular.
1: ఈ సత్యాన్ని ఆనాడే కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
2: This truth was propagated and taught by Kanada in the olden times.
1: మానవులు ఏదో దేహమున్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
2: Human being naturally, so long they are alive, he takes care of the body.
1: ఈ దేహములో నిజమైనటువంటి యొక్క ఆదిశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరూ దీనిని ఆశించరు.
2: Nobody expects to remain. Nobody respects this body when once the life is gone.
1: ఇదంతా అణువు యొక్క శక్తియే.
2: In fact, the whole thing is the power of an atom.
1: ఈ అణువు యొక్క భావము ఎవరు అర్థం చేసుకోలేరు.
2: No one can understand the secret of an atom.
1: అణుస్వరూపమే దైవ స్వరూపము.
2: God is present in the form of an atom.
1: అణుస్వరూపమే జగత్ స్వరూపము.
2: And the very atom is the entire universe.
1: అణుస్వరూపమే ఆకాశ స్వరూపము.
2: The atom is the space.
1: అణుస్వరూపమే శబ్ద స్వరూపము.
2: The atom is the sound.
1: చరాచరమంతయకుడును అణుస్వనే నిండి ఉన్నది.
2: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
1: కనుక ఈ అణుస్వరూపమును హాస్యాస్పదంగా మనం తీసుకోకూడదు.
2: So we should not neglect the principle of an atom.
1: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
2: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
1: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంత పరిశీలన చేస్తూ వస్తున్నారు.
2: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
1: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్లు సంవత్సరాలు పడుతుంది.
2: For an atom to go back to the place of its origin, it will take 22,000 crores of years.
1: Inta kaalam pattutunte ee anu mana sentane untunte manam enduku gurtinchukokoddu.
2: Though it has been there all the time with us, in us, how is it that we do not know?
1: Bhoomi tana chuttu tan tirugutundi.
2: The earth revolves around itself.
1: Tirigi tana suryuni chuttu tirugutundi.
2: It also revolves around the sun.
1: Deeni evaru tipputunnaru?
2: Who is responsible for this rotation?
1: ఎందువల్ల ఇది తిరుగుతుండాలి?
2: Why does it happen?
1: ఎవరు తిప్పుతున్నారు?
2: Who is the main cause behind?
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
2: No one is making an effort to know this secret behind.
1: తన చుట్టూ తాను తిరగటం చేత,
2: because earth revolves around it,
1: జగత్తు కంటే రాత్రి పగలు ఏర్పడుతున్నాయి.
2: We have day and night.
1: తాను సూర్యుడి చుట్టూ తిరగటం చేత,
2: as earth revolves around the sun,
1: ఈ దేహమునకు కావలసినటువంటి ఆహార విహారములంతా లభ్యమవుతున్నాయి.
2: వీ హావ్ గాట్ వేరియస్ సీజన్స్ అండ్ ద ఫుడ్.
1: ఇవన్నీ కారణమైనటువంటి యొక్క సృష్టి తత్వములు కాదు.
2: దే ఆర్ నాట్ రీజన్లెస్. ఇన్ ఫ్యాక్ట్
1: దైవం యొక్క సంకల్పం చేతనే ఈ కారణాలంతా కల్పించుకుంటున్నాడు.
2: ఇట్ ఈస్ ద డివైన్ విల్ విచ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దిస్ క్రియేషన్.
1: ఇదంతా జగత్తు నిమిత్తమై తాను ఏర్పరిచినటువంటి ఒక నియమమే.
2: ఇట్ ఈస్ గాడ్స్ మాస్టర్ ప్లాన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
1: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
2: టిల్ దిస్ డే నోబడి అండర్స్టూడ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ అన్ ఆటమ్.
1: అణువు అంటుంటే కేవలము ప్రాణము లేనటువంటి ఒక శక్తి అనుకుంటున్నారు.
2: వీ కన్సిడర్ ది అటమిక్ పవర్ ఎస్ పాసింగ్ డల్ అండ్ ఇనర్ట్.
1: ఈ జగత్తునంత అంతరికుడను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
1: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
2: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాసమ్ అండ్ ఆల్సో మాక్రోకాసమ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్తు యొక్క సంకల్పమును మానవుని యొక్క సృష్టిని తన యొక్క కర్తవ్యంను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
2: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
2: మ్యాన్ హ్యాస్ టు నో కాంప్రిహెండ్ ది అటమ్.
1: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడు అవుతాడు.
2: ఇఫ్ యు నో ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ యూ విల్ నో ది మైటీయెస్ట్.
1: అది ఏ దైవము.
2: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వము.
2: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: అది ఏ ప్రాణతత్వము.
2: అండ్ దట్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: పరమాణువుల్లో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వమే
2: లైఫ్ ప్రిన్సిపల్. ఇన్ ద స్మాల్
1: ప్రపంచమంతా ఇప్పుడు సంచరిస్తూ ఉంటుండాలి.
2: ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: అయితే దానిని పట్టడానికి ఏ విధంగా చేయాలి.
2: లైక్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హావ్ టు డూ టు నో దిస్.
1: కానీ ఈ మైక్రోజెనాలజీ ప్రాసెస్ ను ఫాలో చేయాలి.
2: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ అండ్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్.
1: ఇది కాణాదు చెప్పాడు.
2: దిస్ వాజ్ టాట్ బై కాణాద.
1: దీనిని అనుసరించినప్పుడు ఆ దివ్యతత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
2: వెన్ వన్స్ యూ ఫాలో ద ప్రొసీజర్ లేడ్ బై కాణాద యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
1: చూడండి, ఒక అణు అట్టపోతూ ఉండాలి.
2: See here, one atom is moving right now.
1: దానిని మనం సంచరిస్తూ దానిని మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
2: When once you are able to concentrate on the movement of an atom, you will be able to catch.
1: ఎన్నో పరమాణువులను ఒక క్షణంలో మనం పట్టవచ్చును.
2: You can catch hold of number of atoms in a fraction.
1: ఎన్నో పట్టావు.
2: In a fraction you can hold them in your
1: fist. మొదటి ఎక్కడ చూసినా వెళ్ళిపోతున్నాయి.
2: And then when you release your fist, they would go everywhere.
1: ఆ ప్రణవనాదం యొక్క శబ్దము, ఆ యొక్క అణు పదార్థం యొక్క శబ్దము అణు మాత్రంగానే ఉంటుంటుంది.
2: And the sound behind this Omkara Pranava and also this atomic principle.
1: మానసిక తత్వం కూడాను ఈ యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
2: And it all depends, the whole thing, life depends on this.
1: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
2: Devotees pray.
1: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
2: We may doubt the result of prayer.
1: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
2: త్రూ ప్రేయర్ యూ కెన్ అకంప్లిష్.
1: ఎంతో ఘనమైన విజయాన్ని సాధిస్తుండాలి.
2: యూ విల్ హ్యావ్ ద మైటీ విక్టరీ.
1: మానవుడు సాధించలేనటువంటి విషయాన్ని కూడా సాధించగలుగుతున్నాడు.
2: ఇంపాసిబుల్ థింగ్స్ కెన్ బి మేడ్ పాసిబుల్ బై ప్రేయర్.
1: ఒక చిన్న విషయము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నేను ఏ మందు తీసుకోను.
2: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీ మెడిసిన్.
1: నేను ప్రయత్నించను.
2: హీ డజంట్ టేక్ ఎనీ మెడిసిన్.
1: కానీ 10 దినముల నుంచి కూడాను ఇక్కడ పెద్దగా వాదింది.
2: బట్ ఫర్ ద లాస్ట్ 10 డేస్ దేర్ ఇస్ ఎ స్వెల్లింగ్ ఆన్ ద చీక్.
1: నిన్నటి దినము నేను గమనించాను.
2: Yesterday Bhagavan observed.
1: అందరూ వచ్చిన వారందరూ కూడాను వారి దృష్టి నా ముఖం పైన పోవటం లేదు, నా యొక్క చెక్కు పైన పోతుండాలి.
2: All that have assembled here are concentrating on the swelling on the cheek, not on Bhagavan.
1: ఇంకా తగ్గలేదే, ఇంకా తగ్గలేదే, ఎంత బాధ ఉందో ఏమో అని సంతోష ఒక బాధపడుతూ వచ్చారు.
2: All are feeling so sad that Bhagavan had no relief till now and that he is feeling that he is suffering.
1: రాత్రి అనగా సాయంకాలము వ్యాలిడిటీ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
2: లాస్ట్ ఈవినింగ్ వై భగవాన్ వాజ్ గివింగ్ అస్ డిస్కోర్స్ డ్యూరింగ్ ది వ్యాలిడిటీ ఫంక్షన్. హీ డిడ్ నో వాట్ హీ వాజ్ స్పీకింగ్ అట్ దట్ మోమెంట్.
1: కానీ లోపల వెళ్ళాను.
2: భగవాన్ వెంట్ ఇన్సైడ్.
1: పండుకున్నారు.
2: అండ్ హీ జస్ట్ రెస్టెడ్.
1: ఈ భక్తుల యొక్క ప్రార్థనలన్నీ కూడాను కుప్పలు కుప్పలు వచ్చాయి.
2: ఆల్ ప్రేయర్స్ ఆఫ్ ది డివోటీస్ రీచ్డ్ హిమ్.
1: స్వామి రేపటికి గురుపోండి.
2: భగవాన్
1: రేపటికైనా మీరు ఆనందంగా సరైనటువంటి స్థితిని మీరు మాకు దర్శింపచేయాలి.
2: భగవాన్ టుమారో ఇస్ గురు పౌర్ణిమ. బీ నార్మల్. వీ వాంట్ టు సీ యూ ఇన్ యువర్ ట్రూ ఫామ్.
1: తెల్లవారు లేచాను.
2: భగవాన్ గాట్ అప్ దిస్ మార్నింగ్.
1: ఒక్క నొప్పి లేదు, ఒక్క బాధ లేదు.
2: నో పెయిన్ వాట్స్ ఎవర్.
1: నేను ఇది నయం కావాలని నేను సంకల్పించలేదు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హాజ్ నాట్ విల్డ్ ఇట్ సో.
1: కానీ ఆ ప్రార్థన యొక్క ఫలితమే ఈ విధమైనటువంటి యొక్క దీనికి ఆనందానికి కారణం.
2: The bliss of this day is the response to prayers.
1: చాలా మంది భోజనం కూడా చేయలేదు.
2: మెనీ హ్యావ్ నాట్ టేకెన్ దేర్ ఫుడ్.
1: యో రేపటి దినం ఎంతో ఆనందించవలసినటువంటి సమయము.
2: టుమారో గురు పౌర్ణమ ఇస్ ఎ బ్లిస్ఫుల్ డే.
1: ఎట్ట మేము దర్శించే తెల్లవారులేస్తారే.
2: టుమారో వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ
1: అని ప్రార్థన చేస్తూ కంటిదారులతో వారు కష్టపడుతూ వచ్చారు.
2: ఆల్ డివోటీస్ వర్ షెడ్డింగ్ టియర్స్ అండ్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ.
1: ఒక్క నిమిషంలో నా మనసు వారిపై ఎంత పడింది.
2: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
1: నేను తలచుకోలేదు నాకు నేను కావాలని.
2: ఇన్ఫాక్ట్ హాస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
1: ఎప్పుడూ నేను తలచను.
2: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
1: నేను మీరు ఒక్కటే.
2: యు అండ్ ఐ ఆర్ వన్.
1: మీరు ప్రత్యేకం కాదు నేను ప్రత్యేకం కాదు.
2: భగవాన్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: ఇది నా దేహం కాదు మీ దేహమే.
2: ఇన్ఫాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
1: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
2: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్.
1: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
2: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ.
1: ఇది నయం కావాలని కానీ ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
2: భగవాన్ నెవర్ విల్స్ రిగార్డింగ్ హిస్ బాడీ.
1: స్వార్థము నాలో ఏనాడు కూడా లేదు.
2: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఈవెన్ అయోటా ఇన్ హిమ్.
1: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంటి కొనే వరకు కూడా నాకు కనిపించదు.
2: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
1: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
2: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యూ డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
2: Therefore, the same atomic power is present in every one of us.
1: ఈ అటామిక్ పవర్ ను కూడాను కొంతవరకు అర్థం చేసుకోవాలి.
2: We have to understand to some extent the mystery of an atom.
1: మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపములు ఒక విగ్రహములు మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
2: Since ancient times, we have been spending time concentrating, worshipping on a form and
1: avi kudanu aavirbhavinchinatundi anevu nundi.
2: And in fact, they are also made out of these
1: ramani oka vigrahanni petti mana prarthistuntam.
2: And we keep a statue there and we go on praying.
1: Kaani aa ramudu ekkada unnadu?
2: Where is he now?
1: Ledi.
2: No.
1: Krishnani oka vigrahanni petti poojistunnam.
2: We have the statue of Krishna.
1: Aa Krishna unnada? Ledi.
2: He is not there now.
1: ఈశ్వరాన్ని పూజిస్తున్నాము ఈశ్వరుడు కనిపించడం లేదు.
2: We worship Ishwara, we don't see.
1: అనగా రాములు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు ఈశ్వరుడు అన్ని రూపాలు ఉన్నాయి లోకంలో.
2: It only means all the forms Rama, Krishna, Shiva are ever existing.
1: కానీ మన గుణములు సంకుచితమైనట్లుగా ఉంటున్నాయి.
2: And our feelings, our thoughts are narrow.
1: ఈనాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవటం చేతనే సర్వము శూన్యమయంగా కనిపిస్తుంటాయి.
2: As the modern man is narrow minded, he finds emptiness, void everywhere.
1: Vishala bhavame srushti.
2: The broad mindedness is creation.
1: Sankuchita bhavame maranamu.
2: The narrow mindedness is literal death.
1: Kalukani ee sankuchita bhavam manlo undinanta varaku manam chachina varato samaname.
2: So long we are narrow minded, we should consider our life a death. In fact,
1: manam eppudu vishala bhavanni penchukovali.
2: We should be broad minded.
1: Vishala hrudayanni penchukovali.
2: We should have broad minded.
1: Aa vishala hrudayamlo vishalamaina daivatvam cheri untadi.
2: And naturally we will find the vastness of the divinity.
1: Prachina kalam nundi.
2: Since ancient time,
1: అనేక మంది మహర్షులు
2: many sages
1: అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు.
2: Adopted many spiritual paths.
1: ఈ కానాదులు చాలా గొప్ప సాధన చేశారు.
2: Kanada did penance and followed spiritual paths.
1: కట్టకడపటికి ఇది ఏది కాదన్నాడు.
2: And ultimately he negated everything.
1: నేను అణువును అణువునందే నేను లీనం కావాలి.
2: And I should merge in that atom, become one with it.
1: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువాభిమానంతో చేరిపోయాడు.
2: Because he has given up this body attachment, he could totally identify with an atom.
1: ee naadi lokam lopala anta vastu padarthamulu yokka cherika cheta manavatvam jeevistuntundali.
2: The human life today is based on the material objects.
1: Anta swartha saprayojanam chodo jeevistuntundali.
2: The modern life is full of selfishness and self interest.
1: Idi undinanta varaku kudanu divyattam anetundi anutattvamu manaku ee maatram artham kaadu.
2: So long we are selfish, we cannot understand even a trace.
1: Sadhana chesukochunu, dhyanam chesukochunu, japam chesukochunu, poojalu chesukochunu antu tappu ledu. Kaani
2: we may meditate, we may chant.
1: Anutattvanni matram marchakoddu.
2: We should not forget the nature of an atom.
1: Aa anuvunande untundadi sarvamu.
2: Everything is present within this atom.
1: కనుకని ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి.
2: దిస్ అటామిక్ ప్రిన్సిపల్ ఇస్ వెరీలీ ఇన్ యూ.
1: మన దేహము అణువే.
2: ద బాడీ ఇస్ ఎన్ అటామ్.
1: మనసు అణువే.
2: సోల్సో మైండ్.
1: బుద్ధి అణువే.
2: ఇంటెలెక్ట్.
1: చిత్తము అణువే. అంతఃకరణ అణువే. సర్వము అణుమయమే.
2: సో ఎవ్రీథింగ్ ఇస్ బట్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
1: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం.
2: అండ్ దిస్ వెరీ అటమిక్ ప్రిన్సిపల్ ఇస్ డివైన్ ప్రిన్సిపల్.
1: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు.
2: గాడ్ లిసన్స్ టు అవర్ ప్రేయర్స్.
1: కానీ కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు.
2: సమ్ ఫీల్ దట్ వీ మే బి బాదరింగ్ గాడ్ బై ప్రేయింగ్ ఫర్వెంట్లీ.
1: చాలా పొరపాటు.
2: యు ఆర్ మిస్టేక్.
1: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు.
2: గాడ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
1: భగవంతుడు ఏనాటి కూడా బాధపడడు.
2: గాడ్ నెవర్ సఫర్స్.
1: భక్తుని యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము.
2: దేర్ఫోర్ ద బ్లిస్ ఆఫ్ ద డివోటీ ఇస్ ద బ్లిస్ ఆఫ్ గాడ్.
1: కనుక నీ ఆనందమునకు నా ఆనందమునకు భేదమే మాత్రము లేదు.
2: దేర్ఫోర్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యువర్ బ్లిస్ అండ్ ద బ్లిస్ ఆఫ్ భగవాన్.
1: కానీ మీ ఆనందము అల్పమైనటువంటి వస్తువుల చేత ఆనందిస్తుంది.
2: But we are happy and blissful by having smaller things, the material objects.
1: నేను అణువైనటువంటి వస్తువుతో ఆనందిస్తుంటాను.
2: But Bhagavan feels happy by watching the blissful state of atomic power.
1: కనుక మీరు ఇచ్చేటువంటి అణు మాత్రమేనా నాకు అది ఘనంగా ఉంటుంటుంది.
2: యూ మే ఆఫర్ ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ ఇస్ మైటీ గ్రేట్ టు భగవాన్.
1: కానీ మీకు ఘనమైనటువంటిది లభించినప్పటికీ మీకు అంత ఆనందం ఉంటుండదు.
2: యూ మే గెట్ ఎ లాట్ బట్ యెట్ యు ఆర్ నాట్ హ్యాపీ.
1: నిజంగా గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం?
2: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ?
1: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైనటువంటి దారిని చూపినటువంటిది.
2: గురు పూర్ణిమ షోస్ యూ ఎ డివైన్ సీక్రెట్.
1: పూర్ణిమ అనగా పవిత్రమైనటువంటి యొక్క చంద్రుని యొక్క ప్రకాశము.
2: గురు పూర్ణిమ ఇస్ ది డే ఆఫ్ ఫుల్ మూన్ డే.
1: ఈ ఫుల్ మూన్ అనగా ఏమిటి? పరిపూర్ణమైనటువంటి మనస్సు యొక్క తత్వమే.
2: గురు పూర్ణిమ సిగ్నిఫైస్ ద టోటల్ మైండ్.
1: పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము ఎట్టి మచ్చలు లేకుండా పరిపూర్ణంగా కనిపిస్తుంటుంది.
2: ద టోటల్ మైండ్ షుడ్ బి స్పాట్లెస్ బ్లెమిష్లెస్ లైక్ ద ఫుల్ మూన్.
1: మనసులో ఏ విధమైనటువంటి కొంచెం పాటు ఉండేప్పటికి అది అంధకారంగా ఉంటుంది, కానీ ఆనందాన్ని అందించలేదు.
2: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ప్రేమతత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి యొక్క మానసిక తత్వాన్ని పెంచుకోండి.
2: Develop that attitude so as to make your mind shine.
1: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగడపటికి మీ ఎందున్నటువంటి యొక్క గంధం కూడాను మన్నమైపోతుండాలి.
2: We read many of the texts grantha but we lose the very essence gantha.
1: కించిత్ మనం చదివినప్పటికీ పెద్ద ఘనమైనటువంటి చదువులు చదివినట్టుగా భావిస్తున్నాం.
2: దో వీ హ్యావ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ గ్రేట్.
1: నీవు చదివిన చదువులని నువ్వు ఘనమైనటువంటివి కాదు.
2: All that you have learnt is not that great.
1: పరమాణువుల్లో అణువైనటువంటిది.
2: It is smallest, still small.
1: కనుక చదువులు ఎందు మనకు దైవత్వం కానరాడు.
2: So you cannot attain reach divinity.
1: ఘనమునందు భగవంతుడు మనకు కానరాడు.
2: You cannot see him.
1: పదవుల యందు మనకు భగవంతుడు కానరాడు.
2: నార్ బై ఆక్యుపైయింగ్ ఎగ్జాల్టెడ్
1: అధికారం నందు భగవంతుడు మనకు కానరాడు.
2: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎనీ అదర్ వే.
1: ప్రేమ యందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
2: ఇట్స్ ఓన్లీ ఇన్ లవ్ యు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: ఆ ప్రేమతత్వాన్ని కించిత్తుగా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులో నేను నీకు భగవంతుడు కనిపిస్తాను.
2: ఇఫ్ యు డెవలప్ అండ్ గ్రో లవ్ మోర్ అండ్ మోర్ యు కెన్ సీ గాడ్ ఇన్ ఎన్ ఆటమ్.
1: భక్తి అనగా కేవలము భగవంతుడిపైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
2: ద టోటల్ లవ్ టువర్డ్స్ గాడ్ ఇస్ డివోషన్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు గురు పూర్ణిమ.
2: టుడే ఇస్ గురు పూర్ణిమ.
1: నిజముగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి?
2: వాట్ షుడ్ వీ నో టుడే?
1: ముందు వెనుక క్రింద పైన అని సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే.
2: వీ షుడ్ నో దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, ఇన్ యూ.
1: ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ.
2: ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ.
1: కనుక నీ ఎందు ఉంటున్నాడు, నీ బయట ఉంటున్నాడు, నీ వేదికలా ఉంటున్నాడు.
2: సో గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
2: హూ ఆర్ యూ? యూ ఆర్ గాడ్.
1: అనుస్వరూపమైనటువంటి వాడు.
2: అండ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ అటమిక్ ఫామ్.
1: ఆ సత్యాన్ని మొట్టమొదట గుర్తించండి.
2: వీ షుడ్ నో దిస్ బేసిక్ ట్రూత్.
1: ఈ ప్రపంచంలో అనవసరంగా బిచ్చిపెట్టడానికి పోకండి.
2: డోంట్ బి ఎ బెగ్గర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
2: లెట్ అస్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాం.
2: వీ షుడ్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
2: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అది ఏ నిజమైనటువంటి ఒక సాధన.
2: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
2: వై షుడ్ యూ అండర్టేక్ ఈ
1: డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం కోసమని.
2: In order to discharge your duty properly.
1: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
2: What sort of duty it is?
1: ఇప్పుడు నీవు ఆఫీస్ లో పనిచేస్తున్నావు.
2: You work in office for instance.
1: ఆఫీస్ లో పనిచేస్తుంటే ఆఫీసుకు సంబంధించిన విషయాలు నువ్వు ఆఫీస్ లోనే పెట్టుకోవాలి.
2: You should think of all the matters relating to your office there.
1: ఆఫీసులో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
2: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ వైల్ సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్.
1: ఇంటికి వచ్చావు,
2: యూ రిటర్న్ హోమ్,
1: నీ ఫ్యామిలీలో ఉంచినప్పుడు నీ భార్య బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
2: వైల్ యూఆర్ విత్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ యువర్ వైఫ్.
1: అందులో ఆఫీసును తీసుకుని రావద్దు.
2: డోంట్ బ్రింగ్ హియర్ ద
1: ఆఫీస్. చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
2: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెంట్.
1: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే,
2: జస్ట్ డ్రాప్ ఇట్ దేర్.
1: హౌస్ వర్క్ హౌస్ కే.
2: అండ్ యూ షుడ్ లిమిట్ యువర్ ఫ్యామిలీ.
1: బిజినెస్ వర్క్ బిజినెస్ కే.
2: బిజినెస్
1: ఆధ్యాత్మిక వర్క్ ఆధ్యాత్మికానికి.
2: అండ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్
1: అన్ని మిక్స్ చేయడం చేత మనము అనేక బాధలకు గురి అవుతున్నాము.
2: బికాస్ వీ మిక్స్ థింగ్స్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ అండ్ సఫర్.
1: కనుక మన మందు మాలిన్యం పెరిగిపోవడానికి కారణమేమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
1: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
2: ద హోల్ హార్ట్ ఇస్ పొల్యూటెడ్
1: అని చెప్పాను.
2: భగవాన్ సెడ్ ద అదర్ డే,
1: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
2: కంస ఇస్ హైలీ పవర్ఫుల్.
1: కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
2: దుర్యోధన, దుశ్శాసన
1: ఉన్నటి వరకు జీవించినటువంటి వారు.
2: అండ్ దే ఆర్ నోన్ టుడే, ఈవెన్ టుడే.
1: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
2: హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు
1: వాళ్ళు చాలా సైంటిస్ట్.
2: దే ఆర్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
1: హిరణ్యకశిపుడు చంద్రమండలం పోవటం కాకుండా సూర్యమండలానికి కూడా వెళ్ళాడు.
2: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ మూన్, హీ వెంట్ టు సన్ ఆల్సో.
1: సూర్యమండలమే కాదు, నక్షత్ర మండలాన్ని కూడా చేరాడు.
2: హీ రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
1: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికి భూమి తిరిగింది.
2: When once he touched the star Dhruva, the whole earth started moving.
1: Danto maranam chendadu.
2: That ended his life.
1: Entati goppa scientist ainappudikini,
2: any great scientist,
1: yedi enta varaku cheyallo anta variki cheyali kani daniki miti viri pote prabhandam kalugutundi.
2: Has to work and do under certain limitations.
1: Kanuka antinte goppa varanta kudanu daivatvanni pondalaniki enta prayatnam chesaru.
2: Such great people made all attempts to attain divinity.
1: Manamu alpulamainappudikini adhikamainatuvanti bhavanni pettukovali.
2: We may be small, but we should have big feelings.
1: Vishalamaina hrudayanni penchukovali.
2: We should be broad minded.
1: Ee vishalamaina hrudayam lopala vishalamaina daivatvam nindi untadi.
2: In this broad mindedness we can experience divinity.
1: Kabatti manishiki maranam undi kani manasuku maranam ledu.
2: Man has death but not the mind.
1: మనసుకు మరణమే లేదు.
2: మైండ్ ఈస్ డెత్ లెస్.
1: మనిషి మరణించిన ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి.
2: దేర్ఫోర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్, ది రిజల్ట్స్ ఆఫ్ ది యాక్షన్స్ ఆర్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్.
1: ఎన్ని జన్మముల యొక్క సంస్కారంలో,
2: ఆల్ దట్ ఇస్ ది పాస్ట్ ఆఫ్ సెవెరల్
1: ఎన్ని కర్మల యొక్క సంస్కారంలో,
2: అండ్ ది రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్
1: ఈ మనసు పైన ప్రింట్ అయి ఉంటుంటాయి.
2: ఆర్ ఆల్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్.
1: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
2: నన్ కెన్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
1: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు.
2: వి షుడ్ నాట్ థింక్ దట్ దిస్ ది ఎండ్ ఆఫ్ ది మైండ్ విత్ దిస్
1: లైఫ్. ఎన్ని జన్మలకైనా గానీ మనసే దైవము.
2: రిపీటెడ్ లైవ్స్ విల్ టెల్ అస్ దట్
1: ఈ మనసు పరమాణువులతో కూడినటువంటిది. మనసు,
2: ద మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
1: ఈ పరమాణువుతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు.
2: అండ్ వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ చీప్ ఆర్ లో ఆర్ నెగ్లెక్ట్.
1: అనేక మంది బాధలను భరించుకొని లేక
2: many people could not bear suffering.
1: ప్రాణాన్ని తీసుకుంటుంటారు.
2: They commit suicide.
1: ఈ మనసు ఉంటేనే ఇంత బాధలు కదా, ఈ మనసును మరణించుదాం.
2: Many people feel that it is the mind responsible for all the suffering and so
1: they
2: want to end
1: their lives.
2: But it is the worst of the sins.
1: నువ్వు మనసును కాదు మరణింపచేసేది.
2: It is not the mind that's going.
1: నీ దైవత్వాన్ని నీవు ఆ విధంగా భావిస్తున్నావు.
2: And you have that idea of God.
1: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రం మనం సంకల్పంలే రాకూడదు.
2: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్.
1: ఆత్మనే దైవము.
2: అండ్ సెల్ఫ్ ఇస్ గాడ్.
1: దైవమే ఆత్మ.
2: అండ్ గాడ్ ఇస్ ఆత్మ.
1: ఇందుకన్నాడు అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాద్.
2: ప్రహ్లాద్ సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
2: సో లాంగ్ వేర్ అలైవ్ we may have number of difficulties, we should resist.
1: సావు పుట్టుకోలేనట్టు శాశ్వతుండు.
2: God is eternal, who has neither beginning.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
2: And is quite eternal, has no birth.
1: తాను చావక పుట్టక చంపబడక.
2: He cannot be killed nor would kill.
1: సర్వత్రం తానే అయ్యుండు.
2: And is all pervasive.
1: సర్వత్రా జీవించినటువంటి వాడే భగవంతుడు.
2: And is eternal and immortal.
1: కనుక దైవత్వానికి ఏ విధమైనటువంటి యొక్క జన్మ మరణాలు ఉన్నదని భావించకూడదు.
2: God has neither birth nor death.
1: కనుక ప్రతి మానవుని కూడాను నేను దైవమని, నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అని ధైర్యంతో జీవించాలి.
2: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
1: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి.
2: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ లెట్ మై లవ్ బి సరెండర్ డెడికేటెడ్ టు గాడ్.
1: ఒకానొక సమయం లోపల షిర్డీ లోపల,
2: at one time in Shirdi,
1: Lakshmibai dinam rottilu chesukoni vachetvantidi.
2: Lakshmibai used to prepare rotis for Baba.
1: Kani oka naadu Patel anetunte vayani vachadu.
2: One day Patel came.
1: Vachi tan chaala srimantude.
2: He was a rich man.
1: Kani jobi ninduku notlu pettukunnadu.
2: He had currency notes in his pocket.
1: Baba chuchadu.
2: Baba noticed it.
1: Chuchi ఒక దగ్గర ఉన్నటువంటి మనిషిని పిలిచాడు.
2: హి కాల్డ్ ఎ డివోటీ క్లోజ్ బై.
1: బాబాకి ఎప్పుడు కూడా శ్యామ్ అనేటువంటి వాడు దగ్గరగా ఉండేటువంటి వాడు.
2: దేర్ ఇస్ వన్ డివోటీ బై నేమ్ శ్యామ్, వెరీ క్లోజ్ టు భగవాన్.
1: శ్యామ్ ఓ ఊర్లో పోయి ఆ పటేల్ దగ్గర పోయి నాకు 5 రూపాయలు కావాలి తీసుకుంటా అన్నాడు.
2: హి సెడ్ శ్యామ్ గో టు దట్ రిచ్ మ్యాన్ అండ్ బ్రింగ్ 5 రూపీస్.
1: పోయాడు. ఆ శ్యామ్ లేడు, తలుపు వేశాడు.
2: And he noticed the residence of Shyam locked.
1: Pari ungugana daggara poi inkoka patel nadigavannadu.
2: And Baba wanted him to go to some other man.
1: Ee vidhanga pampistu ustunte ekkada evar leyarani cheppani jawab teeskoni vacharu.
2: As this man was asked to go to different people, he could not get money wanted by him.
1: Kani
2: but
1: jobi nunduku notlu pettukunnatunte patel akkade unnadu.
2: But there is Patel there sitting with the currency.
1: Swami meeku emane kavala idu teeskondi ani cheppetundi tyagame raledu.
2: He had no spirit of sacrifice. Baba, you want money, here is his currency.
1: Appudu Shyam cheppadu.
2: Then Shyam said,
1: Shyam, nee jeevithamlo jeevitham undinanta varaku naa venta untavu nijame.
2: Shyam, you will be with me so long you are alive.
1: Eppatiki kuda nu ilanti pisnara tattvam nee nundi raakudadu.
2: You should not be miserly.
1: Lobithanam. లోబితనం.
2: యూ షుడ్ నెవర్ బి మైజర్లీ ఎనీ టైం.
1: నేను 5 రూపాయలు అడుగుతూ వచ్చాను.
2: యాజ్ దిస్ మ్యాన్ వాజ్ ఆస్క్డ్ టు గో టు డిఫరెంట్ పీపుల్, హీ కుడ్ నాట్ గెట్ మనీ వాంటెడ్ బై హిమ్.
1: కానీ
2: బట్
1: జోబి నుండి నోట్లు పెట్టుకున్నటువంటి పటేల్ అక్కడ

0: యూ షుడ్ నాట్ బి మైజర్
1: లోభితనము లోభితనం
0: యూ షుడ్ నాట్ బి మైజర్ ఎనీ టైం
1: నేను 5 రూపాయలు అడుగుతుంటే దీని స్వామి ఏం కావాలేమో తీసుకుని నేను చెప్పకూడదా
0: When I say 5 rupees are needed, can't you offer it?
1: చాలా మందికి ధనమే దైవము.
0: Many people consider money as God.
1: రాజకీయమే దైవము.
0: Politics God.
1: పార్టీసే దైవము.
0: Our political party.
1: ప్రభుత్వమే దైవము.
0: And they consider everything.
1: ఇలాంటి భ్రాంతులు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట యమలోకానికి కూడా ఇవే వస్తాయి.
0: Such people will have all these that follow them even after their death
1: yemti meer sadhinchetvantidi
0: what is that you achieve
1: endukosam meer pratikaru
0: why what for is
1: ee bratukanta kodana ee vidhanga vyartham cheskotanika
0: why should you waste your life
1: manavudanni peru pettukoni
0: and been born a human being
1: ee malinyamto jeevithanni galputanika
0: why should you lead a polluted life what a shame it is
1: evarikaina paropakaram cheyi
0: help others
1: ఎవరికైనా మంచి పని చేయి
0: డూ గుడ్ టు అదర్స్
1: మనం చేసి ప్రయోజనం ఏమిటి
0: అండ్ దెన్ వాట్ ఫర్ ది రెస్ట్
1: ఈ విధంగా కూడా ఈనాడు ప్రపంచంలో అంతా కూడాను మీరు ఏమనుకోకండి
0: డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ ఈస్ సెడ్
1: ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇంత మాలిన్యంగా కావడానికి మారడానికి ఏది కారణం
0: వాట్ ఈస్ థింగ్ దట్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్
1: రాజకీయాలే దీనికెంత మూలకారణం
0: పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్
1: ప్రతి చిన్న పిల్లవాడి యొక్క మనసు కూడా మాలిన్యమైపోతుంది
0: అండ్ ద మైండ్స్ ఆర్ పొల్యూటెడ్ బై పాలిటిక్స్
1: ఇంట్లో భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలు తీసుకుని వస్తుంటారు
0: అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ హోమ్ ఆల్సో హ్యావ్ పాలిటిక్స్
1: అక్కడ కూడా జగడాలే
0: దే ఆల్సో దే హ్యావ్ కాన్ఫ్లిక్ట్
1: ఎక్కడ చూసినా కానీ ఈ మాలిన్యం అనేటువంటి వ్యాపించిపోయింది
0: ద పొల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ పొల్యూటింగ్ ఎవ్రీ ప్లేస్
1: పూర్వం స్వతంత్రం రాకమనపు ఇంత బాధలు ఉండేటువంటివి కాదు
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇండిపెండెంట్ ఇండియా ఎర్లియర్ డిడ్ హావ్ సచ్ సఫరింగ్
1: స్వతంత్రం వచ్చిన తర్వాత
0: ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్
1: పూర్వం అంతా కూడా ఏదో తెల్లవారు నల్లవారిని కొట్టుతూ వచ్చారు
0: ఎర్లియర్ దేర్ వాస్ ఫైట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ది బ్లాక్స్
1: కానీ ఈనాడు నల్లవారు నల్లవారిని కొడుతున్నారు
0: అండ్ టుడే ది బ్లాక్స్ ఫైట్ విత్ ద అదర్ బ్లాక్స్
1: కాబట్టి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది ఇది కాదు మనం ఆశించవలసింది
0: ఇట్స్ నాట్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్
1: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us
1: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి
0: వి షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్
1: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశిస్తే మనం కూడా దుర్మార్గులు అయిపోతాం
0: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వి టర్న్ క్రూయల్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీరు ప్రేమ స్వరూపులు
0: యు ఆర్ పర్సనిఫికేషన్
1: మీ ప్రేమనే పెంచుకోండి
0: అండ్ నో యువర్ నేచర్
1: ప్రేమ చేతనే బ్రతకండి
0: lead your life
1: in love మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి
0: end your lives in love
1: అది నిజమైనటువంటి ఒక జీవితము
0: దాట్ ఈస్ ట్రూ లైఫ్
1: ఉపనిషత్తులందరికీ ఈ పవిత్రమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు
0: దాట్ ఈస్ ద వాల్యూ అటాచ్డ్ టు హ్యూమన్ లైఫ్ బై ఉపనిషత్స్
1: మానవ
0: ఓ మ్యాన్
1: గౌరవించవలసినటువంటి వాడు
0: యు హావ్ టు బి రెస్పెక్టెడ్
1: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు
0: యు హావ్ టు బి లవ్డ్
1: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు
0: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హావ్ టు బి వెల్కమ్
1: చైనా లోపల మీకు తెలిసినో లేదో
0: యు నో ఆర్ నాట్ ఇన్ చైనా
1: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు
0: ఎవ్రీవన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్
1: స్వామి మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి 12 గంటల వరకు మా కష్టాన్ని ప్రసాదించు
0: దే ఆల్ ప్రే స్వామి ఫ్రమ్ డాన్ టు డస్క్ ప్లీజ్ గ్రాంట్ అస్ డిఫికల్టీ
1: ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము మరొక దాంట్లో మనకు చిక్కదు
0: ది హ్యాపీనెస్ దట్ వీ గెట్ అవుట్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ నాట్ నోటీస్ ఎనీవేర్ ఎల్స్
1: మేము సుఖపడాలని అనేక రకమైనటువంటి సౌభాగ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటాం
0: ఇన్ ఫ్యాక్ట్ వీ స్ట్రగుల్ హార్డ్ టు బి హ్యాపీ టు హ్యావ్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్
1: సుఖంలో ఈ విధమైనటువంటి సుఖం లేదు
0: దేర్ ఇస్ నో ట్రేస్
1: ఆఫ్ సుఖం లభ్యతే సుఖం అన్నారు
0: యు డోంట్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్
1: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది
0: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీ
1: నిజంగా చాలా మంది వస్తుంటారు స్వామి నాకు దుఃఖంగా ఉంది నాకు బాధగా ఉంది నాకు కష్టంగా ఉంది అని అంటుంటారు నాకు నవ్వు వస్తుంది
0: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ అండ్ దే సే స్వామి వీఆర్ సఫరింగ్ వీ హావ్ డిఫికల్టీస్ వీఆర్ బాదరింగ్
1: ఆ సఫరింగ్ ఆ యొక్క బాధలు ఆ కష్టములు నాకు రాకూడదు చూడాలి నేను దాన్ని చూడాలనుకుంటాను
0: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్ వాట్ ట్రబుల్స్ ఆర్
1: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు
0: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్ హిమ్
1: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధను చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటాను
0: బట్ భగవాన్ టెల్స్ యూ దట్ యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై యువర్ సఫరింగ్
1: ఆ బాధలు మాత్రం నాకు ఏమాత్రము రాదు
0: అండ్ సచ్ సఫరింగ్ విల్ నాట్ బి ఎనీవేర్ ఇన్ ద విసినిటీ
1: దుఃఖములకు ఏమాత్రము అవకాశం ఇవ్వను
0: భగవాన్ విల్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ
1: 77 ఇయర్స్ అయిపోయింది
0: భగవాన్ కంప్లీటెడ్ 77
1: ఒక క్షణమైనా కూడా నువ్వు నేను దుఃఖపడినటువంటిది లేదు
0: భగవాన్ నెవర్ సఫర్డ్ హి వాస్ నెవర్ సాడ్
1: మానవుడు ఆనందమయుడు
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
1: ఆనంద పిపాసి
0: మ్యాన్ ఇస్ బ్లెస్డ్
1: ఆనందమే అతని హృదయము
0: అండ్ బ్లెస్ ఇస్ యువర్
1: ఆనందం అనే హృదయాన్ని పెట్టుకుని ఎందుకు దుఃఖ

0: పెట్టాం.
1: బ్లిస్ బీయింగ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లైఫ్, ఐ షుడ్ యు గ్రీవ్?
0: కానీ హృదయం ఆనందమయమైనటువంటిదని వాళ్ళు అర్థం చేసుకుని లేకపోవటం చేత దుఃఖపడుతున్నారు.
1: వి డు నాట్ నో దట్ వి ఆర్ వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ బ్లిస్ అండ్ వి సఫర్.
0: కొన్ని కొన్ని సంబంధాలు కలుస్తుంటాయి, పోతుంటాయి.
1: సమ్ కనెక్షన్స్ రిలేషన్స్ కమ్ అండ్ గో.
0: ఇవన్నీ కమ్స్ అండ్ గోస్,
1: దే ఆల్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ కమ్స్ అండ్ గ్రోస్, పోనటువంటిది మన ప్రేమతత్వం ఒకటే.
1: బట్ దట్ విచ్ కమ్స్ అండ్ గ్రోస్ ఇస్ లవ్.
0: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
1: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్
0: సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్ డే
0: మీరు సుఖంగా ఉండండి.
1: డోంట్
0: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
1: And do not think of too much of the world.
0: ఈనాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
1: And today what's your position? You are not happy, your neighbors are not happy.
0: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
1: We should not hurt anybody.
0: కష్టం వచ్చినా కానీ ఇవి కదిలిపోయే మేఘాలని భావించు.
1: Difficulties do come, consider them as passing clouds.
0: ఏదో బిడ్డలో కొడుకులో తల్లులో తండ్రులో ఏదో సంబంధాలు బాంధవ్యాలంతా ఉంటాయి.
1: We have got the family blood relationships.
0: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి.
1: We have many difficulties and losses in the family
0: life. కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: But they are like passing clouds.
0: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యం.
1: And as if you look at the sky, you find the vast.
0: కానీ ఆకాశం అంతా మేఘములే.
1: But it is full of clouds.
0: మేఘములు లేకుండా ఉండేటువంటి స్కౌల్ ఎక్కడైనా ఉందా?
1: Do you find the absence of clouds any time?
0: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
1: Our very heart is the space.
0: ఇందులో మన థాట్స్, మన భావములే ఒక క్లౌడ్స్.
1: All our thoughts and feelings are clouds.
0: అనగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
1: When the cloud of attachment sets in, everything will be dark.
0: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఇట్ ఈస్ ఓన్లీ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్.
0: మనకు మనం భావించుకునేటువంటిది కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్ బట్ నాట్ ఎ రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కష్టములు వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తుంది. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
1: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ దే డూ కమ్, బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివాజీ తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
1: హి టాట్ హిస్ మినిస్టర్ వన్ మెయిన్ ప్రిన్సిపల్, రిమెంబర్.
0: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
1: The body has to be maintained so long we're alive.
0: ఈ పోతాని ఎవ్వరు గౌరవించరు.
1: The moment life is lost, nobody would respect.
0: దుర్యోధనుడు కూడా అదే చెప్పాడు.
1: The same thing was stated by Duryodhana.
0: కట్టగడపటికి తాను చెప్పాడు.
1: He said at the end,
0: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
1: You respected me so long, I'm alive in this body.
0: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెడితేనే,
1: the moment I leave this body tomorrow,
0: కుక్కలు కక్కలు కాకులు కూర్చున్నటువంటి యొక్క తలపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
1: అండ్ ది బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
0: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
1: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
0: ఇవన్నీ జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
1: అండ్ థింగ్స్ డూ హ్యాపన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
0: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: బట్ వీ షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
0: ఈ విధంగా ఉండినప్పుడే
1: వెన్ వీ లీడ్ ద లైఫ్
0: జీవితము అనుభవించిన వారం అవుతాం.
1: వీ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
0: ఇప్పుడంత లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
1: వి ఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లౌకికమైన జీవితము అవసరమే.
1: ద వరల్డ్లీ లైఫ్ ఇస్
0: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
1: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వి ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
0: ఇది వస్తుంటాయి, పోతుంటాయి.
1: ద వరల్డ్లీ లైఫ్ కమ్స్ అండ్ గోస్.
0: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక దీనికోసం మనం ఏమాత్రము వరీ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాస్ట్.
0: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
1: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మానవుడు ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
0: ఆనందమే అతని సొత్తు.
1: అండ్ ఇట్ బ్లిస్ ఈస్ హిస్ ప్రాపర్టీ.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం ఆనందం ఆనందం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ మ్యాన్ షుడ్ బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
1: So he wants to be
0: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: అండ్ హి ఎక్స్‌పీరియన్సెస్
0: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
1: అండ్ హి ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లిస్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనటువంటిగా పెట్టుకోవాలి.
1: టుడే బీయింగ్ గురు పూర్ణిమ, ద ఫుల్ మూన్ సింబలైజ్ స్టాండ్స్ ఫార్ ఎ ప్యూర్ హార్ట్.
0: నిర్మలమైనటువంటిగా పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్ అండ్ స్ట్రెంగ్.
0: కొన్ని వస్తుంటాయి కానీ దాన్ని నెట్టివేయాలి.
1: జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ దట్ కమ్ అండ్ పాస్.
0: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
1: వి ఆల్సో ఫైండ్ మస్కిటోస్ ఇన్ ఫ్రంట్.
0: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
1: జస్ట్ యూ జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్.
0: అదే విధంగానే మనకేదైనా దుఃఖాలు విచారంలో వచ్చేస్తే దాన్ని నెట్టివేయాలి.
1: సిమిలర్లీ ఇఫ్ దర్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డోంట్ బి మైండ్ఫుల్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రం కృంగకుండా,
1: we should not be a victim to difficulty,
0: aanandamunaku pongakunda,
1: and we should not be elated by praise.
0: Pongalatvanti oka jeevitvanni meer pondalani prayatnam cheyandi.
1: We should reach the state of divinity which is beyond the pleasure and the pain.
0: Vahe guru, vahe guru, vahe guru ji.

0: వాహే గురు, వాహే గురు, వాహే గురు. ఒక్కడే వాహే గురు.
1: ఓన్లీ వన్ గురు.
0: ఇద్దరు కాదు.
1: నాట్ టు.
0: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
1: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.
0: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్యం అనుసరించేటువంటిది.
1: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
0: కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ గురు ఇస్ బ్రహ్మ ద క్రియేటర్, గురు ఇస్ విష్ణు ద సస్టైనర్, గురు ఇస్ శివ ద డిస్ట్రాయర్.
0: కాబట్టి నీవే బ్రహ్మవు,
1: యువర్ బ్రహ్మ క్రియేటర్.
0: నీవే విష్ణువు,
1: యువర్ విష్ణు.
0: నీవే శివుడవు,
1: యువర్ శివ.
0: నీవే గురు,
1: అండ్ యువర్ గురు.
0: కనుక నే గురువు అంటే ప్రత్యేకంగా కాదు.
1: గురు ఇస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: సర్వము నీవేగా ఉన్నావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ యువర్ సెల్ఫ్.
0: కనుక ముఖ్యంగా నీ గురిని నీవు దాటుకోకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు డు నాట్ లూజ్ యువర్ గురి ఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ గురు ద ప్రిసెప్టర్.
0: ఈ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎప్పటికీ స్థిరంగా పెట్టుకోవాలి.
1: కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ స్టడీ.
0: అది ఏ ముఖ్యమైనటువంటిది. విద్యార్థులకు కానీ, గృహస్థులకు కానీ, వానప్రస్థులకు కానీ, సన్యాసులకు కానీ, అందరికి కూడా ఒకటే ముఖ్యము.
1: ఎదర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఆర్ హౌస్ హోల్డర్స్ ఆర్ సెలబెట్స్ ఆర్ రెనన్షియన్స్,
0: అందరికీ ఒక విధమైనటువంటి లక్ష్యం ఒక్కటే.
1: All should have one common goal.
0: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపల ఉన్నటువంటి ఆ హోహం, సోహం, సోహం, దాన్ని మీరు స్మరిస్తుండండి. అదే మీ గురు.
1: థింక్ ఆఫ్ ఇట్, కాన్సన్ట్రేట్, హ్యావ్ గురి ఆన్ దట్ సోహం ప్రిన్సిపల్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి. ఐఎమ్ గాడ్.
0: నేనే బ్రహ్మను.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: తప్పేమి లేదు.
1: నథింగ్ రాంగ్.
0: అహంకారం అనుకుంటారేమో, చాలా పొరపాటు.
1: యు మే థింక్ ఇట్స్ ఈగో. నో.
0: నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్
0: నేనే దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ.
0: తప్పేమీ లేదు.
1: నథింగ్ రాంగ్.
0: ఇది అహంకారమే కాదు.
1: ఇట్స్ నాట్ ఈగో.
0: నిజమైన రైట్.
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ దట్.
0: ఈ రైట్ లోపల పెట్టుకుని ఊరికి బయటెట్టి మాత్రం నేను మానవుడు, నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
1: విత్ ద రైట్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సింప్లీ ఏ హ్యూమన్.
0: కనుక మీరందరూ కూడాను దైవ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: కానీ మీరు దైవ స్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
1: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యువర్ డివైన్ బికమ్ డివైన్.
0: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ మిస్టేక్.
0: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ వాయిస్.
0: దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
1: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివినిటీ.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ divine.
0: మీరు చేసే పనులు మంచివే చేయండి.
1: దట్ ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి ప్యూర్.
0: మీ మాటలంతా మంచివే చెప్పండి.
1: దట్ ఆల్ యువర్ వర్డ్స్ షుడ్ బి గుడ్.
0: మీ దృష్టి అంతా మంచిదే చూడండి.
1: ఆల్ యువర్ లుక్ షుడ్ బి గుడ్.
0: ఇదే కావాల్సినది.
1: దట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి వి షుడ్ హావ్ గుడ్ లుక్.
0: దృష్టిని మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: వి షుడ్ నాట్ హావ్ బ్యాడ్ లుక్.
0: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వి షుడ్ యూస్ గుడ్ వర్డ్స్.
0: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
1: అండ్ వి షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: మంచి జీవితం అంటే ఏమిటి? అందరికీ ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
1: దట్ యు షుడ్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడి.
0: ఐడియల్ బాయ్ గా తయారు కావాలి.
1: యు షుడ్ బి ఎన్ ఐడియల్ బాయ్.
0: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
1: యు షుడ్ బి ఐడియల్ మ్యాన్.
0: అదే మనం నేర్చుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వి హావ్ టు లెర్న్ టుడే.
0: ఎన్ని పూజలు, ఎన్ని చేసినా ప్రయోజనం లేదు.
1: ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
0: ఇంతమంది ఇంత పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
1: You have been worshipping God and you have been visiting.
0: కాని ఏ మార్పు వచ్చింది మీలో?
1: What change is there in you?
0: చాలా పొరపాటు.
1: And it's a big mistake.
0: వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు.
1: You come here and visit and go.
0: వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this?
0: అలాంటి వాళ్ళు రానక్కర్లేదు.
1: Better such people don't come here.
0: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
1: You can remain where you are and do spiritual practice.
0: వచ్చి పోతివా, నీ మంచి భావాలు తెచ్చుకో.
1: The moment you visit and go,
0: పవిత్రమైన భావాలను పెంచుకో.
1: Your sacred thoughts.
0: నీవు మాధవునిగా మారు.
1: You just transform yourself and you
0: మార్పు.
1: And then you should change.
0: అహం బ్రహ్మాస్మి అనేటువంటి వేదవాక్కు సత్యాన్ని నీవు నిలబెట్టు.
1: And uphold that spiritual dictum that you are God.
0: ప్రాకృతమైనటువంటి వస్తువుల యొక్క భావాన్ని మర్చిపో.
1: Give up this materialistic tendency.
0: ఇవంతా లౌకికమైనటువంటివి.
1: That's all worldly feeling.
0: సాధ్యమైనంత వరకు దీన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయి.
1: Try to forget this worldly feeling and worldly thought.
0: ఏదో నీవు ఉన్నంత వరకు ఈ జ్ఞాపకం పెట్టుకుంటావు, దీన్ని చచ్చిపోతే ఏం చేస్తావు?
1: You may have to remember so long you are in this body. Later what will happen?
0: ఏమీ మనకు వెంట రాదు.
1: Nothing will follow you later.
0: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోము.
1: యూ కెనాట్ క్యారీ విత్ ద డస్ట్ యాజ్ యూ గో లీవ్ దిస్ వరల్డ్.
0: తీసుకుని పోయేది ఏమిటి?
1: వాట్ దట్ యూ గో.
0: కనుకనే మనం తీసుకుని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
1: యూ క్యారీ విత్ యూ ద ఐడియల్ క్వాలిటీస్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ టీచర్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
0: కనుక అందరినీ గాడ్ గానే తీసుకుని,
1: కన్సిడర్ ఎవ్రీ వన్ డివైన్.
0: డాగ్ ను కూడా గాడ్ గానే తీసుకో.
1: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
0: ఎందుకంటే ఇది డాగ్, ఈ వైపు నుంచి పోతుంది డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్ దిస్ సైడ్, డిఓజీ
0: ఈ వైపు నుంచి ప్రయాణం చేయి, గాడ్ గా తయారవుతాయి.
1: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, జిఓడి గాడ్.
0: కనుక మీరు డాగ్ ను కూడా గాడుగా తీసుకోండి.
1: కన్సిడర్
0: ఏ ప్రాణి కూడా మనం ప్రత్యేకమైనటువంటి ఒక జీవితగా భావించకూడదు.
1: నథింగ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ యూ. Everything is divine.
0: Kanuka sarvatra undinatvanti daivatvanni manam visvasinchandi.
1: It is the divinity which is so vast and infinite. Have faith in it.
0: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్, దేశం
0: కూడా సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
1: దట్ ఇస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ యువర్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
0: దేశమంతా కూడా ఎంతయో కలకలలాడుతుంది, కిలికలు నవ్వుతుంది.
1: ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్ అండ్ వుడ్ బి హ్యాపీ.
0: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
1: వాట్ యూ హ్యావ్ టు లెర్న్ టుడే ఈజ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి.

Shiva Hara Hara Shiva.

0: The one law that holds the key to the wonders and mysteries of this universe is the law of karma. In his Guru Purnima discourse on the 21st of July 2005, Bhagwan Baba tells us how no one is immune from the cycle of cause and consequence, and why we must live pure and noble lives.
1: కట్టడయైనట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు. కాళ్ళు మీదుగా గట్టిన ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే మానవ.
2: Who can estimate the consequences of the true action in life and the destiny that awaits? It is something like the bat that is hanging to the branches of the tree with its body turned upside down.
1: ప్రపంచమున రెక్కలు గల పక్షి ప్రతి ఒక్క చూడను ఆకాశం నందు సంచరిస్తూ ఉంటుంది.
2: In this world, you find birds flying high across the sky.
1: కాని రెక్కలు గల ఈ గబ్బిడము సంచరిస్తుంది కాని తన స్వస్థానము చెట్టు కొమ్మ. ఆ చెట్టు కొమ్మలకు కాళ్ళు తగిలించి తాను తల క్రిందికి పెట్టుకుని తన జీవితం గడుపుతుంది.
2: The bat, although it has got the wings, will not fly. But it hold on to the tree with its feet and with the head turned down.
1: ఇది చేరిన కర్మం కాదా?
2: Is it not the fate of the destiny?
1: ఎవరైనా చెప్పినను లోకములో ఇన్ని రకములైనటువంటి ఒక చర్యలు జరుగుతూ ఉండేటప్పటికీ ఎవరి కర్మ వారిని అనుభవించాలి.
2: Though we find varied actions of diversity in this world, each one has to face the consequences of one's own action.
1: ఇది లోక సహజం.
2: This is quite natural in this world.
1: విద్యార్థులారా,
2: students,
1: విద్యార్థినీయులారా,
2: boys and girls,
1: ప్రపంచమునందు ఎవరెవరు ఎన్నెన్ని చేసినప్పటికీ వారు చేసింది మాత్రము తప్పింది కాదు.
2: In this world, one might act in one's own way, but they cannot escape destiny or the results of one's own action.
1: ఎన్ని చేసినను, ఎన్ని చూసినను, ఎన్ని చెప్పినను, తాను చేసేటువంటి యొక్క పని చాలా ప్రధానమైనటువంటిది.
2: Whatever that is said, whatever that is seen, whatever that declared and thought over, one cannot run away from this results of his action.
1: Aithe mahaneeru chesinatundi mahaneeruku, paamaru chesinatundi paamaruku, daukam chesinatundi daukamuku, dani results tappaga vastuntadi.
2: Be that a saint or an ignorant innocent one, worldly otherwise, one cannot escape the results of one's own action.
1: కనుక మనం చేసినది తప్పించుకోవచ్చును అని ఎవరికి యుక్తి ఉండకూడదు.
2: Therefore one should never entertain the thought that he can run away from the results of his action.
1: నీవు ఎక్కడికి వెళ్ళినను ఆ కర్మ యొక్క రిజల్ట్స్ నీ వెంట మేఘములు అనేది వెంటాడుతుంటాయి.
2: The results of your action will follow you like your own shadow wherever you go.
1: కనుక మనం చేసినటువంటి మంచి చెడ్డలు రెండు కూడాను మన మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
2: Therefore we have to keep in view always installed in the altar of our mind the good and the bad deeds that we have done.
1: అయితే ఇది ఎవరికి చెప్పి వచ్చేటువంటిది కాదు.
2: This has not dawned with any prior announcement.
1: వెంటనే తన నీడ వలె తన వెంటాడుతుంటుంది.
2: It follows you like your own shadow.
1: దీనిని తప్పించుకోవటం ఎవరికి వ్యసం కాదు.
2: యు కెనాట్ రన్ అవే నార్ ఎస్కేప్.
1: అయితే కొన్ని దైవానుగ్రహం చేత తప్పించుకోవచ్చు.
2: హౌఎవర్ గాడ్స్ గ్రేస్ విల్ గివ్ యూ ఏ వే అవుట్ ఆఫ్ దిస్.
1: గాడ్స్ గ్రేస్. కనుక మానవుడు ఎంతకాలం బ్రతికినప్పటికీ, ఎంతకాలం సంచరించినప్పటికీ, ఎంత గొప్పవాడైనప్పటికీ తాను చేసినటువంటిది మాత్రము వెంటాడుతూ ఉంటాడు.
2: Therefore, one may live long. They may be great people of all achievement and accomplishment, but they have to bear in their mind that they have to face the results of their actions.
1: వెంటనే వచ్చి తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటారు.
2: And the result, the consequence of one's own action, goes on repeating, let that be done, let that be faced.
1: కాని దీనిని లక్ష్యం చేయకుండా మానవులు సంచరిస్తుంటారు.
2: Man is not mindful of this divine law, natural law, and he moves about.
1: Kanuka ee gabbiramulu inni rakam lainatundi jathalu ayinappatikini sancharistu untai.
2: Bats move like that though they have all the faculties.
1: Daniki oka illu vaakili anetundi ledu.
2: They don't have any permanent abode or place of dwelling.
1: Inaadu ikkada rep akkada inko unnaadu ikkada ee vidhanga స్థానాన్ని మారుస్తూ ఉంటారు.
2: బ్యాట్స్ గో ఆన్ షిఫ్టింగ్ దేర్ ప్లేసెస్ ఆఫ్ లైఫ్ లివింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దాట్ ప్లేస్ హిదర్ అండ్ థిదర్.
1: తిన్నది నోటి నుంచి.
2: అండ్ ఇట్ జస్ట్ పార్టేక్స్ ఫుడ్ లైక్ ఎనీ వన్ త్రూ మౌత్.
1: కానీ అనుభవించినది నోటి నుంచి.
2: అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ద సేమ్.
1: ఇది మంచి చెడ్డ రెండు కూడాను దానికి తెలిసి కూడాను దాన్ని వదలటం లేదు.
2: Though it knows what is good and bad, it is not able to give up its own nature.
1: Kanuka manavuni yokka karmalu kudanu ittivi.
2: Human actions are also of same kind.
1: Itti gabbiramulu yokka jeevithamu evarichaaru.
2: Who gave this life of a bat?
1: Gabbiramulu taamu chesinatvanti yokka karmane talaki ee rakamga baatavane yerpadutu untadi.
2: The kind of life led by the bat is of its own making, the results of its own action.
1: Kanuka manamu etti pani chesamo ante manchidiki manchi cheddaku chedda literally results vastune untuntari.
2: Therefore, based on our actions, good and bad, give us the results equally proportionately.
1: Kanuka bhagavatuni yokka sambandhamu భగవంతుని యొక్క చర్యలు ఎవరు కూడా ఇట్టివి అట్టివి అని చెప్పటకు వీలు కాదు.
2: నన్ కెన్ ఎస్టిమేట్, నన్ కెన్ గేజ్, నన్ కెన్ మెజర్ ద డివైన్ విల్, ద డివైన్ థాట్ అండ్ ద డివైన్ యాక్షన్.
1: మనం తప్పులు చేసి దాన్ని మూసిపెట్టుకుని సంచరించవచ్చు.
2: అట్ ద హ్యూమన్ లెవెల్ వన్ మైట్ కమిట్ ఎ మిస్టేక్ అండ్ కవర్ ఇట్ అప్ అండ్ గెట్ లాంగ్.
1: అయితే అవి మాత్రము నిన్ను మూయవు.
2: బట్ the actions will not cover you.
1: Good or bad. Good or bad.
2: Good or bad, whatever may be.
1: అది ఎప్పుడు కూడా ప్రింట్ వల్ల వెంటాడుతుంటుంది.
2: The good and bad will always necessarily follow you.
1: ఈ విధమైనటువంటి యొక్క చర్యను మన గబ్బిలములు ఎన్నో విధములు నేర్చుకున్నది.
2: These are the lessons that a bat teaches to everybody.
1: ముఖ్యంగా మానవుడు చూస్తున్నప్పుడు చాలా గొప్పవాడుగా ఉంటాడు.
2: యాజ్ వి జస్ట్ అబ్జర్వ్ వి ఫైండ్ మ్యాన్ ఇస్ మైటీ.
1: మాట్లాడే సమయం లోపల చాలా ఘనంగా ఉంటుంది.
2: యాజ్ హి టాక్స్ ఇస్ రియలీ గ్రేట్ బొంబాస్టిక్.
1: కానీ దాని రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎవరికి ముఖం చూపడు.
2: బట్ యాజ్ హి ఫేసెస్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ యాక్షన్స్ హి డజంట్ వాంట్ టు షో హిస్ ఫేస్ టు ఎనీబడీ.
1: అక్కడ వీని గుట్టును బట్టం పడి పెట్టుతుంది.
2: బికాస్ దేర్ ద ట్రూత్ విల్ కమ్ అవుట్.
1: కనుక మనము గబ్బిడం వంటి వారం.
2: దేర్ ఫోర్ అవర్ లైఫ్ రైట్ నౌ ఇస్ లైక్ దట్ ఆఫ్ ఎ బ్యాట్.
1: ఎన్ని పనులు చేసినప్పటికీ, ఎన్ని ఘన కార్యములు ఆచరించినప్పటికీ మనం చేసినటువంటిది ఎక్కడికి పోయినా కూడా తప్పినది కాదు.
2: వాట్ ఎవర్ ది గ్రేట్నెస్ అండ్ ద హైట్స్ ఆఫ్ ఆల్ ద గుడ్ డీడ్స్ అండ్ గుడ్ యాక్టివిటీస్ దట్ వీ అండర్టేక్, వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్.
1: ఎప్పటికీ దానిని మనసులో పెట్టుకుని జ్ఞప్తి చేసుకుందాం.
2: We have to remind ourselves constantly of this basic law.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of law.
1: ఈ జగత్తు యొక్క సంచారము, జగత్తు యొక్క జీవిత లక్షణము చాలా చిత్ర విచిత్రములైనటువంటిది.
2: The worldly ways and the goal and the destiny are mysterious beyond our comprehension.
1: చిత్రంబులు,
2: peculiar.
1: లోక చరిత్రంబులు,
2: and that forms the history of the world.
1: ఇవన్నీ కూడా నువ్వు ఏవైనప్పటికీ మనకు కనిపించవు, కానీ మనకు అన్ని వినిపించటము చేయించటము జరుగుతూ ఉంటుంది.
2: దో దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ నాన్ అపారెంట్ బట్ దే ఆర్ హర్డ్ అండ్ మోటివేట్ యూ టు టేక్ టు యాక్షన్.
1: చిత్రంబులు, త్రైలోక విచిత్రంబులు, పౌరతాల విత్తంబులు, సన్మిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
2: They are so peculiar, mysterious and understandable, sacred to the all three worlds, so endearing to all saints and seers and sages. And the most important for everybody, that is the story of God.
1: Kanuka nivu dini evidhanga kodanu moosi pettukovu veeru kaadu.
2: Therefore, it is impossible to hide it forever and ever.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Meeku ఈ చెప్పే పదములను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ ఆల్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్.
1: బట్ దీన్ని అనుభవించే సమయంలో అప్పుడు మాత్రము దీన్ని ఏ విధంగా అనుభవిస్తారో అది మీకే తెలుసు.
2: బట్ యాజ్ యూ టేక్ టు ఎక్స్పీరియన్స్ యాజ్ యూ పాస్ త్రూ ద క్రూసిబుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ బెస్ట్ నోన్ టు యూ దెన్.
1: కనుక కర్మఫలం అనేటువంటిది తప్పేది కాదు.
2: Therefore, karma phala, the results of action, are inescapable.
1: Karmam tappipoyinappudini karma phalitam matramu tappadu.
2: Action would come to an end at one stage, but the results will be kept in waiting.
1: Ee gabbidamulu ee rakamainatunte oka cheriyalu chesi kattagalapudana swasthanam cheruthuntayi.
2: Bats, after passing through such its natural tendency and temperament, would reach its own place.
1: తాను ఏమీ తప్పులు చేయలేదన్నట్టుగా కనిపిస్తుంటారు.
2: We appear as though we have not committed any mistake.
1: అయితే తాను చెప్పినప్పటికీ అవి మాత్రము వద్దనవు.
2: Though it is negated, denied on the face value, the fact remains as it is.
1: కనుక మానవుడు తెలియని కూడాను మనం మూసిపెట్టుకున్నట్టు వీలు కాదు.
2: Therefore, it is impossible for anybody to cover up one's own mistakes forever and ever.
1: Aneka grandhamulu manam chalutuntam.
2: We go through many of text books.
1: Ee text books lo apra kavalsinatha matters anta untadi.
2: There's lot of material matter in our text books.
1: Kani annitini manam cheriyalo pettunnama?
2: Do we translate them all into action?
1: No. Konni avasaramaina matramu teeskuntamu. Anavasaramaina pettu vadala pettuntam.
2: We take those that are essential and drop out those which are non-essential.
1: నీవు ఏమి వదిలినావో అవే ఆ కర్మ పట్టుకుంటుంది.
2: Therefore, that which is dropped will certainly catch hold of you later.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: కర్మఫలం తప్పుతుంది అని మీరు అనుకోవచ్చు.
2: You may think that you can escape karma phala, the results of your action.
1: అయితే కర్మఫలం తప్పుతుంది, నిజమే.
2: Sometimes it is escapable, no doubt.
1: ఎప్పుడు?
2: When?
1: దైవానుగ్రహములకు పాత్రులైనటువంటి వారికి ఆ కర్మం తప్పిస్తుంది.
2: When you are the recipient of God's grace plentifully, you can escape the results of your action.
1: కర్మ ఎంత చేస్తున్నావో దానికి పదింతలు కర్మ ఫలం లభిస్తుంది.
2: As is the action, so is the consequence, even much more.
1: కనుక మనము ఫలితమును తప్పించుకోవాలంటే దైవానుగ్రహములకు పాత్రులు కావాలి.
2: Therefore, in order to avoid the results of our action, one has to pray to God and deserve His grace.
1: Kanuka andaru pandithulandaru chepparu inadu.
2: So many scholars spoke to you.
1: Ee karma phalam tappindi kaadu, vente vastuntadi.
2: Many pandits, scholars said that your karma phala will follow you.
1: Kaani vente vastundi, kaani manaku baadha pettadu.
2: Though with God's grace it may follow you, but it won't hurt you.
1: ఎట్లా అనగా?
2: How?
1: మంచి పవర్ఫుల్ మిషన్ వచ్చేస్తుంటారు.
2: సంథింగ్ లైక్ పవర్ఫుల్ మిషన్.
1: ఆ మిషన్ లో బాటిల్ లో వేసి ఉంటారు మందు బాటిల్ లో.
2: We have got this medicine in the bottle.
1: ఆ మెడిసిన్ బాటిల్ చదివినప్పుడు దీనికి ఈ ఫలము ఈ ఫలము ఈ ఫలము కొన్ని రాసి ఉంటారు.
2: ఆన్ ద బాటిల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మెడిసిన్ కంటైన్డ్ ద రెమిడియల్ మెజర్స్ ఆర్ క్లియర్లీ రిటన్ దేర్.
1: కానీ దీన్ని చదివి మనం దాన్ని వదిలిపెట్టకూడదు.
2: బై మియర్లీ గోయింగ్ త్రూ దాట్ రిటన్ కెప్ట్ ఆన్ ద బాటిల్
1: రాశారు,
2: వి షుడ్ నాట్ రిమైన్ దేర్.
1: దీనికి ఈ ఫలం ఇస్తుంది అని
2: there it is clearly indicated the results, the fruits.
1: కాని కొంతకాలంలో చూస్తే ఆ ఫలితం ఏమాత్రం ఉండదు.
2: After some time you will notice that you don't find a remedy even after consumption.
1: ఎట్లనగా ఆ మందు కొంచెం టైం తప్పిపోయింది అంటే
2: as the date of expiry is already over.
1: అది మందు ఎంత తిన్నప్పటికీ దాని ఫలితం ఇవ్వదు.
2: You may go on consuming medicine, but it will not give you any relief.
1: కనుక బాటిల్ లో ఉన్నటువంటి ఒక మెడిసిన్ కర్మఫలం తప్పొచ్చింది.
2: Therefore, the medicine in the bottle will help you to escape the karma phala.
1: ఎట్లా దైవానుగ్రహం చేత దీనికి ఎక్స్పైర్ అయిపోతుంది.
2: By God's grace, the date of expiry would be near.
1: కనుక ప్రపంచంలో వ్యక్తి కర్మను ఆచరించినప్పటికీ కొంచెం తప్పుతాయి.
2: ఇన్ దిస్ వరల్డ్ వీ మే యాక్ట్ ఇన్ డిఫరెంట్ వేస్, బట్ యెట్ వీ కెన్ జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్.
1: తప్పించుకునేటప్పుడు మానవుని యందు ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
2: బట్ మ్యాన్ షుడ్ హ్యావ్ దట్ పొటెన్షియల్ దట్ కెపాసిటీ టు ఓవర్కమ్.
1: అది సంపాదించుకున్నప్పుడు నీవు అడగ మునిపే దాని పవర్ అంతా తగ్గిపోతుంది.
2: యాజ్ యూ అక్వైర్ ద డిజర్వ్డ్నెస్ and God's grace, you can escape the results of your action.
1: Markandeya kulku 16 samvatsaralu ayus ichchadu.
2: Markandeya was given the age 16 years to live.
1: Kali 16 years complete ayipoyindi
2: and the 16 years prescribed given was over.
1: Ee naatiki aa 16 years complete avutundi
2: and he completed 16 years this day.
1: Kali pillavaniki gnapam ledhu kani tallidalluku ఎప్పుడు కూడా ఉంటుంది.
2: ద బాయ్ డస్ నాట్ నో ది ఏజ్ లిమిట్ గివెన్ టు హిమ్, బట్ ద పేరెంట్స్ నో ఇట్ వెల్.
1: ఏమిటి ఈ చిత్రం నాకు ఏనాడు కూడా మీరు చెప్పలేదు అని కుమారుడు చాలా బాధపడతాడు.
2: ద బాయ్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టేకెన్ బ్యాక్ అండ్ సెడ్, వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్, యూ నెవర్ టోల్డ్ మీ ఎనీథింగ్ బిఫోర్.
1: 16 సంవత్సరాలు ఈనాటితో నిండిపోతుంది.
2: అండ్ యూ కంప్లీట్ 16 ఇయర్స్ దిస్ డే.
1: కనుక రేపటి నుంచి నీవెవరో మేమెవరో.
2: From tomorrow onwards, we do not know who is who.
1: Antana, idu naaku modale enduku cheppakoddu?
2: Then he said, why didn't you inform me even before?
1: Munde naaku telisi unte nenu tappa dinu jagratha ga undechuttavanni.
2: Had I known earlier, I would have been very careful.
1: Kaali aanatamichi andarlo kochunnadu Ishwara mandiramlo.
2: Since that day he sat there in the temple of Ishwara.
1: Pooja chestunnadu.
2: He went on worshipping.
1: సాయంకాలం కావాల్సింది.
2: అండ్ ఇట్ ఇస్ ది ఈవినింగ్ టైం.
1: ఇంకా 5 గంటలు అవుతుంది.
2: అండ్ ఇట్స్ అరౌండ్ 5 o'clock.
1: అప్పటికి తల్లి తండ్రి ఇద్దరు పోయి దేవాలయం దగ్గరగా కాచుకున్నారు.
2: మదర్ అండ్ ఫాదర్ వర్ వెయిటింగ్ దేర్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద టెంపుల్.
1: పాసం వేశాడు.
2: అండ్ దెన్ ఎ నోస్ వాస్ స్ప్రెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: ఈ మార్కండేయుడు ఈశ్వరుని శిరస్సు పైన హస్తం పెట్టాడు.
2: అండ్ మార్కండేయ వాస్ బ్లెస్డ్ బై ఈశ్వర హిమ్సెల్ఫ్.
1: అప్పుడు ఆ శిరస్సు పైన చేయబెట్టినప్పుడు కానీ ఈ పాశము నా యొక్క హస్తం కూడాను ఈశ్వరుని యొక్క శిరస్సు పైన ఉంటుండది.
2: అండ్ నౌ ఈశ్వర ఇస్ అబౌవ్ మీ, ఐఎమ్ అండర్ హిస్ చెక్ అండ్ కంట్రోల్.
1: కాబట్టి నా చేతికి కూడాను ఈ యొక్క పాశం తగులుతుంది.
2: దేర్ఫోర్ అలాంగ్ విత్ మార్కండ్ ఐఎమ్ ఆల్సో చైన్డ్ బౌండ్ బై దిస్ పాశం.
1: వేయని అని ధైర్యంగా కూర్చున్నాడు.
2: అండ్ హి సెడ్ హి సాట్ దేర్ ఫియర్లెస్లీ.
1: ఈ విధంగా వేసేటప్పటికీ ఆ పాశం తీసి మార్కండేయుని వదిలి మార్కండేయుడు చిరంజీవిగా ఉండమని కోరాడు.
2: అండ్ దెన్ ఈశ్వర బ్లెస్డ్ హిమ్ అండ్ హీ ఫ్రీడ్ మార్కండేయ అండ్ హీ బ్లెస్డ్ హిమ్ విత్ లాంగ్ లైఫ్, ఎటర్నల్ లైఫ్.
1: ఈ విధంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా తప్పించుకున్నటకు అతని యొక్క చింతనే ప్రధానమైనటువంటిది.
2: దేర్ఫోర్ మార్కండేయ వుడ్ ఆల్సో క్రాస్ దట్ లిమిటేషన్ ఆఫ్ ద డివైన్ కమాండ్ and earn his grace ultimately.
1: కనుక దైవానుగ్రహం చేత వ్యక్తి పాశుబంధమైనటువంటి తప్పించుకోవచ్చు.
2: Therefore with God grace you can win over all obstacles and difficulties on your way of your life.
1: కనుక దైవ చింతన మాత్రం నిరంతరము చేస్తూ ఉండాలి.
2: Therefore you should think of God continuously fervently.
1: అప్పటి నుంచి చాలా మంది భక్తులు ఈ విధంగా అంత్యకాలం వచ్చే సమయంలోప్పటికీ కట్టగలప్పటికీ రామ కృష్ణ గోవింద గోవింద అని ఈ విధంగా నామస్కారం చేస్తూ ఉంటుంటారు.
2: Since then people started thinking of God's name, chanting his name, God's name as the end approaches.
1: ఈ విధంగా దేవుడు ఇచ్చిన వరాన్ని కూడాను ఆ వెనుకకు తీసుకుంటాడు.
2: God is also ready to take back what he willed earlier.
1: దైవమునకు ఏది కూడాను కష్టం కాదు.
2: Nothing is impossible for God.
1: వరమును ఇవ్వొచ్చును, వరమును తప్పించవచ్చును.
2: He can certainly confer grace and he will also give find an escape to you to run away from the results of your action.
1: ఆనాటి నుంచి మార్కండేయుని యొక్క తల్లిదండ్రులు దీన్ని చాటుతూ వచ్చారు.
2: Is that day Markandeya was taken care of by his parents.
1: దైవము వరం ఇస్తాడు.
2: God confers boons.
1: కానీ దాన్ని క్యాన్సిల్ కూడా చేస్తాడు.
2: And he can also cancel it.
1: కనుక మనం దైవం ఇచ్చినాడే అని మనం భయపడకూడదు.
2: We cannot bloat ourselves for the simple reason that boons are conferred.
1: కనుక దైవం ఇస్తాడు అని తప్పిస్తాడు.
2: God grants and can also cancel.
1: ఈ విధంగా అనేక మంది భక్తుల యొక్క ప్రాణములను బాధలను తప్పించి వారిని సుఖవంతులుగా చేస్తూ వచ్చాడు.
2: God by conferring grace make people extremely happy, making them to overcome all the obstacles and the difficulties in this world.
1: కానీ కొంతమంది అహంకార పరులు ఎట్లా చేస్తాడు చూస్తాము అని వాళ్ళందరూ దాన్ని టెస్ట్ చేస్తుంటారు.
2: బట్ సమ్ అవుట్ ఆఫ్ ఈగో వాంట్ టు టెస్ట్ గాడ్స్ విల్.
1: ఆ టెస్ట్ కంటే కూడా భగవంతుడు చిక్కేటువంటి వాడు కాదు.
2: దే కెనాట్ టెస్ట్ గాడ్స్ విల్ ఎట్ ఎనీ టైమ్.
1: ఇన్ని టెస్టులు చేసినప్పటికీ అక్కడ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది.
2: వాట్ ఆల్ ద టెస్ట్ దట్ ఎన్ ఈగోయిస్టిక్ మ్యాన్ డస్ దే ఆల్ బీ ఇన్ వెయిన్ యూస్లెస్.
1: ఈగో జెలసి ఇంతా కూడా తప్పిపోయేటువంటి వేటి.
2: దిస్ విల్ టోటల్ ఫెయిల్యూర్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఈవిల్ క్వాలిటీస్ లైక్ జెలసి ప్రైడ్.
1: దైవానుగ్రహం ముందు ఏది కూడా పనిచేయలేదు.
2: We should understand with God's grace nothing in this world anti can work.
1: కనుక దైవానుగ్రహానికి ముందు పాత్రలు కావాలి.
2: So we should deserve God's grace.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
2: At all times, everywhere, every moment we should spend time thinking of God.
1: అందుకోసమే స్వామి అనేక విధములైనటువంటి సాధనలు ప్రారంభించాడు.
2: Bhagavan has given us so many spiritual practices, sadhana.
1: రాత్రి పూట కూడాను నగర సంకీర్తనం చేస్తుంటాడు.
2: And we find people singing bhajan in the night time.
1: ఏ నిమిషంలో వస్తారో భగవంతునకు యమధర్మరాజుకు మంచి చెడ్డ రెండు తెలియదు.
2: And as the end approaches, nothing matters, good or bad.
1: కానీ వాళ్ళు నగర సంకీర్తనం చేసే సమయంలో నగర సంకీర్తనలోనే పడిపోవచ్చు.
2: As they go on singing glory of God, well, they may leave this body.
1: ఇట్లు దైవం యొక్క అనుగ్రహాన్ని తప్పించుకొని పొందడానికి ఎన్ని రకములైనటువంటి సాధనలు చేస్తున్నారు.
2: Therefore many spiritual practices have been undertaken so as to be free from all the difficulties of karma phala.
1: కానీ మార్కండేయుని వర ప్రసాదమైనటువంటిది అన్ని విధములైనటువంటి యొక్క శక్తిని కలిగి ఉంటుంటాయి.
2: బట్ ద మార్కండేయ డిమాన్స్ట్రేట్స్ ఆల్ ద పవర్ బిహైండ్ గాడ్స్ గ్రేస్.
1: అనిమల్స్ బర్డ్స్ మనుషులు అందరూ కూడా తప్పించుకోవచ్చు.
2: Likewise, animals, birds, human race can certainly find a way out of karma phala.
1: అయ్యో ఇది తప్పేది కాదు అని మనం భయపడి ఉండకూడదు.
2: Let us not be depressed, afraid of the situation that this is inescapable.
1: అన్ని కూడా తప్పించుకోవచ్చు.
2: Everything can be avoided.
1: కనుక మార్కండేయ చరిత్ర మరి ప్రాణం చేయడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుంటాయి.
2: Therefore, Markandeya could have his life again, could be immortal.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడాను కథలేమో చెప్తూ ఉండొచ్చు. కానీ దానికి తగినటువంటి యొక్క ఫలితము దైవానుగ్రహం పైన ఆధారపడి ఉంటుంటుంది.
2: Therefore, one has to conclude that everything is based on God's grace only.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ,
2: ఎనీ నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ యూ మే ఫాలో,
1: దైవ చింతన మాత్రం ఏ నిమిషం కూడా మేము వదలకూడదు.
2: నెవర్ గివ్ అప్, నెవర్ ఫర్గెట్ గాడ్ ఎనీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
1: అప్పుడే తను రచించడానికి వీలవుతుంది.
2: దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
1: కనుక మీరు దైవానుగ్రహం తప్పించుకున్నందుకు ఏ మాత్రము మీరు ప్రయత్నం చేయకండి.
2: దేర్ఫోర్ నెవర్ ట్రై టు ఫైండ్ ఎన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: సాయంకాలము దీని విషయములు వివరంగా వివరిస్తాను.
2: ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ఆల్ ద డీటెయిల్స్.
1: ముఖ్యంగా ప్రాణం చాలా ప్రధానమైనటువంటిది.
2: ఇంపార్టెంట్లీ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మనిషి కంటే ప్రాణం ప్రతిష్టమైనటువంటిది.
2: అండ్ ద లైఫ్ ఇస్ మోర్ ప్రెషస్ దెన్ ద బాడీ.
1: ఎందుకంటే మానవునికి దేవుని కంటే ప్రాణమే ప్రధానమైనటువంటిది.
2: అండ్ దెర్ఫోర్ మోర్ దాన్ ది హ్యూమన్ బాడీ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: లైఫ్ ను మనం సంరక్షించుకోవాలి.
2: దెర్ఫోర్ యూ హ్యావ్ టు సస్టైన్ మెయింటైన్ లైఫ్.
1: లైఫ్ లో ఎన్ని జన్మములు వచ్చినప్పటికీ,
2: వీ మే హ్యావ్ నంబర్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్,
1: కానీ ఈ ప్రార్థన వల్ల అన్నింటినీ మనం సాధించవచ్చు.
2: విత్ ప్రేయర్, విత్ ప్రేయర్ టు గాడ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: గట్టిగా ప్రేయర్ చేయక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు ప్రే
1: మనసులో చేసినా కూడా చాలు.
2: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రే మెంటలీ.
1: కానీ కొంతమంది అయ్యో పెద్దగా ప్రేయర్ చేయలేదే, మేము చేయకుండా పోవటం వల్ల మమ్మల్ని రక్షిస్తారో రక్షించడో అని కొంచెం భయపడుతుంటారు.
2: Some doubt whether God would come to their rescue or not because they are not unable, they are not able to pray loudly.
1: భగవంతుడు హృదయ పాత్రలో ఉంటున్నాడు.
2: God resides in the heart of man.
1: కనుక ఈ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరిదైనా వినవచ్చును, కానీ తనకి తాను కూడా వింటుంటాడు.
2: God residing in the heart would be able to hear all our prayers. He listens to his own will.
1: కనుక దైవానుగ్రహంలో పాత్రలు కావాలంటే మనసునందు కాని హృదయం నందు కాని నిరంతరం చింతిస్తూ ఉండాలి.
2: దేర్ఫోర్ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్ వి షుడ్ ప్రే హోల్ హార్టెడ్లీ. ద ప్రేయర్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది డెప్త్స్ ఆఫ్ అవర్ హార్ట్.
1: లైఫ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
2: లైఫ్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: ఈ వద్దు ఉండవచ్చును, రేపు పోవచ్చును.
2: వి మే బి ఎగ్జిస్టింగ్ టుడే, వి మే బి అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ టుమారో.
1: కానీ లైఫ్ కును ఈ ప్రార్థనకు సంబంధం లేదు.
2: But this longevity has got nothing to do with prayer.
1: ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను తప్పించవచ్చు.
2: The worldly difficulties can be overcome.
1: కానీ నిజంగా నిజ ప్రాప్తిని మాత్రం ఎవరూ తప్పించలేరు.
2: But the true deservedness conferred by God is certain.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of law.
1: మీరు నిరంతరం కూడాను
2: continuously
1: భగవత్ నామస్మరణ చేస్తుండండి.
2: Sing bhajans. Repeat his name.
1: అప్పుడే మీకు సర్వరక్షణగా ఉంటుంటుంది.
2: దట్ విల్ సేవ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: భగవంతుడు ఎయిర్ గాలిలో ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ దేర్ ఇన్ ది ఎయిర్.
1: ఆ ఎయిర్ అనేటువంటిది మీరు నోరు మూసుకున్నా కూడాను అది చెవుల్లో ఉన్నప్పుడు చేరుతుంటుంది.
2: ఈవెన్ ఇఫ్ యూ క్లోజ్ యువర్ మౌత్ ది ఎయిర్ విల్ గెట్ ఇన్ యువర్ బాడీ.
1: కానీ అట్టి భగవంతుని యొక్క సంబంధము మనం ఏనాటికి వదలకూడదు.
2: We should never disconnect ourselves from the divinity.
1: ఈ డివినిటీ మీతో ఉన్నప్పుడు మీరు తప్పక మీరు యూనిటీగా తయారవుతారు.
2: When once there is divinity within you, the unity will be the result.
1: కనుక డివినిటీ లేకుండా పోయినప్పుడే ఎనిమిటీ వచ్చేస్తుంది.
2: When there is no divinity, there is a place for enmity.
1: ఆ ఎనిమిటీ ఉన్నప్పుడు ఎంత దివ్యత్వం ఉన్నప్పటికీ ప్రయోజనం ఉండదు, వ్యర్థమవుతుంది.
2: With all the enmity, the divinity within you is diluted, it will not be powerful.
1: Kanuka daivanagrahamunaku paathulu kavalantunte em cheyala poojalu prathamulu itlaatu gaadu cheyavasindi bhagavanti namasmaram cheyala.
2: To deserve God's grace, what is to be done? Is it worship or what act should you do? Do bhajan, sing his glory, that is enough.
1: Ivu nirantaram kodanu hrudayamto rama rama rama rama anukuntunte అదే నీకు అన్ని విధాలు దేన్ని రానివ్వకుండా చూసుకుంటుంది.
2: ఇఫ్ యూ హోల్ హార్టెడ్లీ డూ భజన్స్ నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ ఇన్ దిస్ వరల్డ్.
1: భజన వినా సుఖ శాంతి
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో పీస్, దేర్ ఇస్ నో హ్యాపీనెస్. other than the bhajan doing his bhajan.
1: Bhagavati namasmaran chiye.
2: To deserve God's grace, what is to be done? Is it worship? Or what act should you do? Do bhajan, sing his glory. That

0: that there is no peace, there is no happiness other than the bhajan, doing his bhajan.
1: కలవే ఆ భజన్ చేస్తుంటుంటే మీకు సర్వ విధములు కూడా రక్షిస్తూ.
0: When you do bhajan, sing his glory, it will protect you.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు ఎంతో అదృష్టవంతులు.
0: You are extremely lucky.
1: ఇలాంటి పరిస్థితి లోపల మీరందరూ ఇక్కడ చేరటము, మీరందరూ ఇక్కడ చేరటము.
0: You could all assemble here today.
1: గొప్ప ప్రాఫిట్ మీకు చిక్తూ ఉంటుండాలి.
0: అండ్ యూ హావ్ ఎర్న్డ్ హైయెస్ట్ ప్రాఫిట్.
1: ఈ ప్రాఫిట్ చిక్కాలంటే సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ దిస్ ప్రాఫిట్.
1: దీన్ని సంపాదించుకోండి మీరు.
0: జస్ట్ ట్రై టు డిజర్వ్ దిస్ ప్రాఫిట్.
1: ఇది సంపాదించుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పట్టణంలోనున్నా, పల్లెలున్నా, గుట్ట మీద నున్నా, నట్టేటి పడి ఉన్నా, దిక్కు లేని వారి దేవుడు.
0: The highest rate of profit of divine grace and the divine will, as it follows you, you are safe and secure wherever you go, either in the village or city, mountain top or the deep sea, anywhere.
1: మీ జంటనే వెంటనే ఉంటున్నాడు.
0: God is always with you, in you, above you, below you, around you.
1: కనుక మీరు నిరంతరం కూడాను, ఏది మీరు చదివినా చదివకపోయినా కూడా భగవంతుని నామస్మరణ నిరంతరం కూడా చేస్తుండని.
0: Whether you may go through a holy book or not, but sing his glory, do bhajans wherever you go, wherever you are.
2: As we sow, so we reap. You just heard a divine discourse on that theme delivered by Bhagwan Baba on 21st of July 2005 on the occasion of Guru Purnima.

0: వెతుకబోదురచటికీ వెర్రి మనసా, వెతుకబోయెదురచటికీ వెర్రి మనస, అదియో మీలో నేనున్నది వెతుకుమచట, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు, సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా. బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి, వెతుకబోయుదురచటికి వెర్రి మనస, అదియు మీలోన ఉన్నది వెతుకుమచట, ఇంతకన్నను భాగ్యంబు ఏది కలదు.
1: విత్ ద సోల్ డిజైర్ టు సీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్, ఓ ఫూలిష్ మైండ్ వేర్ డూ యూ వాంట్ టు గో ఇన్ సర్చ్ అ విమ్ దట్ ద డివైన్ ఈస్ విత్ ఇన్ యూ, యూ ఎంక్వైర్ అండ్ సర్చ్ within what else more to be communicated to this august assembly of noble souls.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: bhagavat srushti chala chitra vichitranga untuntadi.
1: God's creation is wonderful and mysterious.
0: Brahma bhagyani pondagori అనేక విధములుగా కూడాను సాధకులు ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: పీపుల్ ఫాలో వేరియస్ స్పిరిచువల్ పాత్స్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ విజన్, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఇందులో దైవత్వానికి చక్కని అవకాశం అందించే విధానము నిరూపిస్తూ వచ్చాడు.
1: This also gives ample evidence to experience the same.
0: Prati padamanandu kudanu oka mantramu, prati mantramunaku konni padamulu, konni padamulu cheta ee mantramunu pavitramainatvanti oka antarathanga nirupistu vachadu.
1: Every mantra is a combination of words full of fathomless depth of meaning.
0: ఈ మంత్రమునకు అర్థములు ఎన్నియో ఉన్నవి, అయినను మనకు అనుకూలమైన మంత్రాన్ని అర్థాన్ని మనం స్వీకరించాలి.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ మిరియడ్ మీనింగ్స్ బట్ యెట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దాట్ విచ్ వీ కెన్ కాంప్రిహెండ్ అండ్ అండర్స్టాండ్.
0: దక్షిణామూర్తి యొక్క తత్వమును లోకమునకు ప్రచురింపచేసుకోరి అనేక విధములైనటువంటి యొక్క మార్గమును అవలంబించి అంతరాత్మను ప్రబోధించి ఆనందమును కలిగిస్తూ వచ్చాడు సాధకులకు.
1: దక్షిణామూర్తి హ్యాస్ షోన్ సో మెనీ పాత్స్ అండ్ ప్రొసీజర్స్ టు బి అడాప్టెడ్ బై ద సీకర్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: అయితే ఈ మంత్రములు ఏ రీతిగా వచ్చాయి?
1: What is the origin of all these mantras?
0: సామాన్యమైనటువంటి ఒక లౌకిక జగత్తుకునకు సామాన్య పదములైన మంత్రమే వినియోగం చేసి సామాన్యమైనటువంటి ఒక రీతిగా ఈ మంత్రమును అనుగ్రహించుకొచ్చాడు.
1: All these mantras are passed on to the humanity in an ordinary way from the worldly parlance, making use of the words which are well known.
0: మూడు పదములు మాత్రమే ముచ్చటగా వర్ణిస్తూ వచ్చాడు.
1: Three words were emphasized here.
0: భూత భవిష్యత్ వర్తమానములని మూడు కాలములను నియమించాడు.
1: They represent the three periods of the time, past, present and future.
0: మూడు రూపములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: They have been explained backed by forms.
0: ఆత్మ మనసు ఈ రెండింటికి మధ్య లోపల జీవుడు అని పెట్టాడు.
1: there are three here. One is Atma, the self. Manas, the mind. In between the jiva,
0: jivudu,
1: the individual.
0: Devudu, manasu.
1: The two here, jiva, the individual, deva, the divine, and in between, manas, the mind.
0: Aite, ee jivunaku, devunaku, madhyana unnatundi manasu, ye pani chestu vachindi.
1: What is the task assigned to the mind which stands between the individual and the divine?
0: Jivudu, jadavu.
1: The individual is jada or inert.
0: Devudu, chaitanyamu.
1: Divine, God is chaitanya,
0: awareness. Ee chaitanyamulo rendintini kalipe nimittamai manasu aneetundi madhyalo nimistu vachadu.
1: Here lies the mind between that which is inert and the other side which is transcendental awareness.
0: Jeevudu, devudu, manasu.
1: Individual, God and the mind.
0: Idi kuda oka mantrame.
1: This also constitutes a mantra.
0: Jeeveshwara prakriti ani deeniki oka mantramu.
1: This is called prakriti, the nature comprising these two, jiva, individual, ishwara, God.
0: Ee ishwaratvanu జీవత్వంతో కూర్చి దైవత్వంగా మార్చే నిమిత్తమై మనస్సును అక్కడ సాక్షిభూతంగా నిలుపుతూ వచ్చాడు.
1: మనస్ ఇస్ కెప్ట్ హియర్ యాజ్ ఎ విట్నెస్ టు ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ ఇన్ టు ద డివైన్.
0: అయితే ఈ మనస్సు ఈ జీవుని దైవంగా ఏ రీతిగా మారుస్తూ వచ్చింది?
1: హౌ డస్ ద మైండ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ద మ్యాన్ ఇన్ టు గాడ్?
0: కేవలము జీవుడు వ్యష్టిస్వరూపుడు.
1: The individual is a member in a community.
0: Devudu samasti swarupudu.
1: God is the cosmic form.
0: Kani manasu anetundi samasti vishti swarupamai.
1: Whereas mind is the combination of the community as well as the universe.
0: Manasu inta pavitramaina shaktini undinadani nirupistu vachadu.
1: It has been very clearly stated, the mighty power of the mind.
0: Kani ee modern age lopala మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి ఒక మంకీ మైండ్ అంటారు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ వి కన్సిడర్ ద మైండ్ సో లో అండ్ చీప్, కాలింగ్ ఇట్ ద మంకీ మైండ్.
0: పిచ్చుకోతి వంటిది అన్నారు.
1: వి సే ఇట్ ఇస్ ఎ మంకీ మైండ్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది పవిత్రమైనటువంటి మ్యాన్ కైండ్.
1: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ మ్యాన్ కైండ్, నాట్ మంకీ మైండ్.
0: ఈ మ్యాన్ కైండ్ ను మ్యాన్ తోన దైవంతోన ఏకం గావించే నిమిత్తం వచ్చింది.
1: This mind is there to link the man with God.
0: Kanuka manasu anetundi chaala pavitramainatundi.
1: And so mind is highly sacred.
0: Maneyeva manushyanam karanam bandhamochayo annaru.
1: Mind is responsible for the bondage and liberation.
0: Manasu chaala shaktivantamainatundi annaru.
1: Mind is highly powerful.
0: Manasukunnatundi shakti mari deniki kudunu ledu.
1: The power immanent in the mind is not noticed anywhere else.
0: Kanuka itti manasunaku taginatvanti shaktini andinchukuntu raavatam chethane ee daivattam anetvanti kramakramina konchi gauravam taggutu vachindi.
1: As the mind is dominating, it is not able to know in full, in depth, God.
0: Unna gauravamu eppatiki untunnadi.
1: In fact, the honor and the grandeur lies there.
0: Kani manasunaku ee prapanchamlo unnatundi vyaktulu antati gauravam nandinchaledu.
1: But people have not attached the proper appropriate value to the mind.
0: Laukikamaina bhautikamaina prakrutamaina ee yokka padamulaku sarinatundi arthanni gurtinchukoledu.
1: He is not able to understand the true meaning from the worldly sense nor in its depth.
0: Kanuka జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది.
1: Therefore, more than individual and God, mind is so powerful and intense.
0: మనసుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి.
1: Mind has got very powerful sword with it.
0: ఇది సూరత్వంతో కూడినటువంటిది.
1: It is full of valor.
0: ధీరత్వంతో కూడినటువంటిది.
1: Courage.
0: పరాక్రమంతో కూడినటువంటిది.
1: And full of strength.
0: పవిత్రతతో కూడినటువంటిది.
1: No sanctity.
0: ఇలాంటి మనస్సు యొక్క తత్వమును గుర్తించుకునేదానికి ఎవరికి చేత కాకపోయింది.
1: It's not possible and given to everybody to know the nature and the power of the mind.
0: మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి ఒక విలువనే జగత్తుకు కానరాదు.
1: Without the mind, no one can know the value of the individual and also of God.
0: కన మనసే ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైనటువంటి శక్తిని నిరూపిస్తూ వచ్చింది.
1: Therefore is the power of the mind that proves clearly the strength of the individual and of the God.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి ఒక మానస్తత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి.
1: So we have to know clearly the difference between the divinity in man, the divinity which is all awareness, which is spread all over the universe.
0: దైవత్వం కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి ఒక డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇట్ హెస్ బిన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ద మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ వన్ పాయింటెడ్ ఈవెన్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్
0: కనుకనే ఈ మనస్సునే విష్ణు స్వరూపము అన్నారు.
1: సో విష్ణు స్వరూప ద సస్టెనెన్స్ ప్రిన్సిపల్ ఈజ్ ద మైండ్.
0: నిన్నటి దినం చెప్పినట్టుగా మనస్సు విష్ణు స్వరూపమే.
1: As Bhagavan said yesterday, the mind is Vishnu.
0: Swasamu, swasamu kevalamu Brahma swarupame.
1: The breath is Brahma.
0: Ee Brahmam nundi aavirbhavinchinatundi oka Vishnuku daiva swarupamane nijamainatundi oka devamu Vishnu ani peru pettaru.
1: Therefore, Brahma is the origin and Vishnu is God.
0: Aa swasa swarupamane nijamainatundi ishanattam annaru.
1: Therefore the divinity is this principle of breath.
0: ఈ ఈశ్వరత్వమునకు, ఈ వాక్ స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మత్వమునకు ఎంతటి వ్యత్యాసం ఉన్నది?
1: What gulf of difference lies between the principle of Brahma, the vak, and also ఈశ్వరత్వ, the
0: ఈ బ్రహ్మత్వం నుంచి వారి వరించినటువంటిది వాక్కే.
1: Therefore the speech faculty or talk has originated out of Brahma.
0: వాక్కు ఉన్నటువంటి శక్తి మరి దేనికిని లేదు.
1: Walk or talk is highly powerful.
0: Vishwasthitudu, Chakrasurudu, Mahavirundu.
1: The man of valor and courage.
0: Vishwasthitudu, Chakrasurudu, Mahavirundu.
1: Mahavirudu.
0: Gorasache.
1: With too much of desire.
0: Aswatthama sirojamul taragi.
1: Yes, beheaded Aswatthama.
0: Chudantar Maharatnamun.
1: And you want to carry the precious
0: hair. Sashatkirti eringa puchukani.
1: Has been picked up.
0: విశ్వాసం మన నుంచి ద్రబ్బే శిభిరోర్ విభాగం అని భాషిపోవని అన్నాడు. అనగా ఈ దివ్యత్వం అనేటువంటిది ఇంత శక్తివంతమైనటువంటిది.
1: The divinity is highly powerful.
0: ఆనాడు పద్మవ్యూహమునందు ఏర్పరిచినటువంటి ఒక మహాశక్తివంతమైన యంత్రాన్ని భేదించే నిమిత్తమై ఈ యొక్క అశ్వత్థామ చాలా పవర్ఫుల్గా వచ్చాడు.
1: It was only to break that device, a special device in archery, Padma Vyuha. It was the plan of Aswatthama to come out of it successfully.
0: ఈ పద్మ వ్యూహమును కూడా సామాన్యుడు దీన్ని నిర్మించలేదు.
1: This Padma Vyuha is not of the design of an ordinary
0: ఆచార్యుడు. అతను కూడా ఆచార్యుడే.
1: It was designed by Dronacharya.
0: ద్రోణాచార్యుడు ఈ పద్మ వ్యూహమును పన్నాడు.
1: It was the Dronacharya whose design is this Padma Vyuha.
0: ఈ పద్మవ్యూహం సామాన్యమైనది కాదని,
1: దట్ పద్మవ్యూహ ఇస్ నాట్ సింపుల్,
0: తన కుమారుడు దీన్ని భేదించలేదని,
1: దట్ ఇస్ సన్ కెనాట్ గెట్ ఇన్ టు ఇట్,
0: కనుకనే ఆ యొక్క దీనికి ఆపివేసేసింది సుభద్ర.
1: దేర్ఫోర్ సుభద్ర బ్రాట్ ఎ టోటల్ హాల్ట్ యాజ్ అశ్వత్థామ కెనాట్ గెట్ ఇన్.
0: కనుకనే ఆనాటి నుండి ఈ శబ్దములకు ఇంతటి ఉచ్చతమైన పవిత్రత ఏర్పడుతూ వచ్చింది.
1: సిన్స్ దట్ టైమ్ దీస్ సీక్రెట్ వర్డ్స్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ వెరీ పవర్ఫుల్.
0: ఈ శక్తి మాటల యందు మాత్రమే కాదు,
1: ద పవర్ ఇస్ నాట్ మియర్లీ నేచురల్,
0: క్రియాస్వరూపమునందు కూడాను ఈ శక్తిని నిరూపించుతూ వచ్చింది.
1: ద పవర్ ఇస్ ఆల్సో యాస్ వెల్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ యాక్షన్.
0: కనుకనే మూడు మూడు పదములు చేరి ఒక్కొక్క మంత్రంగా నిరూపించింది ఈ యొక్క గీత.
1: దేర్ఫోర్ త్రీ త్రీ వర్డ్స్ కాన్స్టిట్యూట్ ఎ మంత్ర.
0: ఈ వేదమునందును ఉపనిషత్తులు ఎందు కూడాను ఈ విధమైనటువంటి ఒక అంతరములే మంత్రములుగా మారుతూ వచ్చినాయి.
1: And we find such mantras in Veda and Upanishads.
0: ఈ ఉపనిషత్తుల యొక్క సారమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం కష్టమవుతుంది.
1: It is very difficult to understand the essence of Upanishads.
0: కనుక ప్రతి మంత్రమునకును తత్ త్వం అన్నారు.
1: ఎవ్రీ మంత్ర స్పీక్స్ ఆఫ్ దీస్ టూ తత్ త్వం.
0: అయమాత్మ బ్రహ్మ అనింది.
1: ఇట్ ఆల్సో సెడ్ అయమాత్మ బ్రహ్మ.
0: సర్వం కల్విదం బ్రహ్మ అనింది.
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: కల్విదం బ్రహ్మ అనగా ఇది ఒక మంత్రమే.
1: కల్విదం బ్రహ్మ ఈజ్ ఎ మంత్ర.
0: తత్ త్వం అసి ఇది ఒక మంత్రమే.
1: తత్ త్వం అసి ఈజ్ ఎ మంత్ర.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అది ఒక మంత్రమే.
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఈజ్ ఆల్సో మంత్ర.
0: అయమాత్మ బ్రహ్మ.
1: సో ఆల్సో అయమాత్మ బ్రహ్మ.
0: బ్రహ్మవత్ బ్రహ్మ ఇవ భవతి.
1: బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఉపనిషత్తులు ఎందు వచ్చినటువంటి ఒక పదములు. ఇవి కేవలం మంత్రస్వరూపములే.
1: దిస్ ఆర్ ఆల్ ద డిక్టా ఆఫ్ ది ఉపనిషత్స్ విచ్ ఆర్ మంత్రాస్.
0: కనుకనే ప్రతి పదం కూడాను ఏదో భగవంతుని యొక్క పేరుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, అది మంత్రస్వరూపమే.
1: ఎవ్రీ వర్డ్ ఈస్ నాట్ దట్ సింపుల్ యాజ్ యు థింక్. ఇట్ ఈస్ మంత్ర.
0: ఈ మంత్రమునకు అనేక విధములైనటువంటి అర్థములు కూడా చేకూర్చారు.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్.
0: ఇవి వేదములలోని నాలుగు పదములు అని చెప్పారు.
1: దీస్ ఆర్ ఆల్ ఫోర్ మెయిన్ స్టేట్మెంట్స్.
0: వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. కనుక ఈ నాలుగు మంత్రముల యొక్క తత్వము ఈ వేదము యొక్క పరిచర్యమంతో కూడినటువంటి పవిత్రమైనటువంటి మంత్రములు అన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ మంత్రాస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ ఆఫ్ వేదాస్. ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు ఎందుకు కూడా ఒక్కొక్క వేదములకు ఒక్కొక్క మంత్రమును తీసిపెట్టారు.
1: వన్ పర్టికులర్ శ్లోక ఈజ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద వేదాస్.
0: కనుక మనం అన్నింటినీ మనం నేర్చుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం తెలుసుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఎవ్రీ వేద. ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఇట్స్ మీనింగ్.
0: అన్ని మంత్రముల యొక్క సారము ఒక దాని ఎందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ మంత్రాస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అసి అనగా ఏమిటి? చేర్చటము.
1: అసి మీనింగ్ జాయినింగ్.
0: తత్ త్వం
1: జాయినింగ్ తత్.
0: దానితో నేను చేర్చటము.
1: ఇన్ ఫ్యాక్ట్ జాయినింగ్ దిస్ విత్ దట్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: నేనే బ్రహ్మగా ఉంటున్నాను, బ్రహ్మతో చేరినాను.
1: ఐఎమ్ బ్రహ్మ, ఐ జాయిన్డ్ బ్రహ్మన్.
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తే సర్వం కల్విదం బ్రహ్మ.
1: When we investigate like that, we will know sarvam kalvidam brahma.
0: ఈ మంత్రముల యొక్క అర్థములు అన్ని కూడాను కేవలము ఒక ఏకత్వాన్ని బోధించేటువంటిది.
1: In fact, all of them connote same meaning.
0: ఇటువంటి ఏకత్వాన్ని గుర్తించుకోవటమే మంత్రముల యొక్క నిజమైనటువంటి యొక్క సాధన.
1: The true spiritual practice wants us to know the oneness, the unity of all
0: these statements. బ్రహ్మమిత్ భవతి. దాన్ని నేర్చుకున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు తానే అవుతాడు.
1: బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి. ద నోవర్ బికమ్స్ ద నోన్.
0: ఇది ఉపనిషత్తుల యొక్క సరైనటువంటి అంతరార్థాలు.
1: దిస్ ఈస్ ది ట్రూ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ముఖ్యంగా మీరు తెలుసుకున్నటువంటిది నేనే దైవము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ యు షుడ్ నో దట్ ఐఎమ్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులు.
1: ఈచ్ వన్ ఇస్ డివైన్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులైనప్పుడు ఇంక దైవాన్ని ఎందుకు కొల్చాలి?
1: దెన్ వెర్ ఇస్ ద నీడ్ టు వర్షిప్ గాడ్.
0: అయితే దైవాన్ని కొల్చేటువంటి ఒక శక్తి సామర్థ్యం కానీ దైవంను కొల్చేటువంటి ఒక శక్తి నాలో ఉన్నదని కానీ మీరు గుర్తించుకోవడానికి వీల్లేదు.
1: హౌఎవర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎస్టిమేట్ వెదర్ యూ గాట్ ద
0: సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉంటుండి సామాన్యమైన జగత్ జీవితాన్ని జరుపుతూ
1: బీయింగ్ సో కామన్ మూవింగ్ ఇన్ ద వరల్డ్
0: సహజమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: యు ఆర్ జస్ట్ లీడింగ్ ఎ నేచురల్ లైఫ్.
0: అలాంటి సహజ జీవితాన్ని గడిచేటువంటి వారికి పురుష జీవితంతో ఎట్లా అర్థమవుతుంది?
1: లీడింగ్ ఎన్ ఆర్డినరీ సింపుల్ లైఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ టు నో
0: అది దివ్యమైనటువంటి ఒక విస్తృత స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే ద లైఫ్ వీ లీడ్ ఈస్ కాస్మిక్.
0: అది సమష్టి స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ యూనివర్సల్.
0: సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా విస్తృత స్వరూపాలు.
1: All we are all individuals in the ordinary sense.
0: Vyashti samasti swarupani yenite gurtinchagaladu.
1: How do you expect the vyashti, the individual, to know the samasti, the cosmic form?
0: Karukuni enni prayatnalu chesinappudikini enni sadhanalu salipinappudikini enni mantramulu uchcharinchinappudikini vyashti samasti swarupudu kaadu.
1: Therefore, in spite of all spiritual attempts and all attempts and spiritual paths one would adopt,
0: nene samasti swarupunnanu aneetundi satyanni gurtinchukunnappude idi meeku samasti swarupudu avutadu.
1: When once you know that I am God, you will be knowing the cosmic form.
0: I am God, I am God, I am God aneetundi aa satyanni meeru gurtinchali.
1: You have to know the basic truth that I am God.
0: అయితే మీరు ఎట్లా చెప్పగలరు ఐ ఆమ్ గాడ్ అని?
1: హౌ కెన్ యూ డిక్లేర్ దట్ ఐ ఆమ్ గాడ్?
0: ఆ నమ్మకమును పూర్తి అభివృద్ధి తెచ్చుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు ఫాస్టర్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్.
0: మంత్రమునకు ముడివేసి
1: వీ హావ్ టు టై అప్ మంత్రస్.
0: ఈ ముడియందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని చేకూర్చి
1: అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇన్ దిస్.
0: తిరిగి ఆ ముడిని తిరిగి మంత్రంతోనే విప్పాలి.
1: And we have to untie the combination, making use of mantra.
0: Mudi veyetamu, mudi vippatamu.
1: Tying up and untying.
0: Adiyandu, antyamulandu.
1: Beginning and the end.
0: Kanukane, daniki sariyainatuvanti arthanni meeru gurtinchukoni vartinchali.
1: We have to know the exact meaning and conduct ourselves.
0: Yedi prarambhamlo ayinado vachinado.
1: That which comes in the beginning.
0: Adiye ee yokka antyamlo kodanu kalugutundi.
1: Will also come towards the end.
0: Prarambhamlo vachinatuvanti bidda.
1: The child born,
0: ఏ విధంగా తెలియనటువంటి స్థితిలో ఉంటుందో,
1: జస్ట్ బీయింగ్ నాట్ ఏబుల్ టు మూవ్,
0: అదే విధంగానే అంత్యంలో కలిగేటువంటి ఒక బిడ్డ కూడాను ఆ రకమైనటువంటి స్థితికే వస్తుంది.
1: సిమిలర్ పొజిషన్ వుడ్ బి మెట్ విత్ టువర్డ్స్ ద ఎండ్.
0: ఆది అంత్యములు ఎక్కడ పోయినప్పటికీ దేనికైనాను ఏ వస్తువులకైనాను ఒక్కటే.
1: Therefore, the beginning and the end for any is uniform.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మనం ఎక్కడో ఒక చెరువుకు పోయినాము, ఇంత మట్టిని తీసుకుని త్రవ్వి తీసుకుని వచ్చాము.
1: We have gone to a river and brought some mud with us.
0: ఆ మట్టిని తెచ్చి నీ ఇంటి ముందు వేసుకున్నావు.
1: And you brought forward that mud and kept in front of your house.
0: కానీ మొదటి దినం చూసినప్పుడు ఆ మట్టి గుట్టగా ఉంటుండాలి.
1: But it has been growing like a mound there.
0: రెండవ దినము ఆ మట్టిలో నీరు కలిపి కొంచెం బంకగా కలిపినాడు.
1: అండ్ యూ హావ్ మిక్స్డ్ దట్ వాటర్ ఇన్ దట్ మడ్.
0: కానీ చక్రం పైన వేశాడు, ఒక కుండల మాదిరి చేశాడు.
1: అండ్ యూ ప్రాసెస్డ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ వీల్ అండ్ మేడ్ ఇంటూ ఎ పాట్.
0: కానీ క్రమక్రమేణా దాన్ని ఖర్చు పెడుతూ రావటం వల్ల గుట్ట గుంతగా మారిపోయింది.
1: అండ్ యాజ్ యూ మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మడ్ గ్యాదర్డ్ ఓవర్ దేర్ అల్టిమేట్ యూ ఫైండ్ పిట్ దేర్.
0: కనుక గుంత గుట్ట మాదిరి మారిపోయింది, గుట్ట గుంత మాదిరి మారిపోయింది.
1: దేర్ఫోర్ ద హీప్ హాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ పిట్ నౌ విచ్ వాస్ వన్స్ అపాన్ ఎ టైమ్.
0: కానీ మట్టి కుండగా మారిపోయింది, కుండనే మట్టిగా మారిపోయింది.
1: ద మడ్ హాస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ది పాట్ అండ్ ద పాట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ద మడ్.
0: అయితే ఆ కుండలో నీరు పోస్తే నిలిచిపోవటం లేదు.
1: బట్ ద వాటర్ ఇఫ్ కెప్ట్ ఇన్ దట్
0: క్రమక్రమేణా వస్తున్నాయి.
1: ఇట్ లెవెల్ కమ్స్ డౌన్ గ్రాడ్యువల్లీ.
0: దీనిని అగ్ని సంస్కారం చేయాలి.
1: దిస్ హాస్ టు బి ప్రాసెస్డ్ ఇన్ ఫైర్.
0: ఈ కుండను అగ్ని సంస్కారంలో కాల్చినప్పుడే ఇది గట్టిగా పడి అందులో పోసే నీరు నిలుస్తుంది.
1: When once this pot is kept in fire and processed, it would be able to retain water.
0: కనుకనే మనము మట్టి వంటి వారు.
1: So we say it's full of mud only.
0: ఈ మట్టిని దైవత్వం అనేటువంటి దివ్యత్వము ఒక కుండలుగా మారుస్తూ ఉంటుండాలి.
1: Therefore, it's the divinity that transforms the mud into the human.
0: అది ఏ విష్ణుత్వము?
1: That is sustenance, vishnutva.
0: ఆ విష్ణుత్వం అనేటువంటిది దీని కుండలుగా రూపకంగా మార్చడం చేత
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్ విష్ణుత్వ మేడ్ దిస్ పాట్.
0: దానిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి పగలగొట్టుకుంటున్నారు.
1: As this pot is made use of, it is broken on the way.
0: కాదు కాదు, జ్ఞానము అనేటువంటి అగ్ని సంస్కారంలో దీన్ని కాల్చాలి.
1: ఇట్ మస్ట్ బి, ఇట్ షుడ్ బి ప్రాసెస్డ్ కెప్ట్, ఇట్ షుడ్ బి బర్న్డ్.
0: ఏమిటి ఈ జ్ఞానం?
1: వాట్ ఈస్ దిస్ జ్ఞాన?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The true jnana, wisdom, is experienced
0: non-dualism.
1: When once you experience that oneness, non-duality, it will be burnt
0: in front.
1: Then only all the material you keep there would be retained.
0: కనుకనే దీన్ని పగలగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ పాట్ ఈస్ నాట్ బ్రోకన్.
0: చక్కగా కాల్చేంత వరకు కూడా శక్తి చూసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ కేర్ యాజ్ ఇట్ ఈస్.
0: అది అగ్ని సంస్కారం అన్నారు.
1: దట్ ఈస్ వాట్ యూ కాల్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్. కాల్చడం
0: అనగా సంస్కారమే.
1: దిస్ బర్నింగ్ ప్రిన్సిపల్ ఇస్ రిఫైన్మెంట్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను
1: ఎవ్రీథింగ్
0: సంస్కారం చేతనే సర్వ విధములైనటువంటి శక్తులు మారుతున్నాయి.
1: బై రిఫైన్మెంట్ ఇట్ విల్ హ్యావ్ స్పెషల్ పవర్స్.
0: అగ్ని సంస్కారం చేత కుండలు ఏ విధంగా గట్టిపడిపోతుండదో,
1: జస్ట్ ఇస్ పాట్స్ ఆర్ స్ట్రాంగ్ బై బీయింగ్ కెప్ట్ ఇన్ ద ఫైర్.
0: దైవ అనుగ్రహం అనేటువంటి సంస్కారం చేత
1: బై ద రిఫైన్మెంట్ ఆఫ్ గాడ్
0: జీవుడు దేవుడిగా మారిపోతున్నాడు.
1: ద ఇండివిజువల్ బికమ్స్ గాడ్.
0: అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రతి మానవుడు కూడాను మాంసముక్తంతో చేరికూర్చి వచ్చినాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆఫ్ ఫ్లెష్.
0: ఇది ఒక మలినపు కొంప.
1: ఇట్ ఇస్ డర్టీ.
0: ఇది ఒక మాంసముద్దతో చేసినటువంటి బొమ్మ.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: అయితే ఈ బొమ్మ ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలుగుతున్నావు?
1: అండ్ దిస్ టాయ్ హౌ ఆర్ యు మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్?
0: దీనికి ఏమి శక్తి కూడా లేదు.
1: ఇట్ హస్ నో పవర్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: క్రమక్రమేణా దీన్ని సంస్కారం చేసుకుంటూ రావటం చేత
1: బికాజ్ ఇట్ హాస్ బీన్ రిఫైన్డ్ గ్రాడ్యువలీ.
0: దీనికి శక్తి కూడా పెరుగుతుంటుంది.
1: ఇట్ పవర్ ఇంక్రీజ్.
0: దీనికి విలువ కూడా పెరుగుతుంటుంది.
1: వాల్యూ ఆల్సో రైజెస్.
0: ఇప్పుడు మట్టిగా వచ్చినటువంటి కుండను,
1: ద పాట్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మట్,
0: మనం ఏ విధంగా కూడా ఉపయోగించుకోలేము.
1: వీ కెనాట్ యూజ్ ఇట్.
0: అదే విధంగానే బంగారు, భగవంతుని ఎంత కూడాను బంగారు బంగారు బంగారు అని పిలుస్తుంటాను.
1: భగవాన్ కాల్స్ ఎవ్రీవన్ బంగారు బంగారు.
0: బంగారు అనగా గోల్డ్ అని.
1: బంగారు మీనింగ్ గోల్డ్.
0: హిరణ్య గర్భుడే భగవంతుడు.
1: హిరణ్య గర్భ ఇస్ గాడ్.
0: కనుక ఈ బంగారు అనేటువంటి దాన్ని మీరు సంపాదించుకున్నారు.
1: యూ హ్యావ్ ఎర్న్ దిస్ గోల్డ్.
0: బంగారు సంపాదించుకున్నంత మాత్రం అలంకారం చేసుకోలేకపోయారు.
1: Merely acquiring gold, you cannot have jewels.
0: ఆ బంగారును కొన్ని అలంకారం చేసుకునేటువంటి నగలుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: The gold must be made into jewels.
0: ఆ నగలుగా మార్చుకునే సమయం లోపల,
1: as we make ornaments,
0: మనం ఎంత బంగారును చూసామో,
1: the gold we have,
0: అంత దానికి ఒక రాగి లేక పిత్తాడో కొంచెం వేరే లోహములు కలపాలి.
1: We have to mix some other metal like copper.
0: అప్పుడు ఆ లోహములు కలిపినప్పుడే,
1: when the other metal is
0: mixed, మంచి శక్తి వస్తుంది.
1: The gold will have all the strength.
0: శక్తే కాకుండా దీన్ని బరువుగా నిలుస్తుంది.
1: And the weight also increases.
0: Weight కూడా పెరుగుతుంది.
1: Weight increases.
0: అయితే దానిని త్రుంచడానికి వీలు కానటువంటి స్థితి వస్తుంది.
1: And it will be unbreakable, so strong.
0: కనుకనే మనము భగవ సంకల్పం అనగా ఏమిటి, ఒక విధమైనటువంటి ఒక వజ్ర సంకల్పము.
1: God's will is very strong.
0: హిరణ్య గర్భుడు భగవంతుడు.
1: God is Hiranyagarbha.
0: ఆ హిరణ్యగర్భుడు ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఇస్ హిరణ్యగర్భ?
0: మన యందే ఉన్నాడు.
1: గాడ్ హిరణ్యగర్భ.
0: అది మనమే తెలుసుకోవాల్సినటువంటిది.
1: ఇస్ ఇన్ యూ, విచ్ యు ఆర్ సపోజ్ టు నో.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: చాలా మంది పిల్లలంతా కూడా సైన్స్ చదువుకునేటువంటి వారు ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: దీంట్లో ఆమ్లమం ఉంటారు.
1: అండ్ వి సే యాసిడ్, ఆమ్లం.
0: ఆమ్లం,
1: యాసిడ్, ఆమ్లం.
0: ఆమ్లం అనగా యాసిడే కాదు, అది ఒక విధమైనటువంటి శక్తితో కూడినటువంటిది అవుతుంది.
1: యాసిడ్ ఆల్సో హాస్ గాట్ ద పవర్.
0: క్రమక్రమేణా దాంట్లో ఒక సెల్స్ గా బయలుదేరుతాయి.
1: అండ్ వీ ఫైండ్ సెల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
0: అనగా ఆ సెల్స్ కొన్ని లక్షలుగా బయలుదేరిపోతాయి.
1: అండ్ దే మల్టిప్లికేట్ ఇంటూ లక్స్ ఆఫ్.
0: ఈ లక్షలు లక్షలుగా చేరినప్పుడు ఇది క్రమక్రమేణా దేహాన్ని సృష్టింపజేస్తాయి.
1: అండ్ ద సెల్స్ దట్ గ్రో ఇన్ లక్స్ ఇన్ నంబర్ బై మల్టిప్లికేషన్ మేక్ ఎ బాడీ.
0: కనుకనే ఈ ఆహారంలో మనం తినే ఆహారం లోపల,
1: the food that we partake,
0: inumu pittali aamlamam amma bangaru anni kuda cherutunnayi.
1: The food that we partake has got all this acid and metals.
0: Karuku ee acid anetundi manam cheptam chaala parapaatu.
1: It's a mistake if we simply call it
0: acid. Acid kaane kaadu.
1: It's not acid.
0: Idi kuda oka lohame.
1: It's also a metal in one way.
0: Ee loham kuda nu kotta varaku maarpu cheyatam valla maroku lohanga maaripothundadi.
1: This metal is transformed into another type of metal.
0: ఇక్కడ మన యందు ఈ ఆమ్లం అనేటువంటి ఒక శక్తి చాలా చేరి ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఆఫ్ ది ఆమ్లా ఆర్ యాసిడ్ ఇస్ దేర్.
0: తినేటువంటి ఒక కూరగాయల లోపల ఆమ్లం అధికంగా అవుతుండాలి.
1: అండ్ ది వెజిటబుల్స్ దట్ వి కన్స్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ యాసిడ్.
0: మనము తినేటువంటి ఒక ఆకుకూరలో దీంట్లో దాంట్లో వరకు కూడా చాలా వరకు కూడా ఒక ఇనుము బయలుదేరుతుండాలి.
1: ద గ్రీన్ వెజిటబుల్స్ ద లీవ్స్ దట్ వి ఈట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ ఐరన్
0: కంటెంట్. ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దీనికి ఒక పులుసు కూర అని చేస్తాం మనము.
1: And
0: చింతపండు పులుసుతో.
1: అండ్ వీ ఆల్సో మేక్ ఎ సూప్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్.
0: ఈ యొక్క చింతపులుసు చేస్తున్నాము,
1: టామరిండ్ సూప్,
0: దీంట్లో కూడా ఆమ్లం వస్తుంటుంది.
1: అండ్ దేర్ ఇస్ యాసిడ్ దేర్.
0: లేక ఒక నిమ్మకాయతో మనం చేస్తున్నాం రసము.
1: ఆర్ వీ మేక్ రసము ఆఫ్ వీ మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
0: ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేస్తూ పోతుంటే ప్రతి పదార్థములందు కూడా ఒక లోహముగా బయలుదేరుతుంటాయి.
1: అండ్ వీ ఫైండ్ దిస్ మెటల్ దేర్ ఇన్ ఎవ్రీ మెటీరియల్ దట్ వీ మేక్.
0: ఇవన్నీ కూడా క్రమక్రమేణా దేహంలో ఉన్నటువంటి శక్తిని బలపరుస్తూ వచ్చాయి.
1: అండ్ దే స్ట్రెంగ్థెన్ ద బాడీ గ్రాడ్యువలీ.
0: కనుకనే మన యందు ఈ దైవశక్తి ఏ రీతిగా వస్తుండాలి అంటే ఆహారం నుంచినే వస్తున్నాయి.
1: దిస్ డివైన్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్.
0: కనుక ఈ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ ను సంపాదిస్తుంటుండాలి.
1: ద ఫుడ్ లీడ్స్ టు ద హెడ్.
0: ఈ హెడ్ ఏ గాడ్ గా మారిపోతుండాలి.
1: ద హెడ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్.
0: కనుక మన ఆహారాన్ని సక్రమైన రీతిగా మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు దీని స్వరూపం మనకు అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వీ థింక్ ఆఫ్ ద ప్రాపర్ ఫుడ్ దట్ వీ పార్టేక్ వీ కెన్ అండర్స్టాండ్ ద రెస్ట్.
0: కనుక మీకు ఆమ్లం అంటే మీకు అర్థం కాకుండా పోతుండాలి.
1: దో ఐ సెడ్ ఇట్ ఈస్ యాసిడ్ ఇట్ ఇస్ నాట్ సో.
0: యాసిడ్ అని మీరు అనుకుంటున్నారు కానీ అది యాసిడ్ కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సో.
0: మనం ఒక విధమైనటువంటి యొక్క పదార్థంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ ఇట్ వుడ్ బి క్వైట్ పాసిబుల్ ఫర్ అస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇస్ మ్యాటర్.
0: ఈ విధమైనటువంటి దీన్ని వింత సెల్స్ గా మారిపోతుంది.
1: అండ్ దే బికమ్ సెల్స్.
0: కట్టగట్టు మన శరీరం అంతా కూడా కొన్ని లక్షల సెల్స్ గా వచ్చేసేస్తుంది.
1: ద హ్యూమన్ బాడీ ఫుల్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ సెల్స్.
0: మన సెల్స్ అంతా ఒక్కొక్క సెల్ కూడా ఒక్కొక్క రక్త బిందువే.
1: In fact, every cell has got the drop of blood.
0: ఈ విధంగా సైన్స్ లో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఈ విధమైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: In science and spirituality, there are lots of inner meanings.
0: కానీ
1: బట్
0: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక లోపల ఇది మంత్రస్వరూపంగా రూపొందుతుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: ఈ మంత్రం ఎట్టిదిగా వస్తుంటుండాలి.
1: ఇన్ వాట్ వే ఇట్ ఈస్.
0: ఇది కేవలం ఒక పదముల యొక్క సమ్మిళితంగా స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇట్ హెస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్.
0: ఈ యొక్క మంత్రం చేతనే దైవత్వం కూడా ప్రాప్తిస్తుంటుండాలి.
1: దిస్ మంత్ర విల్ కన్ఫర్ ద డివినిటీ టు ఎవ్రీవన్ దట్
0: స్పెల్స్. అనేక విధమైనటువంటి యొక్క స్వప్నాలు కలుగుతుంటాయి.
1: అండ్ వీ నేచురల్లీ డ్రీమ్.
0: కానీ ఇది స్వప్నంలో కాదు.
1: దిస్ నాట్ ఎ డ్రీమ్.
0: ఆహారం యొక్క విహారంతో వచ్చినటువంటి యొక్క రియాక్షన్ లో.
1: ఇట్ ఇస్ ఆల్ ఎ రియాక్షన్ ఆఫ్ ద ఫుడ్ దట్ ఇస్ పార్టేకెన్.
0: ఈ ఆహారంతో కనిపించేటువంటి యొక్క స్వరూపాలు.
1: దే ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
0: కానీ ఇందులోనే దైవత్వం కూడా ప్రాప్తిస్తూ వస్తుంటాయి.
1: అండ్ దిస్ ఆల్సో హెల్ప్స్ us టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: మనం పదార్థంగా ఉపయోగపెట్టుకుంటున్నాం కాబట్టి అది పదార్థంగానే వస్తుండాలి.
1: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మ్యాటర్
0: పరిశీలించుకొని వేదాంతం నందు యద్ భావం తద్ భవతి అన్నారు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
0: మన యొక్క భావాన్ని పురస్కరించుకుని ఆ పదార్థం మారిపోతూ ఉంటుంటది.
1: బేసింగ్ ఆన్ అవర్ ఐడియా అండ్ కాంప్రిహెన్షన్ ఇట్ చేంజ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇప్పుడు అయస్కాంతం ఉంటుండాలి.
1: హియర్ వి హావ్ మ్యాగ్నెట్.
0: అయస్కాంతం లోపల
1: హియర్ ఇన్ మ్యాగ్నెట్
0: దీనికి అంత ఎట్ట వచ్చింది ఈ పవర్?
1: హౌ కుడ్ ఇట్ గెట్ పవర్?
0: కేవలం అయస్కాంతంలో లేదు.
1: It's not there in magnet.
0: ఈ క్రమక్రమేణ మన దేహంలోనే ఉంటుండాలి.
1: That magnet is within our body.
0: మన దేహంలో కూడా కొన్ని పదార్థముల యొక్క చేరిక అనేది అయస్కాంతంగా మారిపోతుండాలి.
1: And because the combination of certain materials within the body, the magnet is made.
0: ఈ అయస్కాంతమే మన లోపల ఒక విధమైన బ్యాటరీగా తయారవుతుండాలి.
1: And this magnet serves as battery within us.
0: ఈ బ్యాటరీని కొంచెం లైట్ గా మారుతుండాలి.
1: దిస్ బ్యాటరీ బికమ్స్ లైట్.
0: కనుక ఈ లైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద
0: లైట్? మన దేహం అనేటువంటిది స్మాల్ జనరేటర్ గా ఉంటుండది.
1: అవర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ఈ జనరేటర్ మాత్రమే కాకుండా ఇది ఒక విధమైనటువంటి ఒక అయస్కాంతంతో ఉన్నటువంటి చెప్పిన మాటలు వినడానికి ఒక ఫోన్ మాదిరి తయారవుతుంది.
1: అండ్ నాట్ ఓన్లీ సింప్లీ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ వీ ఫైండ్ ఆల్సో సౌండ్ వేవ్స్ బై విచ్ హెల్ప్స్ us టు హియర్ వాట్ ఈస్ సెడ్.
0: ఈ సౌండ్ వేవ్స్ కూడా మన ఎందుకు ప్రారంభమవుతున్నాయి?
1: సౌండ్ వేవ్స్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ us.
0: సౌండ్ వేవ్స్ మాత్రమే కాకుండా
1: నాట్ ఓన్లీ సౌండ్ వేవ్స్
0: దీనికి తేజస్సు అనేటువంటి ఒక ప్రకాశం కూడా లభిస్తుండాలి.
1: వీ ఆల్సో ఫైండ్ లైట్ వేవ్స్ ఆర్ రేడియన్స్.
0: ఏ విధంగా మనం తయారు చేసినటువంటి ఒక నగరము మనం తేజస్సు చేసినప్పుడు కొంచెం షైనింగ్ గా వచ్చేస్తుంటదో,
1: జస్ట్ యాజ్ జ్యువెల్స్ దట్ వీ మేక్ వెన్ వీ పాలిష్ ద షైన్,
0: అదే విధంగానే ప్రతి పదార్థమునకు కొన్ని తేజస్సులు వస్తుంటుంటాయి.
1: ఎవ్రీ మెటీరియల్ ఆల్సో హాస్ గాట్ సమ్ స్పెషల్.
0: తేజస్సునే చైతన్య శక్తి అన్నారు.
1: అండ్ దిస్ తేజస్ ఆర్ ఎఫల్జెన్స్.
0: అది ఆ తేజస్సుని పురస్కరించుకుని ఆ తేజస్సు వస్తుంటుంది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అప్రోప్రియేట్ టు
0: ప్రతి మానవుడి ఎందుకు దైవత్వం అనేటువంటి సాక్షాత్ గుణములు ఎందుకు కానీ పదార్థములు ఎందుకు కానీ విచారణ చేస్తే సాక్షాత్ భగవంతుడు గోచరిస్తాడు.
1: God is present in every human being, in every material, in all of the attributes.
0: ఎట్టి పదార్థమైనా కానీ ఇది పదార్థంగా మనం భావించరాదు.
1: వీ కెనాట్ కన్సిడర్ సింపుల్ యాజ్ మ్యాటర్.
0: ఇదంతా పదార్థము అనాలి. పదార్థం అనగా దివ్యత్వము.
1: పదార్థ ఇస్ దివ్యత్వ.
0: కనుకనే ఈ దివ్యత్వంకు పదార్థం అనేటువంటిది మెటీరియల్ కు ఎంత భేదం ఉంటుంటది?
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దివ్యత్వ స్పిరిచువాలిటీ అండ్ ఆర్డినరీ మ్యాటర్.
0: కనుకనే పదార్థం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి పదార్థము.
1: అండ్ దిస్ ఇస్
0: లౌకికమైన పదార్థము.
1: ఇట్ ఇస్ వరల్డ్లీ మెటీరియల్.
0: ఇది ప్రాకృతమైనటువంటి పదార్థము.
1: ఇట్ ఇస్ ఫిజికల్ మెటీరియల్.
0: కానీ పదార్థం అంటే అది ప్రాకృతమైనటువంటిది కాదు.
1: ద స్పిరిచువల్ ఇస్ నాట్ ఫిజికల్.
0: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, తేజస్తో కూడినటువంటి చైతన్య శక్తి.
1: That power of the awareness, Chaitanya, is spiritual, transcendental, novel, ever fresh. Because we have taken that sacred, transcendental as ordinary, we are not able to know its
0: value.
1: We attach value.
0: విలువ తెగించుకునేది మనమే.
1: అండ్ వీ రిడ్యూస్ ఇట్స్ వాల్యూ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది మనిషి యొక్క భావమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్ ఫీలింగ్.
0: మనోప్రభావం ఈ రీతిగా మారుతూ ఉంటుంటది.
1: దట్స్ హౌ ద మైండ్ వేవర్స్ చేంజెస్.
0: కనుక మంచి విలువైనటువంటి దాన్ని విలువ లేకుండా చేసుకుంటున్నాం.
1: ఎ వెరీ వాల్యుబుల్ థింగ్ ఈస్ వ్యూడ్ యాస్ వాల్యూ.
0: విలువైనటువంటిది విలువగా ఉండేటట్టుగా మార్చుకుంటున్నాము.
1: దట్ విచ్ హాస్ నో వాల్యూ వీ కన్సిడర్ ఇట్ హైలీ వాల్యుబుల్.
0: కనుక నేను మనస్సు యొక్క ప్రభావాన్ని కూడా మనం ఎక్కువ పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ ఆల్సో నో ద వెగరీస్ ఆఫ్ ది మైండ్.
0: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని పెంచుకున్నప్పుడే ఈ తేజస్సు యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఇన్ రియాలిటీ ద నేచర్ ద మైండ్ వీ కెన్ ఆల్సో నో ద
0: స్పిరిట్. ఈ మనస్సు చేత కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి సంకల్పాలంతా వస్తుంటాయి.
1: మైండ్ సమ్ టైమ్స్ థింగ్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ సంకల్పాల చేత మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: బై హావింగ్ బ్యాడ్ థాట్స్ వీ లూజ్ అవర్ ఎనర్జీ.
0: కనుకనే మనము ఈ దుష్ట సంకల్పములు రాకుండా ఉండే నిమిత్తమై దైవ సంకల్పాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: కనుక ఆ డివైన్ థాట్స్ అంటే ఎలాంటివి?
1: వాట్ సార్ట్ ఆఫ్?
0: ప్రతి ఒక్కటి కూడాను నా దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్త బొట్టు కూడాను దైవ స్వరూపమే.
1: వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ మై బాడీ.
0: ఈ రక్తం ఏ రీతిగా తయారవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: ఇది కూడాను ఈ ఆహారం చేతనే.
1: ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: ప్రతి శక్తి కూడా ఆహారం చేతనే.
1: ఆల్ పవర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ అవుట్ ఆఫ్
0: పూర్తి దైవ శక్తి వల్లనే మారుతుండాలి.
1: అండ్ దట్ బికమ్స్ డివైన్ ఎనర్జీ.
0: కనుకనే దైవ శక్తికి ఈ లోకశక్తికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ది డివైన్ పవర్ అండ్ ద వరల్డ్లీ ఎనర్జీ.
0: నీకు నిజంగా నీ విశ్వాసం దృఢంగా పెంచుకుని
1: ఇఫ్ యూ గాట్ స్ట్రాంగ్ ఫెయిత్
0: నా ఎన్నున్నటువంటి ప్రతి సంకల్పం కూడా దైవ సంకల్పమే అని పట్టుకోండి.
1: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఎవ్రీ థాట్ ఈస్ డివైన్.
0: కానీ ఈనాటి మానవుల లోపల పిచ్చి సంకల్పముల చేత ఇదంతా కూడా లౌకిక సంకల్పములు అనుకుంటున్నాం.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ వీ కన్సిడర్ ఎవ్రీథింగ్ వరల్డ్లీ.
0: ఇది బ్యాడ్ థాట్సే కాదు.
1: అండ్ యూ కెనాట్ కాల్ ఇట్ బ్యాడ్.
0: ఇది లౌకికమైన థాట్సే కాదు.
1: ఇట్స్ నాట్ వరల్డ్లీ థాట్.
0: అది దివ్యమైనటువంటి థాట్స్.
1: ఇన్ రియాలిటీ
0: అది భవ్యమైనటువంటి థాట్స్.
1: దర్ న్యూ థాట్స్.
0: అది దైవ యొక్క చింతలు.
1: అండ్ దట్ ఈస్ ది థాట్.
0: దైవ భావం చేర్చినప్పుడే ఇది పూర్తి పవిత్రంగా మారుతుంది.
1: వెన్ వన్స్ వీ మిక్స్ విత్ ది డివైన్ థాట్ డివైన్ ఫీలింగ్ ఇట్ బికమ్స్ పవర్ఫుల్.
0: కనుక ప్రతి పదార్థమును కూడాను ఇది పదార్థంగా మనం తీసుకోవాలి.
1: సో ఎవ్రీ పదార్థ మెటీరియల్ ఇస్ పదార్థ స్పిరిచువల్.
0: ఒక చిన్న విషయం చూడండి.
1: స్మాల్ పాయింట్.
0: ఒక మూటడు బియ్యం తెచ్చాం, ఒడ్డు తెచ్చాం మనం.
1: యూ బ్రాట్ ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ ప్యాడీ.
0: కానీ ఈ ప్యాడీ మూటకు ఎంత ఇస్తున్నాం మనం?
1: వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్యాడీ?
0: దీనికి ఒక 200 రూపాయలు ఇస్తాము.
1: ఇట్స్ ప్రైస్ ఇస్ 200 రూపీస్.
0: కానీ దాన్ని బాగా దంచి శుభ్రం చేసి బియ్యంగా మార్చి అది తిరిగి ఒక ఇదిగా తయారు చేసేటప్పటికి అది ఎంత విలువ ఎక్కుతుంది?
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ గ్రైండెడ్ అండ్ ద హస్క్ రిమూవ్డ్ ద ప్రైస్ విల్ గో అప్.
0: ఈ హస్క్ రిమూవ్ చేయటం వల్ల,
1: బికాస్
0: తౌడు వేరు చేయటం వల్ల
1: ఇట్ ఈస్ రిమూవ్డ్,
0: ఈ క్రమక్రమేణా దీని వేల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్.
0: ఒడ్లుకి ఎంత వెల ఉండినాదో మూటకు, ఇప్పుడు బియ్యంకు అంత వస్తే డబుల్ అయిపోతూ ఉంటుంది అది.
1: ద ప్యాడీ వెన్ వన్స్ ఇట్స్ మేడ్ ఇన్ టు రైస్ ఇట్స్ ప్రైస్ విల్ బి డబుల్.
0: అనగా ఈ రైస్ మార్గానికి ఏది, అది ఏ సంస్కారము?
1: అండ్ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్
0: అది ఏ దంచటము,
1: ఇస్ రిఫైన్మెంట్,
0: అది ఏ తౌడు తీయటము,
1: గ్రైండింగ్
0: చేయటము,
1: సపరేటింగ్ ది హస్క్,
0: ఈ హస్క్ వేరు చేయటము, బియ్యం వేరు చేయటము.
1: యూ సపరేట్ ది హస్క్ అండ్ మేక్ ఇట్ ఇన్ టు ప్యాడీ.
0: బియ్యానికి ఎంత విలువ ఇస్తున్నాము?
1: వాట్ ఇస్ ది వాల్యూ?
0: అంత విలువ హస్కిస్తున్నామా, ఒడ్లకి ఇస్తున్నామా?
1: అండ్ యూ డోంట్ గివ్
0: ప్యాడీకి మనం అంత విలువ ఇవ్వటం లేదు.
1: ప్యాడీ ఇస్ నాట్ దట్ కాస్ట్లీ.
0: ప్యాడీ అనేటువంటి సంస్కరింపలేనటువంటి సమయం, దానికి ప్యాడీకి విలువ తక్కువ.
1: ప్యాడీ ఈజ్ యెట్ టు బి పాలిష్డ్ అండ్ సో ఇట్ ఇస్ నాట్.
0: సంస్కరింప చేసినప్పుడే ఆ ప్యాడీ బియ్యంగా మారినప్పుడు దానికి విలువ ఎక్కువ అవుతుంది.
1: వెన్ వన్స్ ద ప్యాడీ ఇస్ మేడ్ ఇన్ టు రైస్ ఆఫ్టర్ పాలిషింగ్
0: అప్పుడే మనం దాన్ని భుజించడానికి
1: ప్రైస్ విల్ గో అప్ దెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్.
0: ఒడ్డని భుజించడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్స్యూమ్ ప్యాడీ?
0: బియ్యాన్ని భుజించడానికి వీలవుతుంది.
1: యూ కెన్ ఓన్లీ ఈట్ ద రైస్.
0: కాబట్టి మనం భుజించడానికి తగినటువంటి అర్హతను దానికి కలిగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఇట్ ఎలిజిబుల్.
0: దానికి తగినటువంటి సంస్కారములు మనం చేయాలి.
1: సో ఇట్ హాస్ టు బి పాలిష్.
0: సంస్కారం చేయకుండా
1: Without that,
0: నాకు అన్ని సులభంగా లభ్యం కావాలంటే,
1: if you want to have things straight away,
0: కష్టం ఎంత పడతావో అంత ఫలితం కూడా నీకు దక్కుతుంది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్. ఇఫ్ యూ జస్ట్ పాస్ త్రూ
0: కష్టే ఫలి.
1: All difficulties will give you the fructification.
0: కనుక మనకు కష్టం పడే కొద్దీ పడే కొద్దీ ఎంతనో మనకు ఫలిత పవిత్రను భావాలు వస్తుంటాయి.
1: If you work hard, you will have good thoughts.
0: కనుకనే మనం కష్టానికి గురి కావాలి.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్.
0: ఆ సంస్కారంతో మనం సంస్కరింపబడాలి.
1: అండ్ వీ షుడ్ బి రిఫైన్డ్ బై దిస్ డిఫికల్టీ.
0: ప్రతి ఒక్కటి కూడా సంస్కారం చేతనే పవిత్రమైపోతుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దట్ మేక్స్ యూ సేక్రెడ్.
0: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు.
1: యు ఆర్ స్టూడెంట్స్ నౌ.
0: మీరు చదువు అనేటువంటిది ఎంత సంస్కారం చేసినప్పుడు ఎంతో చదువు మీకు వస్తుంటుంది.
1: దిస్ లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కల్చరింగ్ ఆర్ రిఫైన్మెంట్.
0: కనుక నేర్చుకోవటం కూడా ఒక సంస్కారమే.
1: లెర్నింగ్ ఇస్ రిఫైన్మెంట్.
0: తినటం ఒక సంస్కారమే.
1: సో ఆల్సో ఈ
0: నడచడం ఒక సంస్కారమే. కూర్చోవడం ఒక సంస్కారమే. పరిగెత్తడం ఒక సంస్కారమే. నవ్వటం ఒక సంస్కారమే.
1: స్మైలింగ్,
0: ఏడ్చటం ఒక సంస్కారం, అన్ని సంస్కారం చేత లభ్యమవుతుంది.
1: దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెసెస్ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఏడుపు వల్ల వచ్చేటువంటి సంస్కారం ఏమిటని,
1: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ క్రైయింగ్.
0: ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి సంస్కారాలు మార్పు చెందుతున్నాయి.
1: బై క్రైయింగ్ దేర్ ఆర్ సర్టన్ చేంజెస్.
0: ఎట్లా చేంజ్ అవుతుండాలి? ఈ ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి చెడ్డ భావాలు దూరం అయిపోతున్నాయి.
1: బై క్రయింగ్ యూఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
0: మన దేహంలో ఉండేటువంటి ఒక చెడ్డ నీరంతా కూడా పోతుండాలి.
1: ద బ్యాడ్ వాటర్ గోస్ అవుట్.
0: కానీ నీవు మంచి సంస్కారం చేసుకుంటే అది మంచి నీరంతా చేరిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ రిఫైన్మెంట్ దేర్ బి గుడ్ వాటర్ విత్ ఇన్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ నీరే కార్బన్ డైఆక్సైడ్ అన్నారు.
1: ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ మంచి నీరే ఇది ఆక్సిజన్ అన్నారు.
1: ఆక్సిజన్ ఇస్ గుడ్.
0: ఈ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు రిటైన్ ఆక్సిజన్.
0: ఈనాడు చూడండి, ప్రపంచంలో ఎక్కడ పోయినప్పటికీ గాలి లేకుండా ఉంటుండాలి.
1: అండ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ద ఎయిర్ ఇస్ పొల్యూటెడ్. దిస్
0: మన పూర్వీకులంతా కూడా ఏదైనా మ్యారేజ్లు చేయాలంటే చిన్న చిన్న చప్రాలు వేసుకుని ఓ తోరణాలు కట్టుకుని ఏదో అరిటాకులు కట్టుకుని కొన్ని మామిడి తోరణాలు కట్టి ఎంతో సౌజన్యంగా ఆనందంగా మంగళకరంగా చేసుకుంటారు.
1: ఏన్షియన్స్ పర్ఫార్మ్డ్ ఆల్ ఆస్పీషియస్ ఫంక్షన్స్ బై హ్యావింగ్ బంతింగ్స్ మేడ్ అప్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాంగో లీవ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ప్లాంట్స్.
0: దానివల్ల అనేక మంది జనాలు చేరుతారు.
1: పీపుల్ కాంగ్రిగేట్.
0: చేరి వారి గారినంతా కూడాను ఈ యొక్క పచ్చని ఆకులు క్రమక్రమేణ తాము స్వీకరిస్తాయి.
1: అండ్ ఆల్ ది బ్రెత్ దట్ ఎక్సేల్డ్ ఈస్ రిసీవ్డ్ బై ది లీవ్స్ దేర్.
0: కలుగుని వాడు దానిలో ఉన్నటువంటి ఆక్సిజన్ బయట పంపుతుంది.
1: అండ్ ది లీవ్స్ రిలీజ్ ఆక్సిజన్.
0: ఈ ఆక్సిజన్ పవిత్రం చేస్తుంది.
1: ఆక్సిజన్ ఇస్ సేక్రెడ్.
0: కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటుంది.
1: అండ్ ది లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఇది మనిషికి ఎంత ఉపకారం చేస్తుంది.
1: హౌ మచ్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
0: ఈ పచ్చని ధనం అనేటువంటిది ఎంత గొప్పది.
1: దిస్ గ్రీనరీ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్.
0: ఇప్పుడు దాని యొక్క భావాన్ని మర్చిపోతున్నాం మనం ఇప్పుడు.
1: అండ్ వి హావ్ ఫర్గాటెన్ దట్ ఐడియా టుడే.
0: ఏదైనా పెండింగ్ జరుగుతుందంటే మామిడి తోరణాలకు బదులు ప్లాస్టిక్ మామిడి తోరణాలు పెట్టుకుంటున్నాం.
1: టుడే ఇన్ ద మోడర్న్ వెడ్డింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బంటింగ్స్ ఆఫ్ మ్యాంగో లీవ్స్ యు హావ్ ప్లాస్టిక్ లీవ్స్.
0: ద్వారాలకంతా కూడా ప్లాస్టిక్ బనానాలు కట్టుతున్నాము.
1: వి హావ్ గాట్ ద ప్లాస్టిక్ బనానాస్.
0: ప్లాస్టిక్ బనానా కట్టినప్పుడు ప్లాస్టిక్ ఫలితమే వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బనానాస్ యు గెట్ ప్లాస్టిక్ రిజల్ట్.
0: రాదు. ఈనాడు అంతా కూడా సులభంగా శాశ్వతంగా ఉండాలని ఈ విధమైనటువంటి ఈజీ పాత్ను చూస్తున్నారు.
1: వీ జస్ట్ గో బై ది సింపుల్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
0: కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి,
1: హైలీ డేంజరస్.
0: ఇలాంటి ఆధునికమైనటువంటి మార్గంలో మనం ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము.
1: బై అడాప్టింగ్ ది మోడర్న్ మెథడ్స్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్.
0: మానవుడు భుజించేటువంటి ఆహారంలో ఎంతనో పవిత్రం ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ దిస్ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ ఆఫ్ ద ఫుడ్.
0: దానివల్ల కొన్ని విధమైనటువంటి మోడర్న్ దీంట్లోపల మనం ధనాన్ని కూడా అనేకంగా కోల్పోతున్నాం.
1: అండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: కొన్న కూర పావల.
1: ఆఫ్టర్ ఆల్ వీ పర్చేజ్ ది వెజిటబుల్ విత్ సో చీప్ పావల ఫోర్ అండ్ హాఫ్.
0: కూలి అర్ధ రూపాయి.
1: వేర్ యాజ్ యూ పే మోర్ డబుల్ ఫర్ లేబర్ టు క్యారీ.
0: దాన్ని తీసుకోవటానికి నీవు చేతు పట్టుకుని పోలేవా?
1: కాంట్ యూ క్యారీ ది వెజిటబుల్స్ దట్ యూ బాయ్.
0: ఈనాడు మనము మానవుడు సోమరిపోతుగా తయారవుతున్నాడు.
1: మ్యాన్ టుడే హాస్ బికమ్ లేజీ.
0: కొన్ని కూరగాయలు నువ్వు తీసుకుంటే బ్యాగులు వేసుకుని నువ్వు తీసుకుని పో.
1: యూ క్యారీ వెజిటబుల్స్.
0: తప్పేమిటి?
1: వాట్స్ రాంగ్?
0: ఆ కూరగాయలు రేపటి దినం నువ్వు తినేసేసి నీ పొట్టలో పెట్టుకుని నడుస్తున్నావు, అప్పుడు ఎక్కడ పోతున్నాయి?
1: ఓన్లీ టుమారో యూ కుక్ దెమ్ అండ్ ఈట్ దెమ్. వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్?
0: ఈనాడు ప్రత్యక్షంగా దానిని మోయలేకపోతున్నావు.
1: టుడే యూ డోంట్ వాంట్ టు క్యారీ.
0: రేపటి దినం పరోక్షమైనటువంటి స్వరూపాన్ని ధరించినప్పుడు నువ్వు ఎంతైనా మోస్తున్నావు.
1: బట్ వెన్ దే టేక్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆన్ ద ఫాలోయింగ్ డే యు రిలీజ్
0: విషయాన్ని కూడా నువ్వు చక్కగా మనం అర్థం చేసుకుని వర్తించినప్పుడు ఎంతనో సుఖాన్ని.
1: So when once we understand clearly everything, you can experience happiness.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ విధంగానే మన ఆరోగ్యాలంత పాడు చేసుకుంటున్నాము.
1: We are spoiling our health today.
0: మనం ఈనాడు తినేటువంటి ఆహారం యొక్క సంగతిని ఇది పదార్థంగా తీసుకోకుండా పదార్థంగా విశ్వసించండి.
1: We should not consider food as padartha material, but you should know the paratha.
0: కాబట్టి పదార్థం అనేటువంటిది పవిత్రమైనదిగా ఉండాలి.
1: And the food that we take should be sacred.
0: ఆ పదార్థం కూడా కొన్ని మార్పులు లేకుండా చెడిపోకుండా చూసుకోవాలి.
1: We should see that food is not spoiled.
0: అది పాడైపోయిన తర్వాత అదే ఒక విధమైనటువంటి విషయంగా మారిపోతుంది.
1: When once the food is rotten, it becomes poison.
0: కనుక ప్రతి పదార్థం నందు కూడా దైవత్వం ఉంటుండాలి.
1: Therefore there is divinity in every material.
0: దైవత్వం లేనటువంటి పదార్థం జగత్తులో కనరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: దైవత్వం లేనటువంటి చోటే మనకు చూడలేము.
1: దేర్ ఇస్ నో స్పాట్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అన్నింటి ఎందుకు కూడా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకని అట్టి దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి నిజమైన మార్గాలు మనం వెతకాలి.
1: వి షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ప్రతి పదార్థం కూడా సంస్కరింపచేయటం వల్ల అదే పదార్థంగా మారిపోతుంది.
1: యాజ్ ఎవ్రీ మెటీరియల్ ఈజ్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ వీ కెన్ నో ది స్పిరిచువల్ కంటెంట్ ఇన్.
0: కనుకనే మనము లౌకికమైనటువంటి పదార్థమంతా నిజమైనటువంటి దైవ పదార్థంగా మారిపోవాలంటే ఎంతటి పవిత్రమైన కాముండాలి.
1: The worldly material is to be experienced from the spiritual point of view by processing the
0: కనుకనే దీనికి వెల పెరిగిపోతుంది.
1: The price will go up then.
0: పవిత్రత కూడా మనం అభివృద్ధి అవుతుంది.
1: And you'll also develop the sacred quality in you.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అన్ని చదువుతున్నారు.
1: You study.
0: కానీ చదువుతున్నారే కానీ చదివిన ఆచరణలో పెట్టడం లేదు.
1: But what you all you study you don't practice.
0: ఏమిటి చదువుతున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ యు స్టడీ?
0: కానీ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేస్తే ఏమవుతుందంటే నీరు అవుతుంది అంటున్నారు.
1: యు సే వాట్ విల్ హ్యాపెన్ ఆక్సిజన్ హైడ్రోజన్ యు సే ఇట్ ఇస్ వాటర్.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేరినప్పుడు నీరు అవుతుంది మనం చూస్తున్నాము.
1: యు ఆల్సో సీ ది సేమ్ H2O.
0: కానీ ఆ నీరు నువ్వు నీరుగా ఆహారంగా తీసుకుంటున్నావా?
1: బట్ డూ యూ టేక్ వాటర్ యాజ్ ఫుడ్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఎక్స్పెరిమెంటల్ రూమ్ లోపల పోయి అక్కడ ఒక జనరేటర్ లోపల దాన్ని మాత్రం పరిశీలన చేస్తున్నావు.
1: దేర్ఫోర్ బట్ వాట్ యు డూ దేర్ ఇన్ ద లెబొరేటరీ యు ఫైండ్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ హైడ్రోజన్ ఆక్సైడ్. లెబొరేటరీ
0: లో మాత్రం పరిశీలన చేస్తే మనకు వచ్చిన ఫలితం ఏంటుంది?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ బై ఎక్స్పెరిమెంటింగ్?
0: ప్రాక్టికల్ లో పరిశీలన చేయాలి.
1: యు హావ్ టు ఎక్స్పీరియన్స్
0: ప్రాక్టికల్ గా మనం అనుభవించాలి.
1: యు ఎక్స్పీరియన్స్ ద ప్రాక్టికల్ లైఫ్.
0: ఈనాడు నీరు లేకుండా ఎంత అవస్థ పడుతున్నాము.
1: జస్ట్ యాజ్ వి సఫర్ ఫర్ వాంట్ ఆఫ్ వాటర్
0: అలాంటి లోపల ఆక్సిజన్ హైడ్రోజన్ జంటి చేర్చి నీరుగా తయారు చేయండి.
1: సో యూ షుడ్ మేక్ వాటర్ అవుట్ ఆఫ్ హైడ్రోజన్.
0: ఆ నీరుని ఎంత వేస్ట్ చేస్తున్నారు?
1: యు ఆర్ వేస్టింగ్ వాటర్.
0: ఈనాడు లోకము లోపల ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ రివర్స్ టుడే.
0: ఒక భారతదేశంలో ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: ఇన్ భారత్
0: జీవనదులంతా ఉంటున్నాయి. కానీ ఈ నదుల లోపల ఎన్నో నీరు ప్రవహిస్తున్నాయి.
1: అండ్ వాటర్ ఫ్లోస్ ఇన్సెసెంట్లీ.
0: కానీ కట్టగడపటికి ఎవరు ఓడుకోకుండా సముద్రంలో పోయి చేరిపోతున్నాయి.
1: సో మచ్ ఆఫ్ వాటర్ ఈస్ జస్ట్ getting into the
0: కానీ మాకు వాటర్ లేదే వాటర్ లేదని స్టేట్ స్టేట్ పోట్లాడుతున్నారు.
1: బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫైట్ ఇన్ బిట్వీన్ ది స్టేట్స్ ఫర్ వాటర్.
0: ఆ వచ్చిన నీరుని మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్?
0: అది సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి బలహీనులే ఇది నాకు నీరు లేదని ఏడుస్తున్నారు.
1: ఓన్లీ వీక్ పీపుల్ హూ కెనాట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ వాటర్ ఫైట్ ఫర్ వాటర్.
0: లోకంలో ఎన్ని నీరు సముద్రంలో వృథా అయిపోతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ గెటింగ్ జస్ట్ getting into the ocean.
0: You dani nanta kaapaduko.
1: You just retrieve.
0: Dani sadvinivam chesko.
1: Make proper use of it.
0: Enni nadulu untunnayi mana bharat desham lopala.
1: There are many rivers in
0: bharat. Inga bharat desham anetundi oka goppa kalyanakaramainatundi oka mangalakaramainatundi oka bhoomi.
1: Bharat is a sacred land. It's an auspicious land.
0: Idi annapurna deshamu.
1: It is one of annapurna plenty.
0: Inko anname lekunda avastha padutunnam antunte idi kaaranam emiti?
1: When we suffer because of famine, what is the reason?
0: Manam padarthani durvinyogam chesukuntunnam.
1: We are misusing all the material.
0: సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్.
0: నువ్వు అనుభవిస్తావు.
1: దెన్ యూ విల్ ఎక్స్‌పీరియన్స్ హ్యాపీ.
0: నువ్వు అనుభవిస్తావు. నీ తోటి బంధువులు కూడా ప్రజలకు కూడా అందించవచ్చును.
1: యూ కెన్ ఎంజాయ్ అండ్ షేర్ ది హ్యాపీనెస్ విత్ అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా, ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ మ్యాటర్.
0: చాలా మంది ఇప్పుడు చేతులు కడుక్కోవాలని ట్యాప్ తిప్పుతారు.
1: Many people to wash their hands, open the tap.
0: నీరు పోస్తున్నారు. ఎంత నీరు వేస్ట్ చేస్తున్నారు.
1: సో మచ్ ఆఫ్ వాటర్ ఇస్ వేస్ట్.
0: ఈ నీరు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: నువ్వు ఎంత నీరు అంత తీసుకో.
1: Make use of water to the extent necessary. And immediately close the tap.
0: కాబట్టి ఎంత నీరు మీకు మిగులుతుంది?
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సేవ్ వాటర్.
0: డోంట్ వేస్ట్ వాటర్.
1: డోంట్ వేస్ట్ వాటర్.
0: కనుక ఈ వాటర్ వేస్ట్ చేయటం వల్ల ఎంతనో అపవిత్రత కలుగుతుండాలి.
1: అండ్ మిస్యూజింగ్ ఆ వాటర్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఈ ఫుడ్ కూడా మనం ఎంత కావాలో అంత భుజించు.
1: అండ్ ఈట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
0: ఎక్కువగా వేస్ట్ చేసి బయట పారేస్తున్నావు.
1: యు ఆర్ వేస్టింగ్ ఫుడ్ అండ్ థ్రోయింగ్ ఇట్ అవే.
0: వేదాంతం ఏమని చెప్తారు తెలుసినా? ఎందుకయ్యా నువ్వు వేరే పారేస్తున్నావు అంటే కుక్కలు తింటాయి, ఇంకేమైనా జీవులు తింటాయి, పారేయటం వల్ల తప్పేముంది అంటారు.
1: అండ్ యూ మే సే ది ఫుడ్ ఇస్ థ్రోన్ అవుట్ ఇట్ విల్ బి ఈటన్ అవే బై అదర్ అనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్.
0: అవి కూడా తినుకోకుండా పోతున్నాయి ఈనాటి ఫుడ్.
1: దిస్ ఫుడ్ దట్ యూ థ్రో ఇట్ అవే ఇస్ నాట్ యాక్సెప్టబుల్.
0: అంత పాడు చేసిన తర్వాత దానికి వేస్తే అవి మాత్రం పశువులు కాదా? అవి కాదు, వారికి ప్రాణం లేదా?
1: అండ్ దోస్ అనిమల్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ డు నాట్ రిలీజ్ దిస్ రాటన్ ఫుడ్.
0: ఈనాడు కలియుగం లోపల అనిమల్స్ కూడా మోడర్న్ అనిమల్స్ గా ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ దిస్ కలి ఏజ్ అనిమల్స్ ఆర్ ఆల్సో అల్ట్రా మోడర్న్.
0: ఇస్తాయి వాసన, ఇది సరిగా ఉంటే తింటాయి, లేకపోతే నువ్వే తీసుకుని పోమని వాడికి పడేస్తాయి.
1: దే విల్ స్మెల్ అండ్ ఇమీడియట్లీ ఐడెంటిఫై వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ నాట్.
0: ఆ ఫుడ్ ను కూడా పవిత్రమైన శుద్ధంగా ఉంటుండాలి.
1: సో వీ షుడ్ కీప్ ద ఫుడ్ క్లీన్ అండ్ ప్యూర్.
0: ఇంకా మిగతా అంతా కూడా ఎన్ని రకమైనటువంటి వేస్ట్ చేస్తున్నారు.
1: అండ్ వీఆర్ వేస్టింగ్ ఇన్ అదర్ వేస్.
0: కనుక మనం దేనిని కూడా వేస్ట్ చేయకూడదు. నీరుని వేస్ట్ చేయకూడదు, తిండిని వేస్ట్ చేయకూడదు, కాలాన్ని వేస్ట్ చేయకూడదు, ఎనర్జీని వేస్ట్ చేయకూడదు, మనీని వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ వాటర్, వీ షుడ్ నాట్ వేస్ట్ టైం, వీ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్, వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనర్జీ.
0: టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు.
1: టుడే వీ ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
0: ఈ టైం వేస్ట్ చేయటం వల్ల లైఫ్ వేస్ట్ అయిపోతుండదు.
1: టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ వర్డ్.
1: డోంట్ వేస్ట్ యువర్ వర్డ్స్.
0: కనుక వేస్ట్ చేస్తే ఇవన్నీ వేస్ట్ అయిపోతుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ యువర్ వర్డ్స్ రెస్ట్ విల్ బి వేస్టెడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: సో నో వన్ షుడ్ వేస్ట్ ఎనీ మ్యాటర్.
0: కానీ గట్టిగా మాట్లాడకూడదు.
1: యూ షుడ్ నాట్
0: అది వేస్తే.
1: ఇఫ్ యూ షౌట్ యు ఆర్ వేస్టింగ్ యువర్ వర్డ్.
0: ఎందుకంటే నీకు మాటలు ఎవరికి వినాలో వారికి మాత్రమే వినాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వర్డ్స్ షుడ్ బి హర్డ్ బై ద పర్సన్ ఫర్ హూమ్ ఇట్ ఇస్
0: మీటర్. రోడ్లో మాట్లాడుకుంటూ పోతుంటుంటే ఎక్కడో వంట రూమ్ లో ఉండేటువంటి వంట వాడికి కూడా వినపడుతుంటాయి.
1: ఇఫ్ యూ వాక్ ఇఫ్ యూ టాక్ అలాంగ్ ద స్ట్రీట్ those in the kitchen can also hear you.
0: నీ గౌరవం కూడా పోతుంది.
1: యూ లూజ్ యువర్ రెస్పెక్ట్.
0: ఏమిటి ఎవరు ఇట్లా మాట్లాడుతున్నాడు పిచ్చోడు మాదిరి అనుకుంటారు.
1: అండ్ పీపుల్ విల్ కన్సిడర్ యూ మ్యాడ్.
0: మన గౌరవాన్ని కూడా మాటల్లో కూడా నిలుపుకోవాలి.
1: సో యూ షుడ్ షో యువర్ రెస్పెక్ట్ యాజ్ యూ స్పీక్.
0: మన మాటల లోపలే మన పవిత్రత కూడా పెంచుకోవాలి.
1: అవర్ వర్డ్ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్.
0: మన నడకలో కూడా పవిత్రత పెంచుకోవాలి.
1: ఈవెన్ వాకింగ్ స్టైల్
0: ప్రతి ఒక్కటి కూడా మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ అప్హోల్డ్ అవర్ రెస్పెక్టబిలిటీ.
0: గౌరవం పోయిన తర్వాత ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్ వాట్ ఈస్
0: చాలా మంది చెప్తా నేను తొందరగా నడచవచ్చును.
1: People, you may walk fast.
0: కానీ నేను అట్లా నడచడానికి నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ టు వాక్ సో.
0: నిదానంగా నడిస్తే
1: when you walk slowly,
0: అందరూ చూస్తారు.
1: All can have darshan of Bhagavan.
0: అందరూ ఆనందిస్తారు.
1: All will be happy.
0: నేను సంతోషిస్తాను.
1: Swami will be happy.
0: కాబట్టి ఇతరులకు ఆనందం ఇవ్వాలని నేను స్లోగా వాక్ చేస్తాను.
1: To make everyone happy, Bhagavan walks slowly.
0: నా వాకింగ్ స్లో.
1: భగవాన్ వాక్ స్లోలీ.
0: కానీ స్లో చేయటం వల్ల ఎంతమంది ఆనందిస్తున్నారు?
1: బై వాకింగ్ స్లో మెనీ పీపుల్ ఆర్ డిలైట్ఫుల్.
0: నేను త్వరగా వెళ్ళినంటే ఏ స్వామి వచ్చాడు వెళ్ళిపోయినాడు నేను చూడలేదే అంటారు.
1: ఈ భగవాన్ వాక్స్ వెరీ ఫాస్ట్ మెనీ ఆఫ్ us ఫీల్ మిజరబుల్ వీ కుడ్ నాట్ సీ హిమ్.
0: వాళ్ళకు బాధ పెట్టినటువంటి వాడిని అవుతానే.
1: నేచురలీ భగవాన్ విల్ మేక్ us
0: కాబట్టి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్
0: మీరు చూసుకోవాలి.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది ట్విన్ ప్రిన్సిపల్.
0: ఇతరులకు సహాయం చేయాలి మనం.
1: వీ షుడ్ హెల్ప్ అదర్స్.
0: కనుక మీరు ముఖ్యంగా ఈనాడు నేర్చుకోవాల్సింది వాటర్ వేస్ట్ చేయొద్దండి.
1: టుడే వాట్ యూ షుడ్ లెర్న్
0: ఫుడ్ వేస్ట్ చేయకండి.
1: డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫుడ్ వేస్ట్ చేస్తే ఎంతమందో ఆకలితో మరణించేటువంటి వారు ఉన్నారు లోకంలో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్.
0: కాబట్టి వారికి కూడా కొంతవరకు మిగిలితే పెట్టవచ్చు.
1: యూ ఆల్సో కెన్ సర్వ్ దెమ్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్.
0: కనుక నీకు ఎక్కువైపోయిందని దాన్ని పారేయడానికి ప్రయత్నం చేయకూడదు.
1: బికాజ్ దేర్ ఇస్ టూ మచ్ ఫుడ్ డోంట్ త్రో ఇట్ అవే.
0: ఆ పారేయించినటువంటిది మట్టిలోనో చెత్తలోనో దేంట్లో చేరిపోతాయి.
1: అండ్ ఇట్ గెట్ మిక్స్ విత్ దిస్ మడ్ దేర్.
0: కడపటికి నీ యొక్క అన్నము నీ ప్రసాదము కాట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్
0: కూడా మీరు చూసుకోవాలి.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది ట్విన్ ప్రిన్సిపల్.
0: ఇతరులకు సహాయం చేయాలి మనము.
1: వీ షుడ్ హెల్ప్ అదర్స్.
0: కనుక మీరు ముఖ్యంగా ఈనాడు నేర్చుకోవాల్సింది

0: ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: Then what is the use by throwing it out?
0: చాలా పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: The food should be pure.
0: అలాంటి ప్యూర్ గా ఉంటున్నప్పుడే అన్నిటినీ ప్యూర్ గా మైండ్ కూడా వస్తుంది.
1: అండ్ వెన్ అవుట్ ఆఫ్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఫుడ్,
0: ఎట్టి ఆహారమో అట్టి మనసుగా మారుతుంది.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద మైండ్,
0: ఎట్టి మనసు అట్టి పవిత్రత వస్తుంది.
1: యాజ్ ఇస్ ది మైండ్ సో ఇస్ ద సెంట్,
0: ఎట్టి పవిత్రతో అట్టి దివ్యత్వాన్ని పొందుతాం.
1: అండ్ దట్ విల్ టేక్ యు టు ది డివినిటీ.
0: కనుక మనం దివ్యత్వం కావాలంటే పవిత్రతను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ అటైన్ డివినిటీ యు హావ్ టు స్టే
0: కావాలంటే పదార్థం పరిశుద్ధంగా ఉండాలి.
1: ఆల్ ద ఫుడ్ మస్ట్ బి ప్యూర్.
0: ఈ పదార్థం పరిశుద్ధంగా ఉండాలంటేనే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి.
1: దెన్ బై కన్స్యూమింగ్ ప్యూర్ ఫుడ్ అవర్ కాండక్ట్ విల్ బి గుడ్.
0: ప్రవర్తన నుంచి పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: అండ్ దిస్ కాండక్ట్ ఇస్ బేస్డ్ ఆన్ ది ప్యూర్ ఫుడ్.
0: ఈ పరిశుద్ధం నుంచి పవిత్రత ఏర్పడుతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ లీడ్స్ టు గెయిన్.
0: పవిత్రత నుంచి ప్రాప్తిని మనకు పొందుతాము.
1: అండ్ దెన్ యూ విల్ హావ్ ఆల్ ద డిజర్వ్డ్నెస్ ప్రాప్తి.
0: కనుక మనం ప్రతి పదార్థాన్ని కూడాను పరిశుద్ధమైన రీతిగా భోజించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు టేక్ మస్ట్ బి ప్యూర్ అండ్ క్లీన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
1: యు లెర్న్,
0: గొప్ప ఉత్తమ స్థితిలో పాస్ చేస్తున్నారు.
1: యు పాస్ ఇన్ హై గ్రేడ్,
0: ఉత్తమ క్లాస్ లోపల మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు.
1: యు గెట్ హై గ్రేడ్స్ ఇన్ ఎవ్రీ క్లాస్,
0: సంతోషమే,
1: ఇట్స్ గుడ్.
0: కానీ
1: బట్
0: ఆ ఉత్తమ స్థితిలో దీన్ని సాధించినటువంటి వారు ఉత్తమమైన మార్గంలో ప్రవేశపెట్టారు.
1: అండ్ యూ షుడ్ ఆల్సో ఫాలో ద నోబుల్ పాత్.
0: ఊరికి ఏదో చదివినాము, డిగ్రీ తీసుకున్నాము, మాకు వచ్చింది ప్రైజ్ అనుకుంటే ప్రయోజనం కాదు.
1: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
0: దాని సక్రమమైన దీంట్లో మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్.
0: తనకు తాను కాన్షియస్ కు తృప్తిగా తీసుకోవాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ కు తృప్తిగా తీసుకున్నప్పుడే
1: కాన్షియన్స్ ఇస్ సాటిస్ఫైడ్.
0: మనం ప్రతి భక్తిని కూడా గౌరవించాలి.
1: We have to respect everybody.
0: మీకు అందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్.
0: అమెరికా లోపల,
1: ఇన్ అమెరికా,
0: లింకన్ చాలా బీద కుటుంబంలో పుట్టాడు.
1: అండ్ హి వాస్ బోర్న్ ఇన్ ఎ పూర్ ఫ్యామిలీ.
0: తినడానికి కూడా తిండి లేదు.
1: హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఫుడ్.
0: చాలా చిన్న పిల్లవాడు.
1: హి వాస్ సో యంగ్.
0: వాడు డర్టి వస్తువులంతా వేసుకుని స్కూల్ కు పోతుంటే ఈ రిచ్ పీపుల్ పిల్లలంతా కూడా అతని గేలి చేసేటువంటి వారు.
1: వెన్ హి వాస్ వేరింగ్ ద టార్న్ అవుట్ క్లోత్స్ attending the school, he was made fun of by friends.
0: Okanadu school nunchi venikku vachadu pillavadu.
1: One day he returned from the school.
0: Talli degariki vachi todapaina kurchoni yedchadu.
1: And he cried sitting on the lap of the mother.
0: Enduku nayana yedustunnavu ani bujjiginchindi.
1: Mother said, why do you cry?
0: Amma naaku manchi vastralu levani, nenu chaala dattiga unnanani, nenu chaala beedavaadnani, vaadanta nannu avamana parustunnaru annadu.
1: And he said, people have been making fun of me because I am born in a poor family that I am wearing torn out
0: vaadu emaina anukoyinaina.
1: Let them think as they lie.
0: Neevu andarni gauravinchu.
1: You respect everybody.
0: Vaadu neevu deshinchaddu.
1: Don't hate anybody.
0: Manakunna sthiti neevu telusuko.
1: You know your position.
0: Nimmu kuda danni pavitranga utukkoni darinchu.
1: You wash your clothes and wear them.
0: వాళ్ళు ఏమైనా అనుకోండి,
1: లెట్ దెమ్ థింక్ యాజ్ దే.
0: మన స్థితిని మనం చూసుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ పొజిషన్.
0: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వి షుడ్ హావ్ అవర్ రెస్పెక్ట్.
0: నాయన, నీవు నేటి నుంచి ఆత్మ గౌరవం కోసం నువ్వు పాటుపడు.
1: అండ్ రైట్ ఫ్రమ్ దిస్ డే యు వర్క్ హార్డ్ టు కీప్ ది సెల్ఫ్ రెస్పెక్ట్.
0: నీవు కేవలం అంబ్రీ గంజి తాగినా తప్పులేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు టేక్ స్టార్చ్.
0: కొంచెం బీదరికమైనటువంటి వస్త్రాలు ధరించినా తప్పులేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వేరింగ్.
0: కానీ శుభ్రమైనటువంటిగా ఉండు.
1: But they should be
0: శుభ్రంగా పెట్టుకో. ఈ విధంగా చెప్తూ పోయింది పాపం.
1: యు వాష్ దెమ్, మెయింటైన్ దెమ్ క్లీన్. దట్స్ వాట్
0: తల్లి చెప్పినటువంటి మాటను హృదయంలోకి తీసుకున్నాడు.
1: ఆల్ దీస్ వర్డ్స్ హావ్ గాట్ ఇన్ టు హిస్ హార్ట్.
0: ఆత్మ గౌరవాన్ని నేను పెంచుకోవాలి.
1: అండ్ ఐ షుడ్ హావ్ మై రెస్పెక్ట్.
0: అని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వస్తే, సార్ నమస్కారం సార్.
1: And he paid his respects to everybody.
0: అందరికీ రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాడు.
1: అండ్ హి షోన్ రెస్పెక్ట్
0: టు గౌరవించేటువంటి వాడు.
1: హి వాస్ వెరీ కర్టియస్ టు ఆల్.
0: గౌరవించి గౌరవించి గౌరవించి కట్టగడ అతని అమెరికా ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: లేటర్ హి బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: అంబిలి గంజి తినడానికి కూడా శక్తి లేనిటువంటి వాడు అందరినీ గౌరవిస్తూ మర్యాద చేస్తూ రావటం చేత తాను ఎంతటి గొప్ప స్థితికి వచ్చాడు.
1: ఇనిషియలీ హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్. By showing respect to everybody.
0: కనుక మనము ఈ అలంకారం కోసమని, డబ్బును వేస్ట్ చేసే కోసమని మనం గొప్ప హోదాగా పోకూడదు.
1: You should not run after position because of your ego.
0: నేను యథార్థంగా నేను చెప్తున్నాను, నా యొక్క విషయమే.
1: భగవాన్ మెన్షన్స్ హిస్ ఓన్ బయోగ్రఫీ.
0: ఇప్పుడు కాదు, పూర్వం నేను చిన్నదిగా ఉంటున్నప్పుడు.
1: భగవాన్ వెన్ హి వాస్ వెరీ యంగ్.
0: నేను మూడో తరగతి నాలుగో తరగతి చదివే సమయం లోపల.
1: వెన్ యూ స్టడింగ్ థర్డ్ క్లాస్ అండ్
0: ఒక నిక్కరు ఒక చొక్కానే.
1: హి హాడ్ ఓన్లీ వన్ నిక్కర్ అండ్ వన్ షర్ట్.
0: స్కూల్ నుంచి వస్తానే డబ్బాలు కట్టుకోవటము, నిక్కర్ని బాగా ఉతుక్కోవటము, చొక్కాను కప్పుకోవటము, చొక్కాను ఉతుక్కో, దాన్ని బాగా ఒక చెంబు లోపల అగ్ని వేసి దాన్ని బాగా తీడుకోవటం.
1: దెన్ ఆఫ్టర్ రిటర్న్ ఫ్రమ్ ద స్కూల్ హీ విల్ వేర్ ద టవల్ అండ్ వాష్ ది బోత్ ఆఫ్ హిస్ ద షర్ట్.
0: స్త్రీకి వేసిందంటే వాడు ఒక నానో రెండు నాలు అడుగుతాడు.
1: ఫర్ ఐరనింగ్ హీ హాస్ టు పే మనీ.
0: నాకు ఒక నా రెండు నాలు ఇచ్చేందుకు నా దగ్గర శక్తి లేదు.
1: వెల్, భగవాన్ వాస్ నాట్ హావింగ్.
0: నా చొక్కాను నేనే ఎందుకు

0: చేసుకోకూడదు.
1: వై కాంట్ ఐ వాష్ మై క్లోత్స్?
0: నా చొక్కాను నేను ఎందుకు ఇస్త్రీ చేసుకోకూడదు?
1: వై కాంట్ ఐరన్ మై క్లోత్స్?
0: అంతకంటే పని నాకేముండాలి.
1: వాట్ ఎల్స్ ఐ హావ్?
0: స్కూల్ నుంచి వస్తానే పోయేది, దాన్ని బాగా ఉతుక్కునేది.
1: ఇమీడియట్లీ ఆఫ్టర్ రిటర్న్ ఫ్రమ్ స్కూల్ హి వాష్డ్ హిస్
0: క్లోత్స్. తర్వాత ఇంట్లో అగ్ని ఉంటుంటది,
1: అండ్ దేర్ ఇస్ ఫైర్ దేర్.
0: ఆ పొయ్యిలో ఉన్నటువంటి అగ్ని ఒక చెంబులో వేసుకునేది,
1: అండ్ ఆల్ దట్ హాట్ కోల్ ఇస్ కెప్ట్ ఇన్ ఇట్.
0: ఆ చెంబుతో నీళ్లు కాచి బాగా దాన్ని తుడుచుకునేది,
1: అండ్ ఇట్ వాస్ యూస్డ్ ఫర్ ఐరనింగ్
0: పర్పస్. నున్నగా తాడైపోతుంది,
1: అండ్ ఇట్ విల్ బి క్వైట్ సాఫ్ట్, అండ్ ఐరన్ క్లోత్స్ కెన్ బి.
0: ఆ విధంగా నేను చేస్తుండేటువంటి వాడిని.
1: దట్ వాస్ డన్ ఇన్ దోస్ డేస్.
0: ఒక సంవత్సరానికంతా చేరి రెండు నిక్కర్లు రెండు చొక్కాలే.
1: పర్ ఇయర్ భగవాన్ మేడ్ యూజ్ ఆఫ్ టూ నిక్కర్స్ అండ్ టూ షర్ట్స్ ఓన్లీ.
0: ఎప్పుడే గాని ఆయన వచ్చి పెద్ద వెంకమరాజు నీకు ఎన్ని కావాలరా అంటాడు. అడిగలేదు నేను.
1: వెన్ అవర్ పెద్ద వెంకమరాజు ఆస్క్డ్ హిమ్,
0: నాకేం ఉన్నాయి, నాకేం కుట్టించవద్దు అనేది.
1: హి సెడ్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ క్లోత్స్, ఐ డోంట్ నో.
0: డబ్బును వేస్ట్ చేయకూడదు.
1: షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: అప్పుడేమిటి, ఒక అణా ఇస్తే రెండు గజాలు వచ్చేటువంటి గుడ్డ.
1: విత్ వన్ అణా వన్ కెన్ హ్యావ్ టూ యార్డ్స్ ఆఫ్.
0: ఒక అణాతో ఒక చొక్కా, ఒకటిన్నర అణాతో ఒక నిక్కరు.
1: వన్ కెన్ హ్యావ్ వన్ షర్ట్ విత్ బై పేయింగ్ వన్ అణా అండ్ నిక్కర్ వన్ అండ్ హాఫ్ అణా.
0: ఇంత చీప్ గా ఉండేటువంటి అన్నాడు.
1: క్లోత్స్ వర్ సో చీప్.
0: అప్పటికి కూడా దీన్ని కొనేటువంటి వాడు కాదు.
1: భగవాన్ డిడ్ బై దోస్ థింగ్స్.
0: నేను ఎప్పుడు నా పని నేను చేసుకునేటువంటి వాడు.
1: భగవాన్ డిడ్ హిస్ వర్క్.
0: ఈనాడు కూడా మీరు చూడండి నా రూమ్ లో నేను ఎప్పుడు నా పని నేనే చేసుకుంటుంటాను.
1: భగవాన్ డస్ హిస్ ఓన్ వర్క్.
0: కనుక మీరు అనుకుంటారు ఓ స్వామికి ఎంతమంది పని చేస్తుంటారు, ఎంతమంది సేవకులు ఉంటారు, ఒక్కరు కూడా నాకు సేవ చేయనక్కర్లేదు.
1: యూ థింక్ దర్ మెనీ పీపుల్ దట్ సర్వ్ భగవాన్? నో.
0: ఎవరిని నేను సేవ చేయమని కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ వన్ టు సర్వ్.
0: నా పని నేనే చేసుకుంటుంటాను.
1: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
0: కనుకనే ఆ విధంగా చేసుకోవటం చేతనే అందరినీ నేను గౌరవిస్తూ వచ్చాను.
1: And Bhagwan has been respecting everybody.
0: ఈనాడు ప్రపంచమే నన్ను గౌరవిస్తూ వస్తుంది.
1: Today the whole world respects Bhagwan.
0: అది మీకు నిన్న కూడా చెప్పాను.
1: గాడ్ భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: నీవు అందరినీ ప్రేమించు.
1: యు లవ్ ఆల్.
0: కానీ తోటి మానవులు నిన్ను ప్రేమిస్తారు.
1: అండ్ యువర్ ఫెలో మెన్ విల్ లవ్ యూ.
0: కానీ అన్ని జాతి మత కుల భేదం లేకుండా అందరినీ నువ్వు ప్రేమిస్తూ వస్తే నిన్ను భగవంతుడు ప్రేమిస్తాడు.
1: ఇఫ్ యూ లవ్ ఎవ్రీబడి బియాండ్ ద కాస్ట్ క్రీడ్ అండ్ కమ్యూనిటీ, గాడ్ విల్ లవ్ యూ.
0: ఎంత నీవు ఇతరులకంత త్యాగం చేస్తే అంత నీకు గొప్పతనం వస్తేస్తుంది.
1: ద మోర్ అండ్ మోర్ యూ సాక్రిఫైస్ యూ బికమ్ గ్రేట్.
0: ఎంత నీవు కష్టపడి ఇతరులకు సేవ చేస్తే అంత గొప్పతనం నీకు వస్తుంది.
1: ద మోర్ యూ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ అదర్స్ యూ విల్ బి గ్రేట్.
0: కాబట్టి మనం అందరినీ గౌరవిస్తే మనకు పోయే నష్టమేం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాస్ ఇఫ్ యూ రెస్పెక్ట్.
0: ఈనాడు ఎవరైనా చిన్న పిల్లలంతా ఉంటారు.
1: That very young boys.
0: తండ్రి ఇంటిలో లేకుండా ఉంటాడు.
1: And father is not at home.
0: ఫ్రెండ్ వచ్చేసి నాయన మీ తండ్రి ఎక్కడా అని అడిగితే బో బో నాకు తెలియదు అంటారు.
1: If anyone asks where is your father, they speak.
0: ఈనాటి పిల్లలకు గౌరవం అని కాని మర్యాద అని కాని వినయం అని కాని ఏమాత్రము తెలియదు.
1: They speak in a disrespectful way, with no humility, with no obedience.
0: వినయంగా మాట్లాడాలి.
1: వన్ షుడ్ స్పీక్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ,
0: మాట్లాడాలి
1: విత్ ఆల్ కర్టసీ,
0: ప్రేమతో మనం మాట్లాడాలి
1: విత్ లవ్.
0: అప్పుడే నీకు తగినట్టు కీర్తి వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ నేమ్.
0: కనుక మన స్కూల్ పిల్లలందరూ కూడాను,
1: ఆల్ అవర్ చిల్డ్రన్,
0: మన కాలేజీ పిల్లలందరూ కూడాను,
1: కాలేజ్ స్టూడెంట్,
0: మొట్టమొదటి అందరినీ గౌరవించడం నేర్చుకోండి.
1: ఫస్ట్ దే షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ఆల్.
0: అందరినీ గౌరవించడమే కాకుండా
1: నాట్ ఓన్లీ దాట్,
0: అందరికీ తగినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
1: యూ షుడ్ ఆల్సో షో ద కర్టసీ,
0: ప్రేమను కూడా చూపాలి.
1: అండ్ యూ షుడ్ లవ్.
0: అప్పుడే నీకు అందరూ నిన్ను ప్రేమిస్తారు.
1: దెన్ ఎవ్రీవన్ విల్ లవ్ యూ.
0: కనుకనే నీవు మంచితనం రావాలంటే, మంచి కీర్తిని పోవాలంటే మంచి దీంట్లో నువ్వు వెలగాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ నేమ్ యూ షుడ్ ఫాలో గుడ్ పా.
0: ఈనాటికి నేను అందరితో ప్రపంచంతో గౌరవిస్తుంటే నేను అందరినీ గౌరవించాను కదా.
1: ద హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్.
0: అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే, ఎవరైనా వస్తే ఆయన కూర్చో కూర్చో కూర్చో బంగారు కూర్చో కూర్చో.
1: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు భగవాన్ యూ విల్ సే బంగారు యూ సిట్ డౌన్ సిట్ డౌన్.
0: ఇంత మంచి మాటలను మీరు ఎందుకు నేర్చుకోకూడదు?
1: వై డోంట్ యూ లెర్న్ దీస్ గుడ్ వర్డ్స్?
0: నీకు నోరిచ్చినందుకు ఈ కఠినమైనటువంటి పదాలు రావటము.
1: వై డూ యూ స్పీక్ హార్ష్ వర్డ్స్?
0: వద్దు వద్దు,
1: యూ షుడ్
0: మృదుమధురమైనటువంటి పదాలు నేర్చుకోండి.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అప్పుడు నీవు కూడా మృదుమధురమైనటువంటి గౌరవాన్ని పొందుకుంటావు.
1: దెన్ ఆల్సో యూ విల్ బి కెప్ట్ ఇన్ ఎస్టీమ్.
0: ఎంత గొప్పవాడైపోయినాడు, కట్టేపటికి తాను ప్రపంచానికే ఒక పెద్ద ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: అండ్ లింకన్ బికమ్ సో గ్రేట్ అండ్ బికమ్ ద ప్రెసిడెంట్.
0: మొట్టమొదటి దాన్ని భుజించడానికి చేత కాకపోతే బజార్ లోపల లైట్లంతా ఉంటాయి చూడండి, స్ట్రీట్ లైట్, అక్కడ పోయి పాపం నేర్చుకునేటువంటి చదువుకునేటువంటి వాడు.
1: దెన్ హి డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్, హి స్టడీడ్ అండర్ ద స్ట్రీట్ లైట్.
0: ఇంతే కాదు, వాడు తల్లి ఎలాంటిది తెలిసినా,
1: యు నో హిస్ మదర్,
0: ఆడవాడు పాత వస్త్రాలంతా తీసుకుని కుట్టేదిని, దాంతో కొంచెం వచ్చిన ధనంతో పిల్లవాడిని సాకేది.
1: షీ స్టిచ్ ది క్లోత్స్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ అండ్ ఎర్న్ లిటిల్
0: పిటెన్స్. ఇంత వినయంగా ఇంత విధేయతగా గౌరవాన్ని పెంచుకునేట కోసం ఆనాడు స్త్రీలందరూ కూడా ప్రయత్నం చేశారు.
1: ఆల్ విమెన్ వర్క్డ్ టు మెయింటైన్ ది రెస్పెక్ట్ అండ్ ద కర్టసీ డీసెన్సీ.
0: ఈనాడు గౌరవమే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో రెస్పెక్ట్.
0: ఎంత జలసా, ఇష్టం వచ్చినట్టుగా మరి ఇంత.
1: పీపుల్ వాంట్ టు లీడ్ అన్ ఎక్స్ట్రావగెంట్ లైఫ్.
0: కనుకనే అది మనకు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఎంతవరకు అంతవరకు చూసుకుందాం.
1: ఇట్స్ నెసెసరీ.
0: దాంట్లో మనం తృప్తి పడదాం.
1: లెట్స్ బి సాటిస్ఫైడ్ విత్ ద లార్డ్.
0: ఏం దానికోసం ఎందుకు మనం ప్రాకులాడాలి?
1: వై షుడ్ వి స్ట్రగుల్ ఫర్ దాట్ వి డోంట్ హావ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: అన్ని విధములు కూడా ఉపనిషత్తులు అంతా కూడాను ఈ విధమైన వినయ విధేయతను నేర్పుతూ వచ్చినాయి.
1: ఉపనిషత్స్ టాట్ ద ప్రిన్సిపల్స్
0: మన మాటలు హృదయమధురంగా మాట్లాడమని చెప్పినాయి.
1: అండ్ ఉపనిషత్స్ వాంట్ అస్ టు స్పీక్ సాఫ్ట్ అండ్ స్వీట్.
0: కష్టపెట్టినటువంటి మాటలను ఉపయోగపెట్టుకోమన్నారు.
1: అండ్ యూజ్ వర్డ్స్ దట్ వే యాస్ నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: అలాంటి రీతిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే నీ జీవితం ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటుంది.
1: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దాట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: నీకు ఆ మంచి పేరు తెచ్చుకో.
1: యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ మనకు మనకు వద్దు.
1: నాట్ ఈవెన్ గుడ్ నేమ్,
0: గ్రేట్ నేమ్.
1: యూ షుడ్ గెట్ గ్రేట్ నేమ్.
0: గొప్ప పేరు తెచ్చుకోవాలి.
1: గ్రేట్ నేమ్.
0: గుప్పు మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటే ప్రయోజనం ఏంటి?
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ లో మనకి ఏమీ రాదు.
1: నథింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దాట్.
0: మనము బలమైన విలువైనటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి.
1: గ్రేట్ నేమ్ విచ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: గ్రేట్ నేమ్ కావాలి.
1: గ్రేట్ నేమ్ ఇస్ నెసరీ.
0: దీన్ని మనం సంపాదించాలి. గ్రేట్నెస్ అనే ఏది వాళ్ళకు?
1: దేర్ ఇస్ నో గ్రేట్నెస్ టుడే.
0: అంతే, అంత స్టంట్ చేస్తూ వస్తుంటారు.
1: ఇట్ వాజ్ ఓన్లీ ఎ స్టంట్ టుడే.
0: ఇంట్లో తల్లిదండ్రులకు ఏ అవస్థలు అవుతున్నారో వాళ్ళు చూసుకోరు.
1: దే డోంట్ థింక్ ఆఫ్ ది.
0: వీళ్ళు మాత్రం జలసగా రెండు వేసుకుని తిరుగుతుంటాడు ప్యాంట్ షర్ట్.
1: దే డోంట్ కన్సిడర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ద పేరెంట్స్ అట్ హోమ్. దే లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్.
0: నిన్ను బయట వారేమో చూసి గౌరవిస్తారు.
1: అవుట్ సైడర్స్ మై రెస్పెక్ట్ యూ.
0: కానీ నీ యొక్క గౌరవం నువ్వు సంపాదించుకోవాలి కదా.
1: బట్ హ్యావ్ యూ ఎర్న్ ద రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అయితే మనం ఎక్కడ చూసినా కానీ కొంచెం మంచి మర్యాదగానే ప్రవర్తించాలి.
1: బట్ వీ షుడ్ బి కర్టియస్ వేర్ యూ ఆర్.
2: భజన వినాశిక శాంతి నహి.

మనయోర్వస్తు సాత్మజ్ఞ నచేతరా.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: శివ ఇస్ గాడ్, గాడ్ ఇస్ శివ. ది ఇండివిజువల్ ఇస్ డివైన్, డివైన్ ఇస్ ద ఇండివిజువల్. ద యూనిటీ ఆఫ్ ది టూ, ద ఇండివిజువల్ అండ్ ద డివైన్ ఈజ్ రియలైజ్డ్ బై ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మానవత్వము చాలా దుర్లభమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ రేర్.
0: ఈ మానవత్వంలో దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: హౌ ద డివినిటీ ఈజ్ లేటెంట్ ఇన్ హ్యుమానిటీ.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇదియే దీనికి ప్రమాణం. నా యందున్నటువంటి ఆత్మనే సర్వుడు ఎందుకును ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే. ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవత్వం నందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవుడికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ to realize the divinity within.
0: Manavani yandu panchakosamulu kalam.
1: The man has got five sheaths.
0: Annamaya, pranamaya, manomaya, vijnanamaya, anandamaya.
1: There are five sheaths: the sheath of food, the sheath of life, the sheath of mind, the sheath of wisdom and the sheath of bliss.
0: నాలుగవది అయినటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: ది అదర్ క్రియేచర్స్, లివింగ్ బీయింగ్స్ కెనాట్ అండర్స్టాండ్ ద ఫోర్త్ వన్, ద షీత్ ఆఫ్ విజ్డమ్, ఎక్సెప్టింగ్ మ్యాన్.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఎక్సెల్స్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: సర్వలు యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము, మానవుని ఎందున్నటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: ద అబిలిటీ టు నో ద డివినిటీ విదిన్ అండ్ ద కెపాసిటీ టు అక్వైర్ విజ్డమ్ అండ్ టు నో ద డివినిటీ విదిన్ ఆర్ ద టూ ఆర్ ది క్వాలిటీస్ దట్ మ్యాన్ ఈస్ ఎండోర్డ్ విత్, గిఫ్టెడ్ విత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడే జీవుడు, జీవుడే దేవుడు అన్నట్టు దీనికి సరైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ది ఇండివిజువల్ ఈజ్ ద సోల్ ఆర్ ద స్పిరిట్ అండ్ ది స్పిరిట్ ఈజ్ డివైన్. దిస్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరీడ్ వేస్.
0: సర్వ జీవులు ఎందు ఉండినటువంటి ఒక మోహతత్వాన్ని మానవ ఎందుకును నిరూపిస్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్ప్రిటెడ్ బై మ్యాన్.
0: అయితే సర్వ జీవులు ఎందుకును మోహం అనేటువంటిది ఉన్నది.
1: హౌఎవర్ దేర్ ఇస్ దిస్ అటాచ్మెంట్, మోహ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కానీ మానవుడు మాత్రమే మోహమును క్షయము గావించుకొని మోక్షమును పొందుతూ వచ్చాడు.
1: బట్ ఇస్ ఓన్లీ మ్యాన్ హూ కెన్ జస్ట్ రిడ్యూస్ హిస్ అటాచ్మెంట్ మోహ క్షయ అండ్ వర్క్ ఫర్ మోక్ష ఆర్ లిబరేషన్.
0: కనుకనే మానవుడే దేవుడు.
1: And hence human being is divine himself.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఒక్కటి ఎందు కాదు, అనేకత్వంలో కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: And this in fact proves the divinity present in the multiplicity or diversity.
0: మాయకు సత్వ రజో తమో గుణములు మూడు మూలాధారము.
1: For the illusion, the foundation happens to be the three attributes: the inertia, the emotion and that of pious
0: mohamunaku ధనేశన దారేశన పుత్రేశన ఈ మూడు కూడాను మూలాధారము.
1: ఫర్ ఇల్యూజన్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్స్ ఫౌండేషన్స్ హ్యాపెన్ టు బి ది అటాచ్మెంట్ టువర్డ్స్ మనీ ద వైఫ్ అండ్ ద ప్రోజెని.
0: రజోగుణ సాత్విక రత్నం కూడాను నిర్మూలము గావించుకున్న తర్వాత వాడు మానవుడు కాదు, మాయ తన దగ్గరే ఉండదు.
1: When once he transcends these three attributes, he will be distanced from this illusion and he is no longer a simple human being.
0: మానవుడు మాయ నుండి వేరు కావాలని తలంచినప్పుడు సాత్విక రజో తమో గుణములను దూరం చేసుకోవాలి.
1: If he wants to get away from this illusion or delusion, he should cut off the three attributes.
0: ఆ త్రిగుణములు ఉండినంత వరకు కూడాను మాయ అతన్ని వీడదు.
1: So long he is bound by the three attributes, he is drowned in illusion.
0: ఇంకా మోహమును ఏ రీతిగా మనము సంరక్షించుకోవాలి?
1: Well, how are we to get away from
0: మోహమును ఏ రీతిగా మనం త్యజించాలి?
1: How to give up this attachment?
0: ధనేశన ధారేశన పుత్రేశన ఈ మూడు రహితమైనటువంటి యొక్క మనసుకి ఈ యొక్క మోహం నిర్మూలమవుతుంది.
1: This attachment is due to these three factors of wealth, the wife, the family and the children.
0: కనుక మానవుని ఎందున్నటువంటి మాయాతత్వమును మానవుని ఎందున్నటువంటి మోహతత్వమును మనము నిర్మూలం గావించుకొని నిశ్చింతగా మనం బ్రతకాలనుకుంటే ఈ మూడింటిని మనం త్యజించాలి.
1: ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్, ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ అండ్ టు బి స్టడీ అండ్ ప్యూర్ అండ్ స్టడీ, వీ హ్యావ్ టు కిల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఇంకా అతరం చరమేవచ అనింది భగవద్గీత. చరించేవాడిని చరించక నిశ్చలంగా ఉండినటువంటి వాడిని నేనే అనింది.
1: గీత డిస్క్రైబ్స్ ద డివినిటీ యాజ్ వన్ దట్ ఈస్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను చరాచరముల రెండు కూడాను సాక్షాత్కరిస్తూ వచ్చాయి.
1: దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ మొటిలిటీ అండ్ ఇమ్మోటిలిటీ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: నీటిలో నింపినటువంటి కడవను కడవలోనా నీరున్నది, కడవ వెలుపులా నీరుంటాయి.
1: వెన్ వన్స్ ది అర్థన్ పాట్ ఇస్ సంక్ ఇన్ వాటర్, యు ఫైండ్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ అరౌండ్ ద పాట్.
0: కనుకనే అంతర్పహిత సర్వవ్యాప్య నారాయణ సుత.
1: అండ్ హెన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: అగ్నిలో కాల్చినటువంటి యొక్క ఇనుప ముక్కను లోపల వేడి ఉన్నది, బయట వేడి ఉన్నది.
1: వెన్ ఐరన్ is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
0: Adhe vidhamgane manavuniki velupala manavuniki lopala sarvatra kudunu unnatundi daivattam okkate.
1: So the very same principle of divinity is present within and outside man.
0: Ikkada kevalam pratyekinchi rendu sthanamulu kadu,
1: here not two positions.
0: Antarbhavam nandunnatundi atma tattvame బహిర్ముఖం నందు మనకు వెలుగుతుంటాయి.
1: ద ఇమ్మనెంట్ లేటెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్.
0: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ భగవాన్ కాల్స్ ఇట్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల ఉండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షన్.
1: వాట్ ఆల్ దట్ వీ సే అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ సెల్ఫ్.
0: లోపలనే రియాలిటీ లేకపోతే రిఫ్లెక్షన్ రావడానికి వీలు కాదు.
1: When there's no reality within, there cannot be reflection.
0: కనుక రియాలిటీ లోపల ఉన్నది,
1: రియాలిటీ ఇస్ విదిన్,
0: రిఫ్లెక్షన్ బయట ఉన్నది.
1: రిఫ్లెక్షన్ ఇస్ అవుట్ సైడ్.
0: రీ సౌండ్ లోపల ఉన్నది,
1: సౌండ్
0: లోపల ఉన్నది,
1: సౌండ్
0: బయట ఉన్నది.
1: సౌండ్ ఇన్ సైడ్ అండ్ రీ సౌండ్
0: యాక్షన్ లోపల ఉన్నది, రియాక్షన్ బయట ఉన్నది.
1: యాక్షన్ ఇస్ విదిన్, రియాక్షన్ విదౌట్.
0: రిఫ్లెక్షన్ రియాక్షన్ ఈ సౌండ్ ఈ యొక్క సౌండ్ రెండింటి యొక్క ఏకత్వమే ఈ చరాచర ప్రకృతి యొక్క సంబంధము.
1: ద కాంబినేషన్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ సౌండ్ అండ్ రీ సౌండ్ ద ఆబ్జెక్ట్ రిఫ్లెక్షన్ స్పీక్ ఆఫ్ ద రియాలిటీ.
0: కానీ ఇట్టి సత్యాన్ని ప్రాచీన మహర్షులు ప్రపంచానికి ప్రబోధించి అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
1: Ancient sages have taught this principle of truth all over and brought in this identity of the two.
0: సామాన్యమైనటువంటి మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింపచేసింది.
1: The ancient teachings made an ordinary man into an exalted personality.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
1: All the ancient knowledge has got the inner significance.
0: కేవలం గ్రంథముల పరిచయం కాదు.
1: It is not academic textual knowledge.
0: బహిర్ముఖమైనటువంటి ఒక ఆనందం కాదు.
1: It is not outward pleasure.
0: అంతర్ముఖమైనటువంటి ఒక విద్యలే ఇవన్నీయు.
1: That is all the wisdom of the inner being.
0: పూర్వము యావత్ ప్రపంచంలో కూడాను 100 కోట్ల మానవులు ఉండేటువంటి వారు.
1: Earlier the world population is 100 crores.
0: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
1: And today world population is 560 crores.
0: కానీ జనం పెరిగినారు.
1: Population has gone.
0: జనాభా అభివృద్ధి అయింది.
1: Population has increased.
0: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ వచ్చింది.
1: But innate desire for liberation is on the decline.
0: ప్రాచీనులయందు మోక్షాపేక్ష అనేటువంటిది అమితంగా ఉండేటువంటిది.
1: In ancient good old days, there is pining, yearning for liberation.
0: 75% ఈ విధమైన వాంఛలతో జీవించుతూ వచ్చేవారు.
1: In olden days, 75% of the world population wanted liberation.
0: ఈనాడు 20% కూడాను మోక్షాపేక్ష కలగాల వారు లేరు.
1: In today's population, not even 20% desire liberation.
0: కారణం ఏమిటి?
1: Why?
0: భౌతికమైనటువంటి వాంఛల చేత,
1: the worldly desire,
0: భౌతికమైన విద్యల చేత,
1: the worldly knowledge,
0: కోటి యొక్క దీనికోసమని,
1: for living,
0: కోటి వేషములు వేస్తూ,
1: they undertake many ways.
0: వీడి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా జరుగుతుంది.
1: All his knowledge, all his attempts are only to eke out his living.
0: పొట్ట నింపుకునేటువంటి చదువు ఎంత మాత్రం మోక్షాపేక్షను కలిగించేస్తుంది?
1: The education that helps you to fill your stomach or belly will not help you to attain liberation.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము మోక్షాపేక్షను కలిగించేటువంటివి కాదు.
1: The modern education will not inculcate the desire for liberation.
0: మోహాపేక్షను కలిగిస్తూ వచ్చాయి.
1: In fact, it leads to bondage.
0: ఆనాటి విద్యార్థులు మోహాన్ని క్షయం చేసుకుని మోక్షాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ దే హావ్ రిడ్యూస్డ్ దిస్ అటాచ్మెంట్ అండ్ దే డెవలప్ డిజైర్ ఫర్ లిబరేషన్.
0: మోహము,
1: వాట్ ఇస్ దిస్ అటాచ్మెంట్?
0: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఉండేటువంటిది మోహము.
1: దిస్ కైండ్ ఆఫ్ మోహ అటాచ్మెంట్ ఇస్ దేర్ ఇన్ బీచ్ అండ్ వర్ల్డ్.
0: ప్రత్యేకించి మనం చదవాలనా?
1: డు వి స్టడీ ఫర్ ద
0: రీజన్? దీన్ని ప్రత్యేకించి మనం సాధన చేయాలనా?
1: డు యు నీడ్ ఎనీ ప్రాక్టీస్ ఫర్ దట్?
0: మాకు అక్కర్లేదని త్యజించినటువంటి వారు పూర్వీకులు.
1: Earlier days, people have sacrificed these two.
0: ఈ నాటి చదువుల యొక్క మహత్యం చేతనే,
1: because of modern education,
0: వారు త్యజించినటువంటి మోహమును వీరు అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: The attachment given up by those people then is received, accepted now.
0: కనుక ఈనాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైన రూపముగా మారుతూ వచ్చింది.
1: This is how the distorted, perverted way of education happening.
0: ఆనాడింత కూడిపెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితమంతా చూసుకునేటువంటి వారు.
1: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు దోస్ పీపుల్ దట్ హెల్ప్ దెం టు ఈక్
0: విద్య నేర్పినటువంటి యొక్క గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
1: దే ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు ద ప్రిసెప్టర్ ఆర్ టీచర్స్ ఫర్ హ్యావింగ్ హెల్ప్ దేర్ లివింగ్.
0: గురుదక్షిణ రూపంలో వారు కోరినంతా ఇచ్చేటువంటి వారు.
1: దే ఆల్సో ఆఫర్డ్ వాట్ ఎవర్ ద గురు టీచర్ వాంటెడ్.
0: ఆనాటి టీచర్స్, ఆనాటి విద్యార్థులు ఈ విధమైనటువంటి త్యాగభావంతో ఉండేటువంటి వారు.
1: దాట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్ అమంగ్ ద టీచర్స్.
0: ఈనాటి విద్యార్థులు ఏ రీతిగా ఉన్నారు?
1: హౌ ఆర్ ది మోడర్న్ స్టూడెంట్స్?
0: ఈనాటి విద్యనంతా చాలా ప్రోగ్రెస్, అభివృద్ధి అయిపోయింది.
1: ది ఎడ్యుకేషన్ హెస్ ప్రోగ్రెస్ ఎ లాట్.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: వాట్ ఇస్ దిస్ ప్రోగ్రెస్?
0: కూడు పెట్టిన వారిని కూల ద్రోయు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే విల్ రూయిన్ ది వెరీ మ్యాన్ హూ హెల్ప్డ్ హిస్ లివింగ్.
0: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
1: హీ విల్ మేక్ ఫన్ ఆఫ్ ది వెరీ టీచర్ హూ టాట్ హిమ్.
0: మేలు చేసిన వారిని కీడు చేయు.
1: హీ విల్ హార్మ్ ది ఫెలో హూ హెల్ప్డ్ హిమ్.
0: ఇదే ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది మన ప్రోగ్రెస్?
1: ఇస్ దిస్ ద ప్రోగ్రెస్?
0: చాలా విచిత్రమైనటువంటి.
1: ఇట్ ఈస్ వెరీ పెక్యూలియర్.
0: ప్రాచీన చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
1: That's why it gulf between the education then and now. If there is slightest of the difference, we can improve. Or totally different.
0: నీతి నియమాలు గ్రంథాలను నిలిచిపోయే.
1: And in fact, the morality and ethics have confined to the books.
0: హృదయమంతా దుర్గంధం సదనమయ్యే.
1: The heart has become the center of all foulness.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: Hands have turned selfish.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు?
1: This is the progress in modern education.
0: ఇది ఈనాడు మనం అభ్యసించేటువంటి విద్య.
1: Is this the sort of education we acquire?
0: ప్రాచీన ఎంత వినయ విద్యార్థులతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Ancients spend their time in humility and obedience.
0: ఏకలవ్యుడైనటువంటి మహాక్రూరుడు తన యొక్క గురువుకు దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
1: And for the ancient days he was ready to sacrifice the very body to his preceptor.
0: ద్రోణాచార్యుడు తన గురువుగా ఉన్నాడని భావించాడు.
1: He considered Drona as his guru.
0: కానీ సాక్షాత్తు ఆ ద్రోణాచార్యుని కలవలేదు. ద్రోణాచార్యుడు వీరవిద్య నేర్చలేదు.
1: ఏకలవ్య నెవర్ మెట్ ద్రోణ అండ్ హీ హస్ నాట్ లెర్న్ ఆర్చరీ.
0: కానీ మనసునందు విశ్వసించాడు.
1: He had full faith in his mind.
0: అతనే నా గురువు.
1: He accepted him.
0: అతను అంగీకరించకపోయినప్పటికీ తాను అంగీకరించి అతనిగానే గురువుని తీసుకున్నాడు.
1: Though his preceptor has not accepted him, but he is convinced that he is his
0: గురువును స్మరించటము వీళ్ళు నేర్చుకోవటం.
1: He always thinks of his guru and starts practicing archery.
0: కట్టకడపటికి
1: ఫైనల్
0: అర్జునుడు తీసుకుని అడవికి వెళ్లాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ went to the forest along with Arjuna.
0: Arjuna jathalo oka rendu kukkalu vachinayi.
1: Two dogs followed Arjuna.
0: Avi manushulu chusi archinayi.
1: They started barking, watching men around.
0: Aa shabda pramanamunu puraskarinchukoni ekalavyudu ammunu vidichadu.
1: Listening to the sound of the barking of the dogs, Ekalavya shot the arrow.
0: Kani aa ammu vachi neriga kukka notilo padindi.
1: This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు ఐదారు అంబులు విరిచాడు.
1: Not one arrow, five arrows.
0: ఐదు కూడాను ఆ యొక్క కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows have gone into the gullet of the dog.
0: అర్జునుడు.
1: Arjuna watched this.
0: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరు ఇతను?
1: Who is the one expert in archery who could base on the sound
0: అని వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
1: Why is he moving about in the forest?
0: ఏకలవ్యుడు కనిపించాడు.
1: Then he saw Ekalavya.
0: అతను ఒక అడవి మనిషి.
1: And in fact, he is a tribal.
0: Tribal man.
1: He is a tribal man.
0: అతని దగ్గరికి వచ్చి అయ్యా నీవేనా ఈ అమ్మును వదలింది?
1: Are you the same person who shot this arrow?
0: అవును సార్ అన్నాడు.
1: He said, yes sir.
0: నీకెవరు గురువు?
1: Who is your teacher?
0: నా గురువు ద్రోణాచార్యుడు అన్నాడు.
1: He said, my teacher is ద్రోణాచార్య.
0: పక్కనే ఉన్నాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య is my
0: నేను కాదు నేను కాదు అని అబద్ధం చెప్పాడు.
1: ఆయన ద్రోణాచార్య అట్టాడు, I am not your teacher.
0: స్వామి నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటిది నిన్నే.
1: స్వామి ఐ హావ్ ఇన్స్టాల్డ్ యు ఇన్ మై హార్ట్. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ టీచర్.
0: మీ చిత్రమునే నా హృదయంలో చిత్రించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ ఇంప్రింటెడ్ యువర్ పిక్చర్ ఇన్ మై హార్ట్.
0: మీ భావరాగం చేతనే నేను ఈ విరువిద్య నేర్చుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ మై అటాచ్మెంట్ టు యూ ఐ కుడ్ లెర్న్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దేహరీతిగా నేర్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్, ఇన్
0: మనోరీతిగా నేర్చుకున్నాను.
1: అండ్ ఐ హావ్ లెర్న్ ఇట్ ఫ్రమ్ విదిన్.
0: విద్యనగా ఆనాడు కేవలం అక్షరస్వీకారం కాదు విద్యలు.
1: Education doesn't mean merely learning alphabets.
0: Anaadu grandhamule levu.
1: There were no books at all.
0: Anaadu paperle levu.
1: And there nothing was.
0: Anaadu books e kaadu.
1: No books then.
0: Noti nundi vacheetundi padamule aksharamulu.
1: All instruction was verbal, vocal.
0: Ee akshara sweekaramtone aksharani sadinchadu.
1: And because of this akshara, the letters, he could have
0: aksharam. Aksharam ga daivame swaroopude aksharam.
1: Akshara imperishable is God himself.
0: Aksharam swaroopude devudu.
1: God is imperishable akshara.
0: కాబట్టి దైవాన్ని కూడా నువ్వు అక్షరాలతోనే సాధిస్తూ వచ్చారు.
1: అండ్ యూ కుడ్ హ్యావ్ ద అక్షర గాడ్ బై హిజ్ లెర్నింగ్.
0: అప్పుడు అర్జునుడికి తృప్తి చేయాలని ఈ గురువు నేనే నీకు గురువు అయితే నా గురు దక్షిణ అందించమన్నాడు.
1: టు సాటిస్ఫై అర్జున ద్రోణ ఆస్క్డ్ ఏకలవ్య, ఇఫ్ ఐ వర్ టు బి యువర్ టీచర్ గివ్ మీ సమ్ ఆఫరింగ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: గురువులో ఎట్టి దోషం ఉండినా పోయి
1: ఎనీ మిస్టేక్.
0: కానీ శిష్యుడు దోషరహితుడిగా వచ్చాడు.
1: బట్ హియర్ ఈస్ ద డిసైపుల్ వితౌట్ ఎనీ మిస్టేక్.
0: నీకేం కావాలి స్వామి అన్నాడు.
1: అండ్ హి సెడ్ ఓ సార్ వాట్ డు యు వాంట్?
0: నాకు దక్షిణ అంగుష్టం ఇచ్చేసేయమన్నాడు.
1: ఐ వాంట్ ద థంబ్ టు బి ఆఫర్డ్.
0: అనగా రైట్ హ్యాండ్ థంబ్ ఇచ్చేసేయమన్నాడు.
1: హి వాంటెడ్ ద థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్.
0: అప్పుడు ఈ ఏకలవ్యుడు అంబును వదలడానికి వీటికి వీలు కాదు.
1: వెన్ వన్స్ ది థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఇస్ ఆఫర్డ్ హీ కెనాట్ షూట్ ఎనీ లాంగర్.
0: యావత్ జగత్తునకు అర్జునుడే అంబును మించినటువంటి వాడు అవుతాడు.
1: అండ్ దెన్ అర్జున విల్ స్టాండ్ ఫస్ట్.
0: అతనికి మించిన వారెవరు ఉండరు.
1: నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్ దెన్.
0: ఈ విధంగా అర్జున్ పేరును అభివృద్ధి తెప్పించే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణాంగుష్టం అందించాడు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ అర్జున విల్ హ్యావ్ వెరీ బిగ్ నేమ్.
0: దేనికైనా
1: ఏకలవ్య వాజ్ ది డిసైపుల్ దెన్.
0: కత్తి తీసుకున్నాడు, దక్షిణాంగుష్టం కొట్టాడు.
1: He has taken the knife and is cut off, chopped off. ఈజ్ ద థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్
0: అది కొట్టేటప్పటికి
1: వెన్ హి డిడ్ సో
0: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి
1: Because of the fact that he has offered his thumb.
0: దక్షిణ అంగుష్టమిచ్చిన దాన చేసి
1: The thumb of the right hand is given.
0: ఎరుకు విలువిద్య హీనుకి హీనుడయ్యే
1: He lost all the expertise in archery.
0: ఇంక విలువిద్య ఏ రీతి నేర్చగలడు ఈ దక్షిణాంగుష్టం ఉంటేనే ఇలాగటానికి వీలవుతుంది
1: When he lost the thumb of the right hand, how can he shoot an arrow there?
0: బాణ సంధాన లాగు అభంగమయ్యే
1: And in fact, he has humiliated himself.
0: ఎరుకు విలువిద్య హీనుకు హీనుడయ్యే
1: He has lost all the benefits of the knowledge.
0: ఈ విధంగా తన జీవితాన్ని కూడా అర్పితంగా ఇచ్చాడు
1: ఆఫర్డ్ హింసెల్ఫ్ టు హిస్ గురు
0: ఆనాటి శిష్యుడి యొక్క త్యాగము అంత కఠినంగా ఉండేది
1: దట్ వాస్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ స్టూడెంట్స్ దెన్
0: ఏదైనా సరియే
1: దట్ ఎనీథింగ్ బి దేర్
0: గురువులకు తన యొక్క జీవితాన్ని అర్పితంగా ఇచ్చినట్టు
1: హి వాస్ రెడీ టు ఆఫర్ హిస్ ఓన్ లైఫ్ టు హిస్ గురు
0: ఈనాటి గురువులు శిష్యులు ఎట్ట ఉన్నారు
1: హౌ ఆర్ ది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ టుడే
0: చెవులో మంత్రము
1: The mantra is whispered in the ear. And then the teacher whispers mantra in the ear of the disciple and expects money. That is the relationship. This is not money. The gurus then in those days had full of affection.
0: గురువులయందు శిష్యులకు ప్రియమైనటువంటి ఒక కుమార భావం ఉండేటువంటిది
1: And then the preceptor had the feeling of a father towards his disciple.
0: నాయన గురువుకు పుట్టినటువంటి వాడు కేవలము ఒక ప్రేమ కామపుత్రుడు
1: అండ్ ఆఫ్టర్ ఆల్ వన్స్ ఓన్ సన్ ఇస్ అ బిగాటెన్ వన్
0: విద్య నేర్పినప్పుడు నేను ప్రేమ పుత్రుడు అవుతాను
1: వెరస్ టు ఎ టీచర్ ఇస్ అ సన్ ఆఫ్ లవ్
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను గురువులకు ప్రేమ పుత్రుడు కావాలి
1: అండ్ దేర్ ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ బి సన్ ఆఫ్ లవ్ టు వన్స్ ఓన్ టీచర్
0: ఈ విధంగా ఆనాటి విద్యను నేర్పుతూ వచ్చారు
1: దట్ వాస్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దోస్ డేస్
0: కనుకనే
1: సో
0: ద్రోణాచార్యుడు చాలా శిష్యునికి చాలా ద్రోహం చేశాడు
1: ఇన్ ఫ్యాక్ట్ ద్రోణాచార్య బిట్రేడ్ హిస్ డిసైపుల్
0: యత్ భావం తత్ భవతి
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ యాక్షన్ సో ఈజ్ ది కాన్సిక్వెన్స్
0: ఇలాంటి శిష్యునికి ద్రోహం చేయటం వల్ల తన కుమారుడికి ఇంకో ద్రోహం చేయరా
1: యాజ్ హి హస్ బిట్రేడ్ హిస్ డిసైపుల్ హిస్ సన్ ఆల్సో వాస్ దిస్ బిట్రేడ్
0: ఎట్టి పని మనం చేతుమో అట్టి ఫలితమే మనకు లభ్యమవుతుంది
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఈజ్ ది రియాక్షన్
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్
1: So then comes the reaction. You cannot escape.
0: Kana,
1: hence,
0: manamu pavitramaitunte oka guruvulku shishyulu ga undali.
1: We should be sacred disciple students.
0: Ee naati vidyarthulanta kevalam vidya nimittame manu kaalamunu vyartham cheyakoddu.
1: We should not waste our time only for acquiring
0: knowledge. Guruvulu oka tripti nimittame manu kaalamunu sadvinayam cheyali.
1: We should make use of time to satisfy gurus.
0: Kanuka ye okka dani kudunu సమత్వం ఏర్పడాలి
1: దేర్ షుడ్ బి ఇన్ ఈక్వాలిటీ ఫర్ ఎనీథింగ్
0: ఆ ఈక్వాలిటీ అనేటువంటిది లేకపోతే ఏ విధంగా కూడా ఫలితం పొందలేము
1: విదౌట్ ఈక్వాలిటీ కెనాట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్
0: కొన్ని సందర్భం లోపల
1: ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్
0: వాలి సుగ్రీవులు ఒక్క ప్రాణంగా జీవించేటువంటి వారు
1: వాలి సుగ్రీవ బ్రదర్స్ లివ్డ్ యాజ్ వన్ సోల్
0: కానీ కొన్ని కారణ సంబంధాల చేత వారిద్దరికి విరోధం ఏర్పడిపోయింది
1: బికాస్ ఆఫ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్ దే టర్న్డ్ ఎనిమీస్
0: కానీ వాలి తన యొక్క గ్రామంలో ఉన్నాడు
1: వాలి వాజ్ రిసైడింగ్ అట్ హిస్ ప్లేస్
0: కానీ సుగ్రీవుడు కొండల్లో ఉంటాడు
1: సుగ్రీవ వాజ్ ఇన్ మౌంటైన్
0: ఇలాంటి పరిస్థితి లోపల వాళ్ళని ఏ రీతిగా సాధించటం
1: అండ్ హౌ టు విన్ ఓవర్ వాల్
0: వాళ్ళని ఏ రీతిగా జయించాలి
1: హౌ టు కాంకర్ హిమ్
0: అని నిరంతరము యోచన చేస్తూ వచ్చాడు
1: హి వెంట్ ఆన్ థింకింగ్
0: వాళ్ళని జయించేటువంటి వారు వారికంటే అధిక శక్తి ఉన్నటువంటి వారే జయించగలరు
1: హూ కెన్ కాంకర్ వాలి Unless one excels him.
0: సమాన శక్తి ఉండేటువంటి వాడు ఎవరికి విజయాన్ని సాధించలేడు
1: ద వన్ దట్ ఈక్వల్స్ హిమ్ కెన్ నెవర్ విన్
0: కనుకనే చిత్రమూక పర్వతం పైన ఉండేటువంటి యొక్క సుగ్రీవునికి ఎవ్వరూ సహాయం లేరు
1: సుగ్రీవ హ్యాడ్ నన్ టు హెల్ప్ హిమ్
0: హనుమంతుడు మాత్రమే సహాయం ఉన్నాడు
1: ఓన్లీ హనుమాన్ హెల్ప్డ్ హిమ్
0: ఆ హనుమంతుడిని పిలిచాడు
1: హి కాల్డ్ హనుమాన్
0: ఏ రీతిగా మనం ఈ యొక్క వారిని జయించాలి
1: హౌ కెన్ వీ కాంకర్ వాల్
0: చెప్పాడు హనుమంతుడు చక్కని ఆదేశాన్ని అందించాడు
1: హనుమాన్ గేవ్ గుడ్ టీచర్
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అది ఏ మన కర్మ జరిగిపోతుంది
1: అట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ అట్ ద రైట్ మూమెంట్ థింగ్స్ విల్ హ్యాపన్ సుగ్రీవ
0: కాలం కోసం నీవు కాచుకో
1: వెయిట్ ఫర్ ద రైట్ టైం
0: ఏనాటికైనా మనకు పవిత్రమైనటువంటి కాలం మనకు ప్రాప్తిస్తుంది
1: విల్ హ్యావ్ ద రైట్ టైం వన్ డే ఆర్ అదర్
0: అని వారు సంతోషిస్తూ ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ.
0: కానీ కొండలపైన తిరుగుతూ ఉండిన సమయం లోపల
1: moving along the mountain range,
0: ఇద్దరు రక్తాల వంటి అన్నదమ్ములు తిరుగాడుతూ ఉన్నారు.
1: They also found two gems, human beings, moving around.
0: వారి ఇరువుని చూస్తే సాక్షాత్ ఇంద్రదేవుల నుంచి వచ్చినారా అన్నట్టుగా అనిపించింది.
1: As they start staring at these two human beings, their faces were full of
0: వారి ముఖంలో కెలికలు నవ్వుతున్నారు.
1: They were smiling faces.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులను చూసేటప్పటికీ
1: they saw such beings,
0: సుగ్రీవుని జ్ఞాపకం వచ్చింది.
1: సుగ్రీవ
0: హనుమాన్ వాళ్ళు ఎవరో చూడు.
1: సుగ్రీవ ఐ మీన్ హనుమాన్
0: అన్నయమైన మారు వేషంతో వీళ్ళందరినీ నన్ను సంహరించడానికి పంపించాడు ఏమో విచారించవన్నా.
1: ఇస్ ఇట్ పాసిబుల్ దట్ మై బ్రదర్ సెండ్ దీస్ టూ స్పైస్ ఇన్ దిస్ వే టు కిల్ మీ?
0: ఎవరి గిలి వారిది.
1: ఇట్స్ ఓన్లీ గిల్టీ కాన్షియన్స్.
0: తన భయం ఆ విధంగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ హిస్ ఓన్ ఫియర్.
0: కానీ నీవు భయపడవద్దు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఇట్.
0: ఆ తేజోమయ మూర్తులు కేవలం దైవత్వులు.
1: దోస్ బ్రిలియంట్ పీపుల్ ఆర్ వెరీ డివైన్.
0: నేను వెళ్లి వస్తాను.
1: ఐ విల్ గో అండ్ టెల్.
0: అనుగ్రహించమని కోరాడు.
1: And he wanted permission.
0: తిరిగి హనుమంతుడు క్రిందికి వచ్చాడు.
1: హనుమాన్ గాట్ డౌన్ ద మౌంటెన్.
0: క్రిందికి వచ్చి చూచాడు ఇరువురిని.
1: He saw these two.
0: కానీ వారు సత్యం పలుకుతూ వచ్చారు.
1: But they were speaking truth.
0: నేను రాములు లక్ష్మణుడు.
1: And one said, I am Rama. And the other one is
0: Lakshmana. దశరథుని కుమారులము.
1: We are the sons of Dasharatha.
0: మా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమని.
1: Based on the command of the father.
0: మా పినతల్లి కోరినట్టుగా మేము నడుచుకుంటున్నాం.
1: We are just conducting like this as per the desire of the stepmother.
0: మేము అరణ్యవాసము, తన కుమారులకు అయోధ్య వాసము.
1: I am to spend time in exile and her son is to be coronated.
0: మేము ఇంకా ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు.
1: As we are moving about in the forest.
0: మా ధర్మపత్ని అయిన సీతని ఎవరో అపహరించారు.
1: Someone abducted my wife.
0: ఆమెను వెతుకుతూ మేము తిరుగుతూ వచ్చామన్నారు.
1: We are just roaming about in search of her.
0: ఆ సత్యాన్ని విని.
1: Having heard this.
0: రాజులు సత్యమే పలకాలి.
1: కింగ్ షుడ్ అటర్ ద ట్రూత్.
0: హస్తస్య భూషణం దానం.
1: ద జ్యువెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ద జ్యువెల్ టు ది నెక్ ఇస్ ట్రూత్.
0: శ్రోతస్య భూషణం శాస్త్రం.
1: జ్యువెల్ టు ది ఇయర్ ఇస్ టెక్స్ట్, హోలీ టెక్స్ట్.
0: దీనికంటే భూషణాలు ఇంకేం కావాలి?
1: వాట్ ఎల్స్ ద జ్యువెల్స్ యూ వాంట్?
0: నోటి అందు పలికేటువంటి ప్రతి పలుకుడును సత్యంగా ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దట్ యూ స్పీక్ మస్ట్ బి ట్రూ.
0: ఇటువంటి సత్య స్వరూపులే గొప్ప బలవంతుడు.
1: ద వన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్.
0: స్వామి, మిమ్మల్ని నేను మా యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు.
1: హనుమాన్ సెడ్, వి హావ్ అవర్ కింగ్ సుగ్రీవ.
0: అతని దగ్గరికి తీసుకుని వెళ్తాను, అతను మీ యొక్క పత్ని యొక్క జాడంతా చెప్పగలడు అని.
1: I'll take both of you there and he will tell you the whereabouts of your wife.
0: Iruvunni bujala paina kurchobettukunnadu hanumantudu.
1: Hanuman made them sit, both of them sit on his shoulder.
0: Parvatham paina digadu
1: and he just landed on the top of the mountain.
0: Digetappudiki meeru chusetappudiki Sugriviniki oka vidhamaina aanandam aavirbhavistu vachindi.
1: Watching both, Sugriva was ecstatic.
0: Enta kaalam nunchino padutunnattu baada nirmoolam ayipoyindi.
1: He forgot all the sadness.
0: ఏనాడు నవ్వనటువంటి తన ముఖము ఆనందంతో చిరునవ్వులు నవ్వారు.
1: The face that never smiled any time now started smiling.
0: స్వామి,
1: స్వామి,
0: మీరు కొంచెం ముందు శ్రమ తీర్చుకోండి.
1: Just take some rest.
0: కొంచెం ఫలమును భుజించండి.
1: Take some fruits.
0: చల్లటి నీరు త్రాగండి.
1: Have cool water.
0: అని కోరాడు సుగ్రీవుడు.
1: And that was the desire request of Sugriva.
0: కానీ వీరికి ఏది ఇష్టం లేదు.
1: They didn't like this.
0: సీతా సంయోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
1: దే కుడ్ నాట్ బేర్ ది ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ సీత.
0: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
1: డేస్ పాస్ బాయ్.
0: రెండవ దినము,
1: నెక్స్ట్ డే,
0: ఇతన్ని స్నేహం చేసుకోవాలి.
1: అండ్ హీ వాంటెడ్ హిమ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: ఎట్టివాడు స్నేహంగా ఉండాలి?
1: వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ షుడ్ యూ హ్యావ్?
0: పీక్తులు పడికేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ హార్మ్స్ యూ.
0: తాత్కాలిక పలుకులు పడి సంతృప్తి పరిచేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ సాటిస్ఫై యూ దెన్ అండ్ దేర్.
0: సత్యాన్ని పలికి త్యాగాన్ని పూని
1: సాక్రిఫైస్
0: సంరక్షించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు.
1: హీ షుడ్ స్పీక్ ట్రూత్, హీ షుడ్ సాక్రిఫైస్ అండ్ హీ
0: షుడ్ ప్రొటెక్ట్. దేహమును ఒక్క ప్రాణము ఉండాలి.
1: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్.
0: అలాంటి వాడు నాకు స్నేహితుడు కావాలి.
1: సచ్ వన్ షుడ్ బి మై ఫ్రెండ్
0: అని చెప్పి
1: సో సేయింగ్.
0: వాలి చాలా బలవంతుడు.
1: వాలి ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: అతని శక్తి సామర్థ్యం చెప్పి అలవి కాదు చెప్పడానికి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ హిస్ కెపాసిటీ.
0: కాబట్టి అతని కంటే శక్తి సామర్థ్యం అధికంగా ఉండేటువంటి వాటితోనే నేను స్నేహం చేయాలి.
1: ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎక్సెల్స్ వాలి.
0: కనుక ఈ రాముని యందు అంతటి ఘనశక్తి ఉన్నదా అని డౌట్ వచ్చింది.
1: హీ డౌటెడ్ విత్ రామ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్ ఆర్ నాట్.
0: కొంత దూరం తీసుకెళ్లి
1: ఇట్ టుక్ హిమ్ టు సమ్ డిస్టెన్స్.
0: రామ,
1: రామ,
0: ఇది ఏ వృక్షము?
1: వాట్ ట్రీ ఇస్ దిస్?
0: ఇది కేవలము
1: It's just fig tree, forest fig tree.
0: అవి చాలా బంకగా ఉండినటువంటివి.
1: వెరీ స్ట్రాంగ్.
0: పెద్ద పెద్ద వృక్షాలు.
1: మైటీ ట్రీస్.
0: ఒక ఆరు ఒకే లైన్ లో ఉంటున్నాయి.
1: ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఎ లైన్.
0: కాబట్టి నా అన్న అయినటువంటి వారి తన అమ్మను ఉడిచేటప్పటికి రెండు చెట్ల లోపల దూరిపోయింది ఆ అమ్ము.
1: As my brother Wali shot an arrow, the arrow pierced through the two of the trees that is
0: అతనికంటే ఎక్కువ బలం ఉన్నటువంటి వాడైతేనే ఈ రాముతో నేను స్నేహం చేస్తాను అనుకున్నాడు.
1: If anyone excels him in this art of archery, I'll be his friend.
0: రామును తీసుకెళ్లి అమ్మును వదలమన్నాడు.
1: Yes, Rama to shoot an arrow.
0: రాముని ఒక్క తూరి అమ్మును వదిలేటప్పటికి ఆరు చెట్లు దాటిపోయింది.
1: When Rama shot an arrow at one instance, it pierced through all the six giants.
0: తక్షణమే వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు సుగ్రీవుడు.
1: Sugriva fell at the feet of Rama.
0: ఇలాంటి బలవంతుడే నాకు స్నేహం కావాలి.
1: Such a strong man should be my friend.
0: కానీ ఎట్టివాడు ఆ బలవంతుడు? దైవమే సాక్షాత్.
1: Who is he? God himself.
0: కనుకనే ఇట్టివాడితో నేను స్నేహం చేయాలని హనుమంతునితో అనేక రకములైనటువంటి సంప్రతిప్పులు చేశాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ విత్ సచ్ ఎ మైటీ మ్యాన్. హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ హనుమాన్ ఇన్ ద వే.
0: ఆ రెండవ దినమే,
1: సెకండ్ డే,
0: అగ్నిని ప్రయోగించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాములకు.
1: అండ్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు రామ, కీపింగ్ ద ఫైర్ యాజ్ ఎ విట్నెస్.
0: ఈనాటి నుండి నేను నీ దాసుని.
1: రామ, రైట్ ఫ్రమ్ దిస్ డే ఐఎమ్ యువర్ స్లేవ్.
0: ఈనాటి నుండి నీవు నా గురువు.
1: Right from this day, you are my preceptor.
0: నా దుఃఖమును పరిహారం చేయి.
1: Relieve me from this suffering.
0: నాకు ధైర్యాన్ని అందించు.
1: Give me the courage.
0: సాహసాన్ని కలిగించు.
1: Give me the valor.
0: నాకు విజయాన్ని చేకూర్చు.
1: Grant me the victory.
0: ప్రమాణం చేశారు.
1: That was the promise.
0: ఆ ప్రమాణ ప్రకారము,
1: as per the vow,
0: తిరిగి రాములే కట్టగట్టి వాలిని చంపాడు.
1: Rama killed Vali.
0: సుగ్రీవునికి విజయాన్ని సాధింపజేశాడు.
1: Sugriva won because of the help of Rama.
0: ఎవరితోనైనా మనము ఒక విధమైన విజయాన్ని సాధించుకోవాలంటే మనము సాధించవలసినటువంటి వాడి బలం కంటే మన స్నేహితుడు అధికమైన బలంగా ఉండవాలి.
1: If you want to win over anybody, be successful, your friend should be more than your enemy.
0: అప్పుడే మన యొక్క దేశాన్ని మనం సాధించగలము.
1: Then only you can achieve success.
0: ఈ విధంగా కూడాను
1: ప్రాచీన
0: కాలం నుండి గురు శిష్యుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి సామర్థ్యంతో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దట్ హ్యాస్ బీన్ ది సీక్రెట్ ట్రెండ్ ఫౌండ్ నోటీస్డ్ అమంగ్ ది టీచర్ అండ్ ద డిసైపుల్ ఇన్ ఏన్షియంట్ డేస్.
0: ఇంకా హనుమంతుడిని పరీక్ష చెయ్యాలి రాముడు.
1: రామ హ్యాస్ టు ఎగ్జామిన్ హనుమాన్.
0: హనుమంతుడే సీతాన్వేషణ లోపల కదమ పాదం పుట్టాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ రెడీ టు గో ఇన్ సర్చ్.
0: ఈ హనుమంతుడు చేయగలడా లేదా అనేటువంటి సందేహము రాముల్లో లేదు.
1: రామ నెవర్ డౌటెడ్ వెదర్ హనుమాన్ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ద టాస్క్ ఆర్ నాట్.
0: సుగ్రీవుడు సామాన్యమైన వాడు కనుకనే అతనికి డౌట్స్ అంతా వచ్చాయి.
1: సుగ్రీవా వాజ్ ఆర్డినరీ మ్యాన్, సో హీ స్టార్టెడ్ డౌటింగ్.
0: అంతేకాదు గొప్ప తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవా ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: గొప్ప చదువరి,
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: గొప్ప చదువరి అయి తెలివితేటలు కలిగినటువంటి వారికే నకసిక పర్యంతము డౌట్స్ అంతా వచ్చేది.
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్, హైలీ ఎడ్యుకేటెడ్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: వాళ్ళకి ఏది పట్టినా డౌటే.
1: దే డౌట్ ఎవ్రీథింగ్.
0: తనం తానే నమ్మలేరు.
1: దే డౌట్ వన్ సోన్
0: తెలివితేటలు యొక్క మూల కారణాలు.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈనాడు అట్టి తెలివితేటలు మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గ్రో అవర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు చూస్తున్నారే కానీ
1: we go by the intelligence.
0: గుణమును చూడటం లేదు.
1: బట్ వీ డోంట్ వాచ్ ది క్వాలిటీ.
0: నేటి విద్యను తెలివి తేటలనే పెంచు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్
0: ఇంటెలిజెన్స్. గుణము పెంచబోదు.
1: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ వర్చ్యూ.
0: ఎన్ని తెలివి తేటల నుండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్?
0: గుణము లేని విద్య గ్రుడ్డి విద్య అన్నాడు.
1: అండ్ ది ఎడ్యుకేషన్ వితౌట్ ద వర్చ్యూ ఈస్ బ్లైండ్, యూస్లెస్.
0: గుణము కలిగాల.
1: అండ్ యూ షుడ్ హావ్ వర్చ్యూస్.
0: బలము లేకపోతే, దైవ బలము లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, వితౌట్ వర్చ్యూ యు కెనాట్ అచీవ్.
0: కర్ణుడు మహాబలశాలి.
1: కర్ణ ఇస్ ఎ వెరీ మైటీ వన్.
0: కానీ అలాంటి బలవంతుడైనప్పటికీ,
1: దో హి ఇస్ సో స్ట్రాంగ్,
0: దైవానికి దూరం అయిపోయాడు.
1: బట్ హి డిస్టెన్స్
0: ధర్మానికి దూరం అయిపోయాడు.
1: అండ్ ఈస్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ఎంత సంపద ఉంది ఏమి ఫలము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వెల్త్?
0: దైవ బలము లేక దాసుడగును.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, సపోర్ట్ ఆఫ్ గాడ్, యూ బికమ్ ఎ స్లేవ్.
0: ఇంత శక్తివంతుడు,
1: దో పవర్ఫుల్,
0: గుణవంతుడు,
1: వర్చువస్,
0: కానీ భగవంతుని దగ్గర సేవకుడు కాలేదు.
1: హీ కెనాట్, హీ డిడ్ నాట్ బికమ్ ఎ సర్వెంట్.
0: ఇతనికి దాసుడు కాలేదు.
1: హీ హాస్ నాట్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద గాడ్.
0: ఈ తెలివితేటలన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయన్నారు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ యూస్లెస్.
0: ఇంత శక్తి సామర్థ్యం ఉండినప్పటికీ కర్ణుడు ఓడిపోయాడు.
1: విత్ ఆల్ ది కెపాసిటీస్ అబిలిటీస్ కర్ణ లాస్ట్ ద బ్యాటిల్.
0: దైవం యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ధర్మ అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఎర్న్ ద గ్రేస్.
0: ధర్మము దైవము రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడే వీడికి బలం కూడా సంభవిస్తుంది.
1: వెన్ వన్స్ గాడ్ అండ్ రైచియస్నెస్ గో టుగెదర్ హీ విల్ బి స్ట్రాంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: గర్ల్స్ అండ్ బాయ్స్,
0: ముఖ్యంగా మీరు గ్రంథమును పఠించి ప్రయోజనం కాదు.
1: ఇస్ నాట్ నియర్లీ ఎనఫ్.
0: ఈ కాలాన్ని గ్రంథములు కూడా పఠించవలసిందే.
1: ఇట్స్ నెసెసరీ దట్ యు రీడ్.
0: చదువులు కూడా చదవవలసిందే.
1: యు షుడ్ స్టడీ అండ్ లెర్న్.
0: కానీ
1: బట్
0: భక్తి బలము లేకుండా దేని చదివి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
0: భక్తి అనేటువంటిది ఉంటుండాలి.
1: డివోషన్ ఇస్ నెసెసరీ.
0: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ భక్తియే లేకపోతే అన్ని కూడా నిరుపయోగం అయిపోతుంది.
1: విత్ ఆల్ ది శక్తి పవర్ వితౌట్ భక్తి డివోషన్ ఆల్ విల్ బి యూస్లెస్.
0: కనుక
1: సో
0: ఆనాటి శిష్యుడి యొక్క తత్వములు,
1: ద నేచర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్,
0: ఎంత పవిత్రమైనటువంటివో మీరు యోచించండి.
1: హౌ సీక్రెట్ దే ఆర్, ఇమాజిన్ యువర్ సెల్ఫ్.
0: ప్రతి వాని హృదయంలో కూడాను
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్
0: దివ్యమైన భావములు ఆవిర్భవించేటువంటి
1: డివైన్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
0: ఒక భావం కూడా ఒక తేజస్సుగా ఆవిర్భవించేటువంటి.
1: ఎవ్రీ ఐడియా, ఎవ్రీ థాట్ వాజ్ జస్ట్ రేడియేటింగ్.
0: గుణం అనేటువంటి శీలమే లేకపోతే సర్వం కూడా వ్యర్థమైపోతుంది.
1: వితౌట్ దట్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: మీకు అందరికీ తెలుసు మీ క్లాస్మేటే ప్రహ్లాదుడు.
1: క్లాస్మేట్, యు నో హీ ఈజ్ యువర్ క్లాస్మేట్.
0: ఆ ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు వాడు.
1: ప్రహ్లాద్ వాజ్ సో టెండర్.
0: మీ వయసే,
1: యువర్ ఏజ్,
0: ఇంచుమించు పిల్లల వాటి వాలే ఉండేటువంటి వాడే.
1: జస్ట్ లైక్ ఎ బాయ్, ఎ బాయ్ లైక్ యు.
0: ఆ చిన్న వయసునందు
1: అట్ దట్ ఏజ్
0: ఎంత గొప్ప శీలము, ఎంత గొప్ప గుణము.
1: వాట్ ఎ క్యారెక్టర్ ఇట్ ఈస్, వాట్ వర్చ్యూ హీ హాస్.
0: కనుకనే ఇతను అనేక మందితో అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ హి వాస్ విక్టోరియస్, సక్సెస్ఫుల్.
0: దేవేంద్రుడిని కూడా జయించి
1: and he conquered all.
0: ఆ ఇంద్రలోకాన్ని కూడా వశం చేసుకున్నాడు.
1: He could also conquer ఇంద్రలోక.
0: ఆ దేవేంద్రుడు చాలా ఏడుస్తూ వచ్చాడు.
1: దేవేంద్ర ది హెడ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: దేవగురువు అనేటువంటి వారి దగ్గరికి వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ టు ది ప్రిసెప్టర్ ఆఫ్ దేవాస్,
0: శుక్రాచార్య.
1: శుక్రాచార్య,
0: తాను ఎట్టైన కూడా తిరిగి నా రాజ్యం నాకు అందించాలి అన్నాడు.
1: సీ దట్ ఐ గెట్ బ్యాక్ మై కింగ్డమ్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
0: ఈ ప్రహ్లాదుడు పొందినటువంటి రాజ్యాన్ని ఎవరు కూడా ఇవ్వడానికి వీలు కాదు.
1: ద కింగ్డమ్ ఆఫ్ ప్రహ్లాద కెనాట్ బి కాంక్వర్డ్ బై ఎనీబడీ.
0: ఒక దీనిని మనసును వశం చేసుకున్న వాడికి ఈ రాజ్యం దక్కుతుంది అనుకున్నాడు.
1: అన్లెస్ యు విన్ ఓవర్ హిస్ మైండ్ అండ్ ప్లీజ్ హిమ్, యు కెనాట్ గెట్ హిస్ కింగ్డమ్.
0: ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచకుడు, విరోచనుడు.
1: ద సన్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ విరోచన.
0: ఈ విరోచనుడు కూడా చాలా గొప్పవాడే.
1: ఈజ్ ఆల్సో గ్రేట్ వన్.
0: కానీ ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం?
1: బట్ వాట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్.
0: ఒకనాడు
1: వన్ డే
0: దేవగురువు దేవేంద్రుడిని పిలిచి, నీవు ఫలాని సమయం లోపల విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ద ప్రిసెప్టర్ టోల్డ్ ప్రహ్లాద ఈస్ పర్ఫార్మింగ్ ఏ సీక్రెట్ రిచువల్ బై నేమ్ విశ్వజిత్.
0: ఆ విశ్వజిత్ అనే యజ్ఞం సమయం లోపల నీవు పోయి దానం అడుగుమన్నాడు.
1: యాజ్ హీ పర్ఫార్మ్స్ ది సీక్రెట్ రిచువల్ విశ్వజిత్ యు ఆస్క్ ఫర్ చారిటీ.
0: ఉన్నప్పుడు చిన్న వాని వేషం వేసుకుని
1: హస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ బాయ్
0: వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్.
0: వెళితే బ్రాహ్మణు వేషంతో వెళ్ళాడు.
1: హి వెంట్ యాజ్ ఎ బ్రాహ్మణ్.
0: బ్రాహ్మణులు అంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి.
1: ప్రహ్లాద హాస్ గాట్ అటాచ్మెంట్ టు బ్రాహ్మణ్స్.
0: అక్కడికి వెళ్ళి
1: హావింగ్ గాన్ దేర్,
0: నాయనా నీకేం కావాలి?
1: హి ఆస్ వాట్ డు యు వాంట్?
0: నాకు ఏమీ వద్దు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: మీ యొక్క శీలమును నాకు దానం చేయండి ప్రహ్లాదుడు.
1: The preceptor told Prahlada is performing a sacred ritual by name Vishwajit.
0: Aa Vishwajit ane yagnam samayam lopala neevu poi daanam nadugumannadu.
1: As he performed

0: He asked, donate, grant me your character.
1: అరే పిచ్చివాడా, ఏమైనా నీకు దానం చేస్తాను, ఈ చిన్న దీన్ని మీకు ఎందుకు దానం అడుగుతున్నావు?
0: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్, వై డు యు వాంట్ సచ్ ఎ స్మాల్ థింగ్?
1: నాకు ఇదే చాలు అన్నాడు.
0: హి సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్.
1: సరే ఇస్తానండి, ఇచ్చినాను పోమని చెప్పాడు.
0: హి సెడ్ ఐ గ్రాంట్ యు, బెటర్ యు గో నౌ.
1: తన నుండి ఆ శీలం తల్లతల్లాడుతూ మెరమెల్లి మెలుస్తూ ఆ యొక్క దేవేంద్రుడి దగ్గరికి పోయి చేరిపోయింది.
0: ద క్యారెక్టర్ ఇన్ హిమ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ సో బ్రిలియంట్, సో మ్యాగ్నిఫిసెంట్.
1: దాని కొడుకు లెక్క చేయలేదు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాజ్ నాట్ మైండ్ఫుల్.
1: తర్వాత కొంతసేపటికి,
0: ఆఫ్టర్ సమ్ టైమ్,
1: మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
0: ఎ మోర్ కరేజియస్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఆఫ్ హిమ్.
1: అప్పుడు నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద్, హూ ఆర్ యూ?
1: నేను ఈ రాజ్యలక్ష్మి యొక్క సేవకుణ్ణి అన్నాడు.
0: హి సెడ్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్.
1: నీ తీరం పోతానే రాజ్యం పోయింది.
0: As you lost your kingdom, well, you
1: have to character.
0: Why should I be with you when there is no
1: character?
0: Therefore, I will also leave along with your character. After some time, a greater one of valor came out of him.
1: Atane chief sainyadhipati.
0: And his
1: commander-in-chief.
0: His commander-in-chief.
1: Atanu bayatiki paddadu.
0: And he came out of him.
1: Endukosam nee velutunnavante?
0: Why are you leaving?
1: రాజ్యలక్ష్మి పోయింది.
0: యు లాస్ట్ యువర్ కింగ్డమ్.
1: రాజవీరుడు పోయాడు.
0: అండ్ యు లాస్ట్ వార్.
1: నేను సైన్యాధిపతి, నేను కూడా ఉండి ప్రయోజనం ఏమిటి? నేను కూడా పోతానండి.
0: అండ్ ది కమాండర్ ఇన్ చీఫ్, వాట్ ఫార్ షుడ్ ఐ బి హియర్ విత్ దేర్ నో ఆర్మీ, సో ఐఎమ్ లీవింగ్
1: అనేటప్పటికీ శీలము పోయిన తక్షణమే సర్వములు పోయింది.
0: వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్.
1: కట్టకడపోయి తానే తిరిగి ప్రార్థన చేశాడు.
0: అల్టిమేట్లీ హీ ప్రేయర్,
1: నారాయణ నారాయణ నారాయణ.
0: ఈ ప్రే టు నారాయణ,
1: నారాయణ
0: నారాయణ,
1: నాకు ఈ రాజ్యం అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్.
1: ఈ సైన్యం నాకు అక్కర్లేదు.
0: నాట్ ది ఆర్మీ.
1: ఈ వీరులు నాకు అక్కర్లేదు. ఈ ధీరులు నాకు అక్కర్లేదు. నాకెవ్వరూ అక్కర్లేదు. నాకు ఒక గుణము మాత్రమే అందించమని.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్. ఐ డోంట్ వాంట్ ద వారియర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీబడి. ఐ వాంట్ మై క్యారెక్టర్ బ్యాక్.
1: గుణము యొక్క మహత్యాన్ని గుర్తించుకోదని ప్రహ్లాదుడు గుణాన్ని పాడు చేసుకున్నాడు.
0: ప్రహ్లాద్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, దేర్ఫోర్ హి లవ్డ్ హిమ్.
1: ఆ యొక్క క్యారెక్టర్ ని అర్థం చేసుకున్నాడు.
0: దెన్ హి అండర్స్టూడ్ వాట్ ఇట్ మెంట్.
1: త్రీ ఫోర్త్ క్యారెక్టర్ ఇస్ లైఫ్ అనుకున్నాడు.
0: త్రీ ఫోర్త్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ లైఫ్, హి రియలైజ్డ్.
1: కనుక దానిని నాకు అనుగ్రహించమని కోరాడు.
0: హి ప్రేడ్ దట్ ఇట్ బి గ్రాంటెడ్ టు హిమ్.
1: అప్పుడే ఇతని త్యాగానికి మెచ్చుకుని
0: దేవేంద్రుడు
1: కూడా తీసుకున్న వాడు కూడా అనుగ్రహించి ఆ శీలాన్ని వాపసిచ్చాడు.
0: హావింగ్ బీన్ ప్లీజ్డ్ విత్ హిస్ సాక్రిఫైస్, హి కుడ్ గెట్ బ్యాక్ ఆల్ దట్ హి సాక్రిఫైస్డ్
1: ఎర్లియర్. కనుక ఈ మానవుని యందు ఈ శీలము గుణం అనేటువంటి ఎంత గొప్ప పటిత్వంతో కూడినట్టుందో యోచన చేసుకోండి.
0: జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్, హౌ ఇంపార్టెంట్ ద క్యారెక్టర్.
1: దీనికి మించిన శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ పవర్ బియాండ్ దిస్.
1: ఇదంతా కూడా కేవలము
0: ఆల్ దిస్ ఇస్
1: ప్రవర్తన చేత ప్రారంభమైనటువంటిది.
0: ఇట్ జస్ట్ బిగిన్స్ విత్ యువర్ కాండక్ట్.
1: తన నుండి ఆవిర్భవించినటువంటిది కాదు.
0: ఇట్ నాట్ వన్ ఫ్రమ్ విదిన్.
1: మన ప్రవర్తనలు గుణం పైన ఆధారపడినటువంటివి.
0: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్.
1: గుణం మంచిదైనప్పుడే ప్రవర్తన మంచిదవుతుంది.
0: విన్ యువర్ క్యారెక్టర్ ఇస్ గుడ్, యువర్ కాండక్ట్.
1: దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడా మానవుల యొక్క గుణముల పైన ఆధారపడి ఉంది.
0: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్.
1: కనుక అతి గుణములు కలిగినటువంటి వాడి ప్రవర్తనపైనే దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది.
0: మెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మొట్టమొదట మీ గుణమును సరైన రీతిగా పెంచుకోండి.
0: ఫస్ట్ డెవలప్ క్యారెక్టర్.
1: మీరు చదవలసినటువంటి బుక్ ఒకటే, పెద్ద బుక్ ఒకటి ఉంది.
0: దేర్ వన్ బిగ్ బుక్ యు షుడ్ రీడ్.
1: అది వరల్డ్ అనేటువంటిది పెద్ద బుక్.
0: వరల్డ్ ఈస్ ఎ బిగ్ బుక్.
1: ఆ వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్ లోపల
0: in that very big book of the world
1: అన్ని సమాచారాలు ఉంటున్నాయి.
0: All information is there.
1: దీనికి గురువు ఎవరు?
0: Who is the teacher?
1: నీ హృదయమే దీనికి గురువు.
0: Your heart is the teacher.
1: Not physical heart.
0: Not physical heart.
1: Spiritual heart.
0: It is the spiritual heart.
1: అదే నీ గురువు.
0: Spiritual heart is your guru.
1: నీకు ఒక ఫ్రెండ్ ని నీవు సంపాదించుకో.
0: Have one friend.
1: Who is your friend?
0: Who is your friend?
1: God is your my friend.
0: God is your friend. God is
1: కనుకని God ని ఫ్రెండ్ గా తీసుకొని, హృదయాన్ని గురువుగా తీసుకుని, ప్రపంచాన్ని బుక్కుగా తీసుకుని నీవు కావలసినంత చదువు చదువు.
0: హావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్, ది హార్ట్ యాజ్ యువర్ టీచర్, అండ్ ద వరల్డ్ ఇస్ ఎ బుక్.
1: ఆ యొక్క బుక్ నందే ఉంటున్నాయి.
0: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ దట్ బుక్.
1: అది ఏ పుస్తకము అన్నారు?
0: దట్ ఈస్ కాల్డ్ పుస్తకం.
1: ఆ పుస్తకం అంటే ఏమిటి? మస్తకమే పుస్తకము.
0: పుస్తక ద బుక్ ఈస్ మస్తక ద హెడ్.
1: కాబట్టి మస్తకం అనేటువంటి పుస్తకాన్ని నీవు చదువు.
0: సో రీడ్ దట్ మస్తక.
1: రాజకాల పుస్తకాన్ని నీవు చదవద్దు.
0: నాట్ ద బుక్, ద పుస్తక ఆఫ్ పేపర్.
1: కానీ ఇతనికి హృదయం అనేటువంటి ఒక గురువుని నువ్వు చరణ చరణకుడు జ్ఞాపకం

0: రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గురు స్పిరిచువల్ హార్ట్.
1: నీ స్నేహితుని మాత్రం ఒక క్షణమైనా నీ వదలకుండా వెంట పెట్టుకో.
0: సీ దట్ యువర్ ఫ్రెండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఎవ్రీ మూమెంట్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర దైవ చింతనం.
0: ఎవ్రీవేర్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్
1: దంట ఇంట కంట ఉండి అన్ని విధానాలు నిన్ను సంరక్షిస్తాడు.
0: గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: మీ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? గాడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్.
1: ఈ ఫ్రెండ్స్ అంతా మీరు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోకండి.
0: డోంట్ గో బై ది వరల్డ్లీ ఫ్రెండ్స్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
1: ఈ స్నేహితులందరూ కూడా కేవలం ఒకానొక సమయం లోపల స్వార్థపరులే.
0: ఆల్ అదర్ ఫ్రెండ్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ సెల్ఫ్
1: స్వార్థ స్వప్రయోజనాల కోసమని వెంటాడేటువంటి వాళ్ళే ఈ ఫ్రెండ్స్.
0: వరల్డ్లీ ఫ్రెండ్స్ ఆర్ దేర్ బికాజ్
1: ఎట్టి స్వార్థము ఎట్టి స్వప్రయోజనము లేకుండా ఒంటరిగా ఉంటుంది. రక్షించేటువంటి వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్ హూ ఈస్ సెల్ఫ్లెస్ హూ హాస్ నో సెల్ఫిష్ ఇంట్రెస్ట్
1: ఆశించడు.
0: అండ్ హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఎట్టి ఆశలు అతని ఎందు లేవు.
0: హి హాస్ నో డిజైర్ అంబిషన్.
1: హృదయమంతా కేవలం ఖాళీ.
0: అండ్ హిస్ హార్ట్ ఈస్ టోటలీ ఎంప్టీ.
1: భక్తుని చూస్తే జాలి.
0: Heart is khali, empty. He has got jali compassion for his friend.
1: Jali galinatunte ko bhagavantunni you friend ga chesko.
0: Have God with jali compassion as friend.
1: Atani property ne adi love is jali.
0: And God's property is jali compassion love.
1: Adi endemaitunte prema.
0: That's not of love.
1: Atti prema unnatunte oka property ekkada untunda cheppandi.
0: That property of love, where is it available?
1: Vidyarthulara,
0: students,
1: meeru ee naati nundi ee sariyina bhavamulu abhivruddhi parchukoni తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించి నమస్కరించి దైవాన్ని ఫ్రెండ్గా తీసుకొని
0: రైట్ ఫ్రమ్ దిస్ డే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఆఫర్ సాలిడేషన్
1: జన్మించినందుకు సార్థకం చేసుకోండి మీ జన్మ.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ దైవం రెన్యూ యువర్ లైఫ్.
1: పరిచయం పెట్టినప్పటికీ ఇది నాకు రక్షణే అని భావించుకోండి.
0: God may put you to test, but it
1: bhagavantudu emi chesina this is good for me, good for me, good for me.
0: Whatever God does, have the feeling that is good for you.
1: Anni na manchi kosam ani
0: everything is good for me.
1: Doctor puttana poste katti isukoni putta vastadu.
0: When you have got a stomach complaint, doctor will operate.
1: Kaani ee patient paina doctor ku dvesham kaadu.
0: It's not out of hatred.
1: ఆ పేషెంట్ యొక్క నొప్పిని నివారణ గావించుకునే నిమిత్తమే ఆపరేషన్ చేశాడు.
0: ఇట్స్ ఓన్లీ టు రిలీవ్ యూ ఫ్రమ్ ద పెయిన్ ఆఫ్ అపెండిసైటిస్. డాక్టర్ కండక్ట్ ఆపరేషన్
1: మీ మంచి కోసమని.
0: దిస్ ఆపరేషన్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
1: దట్ ఈస్ గుడ్ ఫర్ యూ.
0: దిస్ ఆపరేషన్ ఇస్ గుడ్ ఫర్ యూ. అదే విధంగానే
1: భగవంతుడు సృష్టించిన అది కూడా నీకు మంచి కోసమని.
0: సో ఈవెన్ ఇఫ్ గాడ్ పనిషెస్ యూ, ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: కనుక ఏది ఇచ్చినా గానీ ప్రేమతోనే ఇస్తాడు, కానీ ద్వేషంతో ఇవ్వడు.
0: వాట్ ఎవర్ హీ గివ్స్ హీ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్.
1: ప్రేమతత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మీరు గుర్తించుకోవాల్సినటువంటిది
0: వాట్ యూ షుడ్ నో,
1: మనిషి యందు సర్వశక్తులు ఉంటున్నాయి.
0: మ్యాన్ హ్యాస్ ఆల్ పవర్స్.
1: మదాత్మ సర్వభూతాత్మ.
0: యు ఆర్
1: నా ఆత్మనే సర్వుడు ఎందుకు ఆత్మస్వరూపంగా ఉన్నదని భావించుకునే భావము ఒక్కడి ఎందు మాత్రమే ఉంటుండాలి.
0: In fact, you should have the feeling that the Spirit of God is present uniform in everybody.
1: అది ఏ మానవుడు ప్రయత్నం చేస్తే అంత శక్తి కూడా తనకు కలిగి ఉన్నాడు.
0: In fact, if you make sincere effort, you will have all the divinity.
1: నాలుగోదైనటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి జ్ఞానము అది కూడా గుర్తించడానికి వీలవుతుంది మానవునికి.
0: Man would be able to know, reach that fourth sheath of wisdom.
1: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి ఒక జీవుల లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: సర్వశక్తులు తన యందు ఉంటున్నాయి.
0: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ హిమ్.
1: అలాంటి శక్తిమైన మానవుడు
0: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్
1: ఈ కుయుక్తుల చేత యుక్తుల చేత ఇతరులకు దాసులు ఎందుకు కావాలి?
0: వై షుడ్ హీ సబ్మిట్ హింసెల్ఫ్ బికమ్ ఏ స్లేవ్ బికాజ్ ద నెక్ అండ్ ద డివైసెస్ ఆఫ్ అదర్.
1: దైవానికి దాసుడు కాదు.
0: యూ షుడ్ బి ఏ స్లేవ్ టు గాడ్.
1: దాసను దాసుడును కావలెనురా.
0: వన్ షుడ్ బి ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్.
1: దాసులకు సేవనే చేయవలెరా.
0: వన్ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
1: దాసను దాసుడను కావలెనురా.
0: ఐ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
1: తల్లి బిడ్డలు కూడి ఎల్లవేళల యందు.
0: The mother and the child at all times together.
1: Aalu biddalu koodi aalem jachanalendu.
0: The children and mother together.
1: Daiva chintana jesi danyulu kavale.
0: They should think of God, think his glory and work for them.
1: Kaluka meer daasam daasul kaani daivaniki.
0: యూ షుడ్ బి సర్వెంట్ టు ది సర్వెంట్.
1: మీరు దాసుని కానక్కర్లేదు.
0: డోంట్ బి సర్వెంట్ టు అదర్.
1: అప్పుడు నీకే లోకమంతా దాసులు అవుతారు.
0: ద హోల్ వరల్డ్ విల్ సర్వ్ యూ దెన్.
1: ఆశకు దాసుడైన జగమంతుడికి నీవు దాసుడే కదా.
0: Then if you become a servant to the desire, you are a servant of
1: everybody. నీకు దాసులము.
0: Then once you give up desire, the whole world will be your servant. Therefore, let all your desires be directed towards God. Nothing is more
1: than that.
0: God will protect you in every way.
1: సర్వవిధములా మిమ్మల్ని కాపాడి.
0: And he will protect you.
1: కడతీరుస్తాడు.
0: And he will also liberate you.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ వయసు చాలా పవిత్రమైన వయసు.
0: This age is highly sacred.
1: గోల్డెన్ ఏజ్.
0: And this is a golden
1: age. ఈ వయసుని మీరు పవిత్రం చేసుకో అపవిత్రం చేసుకోకూడదు.
0: Never make it unsacred.
1: ఈ పవిత్రతను ఇలాంటి అవకాశం చిక్కింది కనుక సార్థకం చేసుకోండి.
0: You have given, you have got this golden opportunity.
1: ఒక్క క్షణమును మీరు వదులుకుంటే ఆ క్షణంతో ఎన్నో పోతాయి.
0: If you just lose one moment, you will lose many people. ఎలాంటి
1: అనుగ్రహం అనేది తెలుసినా,
0: you know what sort of,
1: ఒక దారము చెండు కడుతున్నాం మనం.
0: And here you have got the thread, making it a bundle.
1: ఒక చెండు మాదిరి చుడుతున్నాము.
0: You are just rotating, revolving the thread into a bundle.
1: ఒక రౌండ్ మాత్రమే చుడుతున్నాము.
0: You have completed one round.
1: కానీ నీ చేతి నుంచి ఆ చెండు దారిపోయిందంటే ఎన్నో రౌండ్లు తగ్గిపోతాయి.
0: Then once you drop the bundle of threads, all of them will let loose.
1: కనుకనే మీరు దారబోసుకుంటే ఎన్నో తెడ్లు పోతాయి.
0: ఇఫ్ యు జస్ట్ డ్రాప్ దిస్ బండిల్ ఆల్ ద థ్రెడ్స్ విల్ లెట్ గో.
1: వదలకుండా గట్టిగా పట్టుకోండి.
0: హోల్డ్ ఇట్ టైట్లీ.
1: అప్పుడే మీకు ఈ ధన్యత ఏర్పడుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ కెన్ హ్యావ్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చదువులు చదవండి.
0: స్టడీ.
1: లౌకిక విద్యలు కూడా ఉండాలి.
0: సెక్యులర్ నాలెడ్జ్
1: స్కింప హేమతారక విద్య, పరములు స్కింప బ్రహ్మ విద్య.
0: సెక్యులర్ నాలెడ్జ్ ఫర్ లివింగ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఫర్ లిబరేషన్.
1: ఈ సెక్యులర్ నాలెడ్జ్ కూడా అవసరమే.
0: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
1: ఎందుకంటే నిత్య జీవితం అంతా మన సెక్యులర్ లోనే చేరిపోయింది.
0: బికాస్ అవర్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
1: బ్రహ్మ విద్య దానికి అతీతమైన స్థితిగా ఉంటుంది.
0: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
1: కనుక ఈ సెక్యులర్ నాలెడ్జ్ తో వచ్చినటువంటి తెలివితేటలు మన పొట్టను నింపుతుంది.
0: ది ఇంటెలిజెన్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యు టు ఫిల్ యువర్ బెల్లీ.
1: కాని ఆధ్యాత్మిక విద్య,
0: ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్,
1: మన హృదయాన్ని పండిస్తుంది.
0: వెల్ ఆల్సో ఫ్రక్టిఫైడ్ ఇన్ యువర్ హార్ట్.
1: పండ్లను మన హృదయంలోనే పండుతాయి.
0: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఫ్రక్టిఫైడ్ ఇన్ అవర్ హార్ట్.
1: కనుక రెండు విద్యలను కూడా మీరు నేర్చి,
0: బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: ఒకటి రైట్ అండ్ లెఫ్ట్,
0: వన్ ఇస్ రైట్ అదర్ ఇస్ లెఫ్ట్.
1: కనుకనే ఆధ్యాత్మిక విద్య రైట్ గా ఉండాలి.
0: స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ రైట్.
1: ఇది లెఫ్ట్ గా ఉంటుండాలి.
0: అండ్ సెక్యులర్ నాలెడ్జ్
1: లెఫ్ట్ అండ్ లెఫ్ట్ చేయండి.
0: సెక్యులర్ నాలెడ్జ్ లెఫ్ట్ హాస్ గాట్ టు బి లెఫ్ట్ వన్ డే.
1: రైట్ గానే పెట్టుకోండి.
0: అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ రైట్ ఇస్ ద రైట్ థింగ్ టు అక్వైర్.
1: పాదం పట్టినటువంటి రైట్ ఎప్పుడు రైట్ గానే ఉండాలి.
0: వెన్ వన్స్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది feet of the Lord with the right hand is your right.
1: బలహీనమైనటువంటిది.
0: లెఫ్ట్ ఇస్ వీక్.
1: కాబట్టి లెఫ్ట్.
0: సో వీక్ is left,
1: right.
0: It has got to be left.
1: సంపాదించుకోండి.
0: అండ్ హ్యావ్ దట్ రైట్.
1: అయితే మానవ నడచాలనుకున్నప్పుడు రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా చేయాలి.
0: ఓ ఇన్ మార్చింగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్.
1: లేకపోతే మనం నడకనే జరగదు.
0: ఆర్ ఎల్స్ యు కాంట్ వాక్.
1: మనకు జగత్తులో ఉండినంత వరకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఉపయోగించుకోవాలి.
0: టు మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ లెఫ్ట్ హావ్ గాట్ టు బి యూజ్డ్.
1: కానీ లక్ష్యం మాత్రం రైట్ నుండే ఉంచుకోవాలి.
0: బట్ అవర్ ఎయిమ్ ఇస్ రైట్ ఓన్లీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క సాధన.
0: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవద్ ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ, భజన చేస్తూ లోకము లోపల ఈ భజన యొక్క ప్రభావాన్ని లోకులకంతకుడు చాటుతూ పోండి.
0: రిపీట్ గాడ్స్ నేమ్, సింగ్ భజన్స్ అండ్ ప్రాపగేట్ ది యుటిలిటీ అడ్వాంటేజెస్ ఆఫ్ భజన్ టు ది ఎంటైర్ వరల్డ్.

కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జీ పోలో.

0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అస్థిరం జీవనం లోకే. మనం జీవించినటువంటి ఈ లోకము స్థిరమైనది కాదు.
1: ది వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం యవ్వనం ధనం. యవ్వనం అన్నటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది మాత్రమే.
1: యూత్ ఈజ్ దట్ విచ్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్.
0: ఇదికి దీనికి ప్రారంభము అంత్యము అన్నటువంటిది లేదు.
1: దెర్ ఇస్ నో బిగినింగ్ ఫర్ దిస్ నార్ ఎండ్.
0: ఇట్టి మిడిమాలకు యవ్వనమును చూచి మిడిసిపోవటం ఇది విద్యావంతుల యొక్క తత్వము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ ది ఎడ్యుకేటెడ్ వన్స్ టు టేక్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దిస్ ట్రాన్సియంట్ యూత్.
0: ధనమా, ఇది కూడా నువ్వు స్థిరమైనటువంటిది కాదు.
1: ఈవెన్ వెల్త్ ఈజ్ నాట్ స్టడీ ఇన్ దట్ సెన్స్.
0: ఇది కేవలం కదిలిపోయే మేఘముల వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏనాటికి కూడాను అది మనం ఉద్ధారం గావించినటువంటిది కాదు.
1: ఈవెన్ యూత్ ఆల్సో ఈజ్ నాట్ లైక్ దాట్.

0: ధారాపుత్రాదులు. వీరు కూడాను కేవలము మధ్యలో ఆవరించి మధ్యలో విడిపోయేటువంటి వారే.
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ కమ్స్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసప్పియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
0: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్ వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్?
0: తెలియదు.
1: నో,
0: మధ్యలో వచ్చి మధ్యలోనే ఒకరికొకరు వియోగం సంభవిస్తుంటుంది.
1: ది రిలేషన్షిప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ అండ్ ఇట్ గెట్స్ డిస్ఇంటిగ్రేటెడ్ ఆల్సో ఇన్ ద మిడిల్.
0: బిడ్డలు కూడాను అంతే.
1: చిల్డ్రన్ ఆల్సో ఆర్ లైక్ దాట్.
0: పుట్టకు పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: బిఫోర్ బర్త్ హూ ఈజ్ ఫాదర్ అండ్ హూ ఈజ్ చైల్డ్.
0: పుట్టిన తరువాతనే ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటుంటాయి.
1: ద రిలేషన్షిప్ అక్కర్స్ ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ టేక్స్ ప్లేస్.
0: ఇవి అన్ని కూడాను అస్థిరములే.
1: ఆల్ దీస్ ఆర్ ట్రాన్సియంట్.
0: ధర్మ కీర్తి ద్వయం స్థిరం. స్థిరమైనటువంటిది ఏమిటి? ధర్మము, కీర్తి, ఇవి రెండే మానవులకు స్థిరమైనటువంటి యొక్క పదార్థములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది రైచియస్నెస్ అండ్ ది గుడ్ నేమ్ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ స్టడీ.
0: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్తంతా కూడాను, చరాచర ప్రపంచమంతా కూడాను, వస్తువులు కూడాను కేవలము కాలవాహినిలో కలిసిపోతుంటాయి.
1: దిస్ ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైమ్.
0: యత్ దృశ్యం తన్నస్య. ఏది మనకు కనిపించుతున్నదో అది కేవలము కొంతకాలంలోనే మనకు మరుగైపోతుంటాయి.
1: వాట్ యు సీ నౌ is not going to last long, it disappears before long.
0: ee charma chichulaku gocharam ayyetundi ee drishya kalpita jagat antai kudanu kala garbhamulo kalisi pothundadi.
1: The entire created world which is visible to the physical eye gets merged into the time.
0: chuche netramu chudabade vishyamu rendu kudanu అనిత్యములే.
1: ది ఐ విచ్ సీస్, ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సీన్ ఆర్ బోత్ ఇంపర్మనెంట్.
0: ఈ చర్మ చిచ్చువులు కేవలం మానవులకు మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది మ్యాన్ అలోన్ హూ హ్యాస్ దిస్ ఫిజికల్ ఐ.
0: పశు పక్షి మృగాదులకు, క్రిమి కీటకాదులకు ఈ యొక్క నేత్రములు ఉంటున్నవి.
1: Birds, beasts and animals, worms and all the other type of living beings have their eyes.
0: దీని యొక్క విశేషం ఏమిటి?
1: What is the speciality of the man's eyes alone?
0: మానవులకు చర్మ చచ్చువులు ఉన్నవి, క్రిమికీటకాదులకు చర్మ చచ్చువులు ఉన్నవి, పచ్చిపచ్చి మృగాదులకు చర్మ చచ్చువులు ఉన్నవి, కానీ మానవుని యొక్క విశిష్టత ఏమిటి?
1: Man has eyes. Birds, beasts and animals and worms also have eyes.
0: నిజముగా జ్ఞాన చచ్చువుల్ని తాను అభివృద్ధి పరచుకునకుండిన ఈ చర్మ చచ్చులు ఉండి కేవలం పశుపక్షి మృగాదులతో సమానమనే అనిపిస్తుంది.
1: If man does not have the eye of wisdom, the physical eye alone is no way better than the other animals and birds and beasts.
0: మానవ జీవితం అమూల్యమైనటువంటిది.
1: Human life is extremely precious.
0: అర్థవంతమైనటువంటిది.
1: It is full of meaning.
0: అనుభవించదగినటువంటిది.
1: It is a life meant for enjoying.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ఒక మానవ జీవితమును సార్థకము గావించుకునవలనన్న ఆత్మజ్ఞానము అత్యవసరము.
1: It is essential to have knowledge of Atma if you really want to sanctify such a sacred human life.
0: అందులోనే జంతువులం నరజన్మ దుర్లభం, కానీ దుర్లభమే. అయితే జ్ఞానైన శూన్య పశుభి సమాన, జ్ఞానమే లేకుండా పశువుతో సమానమే.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఇస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, బట్ ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ నో బెటర్ దాన్ ఎన్ యానిమల్.
0: ఈ చర్మచిక్షువులు కేవలము బాహ్యమైన స్థూలమైన జగత్తును చూడగలుగుతున్నదే కాని సూక్ష్మమైన దివ్యత్వాన్ని గుర్తించటకు ఇది సాధ్యం కాదు.
1: ఫిజికల్ ఐస్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద గ్రాస్ వరల్డ్, బట్ ఇట్ కెనాట్ లుక్ ఇన్ టు ది సటిల్ డివినిటీ.
0: ఎవరి నేత్రమును వారే చూడలేరు, ఎవరి నేత్రము వారినే చూడలేదు.
1: ది ఈచ్ వన్స్ ఐస్ కెనాట్ సీ హిజ్ ఓన్ ఐస్.
0: మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారా?
1: హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఒక ఆధారమును పురస్కరించుకునియే మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారు.
1: యూ కెన్ సీ యువర్ ఓన్ ఐస్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్.
0: ఆధారమే లేకుండా తన నేత్రమునే తాను చూడలేకపోతున్నాడు మానవుడు.
1: If there is no other external help, you are not able to see your own eyes.
0: ee sthoolamainatundi netramu sthoola dehamune gurtinchalekapoyinappudu sookshmamainatundi manasu neerithiga gurtinchagaladu.
1: If this physical eye cannot see the gross physical eye itself, how can it understand the subtle mind?
0: ee sookshmamainatundi yokka manasune gurtinchaleinatundi netramulu atyanta sookshmamainatundi yokka aatma tattvanni yeerithiga gurtinchagaladu.
1: These eyes which cannot understand the subtle mind, how can they understand more subtle atma?
0: Kanuka charma chachchuvula netvantadi kevalamu sahajamainatundi yokka jeevitaniki dushyakalpitamainatundi yokka jagattunu choopinchunu maatrame.
1: Physical eyes can show you only the physical gross world.
0: Gnana netramu prati manavunaku అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ ఎన్ ఐ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞాన నేత్రమన్నా దివ్య నేత్రమన్నా ఆత్మనేత్రమన్నా బ్రహ్మ నేత్రమన్నా ఇవన్నీ కూడాను ఒకదానికొకటి పర్యాయ పదములు మాత్రమే.
1: వెదర్ ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ ఐ డివైన్ ఐ ఐ ఆఫ్ ఆత్మ ఆర్ బ్రహ్మన్ ఐ, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్, దే ఆర్ ఆల్ సినోనిమ్స్.
0: కనుక సర్వం బ్రహ్మం అనేటువంటి భావాన్ని మనము విశ్వసించినప్పుడే జగత్ అంతయు కూడాను బ్రహ్మభావంతో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ, ద ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: ఎట్టి భావము అట్టి దృశ్యము.
1: యువర్ విజన్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్స్పెక్టివ్.
0: ఎట్టి రంగు అట్టి ప్రకృతి.
1: With whatever color eyes you see, the creation appears in that color alone.
0: Drishtini jnanamayamga marchukunnappude srishti brahmamayamga roopondutundi.
1: If you convert your vision into wisdom vision, then the entire creation becomes brahma.
0: Mana charma chachchulaku ye rangaina addalu manam daristhamo prakruti antayikunu ade rangamto ade rangutone manaku kanipistundi.
1: Whatever color glasses you wear, the entire world appears with the same color.
0: Kanukane yadrushyam tannasyam kanipinchetundi anni kudanu maarpu chendunavi.
1: Therefore all that you see undergoes a change.
0: Kanuka maarpu chendunatvanti yokka ee drushyamulaku maarpu chendanatvanti yokka sthirattam anetvanti yokka brahmattvam aadharamai untunnadi.
1: The unchanging brahma is the basis of the changing world.
0: మనము కారులో ప్రయాణమవుతున్నాం.
1: వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్.
0: లేక బస్సులో ప్రయాణమైపోతున్నాం.
1: మేబీ ఇన్ ఎ బస్.
0: కానీ బస్సు కారు కదులుతుండాలి.
1: బస్ ఆర్ ద కార్ దే ఆర్ మూవింగ్.
0: రోడ్డు కదలటం లేదు కదా.
1: రోడ్ డస్ నాట్ మూవ్.
0: కదలనటువంటి రోడ్డును ఆధారం చేసుకుని కదిలేటువంటి యొక్క బస్సు కారులు ప్రయాణం సలుపుతున్నాయి.
1: బస్ ఆర్ ద కార్ కెన్ మూవ్ అండ్ ట్రావెల్ only on the basis of a road which is not moving, which is permanent.
0: Kanuka kadaleetvanti yokka ee jagattuku maarpu chendeetvanti ee jagattuku కదలనటువంటిది, మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వం ఒకటి ఆధారమై ఉంటున్నాను.
1: ఫర్ ది వరల్డ్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ విచ్ ఈస్ చేంజింగ్, దేర్ ఈస్ ద డివైన్ ఆత్మ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించుకుంటేనే ఈ జగత్తు యొక్క రహస్యమంతా కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: వన్స్ యూ రియలైజ్ సచ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద ఎంటైర్ వరల్డ్ బికమ్స్
0: ఈ జగద్భావం అర్థం కాకుండా పోవడానికి మూల కారణము మన మనస్సే.
1: ద రీజన్ ఫర్ యువర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఈజ్ యువర్ ఓన్ మైండ్.
0: మనస్సు ప్రవృత్తి యొక్క లక్షణం.
1: మైండ్ హ్యాస్ ఎ టెండెన్సీ ఆఫ్ ప్రవృత్తి.
0: ఈ దృశ్యమైనటువంటి యొక్క ఈ వస్తువాహనం యందు రాత్రిం పగలు కూడాను మన జీవితం వ్యర్థం గావించుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్.
0: దీని నిమిత్తమై మన జన్మము ధరించినామా?
1: హౌ వి గాట్ దిస్ బర్త్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇండల్జెన్స్?
0: కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: బ్రహ్మ సత్యాన్ని గుర్తించాలి.
1: To recognize that Brahma alone is truth, we have got the life.
0: దీనిని గుర్తించాలనుకున్నప్పుడు బ్రహ్మతత్వాన్ని మనము చింతించాలి.
1: If we should realize this principle of Brahma, we should think.
0: దీనిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
1: Should make efforts to understand it.
0: దీనిని చూడడానికి ప్రయత్నించాలి.
1: We should try to see and get a vision of it.
0: దీనితో సంభాషించడానికి ప్రయత్నించాలి.
1: We should try to have a dialogue with it.
0: అది నిజమైనటువంటి రిలీజన్.
1: That is a true human life.
0: Man must realize God, feel God, see God, talk to God. This is really realize. This is religion.
1: Man must
0: కనుక మానవుడు మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దైవత్వాన్ని. Man must realize God. దానిని తెలుసుకోనకుండా ఎన్నింటిని తెలుసుకున్నప్పటికి ఇది ప్రయోజనము లేదు.
1: Without realizing God, whatever other things you try to realize, it is all a waste.
0: అనిల్ కుమారు కొన్ని నిమిషముల పూర్వము వృక్ష శాస్త్రాన్ని గురించి చెప్పుతూ మనం ఆశించేది ఫలపుష్పాలు.
1: A few minutes ago, while speaking about botany, Anil Kumar said, we aspire to have
0: fruits.
1: These fruits and flowers are the top of the tree.
0: కనిపించే ఫలపుష్పములు ఆశించే ఫలపుష్పములు దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: On what are these fruits and flowers based?
0: కనిపించినటువంటి యొక్క వేర్లపై ఆధారపడి ఉంటున్నది.
1: They are based upon roots which cannot be seen.
0: మనం వేర్లను పోషించినప్పుడు కనిపించేటువంటి ఫలపుష్పములు మనకు ప్రాప్తిస్తాయి.
1: Only when we foster roots which are invisible, we can get hold of fruits and flowers which can be seen.
0: కనుక మనము నీరు ఎరువులు పోసి పోషించవలసినటువంటిది వేర్లను మాత్రమే కాని ఫలపుష్పములు కాదు.
1: You have to therefore foster roots with water and fertilizers, and not the fruits and flowers with water and fertilizer.
0: కనుక ఈ జగత్తుకంతా కూడాను ఈ జగత్తనేటువంటి వృక్షములకు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమే దీని వేరులు.
1: ఇట్ ఈస్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ డివైన్ ఆత్మ విచ్ ఆర్ ద రూట్స్ ఫార్ దిస్ వరల్డ్.
0: దీనినే భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నది.
1: దిస్ ఇస్ వాట్ వాస్ టోల్డ్ ఇన్ భగవద్గీత, దాట్ ఐఎమ్ ద సీడ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఎట్లా ఈ బీజం తానవుతాడు?
1: హౌ కెన్ హీ బికమ్ సీడ్?
0: తానే బీజమైనటువంటి వాడు సర్వులు ఎందుకు ఈ బీజ రూపంలో ఏ విధంగా ఉంటున్నాడు?
1: ఇన్ వాట్ ఫారం ఈజ్ హీ మేనిఫెస్టింగ్ యాజ్ ఎ సీడ్
0: అనే విషయాన్ని మనం విచారించడానికి పోయినప్పుడు,
1: ఇఫ్ యూ కెన్ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్,
0: ఒక విత్తనము నాటినాం,
1: యూ సో ఎ సీడ్,
0: అది క్రమక్రమేణ మొక్కై వృక్షమైంది.
1: It has become a sapling, a small tree.
0: ఈ వృక్షంలో అనేక శాఖోపశాఖలు బయలుదేరాయి.
1: This tree has a number of branches.
0: ప్రతి శాఖ యందు కూడాను పుష్పములు వికసించాయి.
1: There are a number of flowers in each branch.
0: ఆ పుష్పములన్నీ కూడాను కాయలుగా రూపొందాయి.
1: These flowers have become fruits.
0: కాయలన్నీ కూడాను ఫలములుగా మారినాయి.
1: These unripe fruits have become ripe.
0: ఒక్కొక్క ఫలమునందు కూడాను ఒక్కొక్క బీజం పోయి చేరిపోయింది.
1: In each fruit there is again a seed.
0: మనం నాటినది ఒకే బీజమే.
1: We have sown only one seed.
0: కొన్ని వందల ఫలముల లోపల కూడా వందల బీజములు బయలుదేరాయి.
1: What you have got is hundreds of seeds in hundreds of fruits.
0: అనగా ఏ విత్తనము నాటినావో ఆ విత్తనం యొక్క జాతి సర్వ ఫలముల్లో కూడా నువ్వు విత్తనంగా రూపొందిపోయింది.
1: ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వాట్ ఎవర్ టైప్ ఆఫ్ సీడ్ యు హావ్ సోన్ ద సేమ్ టైప్ ఆఫ్ సీడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫ్రూట్స్ విచ్ ది ట్రీ గివ్స్.
0: నాట్ సేమ్ టైప్, సేమ్ క్వాలిటీ.
1: సేమ్ క్వాలిటీ సీడ్ ఈస్ ఫౌండ్ ఇన్ ది ఫ్రూట్స్.
0: ఇది జగత్తు. ఈ జగత్తుకు బ్రహ్మనే, ఆత్మనే ఒక బీజం.
1: ఫర్ దిస్ వరల్డ్ ఆత్మ ఇస్ ద సీడ్.
0: ఈ విశ్వమే ఒక పెద్ద వృక్షము.
1: దిస్ వరల్డ్ ఈజ్ ఎ ట్రీ.
0: ఈ విశ్వం అనేటువంటి వృక్షమునకు ఒక్కొక్క దేశం కూడా ఒక్కొక్క కొమ్మ.
1: ఈచ్ కంట్రీ మే బి కంపేర్ టు ఎ బ్రాంచ్ ఫర్ దిస్ ట్రీ.
0: ఒక్కొక్క కొమ్మ లోపల కూడా అనేక విధమైనటువంటి జీవరాశులు బయలుదేరాయి ఫలములుగా.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ఈచ్ కంట్రీ.
0: ఈ ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడాను ఈ యొక్క ఆత్మ అనే బీజము తిరిగి అందులో విత్తనంగా పోయి చేరిపోయింది.
1: ఇన్ ఈచ్ లివింగ్ బీయింగ్ ది ఆత్మ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ ద సీడ్.
0: కనుక ఒక్కొక్క వ్యక్తి ఎందుకును ఆత్మస్వరూపుడై తానుంటున్నాడు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ. అందరి ఎందు ఉండినటువంటిది నాటిన బీజమే.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఐఎమ్ ఇన్ ద ఫారం ఆఫ్ సీడ్, ఇన్ ద ఫారం ఆఫ్ ఆత్మ.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు ఈ యొక్క రహస్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించటము లేదు.
1: టుడే
0: దానిని తెలుసుకోవాలనేటువంటి ఒక అపేక్ష కూడా చాలా తక్కువ.
1: టుడే స్టూడెంట్స్ హ్యావ్ నైదర్ ది డిజైర్ టు నో నార్ ఎనీ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ సీక్రెట్
0: సబ్జెక్ట్. ఫిజిక్స్ కావాలి, కెమిస్ట్రీ కావాలి, జియాలజీ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి, ఈ రకమైనటువంటి ఒక దీంట్లో ఒక సబ్జెక్ట్ పైన మాత్రమే తాము జీవితాన్ని అంకితం గావించి ఆ సబ్జెక్ట్ ద్వారా జీవనోపాధి నిమిత్తమై తగినటువంటి యొక్క ప్రయత్నములు సరుపుతున్నారే కానీ జీవిత పరమావధి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ డెడికేటింగ్ దర్ ఎంటైర్ లైఫ్ టు లర్న్ వన్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్.
0: మ్యాథమెటిక్స్ ను మరువక చెప్పించు, గణిత శాస్త్రము వంక కనగబోరు.
1: They try to master mathematics, but they do not care to know the simple arithmetic.
0: America yanambu naraya juturu gani kasika margambu kanaradu.
1: They know the routes and the ways to go to various foreign countries in America, but not to Kasi.
0: Algebra yanta naraya juturu gani ఇంటి వైశాల్యంబు ఎరుగబోరు.
1: దే ఆర్ మాస్టర్స్ ఇన్ ఆల్జీబ్రా, బట్ దే డు నాట్ నో హౌ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ దేర్ ఓన్ హౌస్.
0: అనుదినమును డ్రిల్లు అనుసరింతురు కాని పద్మాసనము బాధపడును.
1: డే ఇన్ అండ్ డే అవుట్ దే ప్రాక్టీస్ డ్రిల్, బట్ దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఏ పద్మాసన.
0: ఏమిటి ఈ డ్రిల్ చేసి, ఏమిటి ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి వచ్చిన ఫలితం ఏమిటి?
1: What is it that you are going to achieve by this drill and these exercises?
0: Inni vidhamuluga chestunnaru shareeraka sambandhamainatvanti okka vyayamam.
1: All these physical exercises are being carried
0: out utchotaliki chetagalu,
1: but they do not know how to squat properly.
0: Ilanti vidyarthulu yokka tattvamu kevalamu bahya drushyamu painane aadharapadi aakarshimpabadutundadi.
1: All these students are interested only in the external things and they concentrate only in this external world.
0: Tyageneki amrutatva manasu, idi vedam yokka pradhanamainatundi mantram.
1: The most sacred mantra of Veda is you cannot get immortality without renunciation.
0: Na karmana na prajaya dhanena tyageneki amrutatva manasu. Manava, neevu enni satkarmalu acharinchinappatikini, ఎన్ని విధమైనటువంటి యొక్క సదైశ్వర్యాన్ని అభివృద్ధి పరిచినప్పటికీ, సిరి సంపదలతో తులుతూగుచున్నప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము అస్థిరములు, అశాశ్వతములు. త్యాగేనేకి అమృతత్వ మానసు, ఇవన్నీ కూడా నీకు అమృతత్వాన్ని అందించవు.
1: ఓ మ్యాన్, all these good actions and deeds and all this wealth and all the name and fame that you have earned, they are all temporary.
0: అయితే త్యాగము, దేనిని మనం త్యాగం చేయాలి?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ యూ హ్యావ్ టు రినౌన్స్?
0: ఆస్తిపాస్తులు త్యాగం చేయటమా?
1: ఈజ్ ఇట్ వెల్త్ అండ్ ప్రాపర్టీ?
0: ఆలు బిడ్డలను త్యాగం చేయటమా?
1: ఈజ్ ఇట్ వైఫ్ అండ్ చిల్డ్రన్?
0: కాదు కాదు కాదు.
1: నో.
0: నీకు బంధన ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ బైండ్స్?
0: ఆ బంధన ఏమిటో నీవు గుర్తించినప్పుడే ఆ బంధన విసర్జించడానికి తగిన కృషి చేస్తావు.
1: ఓన్లీ వెన్ యు నో వాట్ ఈజ్ బైండింగ్ యూ అండ్ వాట్ ఈజ్ బాండేజ్.
0: తనకనక వస్తువాహనాదులు కానీ, ఆరు బిడ్డలు కానీ, ఇల్లు భూములు కానీ ఇవి బంధనలు కావు.
1: మనీ, వెల్త్, ప్రాపర్టీస్, వైఫ్ అండ్ చిల్డ్రన్, హౌసెస్ అండ్ ప్రాపర్టీస్, దే ఆర్ నాట్ రియల్ బాండేజ్.
0: నీవు దేహమని భావించటమే ఒక పెద్ద బంధన.
1: యు ఆర్ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ది ఫిజికల్ బాడీ ఈజ్ ది బిగ్గెస్ట్ బాండేజ్.
0: దేహభ్రాంతియే ఒక పెద్ద బంధన.
1: Delusion of the physical body is the greatest bondage.
0: Nene deham anetunte yokka bhavannu visarjinchali.
1: You should give up the feeling that you are the body.
0: Appude mocham anedi labhistundi.
1: Then you get freedom and liberation.
0: Kanuka bandha vimochana naga emti deha bhrantini vadale petti aatma bhrantito koodatame.
1: What do you mean by freedom from bondage? Giving up the feeling that you are the body and under feeling that you are atma, that is the correct thing.
0: Deha virakti, deva asakti, ee rendinti yokka sanita sambandhame bandha vimochana moksha prapti rendu kudanu sambhavistayi.
1: Dispassion for the body and attachment to atma, this will give you freedom from bondage and confer on you liberation.
0: Aithe deha bhrantini vadalatam etla?
1: How can you give up the attachment to the body?
0: దేహభ్రాంతి అంటే అన్నపానాదులు విసర్జించి, దీనిని అభివృద్ధి పరుచుకునేటువంటి మార్గములు విసర్జించి, కేవలము కుష్కించి అష్టపంజరంగా మారి మరణించడం కాదు.
1: ఇట్ డజంట్ ఇట్ యూ కెనాట్ ఒబ్టెయిన్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ బై మియర్లీ మేకింగ్ యువర్ బాడీ వీక్, గివింగ్ అప్ ఫుడ్.
0: దేహములకు సంబంధించినటువంటి ఆహార విహారములు సక్రమంగా జరుపుకో.
1: Whatever is necessary for maintaining the body, you can partake that. There is nothing wrong with that.
0: కానీ దేహమే నేనంటే యొక్క భావం విసర్జించు.
1: Give up the feeling that you are the body.
0: నేను దేహం కాదు, ఇది నా ఉపాధి.
1: I am not the body. This is only a vesture.
0: దేహ, ఇంద్రియ, మనోబుద్ధులన్నీ కూడాను నా ఉపాధులు. నేను ధరించినటువంటి యొక్క డ్రెస్సులు.
1: Body, mind, senses and intelligence is all something like the dress which I wear.
0: ఏ విధంగా మనం మార్చుకుంటున్నామో, ఏ విధంగా విసర్జిస్తున్నామో, అదే విధంగానే ఈ దేహభ్రాంతిని మనం విసర్జించాలి.
1: జస్ట్ యాజ్ వీ గివ్ అప్ అవర్ డ్రెస్, వీ చేంజ్ అవర్ డ్రెస్, వీ షుడ్ ఆల్సో గివ్ అప్ ది అటాచ్మెంట్ టు దిస్ బాడీ.
0: ఈ దేహమును పోషించవలసినటువంటి మార్గాన్ని, సక్రమైనటువంటి దీనిని అనుసరించు.
1: యూ కెన్ ఫాలో ది ప్రాపర్ పాత్ టు మెయింటైన్ ది ఫిజికల్ బాడీ ఇన్ గుడ్ కండిషన్.
0: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. దేహానికి సంబంధించినటువంటి యొక్క శీత నివారణ నిమిత్తమే ధరించవలసినటువంటి వస్త్రములు ధరించాలి.
1: యూ కెన్ టేక్ ఓన్లీ ఫుడ్ ఫార్ మెయింటైనింగ్ ది బాడీ అండ్ క్లోత్స్ ఫార్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ హీట్.
0: ఈ ఆకలి దప్పులకు సంబంధించినటువంటి ఆహార నియమములు కూడా పాటించాలి.
1: యూ డుడ్ ఆల్సో జస్ట్ టేక్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ థర్స్ట్ అండ్ హంగర్.
0: మన డిబేట్ లోపల నాకు ఆకలి అవుతుందని నేను భుజిస్తాను, నాకు ఇది స్వతంత్రం అన్నారు.
1: Said that I am hungry, I would like to partake food.
0: Naaku dappe ayipothe nenu neeru taagutanu, idi naaku swatantram annaru.
1: And it was said that I am thirsty, I want to drink water, I have freedom.
0: Idi swatantram kaadu.
1: This is not freedom.
0: Kevalamu oka force tho, oka vidhame nirbandham cheta neevu bhujistunnavu, paaniyam gudustunnavu.
1: You are compelled to eat and you are compelled to drink. Therefore, this is by compulsion.
0: ఆకలి ఉండటం చేత నీవు ఆహారం తీసుకుంటున్నావు.
1: As there is compelling hunger, you are taking food.
0: నీవు ఆకలి నివారణ నిమిత్తమే అన్నమును భుజిస్తున్నావు, కానీ ఇది స్వాతంత్రం ఎట్లవుతుంది?
1: In order to satisfy your own hunger, you are taking food. How can this be freedom?
0: నీకు దప్పి ఉన్నది కనుక నీ దప్పిని నివారించుకోవడానికి దాహం తీసుకుంటున్నావు, జలం తీసుకుంటున్నావు.
1: As you are having thirst, you are taking water to quench it.
0: ఇది కొంచెం వరకు జగత్ సంబంధమైనటువంటి ఒక నియమములు.
1: These are all things which are necessary in a worldly way.
0: Law of nature.
1: This is a law of nature.
0: కనుక ఇవన్నీ కూడా స్వాతంత్రానికి సంబంధించినటువంటివి కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రమునకు సంబంధించినటువంటిది ఆత్మానందమే.
1: ది బ్లిస్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ రియల్.
0: ఈ ఆనందం మనకు ఏ విధంగా లభిస్తుంది? దేహం చేత లభిస్తుందా? కాదు.
1: హౌ కెన్ యూ గెట్ దిస్ ఆత్మ?
0: మనస్సు చేత లభిస్తుందా? కాదు.
1: నాట్ బై ది బాడీ, నాట్ బై ది మైండ్.
0: ఈ దేహ మనస్సులతో లభించేటువంటి ఆనందము కేవలము తాత్కాలికమైనటువంటి ఆనందం.
1: ద జాయ్ దట్ యు గెట్ బై ది బాడీ అండ్ మైండ్ ఈజ్ ఓన్లీ వెరీ టెంపరీ.
0: ఇలాంటి ఆనందం నిమిత్తమే మానవుడు సృష్టింపబడలేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్
0: శాశ్వత ఆనందమును అనుభవించే నిమిత్తమై మానవుడు తానే తన రూపాన్ని ధరించుకున్నాడు.
1: మ్యాన్ క్రియేటెడ్ ఎ ఫారం ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్.
0: ఇది అంతే కూడా కేవలము దైవ సంకల్పమే.
1: దిస్ ఇస్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్.
0: నీకు నీవు ఏమాత్రం కూడాను ఏ కార్యమును కూడాను ప్రయత్నంతో సాధించలేవు.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ యు కెన్ అచీవ్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
0: మానవుని ప్రయత్నం చేత సాధింపబడినటువంటి కార్యములు ఎన్ని లేవు.
1: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ బై మ్యాన్.
0: ఏ ప్రయత్నం చేయకపోయినప్పటికీ ఫలించేటువంటి కార్యములు ఎన్ని లేవు.
1: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ వాట్సోఎవర్.
0: కేవలం ఇది నేను సాధించాను సాధించాను అనేటువంటిది కేవలం కర్తృత్వ భోక్తృత్వానికి మూల కారణము. ఇదే అహంకారము.
1: టు థింక్ దట్ యు హవ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ యువర్ డూయర్షిప్ అండ్ యువర్ ఎంజాయర్షిప్. దిస్ ఇస్
0: మీ స్వరూపమే.
1: బ్లిస్ ఈజ్ యువర్ వెరీ నేచర్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద.
0: అయితే నీ ఆనందాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు.
1: బట్ యు హవ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దిస్.
0: రాగద్వేషముల చేత, అహంకార మమకారముల చేత, అభిమాన ఆహ్లాదము చేత కప్పబడి ఉంటుండాది ఈ ఆనందము.
1: దిస్ బ్లిస్ ఈజ్ కవర్డ్ బై లైక్స్ డిస్లైక్స్ ఈగో అండ్ పొసెసివ్ ఇన్స్టింక్ట్ అండ్ సచ్ అదర్ థింగ్.
0: రాగద్వేషములు దట్టమైనటువంటి పట్టలు.
1: దిస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ వెరీ థిక్.
0: ఇవి ఏమైనా ఆనందాన్ని అడ్డుపరుస్తున్నాయి.
1: They come in the way of your enjoying bliss.
0: ఈ రాగద్వేషములను మనం దూరం గావించుకున్నప్పుడు మన సస్వరూపాన్ని మనము ధరించగలము.
1: Remove this kind of likes and dislikes, you get an experience of your own real nature.
0: కనుక ఆనందము మనమే. మనమే ఆనందమై చేత, అభిమాన ఆహ్లాదము చేత కప్పబడి ఉంటుండాది ఈ ఆనందము.
1: This bliss is covered by likes, dislikes, ego and possessive instinct

0: ఆనందము మనమే, మనమే ఆనందమై తిరిగి ఆనందాన్ని మనము తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాము. ఇది ఎంత వెర్రితనం.
1: వెన్ వీఆర్ అవర్ సెల్స్ బ్లిస్ టు సర్చ్ ఫర్ సమ్ బ్లిస్ ఎల్స్వేర్ ఈజ్ రాదర్ ఫూలిష్నెస్.
0: తన ఎందే సర్వము ఉండినప్పటికీ బాహ్యమైనటువంటి యొక్క విషయవాంఛన చేత దుష్టకల్పితమైనటువంటి జగత్తునందు పోయి మనం అనేక రకమైనటువంటి వాంఛనలను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
1: వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒబ్టైన్డ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ ఎక్స్టర్నల్ టు యూ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: కోరిన ఫలమిచ్చు కల్ప వృక్షం బుండా పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
1: When there is a wish fulfilling tree which can give you whatever you want, why do you go in search of a small flower?
0: Adigina palichu kamadhenu veunda dhanamichi aavunu konaganeela.
1: When there is a celestial cow which can give you nectar and milk, why do you buy an ordinary cow?
0: Mindedu kaantito melu parvatamunda వెండి బంగారు కై వెతుకనేల.
1: దేర్ ఇస్ ఎన్ ఎఫల్జెంట్ గోల్డెన్ మేరు మౌంటైన్ ఇట్సెల్ఫ్, వై డు యు గో ఇన్ ఫర్ ఆర్డినరీ గోల్డ్ అండ్ సిల్వర్.
0: సర్వము తానై ఉండగా ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు మనం ఎందుకు ఆరాటపడుతున్నాం?
1: వెన్ వీఆర్ అవర్ సెల్స్ ఎవ్రీథింగ్ వై షుడ్ వీ ఆస్పైర్ టు హ్యావ్ స్మాల్ పెటీ మినిమం.
0: తానంత అధికుడు, తానంత గొప్పవాడు, తానే ఆనంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని తెలియకపోవటం చేతనే.
1: It is because you do not know that you are yourself great, you are the very embodiment of bliss, the entire bliss is in you.
0: Vidyarthulara meeru telisinaatundi vishayame.
1: Dear students,
0: madaputene untuntadi.
1: Dear students, you know that there is a highly
0: dani balamu entatito anubhavinchi vaadiki artham avutundi kaani anyulaku artham kaadu.
1: There is a very strong elephant. Only people who know his strength know.
0: కేవలం ఒక తోకతో కొట్టినట్టే 9 అడుగులు పోయి ముందు పడతాడు.
1: If it can just whip you with its tail, a man can be thrown 9 feet
0: away. ఏనుగు.
1: Such is the strength of an elephant.
0: కానీ బలహీనుడైనటువంటి మావుట తన అంకుశం చేతిలో పట్టుకున్నప్పుడు తాను చెప్పినట్టు వింటుంది ఈ ఏనుగు.
1: But the master of the elephant controls it with a small piece of iron and makes it listen to his word absolutely implicitly.
0: Vani balamenta, yenugu balamenta.
1: What is the strength of this master compared to the elephant's strength?
0: Tana yokka shakti aa yenugu teliyadu.
1: But the poor elephant does not know its own strength.
0: Shakti unnadi,
1: it has strength.
0: Kaani teliyakapovatam chetane ఆ అల్పునికి స్వల్పుడైనటువంటి వాని యొక్క చేతిలో అది అణిగమణి ఉంటుండాలి.
1: బట్ యాజ్ ఇట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్, ఇట్ హాస్ సబ్జెక్టెడ్ ఇట్సెల్ఫ్ టు మాస్టరీ బై ఎ వెరీ స్మాల్.
0: మీకు బాగా తెలుసును, బి తుమ్మెద.
1: యు ఆల్సో నో ది ఎగ్జాంపుల్ హియర్ ఇస్ ఎ బి.
0: ఈ తుమ్మెద చేగుబారినటువంటి యొక్క కఠినమైనటువంటి కర్రనైనా తొలుచుకుని లోపల ప్రవేశిస్తుంది.
1: దిస్ బి క్యాన్ ఎంటర్ ఇన్ టు ఎ వెరీ హార్డ్ వుడ్ by making a hole.
0: Inta kathinamainatundi karranu kudanu tolisi lopala poyetundi yokka shakti unnatundi ee yokka tummeda.
1: This bee which has got the strength to make hole and get into a very hard
0: atisunnitamainatundi yokka kamalamulo praveshinchinappudu kamala rekhalu anni cheripoyinappudu daani nunchi bandimpabadi tana shaktini taanu marchi andulone maranistundi.
1: When it enters into a lotus flower, when the petals come and close, it gives up its life not being aware of its own strength.
0: Tana shakti tanaku teliyadu,
1: it does not know its own strength.
0: Adhe vidhamugane manavudu tanalo undinatundi aanandamu, tanalo undinatundi divyattamu, tanalo undinatundi pavitratamu taanu gurtinchukodaniki taginatundi prayatnam cheyatam ledu. Cheyakapoyinappudiki nee cheppinatundi vaari maatalanu vishwasinchatam ledu.
1: In the same way, the man, although he has got all the bliss, all the divinity, all the sacredness in him, he does not know. Even when others tell
0: him, tagalatvanti krushi chesinappudu tappaga ee satyanni meeru anubhavistaru.
1: If only you make an effort, you will really experience
0: ee satyam chedu tappaga meeru aanandanni anubhavistaru.
1: By this truth you will also enjoy the divine bliss.
0: Kasturi mrugamu, adi oka rakamainatvanti deer.
1: It is a musk deer.
0: Jinka,
1: it is a musk deer.
0: Adi అప్పుడప్పుడు తన నుండి కూడాను ఒక సుగంధమనేటువంటిది ఆవిర్భవిస్తుంటారు.
1: సమ్ టైమ్స్ ఇట్ గెట్స్

0: ద స్మెల్ విచ్ ఇస్ ఫ్లాగ్రెంట్
1: తన యొక్క నాభి నుండి పుట్టుంటుంది.
0: ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ నేవల్.
1: ఆ యొక్క సుగంధాన్ని తాను అనుభవిస్తుండాలి.
0: ఇట్ ఎంజాయ్స్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: ఎక్కడి నుంచి వస్తుండదు ఈ సుగంధం అని చెప్పని అడవంతా తిరుగుతుంది.
0: నాట్ నోయింగ్ ఫ్రమ్ వేర్ దిస్ ఫ్రాగ్రెన్స్ ఎమినేట్స్, ఇట్ గోస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్ ఎవ్రీవేర్ ఇన్ ద ఫారెస్ట్.
1: కట్టగడపటి అడవంతా తిరిగి అలసిపోయి ఒక వృక్షఛాయలో కూర్చొని తాను కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది.
0: ఆఫ్టర్ సర్చింగ్ ఇన్ ది ఎంటైర్ ఫారెస్ట్ ది ప్లేస్ ఫ్రమ్ వేర్ దిస్ ఫ్రాగ్రెన్స్ కమ్స్,
1: విశ్రాంతి తీసుకునే సమయం లోపల తన ముక్కును తన నాభి దగ్గర ఉంచుకుని కొంత విశ్రాంతి కోసమని పవళిస్తుంది.
0: ఆఫ్టర్ బీయింగ్ టైర్డ్ ఇట్ టేక్స్ రెస్ట్ అండర్ ఎ షేడ్ అండ్ కీప్స్ ఇట్స్ నోస్ నియర్ టు
1: తన నాభి నుంచి వచ్చేటువంటి సుగంధము తాను గుర్తించుకుంటుంది.
0: దెన్ ఇట్ రియలైజెస్ ద ఫ్రాగ్రెన్స్ కమ్స్ ఫ్రమ్
1: అయ్యో నేను ఎంత పిచ్చిదానను, నా నుండినే వచ్చినటువంటి ఈ సుగంధాన్ని నేను తెలుసుకునలేక ఈ సుగంధం ఎక్కడున్నదని అడవంతా సంచరించాను, అలసిపోయాను. ఇదే అజ్ఞానం యొక్క తత్వం.
0: వాట్ ఎ మ్యాడ్ థింగ్ ఐ ఆమ్, నాట్ నోయింగ్ ది ఫ్రేగ్రెన్స్ కమ్స్ ఫ్రమ్ మై ఓన్ నేవల్. ఐ సర్చ్ ది ఎంటైర్ ఫారెస్ట్ అండ్ ఐ గాట్ మై సెల్ఫ్ ఎగ్జాస్టెడ్. దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: మానవుడు కూడాను అంతే.
0: సిమిలర్ ఇస్ ద మ్యాన్.
1: నిత్యానందము, బ్రహ్మానందము, అద్వైతానందం అనేటువంటిది మానవుని యొక్క స్వభావము, స్వరూపము.
0: ద పర్మనెంట్ బ్లిస్, ద డివైన్ బ్లిస్ అండ్ ద బ్రాహ్మిక్ బ్లిస్ ఆర్ ఆల్ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి, ఈ భౌతిక సంబంధమైనటువంటి, ఈ ప్రాకృతి సంబంధమైనటువంటి విషయ వాసనకు లోబడిపోవటం చేతనే ఆ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి యొక్క ఈ దివ్యతత్వాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు, దీన్ని అన్వేషించలేకపోతున్నాడు.
0: As man has become a slave of these external objects and temptations, he does not know his own divine nature, his own divine bliss, therefore he has not been able to experience.
1: అన్నింటికీ దేహాభిమానమే మూల కారణము.
0: Attachment to the body and identifying himself with the body is the root cause for all these.
1: దేహము పంచభౌతికము.
0: Physical body is made up of five elements.
1: దేహము కూలక తప్పది ఎప్పుడు.
0: One day or the other it has to fall.
1: దేహి నిరామయుండు.
0: The indweller is a permanent one.
1: గణుతిప్పక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: He is not subject to birth, death or any such limitation.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, that indweller himself is the god of gods.
1: కనుక నిజముగా తన యొక్క ఆత్మనే సర్వ విధములైనటువంటి యొక్క మార్గమును మానవులకు అందిస్తూ ఆనందింపచేయుచున్నది.
0: ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఆత్మ విచ్ గివ్స్ మ్యాన్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్.
1: ఆత్మ నిరంతరము ఆనందమును అందించినే కాని దుఃఖము, విచారమనేటువంటిది తనలో ఏమాత్రము లేదు.
0: ఆత్మ ఆల్వేస్ ఎంజాయ్స్ బ్లిస్ అండ్ జాయ్. ఇట్ డస్ నాట్ నో వాట్ సారో.
1: పాత్రలో పోసినటువంటి పాయసమును, ఈ పాత్రకు ఎన్ని రంధ్రములు కొట్టినా, ఏ రంధ్రం నుంచి వచ్చినా గాని పాయసమే వస్తుంది, కానీ మరొక చేదు రాదు.
0: వెన్ దేర్ ఇస్ ఎ స్వీట్ జ్యూస్ పాయసం ఫిల్డ్ ఇన్ ఎ పర్టికులర్ పాట్, వేర్ ఎవర్ యు స్ట్రైక్ ఎ హోల్ యు గెట్ పాయసం అలోన్ త్రూ దట్ హోల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ హోల్స్.
1: ఆనందమయము.
0: దస్ ఆత్మ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే ఋషులందరూ కూడాను మొట్టమొదట ఈ ఆత్మకు ఆనందం అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ వై the sages in the ancient days gave the name for atma.
1: ee aanandam ante elanti aanandamu? Nityanandam.
0: What type of bliss?
1: Paramasukham.

0: గగన సదృశం.
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ జాయ్ అండ్ సుప్రీం హ్యాపీనెస్.
0: నిత్యం విమలం అచలం.
1: ఇట్ ఈస్ వన్ అలోన్, ఇట్ ఈస్ ప్యూర్,
0: సర్వదీ సాక్షిభూతం.
1: ఇట్ ఈస్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: భావాతీతం త్రిగుణరహితం.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ భావాస్ అండ్ ఆల్ క్వాలిటీస్.
0: ఇది ఆత్మస్వరూపం యొక్క, ఆత్మస్వభావం యొక్క సరైనటువంటి యొక్క గుర్తులు.
1: దీస్ ఆర్ ద సింబుల్స్ ఆఫ్ ట్రూ ఆత్మ.
0: ఇట్టి ఆనందము ఏనాడు కూడా దుఃఖమును కాని, కష్టమును కాని, బాధలు కాని, విచారములు కాని అందించదు.
1: హౌ కెన్ సచ్ బ్లిస్ ఆఫర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్, సారో, సాడ్నెస్?
0: అట్టి పెన్నిధి మీ సన్నిధినే ఉండగా దుఃఖమును, విచారమును, కష్టములను కలిగించేటువంటి యొక్క ఈ జగత్తునకై మీరు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు?
1: వెన్ యువర్ ఓన్ వెరీ నేచర్ ఈస్ సచ్ బ్లిస్, వై ఆర్ యూ సో మచ్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ డిజైర్ జాయ్ అండ్ హ్యాపీనెస్?
0: ధన నిధికి లోకములో కొన్ని రకములైనటువంటి కట్టుబాట్లు చేస్తుంటారు.
1: ఫర్ ద ట్రెజర్ దే పుట్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అండ్ సర్టన్ ప్రొటెక్షన్.
0: కొన్ని బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకుల్లో కావలసినంత ధనం ఉంటుండాలి.
1: బ్యాంక్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
0: కానీ కేవలం ఆ ధనమును అట్నే విసర్జించిపోవటం లేదు, దానికి కావలసినంత బందోబస్తు చేస్తున్నారు.
1: దే ప్రొవైడ్
0: ఇనుప ద్వారములు బంధిస్తున్నారు, పెద్ద పెద్ద లాక్స్, బీగములంతా తగిలిస్తున్నారు. రాత్రింపగలు కూడాను పారావారు దానిని చక్కగా రక్షిస్తున్నారు. అందులో ఉన్న ధనాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ యొక్క ద్వారములు విరగ్గొట్టాలి, తాళములు పగలగొట్టాలి. అందులో వాచ్మ్యాన్ గా ఉండేటువంటి గుర్ఖాలు గుర్ఖాలు వాడిని కొట్టి వాడి దగ్గర అన్ని విధాలు స్వాధీనం చేసుకోవాలి.
1: ఇఫ్ యూ షుడ్ గెట్ దట్ మనీ, యూ హావ్ టు బ్రేక్ ద డోర్స్, యూ హావ్ టు బ్రేక్ ఓపెన్ ద లాక్స్, యూ హావ్ టు రిమూవ్ ది వాచ్.
0: ఆ యొక్క ధనము మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ వెల్త్.
0: అదే విధముగానే ఈ ఆనందం అనేటువంటి నిధికి ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడి ఉంది.
1: ఇన్ ద సేమ్ వే ఫర్ దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్, ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్.
0: దీనిని కాపాడేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ ప్రొటెక్ట్స్ దిస్?
0: అహంకారం అనే సర్పము సర్వత్రా సంచరిస్తూనే ఉంటుంటుంది, ఏ నిర్విరామంగా కూడా తిరుగుతూ ఉంటుంది.
1: ది స్నేక్ ఆఫ్ ఈగో గోస్ రౌండ్ అండ్ రౌండ్ దిస్ వెల్త్ అండ్ ట్రైస్ టు ప్రొటెక్ట్ దిస్ వెల్త్.
0: కనుక దాని దగ్గరికి ఎవరూ పోలేకపోతున్నారు.
1: దట్ ఈస్ వై నో వన్ ఈస్ ఏబుల్ టు గో టు దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్.
0: ఎవడు ఈ అహంకారం అనే సర్పము నిర్మూలము గావించునో వానికే ఈ ఆనందం అనే నిధి లభ్యమవుతుంది.
1: ద వన్ హూ కిల్స్ దిస్ స్నేక్ ఆఫ్ ఈగో విల్ బి ఏబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ జాయ్.
0: కనుక ఈ అహంకారం కేవలము అజ్ఞానం చేత ఆవరించినటువంటిది.
1: దిస్ ఈగో ఈజ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అహంకారం యొక్క కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ ఈగో?
0: ధనమా కారణం?
1: Is it wealth?
0: లేక బలమా కారణం?
1: Is it strength?
0: లేక స్థానమా కారణం?
1: Is it
0: అధికారమా కారణం? విద్యనా కారణం? ఇవి ఏవి కారణం కాదు, ఇవన్నీ అల్పమైనటువంటి శక్తులు.
1: The education, all these things are very small excuses.
0: ఇవన్నీ అహంకారానికి ఎట్ల కారణం అవుతాయి?
1: హౌ కెన్ ది బి ఎ కాజ్ ఫార్ ది అహంకార ఆర్ ద ఈగో?
0: దేహభ్రాంతియే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ది డెల్యూజన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అలోన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఈగో.
0: ఇవన్నీ ఎంతకాలం? అందుకోసమే శంకరాచార్య మా

0: ఈ ధనము బలము ఈ యొక్క సంపదను గురించి అహంకారపడుతున్నాడు. ఇది ఎంతసేపు? క్షణములో మార్పు చెందుతుంది.
1: యు మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ప్రైడ్ అండ్ వ్యానిటీ అన్ అకౌంట్ ఆఫ్ ద వెల్త్, అన్ అకౌంట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, అన్ అకౌంట్ ఆఫ్ బ్యూటీ ఎట్సెట్రా, ఫర్ హౌ లాంగ్ విల్ దే లాస్ట్? దే ఆర్ ఆల్ మొమెంటరీ.
0: ఇవందరూ కూడా అనుభవించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు స్థిరంగా?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హావ్ ఎంజాయ్డ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ?
0: గొప్ప గొప్ప పదవులనంత ఏలి, సిరి సంపదలను అనుభవించి, ప్రఖ్యాతిని పొంది, రారాజులుగా మారి, చక్రవర్తులుగా మారినటువంటి వ్యక్తులంతా ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హావ్ ఎంజాయ్డ్ గ్రేట్ వెల్త్ అండ్ గ్రేట్ ప్రాపర్టీస్ అండ్ హూ హావ్ బికమ్ ఎంపరర్స్?
0: ఉన్నారా లేక వారి స్థానములు ఉన్నాయా? వారి యొక్క ధనం ఉండదా? ఏది లేదు.
1: ఈజ్ దేర్ వెల్త్ ఫౌండ్ ఆర్ దే ఫౌండ్? ఈజ్ దేర్ పొజిషన్ పర్మనెంట్? నథింగ్ ఈజ్ పర్మనెంట్. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫౌండ్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క సాధనలు సలిపి ఇవన్నీ అనిత్యము అనిత్యమని లోకానికి చాటుతూ వచ్చారు.
1: గ్రేట్ సోల్స్ అండ్ సేజెస్ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ టు ఫైండ్ అవుట్ ది ఇంపర్మనెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: గీత కూడాను అనిత్యం అసుఖం లోకం అని చాటిపోయింది.
1: The same thing has been declared by Bhagavad Gita. This world is impermanent and full of sorrow.
0: Nirata satya praudhi dharani nelina Harishchandrudi dharabasi chanagaleda.
1: Was not Harishchandra compelled to leave this world, although he followed the path of truth?
0: Yella lokamulele yasagu sri nalaraju తన వెంట భూమిని కొనుచుచననా.
1: కింగ్ నలా హూ వాజ్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ కుడ్ హి క్యారీ ఎ బిట్ ఆఫ్ ఎర్త్ విత్ హిమ్?
0: కృతయుగంబునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట గట్టుక నరుగజనన.
1: మాల్దాత హూ వాజ్ ఎ పీస్ ఆఫ్ డెకొరేషన్ ఫర్ కృత ఏజ్ ఇట్ సెల్ఫ్, కుడ్ హి క్యారీ విత్ హిమ్ ఎదర్ నేమ్?
0: సేతు కట్టే అలనాటి శ్రీరాముడి పుడురుపై నున్నవాడ.
1: శ్రీరామ హూ కన్స్ట్రక్టెడ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్ ఈజ్ హీ నౌ?
0: ఎందరెందరు రాజులు ఎగినారో.
1: సో మెనీ
0: కరుణు వెంట కొనిపోవరి ఊర్వితళము.
1: నాట్ ఈవెన్ వన్ క్యారీడ్ ఎ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మనీ.
0: మీరు మాత్రము మీదు సిరియు సంపద విద్యయు తలను గట్టుక పోదురా.
1: ఆర్ యూ గోయింగ్ టు క్యారీ విత్ యూ యువర్ ఓన్ వెల్త్, యువర్ ఓన్ ప్రాపర్టీస్, యువర్ ఓన్ ఎడ్యుకేషన్?
0: విద్యార్థులారా,
1: ఓ డియర్ స్టూడెంట్స్,
0: ఏది మన వెంట రాదు.
1: వీఆర్ నాట్ గోయింగ్ టు క్యారీ ఎనీథింగ్ విత్
0: అస్. వచ్చేది రెండే.
1: There are only two things which we carry.
0: Manchi chedda.
1: And that is good or bad.
0: Manam edi chestamo adi matram mana venta vastundi.
1: Whatever we do, you are going to carry the results of that.
0: Manchi ni chesi manchi ni teeskondi.
1: Do good and reap the fruits thereof.
0: Ye vitrunu naattamo ade phalame manaku labhistundi.
1: Whatever seed you sow, the same fruit you are going to get.
0: Tatkalikanga deenini alakshyam chestunnaru.
1: The students,
0: భవిష్యత్తులో ఏనాటికైనా కూడాను ఇవి ఆ అదును అవి అనుసరించుకుని ఇది మొక్కలుగా రాక తప్పదు.
1: యు ఆర్ నెగ్లెక్టింగ్ అండ్ ఇగ్నోరింగ్ దీస్ ట్రూత్స్. ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్.
0: ముండ బీజములు వేయి, పండ్ల బీజములు వేయి, తిరిగి అవి మొక్కలుగా వస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యు సో, వెదర్ ఇస్ ఎ థార్న్ సీడ్ ఆర్ ఎనీ అదర్ సీడ్,
0: విశ్వాసమే భారతీయుల యొక్క విశ్వాసము. కర్మఫల సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి వారు భారతీయులు.
1: Bharatiyas had firm faith in this particular theory of action and the fruits thereof.
0: Kanuka mee hrudayamulo manchini aavirbhavimpa chesukoni,
1: therefore develop good thoughts in your heart.
0: Nenu atma swaroopudanu.
1: Consider yourself as the very
0: not how brahma swabhavamu.
1: My very nature is nature. Neni
0: pani cheyataginada cheyataganada,
1: is it appropriate to my nature to do this particular thing or not?
0: Nenu atmaga undi ఈ అనాత్మ సంబంధమైనటువంటి తుచ్చ కార్యములను నేను ప్రవేశించడం మంచిదా కాదు అనేటువంటి ప్రతి కార్యమునందు కూడా తన యొక్క దివ్యత్వాన్ని తాను స్మరించి కార్యములో ప్రవేశించాలి.
1: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్, రిమెంబర్ యువర్ డివైన్ నేచర్ అండ్ అండర్టేక్.
0: అప్పుడే దోషములకు దూరం అవుతాడు.
1: దెన్ ఓన్లీ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్,
0: పాశములకు దూరం అవుతాడు.
1: You will be free from bondage.
0: దోషములకు దూరం అవుతాడు.
1: You will be free from all kind of deceit.
0: ఆత్మ ఆశలో ప్రవేశిస్తాడు.
1: Then you will get into the aspiration of ఆత్మ.
0: ఇలాంటి విచారణ విద్యార్థులకు అత్యవసరం.
1: Students should develop this kind of thinking.
0: మనము చదువుతున్నాం.
1: We are studying.
0: గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకుంటున్నాం.
1: We are taking big degrees.
0: ఇంకా విదేశాలకంతా వెళ్లి ఇంకా అధికమైనటువంటి డిగ్రీలు పొందుతున్నాం.
1: We are going to obtain greater degrees than this.
0: ఈ యొక్క చదువులు చదివి మనం దేనిని సంపాదిస్తున్నాం?
1: What is it that we are going to achieve by this kind of education?
0: ఈ చదువులు చదివి ఉద్యోగంలో చేరి
1: after this studies and education we are going to
0: పుచ్చుకోవటం కోసమా?
1: Is it for
0: మోసాలు చేయటం కోసమా? అబద్ధాలు ఆడటం కోసమా? పొట్టను పోషించుకునే కోసమా? కాదు కాదు. ఈ చదువులు ఇలాంటి అపవిత్రమైన మార్గంలో నా ప్రవేశపెట్టడం.
1: We should not, this education is not meant for taking bribery, for deceiving people, for going in the wrong path. Certainly not for that.
0: పరులను మోసగించి పొట్టను పోషించుకోవాలనుకుంటే ఈ విద్యలు ఎందుకు?
1: If you want to earn by deceiving others, why this education at all?
0: కనుక మన విద్య ఆత్మ విద్య.
1: Our education is education of ఆత్మ.
0: దీని ద్వారా మనము పవిత్రమైన ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం లోకానికి అందించాలి.
1: We have to offer our life to go as an ideal student and in the ideal path.
0: జ్ఞానుడు పొట్ట నింపుకునే కోసమని రెండు చేతులు ఇచ్చాడు.
1: For filling this small stomach, God has
0: రెండు చేతులకు పని జరిగితే, పని చేస్తే, కష్టపడి శ్రమిస్తే పొట్ట నిండదా?
1: If you work hard with both hands, can you not fill your small stomach?
0: మనం రెండు చేతులతో శ్రమించి పని చేయటం లేదు.
1: We are not working hard with both hands.
0: Kanukune manamu ee avasthalaku guri ayipothunnam.
1: That is the reason why we are put to troubles.
0: Manam karmanyeva adhikarasya, mana karmane mana pradhanamainatundi lakshyam.
1: We have every right for action.
0: Pavitra karmalu aacharinchali.
1: We should do sacred actions.
0: Adarshavantamaina karmalu aacharinchali.
1: Ideal actions.
0: Anyulaku sahayakaramainatundi karmalu aacharinchali.
1: Helpful actions in the service of
0: others. Lokodharamunakai మనము తగినటువంటి జీవితం నీకు అంకితం చేయాలి.
1: వి షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ద వరల్డ్ అండ్
0: స్వరూపం.
1: ది వరల్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
0: మన దేశము మన యొక్క మాతృదేశము, ఇది మాతృ స్వభావము.
1: వి షుడ్ లవ్ అవర్ కంట్రీ యాజ్ అవర్ మదర్ ల్యాండ్.
0: కనుక ఇట్టి మాతృభావమే మన ఎందు లేకపోతే మనం ఇంకా ఏ విధంగా ఈ యొక్క జగత్తులో ఉండగలము?
1: If we don't develop such sacred feeling of love of the mother, what is the use of this life at all?
0: Vakala ka samayamlo Calcutta University lopala Subhash Chandra Bose chadutu unnadu.
1: Once upon a time Subhash Chandra Bose was undergoing his studies in the University of Calcutta.
0: Andulo oka British lecturer Bharat deshanni భారతీయులను గురించి కొంచెం అలక్ష్యంగా హేళనగా తాను చెప్పుతూ ఉండేటువంటి వాడు.
1: దెర్ వాజ్ ఎ లెక్చరర్ ఫ్రమ్ బ్రిటన్ హూ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అండ్ క్రిటిసైజింగ్ భారత్.
0: కానీ ఈ విధమైనటువంటి తన మాతృదేశం యొక్క దూషణను తాను వినలేకపోయాడు.
1: బోస్ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్ ద క్రిటిసిజం ఆఫ్ హిస్ మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృదేశము.
1: This is my dear motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my dear mother tongue.
0: ఇది నా మతము.
1: This is my religion.
0: ఇది నా అభిమతము.
1: This is my
0: వ్రతము.
1: This is my very religion.
0: దేశాభిమానమే లేకుండా, దేహం యొక్క దీనినే మనం విచారణ చేయకుండా మనం జీవించుతున్నామంటే ఇది నిజంగా మనకు మాతృదేశంగా భావిస్తున్నామా? కాదు కాదు. మాతృదేశమునకు ఏమైనా కూడా నేను త్యాగం చేయాలని సంకల్పించుకున్నాడు సుభాష్ చంద్రబోస్.
1: He took a firm resolution for the sake of his dear motherland. He should be prepared to give up anything.
0: Kani vichchana gnanam kaliginatunti vaadu kanaka kontha sepu oopik pattukunnadu.
1: But he was blessed with a lot of discrimination. He exercised patience.
0: Kani vinalekapoyadu aa maatalu.
1: But the criticism continued. He was not able to bear. Okkatoni
0: moodu dustlanta egiri poyesesi aa yokka British vanni tala pattukoni tana chetunnatunte cheppunu isukoni ooriki kottesadu.
1: He jumped over 3 benches in one go and caught hold
0: of me. Nenu sahisthanu. నా మాతృదేశాన్ని నేను దూషించడం నేను సహించలేను.
1: ఐ కెన్ బేర్ ఎనీథింగ్ బట్ నాట్ క్రిటిసిజం ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్.
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరియసి. నేను నరకమునకు పోయినా పర్వాలేదు, నా యొక్క దేశం యొక్క విషయాన్ని నేను కాపాడుకోవాలి.
1: ఐఎమ్ ప్రిపేర్ టు గో ఈవెన్ టు హెల్ సచ్ వాస్ ద బోస్
0: ఈ దృశ్యాన్ని చూసినటువంటి విద్యార్థులందరూ కూడా ఏమీ చేయలేకపోయారు.
1: స్టూడెంట్స్ హూ సా దిస్ సైట్ ఫర్ ఫైండింగ్ దెమ్సెల్వ్స్ హెల్ప్లెస్.
0: కేవలం పులిపిల్ల వలె ఎగిరి అతన్ని అనేక రకములుగా కూడా హింసిస్తున్నాడు. అతను హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అని అంటున్నాడు, కానీ ఎవరు హెల్ప్ లేదు.
1: అండ్ దట్ టీచర్ బిగాన్ క్రయింగ్ ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ లైక్ ఎ టైగర్ కప్ హీ పౌన్స్ అపాన్ హిమ్.
0: మాస్టర్ కొన్ని క్షణాల లోపల యూనివర్సిటీ అంతా ప్రాకిపోయింది.
1: Within a few minutes, this news spread to the entire university.
0: Emergency meeting pettukunnaru.
1: There was an emergency meeting.
0: Itanni inka 5 samvatsaramulu ee college lo em matram mana Calcutta university lo chadadaniki avakasam ledani nirnayam chesukunnaru.
1: They resolved that Bose should be debarred for 5 years from Calcutta university.
0: Danito atanu chaduvulaina kodanu tyagam chesadu.
1: He was prepared to give up his education.
0: Nijamainatundi నా మాతృభూమి, నా రక్తమంతా కూడాను భారతదేశంలో పుట్టినటువంటిది, భారతదేశంలో పెరిగినటువంటిది, భారతదేశానికి అంకితం కావాలి.
1: మై బ్లడ్ ఈజ్ మెంట్ ఫర్ సాక్రిఫైసింగ్ ఫర్ ద సేక్ అండ్ ఫర్ ద ఆనర్ ఆఫ్ మై ఓన్ నేషన్ మై మదర్ ల్యాండ్
0: పాటిస్తూ వచ్చాడు.
1: అండ్ దట్ ఈస్ హౌ హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మూమెంట్స్.
0: తండ్రి ఈ యొక్క విషయాన్ని గుర్తించి తాను లండన్ కు పంపించాడు.
1: Father,
0: ఇండియాలో చదవడానికి అవకాశం లేదు.
1: He did not have an opportunity for further studies here. Then he was sent to London.
0: అక్కడ కూడాను పోయి దేశాభిమానాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. నా పవిత్రమైన భారతదేశము త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి కాదు భోగభూమి.
1: Even after he went to London, he always remembered that his motherland, that is India, is a great country, a country which is devoted to yoga.
0: చదవడానికి వచ్చినానే కానీ ఈ దేశంలో స్థిరమైపోవడానికి రాలేదు.
1: ఐ హావ్ కమ్ టు దిస్ కంట్రీ ఓన్లీ ఫర్ స్టడీస్, నాట్ టు సెటిల్ డౌన్ హియర్.
0: పెద్ద భక్తితో చదివేసేసి ఐసీఎస్ పాస్ చేశాడు మంచి స్థాయిలో.
1: హీ స్టడీడ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పాస్ హిజ్ ఐసీఎస్ ఎగ్జామినేషన్ విత్ డిస్టింక్షన్.
0: తిరిగి అక్కడ నుంచి వచ్చి రాజకీయంలోనే ప్రవేశించాడు.
1: హీ కేమ్ బ్యాక్ టు భారత్ అండ్ ఎంటర్డ్ ది పాలిటిక్స్.
0: నేను ఈ దేశం యొక్క ఆహారంతో ఈ దేహాన్ని పోషించుకున్నాను.
1: మై బాడీ వాస్ ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్.
0: ఈ దేశం యొక్క పానీయం చేత జలం చేత నేను ఆ దేహాన్ని కాపాడుకున్నాను.
1: ఐ హావ్ ప్రొటెక్టెడ్ మై బాడీ విత్ ది వాటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక నా దేశమునకు నేను కృతజ్ఞత చూపించాలి.
1: ఐ మస్ట్ షో గ్రాటిట్యూడ్ దిస్ మదర్ ల్యాండ్.
0: చూసారా, అదే విధముగా మన సంస్థకు కానీ మనం ఎవరుండి ఇంత స్థాయికి మనం వచ్చామనేటువంటి ఒక విషయం కానీ ఆ కృతజ్ఞతను మాత్రం విద్యార్థులు మరవరాదు.
1: Students should always have that kind of gratitude, remembering by whose grace and by whose help one has come up in life.
0: Adi nijamainatvanti yokka diksha, nijamaina tyagam.
1: That is the correct type of resolution.
0: Swarthanni tyagam chesi parathanni viswasinchi paramarthanni pondali.
1: Renounce selfishness. Have firm faith in the transcendental
0: vidya
1: and reach the transcendental goal.
0: Bhagavad Gita kani, Bible kani, ఖురాన్ కాని, గ్రంథరాజము కాని, ఇంకా ఏ విధమైనటువంటి పవిత్ర గ్రంథములు అయినప్పటికీ ఇవి పారాయణల నిమిత్తమై అది ఆవిర్భవించలేదు.
1: వెదర్ ఇట్ ఈస్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఆర్ ఎనీ సేక్రెడ్ స్క్రిప్చర్, దే ఆర్ నాట్ మెంట్ ఓన్లీ ఫర్ మియర్లీ స్టడీయింగ్ అండ్ లీవింగ్.
0: ఆచరించే నిమిత్తమై అవి అందించినటువంటి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్
0: ఆచరణలో పెట్టాలి.
1: But to practice the truth
0: in shlokalu chadivu mane prayojanam emiti.
1: What is the use of memorizing any number of stanzas?
0: Enni vidhamainatu vyakhyanam chese prayojanam emiti?
1: What is the use of offering any number of commentaries on them?
0: Kaadu ganga govu paalu gantadeinam chaalu kadavadeinane kalavu paalu cow milk ok teaspoon dina chaalu why barrel of donkey milk?
1: It is sufficient to have a spoon full of cow's milk. Why have barrels of donkey's milk?
0: చదువుతుంటాం భగవద్ గీతలు పారాయణ ఎన్ని చేస్తుంటాము, 700 శ్లోకాలు కంఠం చేస్తున్నారు. కంఠానికి భారమే తప్ప తన యొక్క బాధలకు నివారణ ఏమాత్రం కూడా స్వల్పలేవు.
1: స్టడీయింగ్ అండ్ మెమరైజింగ్ భగవద్గీత ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అని రిపీటింగ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఎ బర్డన్ ఫర్ యువర్ ఓన్ థ్రోట్, నో యూస్.
0: ఎంతమంది భగవద్గీతలకు వ్యాఖ్యానం చేస్తున్నారు?
1: How many people there are who can offer the commentaries?
0: ఇది భక్తి అనుకుంటారా? కాదు కాదు, ఇది ఆడంబరమైనటువంటి యొక్క తత్వం.
1: This is not devotion, it is only show and ostentation.
0: ఈనాడు ఆకార మానవుని కంటే ఆచార మానవుడు అత్యవసరం.
1: ది నీడ్ ఆఫ్ ది అవర్ ఈస్ పీపుల్ హూ ప్రాక్టీస్.
0: ఆచార మానవుని వల్లనే లోకానికంతకుండా ఒక ఉపయోగం ఉంటుండాలి.
1: మెన్ హూ ప్రాక్టీస్ వుడ్ బి హైలీ యూస్ఫుల్ ఫర్ దిస్ వరల్డ్.
0: ఆచారం లేనిటువంటి యొక్క విచారము ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ థింకింగ్ వితౌట్ ప్రాక్టీసింగ్?
0: కేవలము ఒక సంస్థలో ఒక పేరు పొందొచ్చు.
1: ఇట్ యూ మే గెట్ ఎ నేమ్.
0: ఇంకా గొప్పవాడైపోతుంది బ్రహ్మశ్రీ, లేకపోతే ఇంకే విధమైనటువంటి పద్మశ్రీ పద్మవిభూషణ పొందొచ్చు.
1: యూ మే గెట్ సమ్ టైటిల్ లైక్ పద్మశ్రీ ఆర్ పద్మవిభూషణ.
0: సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అనే బిరుదును ఇదంతా అందుకోలేరు.
1: బట్ యూ కెన్ నెవర్ బికమ్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ బై ఆల్ దీస్ కైండ్ ఆఫ్.
0: దీనికి మించినటువంటి టైటిల్ మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్.
0: నీవు అమృతపుత్రుడవు, అమృతపుత్రుడవు, అమృతపుత్రుడవు అని వేదము చాటుతూ ఉంటుండాలి.
1: The greatest title which Veda has declared is that you are the child of immortality, and this is the greatest title.
0: కనుక విద్యార్థులార, ధన పదవుల కోసమని కాని పేరు ప్రతిష్టల కోసమని కాని మీరు పులాకులు ఆడకండి.
1: Dear students, do not aspire for the sake of amassing wealth and money.
0: దేశాభిమానము, దైవాభిమానము, ధర్మాభిమానము పెంచుకోండి.
1: Develop attachment for the country, love for the Lord and love for dharma.
0: ధర్మన్యే ధర్మమునకు మించినటువంటి లేదు. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమును కంటే మించినటువంటి ధర్మం కాని, ధర్మమునకు మించినటువంటి సత్యం కాని మరొకటి లేదు. సత్య ధర్మములు రెండు కూడాను అవినాభావ సంబంధములు, అన్యోన్య ఆశ్రయమే.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్. దెర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. దెర్ ఇస్ నో ట్రూత్ గ్రేటర్ దాన్ ధర్మ, నో ధర్మ గ్రేటర్ దాన్ ట్రూత్.
0: కనుక ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించి ఇతరులకు అందించడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ ఇన్ ఎ లిటిల్ క్వాంటమ్ అండ్ ఆఫర్ యువర్ సెల్ఫ్ ఎస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఆనంద తత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: నిజంగా మీరు ఆనంద స్వరూపులు.
1: యు ఆర్ బేసికలీ ది వెరీ
0: ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద నిమిత్తమై మీరు ఇన్ని విధమైనటువంటి యొక్క కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ మెంట్ ఫర్ ఎంజాయ్మెంట్
0: ఆనంద కోసమని. పెళ్లి చేసుకునేది ఆనందం కోసమని, బిడ్డలు కావాలనేది ఆనందం కోసమని, ఉద్యోగం కావాలనేది ఆనందం కోసమని, ధనం సంపాదించాలని అన్ని ఆనందం కోసమని. లక్ష్యం ఒక్కటి.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ గోల్, ద గోల్ ఆఫ్ బ్లిస్, వెదర్ ఇట్ ఇస్ ఫర్ స్టడీస్, మ్యారేజ్, చిల్డ్రన్.
0: గమ్యములు వేరు వేరైనప్పటికీ గమ్యం ఒక్కటి.
1: ద పాత్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద గోల్ ఇస్ ద సేమ్.
0: కనుకనే శృంగారములు వేరు, బంగారం ఒక్కటి.
1: The jewelry may be different, but the gold is one.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: The color of the milk is the same, although the color of the animal.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒకటే.
1: The indweller is one. The
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: Birth is one, the caste and religion.
0: దర్శనములు వేరు, దైవము ఒకటే.
1: God is one, but the various దర్శనములు.
0: పూజ జాతులు వేరు, పూజలు ఒకటే.
1: The worship is one, flowers may be
0: different. తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: Foolish ones do not know this basic truth.
0: బ్రతుకు కోసం బహుబాధ బద్దులై.
1: For the sake of this,
0: ఈ బ్రతుకు కోసం ఇన్ని మార్గములు పడుతున్నారే కానీ నిజంగా యోచిస్తే అన్ని చేరి ఒక్కటే.
1: Unnecessary trouble you are taking to leave this particular. ఏ
0: మతాన్ని కూడా మనం విమర్శించకూడదు.
1: Do not criticize any religion.
0: నా మతం వేరని చెప్పిన దాన్ని పెద్దగా వర్ణించకూడదు.
1: Do not go on.
0: అన్ని మతముల యొక్క అభిమానాన్ని మనం పురస్కరించుకోవాలి.
1: We have to bring about a harmonious understanding of various
0: religions. కేవలం నామతం గొప్పది, నియమతం గొప్పది అని వాదోపవాదములు వేయటము ఇది కేవలం సంకుచితమైనటువంటి బుద్ధుల యొక్క స్వభావం.
1: ఇట్ ఈస్ నారో మైండెడ్నెస్ టు సే దట్ వన్స్ రిలిజియన్ ఇస్ గ్రేటర్ దాన్ ది అనదర్స్ రిలిజియన్.
0: ఇది అన్ని మతములు ఒక్కటి, అన్ని మతముల యొక్క బోధను ఒక్కటే, అన్ని మతముల సత్యము ఒక్కటే.
1: ద ట్రూత్ అండ్ ద టీచింగ్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఇస్ ద సేమ్. దేర్ఫోర్ ఆల్ రిలిజియన్స్ ఆర్ బేసికల్లీ ద సేమ్.
0: సంకుచితమైనటువంటి భావం లోపల పరమత్మను విమర్శించడం కాని సమతమును వర్ణించడం కాని ఉండకూడదు.
1: Dear students, you should not criticize others' religions, should not go on praising your own religion. This is rather
0: wrong. అన్నింటికీ ఒక గౌరవం మనం అందించాలి.
1: Show respect for every religion.
0: ఈ విధమైనటువంటి సమత్వాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే తప్పక మన దివ్యత్వం అనేటువంటిది మనకు తప్పక ఆవిర్భవిస్తుంది.
1: If you follow this path of equality and equal mindedness, you are going to reach the goal of divinity and bliss which you really are.
0: కానా విద్యార్థులు క్రమక్రమేణ విద్యతో పాటు సమత్వంతో పాటు ప్రేమతత్వాన్ని మనం అనుభవించి దివ్యత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డియర్ స్టూడెంట్స్, అలాంగ్ విత్ యువర్ ఎడ్యుకేషన్ యూ విల్ హావ్ టు జస్ట్ ఆల్సో డెవలప్ లవ్ అండ్ డివినిటీ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ టు ద వరల్డ్. దస్ ఐఎమ్ బ్రింగింగ్ ది డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పంచభౌతికమైన శరీరము పంచీకరణముల ద్వారా ఏర్పడినటువంటిది.
1: ది ఫిజికల్ బాడీ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద 5 ఆఫ్ ది ఎలిమెంట్.
0: ఇట్టి పంచభూతములు కూడాను భగవత్ ప్రేరితమైనటువంటివి.
1: These 5 elements are of the divine.
0: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూత తత్వములను ఏమాత్రం కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: But man today is not understanding the nature of the element.
0: సకల విద్యలు నేర్చి

సాంగ విద్యలు అభ్యసించగవచ్చు. అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి

0: either charity or yajna or penance or wisdom or the practice of ancient dharma or adherence to truth or any discipline, without this control, there cannot be any kind of creation.
1: Divyatma Sankalpa.
0: Embodiments of divine Atma.
1: Bhumilo neeru chala tarigipoyinadi.
0: There's less and less of water on earth today.
1: Karanam enti?
0: What's the reason?
1: మానవుని యందు నీటి నిర్మూలన కావటం చేతనే భూమి యందు నీరు కూడాను ఇమిడిపోతుంది.
0: As there is no morality in mankind, there is no water today.
1: మానవ జీవితమునకు నీటియే ప్రాణం.
0: For human life, morality is the very life.
1: నీతి మానవత్వమునందే వికసింపజేస్తుంది.
0: The morality blossoms in human life.
1: అట్టి నీతిని ఈనాడు మానవుడు కోల్పోవటం చేతనే నీరుని కూడాను కోల్పోవడానికి అవకాశం ఏర్పడింది.
0: As man lost his morality, he is losing water also.
1: ఈనాడు వేదాంతములు అనేక విధములుగా ప్రచార ప్రబోధన చేస్తున్నారు.
0: Today, spirituality is publicized and taught in a varied manner.
1: ఈ వేదాంతం యొక్క ప్రభావం చేత మానవుని యొక్క మనసు వేడెక్కుతున్నది.
0: The brain is heated up because of such teachings of spirituality.
1: ఈ వేదాంతం చేత హృదయం అనేటువంటిది కేవలము చలించిపోతున్నది.
0: Such mere teaching will make our mind waver.
1: జీవితమే ఒక సందేహాస్పదంతో ఉండిపోతున్నది.
0: The life will be one of doubt.
1: ఈనాడు మానవునికి కావలసినటువంటిది వేదాంతం కాదు.
0: It's not the religion that man needs today.
1: Siddhantam kaadu.
0: Not theory.
1: Dantam kaavali.
0: It is the sense control that is needed.
1: Dantudu kaaka vedantudu kaaledu.
0: Without having any sense control, you cannot be spiritual.
1: Ini Tyagaraja bodhinchadu.
0: It's taught by Tyagaraja.

0: వేదాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ బి ఎట్ పీస్ బై మియర్లీ లర్నింగ్.
0: వేదాంతం వల్ల మనకు శాంతి లభించటం లేదు.
1: యు కెనాట్ ఎర్న్ పీస్ అవుట్ ఆఫ్ ఎనీ థియరీ.
0: శాంతుడైనటువంటి వాడే శాంతిని పొందగలడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ విల్ బి ఎట్ పీస్.
0: శాంతం అనేటువంటిది పురుషాత్మతో ఏర్పడేటువంటిది.
1: సెన్స్ కంట్రోల్ ఈజ్ వన్ యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: ఇట్టి పురుషత్వంతో ఏర్పడేటువంటి యొక్క దాంతం యొక్క తత్వాన్ని ఈనాటి మానవుడు సిద్ధాంతముగా అనుభవించటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: మానవత్వంలో ఏదో వెతుకుతూ ఉన్నాడు అని అంతకాలం నుండి.
1: హీ హస్ బీన్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ఏమి వెతుకుతున్నాడో అతనికే తెలియటం లేదు.
1: హీ డస్ నో వాట్ హీ సర్చింగ్ ఫర్.
0: కానీ వెతుకుతున్నాడు.
1: యట్ హీ సర్చెస్.
0: ఇట్టి వెతికేటువంటి యొక్క విషయతత్వాన్ని గుర్తించుకోలేని వ్యక్తులు ఈనాడు కోట్లకు కలరు.
1: దర్ ఆర్ క్రౌడ్స్ ఆఫ్ సచ్ సీకర్స్ హూ డు నాట్ నో వాట్ దే ఆర్ సీకింగ్.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రభావములకు మాత్రమే లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ హెస్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద ఫిజికల్ వరల్డ్ ఆస్పెక్ట్ బట్ హెస్ ఫర్గాటన్ హిస్ ఎటర్నల్ ట్రూత్.
0: ప్రభావం అనేటువంటిది ప్రారంభంతో ఏర్పడేటువంటిది.
1: That he earns out of the past.
0: స్వభావం అనేటువంటి పురుషార్థంతో చేకూరేటువంటిది.
1: The nature we acquire out of the objectives of life.
0: ఇట్టి పురుషార్థమును విస్మరించి
1: forgetting such a thing.
0: ప్రారంభానికి భోగనై
1: he submits himself.
0: మానవత్వాన్ని విస్మరించి
1: he forgets human nature.
0: మానవత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: And he passes through the demonic quality.
0: ప్రతి మానవుని ఎందుకుడను స్వార్థమే శ్వాసగా భావిస్తున్నాడు.
1: Every man considers the selfishness as
0: durasane oka pranamuga visheshisthunnadu.
1: The excess of desire is his life.
0: Anintiyendu tanake vijayam chekuralani aashisthunnadu.
1: He wants to be successful in all.
0: Ee vidhamainatundi vyaktulu ekkada chusina takku ledu dinadina abhivruddhi pondutunnaru.
1: There are lots and lots of people ever rising today.
0: Prati vyakti endu kudanu ee swarthamu sapriyodaname taandavu maadutundadu.
1: But selfishness and self interest is dancing the human heart.
0: ఇలాంటి వారు ప్రతిభాశాలు కాగలరా?
1: కెన్ దే బి వన్ ఆఫ్ టాలెంట్?
0: తెల్లవారు లేచిన తక్షణమే
1: ద మూమెంట్ దే గెట్ అప్ ఇన్ ద మార్నింగ్
0: దిన పత్రికలు వార పత్రికలు మాస పత్రికలు వీడియోలు రేడియోలు సినిమాలు ఇలాంటి జీవితాన్ని గడపడానికి ఉర్రూత నూగుతుంటారు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ ఆఫ్టర్ డైలీ మ్యాగజీన్స్ వీక్లీ మంత్లీ మ్యాగజీన్స్ వీడియో అండ్ రేడియో.
0: ఇంకా గడియ గడియ కూడాను తన కుల మత భాష ప్రాంతీయ అభిమానం అనేటువంటిది వారి యందు అమితంగా అభివృద్ధి అవుతూ వస్తున్నది.
1: అవుట్ ఆఫ్ వి ఫైండ్ ఇన్ హిమ్ ద నారో ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ లాంగ్వేజ్ అండ్ ద రీజియన్.
0: ఇలాంటి వ్యక్తులు ప్రభావంతులుగా అనడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎఫెక్టింగ్ అదర్ పీపుల్ విత్ సచ్ ఇన్ఫ్లుయెన్సెస్.
0: ఇట్టి మానవుడు ప్రతిభకు పట్టాభిషేకం కట్టగలరా?
1: Can ever they be talented? Can they recognize talent?
0: Kaadu, kaadu.
1: No.
0: Eenaati maanavuni yandu tyagamu seelamu damamu ee moodinti yandu tana yokka jeevithanni ankitam gaavinchadu.
1: Man should dedicate his life for sacrifice character and sense control.
0: Maanavudu nityamu aneka manditho parichayam gaavinchukuntunnadu.
1: Man acquaints himself with many people.
0: Aithe ee parichayam gaavinchukunnatundi vyaktulalo కొందరు మిత్రులు మరికొందరు శత్రులు.
1: Out of all the acquaintances, few are friends, the others are enemies.
0: కానీ ఈ మిత్రత్వము శత్రుత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: Friendship or enmity, where from have they come?
0: మానవుని యొక్క మనసు నుండి ఆవిర్భవించినటువంటివే ఈ రెండు కూడా.
1: Both of them originated out of the human mind.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ విధమైనటువంటి శత్రుత్వము మిత్రత్వము దినదినాభివృద్ధి చెందుతున్నది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ సచ్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ ఆర్ ఇంక్రీజింగ్.
0: దీనికి కారణం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: యు డోంట్ ఫైండ్ ద రీజన్.
0: రాముడు ఏ పాపం చేశాడు?
1: వాట్ ఇస్ ద సిన్ కమిటెడ్?
0: ఏ దోషం ఆచరించాడు?
1: వాట్ మిస్టేక్ హి
0: కమిటెడ్? రావణునికి మహాద్వేషము.
1: బట్ రావణ హ్యాస్ హేట్రెడ్ టువర్డ్స్.
0: రాముడిని చూస్తే రావణునికి మహాద్వేషము.
1: రావణ హ్యాస్ బిట్టర్ హేట్రెడ్ టువర్డ్స్ కృష్ణ.
0: చూస్తే దంతవక్రుడు శిశుపాలకు మహాద్వేషము.
1: దంతవక్ర శిశుపాల హేట్రెడ్ కృష్ణ.
0: ఈ ద్వేషానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ హేట్రెడ్?
0: తాము ఆచరించినటువంటి దోషము లేదు ఈ ద్వేషానికి మూల కారణము.
1: ద వెరీ మిస్టేక్స్ దట్ కమిటెడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హేట్రెడ్.
0: ఇవి ఆ దోషములంతా వారి ఎందే ఉన్నవి కానీ వీరి ఎందు లేవు.
1: డిఫెక్ట్స్ ఆర్ ఇన్ దెమ్, మిస్టేక్స్ ఆర్ ఇన్ దెమ్, నాట్ హియర్.
0: ధర్మమూర్తి అనేటువంటి ధర్మరాజు అజాత శత్రు అని పేరుగాంచినటువంటి ధర్మరాజుని ఎందుకు కూడాను కౌరవులు శత్రుత్వాన్ని వహిస్తూ వచ్చారు.
1: ధర్మజ స్టాండ్ ఫర్ రైట్స్నెస్ హ్యాడ్ నో ఎనిమీస్ ఇట్ ఆల్ బట్ కౌరవస్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
0: కనుకనే ఈనాటి లోకంలో శత్రుత్వం లేనటువంటి వ్యక్తులు కనిపించడం లేదు.
1: Therefore, we don't have anyone without enemies today.
0: దీనికి కారణము మీరు కాదు.
1: ఎవరి
0: భావములే వారికే కారణము.
1: యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మానవునియందు తమ తమ దోషములే తమ తమ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి.
1: Therefore, your own mistakes are responsible for enmity.
0: కనుక శత్రుత్వాన్ని గురించి మనం భయపడనక్కర్లేదు.
1: We don't need to fear the enmity.
0: మిత్రుత్వాన్ని అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make effort to improve.
0: ఎవరు ఎన్ని విధములుగా దూషించినప్పటికీ
1: that anyone accuse you,
0: విమర్శించినప్పటికీ,
1: they criticize you,
0: పరిహసించినప్పటికీ,
1: make fun of you,
0: మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: We don't need to be mindful.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఈ దూషణ వల్ల, ఈ విమర్శల వల్ల, ఈ పరిహాసం చేత ఎవరికి నష్టం?
1: Who will be put to loss because of such criticism?
0: వ్యక్తులైనటువంటి వారు ఈ సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: The individuals must recognize this truth.
0: దూషించేటువంటి వ్యక్తి దూషింపబడేటువంటి వ్యక్తి యొక్క పాపమును పరిహసిస్తున్నాడు.
1: The one who criticizes will be giving a relief to the person whom he is criticizing.
0: కనుకనే పరిహసింపబడేటువంటి వాని పాపములు పరిహసించేటువంటి వానికి చేరుతున్నాయి.
1: And therefore the sins of the person of whom you make fun of will go to you.
0: ఏ వ్యక్తి పొగడుతున్నాడో, ఎవరు పొగడించుకుంటున్నాడో, ఆ పొగడించుకునేటువంటి వాని మంచితనమంతా పొగిడే వానికి చేరిపోతున్నాయి.
1: Therefore, if you are praised, all your merit will go to the person who praises you.
0: సత్యంగా మనం గుర్తించి వ్యక్తించినప్పుడు మనల్ని దూషించేటువంటి వాడే మనకు మిత్రుడు కాని వర్ణించేటువంటి వాడు మిత్రుడు కాదు.
1: Actually speaking, the one who criticizes you is your true friend, but not the one who flatters you.
0: దూషించేటువంటి వాడు మన దోషములను తాను తీసుకుంటున్నాడు.
1: As he criticizes, he receives your mistakes.
0: ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా చక్కగా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కర్మమున పుట్టు జంతువు.
1: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమునే వృద్ధి పొంది కర్మముని తను.
1: హి గ్రోస్ ఇన్ రిటర్న్.
0: కర్మమి నరునకు దైవము.
1: ఇట్ ఇస్ వెరీ డివినిటీ.
0: కర్మమే సుఖ దుఃఖములకు కారణమేనో.
1: దిస్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
0: ఈ కర్మ అనేటువంటిది,
1: దిస్ యాక్షన్,
0: మూడు విధములైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
1: ఈజ్ ఆఫ్ త్రీ టైప్స్.
0: సంకల్పించటము ఒక కర్మ.
1: One, the decision.
0: సంకల్పించినటువంటి దాన్ని అభివ్యక్తం చేసేటువంటిది మరొక కర్మ.
1: ఎక్స్ప్రెషన్ ఇస్ సెకండ్.
0: అభివ్యక్తం చేసినటువంటి కర్మను ఆచరించడం ఇంకొక కర్మ.
1: హావింగ్ ఎక్స్ప్రెస్డ్, టేకింగ్ టు యాక్షన్ ఇస్ థర్డ్.
0: కనుకనే సంకల్పమే మనస్సు.
1: దేర్ఫోర్ దిస్ థింకింగ్ ఇస్ ద మైండ్.
0: అభివ్యక్తం చేయటమే వాక్కు.
1: ఎక్స్ప్రెషన్ ఇస్ స్పీచ్.
0: అభివ్యక్తం చేసినటువంటి దాన్ని ఆచరించడమే హస్తం.
1: దట్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇస్ టేకింగ్ టు యాక్షన్ బై
0: హ్యాండ్. కనుకనే శరీర మనో వాక్కాయముల యొక్క తత్వమే మానవత్వం అనేటువంటి సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వస్తుంది.
1: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పీచ్.
0: ప్రతి మానవుని యొక్క సుఖ దుఃఖములకు ఈ మూడే కారణము.
1: ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ దీస్ త్రీ ఆర్ ద కాజ్.
0: ఈ మూడు లేకుండా మానవుడు నిలచడానికి వీలు కాదు.
1: వితౌట్ దీస్ త్రీ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్.
0: కనుక శత్రుత్వము మిత్రుత్వం అనేటువంటిది మన మానసిక స్వభావమే.
1: దేర్ఫోర్ ద ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ are the nature of our mind.
0: Yavadu vimarsistado vaade nijamainaatundi mitrudu.
1: The one who criticizes is your true friend.
0: Ee dosham anetundi manayandu ledu.
1: The mistake is not in you.
0: Kanuka manam ee vidhamainaatundi vicharana kalipi satyanni gurtinchi mana manavakkani abhivruddhi gaavinchukuntu raavali.
1: Therefore we have to investigate this way and develop.
0: Yavaru chesinaatundi yokka karmalu, yavaru yesinaatundi yokka bhavamulu varini anubhavinchestayi.
1: In fact, you have to pass through the consequences of your thought and
0: action. Inaadu meer gurtinchavalsinatundi evari karmala vaari yokka phalanga anubhavistunnayi.
1: Today what you see is one passes through the consequences of one's own action.
0: Yakti mokka atti mokka.
1: As is the seed, so is the plant.
0: Yakti tindo atti treepu.
1: As is the food, so is the bell.
0: Karmamu maatramu tappinadi kaadu.
1: You cannot escape from the consequence.
0: Aithe okka bhagavat anugraham cheta emainapudunu saadhinchavachchu.
1: At however with God's grace you can achieve anything.
0: అట్టి దివ్యమైనటువంటి అనుగ్రహమునకు తగినటువంటి ఒక పాటు పడాలి మానవుడు.
1: సో మ్యాన్ హ్యాస్ టు స్ట్రగుల్ టు ఎర్న్ డివైన్ గ్రేస్.
0: కర్మ ఎప్పుడో ఒక పర్యాయం మనకు దానిని ఫలితం అందిస్తుంటాది.
1: సమ్ టైమ్ ఆర్ అదర్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: చేసిన తక్షణమే అందించేటువంటి కర్మలు కొన్ని.
1: There are certain things that yield results immediately.
0: కొన్ని నిమిషముల తర్వాత అందించేటువంటి కొన్ని.
1: There are some that give you the results.
0: కొన్ని దినముల తర్వాత అందించేటువంటి కొన్ని.
1: Others after day.
0: కొన్ని సంవత్సరముల తర్వాత అందించేటువంటి కొన్ని.
1: There are few of years.
0: కొన్ని యుగముల తర్వాత అందించేటువంటి కొన్ని.
1: Some will pass on after ages.
0: మనము నడుస్తూ ఉంటే కాలు జారింది.
1: As we walk we slip.
0: కానీ ఆ కర్మకు తక్షణమే మన యొక్క ఎముక విరిగిపోతుంది.
1: Immediately you sustain a fracture.
0: జారటము ఎముక విరగటము రెండు ఒకే పర్యాయం జరిగింది.
1: యు స్లిప్ అండ్ యు సస్టైన్ ఎ ఫ్రాక్చర్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
0: మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు కత్తి మనకు తగిలింది.
1: వెన్ యు వర్క్ యువర్ నైఫ్
0: తగిలిన రక్తం వస్తుంటుంది.
1: ఇమ్మీడియట్లీ బ్లడ్ బ్లీడ్.
0: కర్మకు
1: సర్టన్ థింగ్స్ దట్ యీల్డ్ రిజల్ట్స్ ఇమ్మీడియట్లీ.
0: కొన్ని నిమిషముల తర్వాత అందించేటువంటి కొన్ని.
1: దేర్ ఆర్ సమ్ దట్ గివ్ యు ద రిజల్ట్స్.
0: కొన్ని దినముల తర్వాత అందించేటువంటి కొన్ని.
1: అదర్స్ ఆఫ్టర్ డే.
0: కొన్ని సంవత్సరముల తర్వాత అందించేటువంటి

0: కానీ ఉన్నది, దైవీకు ఉంటున్నది, ఈ కర్మఫలము తప్పినది కాదు.
1: అయితే
0: కర్మలు మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
1: బట్ దర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ యాక్షన్,
0: సుకర్మ, వికర్మ, అకర్మ.
1: సుకర్మ, వికర్మ అండ్ అకర్మ.
0: సుకర్మ అనగా మంచి కర్మల యొక్క ఫలితము.
1: సుకర్మ ఇస్ రిజల్ట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్,
0: మంచి పనులు చేయించటము.
1: Making others to do good actions.
0: మంచి పనుల యొక్క ఫలితం మంచిగానే అందించటము.
1: గుడ్ యాక్షన్స్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్.
0: వికర్మలు అనగా చెడ్డ కర్మలు చేయించటము.
1: వికర్మ మీన్స్ మేకింగ్ అదర్స్ డూ బ్యాడ్.
0: చెడ్డ కర్మల యొక్క ఫలితము తర్వాత చెడ్డగానే అందించటము.
1: లేటర్ ద బ్యాడ్ కాన్సిక్వెన్సెస్.
0: అకర్మలు,
1: అకర్మ.
0: ఎట్టి కర్మలు చేయకపోయినప్పటికీ అది ఒక కర్మరూపంగా వస్తుంటుంది.
1: యు మే నాట్ అండర్టేక్ ఎనీ యాక్షన్ బట్ యెట్ యు ఫేస్ ద రిజల్ట్.
0: పూర్వజన్మ సుకృతము, పూర్వజన్మ కర్మల యొక్క ఫలితము అని చెప్పవచ్చు.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ సే ఇస్ ద మెరిట్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: సీత ఏ కర్మలు చెడ్డ కర్మలు చేయలేదు పాపం.
1: సీత డిడ్ నాట్ కమిట్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
0: కానీ ఆమె అరణ్యములో పడి పతి వియోగంతో అశోకవనంలో దుఃఖించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మదర్ సీత క్రైయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ సెపరేషన్?
0: సత్య హరిశ్చంద్రుడు ఎలాంటి పాపకర్మలు ఆచరించలేదు.
1: సత్య హరిశ్చంద్ర హాస్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్.
0: కానీ అతను తన భార్యను అమ్ముకొని బిడ్డను కోల్పోయి కాటి కాపరిగా నిలిచడానికి కారణమేమిటి?
1: బట్ హి హాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ సన్ అండ్ హాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది
0: నలుగురు. ఒకరికొకరు వీడిపోయి దుఃఖాన్ని అనుభవించడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ద సెపరేషన్ ఆఫ్ నలదమయంతి?
0: ఇది సుకర్మ కాదు, వికర్మ కాదు, ఇది అకర్మ.
1: ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్షన్ సుకర్మ, రాంగ్ యాక్షన్.
0: కర్మలు చేయకపోయినప్పటికీ జన్మాంతర కర్మలు అనేటువంటిది ఈ విధమైనటువంటి పరిణామాన్ని చెప్పిస్తుంటాయి.
1: యు మే నాట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ బట్ దర్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ యాక్షన్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ విశిష్టతను ఈ చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్. ఈ
0: జీవితాన్ని మనం అనుభవించినప్పటికీ ఇది కర్మల యొక్క ఫలితమే.
1: వాట్ ఎవర్ యూ మే ఎక్స్పీరియన్స్ అట్రాక్షన్ ఇట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఇది ఎప్పటికీ తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే తప్పినది కాదు, కనుకనే తప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: యాజ్ యూ కెనాట్ ఎస్కేప్ ఆర్ ఇవేడ్ ట్రై టు మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందాలి,
1: పాత్రుడు
0: కావాలి.
1: యూ షుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: ఇలాంటి దీనికి మనం తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్స్.
0: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాన్ని లోపల పెంచుకుంటూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్యము, ప్రేమ, శాంతి, కరుణ, సహనము ఇత్యాది మత్స్యభావములను హృదయములో ఆవిర్భవింపు చేసుకున్నప్పుడు
1: వెన్ వీ హ్యావ్ గుడ్ థాట్స్ ఆఫ్ ట్రూత్, లవ్, పీస్, కంపాషన్,
0: జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది.
1: దేర్ లైఫ్ విల్ బి వన్ ఆఫ్ బ్యూటీ లైక్ ఎ గార్డెన్.
0: కానీ దుర్మార్గము, దుష్టత్వము, దురాలోచన, పాపము ఇలాంటి సంకల్పములను తమ హృదయంలో ప్రవేశించుకున్నటువంటి వానికి కేవలం మలమూత్ర దుర్గంధంతో కూడినటువంటి ఈ యొక్క నదిగా ప్రవహిస్తుంది. దీనినే వైతరిణి నది అంటారు.
1: ఇఫ్ హి ఫిల్స్ హిస్ హార్ట్ విత్ ఆల్ ద వికెడ్నెస్, బ్యాడ్ థాట్స్ అండ్ సిన్ఫుల్ యాక్షన్స్, ఇట్ విల్ ఎమిట్ ఫౌల్ స్మెల్.
0: విచారించుకోవచ్చును, నేను సుందరమైన నందనవనాన్న లేక వైతరిణి నదిన అని తన యొక్క సంకల్పాలు తగినట్టుగా గుర్తించుకోవచ్చు.
1: ఎనీ వన్ కెన్ క్వశ్చన్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఈజ్ మై లైఫ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ ఆర్ ఎమిట్ హౌస్ స్మెల్?
0: భావములు ఎవరికి గుర్తించడానికి వీలు కాదు, తనకు మాత్రమే తెలుసు.
1: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు నో.
0: చెడ్డ భావములు ఉండడం చేతనే వాడు తెలియనటువంటి వైతరిణి నదిలో పడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అన్నోయింగ్లీ హి గెట్స్ ఇంటూ దిస్ వైతరిణి.
0: మంచి భావములు ఉండటం చేతనే సుందరమైన నందనవనంగా రూపొందుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ హిస్ లైఫ్ షేప్స్ ఇంటూ బ్యూటిఫుల్ గార్డెన్.
0: కనుకనే ఎవరికి వాడే సాక్షి.
1: సో ఈచ్ వన్ ఇస్ వన్స్ ఓన్ విట్నెస్.
0: కనుక ఇంకొకరు సాక్షి అనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎనీ వన్.
0: మనసుకు మనం సాక్షి.
1: We are the witness to the mind.
0: Manishiki gunam sachi.
1: If the character is witness to human
0: being.
1: For the gangsters, the foolishness is the witness.
0: Yavariki vare sachi.
1: Each one is one's own witness.
0: Dinne atma sachi ani antunnaru.
1: This is what we call self-witness.
0: Kanuka manamu tappulu chesi oppuluga manamu act cheyavachunu.
1: We may commit mistakes and pretend as if we have done good.
0: Kani nee yokka abhinayamulo manchiga kanipinchavachunu kani లోపల దోషం నిన్ను చాలా హింసిస్తూ ఉంటాయి.
1: యు మే యాక్ట్ వెల్ సూపర్ఫిషియలే బట్ యువర్ మిస్టేక్ ఇస్ నోన్ టు యూ వెల్.
0: అలాంటి వాణిని ఎవరు కూడా ఏమాత్రం కూడా ఇచ్చగించరు.
1: నో వన్ వుడ్ రిలీష్ యాక్సెప్ట్ సచ్ ఎ పర్సన్.
0: అయితే ఎట్టి దోషములు లేని, ఎట్టి పాపములు లేని దివ్యత్వాన్ని పరులు కూడా ప్రేమిస్తుంటారు.
1: బట్ ద డివినిటీ హ్యాస్ నో సిన్, హ్యాస్ నో మిస్టేక్. Therefore, the divinity is loved by all.
0: వారు కూడా అనేక దుఃఖములకు, కష్టములకు గురి అవుతున్నట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ as though they also pass through all problems.
0: ఇది కాదు.
1: Not this.

0: కేవలము మన పాపములను మనం దూషించేటువంటి వారు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
1: We can say that our sins are accepted by the one who criticizes
0: us. మన పుణ్యమును మనం వర్ణించేటువంటి వాడు తీసుకోవచ్చు అని చెప్పవచ్చు.
1: The one who flatters them is
0: కానీ భగవంతుని దూషించేటువంటి వారు ఏం తీసుకుంటున్నారు?
1: But what is that is received by the one who criticizes God?
0: భగవంతునిలో పాపము లేదు, పుణ్యము లేదు.
1: God has neither sin nor merit.

0: భగవంతుడి ఇవే నా పుణ్యం. పుణ్యం లేదా తండ్రి అంటే
1: దేర్ ఇస్ నో పుణ్యం ఆర్ మెరిట్ దేర్.
0: నా పాపం
1: నో స్టేన్
0: నా మంత్రం నా తీర్థం.
1: నో మంత్ర దేర్ నో ఇట్స్ నో పిల్గ్రిమ్ సెంటర్ నో.
0: నా జపం నా తీర్థం
1: నో జప.
0: సచ్చిదానంద రూపం శివోహం శివోహం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ ఇట్ ఇస్ శివ.
0: కనుకనే భగవంతుని దూషించినటువంటి వానికి గాని ప్రేమించినటువంటి వానికి గాని పరిహసించినటువంటి వానికి గాని శివోహం శివోహం శివోహం మంగళం మంగళం మంగళం అని అంటుంటాడు భగవంతుడు.
1: యు మే క్రిటిసైజ్ యు మే బ్లేమ్ బట్ గాడ్ విల్ బ్లెస్ యూ లెట్ యువర్ లైఫ్ బి ఆస్పిషియస్.
0: కనుకనే అనేక మంది మీకందరికీ తెలుసు భాగవతంలో కంసుడు నిరంతరం కూడా కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: You know in Bhagavata Kamsa went on accusing Krishna continuously.
0: నిజమైనటువంటి భక్తులు ఏ భగవంతుని చూచినప్పుడు ఏ పూజావందరంలో ప్రవేశించినప్పుడు ఆ భగవంతుని స్మరిస్తారు.
1: A true devotee will think of God when he sees him in worship. భగవంతుని
0: ద్వేషి నిరంతరము దూషిస్తూనే ఉంటాడు.
1: The one who hates he goes on hating.
0: నిరంతరము దూషణ అనేటువంటి పేరుతో భగవంతుని స్మరిస్తున్నాడు.
1: In the name of hatred he thinks of the Lord continuously.
0: కనుకనే అట్టి కంసుని యొక్క రక్తము కట్టగడపటికి కృష్ణుని పాదాల పైన పడింది.
1: ఫర్ దట్ రీజన్ ద బ్లడ్ ఆఫ్ కంస ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్
0: శిశుపాలుని యొక్క రక్తము భగవంతుని పాదాల పైన పడింది.
1: ద బ్లడ్ ఆఫ్ శిశుపాల ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: ఈ కృష్ణుని దూషించటము శిశుపాలుని యొక్క దూషణ కంటే మించిన దూషణ మరొకటి లేదు.
1: దేర్ కెనాట్ బి హయ్యర్ క్రిటిసిజం దాన్ ద వన్ ఆఫ్ శిశుపాల.
0: ఎంత కఠినంగా దూషించాడు.
1: బట్ హార్ష్ వర్డ్స్ హి యూజ్డ్.
0: స్నానం బుజేయు ఆ జవరంధ్ర చీరలు కాజేసినందు పూజ నీకు.
1: టు యూ బి వర్షిప్డ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ స్టోలెన్ ఆల్ ది సారీస్ ఆఫ్ ద లేడీస్ హూ ఆర్ వేదింగ్ ఎట్ ద టైమ్.
0: తల్లలాడడు నీకు అర్ధముడిగుట అది ఒక పెద్ద తప్పు.
1: ఇట్స్ అ బిగ్ మిస్టేక్ టు వర్షిప్ యూ బికాస్ యూ ఇన్వాల్వ్ ఇన్ ప్లేఫుల్ యాక్ట్స్.
0: కట్టి పెట్టు పంచాంగం ఇంకా
1: stop, don't speak any longer.
0: Yogadu gana goku tarinchu muinar annadu.
1: Stop, shut up, he said.
0: Shut up annadu Krishnuni.
1: He said, shut up Krishna.
0: Tachanne cut up aipoyindi.
1: Immediately what happened? He was beheaded, cut up.
0: Kattaganapadiki tana yokka vakke tanaku prathibhalanga rupondindi.
1: His very word gave him the result.
0: కనుక భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఏదో మేము విమర్శిస్తున్నామని ఆనందిస్తున్నారు కానీ ఆ విమర్శలు తిరిగి తప్పినవి కాదు. ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటారు.
1: ఫూల్స్ మే క్రిటిసైజ్ గాడ్ వన్ వే ఆర్ అదర్ ఆల్ ది రిజల్ట్స్ విల్ ఫాలో దెం.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్న.
1: No one can escape from the consequences of one's own action.
0: ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: Who can say when and how and what one has to experience?
0: Ramulantati vaadu ramani sitanu baasi paamaruni valiyachananna.
1: Rama cried like an innocent man because of separation from Sita.
0: Alanaati paandavulu alu aakulalumunu mesi adavi paalai poyiranna.
1: Pandavas had to spend their life in a forest eating.
0: Ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: One has to be prepared to suffer because of that.
0: Aithe ee karmalu పరిహారం గావించుకునే నిమిత్తమే మానవుడు సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటోన్ వన్ హ్యాస్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: ఈ సత్కర్మలు ఎంతటి పర్వతము వంటి పాపములైనప్పుడు పరిహారం చేస్తాయి.
1: ఇట్ ఆల్సో అటోన్ ద సిన్స్ దట్ వుడ్ మేక్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్.
0: పర్వతములలో వచ్చినటువంటి దుఃఖములంతా కూడా మనసు వలె మోహం చేస్తాయి.
1: ద మిజరీ ఆఫ్ ది సైజ్ ఆఫ్ మౌంటైన్ విల్ బ్యాంక్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు అంత కఠుత్వంగా ఉండేటువంటివి.
1: దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్.
0: భగవంతుడు సంకల్పించుకుంటే ఏమైనా చేయవచ్చు.
1: ద విల్ ఆఫ్ గాడ్ కెన్ అచీవ్
2: ఎనీథింగ్. భగవంతుడైనటువంటి యొక్క పరమాత్ముని భక్తితో సరైనటువంటి భావంతో ప్రార్థించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు వర్షిప్ అవర్ లార్డ్ విత్ ప్రాపర్ ఫీలింగ్.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమ.
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: ఏమిటి ఈ గురు పూర్ణిమ అంటే దీని యొక్క అంతరార్థం?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: గురువులకు పూజ చేయటము,
1: వర్షిపింగ్ గురుస్,
0: వారిని అనేక విధంగా ప్రసన్నులు గావించటము,
1: వీ ప్లీజ్ దెమ్,
0: వారికి ఏదో మంత్రోపదేశం చేసుకోవటము,
1: వీ అక్సెప్ట్ మంత్ర.
0: ఇది కాదు నిజమైన గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ గురు పూర్ణిమ.
0: గురు
3: గురు
2: గురు అజ్ఞానము
3: గు ఇగ్నోరెన్స్
2: నిర్మూలం గావించటము
3: రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
2: అజ్ఞానము నిర్మూలం గావించటం గురు
3: ద వన్ హూ రిమూవ్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు
2: అనగా ఇంకా పూర్ణిమ గురు పూర్ణిమ
3: దెన్ పూర్ణిమ
2: పూర్ణిమ అనగా మనస్సు పరిపూర్ణ ఆనందంతో ఉండినప్పుడే దీనికి పూర్ణిమ అంటారు
3: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాయ్
2: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత మనసుకు చంద్రుడికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి
3: దట్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ ద మూన్
2: అనగా ఏమిటి పరిపూర్ణ మనస్సు నందు ఏ దోషమును ఏ చీకటి ఏ అజ్ఞానము లేకుండా నిర్మూలం అవుతుంది అది ఏ గురు పౌర్ణిమ యొక్క అంతరాత్మ
3: ది సిగ్నిఫికెన్స్ గురు పౌర్ణిమ ఈస్ ద మైండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మిస్టేక్ ఎనీ డార్క్నెస్
2: ప్రాకృతమైనటువంటి గురువులు గురువులు కాదు
3: దర్ నాట్ ది వరల్డ్లీ గురు
2: గురువు అనేటువంటిది నీ హృదయమనందే ఉంటుంది
3: గురు ఈజ్ ఇన్ యువర్ హార్ట్
2: దేవుడు అనగా వేరు దేశమందు లేడు దేవుడు అనగా తనదు దేహమంది
3: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ హీస్ ఇన్ యువర్ బాడీ
2: పాపం అనగా వేరు పరదేశము లేదు తాను చేయు పనులు తగిలియుంది
3: Sin is not present in a foreign country. Both are in our heart. Therefore, we should expand our heart. We should cleanse the dirt. When we wash our
2: minds,
3: then Madhava dwells there. When there are bad thoughts,
2: మాధవత్వం అనేటువంటి అక్కడ నివసించడానికి వీలు కాదు
3: డివినిటీ కెనాట్ స్టాండ్ దేర్
2: అలాంటి పరిస్థితి ఎందు దైవత్వాన్ని మనం చక్కగా మనం చింతించాలి
3: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవాన్ని మరవకూడదు
3: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్
2: మరచవలసినటువంటి లోకాన్ని
3: యూ హావ్ టు ఫర్గెట్ ద వరల్డ్
2: దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతించాలి
3: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్
2: దైవమే సర్వవిధమైనటువంటి రక్షకుడు
3: గాడ్ ఈస్ ప్రొటెక్టర్
2: దైవము తప్ప మరొకటి ఈ జగత్తులో కానరాదు
3: నో వన్ ఎల్స్ అదర్ దెన్ గాడ్
2: పిచానపస్తటి మూఢో మూఢో మూఢో దైవాన్ని చూడాలి దైవాన్ని చూడాలి అనుకుంటున్నావు
3: యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
2: చూస్తూనే ఉన్నావు కదా
3: యు ఆర్ సీయింగ్
2: భగవంతుడు సహస్ర రూపంతో కనిపిస్తున్నాడు
3: గాడ్ ఈజ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ హియర్
2: అన్ని రూపములు కూడా నువ్వు భగవంతునివే
3: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్
2: అన్ని పాదములు భగవంతునివే
3: ఆల్ ద ఫీట్ ఆర్ హిస్
2: అన్ని నేత్రములు భగవంతునివే
3: ఆల్ ఐస్ ఆర్ హిస్
2: హస్తములు భగవంతునివే
3: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్
2: కనుకని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఈ విధంగా పురుష సూక్తం చెప్తూ వచ్చింది
3: దేర్ఫోర్ పురుష సూక్త డిక్లేర్స్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ ఆల్ ఐస్ ఆర్ హిస్
2: కనుకనే భగవంతుని చూస్తున్నామనేటువంటి అర్థాన్ని గుర్తించాలి
3: యు హావ్ టు నో ద మీనింగ్ వెన్ యు సే దట్ యు వాంట్ టు సీ గాడ్
2: మనం భగవంతుని చూస్తున్నాం ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం
3: యు సీ గాడ్ ఇన్ దిస్ ఫామ్ యు సీ గాడ్ ఇన్ దట్ ఫామ్
2: అన్ని రూపములు తనవే
3: ఆల్ ఫామ్స్ ఆర్ హిస్
2: అన్ని నామములు తనవే
3: ఆల్ నేమ్స్ ఆర్ హిస్
2: ఇంకా తనను ప్రత్యేకంగా చూచేది ఎక్కడ వెతికేది ఎక్కడ
3: దెన్ వేర్ కెన్ యు సర్చ్ ఫర్ హిమ్
2: కనుకనే భగవత్ అన్వేషణ అని చాలా మంది భావిస్తుంటారు
3: మెనీ థింక్ ఆఫ్ సర్చింగ్ ఫర్ గాడ్
2: భగవంతుడు సర్వత్రా ఉండినటువంటి వాడికి అన్వేషించడం ఎందుకు
3: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ వై డూ నీడ్ టు సర్చ్ హిమ్
2: నీవే భగవంతుడవు
3: యు ఆర్ గాడ్
2: నిన్ను నేను వెతుకోగలుగుతున్నావా
3: ఆర్ యూ ఏబుల్ టు సర్చ్
2: వెతుకునేటువంటి వాడు నీవు మూర్ఖుడే
3: ద వన్ హూ సర్చెస్ ఫర్ వన్స్ ఓన్
2: కాబట్టి భగవంతుని వెతికేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు
3: సో ద వన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ఫూల్
2: సర్వము భగవంతుడే
3: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్
2: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా ఉచ్చసిస్తతి ఏది చేసినా భగవంతుని యొక్క కర్మనే
3: వాట్ ఎవర్ యు డూ దట్స్ గాడ్స్ యాక్షన్
2: ఇట్టి పరిపూర్ణమైన భావాన్ని మనము పెంచుకోవాలి
3: వీ షుడ్ హ్యావ్ దట్ టోటల్ ఫీలింగ్
2: అప్పుడే పూర్ణ మన పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అదే పూర్ణమే ఇది పూర్ణమే
3: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్
2: రెండు పూర్ణమైనప్పుడు ఇంకా పూర్ణత్వాన్ని వెతికేది ఎక్కడ
3: వెన్ బోత్ ఆర్ ఫుల్ వేర్ డు యు నీడ్ టు సర్చ్ ఫర్ ఫుల్నెస్
2: అలాంటి విశాలమైనటువంటి మనసును మనం పెంచుకోవాలి
3: యు షుడ్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్
2: కానీ ఈనాటి మానవుడు సంకుచితమైన భావాల్లో జీవిస్తున్నాడు
3: బట్ మ్యాన్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద నారో మైండెడ్నెస్
2: కేవలము ఒక విధంగా కుత్తితమైనటువంటి భావంతో ఉన్నాడు
3: హీఈస్ లీడింగ్ ఎ మీన్ లైఫ్
2: ఈ విశాలమైన మనసును పెంచుకోవాలి
3: యు షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండ్
2: రామకృష్ణ పరమహంస దగ్గర కూడా కొందరు వెళ్లారు
3: సమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస
2: స్వామి మీరు భగవంతుని చూచారా అతనితో మాట్లాడారా అతను దర్శనమిచ్చాడా అని ప్రశ్నించారు
3: సమ్ ఆ స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్ డిడ్ యు టాక్ టు హిమ్ డిడ్ యు క్వశ్చన్ హిమ్
2: ఆయన నవ్వుతూ ఆ చూచాను మాట్లాడాను దర్శించాను మీతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను భగవంతుడితో కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాను
3: స్మైలింగ్ హి సెడ్ yes I saw him I talked to him I questioned him and I also had his divine
2: presence నాకు అట్లా కనిపించడం లేదే
3: But I don't see him that way.
2: అప్పుడు చక్కని జవాబు చెప్పాడు రామకృష్ణుడు
3: రామకృష్ణ గేవ్ ప్రాంప్ట్ రిప్లై
2: ఓ పిచ్చివాడా
3: Madman.
2: నీవు ధనం కోసం ఏడుస్తున్నావు.
3: యూ క్రై ఫర్ మనీ.
2: భార్య కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ యువర్ వైఫ్.
2: పిల్లల కోసం ఏడుస్తున్నావు.
3: క్రై ఫర్ చిల్డ్రన్.
2: ఇంటి కోసం ఏడుస్తున్నావు.
3: క్రై యువర్ ఫ్యామిలీ.
2: పరిస్థితుల కోసం ఏడుస్తున్నావు.
3: యూ క్రై ఫర్ యువర్ రెప్యుటేషన్.
2: భగవంతుని కోసం ఏడుస్తున్నావా?
3: బట్ డు యూ పైన్ ఫర్ గాడ్?
2: అలాంటప్పుడు నీకు భగవంతుడు ఏ రీతిగా కనిపిస్తాడు?
3: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ గాడ్?
2: భార్య పైన ఉన్నంత అభిమానం కూడా భగవంతుని పైన లేదే.
3: యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ అటాచ్మెంట్.
2: ఒక ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: యూ హావ్ గాట్ ది లవ్ ఫర్ మనీ.
2: ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
3: యూ హావ్ లవ్ ఫర్ అథారిటీ.
2: భగవంతుడు ఏ విధంగా నీకు దర్శనమిస్తాడు?
3: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ to see God?
2: Impossible, Komanna.
3: He said, it's impossible that you go back.
2: నీకు సాధ్యం కాదన్నాడు.
3: It's not possible, he said.
2: కనుకనే నీవు భగవంతుని కోసం నీవు ప్రార్థించు, భగవంతుని కోసం నీవు పరితపించు, భగవంతుని కోసం సర్వతంగా పరిత్యాగం చేయి.
3: Therefore you pray to God.
2: అప్పుడు
3: you sacrifice everything for God.
2: అంతేకాని గుడ్డి వానికి సూర్యుడు వచ్చి ఎదురుగా నిలిచినప్పటికీ వానికి అంధకారంగానే ఉంటుంటారు.
3: For a blind man, even if sun is to stand in front of him, he cannot see.
2: చూడలేడు.
3: యూ కాంట్ సీ.
2: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. గుడ్డివానికి బిడ్డ పుట్టండి.
3: ఎ బ్లైండ్ మ్యాన్ హ్యాడ్ ఎ సన్.
2: బిడ్డను పుట్టేదాన్ని గుడ్డివాడు కుంటివాడు అని ఇప్పుడు ఏమి భేదం లేదు.
3: హ్యాండిక్యాప్ బ్లైండ్ మ్యాన్ డజంట్ మ్యాటర్.
2: బిడ్డ పుట్టింది.
3: Yes, yes, a daughter.
2: ఆ భార్య ఇంట్లో పనులు ఏదో చేసుకుంటూ ఉండినది.
3: The wife was attending the household work.
2: కానీ పుట్టిన బిడ్డను కూడా తనకు చూసేటువంటి ప్రాప్తి లేదు.
3: బట్ హీ కాంట్ సీ హిజ్ ఓన్ చైల్డ్.
2: ఆ భార్య ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఒక బాటిల్ తెచ్చి పెట్టింది ఈ గుడ్డివాడి దగ్గర.
3: వైఫ్ కెప్ట్ ఎ బాటిల్ బై ది సైడ్ ఆఫ్ ది చైల్డ్.
2: అబ్బాయి నిద్రపోతున్నాడు, లేచి అరిచేటప్పటికి ఈ పాలు అతనికి అందించండి అన్నాడు.
3: హి సెడ్ ది చైల్డ్ ఇస్ స్లీపింగ్ నౌ, విత్ ది చైల్డ్ క్రైస్ గివ్ హిమ్ దిస్ బాటిల్.
2: ఈ గుడ్డివాడికి పాలంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ దిస్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్, వాట్ యు మీన్ బై మిల్క్?
2: పాలంటే తెల్లగా ఉంటుంది అన్నాడు.
3: అండ్ దెన్ వైఫ్ సెడ్ మిల్క్ ఇస్ వైట్.
2: తెలుపు అంటే ఏమిటి అన్నాడు.
3: దెన్ హి సెడ్, వాట్ యు మీన్ బై వైట్?
2: కొంగ మాదిరి ఉంటుంది అన్నాడు.
3: దెన్ హి సెడ్, ఇట్స్ లైక్ ఎ క్రేన్.
2: కొంగ అంటే ఎట్టుంటుంది అన్నాడు.
3: దెన్ హౌ డస్ క్రేన్?
2: కొంగ అంటే ఇట్టుంటుంది అన్నాడు.
3: దెన్ ఇట్ ఇస్ బెండ్.
2: ఆ చేయి పట్టుకొని చూచాడు గుడ్డివాడు.
3: అండ్ ద బ్లైండ్ మ్యాన్ టక్ ద హ్యాండ్.
2: ఇంత పెద్దదాన్ని పిల్లవాడిని నోట్లో పోస్తే ఏమైపోతాడో అన్నాడు.
3: ఇఫ్ సచ్ ఎ బిగ్ థింగ్ ఈస్ టు బి పోర్డ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద చైల్డ్, వాట్ వుడ్ హ్యాపెన్?
2: పాలంటే ఏమిటో తెలియనటువంటి వానికి ఇంకా ఈ విధమైన ఎన్ని వర్ణనలు చేస్తే వానికి అర్థమవుతుంది?
3: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ మిల్క్ ఈజ్, వాట్ ఇస్ ది
2: భగవంతుడి ఏదో తెలియనటువంటి వానికి ఎన్ని చెప్పినా కానీ వానికి మూర్ఖత్వం వదలదు.
3: ఇన్ స్పైట్ రిపీటెడ్ టీచింగ్ హీ విల్ నెవర్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్.
2: భగవంతుడు అంటే ఆనందమయుడు, సచ్చిదానందమయుడు.
3: గాడ్ ఈస్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్.
2: నిరంతరం కూడా తాను ఆనందంతో ఉండేటువంటి వాడు.
3: ఈజ్ వన్ ఆఫ్ బ్లిస్ కంటిన్యూస్.
2: అతనికి రూపరహితమైనటువంటి వాడు.
3: ఈజ్ ఫార్మ్లెస్.
2: కానీ తలంచినప్పుడు ఏ రూపమైన తాను పొందవచ్చు.
3: బై హిస్ విల్ హీ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్.
2: అలాంటి తత్వం లోపల ఎట్టిది ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
3: నన్ కెన్ డిసైడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ వే ఆర్ దట్ వే.
2: కనుక దైవత్వాన్ని మనం చింతించాలి, అనుభవించాలి, ఆనందించాలి అనుకున్న నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
3: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ డివినిటీ, దీనికంటే
2: మించినటువంటి సాధన మనొకటి లేదు.
3: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ స్పిరిచువల్ పర్సూట్.
2: ఒకానొక సమయం లోపల
3: ఎట్ వన్ టైమ్
2: రాధమ్మ కొంతమంది తన యొక్క చెలికత్తెలను తీసుకుని మధుర నుంచి బృందావనానికి పోతుండాలి పడవలో.
3: రాధా వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ మధురా టు బృందావన్ ఇన్ ఎ బోట్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్.
2: తెల్లవారు లేచారు.
3: They got up next morning.
2: ఆ గుంపంతా బోట్ లో పడవలో కూర్చున్నారు.
3: They were all seated in that boat.
2: బోటుల ప్రకారం ఒకరికొకరు ఒకరికొకరు దాన్ని నడుపుతూ పోతున్నారు.
3: They were driving it by turns.
2: ఎంతసేపు చేశారు పాపం డ్రైవింగ్.
3: దే హావ్ డ్రివెన్ ఇట్ ఫర్ లాంగ్.
2: చేతులంతా నొప్పి వచ్చింది.
3: దే హాడ్ పెయిన్.
2: తెల్లవారింది.
3: ఇట్స్ మార్నింగ్.
2: తెల్లవారేటప్పటికి వాళ్ళు చూచారు.
3: దే వాచ్ ద రామ్.
2: తిరిగి మధుర రేవు లోపల మధుర వాళ్ళంతా వచ్చి నీళ్లు ముంచుకొని పోతున్నారు.
3: బట్ దే వర్ దేర్ ఇన్ దట్ వెరీ షోర్ ఆఫ్ మధుర పీపుల్ కేమ్ దేర్ టు ఫెచ్ వాటర్.
2: డ్రైవ్ చేశారు కానీ మధురలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా.
3: దే హావ్ డ్రివెన్ రౌండ్ ద నైట్ బట్ స్టిల్ దే వర్ దేర్ ఇన్ మధుర.
2: ఏమిటి దీనికి కారణం అని చూసుకుంటే,
3: వెన్ దే వాంటెడ్ టు నో ద రీజన్,
2: దానికి ఆ పడవను ఒక గూటానికి కట్టి వేసింటారు లంకనమంటారు.
3: అండ్ దిస్ బోట్ ఈస్ టైడ్ అప్ విత్ అ రోప్ టు ద పోస్ట్ దేర్.
2: ఈ పోస్ట్ కు తగిలించినటువంటి దీన్ని విప్పలేదు వీళ్ళు పాపం.
3: దే డిడ్ నాట్ లూజన్ ఇట్. దే హావ్ నాట్ అన్టైడ్ ఇట్.
2: అది విప్పకుండా ఎంతసేపు డ్రైవ్ చేసినా కానీ ఉన్న చోటే ఉంటుంది.
3: సో లాంగ్ ఇట్ ఈస్ టైడ్ టు ద పోస్ట్ ఇట్ వుడ్ రిమైన్ వేర్ ఇట్ హాస్ బీన్.
2: అదే విధంగానే ఈనాటి మనము ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని తపములు చేసినప్పటికీ ఈ మనస్సు అనేటువంటి అభిమానంతో కట్టినటువంటి దీన్ని మనం విప్పటం లేదు.
3: సో లాంగ్ ద మైండ్ ఈస్ టైడ్ అప్ టు ద పోస్ట్ ఆఫ్ అటాచ్మెంట్. ఇన్ స్పైట్ ఆఫ్
2: అభిమానం విప్పినప్పుడే మనం చేరవలసిన స్థానానికి చేరిపోతుంది.
3: అండ్ వన్స్ వి అన్టై ఇట్, the rope of attachment and possessiveness.
2: కాని అటాచ్మెంట్ అంతా కూడా దీన్ని లంకన చేసి మనం పోవాలి ముందు కంటే ఎట్లా పోగలము?
3: With this rope of attachment, how can you move forward?
2: ఇది వీలు కాదు.
3: It's not possible.
2: కనుకని మొట్టమొదట నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనికి అమృతత్వ మానసం త్యాగం కావాలి.
3: Sacrifice is essential.
2: ఈ అభిమాన మమకారములను క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
3: You should reduce attachment and possessiveness.
2: అప్పుడే మన యొక్క భావము దైవత్వంలో లీనమవుతుంది.
3: Then our feeling will merge in divinity.
2: ఇది మనము అన్ని విధాల బంధ విముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమైన మనసు మనలో ఆవిర్భవిస్తుంది.
3: When you are released, then you will experience full mind.
2: పూర్ణ చంద్రం లోపల ఏ మత్త కూడా మనకు కనిపించదు.
3: In full moon, there is no spot.
2: కనుకనే మన పూర్ణ హృదయమునందు మనసునందు కూడా ఎలాంటి దోషములు మనకు కనిపించవు.
3: లైక్ వైజ్ ఇన్ ఎ ఫుల్ మైండ్ దేర్ విల్ నో మిస్టేక్.
2: ఈనాడు మనం దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నామంటే ఎవరో కాదు దీనికి కారకులు.
3: Why do we suffer? Why are misery? Nobody is responsible.
2: Mana bhavamule manaki ee vidhamaina suffer andistundadi.
3: Our thoughts are responsible.
2: Mana yokka doshamule manaki ee kashtam andistundadi.
3: It's only our mistake that
2: ee satyanni manam chakkaga gurtinchali.
3: We have to know this truth.
2: Evaro veeri valla maaki ee kashtam kaligindi, vaari valla maaki ee nindalu vachinayi ani evarno nimitta matranga manam poshinchadu.
3: We should not blame anybody that we are put to suffering by this person or that person.
2: Neeviki neeve moola kaaranamu.
3: You are responsible for both.
2: ఈ సొసైటీ సొసైటీలో మనం ఉండినంత వరకు కూడా
3: సో లాంగ్ వేర్ ఇన్ సొసైటీ
2: సొసైటీ నియమాలను మనం అనుసరిస్తూ రావాలి.
3: వీ హావ్ టు ఫాలో ద సోషల్ డిసిప్లిన్.
2: ఈ సొసైటీ అనేటువంటిది ఒక విధమైన వ్యాపారం వంటిది.
3: ద సొసైటీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బిజినెస్.
2: ఒక గ్రామం లోపల ఒక వ్యాపారం ప్రారంభించారు.
3: ఇన్ ఎ విలేజ్ ఎ బిజినెస్
2: చేరారు. అక్కడ
3: 10 మెంబర్స్ జాయిన్ హిమ్.
2: వాళ్ళందరూ కూడా ఈక్వల్ షేర్స్ అంతా వేసుకున్నారు.
3: దే హావ్ ఈక్వల్ షేర్స్.
2: ఈ వ్యాపారం చేస్తూ పోయారు.
3: They are doing business.
2: కానీ ఈ వ్యాపారంలో వచ్చిన లాభం కూడా ఈక్వల్ గానే ఉంటుంది.
3: సో ద ప్రాఫిట్ ఆల్సో షుడ్ బి ఈక్వల్.
2: నష్టం కూడా ఈక్వల్ గానే వస్తుంటారు.
3: ఆల్సో ద లాస్.
2: కనుకనే మనము ఈ సమాజం లోపల సర్వము కూడా మెంబర్స్.
3: Therefore, in society, all are members.
2: అందరూ మన భావములనేటువంటి పవిత్రమైనటువంటి దీంతో మనం అభివృద్ధి పరిచినప్పుడు మనకు చక్కని ప్రాఫిట్ మనకు వస్తుంది.
3: Therefore, we should grow and develop sacred thoughts. You will get good profit.
2: అతనికొచ్చిన ప్రాఫిట్ మనకున్న వస్తుంది సమానంగా.
3: యూ విల్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ షేర్ షేర్
2: హోల్డర్స్.
3: యువర్ ఆల్ షేర్ హోల్డర్స్.
2: కనుకనే ప్రతి మానవుడు కూడా భగవత్ అనుగ్రహం అనేటువంటి బిజినెస్ లో అందరూ సమానమైన షేర్ హోల్డర్స్.
3: సో ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆల్
2: తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్.
2: ఎక్కడ?
3: వేర్?
2: అనుగ్రహం అనే బ్యాంక్ లో మనం తయారు కావాలి.
3: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: అప్పుడు లేకుండా బ్యాంక్ లో కావాల్సినంత ధనం ఉంటుంది. అది
3: లాట్ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాంక్.
2: కానీ ఎవరు దీన్ని ముట్టడానికి వీలు కాదు.
3: నో వన్ కెన్ టచ్.
2: యు ఓన్లీ కేవలం ఒక గార్డియన్.
3: యు ఆర్ ఓన్లీ ఏ గార్డియన్.
2: ఈ గార్డియన్ అనేటువంటి వానికి హక్కు ఉండదు.
3: యు హావ్ నో రైట్.
2: ఏదైనా సహాయం చేయవచ్చు.
3: యు కెన్ హెల్ప్.
2: బ్యాంకులో చూడండి మీరు క్యాషియర్ అనేటువంటి వాడు ఉంటాడు.
3: దేర్ ఇన్ ద బ్యాంక్ యూ సీ ద క్యాషియర్.
2: ఈ క్యాషియర్ చేతిలోనే బ్యాంక్ లో ఉన్న డబ్బంతా కూడా ఉంటుంది.
3: ద క్యాషియర్ హ్యాస్ ఆన్ హ్యాండ్ ద క్యాష్.
2: కానీ ఇదంతా నా చేతిలో ఉంది కానీ ఒక నయా పైస కూడా ముట్టడానికి అధికారం లేదు.
3: బికాస్ యూ హావ్ గాట్ క్యాష్ ఆన్ హ్యాండ్ యూ కాంట్ టచ్ సింగిల్ నయా పైస.
2: ఎవరు వచ్చి చెక్ ఇస్తారు వాడికి మాత్రం క్యాష్ ఇస్తుంటాడు.
3: యూ కెన్ ఓన్లీ గివ్ ద క్యాష్ టు హూమ్ సో ఎవర్
2: అనుగ్రహం అనేటువంటి బ్యాంక్ లోపల.
3: ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్
2: భగవంతుడికి ఈ డబ్బుతో ఏమాత్రం పని లేదు.
3: గాడ్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ మనీ.
2: ఈ డబ్బులు ఈ వ్యవహారం భగవంతునికి కానే కాదు.
3: ఇట్ నాట్ గాడ్స్ బిజినెస్.
2: అయితే నీవు ఆ సాధనా ఫలితం అనేటువంటి చెక్ ఇచ్చినప్పుడు ఈ అనుగ్రహం అనేటువంటి క్యాష్ నీకు అందిస్తుంది.
3: దేర్ఫోర్ వెన్ యూ ఇష్యూ ద చెక్ ఆఫ్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ గెట్ ది క్యాష్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
2: ఇక్కడ బ్యాంకు యొక్క సిస్టమ్ లో మూడు రకంగా ఉంటుంటాయి.
3: ఇన్ బ్యాంక్ సిస్టమ్ దర్ ఆర్ త్రీ టైమ్స్.
2: ధనం కావాలనుకుంటే
3: వెన్ యూ వాంట్ మనీ
2: నువ్వు ముందుగా ఏదైనా సంపాదించినటువంటి ధనమును అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకున్నది.
3: ద మనీ యూ హ్యావ్ యూ షుడ్ డిపాజిట్ దేర్.
2: అప్పుడే తిరిగి నీ డబ్బును నువ్వు తీసుకోవడానికి అధికారం వస్తుంది.
3: లేటర్ యూ కెన్ విత్ డ్రా.
2: ఒకవేళ నీవు సంపాదించిన ధనము బ్యాంకు లో కట్టకుండా ఉన్నప్పుడు
3: సపోజ్ దేర్ నో మనీ టు
2: కావాలని అడుగుతావు.
3: యు వాంట్ లోన్.
2: అప్పుడు స్థిరాస్తిని దాంట్లో తాకట్టు పెట్టి నీవు అప్పు తీసుకోవచ్చు.
3: దెన్ యూ కెన్ మార్ట్గేజ్ యువర్ పర్మనెంట్ అసెట్స్ అండ్ గెట్ మనీ.
2: ఇంకా అది లేకుండా పోయినప్పుడు
3: దట్స్ నాట్ దేర్.
2: నీకు డబ్బు కావాల్సి వస్తుంది.
3: ఇఫ్ యూ నీడ్ మనీ
2: ఒక శ్రీమంతుడు గ్యారంటీ గా తీసుకుని పోయి అతని ద్వారా నీవు అప్పు తీసుకోవచ్చు.
3: ఏ రిచ్ మ్యాన్ కెన్ బి యువర్ గ్యారంటర్ అండ్ యూ కెన్ రిసీవ్ మనీ.
2: ఈ మూడు మార్గం లోపల ఇది ఆధ్యాత్మికము అన్నారు.
3: దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
2: పూర్వజన్మంలో నీవు సంపాదించినటువంటి పుణ్యమును భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంకు లో కట్టినప్పుడు ఎప్పుడంటే అప్పుడు నీవు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకోవచ్చు.
3: ఆల్ ద మెరిట్ అండ్ ద గుడ్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ డిపాజిటెడ్ in the bank of God in the present also you can withdraw.
2: ఇంకా రెండవది ఏమిటంటే నీ స్థిరాస్తిని తాకట్టు పెట్టి నువ్వు తీసుకోవచ్చు.
3: సెకండ్ యూ కెన్ మార్ట్ గేజ్ యువర్ పర్మనెంట్ అసెట్.
2: అనేటువంటిది ఏమిటి?
3: What is that permanent assets?
2: నీ పూర్వం చేసినటువంటి పుణ్యఫలమే స్థిరాస్తి.
3: ఇట్స్ ఆల్ ది గుడ్ యూ హావ్ డన్ ఇన్ ది పాస్ట్.
2: ఇంకా గ్యారంటీ ఎవరైనా ఉండాలి కదా.
3: దెన్ ష్యూరిటీ గ్యారంటీ.
2: ఎవరంటే వారు చిన్న చిన్న వారిని గ్యారంటీ తీసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అప్పు ఇవ్వరు.
3: యూ కెనాట్ టేక్ ఎనీ పర్సన్ యాజ్ అ గ్యారంటీ.
2: కానీ గొప్పవాడే తీసుకుని పోయి చూపించాలి.
3: యూ షుడ్ బ్రింగ్ ఎ
2: గొప్ప వాడు గ్యారంటీ ఇచ్చేటువంటి వాడే గురువు.
3: ద ష్యూరిటీ ఇస్ గురు హియర్.
2: ఆ గురువులకు గ్యారంటీ తోనే మీకు అనుగ్రహం అనేటువంటి ధనం అందిస్తుంటాడు.
3: బికాస్ గురు ఇస్ గ్యారంటర్ యూ కెన్ హ్యావ్ ద క్యాష్.
2: ఎవరు
3: హూ ఇస్ గురు?
2: అది అజ్ఞానరహితమైనటువంటి యొక్క దివ్యత్వమే గురుజీ.
3: ద డివినిటీ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్.
2: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎవరి గురువు?
3: హూ ఇస్ గురు?
2: ఎవరో ఒక మంత్రోపదేశం చేసిన వాడు కాదు.
3: నాట్ ద వన్ హూ టీచర్స్ మంత్ర.
2: గురు బ్రహ్మ, ఆ పరమాత్ముడే గురువు.
3: గాడ్ ఈస్ గురు.
2: గురు విష్ణు, ఆ విష్ణువే గురువు.
3: దట్ విష్ణు ఈస్ గురు.
2: గురు దేవో మహేశ్వర, ఆ ఈశ్వరుడే గురువు.
3: ఈశ్వర ఈస్ గురు.
2: అనగా ఏంటి? సర్వము నువ్వే అనేటువంటి దీంట్లో ఆ గురుత్వాన్ని మనం పొందాలి.
3: వీ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ దట్ గురు ఈజ్ ఎవ్రీథింగ్.
2: ఈ ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నిర్మూలం అయిపోతుంది.
3: వెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ వన్నెస్ యూ విల్ బి అవే ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్.
2: కనుక మన అజ్ఞానం నిర్మూలం కావటమే గురువు అనే పదమునకు అర్థము.
3: ద రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ ద వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్.
2: పవిత్రమైనటువంటి అర్థాన్ని ఈనాడు విస్మరించి
3: వి ఫర్గాటన్ ది సీక్రెట్ మీనింగ్.
2: ఆకాయ వస్త్రాన్ని చూసినప్పటికీ పరిగెత్తిపోతుంటారు.
3: వి రన్ ఆఫ్టర్ ది ఆఖర్ రోడ్.
2: ఏదో 10 రూపాయలు ఒక చేతిలో పెడితే
3: if you just give 10 rupees
2: chevulo oka mantram cheptadu.
3: He will whisper into your ear.
2: Chevulo mantramu
3: cash on hand and whispering into your ear.
2: Idi kaadu gurutvaniki karinchi artham.
3: This is not the meaning of a guru.
2: Daivani nee hrudayamlo pratishtimpa chesukovali.
3: Install God in your heart.
2: Aa conscious nunchi vacheetundi oka vibration nee anugrahinchali.
3: You should follow the vibrations that come out of your conscious.
2: Vibration nunchi nee radiation lo poi cheripovali.
3: Out of the vibration you reach radiation.
2: పరబ్రహ్మ తత్వం జ్ఞానం అన్నాడు.
3: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పరబ్రహ్మ ద విజ్డమ్.
2: ఆ జ్ఞానమే భగవత్ స్వరూపము.
3: దట్ విజ్డమ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఆ జ్ఞానము ఎట్టి రూపము లేదు.
3: విజ్డమ్ హాస్ నో ఫార్మ్.
2: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అనింది వేదం.
3: ద వేద కాల్డ్ ఇట్ ప్రజ్ఞాన.
2: ప్రజ్ఞానం అనగా ఏమిటి?
3: వాట్ ఇస్ ప్రజ్ఞాన?
2: ఒక సమయంలో ఉండి మరొక సమయంలో చెడిపోవటం కాదు.
3: ప్రజ్ఞాన ఇస్ నాట్ ద వన్ దట్ ఎగ్జిస్ట్ అండ్ అబ్సెంట్ లేటర్.
2: ఇది ఒక టవల్, ఇది జ్ఞానమే.
3: ఇస్ ద టవల్ దట్ నాలెడ్జ్.
2: ఇది ఒక స్పీకర్, అది ఒక జ్ఞానమే.
3: ఇస్ ద స్పీకర్ నాలెడ్జ్.
2: ఇది ఒక జ్ఞానమే.
3: టంబ్లర్.
2: ఇదంతా ప్రాప్తమైన పదార్థ జ్ఞానము.
3: దిస్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్టివ్ మ్యాటర్.
2: ఇది కాదు నిజమైన జ్ఞానము.
3: దిస్ నాట్ ద ట్రూ నాలెడ్జ్.
2: పదార్థ జ్ఞానము.
3: ఇట్ ఇస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
2: పదార్థ జ్ఞానంలో ఎప్పుడు కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
3: దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ ఫుల్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
2: ఒక చిన్న ఉదాహరణ.
3: స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఇప్పుడు నేను ఈ టేబుల్ కొట్టాను బాగా.
3: సపోజ్ యువర్ థంబ్ దిస్ టేబుల్.
2: కానీ నేను టేబుల్ ను కొట్టాను అని చెప్పి నీవు అనుకుంటున్నావు.
3: యు సే దట్ యు హావ్ బీటెన్ ది టేబుల్.
2: కాదు కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యు ఇన్ టర్న్.
2: ఇది రియాక్షన్.
3: దిస్ ఇస్ రియాక్షన్.
2: కొట్టావు అనుకుంటున్నావు.
3: యు హావ్ థంబ్ ఇట్ అండ్ యు కిల్ ది టేబుల్.
2: దెబ్బ తగిలింది.
3: యు ఆర్ ఆల్సో హర్ట్.
2: నీవు టేబుల్ కొట్టడమే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
3: యు హావ్ నాట్ ఓన్లీ బీటెన్ ది, యు ఆర్ ఆల్సో బీటెన్ బై ది టేబుల్. This is
2: the reflection, reaction in the
3: world. The worldly knowledge will have reaction, reflection,
2: and resound. But the spiritual knowledge has none of these.
3: But the spiritual knowledge has none of
2: these. కాలము, స్థానము, భేదం అనేటువంటి దీనికి లేవు.
3: ఇట్ హస్ నో కన్సిడరేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
2: కనుకనే దీనిని ప్రజ్ఞానం అనేది చెప్పడానికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
3: సో ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
2: ఏమాత్రము మార్పు చెందినటువంటిది.
3: ఇట్ ఈస్ చేంజ్లెస్.
2: అది ఏ బ్రహ్మ.
3: That is Brahma.
2: అట్టి బ్రహ్మతత్వాన్ని మనం కనుక్కోవాలంటే
3: టు నో సచ్ బ్రహ్మ
2: మనసు చక్కని శుద్ధమైన అద్దంగా పెట్టుకోవాలి.
3: మైండ్ షుడ్ బి క్లీన్ లైక్ ఎ మిర.
2: ఈ అద్దంలో ఏ కొంచెం డస్ట్ తగిలినప్పటికీ తక్షణమే దాన్ని సుట్ చేస్తూ రావాలి.
3: ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ద డస్ట్ ఇన్ ద మిర యూ హావ్ టు వైప్ ఇట్
2: ఆఫ్. ఈ అద్దంలో ప్రవేశించిన తక్షణమే
3: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్
2: అనేటువంటి ఇది బటన్ తీసుకో.
3: You take the towel of love.
2: శ్రద్ధ అనేటువంటి జలంలో ముంచు.
3: Put it there in the water of sincerity.
2: హృదయం అనేటువంటి యొక్క పద్ధతిలో దాన్ని పవిత్రం గావించు.
3: Then wipe it the mirror.
2: ఇది జ్ఞానము.
3: This is wisdom.
2: ఇలాంటి పవిత్రమైన జ్ఞానము ప్రతి వ్యక్తి ఎందు ఉంటున్నది.
3: That sacred wisdom is in everyone.
2: దీన్ని గ్రంథముతో చదివితే వచ్చేటువంటిది కాదు.
3: You can't know through text.
2: గురువు బోధంతో లభ్యమయ్యేటువంటిది కాదు.
3: Not to be taught by teacher.
2: తనకు తానే దాన్ని పరిశుద్ధం గావించుకో.
3: One has to cleanse one's own self.
2: అలాంటి దివ్యమైన భవ్యమైన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడానికి తగినటువంటి కృషిగా ఉంటుండాలి.
3: We have to make every effort to know this novel, unique, divine knowledge.
2: గురు పూర్ణం అనగా ఏమి? మనసును పవిత్రమైన రీతిగా పూర్ణమైనటువంటి రీతిగా మనం పెంచుకోవాలి.
3: గురు పూర్ణిమ మీన్స్ వీ హావ్ టు డెవలప్ అవర్ మైండ్స్ సో యాస్ టు మేక్
2: మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం గావించుకోవాలి.
3: వీ హావ్ టు క్లీన్ ద డర్ట్ దేర్.
2: కేవలం భగవంతుని వర్ణించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
3: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్స్టోల్ గాడ్.
2: భగవంతుని ప్రేమించాలి.
3: యూ హావ్ టు లవ్ గాడ్.
2: ప్రేమించడం గొప్పతనం కాదు.
3: Not merely enough.
2: It's not ప్రేమికులు కాకూడదు.
3: You should not be lover.
2: ప్రేమనే కావాలి.
3: You should not be lover. You should be love.
2: ప్రేమించేటువంటి వాడు ఒకరినో ఇద్దరునో ప్రేమిస్తాడు.
3: A lover may love one or two.
2: కానీ ప్రేమనే నీవైతే జగత్తునే ప్రేమించచ్చు.
3: If you are love, you can love the whole world.
2: కనుక నేను ప్రతి పర్యాయం కూడాను.
3: Every time.
2: ప్రేమ స్వరూపులారా అంటుంటాను. అందరూ ప్రేమనే.
3: భగవాన్ అడ్రెస్సెస్ యూ అస్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: అందరూ ప్రేమ అయినప్పుడు జగత్తునే ప్రేమించవచ్చు.
3: When you are love, you can love the universe.
2: కానీ ఒక లవర్ అనుకుంటే ఒకరిని ఇద్దరు లవ్ చేయొచ్చు.
3: But if you are merely lover, you can love one or two.
2: Narrow minded.
3: This is narrow minded.
2: సంకుచితమైన భావమే.
3: It's a narrow feeling.
2: పూర్ణ భావం కానే కాదు.
3: It's not a complete feeling.
2: హృదయం అంతా కూడా ప్రేమతో నింపుకోవాలి.
3: So fill your heart with love.
2: ఇది నిజమైన పూర్ణిమ యొక్క ప్రధానమైన అంతరార్థం.
3: This is the main significance of Guru Purnima.

0: How do you find the sunrise and sunset happening most regularly every day? How do you find the stars hiding themselves during the daytime while they glitter and shine every night?
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Yuga yugabula nundi, tara taramula nundi, ఉగాది యొక్క ఆనందమును అనుభవిస్తూ వస్తున్నారు.
0: We have been experiencing the celebration of the dawn of the new year, Ugadi, over ages and generations.
1: భారతీయులు అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది.
0: Bharat has been conferring the peace and security and spiritual happiness to the entire world.
1: Kanukane naati modalu neeti varaku loka samasta sukhino bhavantu annatvanti sukti bharatiyulu anni desamulakkudanu sustiramainatundi shanti baddhatalanu chekurustu vachindi.
0: It's for that reason it has been the fervent prayer since then that we pray for the welfare and peace and prosperity of the whole world.
1: Kani ee naati manavudu bhautikanga laukikanga ento pragatini pondinaru.
0: Man has progressed physically and the worldly sense.
1: Kani naitikanga manavudu kshatra vimarsalanu sankuchitamaya bhavamenu arikattukona lekapothunnadu.
0: But ethically speaking, he has come down to low desires and he is narrow minded.
1: Deeniki karanam emani evariki varu తమ హృదయ పరిశీలన జరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయం నుంచి స్వార్థ సప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది.
0: వన్ ఇన్వెస్టిగేట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ ఫాల్ ఈజ్ దాట్ హిస్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు.
0: Man is not loving, is not after the objects, material things, for their sake.
1: Vyaktulu nimittamai vyaktulanu preminchatam ledu.
0: He doesn't love anyone for anybody.
1: Desakshema nimittamai desamunu aaradhinchatam ledu.
0: He is not loving his country, thinking of its plenty and prosperity.
1: Edi chuchina edi cheppina edi talanchina అంతా ఇప్పుడు తన స్వార్థం కోసమని ఉపయోగిస్తున్నాడు.
0: Perhaps all his actions, all that his utterances, all his thought center around the selfishness.
1: ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారమవుతాం.
0: In fact, we will certainly reap the benefit of the celebration of Ugadi, the day when we give up the narrow mindedness and selfishness.
1: ee naadu tellavaru legane abhyanga snanamulu aacharinchi nootana vastramulu dharinchi inti yandu konni deepa vastramulu anubhavistu vastunnaru.
0: Right from the dawn we are very busy this day with head bath, wearing the new clothes and engaged in good preparations at home.
1: కానీ బయట శుభ్రము బయట నూతన వస్త్రములు ధరించటం మాత్రమే సులభం కానీ తన అంతర్ముఖమునందు అంతర్భావములు యందు అతి అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ దుర్భావముల చేత దుర్గుణముల చేత దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యం గావించుకుంటున్నారు.
0: టు హ్యావ్ దిస్ క్లీన్లీనెస్, external cleanliness, and to wear new robes is quite easy, But inwardly, our heart is full of maneuvering, manipulation, ill feelings.
1: తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించును, పవిత్రము గావించుకును, స్వార్థరహితమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరచుకును, ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడుగా రూపొందుతాడు.
0: We can truly celebrate this Ugadi and claim the benefits of it, the day we cleanse our hearts, the day when we make our heart sacred and selfless.
1: మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
0: The human heart is highly sacred.
1: మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
0: And the human life is the rarest of all.
1: జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: Having had this rare gift of human life, we are not leading a human way of life anyway.
1: మానవుడనగా కోరికల యొక్క మూట అని దీనికి అర్థం.
0: The human, we can understand by the word, is the bundle of desire.
1: ఈనాటి మానవుడు కాలు మొదలు తల వరకు కూడాను కోరికల చేతనే కాలమును గడుపుతూ వస్తున్నాడు.
0: Man today is spending his time full of desires from top to toe.
1: కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
0: He feels so happy if his desires are fulfilled, but certainly not.
1: కోరికలు ఆరటమే ఆనందమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Desireless state confers the true bliss.
1: ఏనాడు మానవుని యొక్క హృదయంలో కోరికలు ఆరునో ఆనాడే తన కోరికలు తీరినటువంటి వాడవుతాడు.
0: The day when the desires are given up and pacified, you can aspire to be blissful.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: యుగములు గడిచినప్పటికీ జగమును కదిలినప్పటికీ మానవుని యొక్క హృదయము మారటం లేదు.
0: Though ages have passed, generations have left, human heart has not yet been transformed.
1: చదువులు మితిమీరిపోతున్నవి.
0: We find education on the ever rise.
1: విద్యలు చాలా అల్లోలములుగా కావిస్తున్నవి.
0: The education is adding to the confusion and agitation.
1: ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
0: We think that there will be reformation in human heart by education.
1: నిజమే, మారును, మారుతున్నవి. ఏ విధంగా మారుతున్నవి?
0: It is changing, no doubt, but how is it happening?
1: అతి విచిత్రమైనటువంటి మార్గమును అవలంబిస్తున్నవి.
0: It is following a distorted, perverted way.
1: మానవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటం లేదు.
0: Man is not acquiring, is not learning what
1: is supposed to be.
0: Developing the animal trait.
1: రాక్షస కృత్యమును పవిత్రం చేసుకుంటూ.
0: Entertaining demonic attitude.
1: మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: Wasting the human life altogether.
1: ఇది కాదు మన యొక్క పండుగలు.
0: This is not what we are supposed to do.
1: ఇది కాదు మన ఒక పూర్వ యొక్క సంస్కృతి.
0: This is not our nature in
1: భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
0: Wants us to realize the unity in diversity and work for the liberation of one's own self.
1: కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు.
0: But we are following the contradictory procedure.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
0: In fact, we are fragmenting the one into multiplicity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
0: We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity. But there are none who observe the unity in diversity.
1: భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
0: The inhabitants of Bharat, Bharatiyas, are not able to know the nobility and the greatness of the Indian culture.
1: సర్వ యొక్క క్షేమాన్ని, సమస్త యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరచుకుని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము.
0: ద లైఫ్ ఆఫ్ భారతీయస్ ఈజ్ టు లివ్ ఇన్ హ్యాపీనెస్ వెన్ అదర్స్ ఆర్ హ్యాపీ, వెన్ ద హోల్ వరల్డ్ ఇస్ రిజాయిసింగ్.
1: ఇంతటి విశాలమైనటువంటి హృదయము కానరాదు.
0: సచ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఇంతటి పవిత్రమైనటువంటి భావములు కానరావు.
0: సీక్రెట్ ఫీలింగ్స్ ఆర్ మిస్సింగ్.
1: కానీ ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
0: The sacred thoughts, the good feelings are latent, immanent man. He is not able to recognize and experience.
1: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
0: Time is highly sacred.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
0: Just you can think for yourself how this valuable time is wasted.
1: కాలము గడిచిన తిరిగి రాదు.
0: As the time passes by, it will never
1: come back. మంది కాదు.
0: The future is uncertain.
1: ఉన్నటువంటి కాలంలో సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తున్నది.
0: It is the teaching of Bharat that one should live in the present, make best use of the moment.
1: కనుకనే వేదమనందు కూడాను కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః అని కాలమును ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ఫర్ ద టైమ్, ఫర్ దట్ రీజన్ ద టైమ్ ఇస్ ఎక్స్టోల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద టైమ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: ఇంతే కాదు, సహస్ర శిష్య పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్.
1: వేదాలతో కూడినటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విస్మరించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
0: ది ఏన్షియంట్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ఫుల్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ది యూనిటీ అండ్ డైవర్సిటీ, ఎంజాయింగ్ ద డివినిటీ విచ్ ఇస్ నావెల్ అండ్ ఎవర్ ఫ్రెష్.
1: ఈనాటి మాధునిక యుగం రాక పూర్వమే,
0: ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను, ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు.
0: ప్రయర్ టు దిస్ మోడర్న్ ఏజ్ ద ఏన్షియన్స్, ద సేజెస్ అండ్ సియర్స్ అండ్ ద కల్చర్ వాంటెడ్ ఎ కైండ్ ఆఫ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ ద కమ్యూనిటీ.
1: కలిసిమెలిసి తిరుగుదాం,
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి పెరుగుదాం,
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం,
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
1: కలసిమెలసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంటెడ్ us టు గ్రో లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైటింగ్.
1: ఇక్కడ ఎక్కడ ఎట్టి కలిసిమెలిసి ఉండటము కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీ మింగ్లింగ్ టుగెదర్.
1: ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
0: ద ఫోర్ రెసిడెంట్స్ అట్ హోమ్ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్
1: ఒపీనియన్. ఐకమత్యమే మానవ జీవితము.
0: Unity is a human life.
1: ఆచరణే దాని యొక్క గమ్యము.
0: And that it happens to be his goal.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం.
0: Such divine unity is lost today.
1: పవిత్రమైన భారతీయులారా,
0: the sacred inhabitants of
1: భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా పూర్ణ అర్థం గావించుకోలేదు.
0: None have understood till this day in fullness the meaning of Bharat culture.
1: భారతీయుల శక్తి సామర్థ్యములు అమితమైనటువంటివి.
0: The capacities and the potentiality of the Bharatiyas
1: ఆనందమా పరిమితమైనటువంటిది.
0: And it is limitless.
1: ఈనాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం ఆనందం ఆనందం ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
0: Every man aspires to be blissful today.
1: ఈ ఆనందం నిమిత్తమై అనేక గ్రంథములను పఠిస్తున్నాడు.
0: To be happy, he goes through many books.
1: అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు, వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు.
0: He goes on pilgrimage and listens to noble souls.
1: ఎన్ని పూజలు చేస్తున్నారు.
0: He also worships.
1: ఎన్ని జపములో ఆచరిస్తున్నారు.
0: He does penance.
1: ఎన్ని తపములో ఉన్నచున్నారు.
0: And he thinks of God.
1: కానీ ఇందులో ఆనందం ఏమాత్రం కూడాను లేదు.
0: But there is no trace of bliss in these activities.
1: మానవుని యొక్క దేహమునందు పంచకోశములున్నవి.
0: The human body has got 5 sheets.
1: Annamaya kosamu,
0: the sheath of food.
1: Pranamaya kosamu,
0: the sheath of life.
1: Manomaya kosamu,
0: the sheath of mind.
1: Anandamaya kosamu,
0: the sheath of bliss.
1: Vijnanamaya kosamu, anandamaya kosamu,
0: the sheath of wisdom and the sheath of bliss.
1: Kani anandamaya kosam aneetundi kanipistundadi kani aanandam andulo shunyam.
0: We have the sheath of bliss, but the bliss is totally absent.
1: ఆనందమే లేకుండా ఉంటున్నది.
0: There is no trace of bliss at all.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను
0: all the ways of pleasure happiness that we experience today
1: కేవలం పరిమితముతో కూడినటువంటివి.
0: Is all under certain limits.
1: తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందంతో కూడినటువంటి కాదు.
0: ఆల్ ది హ్యాపీనెస్ దట్ హీ పాసెస్ త్రూ కెనాట్ బి రేటెడ్ అస్ బ్లెస్
1: చేరినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆల్ సర్టెన్ లిమిటేషన్స్.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడా పరిమితంలో ఉన్నటువంటివి.
0: ఆల్ ది ప్రాపర్టీ దట్ యు అక్వైర్ అండ్ ది వెల్త్ దట్ యు అమాస్
1: ఈ ఆస్తిపాస్తులు ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడాను మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ యు థింక్ ద వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ద ప్రాపర్టీ విల్ గివ్ యు ది బ్లిస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఈ సుఖం మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించడం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్ విల్ నెవర్.
1: ఈ సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: దట్ గివ్స్ యు ఓన్లీ ఎ లిమిటెడ్ హ్యాపీనెస్.
1: కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము.
0: బట్ ది ట్రూ బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్ మెజర్.
1: అది ఎక్కడి నుంచి వస్తుంది? అది
0: వేర్ ఫ్రమ్ యు
1: గెట్. బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: It's not from outside.
1: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: It comes from within.
1: హృదయము దైవస్థానము.
0: The heart is the dwelling place of God.
1: సర్వనే ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము.
0: Let us think of the altar of God, the human heart.
1: ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: To begin with, man must develop a strong faith.
1: ఈ విశ్వాసం ద్వారానే మానవునకు ప్రేమ లభిస్తుండాలి.
0: Through faith only he can experience love.
1: ఈ ప్రేమ వల్లనే మానవుడికి ధర్మం ఆచరిస్తున్నాడు.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ హీ కెన్ బి హ్యాపీ.
1: ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ హీ ఫైండ్స్ ద వే టు
1: ట్రూత్. సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: అండ్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ హీ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. ఆనందం
1: లభ్యమవుతుండాలి.
0: అండ్ త్రూ దట్ ఓన్లీ ఇస్ పాసిబుల్ త్రూ లవ్.
1: ఆనందమునకు మూల కారణము దైవమే.
0: Therefore, the foundation for bliss is God.
1: దైవమునకు మూల కారణము సత్యమే.
0: And it is the truth that takes you to God.
1: మూల కారణము ధర్మమే.
0: And it is dharma that takes you to
1: truth. ధర్మమునకు మూలాధారము ప్రేమనే.
0: And it is the love that is the foundation for dharma.
1: ప్రేమ మూలాధారం విశ్వాసమే.
0: And they all rest on faith.
1: ఈనాటి మానవుడియందు తనపైన తనకూడను విశ్వాసం లేదు.
0: Man today has no faith in himself.
1: శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
0: It is almost a life without breath.
1: విశ్వాసమే కోల్పోయి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ హీ ఫైండ్స్ ద వే టు ట్రూత్.
1: సత్యము ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: అండ్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ హీ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: ఆనందం లభ్యమవుతుంది.
0: అండ్ త్రూ

0: losing faith altogether.
1: ప్రాచీన ఋషులందరూ కూడాను విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
0: ancient rishis stressed on faith.
1: నమ్మకమను రెండు నయనము లేదేని అంధులైరి నేడు అవని ఎందు.
0: The modern people have lost both the eyes of faith and are totally blind.
1: మానవునికి కనిపించడం లేదు.
0: In fact, he doesn't find anything.
1: ఏమిటి ఈ రెండు నేత్రములు?
0: What are these two eyes?
1: ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
0: And one is the scripture, other is righteousness.
1: కానీ ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడటి ధర్మమును విస్మరిస్తున్నారు.
0: The priest class also has neglected the reading of the scripture.
1: ఎప్పుడు సత్యముగా ఎంచు వేద సమ్మతముగు విప్రులారా.
0: The priestly class should consider the scripture as truth.
1: దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్
1: తన దాంత్యములు కలిగి ధర్మ గుణముతో వరలుచుండి ఆర్య వైశ్యులారా.
0: The Vaishya, the business community, runs the economy of the country.
1: Vyavasaya vrutiche vaddilu chundiyo sukajeevanamu cheyi sudrulara.
0: The Shudra community takes care of the agriculture.
1: Kalamantai ooraka kalapaneela.
0: Why should you waste your time?
1: ఇదంతా కూడా కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
0: వి హావ్ బీన్ వేస్టింగ్ టైం.
1: దీనివల్ల మనకి ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
0: ద ప్రజెంట్ డే లైఫ్ డజంట్ కన్ఫర్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవులకు ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
0: ద మెయిన్ క్వాలిటీ దట్ గాడ్ హాస్ గిఫ్టెడ్ అస్ ఇస్ దిస్.
1: సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
0: వి ఆఫర్ అవర్ సల్యూటేషన్ నమస్కార టు సన్ గాడ్.
1: అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
0: దేర్ వి హావ్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: దేర్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కృతజ్ఞాయ నమః
1: అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ ద లైట్ విత్ ఇన్ ది ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత.
0: మైండ్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ, ద మూన్ ఈస్ ద ప్రిసైడింగ్.
1: ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడిగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు.
0: ద మ్యాన్ హూ ఫర్గెట్స్ ఆల్ ది హెల్ప్ గివర్ రెండర్ టు హిమ్ ఈజ్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అండ్ బికమ్స్ బ్లైండ్.
1: అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చును.
0: వీ కెన్ కాల్ దెమ్ టోటలీ బ్లైండ్ పీపుల్, అన్గ్రేట్ఫుల్.
1: సూర్యుడే తన నేత్రం నుంచి వదిలిపోతున్నాడు.
0: And in fact, sun withdraws light from the eyesight.
1: ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
0: Whosoever may be, one should not forget the help.
1: ప్రాణములైనను సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు.
0: You be prepared to give up life, but you should remain grateful.
1: ఎన్ని ఉపకారములో పొందుతున్నాము.
0: We receive help from every quarter.
1: ఎన్ని సహాయములో అందుతున్నాము.
0: In fact, we receive all service.
1: కానీ మానవుడు దానిని కించిత్ కూడాను తలంచడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ అండ్
1: స్వార్థము స్వార్థము స్వార్థము.
0: ఆల్ హిస్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ సెల్ఫ్.
1: ఇలాంటి మూర్ఖత్వం జీవితం అన్ని గడుపుతూ ఉన్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ లీడింగ్ సచ్ ఫూలిష్ లైఫ్ టుడే.
1: ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్లా చెప్పాలి?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద హ్యూమన్ వాల్యూస్?
1: అసలు ఆధ్యాత్మికమనగా ఏమిటి అర్థము?
0: What is the meaning of spirituality?
1: ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికం అనుకుంటున్నారు.
0: We think the thinking of the constant self.
1: కాదు కాదు.
0: No.
1: మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: one has to kill the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
0: Transform the human nature into the divine.
1: ఎక్కడ మార్చుకుంటున్నారు?
0: Where are we doing?
1: మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
0: In fact, the human life has become demonic.
1: దైవత్వంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort to transform the divine quality. In fact, that is true spirituality.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
0: Such beautiful nature, in all nature spirituality is forgotten.
1: ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థంగా వచ్చుకుంటుంది.
0: We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
1: అది కాదు ఆధ్యాత్మికము.
0: దాట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెమ్, పాండర్ ఓవర్.
1: మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని అని భ్రమించాలి.
0: ఐఎమ్ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ద డివినిటీ విద్ ఇన్. దట్ షుడ్ బి అవర్ లైఫ్.
1: అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వం దూరం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు తన మానవత్వం

0: తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
1: As the human being has forgotten his human nature, he has become bestial.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏ రాజ్యమైనా కానీ,
1: whatever may be,
0: ఏ రాష్ట్రమైనా కానీ,
1: whatever state,
0: ఏ దేశమైనా కానీ,
1: any country,
0: ఏ ప్రాంతమైనా కానీ,
1: any region,
0: ఏ లింగమైనా కానీ,
1: any time,
0: ఏ వ్యక్తి అయినా కానీ,
1: any person,
0: కానీ మానవుడి యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
1: At any period of time, anywhere, any region, any state, any country, no one should forget the human quality. We should keep it in our view.
0: కాలమును సార్థకం కావించుకోకుండా పోకూడదు.
1: And we should never waste our time.
0: పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
1: God has sent Narada to be in search of a true noble soul who is spending the time in a sacred way, leading a sacred life.
0: స్వామి, ఎట్టివారిని నేను ఎన్నుకోవాలి అన్నాడు.
1: Narada wanted how to pick up such people.
0: ఎవడు తన హృదయం నుండి రామకృష్ణ గోవింద నారాయణ అని భగవత్ నామమును ఉచ్చరిస్తూ ఉంటాడో,
1: ద వన్ హూ రిపీట్ చాంట్స్ హిస్ నేమ్ హోల్ హార్టెడ్లీ,
0: అతనే నిజమైనటువంటి మానవుడు.
1: హీఈస్ ఎ ట్రూ హ్యూమన్.
0: మానవుడనగా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
1: హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ హూ హాస్ గాట్ ప్యూర్ హార్ట్.
0: ఈ పరిశుద్ధమైన హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామములే రావాలి.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ ప్యూర్ హార్ట్ హీ షుడ్ చాంట్ సీక్రెట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
1: సచ్ అ మ్యాన్ ఇస్ ఎ
0: లోక సంబంధమైన వ్యవహారం ఎన్నైనా చేసుకుని,
1: వీ కెన్ ఇన్వాల్వ్ ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్,
0: అది లౌకికమైన యొక్క వృత్తులు,
1: దట్స్ ఆల్ వరల్డ్లీ టెండెన్సీ,
0: దాని యందు నాకేమాత్రం లక్ష్యం లేదు.
1: అండ్ హీ ఇస్ నాట్ ఎ ట్రూ మ్యాన్ ఇస్ నాట్ సెంట్రల్ రౌండ్ ఇట్.
0: అది తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు,
1: ఇట్స్ ఆల్ టెంపరీ హ్యాపీనెస్.
0: కానీ పవిత్రమైనటువంటి పర్వదినముల యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
1: ద వన్ హూ డస్ నాట్ షంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆన్ సీక్రెట్ ఫెస్టివల్స్ ఆఫ్ దిస్ టైప్ ఈజ్ నాట్ హ్యూమన్ ఎట్ ఆల్.
0: దీనిని మనసుని ఎందుకుని నారదుడు చెప్పాడు.
1: నారదా హోల్డింగ్ దిస్ వ్యూ,
0: స్వామి
1: సెట్, స్వామి
0: నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే.
1: I repeat your name, Govinda Narayana.
0: నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాత్తుకును కనిపించడం లేదు.
1: In fact, there's no time when I have left chanting your name.
0: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడున్నాడా అన్నా.
1: Is there any greater devotee than me?
0: ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
1: There started ego.
0: నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
1: To consider oneself as a devotee is a sign of ego.
0: ఇలాంటి భక్తులు లోకంలో అనేక మంది ఉంటున్నారు.
1: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇంటింటికి చూసినా భక్తుడుగా ఉన్నాడు.
1: ఎవ్రీ
0: ఇంచులోనా భక్తుడుగా కనిపిస్తున్నాడు.
1: అట్ ఎవ్రీ ఇంచ్ ఇన్ ఎవ్రీ హోమ్
0: ఇది కాదు నిజమైన భక్తి.
1: దాట్స్ నాట్ ట్రూ డివోషన్.
0: హృదయంలో ఆవిర్భవించి
1: ఎమనేటింగ్ అవుట్ ఆఫ్
0: హార్ట్, సర్వత్రా ప్రసరింపజేసి
1: ఇట్ షుడ్ గో అరౌండ్ ద బాడీ.
0: అన్ని కార్యములు ఎందుకు ఈ యొక్క ప్రబుద్ధి ప్రబుద్ధి కావాలి.
1: దిస్ శాంక్టిటీ, దిస్ సీక్రెట్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్.
0: మనం భుజించిన ఆహారము,
1: the food part taken,
0: ఉదరంలోకి చేరి
1: reaches stomach,
0: అది జీర్ణించిన తర్వాత
1: and after it digests,
0: సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా,
1: the food part taken is digested in the stomach and is then supplied,
0: హృదయంలో స్మరించినటువంటి భగవత్ నామము
1: and God's name in the heart,
0: కన్నుల్లో చేరాలి, చెవుల్లో చేరాలి, నాలుకపై చేరాలి, ముక్కులో చేరాలి, చేతుల్లో చేరాలి, పాదంలో చేరాలి, సర్వ అంగములు ఎందుకు ప్రసరించి చేయాలి.
1: ద డివినిటీ షుడ్ మెటీరియలైజ్, షుడ్ మేనిఫెస్ట్ ఇన్ ఆల్ అవర్ బాడీ.
0: మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు.
1: దెన్ ఓన్లీ ఇట్ అమౌంట్స్ టు చాంటింగ్ హిస్ నేమ్.
0: ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నుల్లో చేరినప్పుడు ఏమైపోతుంది? ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది.
1: అండ్ దిస్ ద ఫుడ్ ఆఫ్ డివినిటీ యాజ్ ఇట్ గెట్స్ ఇన్ టు ది ఐ, ఇట్ ఎంటర్టైన్స్ ద సైట్ ఆఫ్ డివినిటీ.
0: మనలో ప్రారంభమవుతుంది.
1: అండ్ దేర్ దట్ బిగిన్స్
0: మనం నాలుకపైన వచ్చినప్పుడు పవిత్రమైన పలుకే పలుకుతాము.
1: అండ్ యువర్ టాక్ వుడ్ బి సీక్రెట్.
0: మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము.
1: All that you listen to is bound to be sacred.
0: మన పాదంలో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశమునకే మనం నడుస్తాము.
1: And you tread along the sacred path if the divinity gets in your feet.
0: చేతుల్లో చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సార్థకమైన పనులు చేస్తాయి.
1: Hands will do all fruitful activity when God gets into
0: them. సర్వాంగములు కూడా సార్థకమైన పని కావించేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He is a true human if all his body, the different organs and the limbs get into the sacred activity.
0: కనుక చేర్చుకుని రామని చెప్పాడు.
1: This what is prescribed.
0: కానీ నారదుడు సర్వత్రా సంచారం చేశాడు.
1: నారద మూవ్స్ అరౌండ్.
0: కానీ అతని ఎందున్నటువంటి అహంకారము పోలేదు.
1: బట్ ఈగో హ్యాస్ నాట్ లెఫ్ట్ హిమ్.
0: తిరిగి వచ్చాడు.
1: హి రిటర్న్.
0: ఒక వస్తువు ఉండగా ఒక అడవి లోపల,
1: దెన్ ద ఫారెస్ట్,
0: ఒక కిల్లర్ అనగా అడవి జాతి వాడు,
1: హి మెట్
0: కంటలు కొట్టి జీవించుకునేటువంటి వాడు.
1: And he is a very poor man who carries his livelihood
0: by
1: selling his firewood.
0: కన్నులు మూసుకొని నామస్మరణ చేస్తున్నాడు.
1: He was chanting God's name.
0: నారదుడు వెళ్ళాడు.
1: నారద approached him.
0: ఏమండి ఎవరు మీరు అన్నారు.
1: He said, "Who are you, sir?"
0: స్వామి నేను ఒక వేటగాడు.
1: He said, "I'm just a hunter."
0: నేను పరమాత్మని యొక్క పరమ భక్తుడను.
1: I am an ardent devotee.
0: అనేటప్పటికీ నారదుడికి ఆశ్చర్యం వేసింది.
1: నారద was surprised.
0: నీవు పరమ భక్తుడా?
1: Are you a devotee?
0: పరమ భక్తు అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి?
1: If you are such a great devotee, how do you then hold an axe?
0: చంపడానికి కోసం నువ్వు పెట్టుకున్నావు.
1: What for you having that axe on hand?
0: కాదు స్వామి, కాదు కాదు.
1: No, not for
0: violence. ఈ కత్తితో నేను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకున్నాను.
1: With this sword on hand, I want to do four things.
0: ఏమిటి ఆ నాలుగు పనులు?
1: What are they?
0: మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్నాడు.
1: First, I want to kill ద్రౌపది.
0: ద్రౌపది పరమ భక్తురాలే.
1: ద్రౌపది ఇస్ అ గ్రేట్ డివోటీ.
0: కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా అని కృష్ణనామంనే నిరంతరం స్మరించేటువంటి కదా.
1: ద్రౌపది థింగ్స్ ఆఫ్ గాడ్ కృష్ణా.
0: ఆమె భక్తికి మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా.
1: అండ్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ టు హర్ రెస్క్యూ.
0: కాబట్టి ఆమెను చంపడానికి కారణం ఏమిటి అన్నారు.
1: వై డు యూ వాంట్ టు కిల్ హర్?
0: భక్తురాలే.
1: షీఈస్ అ డివోటీ.
0: కానీ ఒకనొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణాని పిలిచింది. ఆ భోజనం కింద వదిలాడు, కృష్ణుడు వెళ్ళాడు. నా స్వామికి యొక్క ఆహారం కూడా అందించుకోకుండా చేసింది.
1: At one time when Krishna was partaking his food, Draupadi called his for his help and refuge, and therefore Krishna dropped the food and ran all the way.
0: కాబట్టి ఈమెను చంపాలి అన్నాడు.
1: Since she did not allow him to have his food, I want to kill her.
0: సరే చూస్తామని ఇంకా వెళుతున్నాడు.
1: Then he was still proceeding.
0: ప్రహ్లాదుడు కనిపించాడు.
1: Then he came across Prahlad.
0: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ తెలియట.
1: It is
0: Narayan, Narayan, Narayan అని స్మరిస్తున్నాడు.
1: Prahlada went on chanting Narayana's name.
0: వెళ్ళాడు.
1: యు వెన్ దేర్
0: నాయన, నీవు నారాయణ స్మరణ చేస్తున్నావు.
1: నో డౌట్ యువర్ చాంటింగ్ హిస్ నేమ్.
0: కానీ నీ యొక్క పని ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ యువర్ యాక్షన్?
0: నారాయణ నామస్మరణ చేయటం వల్ల.
1: బై జస్ట్ చాంటింగ్ హిస్ నేమ్.
0: నారాయణ నిద్రాహారం లేకుండా చేస్తున్నావు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గాడ్ రెస్ట్లెస్నెస్.
0: నీ తండ్రి గారిని ఎనుక ప్రకటించే సమయం లోపల.
1: ఎట్ ఎవ్రీ టైమ్
0: నారాయణ అన్నాడు.
1: యు సెడ్ నారాయణ.
0: కానీ నారాయణే ఎనుగుల కింద పడి తాను ఏనుగు చేతి తొక్కింపబడ్డాడు.
1: అండ్ నారాయణ షుడ్ అలౌ హింసెల్ఫ్ టు బి ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
0: నీవు నారాయణ చేసినటువంటి ఉపకారం ఇదియా.
1: దిస్ ఈస్ ద హెల్ప్ దట్ యు రెండర్ టు నారాయణ.
0: కనుక నారాయణ చంపాలి అన్నాడు.
1: అండ్ దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ హిమ్, హి సెడ్.
0: ఇంకా మూడవది ఎవరు ఉన్నారు?
1: హూ ఇస్ థర్డ్ వన్?
0: ఒకడున్నాడు నారదుడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ నారద.
0: అతను తంబూరు తీసుకుంటాడు.
1: హీ హ్యాస్ తంబూరు.
0: నారాయణ నారాయణ నారాయణ అని స్మరిస్తున్నాడు.
1: హీ గోస్ ఆన్ రిపీటింగ్ నారాయణస్ నేమ్.
0: కానీ అతని స్వార్థ భక్తియే కానీ పరాత్మైనటువంటి యొక్క ప్రేమ భక్తి కాదు.
1: హిస్ డివోషన్ ఇస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఇస్ అటర్లీ సెల్ఫిష్.
0: అతన్ని చంపాలి అన్నాడు.
1: సో ఐ షుడ్ కిల్ హిమ్.
0: తనకు భయం ఏర్పడిపోయింది.
1: దెన్ హీ వాస్ నారాయణ వాస్ అఫ్రైడ్ ఆఫ్.
0: ఇది నా అహంకారమే ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు.
1: హీ సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఈగో.
0: మీరా ఉన్నది.
1: దెన్ మీరా.
0: ఆ మీరా.
1: దట్ మీరా.
0: ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ గిరిధరని గిరిధర నాగర్ గిరిధరన్ నాగర్ ఈ గిరిధర గిరిధర గిరిధర్ అని గిరిధరిని మాత్రమే స్మరిస్తున్నది.
1: మీరా రిపీటెడ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ గిరిధారి గిరిధర నాగర రిపీటెడ్లీ.
0: ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధరుని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ షీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్.
0: గిరిధరానికున్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దేబలంతా కూడాను కృష్ణుడికి తగులుతూ ఉన్నాయి.
1: అండ్ ఐ షీ వాస్ టెలింగ్ గిరిధరాస్ నేమ్ ఆల్ ద స్లాబ్స్ ఆన్ ద చీక్ వెంట్ టు గిరిధర.
0: ఈ విధంగా తగులుతున్న చేత
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇట్ అమౌంటెడ్ టు హర్టింగ్ గాడ్ హింసెల్ఫ్.
0: కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ మీరా.
0: అయిపోయింది. వైకుంఠం చేరాడు.
1: అండ్ హీ రీచ్ వైకుంఠ.
0: స్వామి
1: స్వామి
0: అన్ని విచారించాను.
1: I investigated.
0: భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పని చెప్పాడు.
1: ఐ కుడ్ ఫైండ్ మెనీ మెనీ వికెట్ పీపుల్ హూ రిపీట్ యువర్ నేమ్.
0: నువ్వు చాలా పొరబడుతున్నావు నారద.
1: అండ్ విష్ణు సెడ్ భగవంతుడి
0: ప్రేమోల్లాసం చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు.
1: యు ఆర్ థింకింగ్ ద గాడ్ ఇస్ పుట్ టు సఫరింగ్. నో, యు ఆర్ మిస్టేకెన్.
0: భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
1: You think that you are making God restless.
0: భగవంతుని యొక్క సుఖమే నా సుఖము.
1: In fact, my happiness is God's happiness.
0: భగవంతుడు సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఆనందంగా ఉంటుండాలి.
1: God should be happy, blissful at all periods of time.
0: బాధలు కూడాను మనసుకు కానీ దేహములకు కానీ సంభవించకూడదు.
1: she should not be put to any inconveniences, physical or mental.
0: అలాంటి భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు.
1: You are a true devotee if you see God happy all the time.
0: అప్పుడు నారదుడు గుర్తించాడు.
1: Then Narada recognized.
0: స్వామి, నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు.
1: You have given me this task so as to kill my ego.
0: ఈ విధంగా భారతీయులకి చరిత్రలు,
1: that's the history of
0: Bhara, ఎన్ని పవిత్రమైనటువంటి కథలతోనో,
1: it has got full of sacred stories,
0: జగత్తంతా కూడా వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది,
1: and it has spread the message to the
0: world. ముఖ్యంగా ఎంతటి భక్తి ఉండినప్పటికీ భగవంతుని మనసుకు మాత్రం కించిత్ కూడా కష్టం కలిగించకూడదు.
1: In spite of the devotion that we have, we should not make God inconvenient.
0: లోపల బాధపడినా అది నీకు బాధనే.
1: If God is disappointed, displeased with you, you will be hurt.
0: కనుకని భగవంతుని సుఖమే నా సుఖము.
1: So God's happiness is my happiness.
0: నా సుఖమే భగవంతుని యొక్క సుఖము.
1: My happiness is God's happiness.
0: రెండింటికి ఏకత్వాన్ని భావించాలి.
1: We should have the spirit of oneness in both.
0: I and God are one.
1: All are one.
0: ఈ ఇద్దరు యొక్క సంబంధ బాంధవ్యమే గుర్తింపు చేయాలి అన్నాడు.
1: We should recognize, experience the unity, the harmony of the two.
0: కనుక ఈనాటి భక్తులందరూ కూడాను ఎట్టి భక్తిని ఆచరిస్తున్నారు?
1: Modern devotees, what path they follow?
0: తన స్వార్థ భక్తిని అనుసరిస్తున్నారు.
1: He is always selfish.
0: తన సుఖమే తన సుఖము.
1: He thinks of his happiness.
0: ఏ విధమైనటువంటి దీంట్లో పోయినప్పటికీ పర్వాలేదు.
1: Let anything happen outside.
0: కనుక దైవం ప్రేమ స్వరూపుడు.
1: God is embodiment
0: of love. ఆ ప్రేమ అందరి యందు ఉంటుండాలి.
1: And that is in everyone.
0: ఆ ప్రేమను ఏమాత్రం కూడా అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి.
1: And we should not interfere with the divine love.
0: ఆ ప్రేమను మనం కూడా పంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ షేర్ ద సేమ్
0: లవ్. ఇది భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంకల్పము.
1: దిస్ ఇస్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్.
0: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను,
1: భారతీయ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్,
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని,
1: ది సీక్రెట్ కల్చర్,
0: అన్ని దేశాలకు కూడాను అందిస్తూ వచ్చారు.
1: హాస్ బీన్ ప్రొపగేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: భగవంతుని ఒక్కడిగా భావించలేదు.
1: ఇట్ హాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్.
0: సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద్, అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వ్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ.
0: అనగా ఒక్కడే కాదు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ నాట్ మెనీ వన్.
0: శిరస్సులు అంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే.
1: ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఇన్ మెనీ.
0: ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
0: ఈ శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయం నందు కూడా భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
0: కనుక భగవంతుడు ఏదో ఒక చోట, ఒక పూజా మందిరం లోపల, ఒక చర్చ లోపల, ఒక మసీదు లోపల, ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ శాంక్టమ్ శాంక్టోరియం లైక్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్.
0: భగవంతుడు ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ గాడ్.
0: మానుష రూపేణ
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: భగవంతుడు మనుష్య స్వరూపుడే.
1: God is in human form.
0: కాని ఏ రూపంలో ఉన్నాడు అనేది గుర్తించుకోనకుండా అతన్ని దూషిస్తుంటాం మనము.
1: But we go on criticizing him, forgetting his true form.
0: ఇతన్ని వర్ణిస్తుంటాం కొంతమంది.
1: We make fun of others.
0: అప్పుడు చెప్పింది వేదము.
1: Then Veda tells.
0: ఎవరిని దూషిస్తున్నావు?
1: Whom are you accusing?
0: ఎవరిని పూజిస్తున్నావు?
1: Whom are you ridiculing?
0: మొట్టమొదటి యోచన చేసుకో.
1: If you think well.
0: నీ ద్వేషం దూషిస్తున్నావు అంటున్నావు.
1: You think you are hating your
0: enemy. నీ ప్రేమికి కలిగినటువంటి వాడిని పూజిస్తున్నావు అనుకుంటున్నావు.
1: You go on criticizing the enemy.
0: కాదు కాదు కాదు.
1: No, not so.
0: నిన్ను నీవే దూషించుకోవటము.
1: You are criticizing yourself.
0: నిన్ను నీవే హింసించుకోవటము.
1: And you are hurting yourself.
0: ఆ పూజింపబడే దేవుడు నీ యందు కూడా ఉంటున్నాడు.
1: In fact, the God whom you worship is in you.
0: ప్రతి వాడిని దూషించినప్పుడు నిన్ను నీవు దూషించుకునే వాడే అవుతావు.
1: If you accuse the man in front, it amounts to accusation of yourself.
0: ప్రతి వాడిని ప్రేమించినప్పుడు నిన్ను నీవు ప్రేమించిన వాడిగా అవుతావు.
1: If you love the other man, you love yourself.
0: కనుక ఎవరిని మనం దూషించకూడదు.
1: Therefore we should not accuse
0: anybody.
1: So it comes back to you.
0: కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి.
1: If you ridicule anybody, understand that you are criticizing God.
0: దైవము సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు.
1: God is omniscient and omnipresent.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతికచ్చతే అన్నాడు.
1: Whom so you salute, నమస్కారం, I go to God. It is the main aim in the goal.
0: ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది.
1: If you respect anybody in all humility, it reaches God.
0: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి.
1: If you deny anybody, it amounts to total denial of the divinity.
0: ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను, నేను భ్రమిస్తున్నాం కానీ ఇతరులు కాదు, నేను నీవే దూషించుకోవటం.
1: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్
0: నువ్వు దూషించుకోవటం.
1: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్ దట్ యు ఆర్ హేటింగ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ట్రూలీ స్పీకింగ్
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఉగాది.
1: టుడే ఇస్ ఉగాది.
0: యుగములకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు.
1: యాజ్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ ది టైమ్, ఇట్ ఇస్ కాల్డ్ యుగాది.
0: కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుండాలి.
1: దిస్ హాస్ బీన్ ది సెలబ్రేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ
1: ఏజెస్ హావ్ పాస్డ్ బై,
0: మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావం ఏమాత్రము కదిలిపోవటం లేదు.
1: ద ఇల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ హావ్ నాట్.
0: ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని,
1: దట్ డే విన్ ది హార్ట్ ఇస్
0: పవిత్రమైన భావములను పెంచుకొని,
1: దట్ డే విన్ ది హార్ట్ ఎంటర్టైన్స్
0: ప్రేమ తత్వమును నింపుకొని,
1: విత్ ఫుల్ ఆఫ్ లవ్
0: త్యాగభావం పంచినప్పుడే,
1: అండ్ వెన్ వి షేర్ విత్ సాక్రిఫైస్
0: నిజమైనటువంటి ఉగాది,
1: దట్ ఈస్ ద ట్రూ సెలబ్రేషన్ ఆఫ్ ఉగాది.
0: తినేటువంటిది, తిరిగేటువంటివి, ధరించేటువంటివి కాదు ఉగాది యొక్క లక్ష్యాలు.
1: ఇట్స్ నాట్ సింప్లీ సెలబ్రేషన్ విత్ ఫెస్టివిటీ.
0: ఈనాడు షర్టు,
1: దిస్ ద షర్ట్ ఈస్ వాన్,
0: కానీ ఎంతకాలం అది కొత్తది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎప్పటికి అది పాతదే?
1: ఇట్ బికమ్స్ ఓల్డ్ బై టుమారో.
0: అదే రీతిగానే
1: సిమిలర్లీ
0: ఈనాడు ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నాము.
1: టుడే వీ గో త్రూ ద న్యూస్ పేపర్.
0: కానీ చదివిన పేపరే చదివి ఎవరు కూడా చదవరు కదా.
1: యూ డోంట్ రీడ్ ది సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
0: ఈనాడు చదివినటువంటి పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది.
1: టుడేస్ న్యూస్ పేపర్ ఈస్ టుమారోస్ వేస్ట్ పేపర్.
0: కానీ
1: బట్
0: మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం, ఎప్పటికీ చదువుతున్నాం అనుకుంటాం, అది చదవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ద సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
0: ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది.
1: లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అస్.
0: ఈ జన్మం మనం అనుభవించాము.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్
0: సార్ ఇంకా
1: దాట్స్ ఆల్.
0: వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు.
1: లెట్స్ నాట్ హ్యావ్ ద నెక్స్ట్ లైఫ్.
0: ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకొని అక్కర్లేదు.
1: లెట్స్ నాట్ ఎక్సెప్ట్ అనదర్ న్యూస్ పేపర్.
0: దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము.
1: దిస్ ఈజ్ ఎనఫ్, దిస్ ఈజ్ ఫైనల్. వీ హావ్ గాన్ త్రూ ద న్యూస్ పేపర్, వీ హావ్ గాన్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద
0: భగవంతుడా, ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు.
1: God, you have given me this newspaper.
0: అన్ని అనుభవించవలసిందంతా అనుభవించాను.
1: I went through all experiences.
0: రెండవ న్యూస్ పేపర్ నాకు అక్కర్లేదు.
1: I don't want this anymore.
0: జన్మ నాకు అక్కర్లేదు.
1: I don't want next life.
0: పునర్జన్మ నభిజ్యతే అన్నాడు.
1: And let me not have rebirth.
0: పునరపి జన్మం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుఃఖాని, కృపయా పారే పాహి మురారే అన్నాడు శంకరుని వారు.
1: ఆదిశంకరా సెడ్, మ్యాన్ ఈజ్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ లైంగ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ అండ్ పాసింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
0: ఈ శంకర్ల వారు చదవనటువంటి గ్రంథములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ శంకరా ఈజ్ ఆల్
0: రాయనటువంటి శ్లోకములు లేవు.
1: అండ్ హీ హస్ కంపోజ్డ్ ఆల్ శ్లోక.
0: గంగానది తీరం లోపల ఒక చెట్టు కింద ఏకాంతంగా కూర్చున్నాడు.
1: And he noticed a person sitting under a tree near the shore of Ganges.
0: గణిత శాస్త్రము.
1: And one person was writing the rules of grammar.
0: రాస్తున్నాడు రాస్తున్నాడు, ఎంతమంది పోతున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరిని లక్ష్యం పెట్టడం లేదు.
1: And he was not mindful of the many people, passers by.
0: శంకర్ల వారు 11 మంది శిష్యుని తీసుకుని,
1: శంకర అకంపనీడ్ బై డిసైపుల్స్,
0: నారదుడు గంగా స్నానానికి వెళుతున్నాడు.
1: హి వాస్ గోయింగ్ టువర్డ్స్ గంగెస్ టు హావ్
0: కాఫీ. చెట్టు కింద కన్నులు మూసుకుని ఆ బ్రాహ్మణుడు దుఃఖంకరణి దుఃఖంకరణి దుఃఖంకరణి అని స్మరిస్తున్నాడు.
1: ద స్కాలర్ సిట్టింగ్ అట్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుఃఖంకరణి.
0: చూచాడు శంకర్ల వారు, తాను బాలుడే అప్పుడు.
1: And Shankara was quite young.
0: అంటే 11 మంది శిష్యుల్లో ఒకని పంపించాడు ఏమి చదువుతున్నాడు చెప్పమని.
1: And he sent one of his disciples to know.
0: పాణిని గ్రంథాన్ని తాను ఉచ్చరిస్తున్నాడు అన్నాడు.
1: And the disciple reported the scholar was repeating the rules of grammar.
0: తిరిగి శిష్యుడు వచ్చి శంకర్ల వారికి చెప్పాడు.
1: The same thing was reported to Shankara.
0: చెప్తే అప్పుడు తాను వెళ్ళాడు.
1: And then Shankara went.
0: నాయన, ఈ గ్రంథం యొక్క సారం ఏమిటి?
1: What is the essence of all that you read?
0: అని చెప్పి.
1: And he said, sir.

0: ఇట్స్ ఓ ఫూలిష్ మ్యాన్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ గోవిందం ఓ ఫూలిష్ మైండ్ దిస్ నాట్ ద వే చాంట్ దిస్ గ్లోరీ రిపీట్ హిస్ నేమ్
1: ప్రాప్తే సన్నిహితే కాలే
0: at the time as the end approaches
1: nahi nahi nahi rachati dukrum karane
0: nothing will come to your refuge nothing will come to
1: nee dukrum karane netu dani smaristhunnav idi anchamulo neeku ye maatram kuda addu raadu
0: this rule of grammar dukrum karane will not save you from death
1: bhaje govindam
0: so chant repeat his name
1: nee bhavan bhagavantuni bhajinchu
0: Sing his glory.
1: కనుకనే ఈనాడు మనం కావాల్సింది శంకరాచార్య వారు చాలా వేదాంత గ్రంథాలు రచించారు.
0: శంకర కంపోజ్ many Vedantic texts.
1: తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటికి ప్రవేశించాడు.
0: He also followed the path of devotion.
1: నామస్మరణ నామస్మరణ నామస్మరణ
0: నామస్మరణ repeating God's name.
1: తాను కూడా భగవత్ నామస్మరణ భజ గోవిందం అందరికి బోధిస్తూ వచ్చారు.
0: So that was the main teaching of Adi Shankara.
1: ఏమి ప్రయోజనము ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు.
0: టుడే ఆల్సో వి సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్
1: ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ
0: వీ డూ ఇట్
1: నామ యొక్క సారాన్ని తాను గోలటం లేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్.
1: ఎందుకు ఇలాంటి జన్మము?
0: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్?
1: పునరపి జననం పునరపి మరణం
0: ఓన్లీ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్ టు డై అగైన్ అండ్ అగైన్
1: జకరేసయన్
0: And to lay in mother's womb again and again. Life after life.
1: Bahudustare.
0: It is so difficult to cross this ocean of life.
1: Pahi murari.
0: Oh God, be graceful unto me. Help me to cross this life. What's all
1: that? What's all that?
0: In the world many
1: ఎన్నో
0: things
1: చేస్తున్నాము
0: we do many
1: ఎన్నో అనుభవిస్తున్నాము
0: we experience
1: ఏ మాత్రమో ఆనందాన్ని చేకూరటం లేదు.
0: There is no trace of happiness in it.
1: కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే
0: in order to acquire this bliss
1: ఈ ప్రకృతి వస్తు వాహనాదుల వల్ల కాదు,
0: it's not possible in the world
1: ప్రకృతి యొక్క కార్యకర్మణాదుల వల్ల కాదు,
0: it's not by any way
1: గ్రంథ పఠనం చేత కాదు,
0: not by scholarship
1: పెద్దల దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు,
0: it's not by kind of vision or
1: నీ హృదయాన్ని పవిత్రం గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: That day when you make your heart sacred you can experience
1: God. అందర్నీ ప్రేమించు,
0: love all,
1: అందర్నీ విశ్వసించు,
0: have faith in everyone,
1: అందర్నీ ఆనందపరచు,
0: make everybody happy,
1: అప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: That makes you happy ultimately.
1: ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా?
0: When others are not happy you cannot be happy.
1: కాదు కాదు,
0: it is impossible.
1: కనుకని మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి?
0: On this day ఉగాది what should we do?
1: ఈ నాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి.
0: We should do any activity beginning from this day as to make our heart
1: జరిగిపోయినవి జరిగిపోయినవి.
0: Past is past.
1: తిరిగి రావవి.
0: It won't come back.
1: నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చావు, ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు?
0: Having walked the cross you don't need to go
1: future
0: back.
1: Is not sure.
0: Future is not sure.
1: అది మనకు సత్యమైనటువంటిది కాదు.
0: Future is not certain.
1: క్షణంలో గడిచిపోతుండాలి.
0: And it's past, time
1: ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ?
0: And what will happen tomorrow?
1: కనుక నీ ఫ్యూచర్ ను చింతించవద్దు.
0: So if you do not
1: past ను తలంచవద్దు.
0: Don't brood over the past.
1: ప్రజెంట్ ను చింతించుకుంటురా.
0: Live in the moment. Live in the present.
1: ప్రజెంట్ ప్రధానమైనటువంటిది.
0: The present is the foundation.
1: This is not ordinary present.
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: The present is omnipresent.
1: కనుక ఏంటి? నీ ప్రజెంట్ ను పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది.
0: మేక్ ద ప్రెసెంట్ మేక్ ద మూమెంట్ మేక్ దిస్ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్ దెన్ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఆంధ్రుల నూతన దిన సంవత్సరం అని,
0: టుడే ఈజ్ న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్ర.
1: రేపటి దినము తమిళ వారు న్యూ ఇయర్ అని,
0: టుమారో ద న్యూ ఇయర్ ఫర్ తమిళియన్.
1: మొన్నడు మరాఠీ ఒక కేరళ వాళ్ళ విషు అని,
0: thereafter Malayalis.
1: Dinadinamu okoka pandugulaga vastunnayi.
0: We have got festival one after another.
1: Pandugulaki emi takku ledu.
0: We don't run short of festivals.
1: Avasani pandugulu untunnayi.
0: We get so many festivals.
1: Kani pandugulu anubhavincheetundi buddhi manlo prarambham kavali.
0: In fact we should experience the depth of festival.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Neti nundi,
0: from today.
1: Ee chanam nundi,
0: from this moment.
1: Ee lokunnatundi durbhavamunu, durgunamunu, duracharamunu, దూరం చేసి
0: ఆల్ ద బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్
1: హృదయాన్ని
0: should be given. And we should make our hearts
1: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: And then only will be blissful.
1: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు.
0: The scholarship will not help you.
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Your visits of the noble soul.
1: నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో.
0: First sanctify your heart.
1: నీవు పవిత్రంగా ఉంటుండు.
0: You be sacred.
1: నీ పనులను పవిత్రమైనటువంటి చేయి.
0: Let all your activity be noble.
1: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
0: Then only your work for redemption.
1: ఇది ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
0: This is the significance of ఉగాది.
1: రేపటి దినము
0: tomorrow
1: తమిళ వాళ్ళు న్యూ ఇయర్ ఉంటుండాలి.
0: Is the New Year's Day of Tamilians.
1: Madras నుంచి చాలా మంది వచ్చినారు.
0: Madras, many people have come here.
1: ఈ మద్రాస్ ఈనాటి మద్రాస్ కాదు. ఇది
0: మద్రాస్ ఈజ్ నాట్ ఆఫ్ టుడే.
1: అనాది కాలం నుండి కూడాను
0: సిన్స్ లాంగ్
1: భారతీయులకు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు.
0: మద్రాస్ హ్యాపెన్ టు బి ది క్యాపిటల్.
1: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు.
0: We know the states have been bifurcated later.
1: కానీ నాకు మాత్రం ఎవరితోనా వియోగం లేదు.
0: And Swami has not separated
1: himself. నాకందరితోన సంయోగమే.
0: Swami is always after a union.
1: All are one. Be alike to everyone.
0: All are one. Be alike to everyone.
1: కనుకనే ఆ మద్రాస్ లోపల శ్రీమంతులు ధనం కొని తీసుకుని మంచి నీరు త్రాగుతున్నారు.
0: And in fact rich people buy drinking water.
1: కానీ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బలీజ్ అయినటువంటి నీటిని అశుద్ధమైనటువంటి నీటిని త్రాగి రోగాలకు గురి అవుతున్నారు.
0: బట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ అఫర్డ్ దే ఆర్ డ్రింకింగ్ గట్టర్ వాటర్ ఇంప్యూర్ వాటర్.
1: వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అందించి
0: and they should have pure drinking water.
1: ఆరోగ్యాన్ని పవిత్రమైనట్టుగా కాపాడుకొని
0: and see that they maintain their
1: health. తరతరమున కూడా దీన్ని అభివృద్ధి పరుచుకొని ఆనందించాలనే ఉద్దేశంతో
0: with the desire that they should lead a happy life, healthy life.
1: నేను దీన్ని సంకల్పించుకున్నాను.
0: భగవాన్ విల్
1: ఈ విధమైనటువంటి సేవ
0: దిస్
1: ఏ లోకంలో కూడా ఏ దేశంలో కూడా మేము వినలేదు కనలేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ భగవాన్ ఈజ్ అన్హర్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్.
1: సాయిబాబా ఫ్రీగా ఎక్కడో ఉన్నటువంటి మద్రాస్ కు ఈ విధమైనటువంటి నీరు అందిస్తున్నారంటే
0: ద డ్రింకింగ్ వాటర్ ఈస్ సప్లైడ్ టు మద్రాస్ ఎట్ ఎ డిస్టెన్స్ ప్లేస్.
1: చూడండి ఉగాది దినము
0: this is new year's
1: pavitramaina bhavamulaku pavitramaina phalathamle vastuntayi.
0: The sacred feeling will give good result.
1: Kanukane manamu prati pani kudanu pavitramaina hrudayamto chesthe takshaname pavitramaina phalatham vastundi.
0: If you are motivated by sacred thoughts you will have wonderful result.
1: Diniki evarno manam sakshyanga teesukonakkaledu.
0: In fact you don't need an evidence.
1: Nene sakshyam.
0: Bhagavan is the living proof here.
1: Nenu chesetundi prati pani kudanu
0: every task of Bhagavan
1: nishwarthanga chestanu
0: is totally selfless.
1: Swartham anetundi ye pakkana ledu.
0: There is no trace of selfishness in him.
1: Anni paropkara nimittame chesedu.
0: Everything for the benefit of the society.
1: Ee satyanni chaala mandi gurtinchukovataniki prayatninchadam ledu.
0: This truth is not realized by many.
1: Edo phaltham kosam chestunnaru anukuntaru.
0: They think that is done
1: with some naakoche phaltham emi ledu. Naakoche phaltham okkate
0: only one.
1: Andaru aanandinchinappudu nenu aanandisthanu.
0: When all are happy Bhagavan is extremely happy.
1: కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రండి ఆచరించుకుంటూ రండి.
0: సాయి డివోటీస్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ భగవాన్ సాయి సో దట్ యుల్ హావ్ వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్.
1: మీరు కూడాను నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు.
0: ఇఫ్ యూ ఆల్సో ఫాలో ద పాత్ లేడ్ బై భగవాన్
1: పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని అందుకుంటారు.
0: అండ్ యుల్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: క్షణాల వరకు కూడా మీరు కాచుకోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
1: ఒక్కసారి చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది.
0: అండ్ వన్స్ భగవాన్ సేస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
1: కనుకనే సాయి భక్తులు ఏటువంటి వారు
0: సాయి డివోషన్
1: స్వార్థాన్ని కొంతవరకు త్యజించి
0: సాక్రిఫైస్
1: పరార్థాన్ని వరించి
0: అండ్ దే షుడ్ బి ఆఫ్
1: ప్రేమతో జీవితాన్ని గడపండి.
0: అండ్ దే షుడ్ సర్వ్ ఎవ్రీబడి
1: పరదూషణ మానండి. పరదూషణ మానండి.
0: అండ్ డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడి
1: మానండి.
0: అండ్ గివ్ అప్ ఆల్ దట్
1: అక్యుజేషన్. మీరు చేసినటువంటి వాడు కూడాను చూసిన తక్షణమే నమస్కారం చెప్పండి.
0: అండ్ యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి.
1: మనలో ఎంత ద్వేషం ఉంటుందో అంత మనం కృంగిపోతాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ యూ యుల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
1: ద్వేషం చాలా చెడ్డది.
0: హేట్రెడ్ ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్
1: ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీ వన్.
1: బీదలు ఉంటుంటారు అలాంటి వాళ్ళకి మన చేతన ఎంత కించిత్తైనా సహాయం చేయండి.
0: వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్ బై వ్యాస హిమ్సెల్ఫ్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఏటిది
0: వాట్ ఈస్ దట్
1: భారతీయ సంస్కృతి అందు ప్రధానమైనటువంటి ఘట్టము
0: దట్ ది మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు భారతీయ కల్చర్
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం
0: ఇట్స్ ఎ మెరిట్ ఇఫ్ యు హెల్ప్ అదర్స్ ఇట్ ఈస్ ఎ సిన్ ఇఫ్ యు హార్మ్ అదర్స్
1: నువ్వు పరులు నీవు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే
0: ఇఫ్ యు హార్మ్ అదర్స్ యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్
1: పరులకు మనం ఎంత సాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది
0: ద మోర్ యూ హెల్ప్ యూ రిసీవ్ హెల్ప్ టెన్ ఫోల్డ్
1: పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది
0: ఇఫ్ యూ హార్మ్ అదర్స్ యూ విల్ బి పుట్ టు హార్మ్ టెన్ టైమ్స్ మోర్
1: ఈ దృష్ట్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి
0: దిస్ వీ షుడ్ ఆల్వేస్ హోల్డ్ ఆన్ ఇన్
1: కనుక నేటి నుంచి అందరూ ప్రేమ స్వరూపులైపోయి
0: ఫ్రమ్ దిస్ డే వీ షుడ్ ప్రేమమయులైపోయి
1: ప్రేమ హృదయులైపోయి
0: ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్
1: ఈ ప్రేమ చేతని పవిత్రమైన కార్యంలో ప్రారంభించండి
0: అండ్ విత్ దిస్ లవ్ లెట్ us అండర్టేక్ ఆల్ సీక్రెట్ యాక్టివిటీ

0: యేహుని చెట మేది చెడి నట్టి కస్తూరి మృగము ఓలే వెతుకబోయద వెండులో వెసివాడ వెతుకబోయద వెండు
1: జస్ట్ యాస్ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఫ్లవర్స్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ అస్ జస్ట్ యాస్ ద మస్క్ డియర్ దట్ లాస్ట్ ఇట్స్ మైండ్ why do you indulge yourself in search of God, O foolish man?
0: Prema swarupla
1: embodiments of love,
0: tane daivamayundi
1: being God,
0: tanalone daivamundi atti daivanni nilupala prapanchamulo vetukutaku prayatnistadu verri manavu.
1: Foolish man, he is in search of God outside, being God himself.
0: Nippupai nimuru kappinattuga,
1: just as the ash covers the fire,
0: ee daivathamulu raga dveshamulu kappi untundi.
1: The divinity is covered by attachment and hatred.
0: Nimurunu hoopina nippu kanipinchinattuga రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, ఆత్మ.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను భార్య గాను తండ్రి గాను తల్లి గాను బిడ్డ గాను అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: ద నేచర్ ఆఫ్ ది మైండ్ యాక్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ యాజ్ ఎ మదర్ యాజ్ ఎ హస్బెండ్ యాజ్ ఎ సన్ యాజ్ ఎ చైల్డ్ సో ఆన్ సో ఫోర్త్.
0: కానీ ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరు వేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టుతుంది.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములు ప్రకటిస్తూ ఉంటాయి.
1: బాండేజ్ ద రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్ వే.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడలపైన ఉండదు.
1: ద అఫెక్షన్ టువర్డ్స్ ద డాటర్ ఈజ్ నాట్ సేమ్ టువర్డ్స్ ద డాటర్ ఇన్
0: కుమారునిపైన ఉన్నటువంటి అనురాగము అల్లుడిపైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: Bharya paina untunnatundi yokka mohamu talli paina undadu.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: Karanam emi?
1: What's the reason?
0: Ee sambandham anetundi yokka sankalpamu manasuku tochini dachalame ee manasu yokka prabhavamu konni vidhamulu entundi anuraga prema vatsalyamulato roopanduppa chestundi.
1: The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: Prema, anuraga, vatsalya, mohamulaku, oke manase karanam.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: Ee sharira sambandhamulu puraskarinchukoni ee vidhamaina yokka gunamulanu pravesha pettindi manasu.
1: It's the mind that will have these qualities. Basing on the body relationship.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: What is the reason for the mind that is being bound because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary?
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కానీ ఆనందించడానికి కానీ మోహించడానికి కానీ కారణమేమి?
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్య క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by this avidya or ignorance?
0: కేవలము సంకుష్టమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: because of the narrow feeling one identifies with the body,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: he has got full faith that he is a being,
0: ఈ జీవులకు దేవులకు చాలా సంబంధము లేదని భావించి,
1: he feels that there is no relationship with his self and God,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: he believes that God is different from him,
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man suffers.
0: ఇది అవిద్య క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధములైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్ పరుస్తూ వస్తుంది.
1: Out of this he gets worried in different ways and human quality is diminished.
0: ఇక రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశ.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by అభినవ క్లేశ?
0: సమస్త విచారములకు, ఆశలకు, రోగములకు, రాగములకు నిలయమైనది మనస్సు.
1: For all anxieties, the anger, for all sufferings, mind is the center.
0: కనుక ఈ మనోమూలము చేతనే, మనో కారణము చేతనే సంసారము బంధింపబడుతుంది మానవుడు.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికీ మనసే కారణమని తెలుసుకోవడను,
1: having known fully well that mind is responsible for the bondage, for all anxieties and worries,
0: ee manasunu veru cheyataku manavudu prayatninchalekapothunnadu.
1: Man is not able to separate out the mind.
0: Manasunu veru cheyalekapothunnadu.
1: He is not able to differentiate.
0: Manasuto bandhipabadi dukkhamulanu anubhavinchalekapothunnadu.
1: He is bound by the mind and suffers.
0: Kanukuni ee manasunu veru cheyaka ee manasunaku kattubadi అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఈజ్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. హీ ఈజ్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: This is one that's linked with sensual pleasure.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: The whole world is full of worldly pleasure.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: This worldly pleasure becomes poison.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండదు.
1: When there is no sensual pleasure, there will never be this poison that heart is.
0: విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: ఇచ్చాన్ని ఆనందించగోరి,
1: as he wants to enjoy delight himself,
0: విషయ లోనుడై,
1: is drenched in sense of
0: pleasure, వివేకమును కోల్పోయి,
1: he aspires at sense,
0: విచక్షణ జ్ఞానమును కోల్పోయి,
1: he loses all discrimination wisdom,
0: విషయమే తన యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యం పెట్టుకుని,
1: keeping the sensual pleasure as the main one,
0: ఈ విషయముల చేత అనేక విధములైనటువంటి యొక్క క్లేశములు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: కనుకని దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: Therefore this is called అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: What do you mean by రాగ?
0: మానవుని యందు
1: in man
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: with all the delusions,
0: తనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ,
1: హీ ఆల్వేస్ యర్న్స్ ఫర్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ,
0: వీటిని అనుభవించుటకై అనేక విధములైన శ్రమలు పొందుతూ,
1: హీ స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెమ్ ఆల్,
0: నిద్ర నుండి లేచినే మొదలు నిద్రించినంత వరకు కూడా శ్రమిస్తూ,
1: హీ ఎక్సర్ట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ డాన్ టు డస్క్,
0: అన్నపానాదులు మాది
1: He sacrifices the drink and food.
0: నిద్రములు నిద్రను దూరము జాగించుకొని.
1: He doesn't sleep well.
0: అనారోగ్యములకు గురి అయి.
1: He suffers of ill health.
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధన కనక వస్తువాహనాదులు ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth in poverty.
0: ఇది అశాశ్వతమని తెలిసి,
1: knowing fully well that is not permanent.
0: ఇది కేవలము అదుపులో మించక,
1: without having a control,
0: మితిమీరిపోయినటువంటి ఆశల చేత,
1: because of excessive desire,
0: మతిని చేర్చుకుని,
1: he becomes mad.
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: And he grieves, he suffers.
0: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు కారణము ఈ రాగమే.
1: For the grief, for the loss, for the anxiety, this
0: రాగ క్లేశమనేటువంటిది మానవుని కృంగదీసి కుళ్ళిపజేస్తున్నది.
1: Therefore, the suffering of the attachment, it will degenerate human being.
0: The desham,
1: the fifth one, hatred.
0: ఈ దేశం అనగా ఏమి?
1: What do you mean by hatred?
0: ఒక ఫలాపేక్ష నిమిత్తమై,
1: expecting the result,
0: ఒక వ్యక్తిని చేరి,
1: joining an individual,
0: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై,
1: to fulfill the desire,
0: ఇతరులను ఆశ్రయించి,
1: he approaches him.
0: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు,
1: when the desire is not fulfilled by approaching,
0: ఆ వ్యక్తులపై ఒక విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది.
1: Then he develops hatred towards him.
0: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై,
1: for his selfishness and self-interest,
0: మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకుని,
1: man will have so many desires.
0: ఆ ఆశలను విఫలమైనప్పుడు,
1: when desires are not fulfilled,
0: ఎదుటి వ్యక్తులపై క్రోధము ప్రారంభమవుతుంది.
1: You will have anger on the man in front.
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు,
1: not only on individual,
0: తాను కోరిన కోరిక,
1: the desire he
0: తాను ఆశించిన ఆశలు,
1: and all his aspirations,
0: నెరవేరకుండిన
1: not fulfilled,
0: దైవం పైన కూడా నువ్వు ద్వేషం వస్తున్నా.
1: You will have hatred on God also.
0: ఇది కేవలము ద్వేష క్లేశం.
1: This is called the suffering of hatred.
0: ఇవన్నీ కూడా నువ్వు మనోవికారం యొక్క లక్షణములే.
1: They are all aberrations of the mind.
0: ఇవన్నీ ఎవరికి నష్టము?
1: Who will be put to loss?
0: ఈ క్లేశములన్నీ కూడా నువ్వు వ్యక్తికే నష్టం.
1: All these sufferings will lead to put to loss to an individual.
0: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు,
1: the man who puts himself to suffering,
0: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై,
1: will be all the responsible for restlessness.
0: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: He forgets the true nature of the self.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: He forgets the nature of self.
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ది సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్
0: హిమ్. భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖములు చేకూరుస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ది మ్యాన్ టు గ్రీఫ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుని యందు
1: ఏ మ్యాన్
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తాడు.
1: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ.
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్టుగా కనిపిస్తారు.
1: Some appear as if they have pleasure and pain.
0: మరి కొంతమంది నిరంతరము కూడాను ఆనందముతోక దుఃఖంతోనే మునిగి ఉంటారు.
1: But some appear to be grieving all the time.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలం నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: Some they are blissful and in ecstatic position.
0: ఈ విధమైన స్థితి యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: What is the responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: It only affects the mind.
0: ఒక్క మానవుని అంటే,
1: in one man,
0: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని అంటే,
1: in J man,
0: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
1: Human human in him.
0: మరొక దేహమునందు,
1: another body,
0: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
1: The human demon is in him.
0: మరొక దేహం నందు,
1: another body,
0: మానవ పశుత్వము అని ఒకడున్నాడు.
1: It's human animal in him.
0: మానవ దేవుడు,
1: human god,
0: మానవ మానవుడు,
1: human human,
0: మానవ దానవుడు,
1: human demon,
0: మానవ పశుత్వము,
1: human animal.
0: నాలుగు కూడాను మానవుడి యందే లీనమై ఉంటుంది.
1: All the four are in man.
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: How are they present in
0: man? వీటి యొక్క ప్రభావం అది ఏమిటి? ప్రభావములు ఏమిటి?
1: What are the effects and what are the causes?
0: మానవ దేవుడు,
1: one human god,
0: brahmanishta paro devah, nirantaram kudunu brahmanishtudai,
1: continuously remaining as brahman,
0: atma lakshyam cheta,
1: keeping the self as the end,
0: ee jagatnu anubhavistu,
1: experiencing the world,
0: sarva karmalu kudunu bhagavat pritya arthanga chestu,
1: doing all activities to please god,
0: సర్వ దృశ్యమును కూడాను భగవద్ దృశ్యములుగా విశ్వసించి
1: full faith that all the things are the divinity
0: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి
1: considering them as a reflections of God
0: తన జీవితమంతా కూడాను
1: throughout his life
0: బ్రహ్మనిష్ట చేతనే
1: with all the బ్రహ్మన
0: కుతు ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్షంగా
1: he spends and delights with the feeling of brahman throughout his life
0: ఇంకా రెండవ వాడు
1: ద సెకండ్ వన్
0: మానవ మానవుడు
1: హ్యూమన్ హ్యూమన్
0: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్య మత్స్య లోకములో ఉండినటువంటి ఈ మానవుడు
1: ద మ్యాన్ ఆన్ అర్త్
0: సత్య ధర్మములను రచించి
1: ఈజ్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైటియస్నెస్
0: తన చేయి సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అని తన జీవితం అంతా కూడాను
1: థ్రూఅవుట్ హిస్ లైఫ్
0: బ్రహ్మనిష్ట చేతనే
1: with all the brahman
0: anandistu tana jeevitanni

0: ఏ సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములు అభివృద్ధి పరచుకొని
1: యూ డెవలప్ ది ఫీలింగ్ దట్ హీ హస్ టు స్పీక్ ట్రూత్ అండ్ డు రైట్స్.
0: సత్య జీవితాన్ని ధర్మ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: He will lead the life of truth and he will lead the life of righteousness.
0: తన కర్తవ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంచుకొని
1: he'll keep the duty as the aim.
0: అధికారములను ఆశించక
1: without aspiring any position.
0: కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంటాడు.
1: He discharges his duties.
0: దయ
1: compassion
0: ధర్మము దానము సానుభూతి సహనము ఇత్యాది గుణముల చేత
1: విత్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్ వర్చ్యూ టాలరెన్స్
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్
0: సత్యధర్మములను విశ్వసించి
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్
0: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు.
1: వన్ లీడ్స్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: అతనే మానవ మానవుడు.
1: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్.
0: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు.
1: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్.
0: మద్యపాన రథు దానవహాన్. తాను తినటము త్రాగటము నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు.
1: హి స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్ ఈటింగ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్.
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
1: హి థింక్స్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ విల్ నాట్ థింక్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్.
0: దయా దాక్షిణ్యం అనేటువంటిది శూన్యమై ఉంటుంటాయి.
1: He has no compassion and consideration.
0: Vijnana vivekamulu emaatram kudunu athano vikasinchamu.
1: He has no discretion and discrimination.
0: Parulanu nindinchatamu parulanu baadinchatamu parulanu dooshinchatame ee vyaktulu yokka swabhavamai untundi.
1: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
0: Parulanu baadinchatamloni aanandistadu kaani maroku daarulo athaniki aanandam emaatram kudunu ruchinchadu.
1: He delights himself while harming others, but not in any other way.
0: Inga satpurushulanu leka mahapurushulanu leka dharma veerulanu chuchinappudu adaniki aneka vidhamainatundi yokka dveshamu asuya kodulu perugutundi.
1: When you see great people, saintly people, the men of righteousness,
0: samasta durgunamula chetanu duralochinchetanu nindina manasunu kaliginatundi vaade manava danamu.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feelings.
0: Inka manava pasuttamu.
1: Then fourth one, human animal.
0: Itti manavudu nirantaram kodunu indri sukhamune aasinchi puttinidi modalukoni gittunanta varaku kodunu indriyulu chotane tana jeevitam antyam gaavinchukuntadu.
1: This man is after the sensual pleasure. He feels happy right from birth to death.
0: Pashuvu vale tinatamu ఇంద్రియ సుఖమును అనుభవించటము తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
1: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ వైల్ ఈటింగ్ విత్ ఆల్ ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: పశువులకైనా ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది, కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజన్ లేదు, రీజన్ లేదు.
1: ఈవెన్ అనిమల్స్ హావ్ గాట్ సీజన్ అండ్ రీజన్. But this human animal has no
0: parimitamulakudunu atheetamainati oka durgunamulanu taanu pempondippa chestunta.
1: He will have all limitless bad qualities.
0: Kanukane
1: so
0: ee manava daanavudaneetunti vaadu
1: so this human demon
0: jeevithamu lopala ye sukhamu kaani ye pavitrata kaani ye dharmamu kaani ye nyayamu kaani taniki ee maatram kudunu hrudayaniki sokadu.
1: This human demon will never have in his heart any happiness or righteousness or justice.
0: I feel ee anintiki ni karanamu manasu.
1: For all this mind is responsible.
0: Ee manasunu sariyina reetilo artham chesukunnappudu
1: when we understand the mind correctly
0: jeevitame saarthakam avutundi.
1: The life will be sacred.
0: Saarthakam kaalekunda povadaniki
1: for that being not sacred
0: saarthakamaina chintale moola karanamu.
1: It is only the feelings of selfishness that are responsible.
0: Manavattamulo
1: in the human life
0: divyattamane entity pavitramaina shakti unnadane satyanni motta modata visheshinchali.
1: We must have full faith that there is sacred divine power in the human life.
0: Kanuka paripurnamainatundi yokka ee prapanchamundu paripurnamainatundi jeevatattvanni manamu anubhavinchali.
1: Therefore in this comprehensive world we must experience the totality of the individual.
0: Kantiki karipinchedi

0: తనువును కలిగించేది,
1: దట్ మెల్ట్స్ ద హార్ట్,
0: మనసును మురిపించేది,
1: దట్ డిల్యూట్స్ ద మైండ్,
0: మనుగడను వెలిగించేది,
1: దట్ విచ్ ఎక్స్ప్రెసెస్ ది
0: భౌతిక ప్రపంచమే.
1: ఓన్లీ ద ఫిజికల్ వరల్డ్,
0: ఈ పార్థివమైనటువంటి ఈ ప్రపంచమునందు అపార్థివమైనటువంటి యొక్క దివ్యత్వం కూడా ఉంటున్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అన్డిజర్వింగ్ దేర్ ఇస్ డివినిటీ.
0: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
1: దిస్ డిజర్వ్నెస్ అండ్ నాన్ డిజర్వ్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఒకే సచ్చిదానందం యొక్క అంశములు,
1: దే ఆర్ వన్ అండ్ ద సేమ్, సేమ్ స్పార్క్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
1: Out of the totality of Brahman, it originated.
0: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
1: In this total world, this total life has taken birth.
0: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
1: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
0: దీనిని పురస్కరించుకుని
1: Facing on this,
0: ఉపనిషత్తులు పూర్ణ మద పూర్ణ విధం పూర్ణాత్ పూర్ణ ముదచ్చతి పూర్ణచ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అదియు పూర్ణము,
1: దట్ ఈస్ ఫుల్.
0: ఇదియు పూర్ణము,
1: దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ద ఫుల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన
1: and the full is detected out of full,
0: purname ta migilindunu,
1: only full remains.
0: Migilinadi purname,
1: that which remains is full.
0: Unnadi purname,
1: that which exists is
0: full. Isinadi purname,
1: that which is detected.
0: Marinadi purname,
1: that which changes is
0: sarvamu purname,
1: everything is full.
0: Anaga sarvamu satchidanandam yokka swaroopame,
1: meaning everything is the form of the satchidananda.
0: Itti satchit ananda swaroopame yokka manavatvanni,
1: this human quality which is the very form of sat chit
0: manasika sankalpam yokka vikaram cheta,
1: because of aberrations of thought,
0: aneka vidhamaina kleshamulaku guri avutunnadu.
1: Man suffers in various ways.
0: Manava manaviga anubhavinchitamu madhyamaina jeevitam,
1: leading the human life is the middle stage.
0: Manava devuniga anubhavinchitame pradhanamaina jeevitam.
1: The main life is to lead the life of a human god.
0: కనుక ఈనాటి మానవుడు మానవత్వంగా అనుభవించటక కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
1: Therefore, man today is not leading the life of a human being.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: రాగద్వేషములే.
1: The reason is the attachment and
0: ఈ రాగద్వేషములకు కారణము,
1: the reason cause for attachment,
0: మనస్సే.
1: The mind is responsible.
0: ఈ మనస్సు ఆశించినటువంటి ఒక సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగద్వేషములు సంభవిస్తున్నాయి.
1: As the desires, aspirations of the mind are not fulfilled, you find this attachment.
0: Manavu kevalam dukkha swaroopudu kaadu.
1: Human being is not the form of any grief or misery.
0: Kevalam aananda swaroopudu kaadu.
1: He is not merely not the form of bliss.
0: Ee sukha dukkhamulaku edi nilayamai unnado,
1: that which is the center of pleasure and pain,
0: satchidananda swaroopude manavu.
1: Man is the very form of satchidananda.
0: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ స్ట్రగుల్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సచ్చిదానంద.
0: విశాలమైన ప్రపంచమునందు
1: దిస్ వాస్ట్ వరల్డ్,
0: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
1: హు షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: అనంతమైన జగత్తునందు
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్
0: అల్పభావములకు అవకాశం ఇవ్వక
1: వి షుడ్ నాట్ యూస్
0: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ దట్ ఆల్ ద ఫాస్ట్ ఫీల్.
0: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకొని
1: డెవలపింగ్ నారో ఫీలింగ్స్,
0: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: వి లీడ్ దిస్ హార్డ్ లైఫ్.
0: ఇది ఎవరి తప్పు?
1: హూజ్ మిస్టేక్ ఇస్ దట్?
0: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
1: ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్.
0: మనస్సును ఆధారముగ చేసుకున్న మానవుడు,
1: ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్,
0: పశువు కంటిని హీనమై పతనమగు.
1: హీ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధినాధారముగా ఉన్న భుజజనుడు,
1: ద ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలో ద
0: ఇంటెలిజెంట్, మారు.
1: హీ విల్ బికమ్ గాడ్.
0: కనుక బుద్ధి అనగా ఏమిటి?
1: What do you mean by intellect?
0: Vichikshana gnanamato kudinatundi.
1: It has got discrimination.
0: Idi manasuku atheetamainatundi.
1: It is beyond the mind.
0: Mottamodati deham.
1: The first one is body.
0: Daniki pai bhagamadi indriyamulu.
1: Above that senses.
0: Danikante pai bhagamadi manasu.
1: Over that mind.
0: దానికంటే పై భాగం అది బుద్ధి.
1: బియాండ్ దట్ ఇస్ ఇంటెలెక్ట్.
0: బుద్ధికి పై భాగం అదే ఆత్మ.
1: అబౌవ్ ది ఇంటెలెక్ట్ ఇస్ ద సెల్ఫ్.
0: ఆత్మకు అతి సమీపంలో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
1: As intellect is in close proximity of the self, it has got all the radiance and
0: reflection.
1: So intellect is beyond the mind.
0: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి
1: inquiring the nature of intellect,
0: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
1: Man should be intelligent and lead the life.
0: అప్పుడే నిజమైన ఆత్మతత్వం అర్థమవుతుంది.
1: Then only the nature of self would be known.
0: మానవుడు
1: human being
0: పుట్టిన మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను
1: right from birth to death
0: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
1: He struggles for food and
0: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు.
1: By studying so, what is that he accomplished?
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి

0: ఈతిగ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: నిద్ర ఎడి దారి
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యు స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్
0: జయమందగా జీయుచు జీవితము
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారవోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరవిందగలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్ what big happiness you have got.
0: ఈతిగ యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్ అండర్స్టాండ్ ఎంక్వైర్
0: ఓ మానవుడా
1: ఓ మ్యాన్
0: నీవు ఏమి తిరిగి సాధించావు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ అకంప్లిష్డ్
0: భగవంతుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: కేవలం జీవితం అనేటువంటి యొక్క భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్
0: సాధించావు.
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్
0: ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే
1: the moment you close your eyes
0: సాధించినది ఒక్కటి లేదు.
1: Nothing you have achieved.
0: కానీ సాధించినది దుఃఖమే విచారమే.
1: What you have achieved is worry and misery.
0: చదువుతున్నావు గ్రంథాలు.
1: You have studied books.
0: ఎన్నో గ్రంథాలు చదివావు.
1: You studied lots of books.
0: ఎందరి మహనీయులను దర్శించావు.
1: You have visited many.
0: ఎన్ని యాత్రలు చేశావు.
1: You have visited pilgrimage.
0: ఎన్ని సత్సంగములు ఆచరించావు.
1: You practiced many.
0: కానీ సాధించినది ఏమిటి?
1: What is it you have achieved?
0: పుస్తకములు పఠించితిని
1: ఐ స్టడీడ్ బుక్స్
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు
1: ఐ హావ్ గాన్ త్రూ థరోలీ ఆల్ ద టెక్స్ట్
0: నిస్తులమైన విద్యలను నేర్చుకునంచును సర్వమేల.
1: వై డు యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ ఎర్న్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: నీ హస్తయుగంబు మోచి
1: జాయినింగ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్
0: పరమాత్ముని చింతన చేయలేని.
1: ఇఫ్ యు డు నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: ఈ నిస్తులమైన జీవితము
1: దిస్ లైఫ్
0: పరమాత్ముని చింతన చేయలేని.
1: ద లైఫ్ విచ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: నిస్తులమైన జీవితము
1: వేస్ట్ఫుల్ లైఫ్
0: నిష్ప్రయోజనము కాదే మానవా.
1: ఓ మ్యాన్ ఈజ్ ఇట్ నాట్ ఎ వేస్ట్
0: ఇదంతా నిష్ప్రయోజనం.
1: ఈజ్ ఆల్ యూస్
0: ఏమి చదువు ఈ చదువు.
1: What is this education?
0: ఏమి పూజలు ఈ పూజలు.
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం.
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి.
1: What is the result out of this?
0: కానీ విచారణ చేస్తే
1: but when we inquire nothing is decided.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ
1: though it confers temporary joy
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
1: The result which is permanent and all truth that we don't get.
0: Kanuka pannikudumu manasaka yokka vikaramulu manasaku yokka prabhavamule.
1: They are all perversities of the mind and
0: human being. Vidyoku chestunnanu.
1: One is doing a job.
0: Goppa padavilo untunnanu.
1: I am in high position.
0: Nenu adhikarini.
1: I am in authority.
0: Idi e pedda papam.
1: It's a big sin.
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం.
1: ద ఫీలింగ్ దట్ అన్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్.
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించేటువంటి
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హి ట్రావెల్ విక్టోరియస్లీ
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు.
1: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ బెనారస్
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు.
1: హి సా ద డెయిటీ దేర్ కాశీ విశ్వనాథ్
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్
0: ఏమని
1: వాట్
0: భగవంతుడా
1: ఓ గాడ్
0: ఈశ్వరుడా
1: ఓ ఈశ్వర
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ది సిన్స్ ఆల్ ది మిస్టేక్స్.
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరు సాక్షాత్ శంకర స్వరూపుడు కదా ఇతని ఏమిటి పాపం చేశాడు. పుట్టినను మొదలుకొని నిరంతరం శాస్త్రములు వేదములు ఉపనిషత్తులు ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే.
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ. రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ సెక్ట్.
0: నేను మూడు పాపములు చేశాను శంకర.
1: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్.
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను.
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసః. ఓ శంకర భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
1: ఓ గాడ్ ఐ కుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్స్
0: నానే కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాను
1: ఐ అండర్స్టుడ్ బట్ ఐ కుడ్ నాట్ ప్రాక్టీస్
0: నిన్ను వర్ణించటం అసాధ్యం అనుకున్నాను
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ యు
0: కానీ ఈశ గిరీశ పరేశ నిరేశ భిరోశ భూషేభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మీతవ చరణయుగం ఈశ గిరీశ నరేశ పరేశ విలేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మీతవ చరణయుగం అని నిన్ను వర్ణిస్తున్నాను ఇది పాపం కాదా
1: ఈజ్ నాట్ ఎ సిన్ శంకర ఐ డిస్క్రైబ్ యూ ఇన్ వేరియస్ వేస్ ఈశ నరేశ పరేశ పరేశ గిరీశ
0: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను
1: ఐ హావ్ నోన్ దట్ యువర్ బియాండ్ డిస్క్రిప్షన్
0: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది కలిసినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈజ్ నాట్ సేమ్
0: ఇంకా రెండవ పాపం ఏమిటి
1: వాట్ ఈస్ ద సెకండ్ సేమ్
0: ఈశ్వర సర్వభూతానాం గీతావాక్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను నేను విశ్వసించాను
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్
0: నేను చెప్పేది ఒకటి తలచేది ఒకటి చేసేది మరొకటిగా చేస్తున్నాను ఇది పాపం నేను అన్నాను
1: I say one thing, I think differently, I do another way. This is the sin.
0: ఇంకా మూడవ పాపం ఏమిటి?
1: Then what is the third sin?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాడు నాకు.
1: I have got full faith in this thing.
0: నీవు నేను ఇద్దరు ఒకటే
1: యూ అండ్ ఐ ఆర్ వన్
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది
1: బట్ టు సీ యూ దిస్ బాడీ హస్
0: ఒక్కటే అని విశ్వసించి
1: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్
0: ఒక్కటే అని ఉపన్యాసం చేసి
1: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను
1: బట్ ఐఎమ్ సీయింగ్ యూ
0: ఇది మూడవ పాపం
1: ఈజ్ ద థర్డ్ సిన్
0: ఈ మూడు పాపములను పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్ గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం
0: చూసారా పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ పరులను హింసించడం కానీ పరులను దూషించడం కానీ ఇవి కాదు పాపములు
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్ యూజింగ్ హార్మింగ్
0: చెప్పటం ఒకటి తలచటం మరొకటి ఇవే పాపం
1: The sin is to say one thing and think differently.
0: ఈ పాపమునకు ప్రతి మానవుడు కూడాను పూర్ణ స్వరూపుడై ఉంటున్నాడు.
1: Man is engrossed in this sin.
0: ఈ పాపమును మనం పరిహారం గావించుకోవాలి.
1: We should rectify this sin.
0: ఈ పాపములు ఏనాడు పరిహారం గావించుకుందుమో మనోవాక్కాయమును మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏనాడు మనం అనుభవించుమో ఆనాడే పూర్ణ మానవుడు.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: Upanishadulu.
1: So Upanishad.
0: Manasekam, vachasekam, karmanyekam, mahatman.
1: Upanishad said, there is unity in thought and word and deed.
0: Atma swarupamu.
1: You are the form of the self.
0: Mahatmanaga yemti. Mahatma. Divyamayinatundi atma swarupamu.
1: What is this self? You are the very form of that super divine self.
0: ఈ ఆత్మస్వరూపుడు కాకుండా
1: వితౌట్ బీయింగ్ ది ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్
0: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం దురాత్మలుగా మారిపోతున్నాం
1: యూ వీ బికమ్ వికెట్ బికాస్ ద వర్డ్ అండ్ డీడ్ అండ్ థాట్ ఆర్ డిఫరెంట్
0: మానవుని ఉన్నత స్థాయికి వెళ్ళిపోవునది మనసే
1: ఇట్ ద మైండ్ దట్ టేక్స్ మ్యాన్ టు నో ద
0: మైండ్ స్థాయికి నెట్టినది మనసే
1: ఇట్ ద మైండ్ దట్ రూయిన్స్ హిమ్
0: కనుక నీ మనస్సును మనం ఆధీనం కావించుకుంటే
1: వెన్ వీ హావ్ కంట్రోల్ ఓవర్ ద మైండ్
0: మనస్సును మనం స్వాధీనం కావించుకుంటే
1: వెన్ వీ హావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద మైండ్
0: సర్వమునకు మనమే అధీనం అవుతాం
1: వీ హావ్ ఫుల్ కంట్రోల్
0: ఓవర్ ఎవరీథింగ్
1: దెన్ వీ హావ్ అథారిటీ
0: మనస్సును ఆధారంగా కొన్న మానవు ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనము
1: యూ హావ్ టేకెన్ ద మైండ్ యాజ్ ద బేసిస్
0: మనస్సును ఆధీనం చేసుకోవాలి
1: But it's your control over the mind.
0: అది ఈనాడు మనం చేయవలసింది పని.
1: That's what we should do today.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
1: There's no man without the mind.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: Without man,
0: కాబట్టి మనస్సు మనిషి ప్రపంచము మూడు ఒక్కటే.
1: Therefore, mind, man and world are one.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు మూడు నామములు?
1: దెన్ వై త్రీ నేమ్స్ అండ్ వై త్రీ ఫార్మ్స్.
0: అయితే మన యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ అవర్ అసోసియేషన్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఎట్లా? ఒకే బ్రాహ్మణుడు,
1: సేమ్ బ్రాహ్మణ్,
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: యాజ్ ఏ కుక్స్ ఈజ్ ఎ కుక్ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం.
1: వెన్ హి ఆఫర్స్ వర్షిప్ హీ ఈజ్ ఎ బ్రాహ్మిన్ ప్రీస్ట్.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: ఏ బ్రాహ్మణ్ హూ గోస్ త్రూ పంచాంగ ఈజ్ ఎ పంచాంగ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటాము.
1: ద సేమ్ బ్రాహ్మణ్ హాస్ హి చాంట్స్ మంత్ర.
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: దట్ బ్రాహ్మణ్ ఇస్ వన్.
0: వాడు చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది జాబ్ దే డూ దే హావ్ ద నేమ్.
0: మానవుడు అనగా
1: హ్యూమన్ బీయింగ్,
0: మనిషి అనగా
1: మ్యాన్,
0: ప్రపంచం అనగా
1: వరల్డ్,
0: విశ్వం అనగా
1: యూనివర్స్,
0: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: ప్రపంచము. ఏమిటి ఈ ప్రపంచం?
1: వాట్ డూ యూ మీన్ బై ప్రపంచ?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్.
0: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద
0: ఫైవ్. వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్.
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వి సెపరేట్ దెమ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: వి మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
1: దేర్ఫోర్ ది వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: We
1: should have full faith in the unity in
0: everyone. Here
1: many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many. బట్ ప్రాక్టీస్ వన్. నీ గాలి నా గాలి, నీ యొక్క విశ్వాస విశ్వాసములు నా యొక్క విశ్వాస విశ్వాసములు వేరు కావటం లేదు.
1: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
0: ఒకే గాలి తీసుకోవటం ఇచ్చుకోవటం కావచ్చు.
1: ఆల్ బ్రీత్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: బట్ రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
0: శరీరం రసనమం విద్య. అన్ని దేహములు రసములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్స్.
0: ఆత్మానం రథనం.
1: సెల్ఫ్
0: రథముడు.
1: బాడీస్ ఆర్ చారిటీ.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
1: చారియట్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ రథికుడు ఒక్కడే.
1: చారిటీయర్ ఇస్ వన్.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: మానవుడు
1: ఇన్ ఏ మ్యాన్
0: అనేక విధములుగా కూడా ఉంటుంటాడు.
1: They are different way.
0: Kani anekatvamlo unnatundi ekatvam ani ettu darshinchali.
1: How to visualize the unity diversity? Andariki
0: tappani sariga undetundi untunnayi.
1: All have most
0: aa ekatvanni manam gurtinchali.
1: That we should understand.
0: Kotishrudu aakasham nundi utti padaledu.
1: Millionaire has not come down from sky.
0: Kooti peda ee matti nunchi putti raledu.
1: The pauper has not come out of the mud.
0: కూటి పేద కోటేశ్వరుడు ఇద్దరు కులను తల్లి గర్భం నుండే పుట్టారు. ఇది ఏకత్వము.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటేశ్వరుడు కూటి పేద.
1: మిలియనేర్ అండ్ పాపర్.
0: ఆకలి
1: హంగ.
0: ఈ ఆకలికి కూటి పేద అంబలి గంజి త్రాగచ్చు.
1: ఎ పాపర్ మే టేక్ జస్ట్ వాటర్ అమంగ్ ద ట్రై.
0: కోటేశ్వరుడు పంచపంచ పరమాన్నములు భుజించవచ్చు.
1: అండ్ మిలియనేర్ మే హావ్ డెలీషియస్ ఫుడ్.
0: అన్నములు అవి వేరు కానీ ఆకలి ఒకటే.
1: ద ఫుడ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ హంగర్ ఇస్ వన్.
0: కనుక ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: వీ హావ్ టు సీ ది యూనిటీ హియర్.
0: ఇంకా మానవుడి యొక్క మరణము.
1: దెన్ ద డెత్.
0: కోటీశ్వరుడు కానీ కూటి పేద కానీ.
1: మిలియనేర్ ఆర్ బెగ్గర్.
0: మరణం ఒక్కటే.
1: డెత్ ఇస్ వన్.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఏ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఏ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటున్నది కానీ
1: ఏ డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: దాహములో భిన్నత్వం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్స్ట్.
0: కనుకని అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: Therefore, when we recognize unity in diversity, that becomes the basis for divinity.
0: కాని ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: Man today is not leading that sort of life.
0: ఉద్యోగాలు పెరిగే కొలది
1: as he grows in
0: అహంకారాలు మితిమీరిపోయి
1: as in income
0: అపమార్గములో ప్రవేశించి
1: as enters
0: అన్యాయ అక్రమ అనాచారంలో కూడి
1: he is full of all wrong
0: జీవితాన్ని దృష్టి పట్టించుకొని జీవితమంతా పురుగులు జీవితంగా జీవిస్తున్నారు.
1: He leads the life of an insect.
0: ఇది కాదు మానవ జీవితం.
1: This is not human life.
0: మరి అధికారం పెరుగుకొలది.
1: As you grow in position.
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: Self also should grow.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
1: Your thoughts should be noble.
0: కానీ అట్టు కావటం లేదు.
1: That's not happening.
0: ఆధ్యాత్మిక రంగములో కానీ, పారమార్థిక రంగములో కానీ, ధార్మిక రంగములో కానీ, నైతిక రంగములో కానీ, భౌతిక రంగములో కానీ, అన్ని రంగములు ఎందుకు మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాంకుడు రావాలి.
1: As man is reaching heights in spiritual field, in ethical field, in moral field,
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: Man today is not having no
0: ఉన్నత భావములు వస్తున్నాయి.
1: He is having mean
0: చర్యల్లో పాల్గొంటున్నారు.
1: He does wicked actions.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
1: He puts up a show as if he is having happiness.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
1: There lies ahead the result, the consequence.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
1: You have got all the beauty and age and don't pride yourself.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ. ముసుళ్ల పండగ.
1: There lies ahead the old age crocodile.
0: ఓ తైతే తైతే తై బొమ్మ దీని తమాషకులన్న తోలు బొమ్మ.
1: ఓ టాయ్ వై డూ యూ డాన్స్ ఇట్స్ ద టాయ్ ఆఫ్ ద స్కిన్. ఇది ఒక
0: తోలు బొమ్మని.
1: ఇట్ ఇస్ జస్ట్ ద టాయ్.
0: ఈ తోలు బొమ్మ నిమిత్తమే ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore in spiritual path you should have all the noble feeling.
0: కనుక అన్నిటికీ నీ మనసే కారణం.
1: For everything mind is responsible.
0: కనుక మనసును కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore you should have control.
0: మనసు
1: కంట్రోల్ ఉన్న మైండ్
0: అది వినకూడదు.
1: You should have leave the mind anyway.
0: కొంత కాలము తీసుకొని is it good or bad, is it right or wrong, konta vichchana gnanamto vicharana chesi munduku povali.
1: Take some time, discriminate whether it's good or bad, right or wrong, and then do.
0: Kaani ee vicharanaku oka time teeskovatam ledu.
1: But you don't take time to discriminate.
0: Manasu korinattuga takshame danni anusarisukuntunnam.
1: The moment mind thinks, you immediately follow.
0: Idi manaviniki sariyaina margam kaadu.
1: This is not the right path of a human being.
0: Kaana
1: so
0: manavudu ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: when human being tries to understand the nature
0: of the
1: mind, మానవుడు
0: దేవుడిగా రూపొందుతాడు.
1: Human being becomes God.
0: మానవ.
1: This మానవ.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: What do you mean by మానవ?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ means God.
0: దేవుడు అనగా ఏమిటి?
1: What do you mean by God?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరైన అర్థం. దినము కానివాడు దేవుడు. డే
1: ద వన్ దట్ నాట్ ది డే ఈస్ దేవ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ దిస్? డే
0: రాత్రింపగలతో కూడి ఉంటుందా?
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే దట్
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే and the night.
0: Kanukane bhagavantuniki raatrim pagale ledu.
1: So God has no day and night. He has no pain and pleasure.
0: Paapa punyamule levu.
1: He has no sin or merit.
0: Adika alpattamule levu.
1: He has no high or low.
0: Anta samatvame.
1: Everything equanimity.
0: Atuvanti bhagavat tattvanni manamu vishvasistu aaradhistu alanti bhagavantuniki elanti kalankamu anusetistunnam.
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: మన యొక్క నడతలను పురస్కరించుకొని ఏ భగవంతుని కొడుకు చెడ్డ పేరు వస్తున్నాయి.
1: God also gets the blame because of our behavior.
0: కానీ భగవంతుడికి ఏమాత్రం చెడ్డ పేరు కాదు.
1: God will never get a bad name.
0: దేనికి తాను లొంగడు.
1: He will never submit himself.
0: అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు.
1: He transcends everything.
0: ఏనుగునికి ప్రయాణం చేసినటువంటి కుక్కలు చూసి మురుగుతాయట.
1: The one who goes on the elephant, the dogs start barking.
0: కుక్కను చూచి గురించి ఏనుగు తోక కూడా అల్లాడింది.
1: As dogs start barking, ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ వ్యాగ్ ఇట్స్ టెయిల్.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపమే ఉంటుంది.
1: వాట్ ఇస్ ద లాస్ సస్టైన్డ్ బై గాడ్?
0: అన్ని నీకే లోపము.
1: ద లాస్ ఇస్ సస్టైన్డ్ బై యు.
0: లోపమే పోతున్నావు.
1: You will lose everything.
0: అట్టు కాకూడదు.
1: It shouldn't be like that.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to

యావత్ సర్వం పునర్లభ్యం న శరీరం పునః పునః

0: మన జీవితంలో ధనమును కోల్పోతున్నాం, కానీ తిరిగి దానిని పొందుటకు అవకాశం ఉన్నది.
1: We lose the money in our life and it can be recovered, gained again.
0: పునర్మిత్రం, మిత్రులను కూడాను మనం కోల్పోతున్నాం, కానీ దానికంటే ఉత్తమమైనటువంటి మిత్రులు కూడాను మనకు లభ్యమవుతారు.
1: We also lose our friends, but it is possible to have better friends later.
0: పునర్పత్ని పునర్మహి, భార్యను కోల్పోతున్నాం కానీ రెండవ వివాహం చేసి తిరిగి భార్యను పొందగలుగుతున్నారు.
1: The wife is lost, one can get married again.
0: పునర్మహి, భూములు కోల్పోతున్నాం కానీ తిరిగి ఏదో ఒక విధంగా శ్రమించి ఆ భూమిని పొందగలుగుతున్నాం.
1: We lose our land property, but however we can buy it later putting in effort.
0: సర్వం పునర్లభ్యం, ఇవన్నీ కూడాను తిరిగి ఏదో ఒక విధంగా మనకు లభ్యమవుతున్నాయి.
1: By one way or other, all these can be regained and recovered.
0: కాని నా శరీరం పునఃపునః పునఃపునః, శరీరమును మనం కోల్పోయినా తిరిగి ఇది మనకు లభ్యం కాదు.
1: When once the body is gone, you cannot get it back.
0: కనుక శరీరము ఉండినప్పుడే మనం పొందవలసినటువంటి ఆనందములు, చెందవలసినటువంటి సుఖ సౌఖ్యములు, అనుభవించినటువంటి ఆనందములను మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make every attempt while in this life itself to experience the state of bliss, the happiness and pleasure.
0: మన ప్రాచీనులు అనేక విధములైనటువంటి కష్టములకు లోబడి ఎన్నో బాధలను అనుభవించి ఈ శరీరమును కాపాడుకుంటూ వచ్చారు.
1: Ancients could bear all the suffering and the difficulties, however they maintained their body.
0: అయినప్పటికీ దీన్ని శాశ్వతంగా నిలుపుకోలేకపోతున్నారు.
1: But yet they could not keep their body permanent or eternal.
0: శరీరమును నిలుపుకోలేకపోయినప్పటికీ శరీరం ద్వారా పొందవలసినటువంటి యొక్క ప్రాప్తులను మనం పొందుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Though the body is not everlasting, while alive in this body, we should acquire that state of bliss.
0: పవిత్ర భారతదేశము అనాది కాలం నుండి అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి యొక్క ప్రదేశము.
1: Bharat happens to be the center of seat of learning.
0: విద్యలన్నీ కూడాను భారతదేశం నుండియే లభ్యమైనటువంటివి.
1: The all knowledge was disseminated from the center Bharat.
0: 1, 2, 3 అనేటువంటి సంఖ్య శాస్త్రం కూడాను భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: In fact, Bharat has been the birthplace for numerology.
0: ఈ వ్యాకరణం కూడాను ఈ భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Grammar had its birthplace this Bharat.
0: ఇలాంటి సమస్త విద్యలు కూడాను సంగీత సాహిత్యములు కూడాను ఈ భారతదేశం నుండి లభ్యమైనటువంటివి.
1: In fact, Bharat has been the center of learning of music and literature.
0: భారతదేశం నుండి లభ్యం కానటువంటిది ఎక్కడ కూడాను మనకు లభ్యం కాదు.
1: That which is not available in Bharat is not present anywhere in the world.
0: కనుకనే ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది ఇంక ఎక్కడ కూడాను మనం పొందలేము.
1: That's why it is said, everything is present over here. If it is not available, you don't get it anywhere.
0: గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చి సావిత్రి భారత సాధ్వికాది.
1: Savitri belongs to this holy land because she could have her husband back to life after death.
0: ఇలాంటి మరణించినటువంటి ఒక వ్యక్తిని కూడాను పోషించి ప్రార్థించి దైవాన్ని అంగీకరింపజేసి తద్వారా పొందగలిగినటువంటి సాధ్వీమణులు కూడాను ఈ భారతదేశంలో పుట్టినటువంటి వారే.
1: There are many noble souls, women in particular, who could have their resurrection of their husbands, pleasing God, worshipping God.
0: తన సత్య మహిమ చే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
1: Chandramati, who pacified, extinguished the flames or the fire, belongs to this land.
0: Kulasatitvam agni gundana prakatinchi Sita Bharata Dhara Jata Gade.
1: Sita belongs to this land because she allowed herself to pass through the test of the fire to demonstrate, prove her character.
0: Kinisi Durmaguni Tinituni Kitigavinchi Damayanti Bharata Ramani Gade.
1: Damayanti belongs to this land and was successful to see the annihilation of all the wicked people.
0: Satva Sagara Vesti Tachmatalamuna Dharata Bharata Dati Pativrata Prabhava Bhava Sampannata Kugade Pantabhumi.
1: Of all that has been the benefit of all the harvest and the crop, which is most important, it is all the effort of many of the noble souls.
0: Akhila Deshalakiti Upadhyayikade.
1: Bharat is the teacher, the master, preceptor to the entire world.
0: Kani Inati Murkulu Bharat Deshamlo Lenatvantri Videshamlo Pondagalutamani Pichito Aneka Rakamulainatvanti Manasulu Bhranti Cheskoni Videshalaku Parigetutunnaru.
1: The modern foolish man wants to get, acquire certain of the things abroad, not knowing that they are available well even here.
0: Itti samasta shastramalaku, samasta karmalaku, samasta phalamalaku, samasta praptulaku, alavalamainatvanti Bharatadesham nandu, edi manaku labhyam kadu.
1: What is it that you cannot get in this holy land of sacred knowledge, the land of action, the land that confers deservedness on everyone?
0: Manam pattu patti sadhinchalekapothunname kani pattu padite sadhinchinatvanti Bharatadeshamlo okkati kuda nu ledu.
1: We are not able to accomplish for want of determination. If you are determined, you can achieve anything.
0: Vidya vidhanam nandu Bharatiyulu ఎన్ని విధములైనటువంటి యొక్క సేవలకో ఓర్చి తమ యొక్క మేధావిని ఉపయోగపెట్టి నూతనమైనటువంటి మార్గాన్ని కనిపెడుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద న్యూ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్, ద మోడర్న్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ది ఎగ్జర్షన్స్ అండ్ ద స్ట్రెయిన్ అండ్ ద లేబర్ స్పేడ్ బై మెనీ ఎడ్యుకేటర్స్.
0: యూనివర్సిటీ లోపల కూడాను ఒక్కొక్క ప్రధానమైనటువంటి యొక్క భావంగా బాధ్యగా అంగీకరించి దీన్ని నిలబెడుతూ వచ్చారు.
1: ఈచ్ వన్ హ్యాస్ మాస్టర్డ్ ఎ పర్టికులర్ స్కూల్ ఆఫ్ విజ్డమ్, పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ అండ్ మాస్టర్డ్ ఇట్.
0: కాశీ క్షేత్రమునందు
1: దేర్ ఇన్ కాశీ
0: వ్యాకరణ శాస్త్రం అనేటువంటిది అభిమాన శాస్త్రంగా ఎన్నుకొని దానిని ప్రపంచమునకంత చాటుతూ వచ్చారు.
1: కాశీ హ్యాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ లెర్నింగ్ వేర్ పీపుల్ హ్యావ్ మాస్టర్డ్ గ్రామర్, వ్యాకరణ.
0: కాశ్మీర్ దేశమునందు అలంకార శాస్త్రం అనేటువంటి దాన్ని ప్రధానంగా ఎన్నుకొని ఈ అలంకార శాస్త్రమును అన్ని దేశములకు పంచుతూ వచ్చారు.
1: కాశ్మీర్ హ్యాస్ స్పెషలైజ్డ్ దిస్ నాలెడ్జ్ అలంకార శాస్త్ర.
0: ఉజ్జయిని దేశమునందు, ఉజ్జయిని యూనివర్సిటీ యందు,
1: ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ ఉజ్జయిని
0: ప్రధానంగా న్యాయశాస్త్రమును వారు అంగీకరించి దాన్ని ప్రచరిస్తూ వచ్చారు.
1: దే స్పెషలైజ్డ్ లా అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: ఈ విధముగా ఒక్కొక్క యూనివర్సిటీ అని ఒక్కొక్క శాస్త్రమును మాత్రమే ప్రత్యేకంగా విభజించి దానిని పోషిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ ఈచ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ హావ్ టేకెన్ అప్ ఎ స్పెషలైజేషన్, ఎ స్పెషాలిటీ అండ్ హావ్ డెవలప్డ్ ఇట్.
0: రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యములో
1: and the kingdom ruled by Bharata, who happens to brother of
0: pradhanamainatvanti vidya aarogya shastramu,
1: the main branch that has
0: panini granamu, panini gramam,
1: and that is the knowledge panini grama.
0: Dinini చరకుడు అనేటువంటి గొప్ప పండితుడు దీన్ని స్థాపించుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వాజ్ ఫౌండెడ్ బై ఏ గ్రేట్ స్కాలర్ బై నేమ్ చరకుడు.
0: కానీ ఇది ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీ.
1: ఇట్ వాజ్ క్వైట్ అన్ ఓల్డ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్.
0: ఈ విశ్వవిద్యాలయము ఎక్కడ కూడా ఇప్పటి వరకు కనరాదు.
1: దట్ సార్ట్ ఆఫ్ యూనివర్సిటీ హాస్ నాట్ బీన్ సీన్ టిల్ దిస్ డేట్.
0: అలాంటి పేరుగాంచినటువంటి యొక్క విద్యా సంస్థలు మన భారతం నందు ఎన్నో ఉన్నవి.
1: సచ్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఆర్ క్వైట్ ఇన్ గుడ్ నంబర్ ఇన్ దిస్ కంట్రీ భారత్.
0: అయితే ఈ యూనివర్సిటీలు అనేటువంటివి గొప్ప గొప్ప భవనాలతో గొప్ప గొప్ప అనుకూలాలతో ఏర్పరిచినటువంటివి కాదు.
1: ద యూనివర్సిటీస్ ఆర్ నాట్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాన్షన్స్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ.
0: గురువు నివసించేటువంటి గృహమే ఒక యూనివర్సిటీ.
1: The home or the residence of the teacher itself happens to be the university.
0: విద్యార్థుల సంఖ్య కూడాను చాలా మితముగా ఉండేటువంటిది.
1: The number of the students also was very much limited.
0: విద్యార్థుల సంఖ్య మితము, బోధనా శక్తి అమితము.
1: Students number is very less, but the ability of communication teaching was of high standard.
0: ఆనాటి విద్యా విధానములో చిన్న పిల్లలకు కూడాను అర్థమయ్యే రీతిగా కూడాను పెద్ద శాస్త్రాలను ప్రబోధిస్తూ వచ్చారు.
1: The teachers taught in such a way as to be understood by tiny tots, the young children.
0: ఏ వృక్షం కింద కూర్చున్నప్పటికీ ఆ వృక్షమే వారికి భవనము.
1: They may sit under any tree and that place happens to be the classroom.
0: గురువు చెప్పేటువంటి మెల్లని వాక్యముల్లో ఉన్నటువంటి అంతరార్థమును మధురమైనటువంటి రీతిగా రోలుతూ వచ్చారు విద్యార్థులు.
1: ద స్టూడెంట్స్ ఆల్వేస్ రిసీవ్ ద సాఫ్ట్ ద టెండర్ ద నెక్టరైన్ టీచింగ్స్ ఫ్రమ్ ద టీచర్.
0: ఇలాంటి విద్యా సంస్థలు అనాది కాలం నుండి భారతదేశం నందు అభివృద్ధి గాంచుతూ వచ్చాయి.
1: సచ్ యూనివర్సిటీస్ వర్ ఆన్ ద రైజ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ.
0: 400 సంవత్సరాల కిందట బ్రిటిష్ వారు ప్రవేశించి దీనికి తగినటువంటి యొక్క ఉపాయం ఏమిటి, ఇంత గొప్పలు విద్యలు ఈ భారతీయులు గడపడానికి ఏ విధమైనటువంటి యొక్క ఉపాయం కలుగుంది అని విచారిస్తూ వచ్చారు.
1: బ్రిటిషర్స్ ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ద ఇండియన్ యూనివర్సిటీస్ ఆఫ్ హై స్టాండర్డ్స్ అండ్ ప్రెస్టీజ్.
0: కానీ వారు గుర్తించుకోలేకపోయారు.
1: దే కుడ్ నాట్ నో ద రీజన్.
0: భారతీయులు కేవలం అక్షరస్వీకారం చేసేటువంటి వారు కాదు.
1: Bharatiyas have not limited themselves to mere lettering.
0: Vaaru the sabda pramaaname nijamainatundi aadharamu.
1: They go by the evidence of the sound.
0: Sound nu maatrame teesukoni vaadu ee vidyalu abhyasistu vacharu.
1: They go by the proof of the sound and have learned.
0: Oka slate paina kaani leka notebook paina kaani raaseetundi alavate ledu vaariki.
1: They didn't have this practice of writing on paper or on a slate either.
0: Guru vakyam nunchi raavatamu శిష్యుని యొక్క కర్ణము నుంచి చేరటము, ఈ విధమైనటువంటి రెండింటి సంబంధ బాంధవ్యమే ఈ విద్యలు ఇంత అభివృద్ధికి రావడానికి మూల కారణం.
1: ద మెయిన్ రీజన్ ఫార్ ద రైజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఇన్ దిస్ కంట్రీ హ్యాపెన్ టు బి ఓన్లీ దిస్, దట్ వాట్ ఈస్ సెడ్ బై ద టీచర్ ఈస్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై ది స్టూడెంట్.
0: అంతకును వాక్యం చేతనే, శబ్ద ప్రమాణం చేతనే వారిని విద్యలు అభ్యసిస్తూ పోషించుకుంటూ వచ్చారు.
1: ద కమ్యూనికేషన్ వాజ్ వోకల్ ఓరల్ వెర్బల్ బై వర్డ్.
0: వారికి ఒక టైం టేబుల్ అనేటువంటిది లేదు.
1: దే డిడ్ హ్యావ్ ఎనీ టైం టేబుల్.
0: ఏ టైం టేబుల్ ఏ యొక్క వాక్యము ఏ యొక్క శాస్త్రము ఉచ్చరించాలి అనేటువంటి నిర్ణయాలు ఏమి లేవు.
1: దే డిడ్ హ్యావ్ ఎనీ టైట్ షెడ్యూల్ ఆర్ టైం టేబుల్.
0: పిల్లలకు ఏ శాస్త్రం ఇష్టమో దానిని ప్రబోధిస్తూ వచ్చేటువంటి వారు.
1: టీచర్స్ థాట్ వాట్ ఈస్ లైక్డ్ బై స్టూడెంట్స్.
0: ప్రభుత్వం యొక్క నిబంధనలు కూడా దీనిపైన ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: దేర్ వాస్ నో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్.
0: కనుక ఈ పిల్లల యొక్క విద్యలు ఆనాటి నుంచి హృదయం నుంచి హృదయానికి, హార్ట్ టు హార్ట్.
1: దేర్ఫోర్ ద టీచింగ్ కమ్యూనికేషన్ హ్యాపెన్ టు బి హార్ట్ టు హార్ట్ కనెక్షన్.
0: విద్యార్థులు హృదయం తెరుచుకుని ఉండేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఓపెన్ దే హార్ట్స్.
0: గురువులు దానిని నింపడానికి తగినటువంటి సిద్ధంగా ఉండేటువంటి వారు.
1: అండ్ టీచర్స్ వర్ రెడీ టు ఫిల్ దేర్ హార్ట్స్.
0: రాత్రి రాత్రి తెల్లవారుజామున తెల్లవారుజామని ఏ టైం పడితే అనే టైంలో లేచినప్పుడంతా కూడా వాళ్ళకు బోధిస్తూ ఉండేటువంటి వారు.
1: ద టీచర్ వాజ్ రెడీ టు టీచ్. బి దట్ ద డాన్ ఆర్ ద డస్క్ ఆర్ ద నైట్ వాట్ ఎవర్ మే బి.
0: ఆనాటి నుండి నేటి వరకును విద్యా సంస్థలు ఎందు ఎట్టి నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: దే డిడ్ నాట్ అక్సెప్ట్ ఆర్ రిసీవ్ ఎనీ ఫీజ్ ఫ్రమ్ స్టూడెంట్స్.
0: ఆ గురువుల యొక్క హృదయాలు అంత పవిత్రంగా ఉండేటువంటివి.
1: దాట్ వాస్ ద సీక్రెట్ హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ దోస్ డేస్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయములు హృదయానికి తోడుగా నిలిచి
1: అండ్ ఎ హార్ట్ టు హార్ట్ కనెక్షన్
0: ఈ జగత్తుకు ఇన్ని గొప్ప విద్యలంతా కూడాను అందిస్తూ వచ్చారు.
1: హెల్ప్ ద వరల్డ్ టు రిసీవ్ నాలెడ్జ్ ఇన్ఫినిట్.
0: కనుక భారతీయుల యొక్క విద్యా విధానం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది, ఆనందమైనటువంటిది, అతిమూల్యమైనటువంటిది.
1: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ భారత్ ఈజ్ హైలీ వాల్యుబుల్. ఇట్ ఈస్ ఆల్వేస్ లేటెంట్. ఇట్ ఈస్ కెప్ట్ ఎస్ ఎ టాప్ సీక్రెట్.
0: ఇలాంటి గోప్యమైన, ఇలాంటి అమితమైన, ఆనందమయమైనటువంటి యొక్క విద్యలను ఈనాడు కోల్పోతూ ఉన్నారు భారతీయులు.
1: భారతీయస్ హావ్ టోటలీ ఫర్గాటన్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్ విచ్ ఇస్ హిడెన్.
0: ఇది కోల్పోతే తిరిగి మనము లభ్యం చేసుకోవడం చాలా కష్టం.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ లాస్ట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు రిగైన్ ఇట్.
0: ఈ పరిస్థితి లోపల ఈనాడు మనం విద్యను ఏమాత్రం కూడాను కోల్పోకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్.
0: మనం హృదయాన్ని ఎప్పుడు కూడాను పవిత్రము గావించుకోవడానికి తగినటువంటి సిద్ధంగా ఉండాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ బి రెడీ టు కీప్ అవర్ హార్ట్స్ సేక్రెడ్.
0: ఆ గురువుల యొక్క పోషణ కూడాను ప్రజలపైనే ఆధారపడి ఉండేటువంటిది.
1: ఇన్ఫ్యాక్ట్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద టీచర్స్ రెస్ట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ద సిటిజన్స్.
0: వారి స్థితిగతులను పురస్కరించుకుని ప్రజలే వారికి తగినటువంటి ఆనందంగా అనుకూలాలు అందించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ద సొసైటీ హెల్ప్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ద టీచర్ విద్యా కన్వీనియన్స్.
0: ఒక నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: అండ్ ద టీచర్స్ నెవర్ రిసీవ్డ్ ఎనీ ఫీ ఫ్రమ్ స్టూడెంట్.
0: ఆనాటి విద్యార్థుల యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి?
1: వాట్ వాజ్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్?
0: లేచినది మొదలుకొని స్నాన సంధ్యాదులు ఆచరించి భగవత్ ప్రార్థనలు అంగీకరించి తదుపరి ఇంటింటికి వెళ్లి బిచ్చమెత్తేటువంటి వారు.
1: వాట్ ఈస్ దే డిడ్ ఇన్ దోస్ డేస్? ద మూమెంట్ దే గెట్ అప్ దే అటెండ్ టు దేర్ డైలీ రొటీన్ అండ్ గో ఆఫ్టర్ హౌస్ టు హౌస్ బెగ్గింగ్.
0: బిచ్చమును
1: అండ్ అవుట్ ఆఫ్ ద ఫుడ్ కలెక్టెడ్ లైక్ దాట్
0: గురువులకు అందించి
1: దే ఆల్సో షేర్డ్ విత్ ద టీచర్.
0: భుజించిన తర్వాత ఆ ప్రసాదమును ఈ యొక్క పిల్లలు కూడాను ఆరగించేటువంటి వారు.
1: అండ్ ద స్టూడెంట్స్ హ్యాడ్ దే ఫుడ్ after the teacher received his food.
0: ఈ విధమైన పద్ధతిలో ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు కూడాను ప్రబోధిస్తూ ప్రచారం చల్పుతూ వచ్చారు.
1: Under these circumstances, Bharat propagated the sacred knowledge of great epics and sacred texts.
0: కనుక భారతీయ విద్యలనగా మహా విలువైనటువంటివి, ఘనమైనటువంటివి, సులభమైనటువంటివి.
1: Therefore, the knowledge of Bharat is highly sacred, highly valuable, the noblest of all.
0: Amrutamayamainatundi yokka ee vidyanu ee naadu manamu anrutanga.
1: And the students had their food after the teacher received his food.
0: Ee vidhamainatundi paddathilo prachina kaalam nundi

0: అమృతంగా మార్చుకుంటున్నాం.
1: దట్ అమృత విద్య, ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అమృత.
0: ఉజ్జయిని యూనివర్సిటీ యందు న్యాయశాస్త్రమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: ద లా ఆల్సో వాస్ టాట్
0: ఉజ్జయిని,
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ.
0: అక్కడ ఈ న్యాయశాస్త్రములకు ఏమాత్రం కూడా కించిత్ కళంకం లేకుండా చూసుకుంటూ వచ్చారు.
1: ద లా వాస్ టాట్ దేర్ ఇన్ ఉజ్జయిన్ యూనివర్సిటీ ఫ్లాలెస్.
0: ఈనాటి న్యాయములంతా కూడా అన్యాయములుగా మారిపోతున్నాయి.
1: యు నో హౌ లా టుడే ఈజ్ అన్లాఫుల్.
0: ఆ ఉజ్జయిన్ యూనివర్సిటీ యందు అన్యాయం కూడా న్యాయంగా మారుతూ వచ్చింది.
1: ఉజ్జయిన్ యూనివర్సిటీ మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంజస్టిస్.
0: అన్యాయం కూడా అవకాశం ఇచ్చేటువంటి వారు కాదు.
1: దేర్ వాస్ నో ఛాన్స్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంజస్టిస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యార్థులు, ఇట్టి పవిత్రమైనటువంటి విద్యా ప్రబోధనలు అనాది కాలం నుండి కూడా భారతదేశం కలుపుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద స్టూడెంట్స్ ఆఫ్ హై స్టాండర్డ్స్ ఆఫ్ సేక్రెడ్నెస్ ద టీచర్స్ వర్ దేర్ మోర్ అండ్ మోర్ ఇన్ దోస్ డేస్.
0: దీనికి అవధులు కూడా ఎలాంటివి, దీనికి నివాస స్థానములు ఎట్ట ఉండేటువంటివి,
1: వాట్ వాస్ ద డ్వెల్లింగ్ ప్లేస్.
0: బుద్ధుని యొక్క స్థితి నుంచి అజంతా ఎల్లోరాలు వాళ్ళ యొక్క నివాస స్థానములుగా ఉండేటువంటివి.
1: దే ఆర్ ప్లేసెస్ లైక్ అజంతా అండ్ ఎల్లోరా.
0: అజంతా లోపల అనేక మంది పిల్లలు చేరిపోయేటువంటి వారు.
1: మెనీ స్టూడెంట్స్ గ్యాదర్ దేర్ ఇన్ అజంతా.
0: వాళ్ళ నివాస స్థానం అలాంటిదే.
1: దాట్ వాస్ దేర్ ప్లేస్ ఆఫ్ లైఫ్.
0: ఎల్లోరా లోపల వాళ్ళ భోజనశాలలు.
1: అండ్ ఎల్లోరా హ్యాపెన్ టు బి ద సీట్ ఆఫ్ లెర్నింగ్.
0: అజంతా ఎల్లోరాలు వాళ్ళకి నివాస స్థానములు, భోజన స్థానములు.
1: అజంతా అండ్ ఎల్లోరా వర్ ద ప్లేసెస్ వేర్ దే స్టేడ్ అండ్ లెర్న్.
0: గురువులు కూడా స్వార్థరహితమైనటువంటి వారు.
1: ద టీచర్స్ వర్ టోటల్లీ సెల్ఫ్లెస్.
0: వారి హృదయంలో ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతి మధురమైనటువంటి వాక్యము ఆనందంగా పిల్లలకు అందించేటువంటి వారు.
1: ద టీచర్స్ షేర్డ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్స్ ఇన్ ఎ స్వీట్ అక్సెప్టబుల్ వే.
0: ఏనాడు ఈ భోజనములు, ఈ చదువులు విక్రయాలుగా మారిపోయినో ఆనాటి నుంచి మనుషుల యొక్క బుద్ధులంతా వికారములుగా మారిపోతూ వచ్చాయి.
1: దట్ డే ది టీచింగ్ హ్యాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ స్టాండర్డ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్. వి ఆల్ అవర్ మైండ్స్ హావ్ బీన్ పర్వర్టెడ్.
0: ఏనాడు కూడా భోజనము కానీ, భజనలు కానీ, లేక ఏ విధమైనటువంటి యొక్క తిండి పదార్థములు కానీ విక్రయాలు జరిగేటువంటివి కాదు.
1: నెవర్ ఫుడ్ వాజ్ సోల్డ్, నెవర్ ఎడ్యుకేషన్ వాజ్ సోల్డ్.
0: విద్య పరిపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛగా నడిచేటువంటిది.
1: ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్ టోటల్లీ ఫ్రీ.
0: సరస్వతి ఎవరి పోయిన కూడా బంధించేటువంటిది కాదు.
1: సరస్వతి ద గాడెస్ ఆఫ్ నాలెడ్జ్
0: స్వేచ్ఛావిహారం సల్పుతూ వచ్చింది.
1: ఇస్ నెవర్ ఆఫ్టర్ మనీ.
0: అలాంటి స్వేచ్ఛతో ఉండినటువంటి యొక్క ఈ సరస్వతిని ఈనాడు బంధించి అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టుకు గురి చేస్తూ వచ్చారు.
1: టుడే ది గాడెస్ సరస్వతి ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ చైన్డ్ నౌ.
0: ఆమె పేరు మహాభారతి.
1: మహాభారతి
0: ఈ భారతదేశమును అనేక రకములుగా పోషించి పెంపించి విద్యను పరిపించి చాలా ఆనందాన్ని అనుభవించినటువంటిది భారతి.
1: భారతి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడింగ్ ఆఫ్ ద నాలెడ్జ్, ద డిసిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ టు ఎవ్రీబడి.
0: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి పద్యుద్వత వ్యతివేసిన పద్మ పక్షి విచారాక్ష్మి పద్మకేశరవర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి అని ప్రార్థించేటువంటి వారు.
1: డైలీ ప్రేయర్ వాజ్ ఆఫర్డ్ టు గాడెస్ సరస్వతి ఎవ్రీడే.
0: సరస్వతి, భగవతి, భారతి పూర్ణేందు బింబాలన.
1: సరస్వతి, భగవతి, భారతి పూర్ణేందు బింబాలన.
0: ఇవన్నీ కూడాను ఈ సరస్వతి యొక్క వర్ణనలు.
1: దట్స్ ఆల్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడెస్ సరస్వతి.
0: అలాంటి సరస్వతి యొక్క నామము ఈనాడు ఉచ్చరించడానికి కూడా మానవులకు అర్హత లేనట్టుగా ఈ ప్రభుత్వం బోధిస్తూ ఉంటుంది.
1: టుడే ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ సచ్ దట్ యు హావ్ నో ఛాన్స్ ఈవెన్ టు ప్రే టు గాడెస్ సరస్వతి.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా ఈ సరస్వతి ప్రజలను ఎన్నో విధంగా కూడా కాపాడుకుంటూ వాక్యములు కూడా పవిత్రమైన వాక్యములుగా ఉచ్చరిస్తూ వచ్చింది.
1: ఇన్ఫాక్ట్ గాడెస్ సరస్వతి ప్రొటెక్టెడ్ ది ఎంటైర్ కంట్రీ అండ్ మేడ్ అవర్ అటరెన్స్
0: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి విద్యుత్పోవత ఉతవేసిన పద్మ పద్మ విచారాక్షి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి అన్నారు. కనుక సరస్వతిని ఇన్ని విధములుగా కూడా వర్ణిస్తూ వచ్చారు.
1: దాట్ వాస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ ఎస్ సరస్వతి.
0: తర్వాత ఈమెకు తగినటువంటి ఒక లక్ష్మి ఇందిరా.
1: దెన్ కమ్స్ లక్ష్మి
0: ఇందిరా లోకమాత.

0: ప్రమామంగళ దేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక.
1: సో ఆల్సో గాడెస్ లక్ష్మి వాస్ ఎక్స్టోల్డ్.
0: ఇలాంటి భగవత్ స్వరూపాలంతా కూడాను ఈ లోకం లోపల మనుష్య స్వరూపంగా ఆవిర్భవించుతూ వచ్చాయి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ ల్యాండ్ దట్ గాడ్ హ్యాస్ టేకెన్ అప్ హ్యూమన్ ఫామ్.
0: దైవమనగా ఏదో అగోచరమైనటువంటి స్వరూపాలు కాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ దట్ గాడ్ ఈస్ నాన్ అపారెంట్ ఆర్ హిడెన్.
0: సగోచరమైనటువంటి యొక్క స్వరూపాలు.
1: గాడ్ అస్యూమ్స్ హ్యూమన్ ఫామ్.
0: దైవం మానుష రూపేణ మనుష్య స్వరూపంతో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: గాడ్ ఇన్కార్నేట్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ మూవ్స్ అమిడ్స్ట్ అస్.
0: కానీ ఈనాటి మనుష్య ఆకారమును ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దిస్ వ్యూ దట్ గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్.
0: కనుక భగవద్ విషయంలో కూడాను మన కర్మల ఎందు కూడాను జ్ఞానం నందు కూడాను ఉపాసన ఎందు కూడాను మనం ఎన్నియో విధములు కోరుకును దీన్ని ఆరాధన సల్పుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ వి హావ్ బీన్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇన్ అవర్ అక్విజిషన్ ఆఫ్ ద నాలెడ్జ్.
0: యస్య జ్ఞానాదయాసిందో ప్రగాధస్య నగాగుణ సేవితావచ్చయో ధీరో శస్త్రీయచామృతాయ చ. అమరా నిర్జలా దేవ త్రిసా విభుజాసుర సుపర్వాణ సుమనస త్రినివేశాది ఒకోష ఆదిత్యో దివితో ఆదిత్య నందన ఆదిత్య భవస్వప్న అమృతాంజన అన్నాడు. కనుక భగవతత్వాన్ని ఇన్ని రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ ద డివినిటీ ద డివైన్ ప్రిన్సిపల్ హ్యాస్ బిన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరియడ్ ఫార్మ్స్.
0: కనుక అన్ని రాష్ట్రములు ఎందుకు విద్యా విధానం అనేటువంటిది ఉచితంగా బోధిస్తూ వచ్చారు.
1: Therefore, all the sacred knowledge was offered totally free.
0: శ్రీమంతులైనటువంటి వారి గృహం నుంచి ఇంత అన్నం తీసుకుని వచ్చి ప్రతి బిడ్డకు పెట్టేటువంటి వారు.
1: In fact, the food that was received from those people who can afford to share was distributed.
0: దానిని అమృతంగా భావించుకుని వారు ఆరగించి తదుపరి ఈ విద్యను అభ్యసించేటువంటి వారు.
1: They considered that food received that way as sacrificial food and shared.
0: జాతి మత భేదములు ఏమాత్రం కూడా అన్నాడు కనిపించేటువంటివి కాదు.
1: And there were no differences whatsoever in those days.
0: సర్వము ఒకటే.
1: All are one.
0: అన్ని విధములైనటువంటి యొక్క మార్గములు కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
1: దాట్ వాజ్ ది టీచింగ్ ఆఫర్డ్ టు
0: సంగీత సాహిత్య నృత్య సత్య ఇలాంటి మార్గములంతా కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
1: దేర్ ఆర్ వెరీ మెనీ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ లైక్ మ్యూజిక్ ఇంతియే
0: కమ్మరి కుమ్మరి దొమ్మరి మిమ్మరి వీరందరూ కూడా ఈ విద్యలు అంటే గర్భతూ వచ్చారు.
1: ఇన్ అడిషన్ టు దట్ వీ హావ్ గాట్ ది కార్పెంటరీ అండ్ ద పాటరీ అండ్ ద బ్లాక్ స్మిత్ ఆల్సో గివెన్ నాలెడ్జ్.
0: ఇలాంటి కమ్మరి కొమ్మరి తొమ్మరి అందరినీ కూడాను ఈ విద్యల చేతనే వాళ్ళను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ఆల్ కుడ్ ఎక్వైర్ దిస్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కమ్ అప్ ఇన్ లైన్.
0: ప్రతి విద్యార్థి కూడాను గురువుల చేత అందుకున్నటువంటివి.
1: ఎవ్రీ స్టూడెంట్ రిసీవ్ డైరెక్ట్లీ ఫ్రమ్ టీచర్.
0: గురువే లేకపోతే వీరికి విద్యలే రాదు.
1: వితౌట్ ద టీచర్ యూ కెనాట్ లెర్న్.
0: కానీ ఈనాటి గురువులు గురు చూపేటువంటి వారిగా ఉండాలి.
1: ద మోడర్న్ టీచర్ needs to show, needs to demonstrate.
0: ఆనాటి గురువులు ఎట్టి విద్యలను అభ్యసించినటువంటి వారు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ నాట్ ది సిచ్యువేషన్.
0: చరకుడు అనేటువంటి యొక్క విద్యావంతుడు గొప్పవాడు.
1: ద టీచర్ ఇన్ దోస్ డేస్ వాస్ ఎ నోబుల్ వన్.
0: మెడికల్ అనేటువంటి ఈ ఆరోగ్య శాస్త్రాన్ని తప్పక తాను తరిదిద్దుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఆథర్డ్ దిస్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ మెడిసిన్.
0: ఆనాడు ఈ చరకుడు అనేటువంటి పేరు చాలా గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటిది.
1: అండ్ హీ వాస్ హైలీ రెప్యూటెడ్ వన్ ఇన్ దోస్ డేస్.
0: హార్ట్ ఈనాడు హార్ట్ జబ్బులోని వచ్చితే దీనికంతా కూడా హార్ట్ రంగ మిషన్ పెట్టి దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థతో దీన్ని ఆపరేషన్ చేస్తూ వచ్చారు.
1: అండ్ టుడే యు నో ఆఫ్ ది హార్ట్ కంప్లైంట్స్ విత్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది హార్ట్ రంగ మిషన్ ది కార్డియోథొరాసిక్ సర్జరీ వాస్ అడ్మినిస్ట్రేటెడ్
0: మిషన్ ఉపయోగించేటువంటి వారు కాదు.
1: అండ్ దట్ వాస్ నాట్ ది సిచ్యువేషన్ ఇన్ దోస్ డేస్.
0: చరకుడు భగవత్ మంత్రాన్ని చెప్పుకుంటూ హార్ట్ పైన చేయి పెట్టి తన్మయత్తునిగా మర్చిపోయేటువంటి వాడు.
1: ద సర్జన్ కండక్టెడ్ ద ఆపరేషన్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఆ హార్ట్ జబ్బే ఉండేటువంటిది కాదు.
1: అండ్ ద హార్ట్ కంప్లైంట్ నేచురలీ గోస్.
0: ప్రతి రోగమునకు కూడాను భగవత్ యొక్క ఆనంద రాగమే ప్రధానమైనటువంటిది.
1: దేర్ఫోర్ గాడ్స్ నేమ్ ఈస్ రిసీవ్డ్ ఈస్ చాంటెడ్ అగైన్ వై ట్రీటింగ్ ఎనీ పేషెంట్.
0: శారీర మానసిక ఆధ్యాత్మిక బలములన్నీ కూడా ఆనందమైనటువంటి యొక్క భగవత్ నామం చేతనే ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: మ్యాన్ కెన్ బి బ్లిస్ఫుల్ బై చాంటింగ్ బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క అనుగ్రహము లేకుండా ఏ చింతితేనప్పుడు మనం అడుగు పెట్టలేము.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ ఎ స్టెప్.
0: ఈనాటి మానవుడు అడుగు పెట్టినదంతా అన్యాయమే అధర్మమే.
1: Wherever we go, wherever we put our step, it's towards injustice.
0: దురాశలే.
1: All our mind is full of desires.
0: చూచే దృష్టి అంతా కూడాను ప్రేమమయమైనది కాకుండా ప్రేమరహితమైన దృష్టిగా ఉంటుండాలి.
1: వీ డోంట్ హ్యావ్ లుక్స్ ఆఫ్ లవ్ బట్ దే ఆర్ ఫుల్ ఆఫ్ హేట్
0: అభ్యున్నత స్థితిని అడుగంటిపోయింది.
1: అండ్ దేర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఎట్ ఆల్
0: ప్రతి మానవుని ఎందుకును ప్రేమతత్వము పండించుకోవాల్సింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ లవ్
0: చెరగని యొక్క బోధన ఇవియే.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ దట్ సర్జన్.
0: భగవంతుడు ఎక్కడో లేడు.
1: God is not separate.
0: దేవుడు అనగా వేరు, దేశమంతరుడు లేడు, దేవుడు తన దేహమందే.
1: God is not in a foreign land. God is present in you.
0: కనుక భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో పరదేశమునందు లేడు.
1: God is not separate from you.
0: తన హృదయమునందే ఉంటున్నాడు.
1: He is installed in
0: you. తనతోనే ఉన్నాడు.
1: He is
0: తన వెంటనే ఉన్నాడు. తన జంటనే ఉన్నాడు.
1: He is with you, in you, above you, below you, around you.
0: అలాంటి సులభమైనటువంటి మార్గాన్ని ఈనాడు విస్మరించి,
1: we have forgotten that easy path.
0: కష్టమైన మార్గాన్ని అవలంబించి,
1: వి వాంట్ టు ఫాలో ద టఫ్ పాత్.
0: అనేక శ్రమలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: వి స్ట్రెయిన్ అవర్ సెల్స్.
0: మానవునికి వచ్చినటువంటి బాధలను ఎలాంటివైనా కూడా క్షణంలోపల నివారణ గావించుకునేటువంటి వారు.
1: ఆల్ అవర్ సఫరింగ్ కెన్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: ఇవన్నీ కూడా భగవత్ నామస్మరణ చేతనే.
1: దిస్ ఇస్ పాసిబుల్ బై సింగింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతి నిధ. ఈ దీనికంటే ముఖ్యమైనటువంటి మరొక మార్గం లేదు.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఇట్ వాస్ సెడ్ that God's name is only the refuge to cross the all the difficulties and obstacles.
0: నామమున కంటే మించినటువంటి శక్తి మరొకటి కనరాదు.
1: There is nothing greater mightier than God's name.
0: ఒక్కతూరి నామం తలిస్తే పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: The moment you chant his glory, sing his name, you will attain bliss.
0: ఆ నామం యొక్క శక్తిని ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: None can comprehend the power of name of God.
0: కృత యొక్క ధ్యానము,
1: మెడిటేషన్,
0: త్రేతాయుగ యజ్ఞము,
1: అండ్ ద సీక్రెట్ రిచువల్,
0: ద్వాపర యుగ అర్చనము,
1: ద్వాపర
0: కలియుగ నామస్మరణ,
1: అండ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి
0: కలుగునే నాలుగు
1: నామస్మరణ
0: నుంచి కూడాను ఎన్నో విధములైనటువంటి మార్గంలో భగవత్ నామాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: దట్స్ రీజన్ వై ద సాంక్టిటీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ నామస్మరణ ఇస్ స్ప్రెడ్ ఆల్ ది వరల్డ్ ఓవర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు సరైనటువంటి అర్థాన్ని ప్రబోధించుకుంటే మీ నుంచి లేనటువంటి యొక్క శక్తి ఎక్కడి నుంచి లభ్యమవుతుంది.
1: సో యు నో ది ట్రూత్ దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: అయస్కాంత శక్తి మానవుని యందు ఉండేటువంటి శక్తి ఇంకెక్కడ కూడా కనిపించదు.
1: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ ప్రెసెంట్ టు ద మ్యాక్సిమం ఇన్
0: ఈ ప్రపంచంలో ఎన్ని శక్తులు ఉంటున్నావో అన్ని శక్తులు కూడా ఒక మానవుని అందే నుంచి ఉన్నవి.
1: ఆల్ ద కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ లేటెంట్ ఇన్ యూ.
0: అంతటి అధికమైనటువంటి మానవుడు ఈనాడు అల్పునిగా భావించుకుని కృంగిపోతున్నాం మనం.
1: దట్ మైటీ మ్యాన్ ఇస్ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ ఏ వీక్లింగ్ టుడే.
0: కనుక మీరందరూ కూడా దైవాత్మ స్వరూపులు.
1: యు ఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: దైవం ప్రత్యేకంగా మీకంటే వేరుగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: మీ హృదయములందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
0: దేవుణ్ణి చూడాలనుకుంటే మీ కన్నులు మూసుకుంటే ఆనందంగా మీకు కనిపిస్తాడు.
1: ద వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ కెన్ సీ గాడ్ విత్ ఇన్ యూ.
0: ఇలాంటి విశ్వాసం మీరు కోల్పోవటం చేతనే మీకు కనిపించడం లేదు.
1: బికాస్ ద ఫెయిత్ ఈజ్ లాస్ట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ గాడ్.
0: ఉజ్జయిని,
1: ఉజ్జయిని,
0: కాశీ,
1: కాశీ,
0: ఈ అలంకార శాస్త్రమైనటువంటి యొక్క కాశ్మీరు,
1: కాశ్మీర్,
0: ఇవన్నీ కూడా గొప్ప భారతీయుల యొక్క మహత్తరమైనటువంటి శక్తులతో కూడినటువంటి స్థానములు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ భారత్.
0: నవద్వీపపురం లోపల న్యాయశాస్త్రము ప్రభావితం చేసుకుంటూ వచ్చారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ లా వాజ్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్.
0: నవద్వారపురం అనేటువంటిది న్యాయమైన దీని స్థానము.
1: అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ లా హ్యాస్ బీన్ except
0: ఎక్కడ కూడా తేలినటువంటి న్యాయము అక్కడ వచ్చి తేలుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ప్రాబ్లమ్ విచ్ హాస్ నాట్ బీన్ సాల్వ్డ్ ఎనీవేర్ ఈజ్ సాల్వ్డ్ దేర్.
0: ఇలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి భారతదేశం మనం విస్మరించి,
1: వీ హావ్ ఫర్గాటన్ ద గ్లోరీ గ్రాండియర్ ఆఫ్ భారత్.
0: ఏదో విదేశంలో ఈ శక్తులు కలవని మనం ప్రయాణం చేస్తున్నాము.
1: ఇమాజినింగ్ దట్ దిస్ పవర్ ఇస్ ప్రెసెంట్ అబ్రాడ్
0: చాలా
1: అవే ఫ్రమ్ దిస్ కంట్రీ. ఇట్ ఈస్ ఎ మిస్టేకెన్ వ్యూ.
0: కనుకని మనం ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్.
0: ప్రజ్ఞాన ప్రకాశాన్ని మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ అవేర్నెస్ ద ప్రాపర్ అండర్స్టాండింగ్.
0: అప్పుడే మనకు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి యొక్క ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క విద్యా సంస్థల యొక్క ప్రభావములు,
1: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్
0: మున్ముందంతా నేను చెప్తాను.
1: భగవాన్ విల్ టెల్ అస్.
0: కానీ ఈనాడు మీకు కావలసినటువంటిది
1: వాట్ వీ నీడ్ టు
0: డే. శక్తిని కూడాను ఒక భారతదేశంలోనే ఉన్నవి.
1: వాట్ వి నీడ్ టు నో టుడే ఇస్ దట్ ఎవ్రీథింగ్
0: ఆవిర్భవిస్తున్నవి,
1: అండ్ ఎవ్రీథింగ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సీక్రెట్ ల్యాండ్ ఓన్లీ.
0: ఒక సంగీత సాహిత్య విద్యలంతా కూడాను భారతీయులే దీనికి ప్రధానమైన సూత్రధారులు.
1: Bharat has been the center of music and literature.
0: కనుకని ఇలాంటి పవిత్రమైన మన దేశమును ఎందుకు మనం విస్మరిస్తున్నాం?
1: Why should we forget this sacred land?
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: This is a sign of ignorance.
0: ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్
0: సత్యాన్ని గుర్తించడం లేక
1: they are not able to know.
0: ఏదో భౌతికమైనటువంటి యొక్క ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారు.
1: They have been struggling for worldly pleasures.
0: ఇదంతా కూడా మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: యూ కెనాట్ హ్యావ్ బ్లిస్ అవుట్
0: ఆఫ్ దిస్. లభ్యమైన కూడా ఇవి మనకు శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: దే విల్ నెవర్ స్టే విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: కనుకని మనం ఈ యొక్క తోలుబొమ్మలోనే సర్వము చీరి ఉంటున్నది.
1: దేర్ఫోర్ విత్ ఇన్ దిస్ బాడీ ఎవ్రీథింగ్ ఇస్ కంటెయిన్డ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పూర్వము రెండవ భారత యుద్ధం నందు మహాయుద్ధం నందు
1: అండ్ ఇన్ దట్ బ్యాటిల్
0: రష్యన్స్ అంతా వచ్చి
1: many people came
0: chinese anta vachi
1: chinese russians came
0: inte kaadu
1: not all this
0: ee yokka itara deshiyulandaru kuda nu ee desham paina padi
1: the foreigners wanted to invade this country
0: german desham nunchi kuda hitler bayil deraadu
1: hitler started from the germany
0: appudu nenu chinna vaadu
1: bhagwan was so young at that time
0: oka communist leader vachi babu నువ్వు ఏమో చాలా బాగా కవిత్వం కట్టావట, మా యొక్క లీడర్ దీనిపైన ఒక కవిత్వం కట్టి పాడండి అన్నారు.
1: వన్ పర్సన్ అప్రోచ్ భగవాన్ వెన్ యూ వర్ సో యంగ్ అండ్ హీ సెడ్ దట్ యు ఆర్ ఎన్ ఎక్సలెంట్ కంపోజర్, వై డోంట్ యూ కంపోజ్ ఏ పోయమ్ ఆన్ అవర్ లీడర్.
0: అప్పుడు నేను చెప్పాను ఒక తొట్టె తీసుకుని రామన్నాను.
1: అండ్ హీ వాంటెడ్ ఏ స్మాల్
0: చిన్నపిల్లలు ఊపేటువంటిది.
1: ఓ హీ వాంటెడ్ ఏ స్వింగ్ టు బి బ్రాట్, క్రేడిల్ టు బి బ్రాట్.
0: అప్పుడు నేను ఒక పాట అప్పుడే చేశాను.
1: భగవాన్ కంపోజ్డ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: ఏడు

0: ఇట్ వాజ్ ద ఫైనెస్ట్ పీస్ ఆఫ్ లలబే. ఓ మై డియర్ చైల్డ్, డోంట్ క్రై. ఇఫ్ యూ క్రై, యూ కెనాట్ బి ఎ వారియర్ ఎవర్ ది సిటిజన్ ఆఫ్ భారత్.
1: ఏడువకు పసిబాల, ఏడువకు తండ్రి, ఏడిస్తే నిన్ను భర్త వీరుడనరయ్యా. జో జో హంతకుడు హిట్టరు అమర రష్యాపై దండెత్తి వచ్చినని జడిసి ఏడ్చితివా. జో జో హిట్టరును చంపుటకు ఎర్ర సైన్యంబు వీరుడవు స్థాళీలు కలరు ఏడువకు. జో జో ఐక్యతగా ప్రజలంతా చేరి పోరాడి స్వాతంత్రమును పొందగలరు ఏడువకు. జో జో ఈ విధమైనటువంటి యొక్క పాటలు రాసి ప్రచారం లోపల కూడాను మంచి ఆనందకరమైనటువంటి యొక్క లాలిపాటలుగా అందరికీ ప్రచారం చేసేవాడిని.
0: ద కంపోజిషన్స్ ఆఫ్ భగవాన్, దే వర్ రిసీవ్డ్ వెరీ వెల్ బై ద హోల్ పబ్లిక్. దే వర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ కంపోజిషన్.
1: ఈ హీతరు, ఈ అంతకుడు, వీళ్ళందరూ సాయిబాబాకి ఎట్ట దర్శనం, చాలా చిన్న పిల్లవాడే అని చాలా ఆశ్చర్యపడేటువంటి వారు.
0: పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్
1: ఈ స్టాలిన్ వస్తున్నాడని చెప్తున్నారే, ఏ వీరికి తెలియనటువంటి పేర్లే, ఎట్ట తెలుసు ఈ పిల్లవాడికి.
0: హౌ ఇస్ దట్ దిస్ యంగ్ Baba know the names of Hitler and Stalin?
1: Sai ki telinetunte vilevu.
0: There is nothing that Sai does not know.
1: Kani telinattu gaane nen natam chestuntanu.
0: But he pretends as if he does not know.
1: Eppudu charandi meeru ani nen prashnistanu.
0: Bhagwan puts a question, when did you come?
1: Ayyo nenu ochindi telide Sai Babaku.
0: Does he not know when I came?
1: Telusu
0: kaani
1: ninnu santosha pette nimittamai nenu ninnu prashnistunnanu.
0: But he puts that question to make you happy.
1: Eppudu vacharan adite nannu palakrinchadu swami potare ani aanandistaru.
0: Then once Bhagwan puts this question, when you come, you are so happy that you can do.
1: Nenu prashninchadu kaani nenu veellu sandehistara, naaku telusuna teliyadani ye vidhanga anuvanistara ani ee bhavam naaku enaadu raledu.
0: Bhagwan never thinks that he doubts you, never thinks that he that you feel that whether he knows when you came here or not.
1: Tarvata konni dinamla ayin tarvata school pillalu vacharu.
0: After a couple of days school children gathered.
1: Pillalu vachi
0: they came.
1: Babu nannu pilicheetunte varu satya satya ani pilicheetunte varu.
0: They all addressed Bhagwan as satya.
1: Satya neevu mem oka drama vestunnamu.
0: We want to enact a play.
1: Ee drama lo unnatundi deeniganta oka katha maari raasi.
0: We want you to compose.
1: దాన్ని ఒక పాట మాదిరి కట్టి.
0: We also include a song.
1: ఈ ప్రపంచానికి ప్రబోధం సాధించాలి, మీరు మాకు సహాయం చేయాలి అన్నారు.
0: And this has to be publicized and propagated. We want your help.
1: అప్పుడు నేను చెప్పాను.
0: Then Bhagwan said,
1: సరే సిద్ధంగా ఉండండి, ఇద్దరు పిల్లలు నాకు ఇవ్వండి అన్నాను.
0: He said, be ready, I want two boys.
1: ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చాను.
0: Two boys came.
1: వాళ్ళకు నేను నేర్పిస్తూ వచ్చాను.
0: And Bhagwan taught them.
1: ఏమిటని?
0: What is it?
1: ఆ పిల్లలకి ఈ పాటలు నేర్పించి పబ్లిక్ లో పోయి పాడాలి.
0: దీస్ టూ బాయ్స్ షుడ్ సింగ్ ఇన్ పబ్లిక్.
1: ఏమి కాలంబు వచ్చెను ఓ జనులారా, ఏమి కాలంబు వచ్చెను.
0: ఓ పీపుల్ వాట్ టైమ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ అస్, వాట్ టైమ్స్ వీఆర్ ఇన్.
1: ఫేస్ పౌడర్ అంతరించి మోసగించి పసుపు పోయే, ఏమి కాలంబు వచ్చెను. భోజనులారా, ఏమి కాలంబు వచ్చెను.
0: వాట్ ఆర్ ది టైమ్స్ దట్ వి ఆర్ ఇన్? ఇన్ ద నేమ్ ఆఫ్ ఫేస్ పౌడర్ వి హావ్ గివెన్ అప్ దట్ హ్యాబిట్ ఆఫ్ అప్లైయింగ్ టర్మరిక్.
1: అన్ని పోయి మోసగించి చెయిన్లు వచ్చే, ఏమి కాలంబు వచ్చెను.
0: అండ్ వి హావ్ గాట్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ హియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జెన్యూన్.
1: ఈ విధంగా జైనాలకంతా కూడా తగినటువంటి అంతా కూడా చక్కగా బోధిస్తూ వచ్చేటువంటి వాడిని.
0: అండ్ భగవాన్ టాట్ ఎవ్రీబడి ఇన్ అప్రోప్రియేట్ వే ఇన్ దోస్ డేస్.
1: ఎడమ చేతి కడాన ఎందు తెల్ తెల బిల్ల, తోలు పట్టిడి గట్టి ఆరాడగడతారు, ఏటి ఏషాలప్ప ఇవి.
0: వాట్ ఎ కైండ్ ఆఫ్ డేస్ వి ఆర్. వి హావ్ గాట్ దిస్ రిస్ట్ వాచ్ విత్ ద లెదర్
1: స్క్రాచ్ అవతారాలు, ఏటి ఏషాలప్ప ఇవి.
0: వాట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ మోడర్న్ ఫ్యాషన్?
1: ఎడమ చేతి కడాన ఎందు తెల్ తెల బిల్ల, తోలు పట్టిడి గట్టి ఆరాడగడతారు, గడియారం అప్పుడు వచ్చింది కొత్తగా.
0: ఇట్ వాజ్ రిస్ట్ వాచ్ దట్ వాజ్ న్యూలీ ఇంట్రొడ్యూస్డ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: పొడుగాటి మీసములు కొరికి కత్తిరించి నాసికాముల దగ్గర నాలుగుంచుకుంటారు, ఏటి ఏషాలప్ప ఇవి.
0: ద లాంగ్ ముస్టాష్ హ్యాస్ బీన్ మేడ్ కట్ షార్ట్ ఎ ఫ్రెంచ్ కట్.
1: ఈ విధంగా పిల్లల లోపల కొన్ని ఆధునికమైనటువంటి భావాలంతా పోగొట్టి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క భావాలు ఉద్భవించేది కోసమని నేను ఈ విధంగా పాటలు రాస్తూ పిల్లలకు బోధిస్తూ వచ్చాను.
0: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్. హీ మేడ్ ఫన్ ఆఫ్ ది మాల్ దట్ ఈస్ మోడర్న్ సో దట్ పీపుల్ కెన్ థింక్ ఆఫ్ ద పాస్ట్ ది ఏన్షియంట్ గ్లోరీ.
1: కరణం సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలి.
0: కరణం సుబ్బమ్మ వాజ్ ఎ చెస్ట్ వన్.
1: ఆమె ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చేది సత్య సత్య సత్య అని.
0: He always used to approach Bhagavan, calling him Satya.
1: నేను అప్పుడు 7వ సంవత్సరము.
0: Bhagavan was aged 7.
1: ఆమె పిలుస్తానే ఇంటికి పోయేటువంటిది కాదు నా గుణము.
0: He never responded immediately.
1: మా ఇంటికి ఎందుకు రాకూడదు బాబు?
0: They said, why don't you visit us today?
1: నేను ఇంకొకరి ఇంటికి రావడానికి నేను బిచ్చవాణి కాదే.
0: I am not a beggar to be at your doorstep.
1: మీరు పిలిస్తే వస్తానే కానీ పిలవండి నేను రాను.
0: I only come to you only after invitation.
1: అప్పుడు ఆమె చెప్పేటువంటిది.
0: Then she said,
1: నాయన మా భర్త కొంత చెడు పదార్థం లోపల చెడు ప్రాక్టీస్ లోపల ఉండి చాలా చెడిపోతున్నాడు, అతన్ని కొంచెం చక్క చేయండి.
0: అండ్ షీ ప్రేడ్, లుక్ హియర్ మై హస్బెండ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ వైసెస్, ఐ ప్రే టు యూ టు కరెక్ట్ హిమ్.
1: చెప్పాను అతనిపైన కఠినమైన చర్య తీసుకుంటాను.
0: భగవాన్ సెడ్, ఐ విల్ టేక్.
1: నీవేమాత్రము బాధపడకూడదు.
0: డోంట్ ఫీల్ సాడ్.
1: కనుక ఆ విధంగా ఉంటే నేను చిన్నపిల్లలతో తెలియకుండా ఆయన ఎదురుగా పాటలు పాడిస్తూ ఉంటాను.
0: అండ్ భగవాన్ మేడ్ ఆల్ యంగ్ బాయ్ సింగ్ సాంగ్స్ అట్ హిస్ రెసిడెన్స్.
1: ఆయనకి ఏమైనా కోపం వస్తుందో ఏమో అన్నది.
0: అండ్ షీ సెడ్, ద హస్బెండ్ మే బి యాంగ్రీ విత్ యూ.
1: ఎవరి కోపం వారికే శత్రువు.
0: Well, your anger is your enemy.
1: నన్నేం చేయలేదు.
0: Nothing will happen to me.
1: అని నేను పాటలు రాసేది చిన్నపిల్లలను పంపించేటువంటిది.
0: Having composed the song, Swami made boys sing.
1: ఏ విధంగా అతనికి బుద్ధి వచ్చేటట్టుగానే.
0: ది రీజన్ ఇస్ ద మోటివ్ ఇస్ టు కరెక్ట్ దట్ మ్యాన్.
1: అతనికి సరైనటువంటి ఒక చిన్న మాటలతో వస్తే అది వచ్చేటువంటిది కాదు.
0: ఇఫ్ ఇట్ సెట్ సాఫ్ట్లీ,
1: కొంచెం కఠినమైనటువంటి మాటల చేతనే అతని గుండె పైన నొప్పి వేయాలి.
0: బై యూజింగ్ హార్ష్ వర్డ్స్ ఓన్లీ హీ కెన్ బి కరెక్టెడ్.
1: చెప్పి రెండు పాటలు రాపించి పిల్లల్ని పాడుకుంటూ పోమన్నాను.
0: భగవాన్ కంపోజ్ టూ సాంగ్స్ అండ్ వాంటెడ్.
1: కానీ పిల్లలు భయపడుతూ వచ్చారు.
0: బట్ చిల్డ్రన్ వర్ అఫ్రైడ్.
1: నేను వెంట ఉంటాను, నీకేం భయం లేదు, పోమని చెప్పాను.
0: భగవాన్ గేవ్ హిమ్ గేవ్ దెమ్ ఆల్ అష్యూరెన్స్ దట్ నథింగ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
1: ఆయన కర్ణం పేరు నారాయణ రావు.
0: నారాయణ
1: నారాయణ రావు.
0: ద నేమ్ ఆఫ్ కర్ణం ఇస్ నారాయణ రావు.
1: అతను చెడు మార్గంలో ప్రవేశిస్తూ వచ్చాడు.
0: హీ వాస్ లివింగ్ ఇన్ ఎ రాంగ్ వే.
1: అప్పుడు అతను చప్పక చెప్పాలి.
0: హీ షుడ్ బి టాట్ ఎ లెసన్.
1: కులము వారలు నిన్ను కుండముట్టనివరు.
0: యు విల్ బి అవుట్ కాస్ట్ బై యువర్ ఓన్ కమ్యూనిటీ.
1: బంధువులు నిన్ను చూచి బయట వెళ్ళగొడతారు.
0: ఆల్ యువర్ రిలేషన్స్ విల్ కిక్ యు అవుట్.
1: స్నేహితులు నిన్ను చూస్తే చెప్పుతో కొడతారు.
0: ఫ్రెండ్స్ ఆల్సో విల్ బీట్ యు విత్ దేర్
1: స్టిక్. ఇంత కఠినమైనటువంటి వేసి
0: సచ్ హార్ష్ వర్డ్స్.
1: నీ యొక్క ఆటలంతా మానివేయమని చెప్పని బోధిస్తూ వచ్చాను.
0: భగవాన్ వాంటెడ్ హిమ్ టు స్టాప్ ఆల్ హిస్ వైస్.
1: రాగమనే వేస్తూ వచ్చాను.
0: అండ్ హి స్టార్టెడ్ టీచింగ్ హిమ్ రైట్ ఫ్రమ్ ద
1: దానితో అతను మంచి వాత పడిపోయింది అని నిలిపివేశాడు.
0: అండ్ దెన్ ఇట్ సెల్ఫ్ హి స్టాప్డ్ ఆల్ దిస్.
1: సుబ్బమ్మ చాలా ఆనందపడి.
0: సుబ్బమ్మ వాస్ హ్యాపీ.
1: చిన్నవాణ్ణి నేను అట్లా పోతుంటే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడింది పాపం.
0: భగవాన్ వాస్ ప్రొసీడ్ పాసింగ్ బై. షీ ఫెల్ ఇట్ ఇస్.
1: రాజు నీవు చిన్నపిల్లవాడు కాదు.
0: రాజు
1: ఆకారం చిన్నదే కానీ గోపాల మహాశక్తి ఉంటున్నది.
0: రాజు యూఆర్ దో యూఆర్ సో స్మాల్ యూ హావ్ గాట్ మైటీ.
1: ఇంత ధైర్యంగా ఇంత సాహసంగా పెద్దలను ఎదిరించేటువంటి వాడు లోకంలో ఎక్కడా కనిపించడం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ హూ కెన్ టీచ్ ఎ లెసన్ టు ఎన్ ఎల్డర్లీ పర్సన్ లైక్ దిస్.
1: కులము వారం నిన్ను కుండముట్టాను ఎవరు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ పీపుల్ విల్ అవకాశ్ యూ.
1: స్నేహితుల నుండి చూస్తే చెప్పుతూ కొడతారంటే ఎవరైనా ఊరుకుంటారా?
0: విల్ ఎనీబడీ కీప్ క్వైట్ ఆన్ లిసనింగ్ టు ద స్టేట్మెంట్ దట్ యూ విల్ బి బీటెన్ బై లిప్.
1: ఈ విధమైన వ్యాసి అతనికి చేస్తే అప్పుడు ఆమె తెలుసుకుంది.
0: Then she could understand.
1: Venkappa grumabbayani pilchindi.
0: And she called, Venkappa,
1: ee pillavaadi nee emo chinna pillavaadi ga nee kumarudu ga nee vaavisthunnavu.
0: You consider that he is so young.
1: Chaala mosapadi pothunnavu.
0: You are totally deceived.
1: Kaadu kaadu.
0: No.
1: Goppa shaktivantudu.
0: He is highly powerful.
1: Inka munmundanta kuda lokaniki chaala aadarshanni nirupistu vastadu.
0: In future he is going to be an ideal to the entire world.
1: కనుక నీవేమాత్రం కూడా కుమార భావంతో పెట్టుకోవద్దు.
0: డోంట్ హ్యావ్ అటాచ్మెంట్ టువర్డ్స్ ద సన్.
1: నా ఇంటికి పంపించు అని.
0: అండ్ యూ సెండ్ హిమ్ టు మీ.
1: ఆయన చెప్పాడు.
0: హీ సెడ్,
1: మాకు ఈ దత్తత అనేటువంటిది ఎప్పుడు చెల్లేటువంటిది కాదు.
0: ఐ డోంట్ గివ్ మై.
1: మాకున్నటువంటి శక్తితో మేమే
0: పోషించుకుంటాము.
1: కాబట్టి నేను ఇంకొక ఇంటికి పంపను అనేది.
0: ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ హిమ్.
1: ఈ విధంగా కూడా ఎవరి చేత కూడా చిక్కుకోకుండా.
0: Without being caught by anybody.
1: సాహస ధైర్యం చేత ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: విత్ ఆల్ ద కరేజ్ జీవితమే. It is a truthful life.
1: ఎందుకనగా దోషము ఏమాత్రము లేవు.
0: Because there is no mistake whatsoever.
1: దోషరహితమైనటువంటి వారికి భయం ఎందుకు ఉంటుంది?
0: When there is no mistake, భయమే లేదు. No fear.
1: ధైర్యంతో సాహసంతో ముందు పోయేటువంటి వాడు.
0: With all the courage and valor, he proceeded.
1: ఈ విధమైనటువంటి దీంట్లో కొన్ని కొన్ని నాటకాలు కూడా రాస్తూ వచ్చేటువంటి వాడిని.
0: భగవాన్ composed dramas also.
1: చిన్న డ్రామాలు వేసేది.
0: He has written small drama.
1: పిల్లలందరినీ తీసుకునేటువంటిది. చెప్పినట్టు చేస్తారా అనేటువంటిది వేసేది.
0: One drama written by him is, would you act according to what you say?
1: ఇంటిలో అమ్మ,
0: మదర్ అట్ హోమ్,
1: తల్లి తండ్రి గురువు, ఈ ముగ్గురే చాలా ప్రధానమైనటువంటి వారు.
0: Three are most important, mother, father and the teacher.
1: తల్లి సాయంకాలము 10 స్త్రీలను కూర్చోబెట్టుకుని వేదాంతాన్ని బోధించేటువంటిది.
0: ఇన్ ది ఈవినింగ్ టైమ్ మదర్ షేర్స్ హర్ నాలెడ్జ్ ఆన్ స్పిరిచువాలిటీ విత్ ఇన్ ది నైబర్హుడ్.
1: కూర్చునేటువంటి వాడిని.
0: భగవాన్ యూజ్ టు సిట్ దేర్.
1: అప్పుడు ఆమె చెప్తుంది,
0: దెన్
1: ఏమని పంచాంగము రామప్ప భార్య,
0: షీజ్ వైఫ్ ఆఫ్ పంచాంగం రామప్ప,
1: ఆమె పేరు కూడా కామేశ్వరి.
0: హర్ నేమ్ ఇస్ కామేశ్వరి.
1: ఆమె పుస్తకాన్ని చదివేటువంటిది.
0: షీ యూజ్ టు రీడ్ ద బుక్.
1: ఏ పుస్తకాలు? గొప్ప వేదాంత పుస్తకాలు.
0: దర్ వేదాంతిక్ టెక్స్ట్.
1: ఈ వేదాంత పుస్తకాలు చదివితే ఆమెకి ఏమాత్రం అర్థమే రాదు.
0: బట్ దే కెనాట్ ఫాలో వాట్ ఈస్.
1: అక్షరాలు కూడా సరిగ్గా తెలియవు.
0: దే డోంట్ నో ఈవెన్ లెటర్స్ ఆల్సో.
1: ఏదో చెప్పేటువంటిది పాప.
0: షీ యూజ్ టు టీచ్ ఇన్ హర్ ఓన్ వే.
1: అయ్యో భగవంతుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు, ధర్మసిద్ధుడు, భగవంతుడు మహా ప్రవీణుడు, చాలా సత్యవాత్ పరిపాలకుడు అని బోధించేటువంటిది.
0: షీ యూజ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ గాడ్ హుడ్ as most powerful one, the all knowing one, an expert in every field.
1: అప్పుడు
0: then
1: oka paat rasanu.
0: Bhagwan has written a song.
1: Emani,
0: what is it?
1: ఎరుకనవన ఎరుపు మరపనకుండా జాగ్రత్త నిర్తముగ స్వప్నాశ శక్తులు అరమరం లేకుండా ఎప్పుడు తరచుకున్న జీవాత్మ చదివిడి తారకం అన్నాను. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త నిరతముగ స్వప్నాశుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివి తారకము సూటెరుగవలనన్న సద్గురుని కృపచే తారతమ్యము వనవన్న.
0: ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ ఇన్ ద డీప్ స్లీప్.
1: చెప్పేది ఆమె దీనికి అర్థం చెప్పేది, తారకం తారకము సూటు సూటు ఎరుగవలనన్న ఎరుగవలనన్న, ఇదే అర్థం.
0: షీ యూజ్ టు రిపీట్ ఇన్ వెర్బాటమ్ వాట్ ఆల్ దట్ ఈస్ రిటన్ బై భగవాన్.
1: ఈ విధంగా చెప్తుంటే నేను పోయేది రాత్రి సమయం చూసుకొని, అవగారు మీరు దీనికి తగినట్టుగా చెప్తే బాగుంటుంది కానీ తారకం తారకము సూటు చూటు ఎరుగవన్న నీవేం అర్థం చెప్పినట్టు అవుతుంది, సరైనటువంటి అర్థం చెప్పాలి అని.
0: భగవాన్ యూజ్ టు టెల్ హర్ వై డోంట్ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ, ఇఫ్ యూ రిపీట్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ పీపుల్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: కనుక మీరు తగినటువంటి రీతిగా పెద్దలకంత ఆడవాళ్ళకంతరికీ బోధించమని చెప్పి.
0: సో యూ టీచ్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్.
1: ఆనాటి స్త్రీలకు చదువులు తక్కువ.
0: And we, most of the women were illiterate.
1: ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఇంత కూడా స్త్రీలు చేరి సాయంకాల పూట ఏదో ఒక భగవత్ పారాయణం జరుపుతుండేటువంటి వారు.
0: Women in the neighborhood assemble at one place, go through a text.
1: ఈ విధమైనటువంటి సంస్థలు ఆనాటి నుండి కూడా నేను ప్రారంభం చేస్తూ వచ్చాను.
0: That was the beginning of the starting of the institution.
1: సంఘ ప్రభావము అని చెప్తూ వచ్చాను.
0: And it affected the good company.
1: పిల్లల్ని పిలిచారు, పండర భజన చేయండి.
0: And Bhagwan wanted boys to do pandari bhajan.
1: మంచి కాడకు గజ్జలు కట్టుకునేది.
0: అండ్ దే షుడ్ హ్యావ్ ఆల్ దట్ విచ్ ఇస్ నీడెడ్.
1: మంచి తాళం తీసుకునేది.
0: అండ్ దే ఆల్సో పిక్డ్ అప్ ది సింబల్స్.
1: మంచి ఎగురుతూ పోయి పిల్లలంతా కూడా బజారు బజారులో అన్న కూడా అందరినీ నిద్రపోయేటువంటి వారిని కూడా మేలుకొలిపేటండి.
0: బాయ్స్ సింగ్ డాన్స్ అలాంగ్ ద స్ట్రీట్స్ వేకింగ్ అప్ ఎవ్రీబడి ఇన్ ద నైబర్హుడ్.
1: తెల్లవారు 7 వరకు లేచేటువంటి వారు కాదు ఆ గ్రామంలో.
0: That was the situation people didn't have to do at 7 o'clock in the morning.
1: Kani, nini, bhajan chepinchu cheta, 5 gantalake lechi.
0: Because of this bhajan singing.
1: Snanam chesi, bhagavat prarthana jaripetunte vaallu.
0: Because of singing along the street, people woke up at 5 o'clock in the morning.
1: Karataalamunanu chebatti, dattilambiga jutti jutti, కామక్రోధముల కొట్టి ఈ షిరిడి మార్గము బట్టి జై జై రంగా జై జై సాయి జై జై అనుచును రయమున రండి.
0: టేకింగ్ సింబల్స్ వీ ప్రొసీడ్ టువర్డ్స్ ద షిరిడి, కమ్ ఆన్ డాన్స్ స్టెప్ ఆఫ్టర్ స్టెప్, లెట్ అస్ రీచ్ షిరిడి. దట్ వాస్ ది సాంగ్ కంపోజ్ బై హిమ్.
1: లేపినట్టుగా వాళ్ళు లేపించేది.
0: అండ్ దట్స్ ది వే పీపుల్ వాక్.
1: అప్పుడు అందరూ లేచేటువంటి వాళ్ళు.
0: ఆల్ పీపుల్.
1: అదే నగర సంకీర్తన.
0: దట్ వాస్ ద మార్క్ ఆఫ్ ది బిగినింగ్ ఆఫ్ నగర సంకీర్తన.
1: ఎప్పుడు నేను ప్రారంభించాను?
0: When was it was
1: commenced? ఈ శరీరమునకు 7వ సంవత్సరం.
0: Bhagavan started this movement of Nagar Sankirtan at the age of 7.
1: ఈ సుబ్బమ్మ పాపం రాత్రి పండుకునేటువంటి ఈ భజన లోపల నాకు చూస్తే ఏమంటాడో ఏమో అని నాకు తెలియకుండా వెనక వెనక వచ్చి ఆమె కూడా తాళాలు కొట్టుకుంటూ వచ్చేటువంటిది.
0: సుబ్బమ్మ ఆల్సో యూజ్ టు జాయిన్ ద కోరస్ ఇన్ ఎ సైలెంట్ వే.
1: ఈ విధంగా కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఈ శరీరము ప్రచార ప్రబోధంలోనే కాలంలో కావించుకుంటూ వచ్చింది.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ది అడ్వెంట్ ఆఫ్ భగవాన్ హ్యాస్ బిన్ సెంటర్డ్ రౌండ్ దిస్ యాక్టివిటీ ఆఫ్ డిసెమినేటింగ్ నాలెడ్జ్, passing on the sacred teaching to the world.
1: ఈ పండరి భజన చేస్తుంటే పల్లెల నుంచి వచ్చేటువంటి వాడు,
0: people from the neighboring villages also attended this
1: ఈ పండరి భజన లోపల అందరూ తన్మయత్తులైపోయేటువంటి వాడు.
0: All have forgotten themselves in ecstasy.
1: పాపం సుబ్బమ్మ చాలా ఆనందపడేటువంటిది.
0: సుబ్బమ్మ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: ఆనాడు 2 రూపాయలు ఇచ్చేస్తే ఓ పెద్ద బరుగుల మూట వచ్చేటువంటిది.
0: విత్ 2 రూపీస్ యూ కెన్ హ్యావ్
1: బరుగుల మూటలు తెప్పించి అందరికి పంచేటువంటిది పాపం.
0: అండ్ ఆల్ దిస్ ప్రసాద్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీబడి.
1: కనుక బాల్యం నుండి ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని మనం అలవర్చుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ డివైన్ థాట్స్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్.
1: నన్ను చదువు నిమిత్తమై కమలాపురం అని పంపారు.
0: భగవాన్ వాజ్ సెంట్ టు కమలాపూర్ ఫర్ స్టడీస్.
1: కడపకు సమీపంలోనే ఉంటుంటాడు.
0: అండ్ ఇట్ ఇస్ సో క్లోజ్ టు కడప.
1: తాడపత్రికి కడపకు మధ్యలో ఉంటుంటాడు కమలాపురం.
0: ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ తాడిపత్రి అండ్ కడప.
1: ఆ కమలాపురంలో పోతే
0: దేర్ ఇన్ కమలాపురం
1: ఎట్ట తెలిసిపోయిందో ఏమిటో కొట్టే సుబ్బన్న అనేటువంటి వాడు పరిగెత్తొచ్చాడు నా దగ్గరికి.
0: ఎ పర్సన్ బై నేమ్ కొట్టే సుబ్బన్న కేమ్ రన్నింగ్ ఆల్ ద వే.
1: సత్యం రాజు మీరు చాలా మంచి కవిత్వం కడతారట.
0: He said, "Oh Raju, you are an excellent composer."
1: నేను కవిత్వం నేను కవిత్వం కట్టటం లేదు, నాకు నోటికొచ్చినవన్నీ కవిత్వమే, నేను చెప్పినవన్నీ కవిత్వమే.
0: భగవాన్ సెడ్, "It's not composition. Whatever I say it is poetry. Whatever I write is literature."
1: చూడండి, మీకు ఒక జత నేను చొక్కా నిక్కరు గుచ్చాను.
0: I'll get it a pair.
1: చీ, అట్లాంటి మాటలు ఇక్కడ రావద్దు. నీ బిచ్చం కోసం నేను కాచుకున్నానా? అట్లయితే నేను నీతో మాట్లాడను అని చెప్పాను.
0: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఆల్ యువర్ గిఫ్ట్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు యూ ఇఫ్ యూ కమ్ విత్ సచ్ ప్రపోజల్.
1: అప్పుడు ఆయన వచ్చి నాకు కొత్తది ఒక మందు వచ్చింది.
0: ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ ఎ న్యూ మెడిసిన్ వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ద మార్కెట్.
1: ఆ మందు యొక్క ఫలితములంతా రాసిచ్చాడు.
0: హీ నరేటెడ్ ఆల్ ద రిజల్ట్స్.
1: దాని పేరు బాలభాస్కర అని పేరు.
0: ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్ హ్యాపెన్ టు బి బాలభాస్కర.
1: ఆ బాలభాస్కర్ అనే పేరు పైన ఒక పాట రాసిచ్చి పిల్లల్ని ఇస్తాను నేను, ఆ పిల్లలతో బజారు బజారు పాడించండి.
0: హీ వాంటెడ్ భగవాన్ టు రైట్ ఏ సాంగ్ ఆన్ బాలభాస్కర మెడిసిన్ విచ్ వుడ్ బి లెర్న్ బై బాయ్స్.
1: ఇంకో గంటకు రాపోమన్నాను, ఇంకో గంటకు రామన్నాను.
0: భగవాన్ వాంటెడ్ హిమ్ టు రిటర్న్ ఆఫ్టర్ అన్ అవర్.
1: క్లాసులు ఉన్నాయి, క్లాసులు జరుగుతున్నాయి.
0: అండ్ ఇట్ వాస్ ద టైమ్ ఇన్ క్లాసెస్ వర్ ఆన్.
1: కొండప్ప చాలా కఠినమైనటువంటి వాడు.
0: కొండప్ప ఈజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్.
1: అబ్దుల్ ఖాదర్ చాలా మంచివాడు.
0: ఇట్స్ వెరీ గుడ్.
1: కనుక ఇలాంటి వీటితో నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి.
0: సో ఐ షుడ్ డిశ్చార్జ్ మై డ్యూటీ.
1: ఇది గడిచిన తర్వాత నేను వస్తాను, మీరు రండి ఒక గంట అయిన తర్వాత అన్నాను.
0: బెటర్ యు కమ్ ఆఫ్టర్ అన్ అవర్.
1: మెట్టు వేశాను, పాట చెప్పాను.
0: అండ్ హి జస్ట్
1: దొరికే బాల భాస్కర బాలకులారా, రండి బాలకులారా.
0: ఓ బాయ్స్ కమ్ హియర్, వీ కుడ్ హ్యావ్ దిస్ న్యూ మెడిసిన్ బాలభాస్కర.
1: కడుపు బురము కాళ్లవాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అకృత్పిల్హ వ్యాధుల నుండి అజీర్ణ విరేచనముల నుండి అఖండ మగు బాగా పనిచేయండి బాలకులారా, రండి బాలకులారా.
0: ఓ బాయ్స్ కమ్ హియర్, టేక్ దిస్ బాలభాస్కర. ఇట్ విల్ గివ్ యు రిలీఫ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పెయిన్ అండ్ జాయింట్ పెయిన్.
1: అది ఎక్కడ అని అడిగేరన్న,
0: ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇట్ ఇస్ అవైలబుల్,
1: అదిగదిగో కొట్టే సుబ్బన్న,
0: దేర్ ఇస్ ద షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న,
1: అంగడి ఎందే దొరుకును అన్న,
0: ఇట్ ఇస్ అవైలబుల్ దేర్.
1: బాలకులారా,
0: ఓ బాయ్స్,
1: రండి బాలకులారా.
0: కమ్ అలాంగ్ హియర్ బాయ్స్.
1: ఈ విధంగా వాడికి రాస్తే వాడికి పండిత జీ గోపాలాచార్యుల పవనమైన టానిక్ కన్నా బాలకులారా, రండి బాలకులారా.
0: ఇట్ ఇస్ ఎన్ ఎక్సలెంట్ టానిక్ విచ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై గోపాలాచార్య.
1: ఇవన్నీ చెప్పేటప్పటికి ఆ కొట్టే సుబ్బన్నకు చాలా ఉల్లాసం అయిపోయింది.
0: కొట్టే సుబ్బన్ వాస్ వెరీ మచ్ ఎంకరేజ్డ్.
1: బుట్టడు లడ్డు తీసుకొచ్చాడు.
0: అండ్ హీ బ్రాట్ లడ్డూస్.
1: నేను చెప్పాను నా దగ్గర తీసుకురాదు, అందరికి మొదలు పంచు అన్నాను.
0: హి సెడ్ డోంట్ బ్రింగ్ ఇట్ హియర్, డిస్ట్రిబ్యూట్ ఎవ్రీబడి.
1: నేను తీపి ముట్టను.
0: భగవాన్ నెవర్ టచ్ ది స్వీట్.
1: ఏ పుట్టినప్పటి నుంచి నేను ఆ తీపినే ముట్టలేదు.
0: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ హి నెవర్ టచ్డ్ ఎనీ స్వీట్.
1: నా దగ్గర కావలసినంత తీపి ఉంది. నా మనసే తీపు, నా ప్రేమనే తీపు, ఇంక ఈ ప్రేమనంత నాకంటే.
0: వై స్వీట్ ఈస్ నీడెడ్ హీస్ ఆల్ స్వీట్నెస్ హీస్ ఆల్ స్వీట్.
1: అందరికి పంచిచ్చాను.
0: And the sweets were distributed to all.
1: ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఏదో ఒక రీతిగా సహాయం చేసి వాళ్ళకు ఉత్సాహపరిచి వాళ్ళకి ఆనందపరిచేటువంటిది నా యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: భగవాన్ మేడ్ ఎవ్రీబడి హ్యాపీ, ఎంకరేజ్డ్ ఎవ్రీబడి. and he has shown the correct path to everyone.
1: నిజంగా ఈ విద్యల యొక్క సంబంధంలో నాకు ఏమాత్రము తృప్తిగా ఉండటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్.
1: విద్యను కావాల్సిన చదువుతున్నారు.
0: దిస్ ఎడ్యుకేషన్
1: చదివి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ఈ ధనార్జన కోసం పరిగెత్తున్నారే కానీ గుణార్జన కోసం ఏమాత్రము ప్రయత్నించటం లేదు.
0: యూఆర్ ఆఫ్టర్ ధనార్జన టు ఎర్న్, నాట్ ఫర్ గుణార్జన. మనీ ఇస్ నెసెసరీ ఎనీవే.
1: కానీ ధనమే ముఖ్యం కాదు,
0: ఇట్స్ నాట్
1: కూడా చాలా ముఖ్యము.
0: ఇట్స్ నాట్ ది బీ ఆల్ అండ్ ఎండ్ ఆల్.
1: నేను ఎన్ని చదువులు చెప్పినప్పటికీ, ఎన్ని విద్యలు బోధించినప్పటికీ అవి మధ్యలో నిలిచిపోతున్నాయి.
0: ఆల్ దట్ యు లెర్న్ యు ఫర్గెట్ ఇన్ ద మిడిల్.
1: ఈనాడు అవసరమైన విద్య ఆధ్యాత్మిక విద్య.
0: వాట్ యు నీడ్ టుడే ఇస్ స్పిరిచువల్
1: నాలెడ్జ్. విద్యానాం ఆధ్యాత్మిక విద్యా విద్యానాం.
0: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ విచ్ ఇస్ ది కరెక్ట్.
1: దానిని హృదయానికి అందించాలి.
0: దట్ హాస్ టు బి అక్సెప్టెడ్.
1: ఆ పవిత్రమైనటువంటి ఒక తారము ఒక రామాయణం నందే ఉన్నది.
0: And then comes Ramayana.
1: Ramayanamu maha puratamainatvanti grandhamu.
0: Ramayana is an ancient text.
1: ఎన్ని విధమైనటువంటి యొక్క దీంట్లో అవాంతరములు వచ్చినప్పటికీ దాన్ని సాధించి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటిది రామాయణం.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే రామాయణ కుడ్ సర్వైవ్.
1: ఆ రామాయణంలో ఉన్నటువంటి సూత్రములు ఎవరికి అర్థం కానటువంటివి కూడా ఉన్నాయి అనేక.
0: దేర్ ఆర్ మెనీ ప్రిన్సిపల్స్ ఇన్ రామాయణ దట్ వి డు నాట్ నో.
1: చిన్న చిన్న రూపములంతా కూడా తీసి
0: ఆల్ ది సటిలిటీస్
1: పెద్ద వృక్షంగా పెంచి ఆ వృక్షం నీడ లోపల మిమ్మల్ని అందరినీ చల్లగా ఆనందంగా విశ్రాంతి తీసుకోమని చెప్పే కోసమని నేను రేపటి నుంచి ప్రయత్నం చేస్తాను.
0: భగవాన్ విల్ మేక్ అస్ ఆల్ రెస్ట్ అండర్ దట్ హ్యూజ్ ట్రీ బై ఎక్స్ప్లెయినింగ్ ది సటిలిటీస్ ఆఫ్ రామాయణ.

0: The auspicious months of August and September 1984 had witnessed the great scene of Dharmakshetra once again. Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita to the confused Arjunas of the current age in the form of 34 discourses. We present you now the first divine discourse on Gita Bhagavan delivered on 22nd August 1984. Bhagavan outlines the essence of Bhagavad Gita, the characteristics of Atma Jnana, the spiritual wisdom, in this starter discourse. Sri Bhagavan Vacha.
1: పూర్ణ ప్రేమయందు పుట్టుము సౌఖ్యందు సత్య త్యాగ శాంతి క్షాంతమునందు పూర్ణ ప్రేమయందు పుట్టుము సౌఖ్యందు సత్య త్యాగ శాంతి క్షాంతమునందు
2: you will have saukhyam, happiness, and you will have peace of mind, shanti and supreme peace. These are available only in the real love.
1: Prema lekayuna, prema lekayuna, shemangu ledaya. ప్రేమ లేఖయుమంబు లేదయా సత్య సాయి మాట ప్రేమ ఊట సత్య సాయి మాట ప్రేమ ఊట
2: ఇఫ్ యు ఆర్ గ్రేట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో క్షేమ ఫర్ యూ దిస్ ఇస్ దిస్ వర్డ్ ఆఫ్ సాయి ది స్ప్రింగ్ ఆఫ్ లవ్ స్ట్రీమ్ ఆఫ్ లవ్ This world of sorry is the stream of love. Without prema, there is no khema at all. If you want khema, or khema cannot be translated properly.
3: Love.
2: Love. In love, if you do not have love, there is no khema at all. This world of sorry is stream of love. Stream of love.
3: Khema sarupulara.
2: Embodied love.
3: Embodiment of love.
4: నానానాం గానమత్తవం ప్రపంచములో ఎన్నియో విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నవి.
2: There are several varieties of knowledge.
4: సంగీత, సాహిత్య, నృత్య, చిత్ర, శిల్పి ఇత్యాది జ్ఞానములే కాక లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటుంది. పొందుటకు అవకాశం ఉంటుంది మానవులకు.
2: బై ది నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ వన్ కెన్ హ్యావ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
4: అందువలననే నహి నహి రక్షతి దుఃఖంకరణి అన్నాడు శంకరుడు.
2: ది గ్రామర్ రూల్స్ దేర్ఫోర్ ది గ్రామర్ రూల్స్ నహి నహి రక్షతి దే కెనాట్ సేవ్ యూ వెన్ డెత్ కమ్స్ సో సేస్ ఆచార్య శంకర.
4: మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు.
2: ఆల్ దీస్ నాలెడ్జెస్ వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్ దే కెన్ గివ్ యూ సెక్యులర్ హ్యాపీనెస్ ఓన్లీ లౌకిక ఆనందం సెక్యులర్ హ్యాపీనెస్
4: కానీ ఆత్మ జ్ఞానం సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది.
2: ది సెల్ఫ్ నాలెడ్జ్ కెన్ గివ్ యూ ది ఫార్మల్ ఎటర్నల్ పీస్ ఫర్ యూ.
4: ఈ ఆత్మజ్ఞానమన్నను బ్రహ్మజ్ఞానమన్నను ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి.
2: సెల్ఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ ఆర్ వన్ ఇన్ వన్ అండ్ ది సేమ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్.
4: అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం.
2: ఆత్మజ్ఞానం విల్ మేక్ యూ టు సీ యూనిటీ అండ్ డైవర్సిటీ అండ్ ఇమ్మార్టాలిటీ అండ్ మార్టాలిటీ.
4: ఇది పవిత్రమైనటువంటి సృష్టిస్తును పవిత్రమైనటువంటి యొక్క దివ్య మార్గంలో ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం.
2: ది ఆధ్యాత్మిక డివైన్ నాలెడ్జ్.
4: అయితే ఈ జ్ఞానమునకు ఆధారమేమిటి?
2: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్?
4: దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం.
2: ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్.
4: చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరం.
2: ది యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ విల్ ప్యూరిఫై హిస్ మైండ్.
4: ఈ కర్మలు సదాచారముచే, సత్వవర్తనుచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు.
2: బై గుడ్ కాండక్ట్, బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్ యూ మస్ట్ పర్ఫార్మ్ దిస్ సత్యకర్మ, నిత్యకర్మ, దిస్ సదాచారం.
4: ఇంతియే కాక పవిత్రమైనటువంటి భారత, భాగవత, రామాయణ, గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములు కూడాను పఠింపచేయటానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే.
2: ది సత్కర్మ ఇస్ దాట్ విచ్ మేక్స్ యూ టు రీడ్ ది హోలీ స్క్రిప్చర్, భాగవత, భారత, రామాయణ, ఉపనిషత్ ఎట్సెట్రా.
4: దాన గ్రంథాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది క్రతువులు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది.
2: Those karmas, the actions which are described in the Shastra, are all satkarma.
4: Aithe, loka sambandhamaina vidyanu abhyasinchinatuvanti vadu, panditudu kavachunu, medhavi kavachunu, atanu vidyavantudu kavachunu.
2: A person learned in the secular vidya may be a great scholar, may be a great pandit,
4: kani,
2: may be a great educationist also.
4: Sarvajnudu kaledu, sarvadeshudu kaledu, sarvajnudu.
2: He cannot become omniscient.
4: కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మవిద్య.
2: రిమూవ్ గ్రీఫ్ ఫ్రమ్ యువర్ థాట్. ఆత్మ జ్ఞాన టీచర్ టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీఫ్.
4: తర్వాత శోకమాత్మవిద్య అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి యొక్క మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది.
2: శోకమాత్మవిద్య ఓన్లీ ది లోయర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ ట్రాన్సెండ్ ది మిజరీ.
4: అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు. శోకమును తప్పించి ఆనందమును ఇప్పించి ఆవేదనను అణగించి ఆత్మానందమును చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అదే ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మవిద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: హూ ఆర్ ది డిజర్వింగ్ పీపుల్ టు లర్న్ దిస్ ఆత్మవిద్య? వి మస్ట్ ఎంక్వైరీ టు దిస్ నేచర్.
4: దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానాన్ని వెలిగించుటకు అందరూ కూడా అర్హులే.
2: Our children deserve to learn this vidya. Old people, women, men, all can study this Brahma vidya. By having this Brahma vidya, man may become famous. He can fulfill all the aspirations of people. By having laukika vidya, the secular education, man may satisfy his desire.
4: Kaani aapta vidya cheta దైవాను కుటుంబకే పాత్రులై దివ్యమైన ఆత్మతత్వాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుండాలి.
2: ఐ ది నాలెడ్జ్ ఆఫ్ సెల్ షీ విల్ బికమ్ ఎఫెక్టింగ్ పర్సన్ ఫర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ సుప్రీం టచ్.
4: కనుక ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందుకు కానీ, లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందుకు కానీ, కులమత సౌక్ష్యములు ఎందుకు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు.
2: ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ ది
4: వాల్మీకి యౌవని వంశమందలి వారు.
2: వాల్మీకి టు విచ్ క్యాస్ట్ హీ బిలాంగ్స్?
4: నందు ముందు ఏ పల్లె అందు పుట్టే
2: నందన. ఇన్ విచ్ విలేజ్ వాజ్ బోర్న్?
4: ధరకు చేయుండెంత ధనము కలిగి ఉండే.
2: వాట్ ఈస్ ది వెల్త్ ఆఫ్ కుచేల?
4: గజరాజు ఏ విద్య కలిగి ఉండే
2: గజరాజు
4: వయసు కలిగి ఉండే వసుధ గృహం ఎంత
2: కలిగి
4: ఉండే తిమ్మణికెంతటి తెలివి ఉండే తిమ్మణికెంతటి
2: సార్ హనుమాన్ వాట్ వాస్ ఇస్ నాలెడ్జ్ ఈ బ్లౌజ్
4: కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తువకాదులతో దైవత్వములకు ఎట్టి సంబంధము లేదు.
2: నాస్తి చేసి జాతి విద్యారూపకుల దగ్గర విభేదాలు ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాష్ ఫ్రీజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ.
4: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని
2: లార్డ్ కమ్స్ టు హిమ్ వీ హ్యావ్ డివోషన్ ఫర్ హిమ్.
4: ఈ తులసి జడములకు తూగుదుగాక అన్నది రుక్మిణి.
2: రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ డివైడ్ విత్ దిస్ బెస్ట్ లీవ్ తులసి దాన్.
4: ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానంలో ఆక్రమించినటువంటి
2: ఫిలాసఫీ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
4: యో మద్భక్త సమీప్య
2: ది యోగి ఈజ్ ద డైరెక్ట్ టు మీ డైరెక్ట్ వన్ టు మీ సో సే భగవాన్ శ్రీకృష్ణ.
4: నన్ను భక్తితో కొనుకేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
2: సో సే నో డ్యూటీస్ టు సర్వ్ మీ విత్ లవింగ్ అఫెక్షన్
4: అక్కడని లౌకిక విద్యలు ఎందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు.
2: ఈవెన్ ది సెక్యులర్ విద్య వీ షుడ్ నాట్ హ్యావ్ అశ్రద్ధ
4: నెగ్లెక్ట్ ఆర్
2: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆల్సో
4: మై దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
2: వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్డ్.
4: కనుకనే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫెయిత్
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
4: దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద.
2: స్వామి వివేకానంద సెడ్ that you should have faith in yourself first.
4: Kanuka mottamota manavunaku oka divyamainatundi oka vishayam paina sampurnamainatundi vishwasamunu pechukovali.
2: Human being should develop faith in the divinity first.
4: Ee raati vidyalu laukika sambandhamainavi ainappatikini ikamuna sukimpa hema taraka vidya paramuna sukimpa బ్రహ్మ విద్య. ఇది జీవనోపాధి, అది జీవిత పరమావధి.
2: ది సెక్యులర్ విద్య విల్ గివ్ యూ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇన్ దిస్ లైఫ్. బ్రహ్మ విద్య ఈజ్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ రియాలిటీ.
4: కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగలేరదు.
2: వితౌట్ ది సెక్యులర్ విద్య టు హ్యావ్ దట్ పారమార్థిక విద్య ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్.
4: కనుకని లౌకిక విద్యలను కూడాను మీరు అలక్ష్యం చేయరా.
2: యూ షుడ్ నాట్ బి కేర్లెస్ విత్ రిగార్డ్ టు ది సెక్యులర్ విద్యాస్ ఆల్సో.
4: చదువులతో పాటు సంస్కారం కూడాను అత్యవసరం.
2: యూ మస్ట్ అలాంగ్ విత్ యువర్ విద్య యూ మస్ట్ హ్యావ్ సంస్కార అంటే కల్చర్.
4: వాల్మీకి వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడాను ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు.
2: వాల్మీకి అండ్ వ్యాస దే ఆర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్ దేర్ఫోర్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్సో దే ఆర్ ఆనర్ టు ఎవ్రీబడి అండ్ దే హావ్ రిటన్ ది హోలీ స్క్రిప్చర్స్ లైక్ రామాయణ
4: పురాణములు వేదముల యొక్క విభాగములు ఈ విధమైనటువంటి కూడా ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలు కూడా కొంత ఆదరణను తీసుకుంటున్నాయి.
2: దో సేజెస్ wrote 18 Puranas, therefore we can understand they were also involved in secular vidya also.
4: Lokamulandu gala samasta padarthamulu kani సమస్త లోకములు కాని దైవం ముందే ఇమిడి ఉంటున్నవి.
2: ఆల్ ది థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ డివినిటీ ఫ్రమ్ గాడ్.
4: కనుక భగవంతునికి ఇవ్వదగినటువంటి ఏమాత్రం కూడా లేదు, పవిత్రమైనటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ.
2: వెన్ ఎవరింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హిమ్ వాట్ కెన్ యూ ఆఫర్ టు హిమ్.
4: అతను ఆశించేటువంటి లేదు, అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు.
2: ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్.
4: అందుకోసమని పోతన చెప్పాడు,
1: బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయం బుధమచ్చ నలవియగుని.
2: దట్స్ వై ది గ్రేట్ పోయి పోతన ఐ సెడ్ యు ఆర్ ఆల్ ఫర్ వేడింగ్ రియాలిటీ ఎంటైర్ బ్రహ్మాండ ఇస్ సర్వేడ్ బై యూ హౌ కెన్ ఐ విజిట్ టెంపుల్ ఫర్ యూ.
1: కోటి సూర్యుల కాంతి నేతి కలిగిన నీకు ప్రమిదీపమునెవరు పట్టగలరు.
2: యు ఆర్ వెరీ వెరీ ఎఫిషియెంట్ లైక్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సన్ బిఫోర్ యూ హౌ కెన్ ఐ ఆఫర్ ఏ స్మాల్.
4: అందుకోసమని తోటన చెప్పాడు, బ్రహ్మాండ

0: ఆర్ వెరీ వెరీ ఎఫర్జెంట్ లైక్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సన్ బిఫోర్ యూ హౌ కెన్ ఐ ఆఫర్ ఏ స్మాల్ లైట్
1: సర్వజీవులయందు సంచరించెడి నీకు సరి అయిన పేడ సత్యమగునా
0: యు ఆర్ ది ఇండివిజువల్ రియాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్ హౌ కెన్ ఐ నేమ్ యూ బై పర్టికులర్ నేమ్
1: బ్రహ్మాండమంతట బొచ్చలోను నట్టి బొచ్చ భోజము నీకు పెట్టటమునా
0: ది ఎంటైర్ వరల్డ్ యూనివర్స్ ఈజ్ ఇన్ యువర్ స్టమక్ హౌ కెన్ యూ ఆఫర్ యూ ఫుడ్ ఫర్ యూ
1: జరిగుతున్నది శ్రీ రామ రామాయణు వసుధ జరుగుతున్నది
0: ఎంటైర్ వరల్డ్ ఈజ్ టెలింగ్ యూ టెలింగ్ అస్
1: కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేదు. ఇతర సర్వభూతానం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వవిధం సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామములు అనేటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు.
0: For the sake of human satisfaction, we are giving name and form to the Lord. In reality, it doesn't have any name, any form at all. For the satisfaction,
1: ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా పొంది జగత్వ్యాప్తిగా కీర్తిని అందుట కూడా అవకాశం ఉంటుంది.
0: By worship of the Lord like this, you will become famous. And you can also satisfy all your aspirations.
1: Ramakrishna Paramahamsa, laukika vidyanu, yemaatram kudunu abhyasinchaledu.
0: Paramahamsa Ramakrishna was not a learned man in secular education.
1: Nirantaramu, devi aaradhana yendi, tana yokka manasunu sadhatma bhavanga anubhavistu vachadu.
0: He met his mind always in the worship of the Divine Mother.
1: Adaniki etti vidyanu yendu kudunu abhyasinchaledu.
0: He didn't have any affection or attachment for any type of education or learning.
1: అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితమును అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ అంటారు. అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితమును ఆనందంగా గడిపేటువంటి వాడు.
0: When he dedicated his entire life for the worship of the Divine Mother, he was getting only 5 rupees. By 5 rupees only, he was living.
1: ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి.
0: హీ వాజ్ ఇల్లిటరేట్ యాక్చువల్లీ. హీ వాజ్ అనేబుల్ టు ఈవెన్ ప్రొనౌన్స్ దట్ వర్డ్ పెన్షన్.
1: కానీ ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వాడు అయినప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి నుంచి కూడా రామకృష్ణ మఠం అని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్యప్రాయుడిగా నిలచగలిగాడు.
0: దోజు వాజ్ వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ సెక్యులర్ లెర్నింగ్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ వర్షిపింగ్ హిమ్ టుడే ఎవరివేర్ యూ ఆర్ హ్యావింగ్ రామకృష్ణ మఠ్ ఈ హానర్డ్ బై ఎవరీ పర్సన్ ఇన్ ది వరల్డ్.
1: అదే విధంగానే దారిని కొట్టుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్మీకిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామముల యొక్క స్వభావమే.
0: ఏ డబ్బా ఇట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అనుకొంత లవ్ కదా.
1: రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతుని పైగలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతనే ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు.
0: ప్రహ్లాద వాస్ డెమన్ రాక్షస
1: పవిత్ర చరిత్రుడు కాగలిగాడు.
0: హీ బికేమ్ గ్లోరియస్ అండ్ ఎ ప్యూర్ పర్సన్ బై అకౌంట్ ఆఫ్ డివైన్ లవ్.
1: మానవ జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడాను రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతనే తన యొక్క జీవితంలో సార్థకంగా ఆలోచుకుని దైవ ఆరాధనలు ఎందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు.
0: హనుమాన్ బై రిపీటింగ్ ది రామనామ్ హీ బికేమ్ వరల్డ్ ఆనర్డ్. ఎవరీ పర్సన్ ఆనర్స్ హిమ్ వర్షిప్స్ హిమ్ బై ది రిపీటేషన్ ఆఫ్ రామనామ హీ బికేమ్ సచ్ ఎ గ్లోరియస్ ఎంటిటీ.
1: ఇంతే కాదు పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామమును చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడా పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు.
0: జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్ బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ.

0: భక్తికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రము లేదు. సర్వులుకులను సర్వజీవులుకులను దేవతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు.
1: ఆ డివోషన్ టువర్డ్స్ గాడ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ ఆర్ నో డిఫరెన్స్ ఇట్ ఆల్, ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్.
0: కనుక ఇంటి పవిత్రమైనటువంటి భక్తి మార్గమునందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు.
1: ది 12th చాప్టర్ ఇన్ ది గీత టీచర్స్ యూ భక్తి. దట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది భగవద్గీత. దట్స్ వై యూ హావ్ స్టార్టెడ్
0: భక్తి. భక్తి భక్తి అనగా కేవలము భజనలు చేయటము, ధ్యానము చేయటము, జపములు చేయటము, క్షేత్రములు పోవటము, దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణలు పొందటం, ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు.
1: భక్తి ఇస్ నాట్ గోయింగ్ ఆన్ టు పిల్గ్రిమేజెస్ రిపీటింగ్ ది జప. ఇట్ ఈస్ నాట్ భక్తి.
0: ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమి, భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమ భావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణము.
1: Undying the pure love for God is bhakti.
0: ఇది స్వార్థరహితమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: ఇది దోషరహితమైనటువంటిది.
1: ఇట్ ఈస్ డిరెక్ట్ ఆఫ్ ఎనీ డిఫెక్ట్.
0: నిశ్చలమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్ ఎటర్నల్.
0: నిర్మలమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట ప్రాకృతిక సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి.
1: దట్ డివైన్ లైఫ్ లవ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ ప్రాకృత.
0: ఈ ప్రాకృత మార్గమందు మొట్టమొదట నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ యు ఆర్.
0: నేను ఎవరు?
1: వైఎమ్ఐ?
0: ఈ దేశమా నేను?
1: ఏదైతే బాడీ?
0: ఈ దేశమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి?
1: ఇట్స్ రియలీ బాడీ మై సెల్ఫ్. వై షుడ్ ఐ కాల్ దిస్ ఈస్ మై బాడీ?
0: మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది.
1: మై బాడీ వెన్ యూ సే దిస్ ఈస్ మై బాడీ, బాడీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రియలీ.
0: కానీ నా హృదయమే దైవం అని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాం. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది.
1: ఇఫ్ యూ సే మై హార్ట్, హార్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ.
0: ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరుణ, బట్ గుణమై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది వరల్డ్ వేస్ ఆల్సో వీ సే ఈస్ మై సిస్టర్, మై బ్రదర్, మై బాడీ, లైక్ దట్ విల్ బి టాకింగ్.
0: మై ప్రత్యేకంగా ఉంటుండాలి.
1: మై ఈజ్ ది పర్మనెంట్.
0: అంటే అన్నింటి ఎందుకు సాక్షిభూతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ కాన్షియస్నెస్ ఇన్ ఎవరిథింగ్.
0: అదే దానిని కాన్షియస్నెస్ అంటారు.
1: దట్ ఈస్
0: కాన్షియస్నెస్.
1: దట్ ఈస్ కాన్షియస్నెస్.
0: దానికి చైతన్యం అని కూడా చెప్తారు.
1: ఇట్ ఆల్సో కాల్ చైతన్య.
0: ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: దిస్ చైతన్య ఈజ్ ఆల్ పర్వేయింగ్.
0: ఆ చైతన్యమునే చిత్ అని చెప్తూ వచ్చారు.
1: ఈ చైతన్య దిస్ కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ ఆల్సో చిత్.
0: ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినట్టుంటున్నది.
1: దిస్
0: ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: దిస్ కాన్షియస్నెస్ విత్ చిత్ ఇస్ ఆల్ పర్వేసివ్. ఇట్ ఇస్ ఇన్ యూ, ఇట్ ఈస్ ఎవర్వేర్.
0: కనుక అట్టి చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
1: To realize that Chaitanya in this world, we are having opportunity.
0: The antarmukham kavali.
1: The mind must be enthralled.
0: Drishtini antarmukham ravinchukunnappude ilanti pavitramainatuvanti chaitanyamu neeku labhyamavutundi.
1: Manasulane
0: vedantamu nandu neti neti neti, not this, not this, not this. Body is not, mind is not, buddhi is not, chittam is not. I am I. ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది.
1: మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రోవర్టెడ్ అండ్ రియలైజ్ దట్ ది రియాలిటీ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సందర్భ భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం.
1: ఫర్ యువర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇఫ్ యూ ఫాలో ఎ గుడ్ పాత్, దట్ ఆల్ పార్ట్ ఆఫ్ లవ్ డివోషన్స్.
0: కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు.
1: టు సర్చ్ ఫర్ గాడ్ దేర్ ఇస్ నో సపరేట్ పార్ట్ ఫర్ దట్.
0: సర్వత్రా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎక్కడైనా కూడా మనం సందర్శించవచ్చు.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్, దేర్ఫోర్ యూ కెన్ సీ దట్ ఎవ్రీవేర్.
0: అయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైనటువంటి తత్వము సగుణ సాకారంతో కొంత ఆధారాన్ని తీసుకోవాలి.
1: ది నిర్గుణ విచ్ ఇస్ ఫార్మ్లెస్ అండ్ నేమ్లెస్ హ్యాస్ బికమ్ సగుణ విత్ ఫార్మ్ అండ్ నేమ్.
0: సగుణ సాకారము లేక నిర్గుణ నిరాకారంలో ప్రవేశించలేము.
1: Without the help of saguna and sakara, you cannot enter into the realm of nirguna and nirakara.
0: Kanuka prarambhamulo sakaram yokka aaradhana atyavasaram.
1: Therefore, in the beginning, you must worship the Lord with name and form.
0: Kramakramina kudanu adi antarmukhamuga avinchukoni nirakara nirgunatvam lopala manamu praveshinchavacchu.
1: Steadily, steadily, intimately, you must withdraw your mind from other external things.
0: ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండే సమయంలో మనము ఒక్క ప్రదేశంలో పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి ఒక శక్తి మనకు లభించేంత వరకు ఒక్క రూపమును, ఒక్క నామమును మనం ఆధారం చేసుకోవాలి.
1: నారాయణ ఇస్ ఎవరివేర్. బిఫోర్ యూ గెట్ దట్ రియలైజేషన్, యూ మస్ట్ వర్షిప్ ది లార్డ్ విత్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్.
0: ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు.
1: దట్ ఇస్ ది బిగినింగ్, యూ వాస్ ఎంటర్డ్ ఇంటు ది భక్తి కథ. ఆఫ్టర్ దట్ యూ విల్ రియలైజ్ దట్ దిస్ కుడ రియలైజేషన్.
0: ఫలమే లేక కాయి కాదు.
1: విదౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్.
0: కాయి కాక ఫలం ఏర్పడదు.
1: దట్ ఇస్ నో ఫ్రూట్ అట్ ఆల్.
0: రైట్.
1: వితౌట్ రైట్ రైట్ ఫ్రూట్ ఈస్ ఇంపాసిబుల్.
0: కనుక పుష్పము, కాయి, ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్, అన్రైట్ ఫ్రూట్ అండ్ రైట్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్.
0: ఈ పుష్పమే కర్మ మార్గము.
1: ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ.
0: ఇది క్రమక్రమేణా ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది.
1: ది అన్రైట్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం.
0: ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది.
1: వెల్ బికమ్స్ రైట్ ఫుల్ ఆఫ్ రస. ఇట్ బికమ్స్
0: ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటి ఇందులో సహజంగా ఏర్పడుతుంది.
1: వెన్ ది రైట్ బికమ్ వెన్ ది ఫ్రూట్ బికమ్స్ రైట్ దేర్ విల్ బి స్వీట్నెస్ అండ్ ఆల్ దట్.
0: కర్మ, ఉపాసన, జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది.
1: కర్మ, జ్ఞానాన్ని ఉపాసన, దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పార్ట్ ఆఫ్ ది ప్యాటర్న్.
0: కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ ఎంటర్ ఇంటు ది పార్ట్ ఆఫ్ కర్మ యాక్షన్.
0: ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి చింత చేయాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ దిస్ వరల్డ్ యూ మస్ట్ లర్న్
0: అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
1: యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లర్న్.
0: మానవునికి ఆలోచన శక్తి, ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్.
0: కనుకని మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం మహాత్మనం అన్నారు.
1: ఫర్ ది జెంట్మన్, ఫర్ ది గ్రేట్ సోల్, ది మైండ్ అండ్ థాట్ అండ్
0: డీడ్స్ హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి.
1: థాట్, ది వర్డ్ అండ్ డీడ్ విల్ బి ఇన్ యూనిజన్.
0: ఈ క్రమక్రమేణ ఫలత్యాగములకి ఇది కొనిపోతుంది. ఫలత్యాగములకి కొనిపోతుంది.
1: బై రివర్సింగ్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్
0: ఫలాపేక్ష కొట్టమంటే అవసరమే.
1: యూ మస్ట్ హ్యావ్ ది ఆస్పిరేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్.
0: క్రమక్రమేణ నిష్కామ కర్ములు కావాలి.
1: ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్లెస్. యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
0: మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు.
1: వితౌట్ డిజైర్ యూ కెనాట్ పర్ఫార్మ్ నిష్కామ కర్మ ఇన్ ది బిగినింగ్.
0: కనుక ఈ డిజైన్ ను మనం క్రమక్రమేణా వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: గ్రాడ్యువల్లీ యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇంటూ వర్షిప్.
0: ఏది చేసినప్పటికీ అది దైవ ప్రీత్యార్థంగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ దట్ ఈస్ ఫర్ ది లవ్ ఆఫ్ లార్డ్.
0: అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలు ధరించారు.
1: ఫర్ దట్ అబ్జర్వెంట్ రియాలిటీ దేర్ ఆర్ సెవెరల్ నేమ్స్ అండ్ సెవెరల్ ఫార్మ్స్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అనేక అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు. కనుక దైవము ఏకం, ఏకోహం
1: బహుశ్యాం.
0: చూడండి, చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును, పుట్టిన తక్షణమే వాళ్ళని చైల్డ్ అంటూ అంటున్నాం.
1: వెన్ ఎ స్మాల్ బాయ్ ఇస్ బోర్న్ హి ఇస్ కాల్డ్ చైల్డ్.
0: పసిబిడ్డ,
1: బేబీ.
0: 10 సంవత్సరములు అయ్యేటప్పటికీ అతన్ని బాయ్, పిల్లవాడు అని
1: పిలుస్తారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్.
0: అది 30 ఇయర్స్ అయ్యేటప్పటికి, 30 వర్షములు అయ్యేటప్పటికి అతను ఒక మనిషి, మ్యాన్ అని పిలుస్తారు.
1: అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్.
0: అతని 75 ఇయర్స్ అయ్యేటప్పటికి గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు.
1: హీ విల్ బికమ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్.
0: చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: చైల్డ్ బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్
0: మొట్టమొదటి ఆస్తి, అక్కాతి, జిజ్ఞాసి, దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరు వేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం, ఒక్కటే కోల్.
1: ఆర్త, జిజ్ఞాసు, అకార్తి, దాని ది రియాలిటీ సొన్నదితే
0: ఇవి క్రమక్రమేణ పరిణామాలను పొందేటువంటి స్థితులు.
1: దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇంటు గ్రేటర్ థింగ్స్ ఆఫ్టర్వర్డ్స్.
0: కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం.
1: ఫర్ ది ఎవల్యూషన్ యూ మస్ట్ హావ్ ప్రాక్టీస్.
0: ఈ సాధనల చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలు ఉన్నాయి.
1: బై ప్రాక్టీస్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రధాన దినము కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్, కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింప చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అట్ ఫస్ట్ ఇట్ ఈస్ డిస్కోర్సెస్ విల్ ఆన్ గీత విల్ కంటిన్యూ.
0: ప్రేమ స్వరూపులారా, భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదట మీ హృదయంలో చిత్రించుకోండి.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, యూ మస్ట్ హావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత ఇన్ యువర్ హార్ట్.
0: భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత?
0: ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకటి కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు.
1: సంశయ జ్ఞాన, సంశయ భక్తి, సంశయ కర్మ.
0: ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు.
1: అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్.
0: ఒక మనిషి యొక్క సరైనటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలాంటి మనిషి అని మనం నిర్ణయించవచ్చు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్, యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది.
0: కేవలం పాదము చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము.
1: బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్.
0: కేవలం తలం చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము.
1: బై ముఖమే
0: కూడా ఉండాలి.
1: హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది.
0: అందువల్లనే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేస్తే సమవేత యుచ్చవ మామక పండవాస్తేవ కిమ కురువత్ సంజయ. ఈ శ్లోకంలో ధర్మ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ.
1: ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్స్ విత్ ది శ్లోక ధర్మ క్షేత్రే కురుక్షేత్రే. ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ.
0: కట్టడపటి శ్లోకము ఎత్ర యోగి స్థిర కృష్ణ ఎత్త పాత్రో దరుద్ర తస్త శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ.
1: ఇన్ ది కన్క్లూడింగ్ శ్లోక్ ఆఫ్ గీత ది వర్డ్ ఈస్ మమ.
0: కనుక ఇక్కడ ధర్మ, ఇక్కడ మమ రెండూ చేరిస్తే మమ ధర్మ బోధించింది గీత.
1: ఇఫ్ యు కంబైన్, ఇఫ్ యు యునైట్ బోత్ దీస్ వర్డ్స్ ఇట్ బికమ్స్ మమ ధర్మ, మై డ్యూటీ, మై ధర్మ.
0: ఎవరెవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
1: ది టీచింగ్ ఆఫ్ గీత ఈస్ దట్ యు షుడ్ పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ టు హ్యూమన్ ఎక్సెప్ట్.
0: విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: ది స్టూడెంట్ షుడ్ స్టడీ దర్ లెసన్స్ ప్రాపర్లీ.
0: బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: బ్రహ్మచారి షుడ్ ఫాలో ది
0: గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: హౌస్ హోల్డర్ షుడ్ ఫాలో దేర్ డ్యూటీ.
0: వానప్రస్థులు వానప్రస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్ వాన్.
0: సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: పీపుల్ ఆఫ్ రిలంటేషన్
0: ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన.
1: ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీ, దట్స్ ది టీచింగ్.
0: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలము ఒక విధమైన తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధముల కూడా నిరుత్సాహానికి నిష్ఠుకు గురి అవుతున్నాడు.
1: ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కన్ఫ్యూజన్. there is misery.
0: అర్జునుడు గృహస్థుడే.
1: అర్జున్ వాజ్ ఎ హౌస్ హోల్డర్.
0: తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే.
1: హీ షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్.
0: కనుక ప్రతి విషయం అందుకూడదు. తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం.
1: హీ మస్ట్ ఫుల్ఫిల్
0: ఈ మోహము చేతను, అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుతున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు.
1: అర్జున వాజ్ విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్. శ్రీకృష్ణ టాక్ట్ హిమ్ అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్.
0: ప్రశ్నించాడు, నిన్ను మోహం నిరహంకారం సదానికి మన రక్షతి అయ్యా అర్జున, నీకు మోహ అహంకారము ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు.
1: యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నౌ ఇట్ ఇస్ నాట్
0: నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటిది పూర్తి పోయింది అన్నాడు.
1: దట్ డెల్యూషన్ హస్ గాన్ నౌ.
0: ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ దిస్ డెల్యూషన్
0: మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం.
1: మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష. డిస్ట్రక్షన్ ఆఫ్
0: మోక్షం. మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు, ఒక గృహం కాదు.
1: మోక్ష ఇస్ నాట్ ఎయిర్ కండిషన్.
0: సమసుకులతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ ప్లెజర్.
0: మోహక్షయం మోక్షం.
1: డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష.
0: ఇది కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
1: యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీ అండ్ బికమ్ ఐడియల్ ఫర్ హ్యుమానిటీ.
0: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం.
1: ఎవరి వన్ ఫుడ్ get by heart the slokas and practice the teaching of those slokas, then everybody will be blessed by them.
0: కానీ అనేక మంది భక్తులు కాలంను వ్యర్థం చేస్తున్నారు.
1: Many devotees are wasting their time.
0: కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవ్రీథింగ్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన పూర్తిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు.
1: లార్డ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైం. Time is slipping away, art is long, therefore everybody must be careful.
0: ఇట్టి కాలమును పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకమును కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి.
1: ఎవ్రీ డే వన్ శ్లోక మస్ట్ బి గాట్ బై హార్ట్ అండ్ బై రిపీటింగ్ ఎ శ్లోక యూ మస్ట్ అండర్స్టాండ్.
0: ఇది కేవలం శ్లోకమును కంఠస్థం చేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు, దాని అర్థమును గ్రహించాలి.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక.
0: గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి.
1: ది మీనింగ్ షుడ్ బి ప్రాక్టీస్ ట్రాన్స్లేటెడ్ ఇంటు
0: ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
1: దెన్లో యూ విల్ అటైన్ ది పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
0: కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల సహజీవితంగా మీరు తాదాత్మ భావన పొందేటువంటి యొక్క ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి.
1: టుమారో ఆన్వర్డ్ యూ మస్ట్ హావ్ ది టెక్స్ట్ ఆఫ్ గీత విత్ యూ అండ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ.
0: ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30కి ప్రారంభించి 5:30కి పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి యొక్క ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి.
1: టుమారో ఆన్వర్డ్ ఫ్రమ్ 4:30 to 5:30 ది డిస్కోర్సెస్ విల్ బి గివెన్ హియర్.
2: That was the very first discourse in the series of 34 discourses Bhagavan delivered on Bhagavad Gita in the year 1984. In this discourse delivered by him on 22nd August 1984, Bhagavan gave the essence of Bhagavad Gita and the characteristics of Atma Jnana, the spiritual wisdom, as a starter. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 29th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 11th సెప్టెంబర్ 1984. In this discourse, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. He emphasizes that developing atmic vision can alone save man from the trials and tribulations of worldly life. Sai Bhagavan Uvacha.
1: Nasti. జాగరతో భయం. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారో, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో, అట్టివారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం.
2: ద మీనింగ్ ఈజ్ that whoever is wakeful, whoever has discrimination in the reality of the objects, he will not be suffering from sorrow and he will not be afraid of things.
1: Deha vimanamu vishyasakti undinatuvanti vyaktike dukkamanna bhayam erpadutundi.
2: Only that person who is having attachment to the body and attachment to the objects will be having the fear of suffering.
1: Kanukane Arjuna, niyu samyak drushtini abhiruddhi parchukomani cheppadu Krishnudu.
2: Krishna therefore commanded Arjuna to develop an integral vision.
1: Samyak drushti anaga ఇది దీనిని సుదర్శనము అని కూడా చెప్పవచ్చు.
2: సమ్యక్ దృష్టి ఆర్ ఇంటెగ్రల్ విజన్ ఆల్సో రెఫర్స్ టు సుదర్శన ఆర్ గుడ్ విజన్.
1: ఈనాడు మానవులకు మూడు విధములైనటువంటి దృష్టి కలదు.
2: టుడేస్ మ్యాన్ హ్యాస్ త్రీ కైండ్స్ ఆఫ్ విజన్.
1: ఒకటి దేహ దృష్టి.
2: వన్ ఇస్ the vision oriented from body.
1: కేవలము బాహ్యమును మాత్రమే తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే తన యొక్క ఒడ్డు పొడవును మాత్రమే చూచేటువంటి స్వభావం.
2: The nature of such people would be only to just see externally and recognize one's external beauty and also one's external features like height, etc.
1: కేవలము దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
2: దిస్ ఈజ్ ఎ విజన్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఫెనామినల్ వరల్డ్.
1: రెండవది మానసిక దృష్టి.
2: ద సెకండ్ వన్ ఈజ్ మెంటల్ విజన్.
1: అతని యొక్క భావములను, అతని యొక్క చర్యలను, అతని యొక్క ప్రవర్తనను కొంతవరకును ఆధారం చేసుకుని ఈ యొక్క భావములు హృదయం నుండి ఆవిర్భవించినటువంటి సత్యాన్ని గుర్తిస్తూ ఉంటారు.
2: దిస్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ మెంటల్ విజన్ ట్రైస్ టు సీ ద ఫీలింగ్స్ ద థాట్స్ అండ్ డీడ్స్ అండ్ బిహేవియర్ అండ్ హౌ దీస్ థాట్స్ ఎమినేట్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
1: మానవునికి మనసునందు ఉన్నటువంటి భావములే చర్యలు ఎందు కనిపిస్తుంటాయి.
2: All the thoughts which are inherent in man's mind manifest themselves in the form of deeds.
1: Lopala undinatuvanti dani yokka pratibimbamule ee baita charyalu.
2: The outward action is only
1: a reflection of inner being. Ee charyalanu maatrame drishti andunchukoni manavudu melagutuntadu.
2: People will be conducting himself keeping in view this particular fact.
1: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
2: ద థర్డ్ వన్ విజన్ ఈజ్ ఆత్మిక్ విజన్.
1: తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడవును కాని, తన యొక్క ప్రవర్తన కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
2: హీ డస్ నాట్ థింక్ ఆర్ టేక్ కాగ్నైజెన్స్ ఆఫ్ ద డీడ్స్ ద బ్యూటీ ద బిహేవియర్ ది ఫీలింగ్స్ అండ్ ది ఎక్స్టర్నల్ ఫీచర్స్ అలోన్.
1: రూపనామములు చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది.
2: దిస్ ప్రూవ్స్ ద ఇన్నర్ యూనిటీ ఆఫ్ ద ఆత్మన్ విచ్ ఇస్ పర్వేడింగ్ ఇన్ ఆల్ ఆల్దో దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ ఫార్మ్ బ్యూటీ అండ్ సచ్ అదర్ ఫ్యాక్టర్స్.
1: రూపములు కాని చర్యలు కాని మార్పు చెందినటువంటివి.
2: ది ఫార్మ్ అండ్ ద డీడ్స్ అండర్ గో చేంజ్.
1: పరిణామము కలుగునటువంటివి.
2: దే అండర్ గో సమ్ ట్రాన్స్ఫర్మేషన్.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
2: దే ఆర్ సబ్జెక్ట్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్.
1: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి చర్యలు యందు రూపములు యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
2: ద వన్ హూ హాస్ గాట్ ఇంటిగ్రల్ విజన్ డస్ నాట్ డెవలప్ ఎనీ లైకింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఎక్స్టర్నల్ డీడ్స్ అండ్ సచ్ అదర్ థాట్స్ ఎట్సెట్రా.
1: కనుకనే ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ ఆల్సో హాస్ బీన్ ప్రూవ్డ్ దట్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సచ్ గుడ్ అండ్ సేక్రెడ్ విజన్ హాస్ ఓరియంటెడ్ టువర్డ్స్ డివినిటీ.
1: మహావిష్ణువు హస్తమందు సుదర్శనం అనేటువంటి చక్రం ఉన్నదని దీనికి ఒక గాథ.
2: దెర్ ఈస్ అ స్టోరీ విచ్ సేస్ దట్ మహావిష్ణు హాస్ దిస్ డిస్క్ విచ్
1: సమ్యక్ కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం.
2: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఇంటిగ్రల్ అండ్ హోల్సమ్ విజన్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందు మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావం.
2: ద ఎఫెక్ట్ ఈజ్ దట్ నాట్ మెర్లీ విల్ హీ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్, హీ కెన్ ఈవెన్ బికమ్ గాడ్ హింసెల్ఫ్.
1: భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరార్థమును ఆధారం చేసుకుని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
2: ఇట్ ఈస్ సెడ్ దట్ ద వన్ హూ రియలైజెస్ బ్రహ్మ బికమ్స్ బ్రహ్మ ఇట్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఎ పర్సన్ హూ గెట్స్ ది నేచర్ ఆఫ్ డివినిటీ బికమ్స్ డివైన్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
2: A person, if you want to become really sthita prajna, you should develop integral vision.
1: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
2: Sudarshanam means recognizing the inner unity of the outer.
1: Ekatvam anetundi okka atma tattvam ku tappa anyam kaadu.
2: The unifying nature has been there only for atman and nothing else.
1: Kanuka drishtini atma vepana maralchamani bodhinchadu.
2: Therefore he has just commanded that turn your vision towards atman.
1: ప్రాచీన కాలము నుండి పల్లెలు యందు పట్టణములు యందు గొప్ప గొప్ప దేవాలయములు యందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
2: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఇన్ ది విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ది టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్ టు బి రథోత్సవాస్ కండక్టెడ్.
1: ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
2: These car festivals or ratotsavas mean identifying a big chariot, decorating it beautifully and making it ready for a procession.
1: ఈ రథములకు ముందుగా అనేక నృత్యములు అనేక ప్రదర్శనలు కూడాను జరుపుతూ వెళుతూ ఉంటారు.
2: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
1: జనులు వేలాది వేలు గుమికూడుతుంటారు.
2: Thousands of people gather.
1: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
2: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ ఆఫర్ హారతీస్.
1: ఈ విధంగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
2: ఇన్ దిస్ వే దీస్ కార్ ఫెస్టివల్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్.
1: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
2: ఈవెన్ ఫర్ దీస్ పర్టికులర్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ కమ్.
1: కేవలం రథమును మాత్రమే చూస్తూ రథమునకు ఏర్పరిచినటువంటి అలంకారం ఎందే వారి దృష్టిని ఇమిడ్చుకుంటూ ఉంటుంటారు.
2: వన్ కైండ్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ ఆన్ ది చారియట్ అండ్ ఇట్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్.
1: మరికొంతమంది ఈ రథము చుట్టూ నృత్యము చేస్తూ కొన్ని విధములైనటువంటి ప్రదర్శనలు జరుపుతుండేటువంటి వారి ఎందే దృష్టిని అమరుస్తారు.
2: ఎ ఫ్యూ అదర్స్ కాన్సంట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ అరౌండ్ ఆన్ పీపుల్ హూ విల్ బి పర్ఫార్మింగ్ డాన్సెస్ అండ్ సచ్ అదర్.
1: మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందే దృష్టిని అమర్చుకుంటారు.
2: ఎ ఫ్యూ అదర్ పీపుల్ కాన్సంట్రేట్ దర్ అటెన్షన్ ఆన్ పీపుల్ హూ పుల్ దిస్ చారియట్.
1: కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ.
2: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
1: రథమునందు యమర్చబడినటువంటి రథికుని ఎవ్వరు కూడా చూడరు.
2: No one cares to see the indweller, the person who is just being seated in the chariot.
1: దైవమనేటువంటి యొక్క విగ్రహమును రథములో అమర్చి తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిదే జరగదు.
2: Establishing the idol of God in the chariot, they are celebrating this festival, car festival. Without that particular idol of God,
1: he has to be daivam.
2: This, the indweller is God.
1: He daivam paina drishti maralichetunti varu chala takkuva.
2: There are very few people who turn their concentration towards God.
1: Kevalamu deham yokka rooparekhalanu.
2: Only towards the physical appearances of the body,
1: deeniki amarcheetunti oka alankaramalanu
2: and the decorations and such other things,
1: deenini dharincheetunti dustulanu,
2: the clothes that are worn,
1: ee vidhamainatunti oka bahya drushti endu maatrame aneka mandi tama yokka drushtini abhirudhi parchukuntaru.
2: A large number of people concentrate their attention only on these externalities.
1: Mari kontha mandi దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి ఒక చర్యలు మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
2: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
1: అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు.
2: దే రికగ్నైజ్ ద డివోషన్ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ దేర్.
1: ఇది కేవలము రథమును చూచేటువంటి వారి కంటే చాలా తక్కువ మంది వీరు.
2: పీపుల్ హూ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ విజన్ అండ్ కాన్సన్ట్రేషన్ విల్ బి స్మాలర్ దాన్ పీపుల్ హూ జస్ట్ కాన్సన్ట్రేట్.
1: అంతకంటే చాలా తక్కువ మంది ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రతికును చూస్తారు.
2: ది person who is driving this chariot is looked upon only by a small number of people who may be counted on fingers.
1: Ayyo rathamulo undinatundi okka aa sundara vigraham kanipinchaledi aa murthini chudadaniki addanga untundadi ee alankaral cheyatam valla murthi kanipinchadam ledi ani parthapinchetundi varu chaala takkuva.
2: There will be very few people who just hanker after looking, having a look at the idol and just say that all these decorations etc. are coming in the way of our having a real look at the beautiful God and his idol.
1: Aithe idi edi rathamu enni rathamulu?
2: Then what is this chariot? How many chariots there are?
1: Ee rathame manavuni yokka deham.
2: This chariot is human body.
1: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
2: దిస్ నాట్ వన్ చారియట్, దేర్ ఆర్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ చారియట్స్.
1: ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక ప్రొసెషన్ లో వెళుతూనే ఉంటున్నాయి.
2: దీస్ చారియట్స్ విల్ బి గోయింగ్ ఎవ్రీ డే ఇన్
1: ప్రొసెషన్. ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
2: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
1: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టు జస్ట్ లుక్ అట్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్ టు ఎ చారియట్.
1: ఇతను ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
2: We concentrate and turn our vision in understanding and knowing what is, who is this particular person.
1: ఇతని యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
2: ఇట్ ఈస్ వెరీ రేర్ పీపుల్ హూ జస్ట్ కేర్ టు లుక్ ఇన్ టు ది ఆత్మ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ అండ్ ఇన్ సైడ్ హిమ్.
1: కేవలము మానవ దేహము మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతుజాలములన్నీ కూడా రథములే.
2: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ ది చారియట్. ఇట్ ఈస్ ది బాడీస్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ లైక్ డాగ్ ఆర్ టైగర్ ఎలిఫెంట్ ఎవ్రీ బాడీ ఈజ్
1: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించేయండి.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వీ కెన్ కాంటెంప్లేట్.
1: శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు.
2: Shiva is riding over Nandi as a vehicle.
1: కనుక శివుని యొక్క రథం ఏమిటి? ఎద్దు.
2: వాట్ ఈస్ ది చారియట్ ఆఫ్ శివ? ఇట్ ఈస్
1: మనము ఎద్దును మాత్రమే చూస్తున్నాము.
2: We are just seeing only this.
1: శివుణ్ణి చూడటం లేదు.
2: We are not caring to see Shiva.
1: వినాయకుడు ఎలుక వాహనము.
2: వినాయక రైడ్స్ ఆన్ ది
1: ఎలుక. కూడాను ఒక రథమే.
2: Rat is also a vehicle.
1: అదే విధముగా ఈ నవగ్రహముల లోపల కూడా ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహాస్ నైన్ గ్రహాస్
1: కుట వాహనం, కాకి వాహనము ఇలాంటివంతా కూడా, సింహ వాహనము.
2: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
1: కుక్కుట కుక్క,
2: క్రో,
1: డాగ్ ఆల్సో.
2: డాగ్ ఆల్సో యాజ్ ఎ వెహికల్.
1: కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతమే.
2: దేర్ఫోర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ చారియట్ విచ్ ఈస్ టేకింగ్ గాడ్ ఇన్ ప్రొసెషన్.
1: కనుక మనం ఈనాడు రథముని ఎందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: దీస్ డేస్ వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టువర్డ్ హావింగ్ లుక్ అట్ చారియట్.
1: రథమునకు అలంకరింపబడినటువంటి యొక్క అలంకారం ఎందే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ ఆల్ అవర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ది ఎక్స్టర్నల్ డెకొరేషన్స్.
1: ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటం ఎందే ఆ కావలసినంత కాలమును కూడా వ్యక్తం చేస్తున్నాం.
2: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఎంటైర్ టైమ్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంటైర్ టైమ్ ఇస్ స్పెంట్ ఆన్ డెకొరేటింగ్ దిస్ చారియట్.
1: ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందమునే లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కాని దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
2: ది కంఫర్ట్ ఆఫ్ ది బాడీ, ద ప్లెజర్స్ ఆఫ్ ద బాడీ అండ్ ది ఎక్స్టర్నల్ డెకరేషన్స్ ఆఫ్ ది బాడీ ఆర్ బీయింగ్ లుక్డ్ ఇన్ టు అండ్ నాట్ ద ఇండివిజువల్.
1: కనుకనే అర్జున, నీకు కంటికి కనిపించేటువంటి అన్ని కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
2: దేర్ఫోర్ అర్జున, ఆల్ దోస్ పీపుల్ హూమ్ యూఆర్ సీయింగ్ ఆర్ ఓన్లీ చారియట్స్. దే మే బి గ్రాండ్ ఫాదర్, దే మే బి బ్రదర్స్ ఆర్ కజిన్స్ ఆర్ హూ ఎవర్ హీ బి.
1: తాతలు అనేటువంటి యొక్క ఈ రథములన్నీ కూడా నీవు దర్శిస్తున్నావు.
2: యూఆర్ టేకింగ్ ఎ విజన్ ఆఫ్ ఆల్ దీస్ చారియట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ గ్రాండ్ ఫాదర్ అండ్ వేరియస్ రిలేటివ్స్.
1: నీకు దేహ దృష్టి మాత్రమే అభివృద్ధి పరచుకుంటున్నావు.
2: యూఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ బాడీ అలోన్.
1: నీ బోటి వాడు ఈ దేహ దృష్టిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
2: ఏ పర్సన్ లైక్ యూ షుడ్ నాట్ కేర్ సో మచ్ ఫార్
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో.
2: యూ మస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద ఇన్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
2: దెన్ ఓన్లీ యువర్ విజన్ బికమ్స్ ఎ సేక్రెడ్ విజన్.
1: సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
2: సచ్ ఎ సేక్రెడ్ విజన్ అలోన్ కెన్ బికమ్ ద బేసిస్ ఆఫ్ యువర్ విక్టరీ.
1: సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ సేక్రెడ్ విజన్ కెనాట్ అచీవ్ విక్టరీ.
1: అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకిస్తున్నారా?
2: అర్జున, ఆర్ పీపుల్ గివింగ్ ద సేమ్ వాల్యూ టు ది హ్యూమన్ బీయింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ గివింగ్ టు ది షాడో?
1: బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
2: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
1: బింబము ఆత్మ.
2: ఆబ్జెక్ట్ ఈజ్ ఆత్మ.
1: ఈ దేహచర్యలు, దేహకాంతులు కూడాను ప్రతిబింబములు.
2: The external beauties of this body and all the beauty
1: ప్రతిబింబమునకు విలువిచ్చేటువంటి యొక్క అర్జునుడు మా అవివేకి.
2: The Arjuna who gives so much of value only to the reflection must be extremely foolish.
1: అర్జునుడు మహాజ్ఞాని.
2: Arjuna is extremely wise person.
1: ఇతను కేవలం దరిద్రుడు కాదు.
2: He is not a poor.
1: లోభి కాదు.
2: He is not a miser.
1: కనుకనే రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: ఇన్ ది సెకండ్ చాప్టర్ వైల్ డిస్క్రైబింగ్ అర్జున, కృష్ణ హ్యాస్ బీన్ వెరీ
1: కృపణుడు అన్నారు. కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని.
2: హీ హాస్ డిస్క్రైబ్డ్ హిమ్ యాస్ కృపణ.
1: కృపణ అనగా ఏమిటి ఇక్కడ?
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కృపణ?
1: అనేక అర్థములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్ ఫర్ దిస్ వర్డ్.
1: దరిద్రుడు అని ఒకటి అర్థం.
2: వన్ ఈస్ ఎ పూర్ పర్సన్.
1: అయితే అర్జునుడు దరిద్రుడు కాడే?
2: He is not a poor man.
1: అతను ధనం చేయుడే.
2: He is the one who has got plenty.
1: ప్రపంచమందున్నటువంటి సమస్త ధనములను కూడాను ఆర్జించినటువంటి వాడే.
2: He has acquired and amassed the entire.
1: ధనమునకు తక్కువ లేదు.
2: There is no depth of wealth.
1: కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు?
2: He is not a poor person.
1: కనుక ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడా చెల్లదు.
2: Therefore this word is not applicable to Arjuna.
1: లోభి అని రెండవ అర్థము.
2: The second meaning is miser.
1: అర్జునుడు లోభి కాదు.
2: Arjuna is not a miser.
1: సర్వసంగ పరిత్యాగి.
2: He has renounced all the things.
1: కనుకనే అర్జును, కృష్ణ నాకు ఈ రాజ్యం అక్కరలేదు, ముల్లోకములు తెచ్చిన హస్తం నందుంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను, భిక్షమైనా ఎత్తి నేను పొట్టను పోషించుకుంటాను కాని ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనున్నాడు.
2: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom, I do not want all the three worlds together, I am prepared to beg and eke out my livelihood and kill the people.
1: ee vidhamainatundi lobhi anetundi arthani kudanu arjunike emathram kudanu sambandham undi.
2: Therefore the word miser is also not applicable to Arjuna.
1: Aithe krupanudu anetundi daniki ee artham ante ikkada agnani annaru.
2: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant.
1: Ajnanam aneetundi kodanu prakruta sambandham aitundi ajnanam kaadu.
2: The ignorance also is not the worldly ignorance.
1: Laukika sambandham aitundi ajnanam kaadu.
2: It is not relating to this world.
1: Paralaukika sambandham aitundi ajnanam.
2: It is ignorance relating to the
1: anaga antardrushti yandu maatrame taanu kontha varaku venukonje vestunnadu.
2: He is only lagging behind in the inner vision.
1: ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
2: ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ ఇన్నర్ విజన్ హీ జస్ట్ సెడ్ డు నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్
1: సచ్. నీ యందు వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు.
2: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ యు షుడ్ హావ్ వ్యవసాయాత్మక బుద్ధి.
1: వ్యవసాయాత్మక బుద్ధి,
2: వ్యవసాయాత్మక బుద్ధి.
1: ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి.
2: వీ హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఏ లిటిల్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ వ్యవసాయ.
1: క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాది.
2: ఎ కల్టివేటర్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ఎ క్రాప్ ఆన్ ద ఫీల్డ్.
1: అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి?
2: If with reference to a sadhaka, what is this field?
1: Hrudaya kshetrani vyavasayam cheyali.
2: It refers to cultivation of the field of heart.
1: Prapanchikanga vyavasayam chesechuntadu mundu taanu cheyapattavalsinatundi vishayam emiti?
2: What are the things which will have to be prepared for in the cultivation of the land?
1: Ye bhoomilo ye vittanam naatali, ఏ విత్తనము నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
2: The first thing is to recognize what type of seeds will have to be sown in what type of land.
1: ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వేయాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
2: For sowing what kind of seeds, what kind of manure will have to be put and how to prepare the ground before.
1: కనుక మొట్టమొదట పంట పెట్టుటకు పూర్వము ఆ భూమిలో పనికిరాని మొక్కలు ముండ్ల చెట్లు ఇవన్నీ కూడా మొట్టమొదట తీసి పారవేయాలి.
2: Before you think of cultivating and raising any crop in the land, you'll have to take out the weeds and shrub.
1: దానిని దున్ని నీరు పెట్టి మెత్తపరచాలి.
2: Afterwards you'll have to plow it. So irrigate it and soften the whole land.
1: విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
2: Have to prepare the land for the purpose of sowing seeds.
1: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
2: This particular thing has been described as విధ్వంసక మార్గ.
1: అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
2: That is, before raising a crop, making the entire field ready for cultivation.
1: పనికి మాలినటువంటివి పంట కానటువంటివి మొట్టమొదట మొక్కలను తీసి పారవేయాలి.
2: Useless weeds and such other things will have to be taken out and thrown out.
1: తదుపరి ఎలాంటి విత్తనములు నాటాలో బలహీనమైనటువంటివి కాకుండా మంచి బలమైనటువంటివి మంచి జాతి అయినటువంటి విత్తనములు అందులో నాటడానికి కొనుక్కోవాలి.
2: After doing this, you will have to just select the proper seed so that the crop would be appropriate.
1: దీనిని విధాయక మార్గము అన్నారు.
2: The second one has been described as విధాయక మార్గం.
1: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
2: Therefore, in order to cultivate any crop, యు షుడ్ హ్యావ్ బోత్ ద మార్గాస్ విధాయక అండ్ విధ్వంసక.
1: అదే విధంగానే నీ హృదయంలో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ భావములను, తుచ్చ చేష్టలను, కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడాను తీసి పారవేయాలి.
2: ఇన్ ద సేమ్ వే ఫస్ట్ థింగ్ దట్ విల్ హావ్ టు డూ ఈస్ విల్ హావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ యూస్లెస్ థాట్స్, మీన్ థాట్స్ అండ్ అన్డిజైరబుల్
1: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడాను పెరికి పారవేయాలి.
2: యూ హావ్ టు రూట్ అవుట్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్.
1: ఇంతే కాదు, దుశ్చింతలను, దుశ్చేష్టలను కూడాను తీసి పారవేయాలి.
2: నాట్ మెయిన్లీ దిస్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఆల్సో హావ్ టు బి టేకన్ అవుట్.
1: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
2: ఆఫ్టర్ దాట్ యూ హావ్ టు ఇరిగేట్ ది ఎంటైర్ హార్ట్ విత్ ది వాటర్స్ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
2: విత్ వాటర్స్ ఆఫ్ లవ్ ద హార్ట్ బికమ్స్ సాఫ్ట్ అండ్ కల్టివబుల్.
1: సాధనా సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వెల్త్ ఆఫ్ సాధన యూ హావ్ టు ప్లౌ దిస్ హార్ట్.
1: అంతా బాగా కలిపి చక్కగా ఆ విత్తనము నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి.
2: యూ హావ్ టు మేక్ ది ఎంటైర్ హార్ట్ రెడీ ఫార్ సోయింగ్ ఆఫ్ ది సీడ్స్.
1: తదుపరి విశ్వాసము అనేటువంటి వేరును చక్కగా చల్లాలి.
2: దెన్ యూ హావ్ టు స్ప్రెడ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
2: ఆఫ్టర్ స్ప్రెడింగ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ యూ హావ్ టు సో ద సీడ్ ఆఫ్ నేమ్.
1: హృదయ చిత్రము కేవలము ముండ చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజము నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది. ఆ విత్తనము నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి.
2: యూ హావ్ టు మేక్ ది ఎంటైర్ హార్ట్ రెడీ ఫార్ సోయింగ్ ఆఫ్ ద సీడ్స్.
1: తదుపరి విశ్వాసము అనేటువంటి వేరును చక్క

0: దాంట్లో తీసుకుని పోయి నాము అనేటువంటి బీజము నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఈ విధంగా ఫలాన్ని అందిస్తుంది.
1: When the heart is full of bad weeds, bad thoughts, and when it is barren and also very hard, how can you sow the seeds?
0: కనుకని ఈ దృష్టిని లక్ష్యంగా ఉంచుకొని కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు.
1: Keeping the, all these things in view, Krishna has used this word, vyavasayatmika buddhi.
0: నీ హృదయం అనేటువంటి దాని యందు నీ వ్యవసాయం చేయి.
1: He has said, in the field of your heart, you cultivate.
0: అందులోనే నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
1: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్,
0: అందులోని మోక్షం అనే ఫలము నీవు అందుకోగలవు.
1: యు విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
0: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
1: దేర్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
0: ఈ హృదయ స్థాయి ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
1: Keep in your mind the unity which is inherent in
0: the heart. నీవు నిర్మూలం చేసుకో.
1: Root out your external
0: దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో.
1: Develop the love of God.
0: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు.
1: Then only you can become స్థితప్రజ్ఞ.
0: అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు.
1: స్థితప్రజ్ఞ ఏ మ్యాన్ ఆఫ్ స్టడీ విజన్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్
0: ఈ సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు.
1: హీ వుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ది జాయ్స్ అండ్ హీ వుడ్ నాట్ గెట్ షాంక్ బై ది సారోస్.
0: అభయుడు కాగలవు అన్నాడు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
0: ఈ అభయమునకు భయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ వర్డ్స్, అభయ, నిర్భయ అండ్ భయ.
0: ఈ భయమునకు ఒక నిర్భయము అనేటువంటిది విరుద్ధమైన పదము.
1: ఫర్ దిస్ వర్డ్ భయ ఫియర్, నిర్భయ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇట్, దిస్ ఈజ్ ఆపోజిట్.
0: భయము లేనిటువంటి భయము పోయేటువంటిదే నిర్భయము అని.
1: రిమూవింగ్ ఆఫ్ ఫియర్ ఈజ్ నిర్భయ.
0: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: దారిలో త్రాడుబడి ఉంటుండాలి.
1: There is a rope lying on the road.
0: కొంత చీకటి ఆవరించిన తక్షణమే ఆ తాను ప్రయాణమవుతూ ఆ త్రాడును చూచాడు.
1: When it was dark, while he was walking on the road, he happened to see that rope.
0: ఈ త్రాడును చూచి ఈ వ్యక్తి పాము అని భయపడ్డాడు.
1: On seeing that rope, this person thought that it was a snake.
0: పాము అని భయపడ్డాడు, కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు.
1: Fearing that it was a snake, he put on the torch and he observed.
0: ఇది పాము కాదు త్రాడు అని తెలిసింది.
1: Immediately he realized that it was not a snake, it was only a rope.
0: Bayam poyindi.
1: The fear disappeared.
0: Kanuka ee bayamu raavatamu bayamu povatamu idi kevalamu konni chanamulu maatrame untuntadi.
1: This getting fear and getting rid of fear is only momentary.
0: Bayamunukunu bhramane.
1: For fear it is only delusion.
0: Nirbhayamunukunu bhramane.
1: For nirbhaya also it is delusion.
0: అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
1: మిస్టేకింగ్ వన్ థింగ్ ఫర్ అనదర్ ఈజ్ ఇట్ లీడ్స్ టు ఫియర్.
0: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
1: రికగ్నైజింగ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ఫియర్.
0: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
1: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
0: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది.
1: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
0: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం, భయమే లేదు.
1: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్.
0: నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయమో నిర్భయముకు అవకాశమే లేదు అక్కడ.
1: కంటిన్యూస్లీ ఏ పర్సన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియాలిటీ, ది క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ ఫియర్
0: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
1: హూ షుడ్ నాట్ కన్సిడర్ ఫియర్లెస్నెస్ యాజ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
0: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
1: In fearlessness, he is not aware of the second entity.
0: ఇదు రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది.
1: You get fear only when you think of
0: రెండోది లేనే లేదు.
1: There is nothing like second object.
0: అలాంటి స్థితి ఏంది అభయము అని.
1: Only in that state you are fearless.
0: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: There is a lot of difference between fearlessness and absence of fear.
0: కనుకని ఇది ఏకత్వంతో కూడినటువంటిది.
1: This fearlessness is associated with unity.
0: Ekam eva advitiyam brahma, not two, only one.
1: It refers to not there, no two, there is only one.
0: Inka bhayamunaku abhayamunaku anekattam untuntadi.
1: For abhaya and
0: anek bhayamunaku,
1: bhaya and abhaya, there are many things.

0: తాను మరచినటువంటి వానికే భయం.
1: A person who forgets himself suffers from fear.
0: జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం.
1: A person who remembers only the world suffers from fear.
0: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
1: A person who has attachment and desire alone
0: will suffer. పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం.
1: A person who can be deluded by the objects alone can suffer from fear.
0: పరార్థములో మునిగినటువంటి వానికి ఏమాత్రము భయం.
1: A person who is immersed in transcendental reality will never be afraid of
0: anything. అభయుడు.
1: He will be always free from fear.
0: ఉన్నది ఒక్కటే.
1: దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
0: కనుక అర్జున, నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపై దృష్టిని అభివృద్ధి పరచుకోకు.
1: అర్జున, దేర్ ఫోర్ యూ విల్ హ్యావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామినల్ యూ షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామినల్ వరల్డ్.
0: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
1: యూ రికగ్నైజ్ ది మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
1: దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
0: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడాను గురి కావు.
1: ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్ యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
0: ఈ వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ దిస్ క్రూక్డ్ విజన్ యూ విల్ నాట్ హ్యావింగ్ ఎ రియల్ విజన్.
0: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
1: సో లాంగ్ యాజ్ యూ రికగ్నైజ్ ది రియాలిటీ యూ విల్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
0: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
1: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ ఎ పర్సన్ లైక్ యు హు షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ సచ్ ఫియర్స్.
0: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని చర్య దృష్టిని మనం కొంతవరకును అదుపులో నుంచుకుని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: We will have to control the vision of the body and the vision of the deeds and mind, and we will have to develop the vision of Atman.
0: Sudarshanam annaru.
1: This has been described as Sudarshanam.
0: Manchi drushti.
1: Sacred vision.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
1: There is a good example in Bhagavata for this.
0: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
1: The elephant was caught by a crocodile.
0: Gajendra mochamo anetundi dantlo unnatundi yokka antarbhavam.
1: The inner meaning of what is inherent in Gajendra moksha.
0: Musalito poraadi tanu tappinchukogalanu anetundi ahankaramu adhikanga untunnadi ee gajamunandu.
1: This elephant had a lot of egoism that it could be able to fight and free itself from the crocodile.
0: Indulo rendu vishayalanu manam chakkaga gurtinchali.
1: Two things will have to be recognized.
0: Musaliki neeti endunnappude balam.
1: Crocodile will have a lot of strength when it is in water.
0: Yenuku gattu pai unnappude balam.
1: Elephant will have a lot of strength only when it is on the back.
0: Yenuku jalamlo digite balam undadu.
1: When it enters the water, elephant will not have
0: musali gattu pai koste balam undadu.
1: Crocodile when it comes to the banks, it will not have
0: musali jalamlo untuntam cheta. ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది.
1: As the crocodile was in water, it was able to exercise so much of
0: ఈ ముసలి ఇక్కడ నా కాలంతా కూడా లేదు ఇది ముసలి. అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం.
1: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
0: జలములో ఉండినంత వరకు దీనికి అమితమైన బలం ఉండుననేటువంటి విషయము ఈ గజమునకు తెలియదు.
1: The elephant did not know that so long as the crocodile is in water it will have a lot of strength.
0: పోరాడి పోరాడి పోరాడి కట్టకట్ట అలసిపోయింది.
1: Fighting restlessly for a long time the elephant got tired.
0: దేహం యొక్క బలము క్షీణిస్తూ వచ్చింది.
1: It lost all its physical prowess.
0: కొంతవరకు మనోబలమును ప్రవేశపెట్టింది.
1: It used all its mental power.
0: ఈ దేహ మనోబలములు రెండు కూడాను కృషించిపోయాయి.
1: Both the physical and the mental power sank.
0: అప్పుడు ఆత్మబలాన్ని అన్వేషించేసింది.
1: Then it sought ఆత్మబల.
0: రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక నీవే తప్ప ఇత పరంబెరుగ. ఇంతకాలము దేహము మనసు అని ఏమేమో పాటు పడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహబలం కాని మనోబలం కాని ఏది లేదు, నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
1: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
0: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
1: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ విజన్ ఆన్ ఇట్స్ బాడీ ఇట్స్ విజన్ డిడ్ నాట్ గో టువర్డ్స్ గాడ్.
0: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
1: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్స్ మైండ్ ఇట్ డిడ్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
0: దేహ దృష్టి మనో దృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
1: సో లాంగ్ యాజ్ ది ఎలిఫెంట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ బాడీలీ విజన్ అండ్ మెంటల్ విజన్ గాడ్స్ గ్రేస్ డిడ్ నాట్ డిసెండ్.
0: కట్టకటప్పుడు దేహ మనోబలముల యొక్క కృషించిపోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పోయింది.
1: సో లాంగ్ యాజ్ సూన్ యాజ్ ఎలిఫెంట్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ పవర్ ఇట్ టర్న్స్ టువర్డ్స్ గాడ్.
0: తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
1: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హాస్ సెంట్ ది సుదర్శన వీల్.
0: ది సుదర్శన అనేటువంటిది చక్రం కాదది.
1: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎట్ దిస్.
0: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడేది, అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
1: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ దే మీట్ ఈచ్ అదర్.
0: సుదర్శనం దైవతుని దర్శనం అతనిపై దృష్టి అతని పైన పడింది.
1: సుదర్శన్ రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ ది విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
0: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
1: When did you acquire?
0: సర్వమును త్యజించి ఈ గజము తన దృష్టిని దైవం పైన పెట్టినప్పుడే దైవం దృష్టి తన పైన పడింది.
1: After renouncing all the things that this elephant had, when it turns towards God,
0: నీ దృష్టి నా పైన పడినప్పుడు నా దృష్టి నీ పైన పడుతుంది.
1: Only when you turn your vision towards Swami,
0: ఒకవేళ నా దృష్టి నీ పైన ఉండినప్పటికీ నీ దృష్టి నా పైన పడినప్పుడు నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు.
1: Even when Swami's vision is on you, if you do not turn towards Swami, you will not be able to see and recognize the truth.
0: నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
1: All your vision is concentrated on your body.
0: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి.
1: The effulgence of the shining sun is all around.
0: కానీ మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించడం లేదు.
1: But that light has not entered into your own room.
0: కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: మనము టాప్ వేసుకొని కూర్చున్నాం.
1: We have put a top.
0: ఈ యొక్క టాప్
1: we have put a
0: మూత వేసుకొని కూర్చున్నాము.
1: We have put a lid, we have put a terrace.
0: ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది.
1: ఓన్లీ వెన్ యు బ్రేక్ ఇట్ ఓపెన్ విల్ బి ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్
0: అదే రీతిగా అహంకారం అనేటువంటి మూత వేసుకున్నాం.
1: సేమ్ వే వీ హావ్ కవర్డ్ అవర్ సెల్స్
0: అభిమానములనే గోడలు కట్టుకున్నాం.
1: వీ హావ్ డెవలప్డ్ ది వాల్స్ ఆఫ్ డౌట్.
0: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
1: ద గ్రేస్ The rays of grace are not able to fall.
0: సూర్యకిరణములు రాలేదంటే ఎట్లా వస్తాయి?
1: If you say that I have not been able to get the rays of sun, how will you be able to get?
0: ఒక చిన్న కొంతకాలం ముందుగా జరిగినటువంటి విషయం.
1: There is a small incident which has happened a few days back.
0: ఒక ఇంటిలో,
1: in a particular house,
0: ఒక దుఃఖము,
1: a sorrow
0: కలిగింది.
1: Befell.
0: అనగా ఒక పెద్ద వ్యక్తి ఆ ఇంటిలో పోయినాడు.
1: An elderly person there, the master of the house probably died.
0: అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు చాలా ఏడ్స్తూ వచ్చారు.
1: The Hasif and the children cried.
0: భగవంతుడా, ఎందుకు మాపైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ముంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే, మాపైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
1: They prayed to God, oh God.
0: అని ఏడుస్తున్నారు.
1: They began crying and praying to God, oh God, why are you so cruel? Why are you not showering a little more grace?
0: మాకు దైవం మర్చిపోయినాడు.
1: God has forgotten us.
0: దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు.
1: God's grace and his race are
0: కనుకని మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
1: That's why you have this great calamity has befallen our family.
0: ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
1: Why have you forgotten Swami us?
0: అప్పుడు ఎక్కడ నుంచినో ఒక దైవవాణి వినిపించింది.
1: సడన్లీ ఎ డివైన్ వాయిస్ వాస్ హెర్డ్ దేర్.
0: అమ్మా, నీ దృష్టి నాపై ఎందుకు పడలేదు, నన్నెందుకు మర్చినావు అని దైవం చెప్పాడట.
1: గాడ్ టోల్డ్ హిమ్, అమ్మా, వై ఆర్ యూ నాట్ కాన్సన్ట్రేటింగ్ యువర్ విజన్ ఆన్ మీ? వై హావ్ ఫర్గాటన్ మీ?
0: దైవం మర్చినాడని అనంటుంది కానీ దైవాన్ని వీరు మర్చినారు.
1: She is telling that God has forgotten them, but in fact they have forgotten
0: God. దైవం దృష్టి వీరి పైన పడలేదు అనుకుంటున్నారు, వీరి దృష్టి దైవం పైన పోలేదు.
1: They are telling that God's vision and his grace has not fallen on them, but on the other hand they have not
0: మరచినది నీదే కాని నేను కాదు.
1: You have forgotten not me.
0: నీ దృష్టి లేనిది నీది కాని నాది కాదు.
1: You have not turned your vision towards me, but not me towards you.
0: అదే విధముగానే ఈనాడు మన దృష్టి దైవం పైన లేనప్పుడు దైవం దృష్టి ఉండి కూడా మనం గుర్తించుకోలేము.
1: ఇన్ ద సేమ్ వే వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు లుక్ టువర్డ్స్ గాడ్, వీ విల్ నాట్ ఏబుల్ టు
0: లేని స్థితి లోపల దైవం మనం చూడలేదనుకుంటారు.
1: అండ్ వితౌట్ రికగ్నైజింగ్ వీ జస్ట్ సే వీ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సీ గాడ్.
0: దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ,
1: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: నా ఎదురుగా నీవు వచ్చి నిల్చుకుని,
1: you are standing in front of me.
0: నీ ఎదురుగా నేను నిల్చుకున్నప్పుడు,
1: I am standing in front of you.
0: నీ కంటిలో ఎవరు ఉన్నారు?
1: Who do you see?
0: నేను ఉన్నాను.
1: You see me.
0: నా కంటిలో ఎవరు ఉన్నారు?
1: Who can be seen in my eye?
0: ఉన్నావు.
1: యూ కెన్ బి సీన్ మై.
0: ఒకరికొకరు ఎదురుగా నిల్చుకున్నప్పుడు ఒకరి కంటిలో ఒకరు ఉంటున్నారు. నా వెనుక పోయి నిల్చుకుంటే నా కంటిలో నువ్వెట్ల కనిపిస్తావు, నీ కంటిలో నేనెట్ల కనిపిస్తాను.
1: వెన్ యూ స్టాండ్ ఫేస్ టు ఫేస్ ఐ కెన్ సీ మై విజన్ ఇన్ యూ అండ్ యూ కెన్ సీ యువర్ విజన్ ఇన్ మీ. యూ స్టాండ్ బిహైండ్ హౌ కెన్ యూ సీ మై విజన్ ఆర్ యువర్ విజన్.
0: కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నా పైన నీ దృష్టి పెట్టు, నీ పైన నా దృష్టి ఉంటాడు.
1: దేర్ఫోర్ కమ్ డైరెక్ట్లీ అండ్ స్టాండ్ బిఫోర్ మీ, కాన్సన్ట్రేట్ యువర్ విజన్ ఆన్ మీ, మై విజన్.
0: అదే విధంగానే గజరాజ దృష్టి విష్ణు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ ది సైట్ ఆఫ్ ఎలిఫెంట్ వాస్ టర్న్ టువర్డ్స్ గాడ్, గాడ్ సైట్ ఆల్సో మెట్ విత్ ఇట్.
0: అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది.
1: దెన్ ఆటోమేటికలీ ఆల్ ది ప్రాబ్లమ్.
0: ఈ గజరాజు ఎవడు?
1: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
0: ఇదని మద గజము, ఇదని మదము, అహంకారం.
1: దిస్ ఈస్ ది ప్రౌడ్ ఆర్ ఎలిఫెంట్ ఆరోగెన్స్.
0: ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంచ, అది కామము, అది డిజైర్. ఆ వాంఛలు కలుగుతాయి.
1: ఫర్ ఎ మ్యాన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోగెన్స్ హీ గెట్స్ ఎ డిజైర్.
0: అదే దప్పి అన్నారు.
1: దట్ మే బి కంపేర్డ్ టు థర్స్ట్.
0: ఈ దప్పి అనేటువంటిది ఈ మదగజం పుట్టిన తక్షణమే జలము, సంసారం అనేటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు.
1: వెన్ దిస్ ఆరోగెంట్ మ్యాన్ developed thirst, he went to the waters of samsara.
0: ee samsaram ane itvanti danlo adugu pettinado pettaledu.
1: He has not completely entered into the waters of samsara.
0: ee maha balavattram itvanti mamattam ane itvanti idi gattiga pettesindi.
1: This attachment of, has caught hold of him.
0: ee mamattam ane itvanti de musali.
1: This attachment and possessiveness is
0: ee mamattam ane itvanti musali patteetappudiki inga bharinchukolekapoyadu.
1: This attachment of crocodile, when it caught hold of him, he was not able to move.
0: తనకు ఒక్కడే ఉండటం చేత తన కోసం తాను ఏడుస్తూ ఉండవచ్చును, ఎప్పుడో ఒక తూరి ఏడ్చవచ్చు.
1: When he was alone before entering the samsara, he was all alone. Once in a while probably he must have cried.
0: ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికి ఏ దుఃఖం వచ్చిందంటే వీడు ఏడ్చాలి. ఇవింత ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పోతుంటాయి.
1: ఆఫ్టర్ ది మ్యారేజ్ దెర్ విల్ బి ఎ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ అటాచ్మెంట్. యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ ఓన్ వైఫ్ అండ్ పేరెంట్స్, బ్రదర్స్ ఇన్ లా అండ్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్.
0: ఈ అభిమాన మమకారములు పెరిగే కొలది ఇతనికి చాలా బంధన ఏర్పడిపోయింది.
1: Once you develop egoism, interest, desire and attachment, all these bondages develop.
0: ee yokka bandhana yerpadetappudiki bhagavantudu ganipinchadu.
1: When this bondage developed, he was able to turn towards God.
0: appudu bhagavantudu ganipinchinappude bhagavantuni yokka anugrahaniki guri avutadu.
1: Only when he looks at God, he would be able to earn.
0: ee bhagavantuni mundugane kontha varaku prayatnapurvakanga sadinchinte ee badale undavu kada.
1: If only he had earned the grace of God even before, there would not have been this.
0: Kanuka Arjuna, neevi bandhanaku mari guri kavaddu.
1: Therefore Arjuna, do not become a victim of this bondage.
0: Ee andari endu undinatvanti oka ekatvam anukunte atma tattvanni lakshyam nandinchuko.
1: Keep in your mind the unifying principle of atman, which is existing in all
0: humans. Vyavsayatmaka buddhi neevu kaligi untundu.
1: Cultivated mind you
0: develop. Hrudaya kshetramlo ee vidhamainatvanti oka unna chettanu penchukovaddu.
1: Don't develop the weeds and shrubs in your own heart.
0: Bhagavad anugraham anetunte panda chettanu penchuko.
1: You grow the tree of grace of God in your heart.
0: Nee drushtini daivam paina mararchu.
1: Turn your sight towards God.
0: Idhe neevu sadhinchavalsinatundi.
1: This is what you have to accomplish.
0: Idhe nee lakshyam.
1: This must be your
0: idhe nee gamyam.
1: This must be your.
2: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 10th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 12th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్విప్స్ us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, kama and krodha, that is desire and anger. Sai Bhagavan uvacha.
1: Krodhamu kama nundi aavirbhavistundi.
2: Anger takes its birth in desire.
1: కామము సంకల్పము నుండి పుట్టుతుంది.
2: డిజైర్ ఆరిజినేట్స్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ థాట్స్.
1: ఏ తర్వాత ఈ కామక్రోధములకు సంకల్పములే మూల కారణమని గీత చెప్పవచ్చు.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ డిజైర్ అండ్ యాంగర్.
1: దారము లేక వస్త్రం ఏ విధంగా కాదు, కామము లేక క్రోధం ఆ విధంగా రూపొందదు.
2: జస్ట్ యాస్ యూ కెనాట్ గెట్ క్లోత్ వితౌట్ థ్రెడ్స్, సో ఆల్సో యూ విల్ నాట్ గెట్ యాంగర్ వితౌట్ డిజైర్.
1: కనుక కామక్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టారు.
2: గీతాచార్య హ్యాస్ గివన్ ఎ న్యూ నేమ్ టు ది డిజైర్ అండ్ యాంగర్ బై ద వర్డ్ అనలం.
1: అనలం అనగా అగ్ని.
2: అనలం లిటరలీ మీన్స్ ఫైర్.
1: దీనికి దహింపబడేటువంటి శక్తి ఉంటుండాలి, దహించేటువంటి శక్తి ఉంటుండాలి.
2: దిస్ హెస్ గాట్ ద కెపాసిటీ టు బర్న్.
1: అగ్ని దూరం నుండి ఉండి కూడాను ప్రమాదం కల్పించేటువంటి అవకాశం ఉంటుంటుంది.
2: దెర్ ఈస్ రూమ్ ఫార్ getting harmful effects from fire even from a distance.
1: అలాంటి అగ్ని మన యందే, మన అంతఃకరణ యందే ఉండినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
2: Such being the case, when fire is within your own heart and within yourself, how much more careful you should be and how much of care you should exercise in living a life, students must remember and recognize this.
1: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలముగా ఉంచి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వంలో ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది.
2: This fire has an extraordinary capacity of destroying the qualities of humanity itself and suppressing the qualities of divinity and leading you on to the qualities of demonic nature.
1: ee kaamamunaku oka vidhamainatundi yokka trupti aneyatundi telli.
2: This desire does not have any end or any contentment at all.
1: Analam anaga maroka artham kuda untundali.
2: Analam has another meaning also.
1: Chaladu ani oka artham.
2: It is endless and it is impossible to satisfy it. That is the meaning.
1: Agniki enni vidhamulainatundi yokka tailamu posina karralu vesina idi chaladu aneyatundi trupti yokka sthitiki raadu.
2: Whatever fuel you give to fire by way of oil or by way of the wood etc., it will never be quenched, it will never be satisfied.
1: Alam anaga trupti ani.
2: అలం రెఫర్స్ టు కంటెంట్మెంట్.
1: అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి.
2: అనలం రెఫర్స్ టు ద వన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
1: జగత్తులో అనేక విధములైనటువంటి మంటలు ఉంటున్నవి.
2: ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్.
1: ఈ మంటలకు ఒక విధమైనటువంటి హద్దులు ఉంటున్నవి.
2: For the types of flame that exist in the world, there are certain limits.
1: Konni mantalu konni gantalalo aaripothundi.
2: సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ గెట్ ఎగ్జాస్టెడ్ అండ్ ఎక్స్టింగ్విష్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్.
1: మరికొన్ని మంటలు కొన్ని దినముల వరకు ఉంటుంది.
2: సర్టన్ అదర్ టైప్స్ ఆఫ్ ఫైర్ మే లాస్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్.
1: అంతకంటే అధికంగా ఇవి ఉండుటకు వీలు కాదు.
2: దే విల్ నాట్ లాస్ట్ లాంగర్ దాన్ దాట్.
1: కారణం ఏమనగా నశ్వేయు నియమం, ప్రతి పదార్థమునకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుంది.
2: ది రీజన్ ఈస్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
1: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
2: ది ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ సర్టన్ లిమిట్స్ సెట్ ఫర్ దెమ్సెల్వ్స్ కెనాట్ దెమ్సెల్వ్స్ రీచ్ ది అన్లిమిటెడ్ వన్.
1: వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఈ కర్మ ప్రవాహములో నిరంతరము కొట్టుకుని పోయేటువంటి యొక్క పదార్థములే.
2: బీట్ థింగ్స్ ఆర్ బీట్ పీపుల్, దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ వాష్డ్ ఆఫ్ ఇన్ ది ఫ్లడ్ ఆఫ్ టైమ్.
1: ఒకదానిని ఒకటి రక్షించేటువంటి అధికారం కూడా లేదు.
2: వన్ కెనాట్ సేవ్ ది అదర్, ఇట్ డజంట్ హ్యావ్ ది పవర్ టు సేవ్ ది అదర్.
1: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
2: ఏ థింగ్ విచ్ ఇస్ వాష్డ్ అవే, విచ్ ఇస్ బీయింగ్ వాష్డ్ అవే బై ఇట్ సెల్ఫ్, హౌ కెన్ ఇట్ బికమ్ ఏ థింగ్ టు సేవ్ అదర్స్?
1: అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి గాని తమ యొక్క శక్తికి గాని ఒక హద్దును ఉంటుండదు.
2: Just as other things have limits in the world, fire also has certain limits and certain boundaries set for itself.
1: Aithe kama krodhamulannikunte agni ki ee maatram oka addu kaani oka neemam kaani oka gamyam kaani ledu.
2: But for the fire of desire and anger there is no limit whatsoever, no boundaries and no goal also.
1: ఎన్ని విధముల అనుభవించినప్పటికీ ఇంకా అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కలుగుతూ వస్తూ ఉంటుంది.
2: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్ బట్ స్టిల్ దేర్ విల్ బి నో లిమిట్.
1: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి, వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
2: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కౌంటర్ దెమ్?
1: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
2: దేర్ ఆర్ ways and methods to conquer them.
1: Gita acharyulu yokka prabodhayandu premato krodhamunu jayinchu.
2: In the teachings of Gita and Gita acharya he says conquer anger through love.
1: Vairagyam che kamamunu jayinchu.
2: Through renunciation and sacrifice conquer.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: ద్వేషము లేనప్పుడు క్రోధం అనేటువంటిది ప్రవేశించదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్, వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: కనుకనే ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ద్వేషమునికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ డెవలప్ లవ్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ హేట్రెడ్.
1: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి ఎందు ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: A sadhaka has to make every effort to establish love in his own heart.
1: Kaunta pariyayana cheptanu mana hrudayamu oka single sofa, double sofa kaadu, rendu chedulato kudinatundi kaadu.
2: Swami has said a number of times that our heart is like a single sofa bed.
1: Aithe ee yokka sthanamunu kudanu evariku okariki maatrame idi swadhina parichukunnataku ఒక అధికారం ఉండదు. కానీ అందరికీ ఇందులో ప్రవేశించటకు అధికారం ఉండదు.
2: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ మెనీ థింగ్స్ టు ఆక్యుపై దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ పర్టికులర్ సింగిల్ సోఫా బెడ్ అండ్ దట్ ఇస్ ద హార్ట్.
1: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడా అందులో ప్రవేశింపు చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
1: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి, ఆ కుర్చీ పైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టామి, ఇది వశామి కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
2: వన్స్ ఏ పర్సన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద హార్ట్, దెర్ ఇస్ నాట్ ద రూమ్ ఫర్ అనదర్ వన్. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ ఇస్ లివింగ్ దేర్. వన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ థింగ్, గివింగ్ నో రూమ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ టు ఆక్యుపై.
1: కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశం ఇవ్వాలి.
2: దేర్ఫోర్ సాధకాసు నాకు మేక్ రూమ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ ఇన్ హిస్ హార్ట్, ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండ్ వన్ పాయింట్, అండ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize that our heart is not something like a musical chair.
1: Kanuka ee yokka prema chetane kodamunu sadhinchalanukunnappudu premaku oka vidhamainatundi pradhana sthanam ichi idi oka shashvatamainatundi reetiga roopandimpa cheskovali.
2: If we want to conquer anger through love, then we have to just develop our love in a magnificent way.
1: Prema enni doshamulaina enni కొన్ని తప్పులనైనా సవరించుకుని క్షమించుకుని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
2: లవ్ ఈజ్ ప్రిపేర్డ్ టు బైపాస్ అండ్ ఓవర్లుక్ మెనీ డిఫెక్ట్స్ అండ్ మెనీ వీక్నెసెస్ అండ్ ప్రిపేర్ టు షవర్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమలో యుక్తి యొక్క గుణం ఉంటుండాలి.
2: లవ్ హ్యావ్ దిస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
2: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: Charity lives by getting and forgetting them. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ స్వార్థం ఉండదు, ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండదు.
2: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ సెల్ఫిష్నెస్, వేర్ దర్ ఇస్ సెల్ఫిష్నెస్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి యొక్క ఇది ఈ జగత్తు నందు ఏమాత్రం కూడా లేదు.
2: ఇన్ ద వరల్డ్ దర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్లీ విచ్ కెనాట్ బి కాంకర్డ్ అండ్ అచీవ్డ్ with the help of love.
1: ప్రేమతో ఏమైనా కూడా నువ్వు సాధించవచ్చును.
2: విత్ లవ్ వన్ కెన్ కాంకర్ అండ్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మనం క్రోధమును సాధించవాలన్నా ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, if we want to conquer our anger, we have to develop love.
1: దీనికి మరొక ఉపాయం కూడా లేకపోలేదు.
2: There is one more method and procedure.
1: ఎవరు నీ హృదయ స్థాయి అయి, ఎవరు నీ హృదయాంతరాయి అయి ఉంటున్నాడో అదే హృదయేశ్వరుడు సర్వుడి యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనే సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరును ద్వేషించుటకు కాని ఇతరులపై కోపంను సాధించుటకు కాని అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ది ఇన్ఫినర్ ఆఫ్ అవర్ హార్ట్ ఈస్ ది ఇన్ఫినర్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్ అండ్ యువర్ లవింగ్ గాడ్ హూ రిసైడింగ్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్సో రిసైడింగ్ ఇన్ ఎవ్రీ అదర్ హార్ట్ దెన్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ హేటింగ్ ఆర్ బికమింగ్ యాంగ్రీ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్.
1: నీ హృదయవాసి కర్వుల యొక్క హృదయవాసిగా కూడా ఉంటాను.
2: ద జ్వెలర్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్ ఈస్ ద జ్వెలర్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్.
1: ఈశావాస్యం విధం సర్వం. అందరి హృదయం నందు వాసన చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: When the same Lord is dwelling in our heart and in every other heart, there will be no room for hating or looking down with contempt any other person as such.
1: Kanukani prathamamlo manamu premanu sadhinchali.
2: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
1: Ninnati dinam cheptam. Prema mana aalochanalo cherinappudu adi satyam avutundi.
2: The other day, Swami has just said that when love is associated with our thoughts, it becomes truth.
1: ఈ ప్రేమని మన ఆచరణలో ప్రవేశించినప్పుడు ధర్మం అవుతుంది.
2: When we introduce love in our action, it becomes dharma or righteousness.
1: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
2: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
1: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
2: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
1: కనుకని ప్రేమని సత్యము, ప్రేమని శాంతి, ప్రేమని ధర్మము, ప్రేమని అహింస. ఈ నాలుగింటి యందు అంతర్ప్రవాహంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: Therefore, love is truth, love is righteousness, love is peace, love is non-violence. It is the undercurrent in all these things.
1: Kanuka anninti endukudanu pradhanamainatunti pramanamainatunti oka tattvamu prema tattvam kanukani satti sadhakudu kani manavudu kani premanu abhivruddhi parchukunnattu tagina krushi cheyali.
2: Therefore, recognizing this particular aspect and this particular fact and truth, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ సాధక హ్యాస్ టు డెవలప్ లవ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
1: ప్రేమనే లేకుండా సత్యమే లేదు, ప్రేమనే లేకుండా శాంతియే కలగదు, ప్రేమనే లేకుండా ధర్మ ప్రవృత్తియే అభివృద్ధి కాదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో ట్రూత్, ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యాక్షన్ దెర్ ఇస్ నో ధర్మ ఆర్ రైచియస్నెస్ అస్ దెర్ ఇస్ నో స్వీస్ ఆల్సో.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను. మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, సాల్కో, మిఠాయి, జిలేబీ, చీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే. అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థం చక్కెర మాత్రమే. అదే విధంగాని ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును, సర్వ పదములు ఎందుకును, అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
2: సోమే స్టోన్ ఇన్ ద పాస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ది స్వీట్ కంటెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, జాంగీ, గులాబ్ జామున్, దూధ్ పేడ, ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇస్ బేసికలీ షుగర్ ఇట్సెల్ఫ్. సో ఆల్సో ఇన్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ ట్రూత్, ధర్మ, దేర్ ఇస్ లవ్ విచ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ విచ్ ఈస్
1: నిజమైనటువంటి దివ్యశక్తి.
2: దిస్ ఈస్ ది డివైన్ ప్రిన్సిపల్, డివైన్ పవర్.
1: ఇదే దైవ శక్తి.
2: This is divine power.
1: Kanukani, love is God, live in love.
2: Therefore it is said, love is God and live in love.
1: Ee yokka prema cheta manam kodamunu sulabhamga sadhinchutaku sadhyam avutundi.
2: By this process of love, we can easily conquer hatred and anger.
1: Kodamu enni vidhamainatundi badhalanaina kaligistundi.
2: Anger can inflict a number of డిఫికల్టీస్,
1: ఎన్ని విధమైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది.
2: ఇట్ కెన్ ఎక్స్పోజ్ యూ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్,
1: దాని యొక్క గౌరవ మర్యాదలను కూడా మంట కలుపుకుంటుంది.
2: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ ది ఆనర్ దట్ వన్ హ్యాస్,
1: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
2: ఇట్ ఓవర్లుక్స్ అండ్ బైపాసెస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ.
1: చాలాగా సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇన్ టు అస్ ఇన్ ఎ వెరీ సర్టన్ ఫామ్.
1: అది క్రమక్రమేణా జీవితానంతా ఆవరి.
2: But gradually it becomes all pervasive of the life itself.
1: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది.
2: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
1: Give me room to sit down. I can make room to lie down. అంటుంది. నేను మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమగ్రమైన పండుకోవటానికి నేనే చూసుకుంటాను.
2: It says, give me room to sit down, then I'll make room for lying down.
1: Kanuka manamu ilanti durmargamainatundi mana jeevithamunike pramadam kaliginchetundi ilanti shaktuluku kani ilanti vyaktuluku kani premulo sthanam ivvaku.
2: Therefore for such harmful and bad either persons or thoughts or principles, we should not give room in our own heart.
1: Ee krodhamunaku సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టి మా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం.
2: వన్స్ వీ అలౌ దిస్ యాంగర్ ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్, ఇట్ విల్ బి ఇంపాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ యాంగర్.
1: నయా పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలు ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు.
2: యూ విల్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ నయా పైసే. Even if you give 40,000 rupees, you would not be able to get rid of it.
1: Kanuka ilanti daniki manam em maatram kudunu avakasam okku krodhamu prarambhamayye kunte paristhiti lokala kaaru nilche munduga headlights konchu red color anaga erupu color nistuntayi.
2: Now this anger, which is rather dangerous, should not be given any room. For example, in a car, before the car comes to a stop, రెడ్ లైట్ ఫ్లికర్స్.
1: అదే విధంగానే క్రోధం వచ్చే పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి.
2: ఇన్ ద సేమ్ వే బిఫోర్ వి బికమ్ యాంగ్రీ అవర్ ఐస్ విల్ బికమ్ రెడ్,
1: రెడుములు అదురుతాయి.
2: లిప్స్ విల్ షివ,
1: దేహమంతా వేడెక్కుతుంది.
2: ది ఎంటైర్ బాడీ బికమ్స్ హాట్.
1: ఈ పరిస్థితిని మొదలే గుర్తించి క్రమక్రమేణ ఆ స్థానమును వదిలి నీవు ఏకాంతంగా కూర్చో.
2: The moment you come to get any one of these symptoms, you have to just leave that place, go to a lonely place, in a solitary place, and sit in peace.
1: Ninnu cheppinattuga tatchame neevu challina snanam aina chey.
2: As told yesterday, if need be, you can take a cold water bath immediately.
1: Karanam emanaga ee krodhamu vakroopamulo praveshinchinappudu idi enni vidhamulo emsinchuku pramadamulakaina idi siddham avutundi.
2: Once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
1: కనుకని అనుద్వేగకరం వాక్యం సత్యం తేటి హితవిషయత్వం. సత్యమును కూడాను ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుద్వేగిగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదేవిధంగాని ఇతరులు మనము అహితం చేయటం గాని అప్రీతితో వాళ్ళను అనుభవించటం కానీ ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
2: Therefore it is said, even when you have to tell the truth in a sweet way, in an acceptable way, in a dear way, not in a hurting way.
1: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, in the very first instance, in order to have a control over anger, we should develop love in us.
1: రెండవది కామం.
2: The second one is desire.
1: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం కూనాలి.
2: If you want to develop and if you want to conquer desire, you must develop sacrificing nature, renunciation.
1: వైరాగ్యం అనగా ఆలు బిడ్డలను వదలి అనన్యము చేరటం కాదు.
2: Renunciation doesn't mean that you have to give up your family and go to forest.
1: ఆస్తి పాస్తులు వదలి మనం సన్యాసిత్వం స్వీకరించటం కాదు.
2: It doesn't even mean that you have to give up your property and accept the సన్యాసత్వ.
1: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
2: Once we know the defect of a particular article and the harmfulness of a particular article, automatically
1: ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
2: ఈవెన్ యాజ్ వి లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్, ఈవెన్ దెన్ వి హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
1: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని పంచదక్ష పరమాన్నమును కూడా మన తట్టలో ఒట్టించుకుని భుజించటకు సిద్ధంగా ఉంటున్నాం.
2: డిఫరెంట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వి మే హావ్ ఇన్ అవర్ ప్లేట్ అండ్ వి రెడీ టు ఈట్.
1: అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి.
2: వి లైక్ దట్ ఫుడ్ వెరీ మచ్.
1: తక్షణమే వంటవాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములో తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థము లేదా కూడా తాను విసర్జిస్తాడు.
2: The cook comes and just announces that sir, don't take it, don't eat it, because some small insect has fallen and it has died in that and it is
1: పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాదు.
2: The moment a person realizes the defects and the harmfulness of a particular food, you immediately give it up, you will never come forward.
1: ఈ విధముగానే ఈ జగత్తంటేను అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భుజస్వమాం. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించున్నది అనేటువంటి దోషములను మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితం మనకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వేయం.
2: In the same way, we have to recognize the nature of things in the world, which are ever changing, which come to a ruin, which have a death in themselves. Once we know these things, we will have to be very enthusiastic to enjoy.
1: Roga nivarana kai vichinchitundi aaharam na neenu bhogam kaaneru.
2: Food which is only a medicine for a disease of hunger cannot become an object of enjoyment.
1: Aakali rogaaniki anubhavinchetundi annam anta bhogam avutunda.
2: Food which is only a medicine for the disease of hunger can it become really a luxury or a
1: beauty? Yavaru oka రోగములకు సంబంధించినటువంటి ఔషధమే.
2: దిస్ ఓన్లీ మెడిసిన్ ఫర్ ది డిసీజ్.
1: అయితే కొంతమంది ఔషధాన్ని మనము మధురమైన ఔషధాన్ని సేవించాలని
2: ఆశిస్తుంటారు. మెడిసిన్
1: అదే విధంగానే ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మంచి అనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు.
2: ఇన్ ది సేమ్ వే సమ్ పీపుల్ మే జస్ట్ సే దట్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ వుడ్ లైక్ టు హావ్ ద టేస్టీ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడిసన్ ని ఫాలో చేస్తూ
1: కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కానీ ప్రతి భోగము కానీ మన యొక్క రోగ నివారణకై చేతించేటువంటి మందులు మాత్రంగానే భావించాలి.
2: All the things which we enjoy in the world are only medicines for the diseases that we have.
1: ee jagattunandu manam aneka vidhamulaga sukha shantulato bhoga bhagyamulato jeevinchunnattuga manam bhavistuntam.
2: In the world we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
1: kaani idi manam bhogamulaga vishishtuntam.
2: We think that these are all things of joy and enjoyment.
1: kaani
2: ఉన్నట్టు
1: ఉండి ఒక దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
2: సచ్ ఎ బిగ్ ట్రీ అనే సడన్లీ అనే పర్టికులర్ డే ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ అప్, ది ఫ్లవర్ స్టార్ట్ ఫాలింగ్.
1: దీనికి నీరు తక్కువయ్యా కాదు.
2: ఇస్ ఇట్ బికాస్ దట్ దర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ వాటర్?
1: దీనికి ఎరువు తక్కువయ్యా కాదు.
2: షార్టేజ్ ఆఫ్ మెన్యూ?
1: నీ వేరులో వేరు పురుగు చేరి కొట్టింది.
2: ఇన్ ది రూట్స్ దర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ పెస్ట్ విచ్ ఇస్ డిస్ట్రాయింగ్ ది వెరీ రూట్ సిస్టమ్.
1: వేరు పురుగు చేరి వృక్షము చెడగొట్టు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు.
2: The pest may destroy a tree or a plant by entering into the roots and eating them up.
1: అదే విధంగా మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ మనం ఎన్ని భోగ భాగ్యముల్లో ఉండినప్పటికీ ఒకనొక దినమునకు ఈ ఇల్లు కోల్పోతాము.
2: ఇన్ ది సేమ్ వే వన్స్ వీ అలౌ దిస్ pest of anger and desire inside our heart, one day or the other will suddenly come to ruin in this circle.
1: Prapanchamulo dhanavantudu chaala goppa vaaduga manam bhavistunnam.
2: In the world we think that rich man is a very big man.
1: Kaani aadhyatmika margamulo dhanamu goppadi kaadu.
2: But in the world of spirituality wealth is not a very important thing.
1: Dhanamu kante daaname goppadi annaru.
2: Charity is considered to be greater than having wealth.
1: Daname cheyakundina dhanamunaku viluve ledu annaru.
2: If there is no charity, wealth doesn't get its value at all.
1: Dhanamunaku nalugu vidhamulaitundi varasulu untaru.
2: There are four types of people who claim the wealth.
1: Mottamoditi varasudu dharmam.
2: The first one which is likely to inherit it is charity.
1: Rendu varasudu prabhutvam.
2: The second one is government.
1: మూడవ వారసుడు దొంగ.
2: ద థర్డ్ వన్ ఇస్ థీఫ్.
1: నాలుగవ వారసుడు అగ్ని.
2: ద ఫోర్త్ వన్ ఇస్ ఫైర్.
1: మొత్తం యొక్క అన్ని విధముల అధికారి అయినటువంటి యొక్క మొదటి పుత్రుడైనటువంటి ధర్మం అనే వారసులకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
2: అమంగ్ ది పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ టు ఇన్హెరిట్ దీస్ థింగ్స్, ఇఫ్ యూ వాంట్ హ్యాండ్ ఓవర్ వెల్త్ టు ద ఫస్ట్ సన్ అండ్ దట్ ఈస్ చారిటీ ఇట్సెల్ఫ్, the others will not get any share in it.
1: Dharmamu cheseyatundi vyaktini chuchi dongalu kudunu aanandistaru.
2: When thieves were to have a look at the person who indulges in charity, even they have reverence.
1: Dharmamu cheseyatundi yokka prabhuvunu chuchi prabhutvam kudunu income tax exemption istundi.
2: Even the government gives income tax exemption for people who give charity.
1: Dharmamu cheseyatundi vyaktini chuchi agni kudunu bhayapadutundi.
2: Even fire gets a little frightened when it sees a person who is...
1: Kanuka dharmam anetunti varasunaku danam chesinappudu ee mooguru kudanu daniki angikarinchi ee vidhamainatunti oka tondaralu cheyakunda dinini kaapadukuntu vastaru.
2: Therefore if one gives in charity, the other three persons who are likely to inherit will not look down. On the other hand, they will enjoy
1: danam undi kudanu danam cheyinatunti vaani chuchi donganiki dongaku kudanu deenipaina kannu padutundi. ప్రభుత్వమునకు వీరిపైన ఒక విధమైనటువంటి ఏదో విధమైనటువంటి ఇంకో రైట్ చేసి దాన్ని లాక్కోవాలని చూస్తారు.
2: ఇన్ కేస్ దట్ పర్సన్ హ్యాస్ వెల్త్, హీ డజంట్ గివ్ చారిటీ, ది థీఫ్ విల్ హ్యావ్ ఎన్ ఐ ఆన్ సచ్ ఎ పర్సన్. ఈవెన్ ది గవర్నమెంట్ వుడ్ లైక్ టు జస్ట్ కండక్ట్ సమ్ రైట్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ అండ్ రికవర్ ది ఎంటైర్ వెల్త్ యాజ్ టాక్స్.
1: ఇంకా ఏది ఈ ఇరువురు కూడా మర్చిపోయినారంటే అగ్నైనా ఏదో ఒక అకస్మాత్తుగా వచ్చి దీన్ని అంతా ప్రసన్న చేస్తుంది.
2: ఇన్ కేస్ దట్ దీస్ టూ పర్సన్ వాట్ ఇగ్నోర్ అండ్ డు నాట్ టేక్ నోట్ ఆఫ్ ఇట్ ఫైర్ విల్ కమ్ వన్ డే అండ్ డిస్పాయిల్.
1: కనుక ధనము గొప్పది కాదు, ధనమునకు ధనముల కంటే తాననే గొప్పది అని నిర్ణయించింది గీత.
2: గీత దేర్ఫోర్ హ్యాస్ కన్క్లూడెడ్ దాట్ ఇట్ ఈస్ నాట్ వెల్త్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇట్ ఇస్ చారిటీ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్.
1: రెండవది వాక్.
2: ద సెకండ్ వన్ ఇస్ వాక్.
1: ఈ వాక్ కంటే వృత్తం చాలా గొప్పది అని నిర్ణయించింది.
2: వృత్తం ఈస్ కన్సిడర్డ్ టు బి
1: ట్రూత్.
2: ట్రూత్ ఈస్ కన్సిడర్డ్ టు బి మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్ టాక్.
1: వాక్ ఉండవచ్చు కానీ అందులో సత్యమే లేకపోతే ఆ వ్యక్తికి విలువ కూడా ఉండదు.
2: వన్ మే టాక్ బట్ ఇఫ్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ద టాక్, ద టాక్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: కనుక వాక్ ఉండి కూడాను వ్యక్తికి విలువ లేదు.
2: వన్ ఏ పర్సన్ మే బి ఏబుల్ టు టాక్ బట్ ఇట్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: సత్యమును మాత్రమే వినియోగపరిచినప్పుడు, సత్య ప్రవర్తమైనటువంటి ఒక వాక్కులే మనం నుడివినప్పుడు ఈ యొక్క వ్యక్తికి కూడాను విలువ ఎక్కుతుంది.
2: If the utterances are based on truth, then it will take a value.
1: Kanuka vaaku kante satyam chaala viluvainadanni kudanu ninnayinchindi Geeta.
2: Therefore, truth is declared as more valuable than mere talk.
1: Inka aayu kantenu keerthi chaala goppadi annadu.
2: Geeta has also said that fame and name are more important than life itself.
1: కీర్తి లేనిటువంటి ఆయువు వ్యర్థము.
2: లైఫ్ డివైడ్ ఆఫ్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ ఈజ్ యూజ్లెస్.
1: ఇలాంటి వారి వల్ల తిండికి చేటు భూమికి బరువు.
2: విత్ సచ్ పీపుల్ దెర్ ఇస్ నో యూజ్ వాట్స్ ఎవర్.
1: సత్కీర్తిని ఆర్జించాలి.
2: వన్ హ్యాస్ టు ఎర్న్ ఎ గుడ్ నేమ్.
1: అప్పుడే మానవత్వములకు ఒక శోభ.
2: దెన్ ఓన్లీ ది హ్యూమానిటీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎవరి
1: మంచి తీరును పొందాలి.
2: వన్ హ్యాస్ టు గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతో మంచి దృష్టితో మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు హ్యావ్ గుడ్ థాట్స్, టు హ్యావ్ గుడ్ బిహేవియర్, టు హ్యావ్ గుడ్ వర్డ్స్, టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కనుక చెడ్డ పేరులకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
2: వన్ షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫర్ ఎర్నింగ్ బ్యాడ్ నేమ్.
1: కాకి ఒకచ్చు కలకాలము తిరుగక హంసమై చలమి ఆడుము రాన్న. మనము మంచి పేరుతో మంచి కీర్తితో మనము 2 నిమిషముల హంసవలే ఉండినా కూడా చాలు.
2: ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ క్రో ఫర్ 100 ఇయర్స్, ఇట్ ఇస్ బెటర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ ఫ్యూ మొమెంట్స్ లైక్ ఎ స్వాన్, హావింగ్ గుడ్ నేమ్ గుడ్ ఫేమ్.
1: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
2: గీత హాస్ డిక్లర్డ్ దట్ పర్సన్ యాజ్ పరమహంస ఇట్సెల్ఫ్ హింసెల్ఫ్.
1: ఇంకా దేహం,
2: దెన్ బాడీ.
1: ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరం అన్నాడు.
2: గుడ్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్లీ హ్యావింగ్ ఫిజికల్ ఫేమ్.
1: పరోపకారము చేయనటువంటి దేహము ప్రయోజనము కానటువంటి జీవచ్చేయము అన్నారు.
2: ఎ బాడీ విచ్ డస్ నాట్ యూజ్ ఇట్ సెల్ఫ్ ఫార్ సర్వింగ్ అదర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ డెడ్ బాడీ.
1: పరోపకారార్థం ఇదం శరీరం అని. ఈ శరీరం పరోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కాని స్వార్థము కోసం వచ్చినటువంటిది కాదు.
2: బాడీ ఈజ్ గివన్ టు సర్వ్ పీపుల్ రాదర్ దాన్ టు సాటిస్ఫై వన్ సెల్ఫిష్ నీడ్స్.
1: ఈనాడు స్వార్థము మానవుని తన హస్తంలో చేర్చుకుని కీలు బొమ్మ వలె ఆడిస్తూ ఉంటుండాలి.
2: సెల్ఫిష్నెస్ హాజ్ మేడ్ ఎ మ్యాన్ ఎ డాల్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: మానవుడు ఏది చేసినా, ఏది చూచినా, ఏది తలచినా, ఏది చెప్పినా దీని వెనుక స్వార్థం అనేటువంటి కదులుతూనే ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ మ్యాన్ థింగ్స్ టాక్స్ డస్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ బిహైండ్ ఆల్ దీస్ థాట్స్ డీడ్స్ అండ్ వర్డ్స్.
1: కనుక ఈ స్వార్థమును దూరం నెట్టే నిమిత్తమై పరాత్మైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరోపకారంలో మనం ప్రవేశపెట్టాలి.
2: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
1: అప్పుడే మానవత్వం సార్థకతను నొందుతుంది.
2: Only then humanity gets some sanctity.
1: మానవ జీవితము జంతువునా నరజన్మ దుర్లభం అన్నారు.
2: It is impossible or it is very difficult to get the life of a man.
1: అయితే మనము ఈ కామక్రోధములను ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాము, ఏ రీతిగా మనము దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
2: We have to also spend a little time thinking over how to overcome these weaknesses like desire and anger and how to develop good habits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: There is a small example for this.
1: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
2: On a particular day, one dog, which is beautiful, happened to come to our house.
1: కానీ ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించడము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాం.
2: As it was not known to whom this particular dog belongs, it was a little, one was afraid of tying it down, and therefore, in order to enjoy that beauty of that particular dog and to satisfy.
1: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది.
2: On that day, a little food was given to it, and second day also, proper time it came.
1: తిరిగి ఆ అందం పైన ఉన్నటువంటి యొక్క అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాం.
2: Because he liked the dog, even the second day, a little food was given to him.
1: Kramakramina ee raagam perigindi.
2: Gradually, over a period of time, attachment increased.
1: Ee kukkaku intiki raavadam alavaatu ayipoyindi.
2: This dog developed the habit of coming in the proper time to the house.
1: Kattakarapudiki konni dinamulu ee vidhamga jarigetappudiki aa kukka mana illunu vadali povatam ledu.
2: After a few days, the dog is not prepared to leave the house and go.
1: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
2: బ్యూటీ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ టెంపరీ ఫర్ ది మ్యాన్.
1: అందము లేని ఆనందం, ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
2: జాయ్ వితౌట్ బ్యూటీ అండ్ బ్యూటీ వితౌట్ జాయ్, దే ఆర్ యూజ్లెస్, ఇట్ ఇస్ సెడ్.
1: కనుక ఈ అందము కాని ఆనందము కాని లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి శాశ్వతమైనవి కాదు.
2: బ్యూటీ అండ్ జాయ్ therefore are not permanent entities for this world.
1: కొన్ని దినములు ఈ విధంగా పెట్టేటప్పటికి ఈ అందం విసిగెత్తింది ఈ ఇంటి ఇంటి యజమానులకు.
2: ఫర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్టర్ సమ్ టైమ్ హి గాట్ ఎ లిటిల్ డిస్టేస్ట్ అండ్ డిస్గస్ట్.
1: ఈ కుక్కను ఇంటి నుంచి తెరవటం ఏ మార్గం, ఏ విధంగా ఉపయోగపెట్టాలి.
2: దెన్ హి బిగాన్ జస్ట్ థింకింగ్ హౌ టు గెట్ దిస్ డాగ్.
1: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
2: హీ వాంటెడ్ టు జస్ట్ ప్లాన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
1: ఇది లోపల రావడానికి ఏమి కారణం, ఏది కారణం?
2: దెన్ హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డాగ్ టు కమ్ ఇన్ టు ద హౌస్.
1: తన యొక్క అభ్యాసమే కారణం.
2: ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
1: కనుక దీనిని బయట పంపుటప్పుడు ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి.
2: దెన్ హీ కన్క్లూడెడ్ దట్ హీ హస్ టు ఫైండ్ అవుట్ ఏ ప్రాక్టీస్ బై విచ్ he can drive it out.
1: Konni dinamulu taanaku annam pettakunda tannu gamaninchukokunda taana yokka drushtini veru maratchukunnappudu kramakramina
2: ikkada this dog
1: ee upayamunakai taana aneka vidhamuga yochinchadu.
2: He wanted to just plan in a number of ways to get rid of this dog.
1: Idi lopala raavadaniki emi kaaranam.

0: అనుకోకుండా తన యొక్క దృష్టిని వేరు మరల్చుకున్నప్పుడు క్రమక్రమేణా ఇది ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది.
1: For a day, for a few days, if no food is given, and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
0: ఏ విధమైన అభ్యాసంతో మనం ప్రవేశం చేసుకున్నామో అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుంది.
1: Whatever method was used and practice was used to attract it and to make it dear, by the same process, by reversing it, you can get it away.
0: కనుకొని భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి జ్ఞానమునకు, జ్ఞానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనికే అమృతత్వ మానసు. ఈ త్యాగము నుండి ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
1: Therefore, Bhagavad-gita has said that practice is the starting point and the first point. Through practice, you'll be able to get knowledge. Through knowledge, meditation. And through meditation, you'll be able to develop sacrifice. And only when you sacrifice, you get peace of mind.
0: Anika janmala nundi, manam ee kamakrodhamulanu, ee yokka andachandamulanu, ee yokka aanandamulaku murichipoyi, daniki manam aneka vidhamuluga avakasalu nichcham.
1: For a number of births, swear by this beauty and desire, we have become slaves of that for a period of time.
0: ee hrudaya kuham lopala chaala lotuga ee yokka abhyasamu naatukoni poyindi.
1: This practice has struck deep roots in the heart.
0: Janma janmamu nunchi kudanu manalo paatukoni poyinatuvantivi ee kaamakrodhamulu.
1: This desire and anger have left their roots over a period of a number of births.
0: Ivi maatalato poyetuntivi kaadu,
1: by mere words you will not be able to get rid of them.
0: Verlu periginappudikini edo kontaina kuda tirigi chiguru veyadaniki prayatnistundi.
1: Once there are strong roots, they start sprouting again and again.
0: కనుకు ఏ విధమైనటువంటి యొక్క ప్రీతితో, అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైనటువంటి దీంతో దాన్ని విరక్తితో, వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి.
1: బై సర్టన్ అమౌంట్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్ వీ హావ్ డెవలప్డ్ దెమ్ అండ్ దే హావ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ us. By renunciation and by the reversing process, we'll have to get rid of them, remove them from our heart.
0: కాము మానవులకు ప్రప్రథములో చాలా ఇష్టంగా ఉంటుంటది.
1: డిజైర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విల్ బి వెరీ వెరీ అట్రాక్టివ్.
0: అతి మధురంగా ఉంటుంటది.
1: ఇట్ బి ఎక్స్ట్రీమ్లీ స్వీట్.
0: కానీ ఇది క్రమక్రమేణా ఒక వెగుటును తెప్పిస్తుంది.
1: బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వన్ విల్ డెవలప్ ఎ సార్ట్ ఆఫ్ డిస్గస్ట్ ఫర్ ఇట్, డిస్టేస్ట్ ఫర్ ఇట్.
0: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యము కాదు.
1: దెన్ ఇఫ్ యు వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్, ఇంపాసిబుల్.
0: మనం ప్రారంభం నుంచి దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
1: బిగినింగ్ ఇట్సెల్ఫ్ యు షుడ్ నాట్ గివ్ సచ్ ఎ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు డిజైర్. యు విల్ హావ్ టు డెవలప్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ నేచర్ అండ్ రినన్సియేషన్ అండ్ దెన్ గెట్ రిడ్ ఆఫ్.
0: ఈ కామక్రోధంలో రెండునూ చేరి ఒక్కొక్క సమయంలో మానవుని ఎదిరిస్తుంటాయి.
1: డిజైర్ అండ్ యాంగర్ టుగెదర్ స్టార్ట్ థ్రెటనింగ్ ద మ్యాన్ సమ్ టైమ్స్.
0: కనుకని ఈ కోపమును, కామమును మొట్టమొదట మానవుడు అదుపులో నుంచుకోవాలి.
1: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
0: ఆ నిగ్రహ శక్తియే మన దగ్గర లేకుండినప్పుడు అనుగ్రహానికి మనం పాత్రలు కాలేము.
1: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
0: కాడి కిందికి రాని ఎత్తు, కళ్ళము లేని గుర్రము,
1: an ox which cannot come under control and a horse similarly,
0: brakeulu leni car, indri nigraham lenitunte jeevithamu chaala pramadam unnadu.
1: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
0: Kanukani indri nigrahamu chaala avasaram.
1: Control of senses therefore is very important.
0: Dinine patanjali yogah chitta vritti nirodhakah annadu. మనం చిట్టు వృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టక సాధ్యమైనంత వరకు మనకి ఎంత అవసరమో అంతవరకు దాన్ని వినియోగించుకోవాలి.
1: పతంజలి హాస్ దేర్ఫోర్ సెడ్ that these tendencies of the mind should not be allowed to go scot-free. We will have to keep them under check and control.
0: నితిమీరినటువంటి యొక్క హాయి కూడాను

0: మతి చెడుపుతుంది.
1: ఈవెన్ హ్యాపీనెస్ విచ్ ఎక్సీడ్ సర్టన్ లిమిట్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ టు,
0: దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ షుడ్ బి ఎ లిమిట్.
0: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
1: The reason is, it can be given with the help of an illustration.
0: Manalo temperature, vedi untundadi.
1: In the physical body, there is temperature. There is a particular
0: 98.6 anundadi.
1: The heat is 98.4 when it is measured.
0: 0.6.
1: 0.6.
0: He 99 anetundi vachina jwaram. రోగం ప్రారంభమైంది.
1: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
0: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితి మీరిపోతే ఇది రోగం.
1: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
0: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
1: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈస్ 120/80.
0: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ బై 90/150
0: రోగంగా రూపొందింది.
1: If it is 90/150, then blood pressure has increased, it has become a disease.
0: Manu yukka, kunda yukka, anaga heart beats, manu 72, 75 varku undali.
1: Our heart beats similarly, maybe 75.
0: Kani, idi antakante adhikam aipothe, idi edo lopala pramadam ainatundi jabbu praveshinchindi.
1: Suppose the heartbeats number increases, then there must be some...
0: Mana kannudu kudanu enta velthurno anta velthurne chudagaldi gaani amithamainatundi velthunu chuttapudiki lopana aa yokka retina kaalipothundi.
1: Even our eyes, a light which is not too effulgent can be just seen by eyes. If it exceeds that limit, if it is too bright, it will form retina.
0: Mana ear drums kudanu ante enta shabdamuno anta shabdam untundi ga adhika shabdam vineetappudiki oka vidhame ప్లెయిన్ లో పోయే వారికి తెలుసు. దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
1: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లేన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్.
0: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
1: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
0: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఆన్ అన్లిమిటెడ్ బిజినెస్ విత్ దిస్ లైఫ్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ, దెన్ యుల్ బి ఎంటరింగ్ ఇన్ టు.
0: కనుక దేనికైనా కూడా ఒక హద్దును మనం నియమించుకొని మనం జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we'll have to impose certain restrictions and limitations on our own selves and spend our life.
0: దీనిని క్రమశిక్షణ అని డిసిప్లిన్ అని కూడా చెప్తూ వచ్చారు.
1: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిసిప్లిన్.
0: ఈ డిసిప్లిన్ ఏంటంటే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
1: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
0: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగంగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
1: ఎ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
0: ఈ డిసిప్లిన్ కూడా ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
1: ఈవెన్ దిస్ డిసిప్లిన్ మస్ట్ బి విదిన్ సర్టెన్ లిమిట్స్ అండ్ దట్స్ వీ విల్ హావ్ టు ఎంజాయ్ ది
0: లైఫ్. నియమానికి కూడా ఒక నియమం ఉండాలి.
1: దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ డిసిప్లిన్ ఫర్ డిసిప్లిన్ ఇట్సెల్ఫ్.
0: కనుక యువకులైనటువంటి మీరు జీవితంలో మొట్టమొదట గీతావాక్యమునందు అన్నింటికంటే కూడాను ఈ కామక్రోధము అనేటువంటి యొక్క పరమ శత్రువులను మొట్టమొదట మనము ధిక్కరించి వారిని వశం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ యూస్ యాజ్ యు ఆర్ యు విల్ హావ్ టు జస్ట్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ టేక్ నోట్ ఆఫ్ దిస్ డ్రెడ్ఫుల్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ డిజైర్ అండ్ యాంగర్. ట్రై టు హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్
0: ఈ శత్రువులు. బయట వైపున కనిపించేటువంటి వారు కాదు మనకు.
1: దీస్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఆర్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్ల పట్టగలడు.
1: ఎ పర్సన్
0: లోపల శక్తులకే, లోపల యొక్క విరోధులకే, శత్రువులకే తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
1: ఎ పర్సన్ హూ ఈస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్.
0: కనుక లోని శత్రువులు మొట్టమొదట లొంగదీసుకో.
1: దేర్ఫోర్ కీప్ అండర్ కంట్రోల్ ద ఇన్నర్ ఫోర్స్.
0: బయట శత్రువులు సులభంగా నువ్వు సాధించడానికి వీలవుతుంది.
1: ద ఎక్స్టర్నల్ ఎనిమీస్ యు ఏబుల్ జస్ట్ కాంకర్ జస్ట్ లైక్ దాట్.
0: కనుక భగవద్గీత యందు ఈ కామక్రోధములు మోక్షమునకు ప్రధానమైన శత్రువులని కూడా నియమించింది, బోధించింది.
1: దేర్ఫోర్ భగవద్గీత హ్యాస్ టాట్ that this desire and anger are primary enemies of the liberation also.
0: లోభ అసూయ సంగతి రేపటి దినం మాట్లాడుకుందాం.
1: టుమారో విల్ థింక్ ఆఫ్ మైజర్లీనెస్ అండ్ జలం.
2: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

రేడియో సాయి ఇస్ హ్యాపీ టు బ్రింగ్ యూ నౌ అ స్వీట్ డిస్కోర్స్ ఆన్ డివైన్ లవ్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 29th April 1998 at Kodaikanal. Enjoy.

మరి నిద్రపోయెడు దాది, నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడు దాది, పొట్టకై

0: అరవింద జడాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా చేయు ప్రీతిగా యోచన చేయు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ బెడ్ ది డాన్ అంటిల్ వి రిటైర్ అండ్ టేక్ రెస్ట్ గో బ్యాక్ టు బెడ్ వి గో ఆన్ స్ట్రగ్లింగ్ ఫర్ అవర్ లైవ్లీహుడ్ అండ్ ఫర్ అవర్ లివింగ్ వి స్పెండ్ ఆల్ అవర్ టైమ్ టు స్టడీ అండ్ లర్న్ ఫర్ గెటింగ్ గాడ్ ఓ మ్యాన్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్ హ్యాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ అచీవ్డ్ ఎంక్వైర్ క్లియర్లీ
0: మానవుడు ఆనందాన్ని పొందగోరి అనేక విధములుగా కూడాను ఈ ప్రపంచమునందు విచారం జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ బీన్ స్ట్రగ్లింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ సో యాజ్ టు బి బ్లిస్ఫుల్.
0: అయితే ఈ ఆనందము వస్తువులు ఎందున్నదా, లేక ప్రదేశమునందున్నదా, లేక వ్యక్తులు ఎందున్నదా, ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Yet man is not able to recognize where the bliss is available. Is it there in physical material objects, or is it present at a particular place or with any person?
0: ఆనందం అన్నది ఒక వస్తువులు ఎందు కాని, లేక ఒక ప్రదేశమునందు కాని, ఒక వ్యక్తులు ఎందు కాని కానరాదు.
1: Bliss is not noticed either in an object or at a particular place nor in an individual for that matter.
0: Sarvatra undinatundi aanandamunu ekkadani vedigadaniki veelavutundi.
1: Bliss which is all pervasive, where do you search for it?
0: Bhagavantudu sarva jeevulu yendu, sarva praanulu yendu, sarva pradeshamulu yendu, sarva vishayamulu yendu kudanu leenamai unnadu.
1: God is immanent, latent in all of the living creatures, in all of the beings, at all places.
0: దీనిని భగవద్గీత యందు చక్కగా విచారణ సలిపి,
1: దిస్ ఇస్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ భగవద్గీత.
0: ఐన్స్టీన్ దీనికి ఒక కొత్త పేరు పెట్టాడు.
1: ఐన్స్టీన్ గేవ్ ఇట్ ఎ డిఫరెంట్ న్యూ
0: నేమ్. సైకోట్రానిక్ అన్నాడు.
1: సైకోట్రానిక్
0: సైకోట్రానిక్
1: సైకోట్రానిక్
0: అనగా సర్వత్రా ఉండేటువంటి భగవంతుణ్ణి ఏమని పిలిచేది?
1: When God, who is present everywhere, how shall I call him?
0: కనుక ఇతను ఒక విధమైనటువంటి యొక్క అజ్ఞాత రూపంతో కనిపిస్తున్నాడు.
1: God is seen in a hidden form, in a non-apparent manner.
0: భగవంతుడు అజ్ఞాత శక్తి స్వరూపుడై సర్వ వ్యక్తులు ఎందుకూడను, సర్వ ప్రదేశములు ఎందుకూడను, సర్వ పదార్థములు ఎందుకూడను గోచరించక మెలుగుతున్నాడు.
1: God is hidden. He is hidden cosmic energy in every material, in every object, at every place, in every one of us.
0: కాని మానవాకారమును ధరించినటువంటి వ్యక్తి దైవమును కూడా ఒక ఆకారంగా భావించుకుని సర్వత్రా విచారణ సలుపుతున్నాడు.
1: But human we are, with a limited finite body, we also expect God in the same form and we are in constant search for him.
0: ఆనందం ఉన్నది కాని ఆనందమునకు రూపము లేదు.
1: Bliss is there, no doubt, but it has no
0: ప్రేమ ఉన్నది కాని ప్రేమకు ఒక స్వరూపము లేదు.
1: Love is there, but it has no form.
0: అయితే స్వరూపము లేనటువంటి ప్రేమను ఏ రీతిగా మనం విశ్వసిస్తున్నాం?
1: How do we believe in love that has no form?
0: ఆకారం లేని ఆనందాన్ని మనం ఎట్లు అనుభవిస్తున్నాం?
1: How do we experience bliss that has no form?
0: ప్రేమకు రూపం లేదు కాని ప్రేమను అందించేటువంటి వ్యక్తికి రూపం ఉన్నది.
1: దో లవ్ హ్యాస్ నో ఫార్మ్ బట్ ది పర్సన్ దట్ పాసెస్ లవ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఒక పుష్పము ఉన్నది.
1: హియర్ ఇస్ ఎ ఫ్లవర్.
0: కానీ ఆ పుష్పం యొక్క ఆకారం మనకు కనిపించదు.
1: వి సీ ది ఫార్మ్ ఆఫ్ ది ఫ్లవర్.
0: కానీ వాసన మాత్రము అనుభూతికి వస్తుంటది.
1: దో ది ఫ్రాగ్రెన్స్ ఇస్ నాట్ సీన్ బట్ ఇట్ కమ్స్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: వాసన మాత్రం అనుభవిస్తున్నావి కానీ ఈ వాసనకు రూపమేమిటి అని విచారణ చేస్తే ఈ వాసనకు రూపము పుష్పమే.
1: దో ఎక్స్పీరియన్స్ ది అరోమా ఆఫ్ ద ఫ్లవర్ ది ఫార్మ్ ఆఫ్ ది అరోమా ఆర్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది ఫ్లవర్ ఇట్ సెల్ఫ్.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు, యోగులు, సత్పురుషులు, పండితులు ఈ యొక్క వాసనను మాత్రమే గుర్తించి ఈ వాసనకు ఆకారం ఎక్కడ అని ప్రపంచమంతా కూడాను దీన్ని విచారణ సలుపుతూ వచ్చాయి.
1: ఏన్షియంట్ టైమ్స్ సీకర్స్, ఎస్పరెంట్స్, స్కాలర్స్ అండ్ ఆల్ దోస్ దట్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ సర్చ్ ఆఫ్ ద ఫామ్.
0: కానీ మహర్షులు సర్వసంగ పరిత్యాగులైపోయి సర్వము త్యాగముగా వచ్చి ఈ యొక్క వాసన యొక్క రూపం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయంలో గట్టిగా పట్టుపట్టి దాన్ని వెతకడానికి ప్రారంభించారు.
1: సేజెస్ హూ హ్యావ్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్, దే హ్యావ్ డిటర్మిన్ టు నో ద ఫామ్ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్.
0: అన్ని పొదలను కూడాను శోధించారు.
1: దే ఎంక్వైర్డ్ ఆల్ అరౌండ్ ద బుషెస్.
0: అన్ని అడవులను కూడాను శోధించారు.
1: దే హ్యావ్ సర్చ్డ్ ఆల్ ఫారెస్ట్.
0: కానీ ఎక్కడ పుష్పం కనిపించలేదు.
1: దే కుడ్ నాట్ గెట్ ది ఫ్లవర్.
0: కానీ కొంతమంది ఏదో వాసన వస్తున్నది, వాసన చాలని కొంతవరకు వాసనతోనే సంతృప్తి పడి ఈ యొక్క పుష్పము యొక్క విచారణ చేయటంలో కొంతకాలం విరమించుకున్నారు.
1: సమ్ హ్యావ్ డ్రాప్ టు ఇన్వెస్టిగేట్ ద ఫామ్ హ్యావింగ్ బీన్ సాటిస్ఫైడ్ ఇన్ ద మిడిల్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫ్రాగ్రెన్స్ అలోన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితిమి, పట్టునెగ్గిడిదాకా అట్టే ఉండు.
1: యూ హ్యావ్ డిటర్మిన్డ్ సమ్ హౌ ఆర్ అదర్ do not leave until it is fulfilled.
0: Korinda dediyo korane korativi korke cheludaka povakundu.
1: You have desired something or other until the desire is granted, don't go.
0: Adigina dediyo adagane adigitivi adiginedudaka vidivakundu.
1: You have asked something or other until it is given, never withdraw.
0: Talachina dediyo talchane talchitivi talaputirudaka povakundu.
1: Having entertained a thought in one way or other until that thought is translated,
0: ఈ విధమైనటువంటి పట్టుదల చేత మహర్షులు పోరుపడలేక తానైన ప్రభు వలయు.
1: This was the determination of the sages that God has to show some form other out of disgust.
0: వడలు తెలియక తానైన అడుగు వలయు.
1: Or they have to ask repeatedly out of tiresomeness.
0: అంతే కాని.
1: That's all.
0: ఇంకా తనయంత తాను తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ డివోటీ టు విత్డ్రా ఆర్ రిట్రీట్.
0: ఈ పట్టుదల చేత తాము వెతికి ఆ పుష్పాన్ని గుర్తించారు.
1: బికాస్ ఆఫ్ దిస్ డిటర్మినేషన్ దే సర్చ్డ్ ఆల్ ఓవర్ అండ్ ఫౌండ్ ఆఫ్ ద ఫ్లవర్.
0: ఆ పుష్పం నుండియే ఆనందము అనేటువంటి యొక్క సుగంధము ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: దే కుడ్ ఫైండ్ అవుట్ ద ఫ్లవర్ అవుట్ ఆఫ్ విచ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లిస్ హస్ ఎమనేటెడ్.
0: మేము తెలుసుకున్నాము ఈ పుష్పం ఎక్కడున్నదో మేము గుర్తించాము అని పండితులు వర్ణించారు.
1: ద స్కాలర్ డిక్లేర్డ్ వీ హావ్ సీన్ ద ఫ్లవర్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్.
0: కొంతమంది పండితులు, మహర్షులు, యోగులు కోల్డ్ వల్ల ఆ వాసన కూడా అనుభవించలేకపోయారు.
1: సమ్ స్కాలర్స్, సమ్ సీకర్స్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది ఫ్రాగ్రెన్స్ ఆర్ ద స్మెల్.
0: అట్టి వాసన కూడాను గుర్తించలేనిటువంటి వారే నాస్తికులు.
1: దోస్ దట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద స్మెల్ ఆర్ ఎథీస్.
0: వారికి కూడాను ముక్కు ఉన్నది కానీ పరిచయం పట్టింది.
1: Atheists have no doubt nose, but they're suffering from bad cold.
0: అందువల్ల వాసన కూడాను గుర్తించుకోలేనిటువంటి యొక్క హీనులుగా మారిపోయారు.
1: Because of bad cold they have become so unfortunate as not to taste this or smell it either.
0: ఆ గుర్తించుకున్నటువంటి వ్యక్తులే వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ఏ రీతిగా గుర్తించాలి?
1: When God is everywhere, how to know him, how to recognize him?
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను హృదయం అనేటువంటి పుష్పం నుండి ఆనందం అనేటువంటి యొక్క సుగంధము వెలువడుతున్నది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఆర్ హృదయ ఆఫ్ ఎవ్రీ పర్సన్ విచ్ ఇస్ ద ఫ్లవర్ ద ఫ్రాగ్రెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ హృదయము పరిపూర్ణమైనటువంటిది.
1: దిస్ హృదయ ఈస్ కంప్లీట్ అబ్సల్యూట్.
0: అది పూర్ణము, ఇది పూర్ణము.
1: That is full and this is full as well.
0: పూర్ణమున ఉదయించు పూర్ణము.
1: And it's out of the fullness comes up the full again.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే శేషించి ఉండును.
1: If you deduct the full out of full, the full remains.
0: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే అని వేదం పూజించింది.
1: This is the teaching of Veda. That declares that is full and this is full, everything is full.
0: కనుక పూర్ణత్వం అనేటువంటి తత్వము ఏ విధంగా ఉంటుంది?
1: దిస్ టోటాలిటీ, వాట్ ఈజ్ ఇట్స్ నేచర్?
0: ఒక కిలో బెల్లం తీసుకుని వచ్చాం.
1: యు టేక్ కిలో జాగరీ.
0: ఆ బెల్లంలో కొంచెం తుంచుకుని నాలుక పైన వేసుకున్నాం.
1: యు హావ్ జస్ట్ కట్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ యువర్ టంగ్.
0: తీయగా ఉన్నది.
1: ఇట్ ఇస్ సో స్వీట్.
0: ఇంకొంచెం ముక్క తీసుకుని పోయి కాఫీలో వేశావు.
1: అండ్ యు మిక్స్డ్ ఎ బిట్ ఆఫ్ దిస్ జాగరీ అండ్ మిక్స్డ్ ఇన్ కాఫీ.
0: కానీ కాఫీ కూడా తీయగా ఉన్నది.
1: ది కాఫీ ఇస్ ఆల్సో స్వీట్.
0: ఇంకొంచెం బెల్లం తీసి దాన్ని ఒక పానకంలో వేశావు, నీళ్ళలో వేశావు.
1: సమ్ మోర్ ఆఫ్ జాగరీ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్.
0: కానీ ఆ నీరు కూడాను తీయగా ఉన్నది.
1: Yes, that water is also sweet.
0: మూడు ముక్కలుగా తించినావు నీవు.
1: You have cut this jaggery into three pieces.
0: కానీ మూడు ముక్కల లోపల కూడా తీపే ఉంటున్నది.
1: All the three pieces are equally sweet.
0: ఆ ముక్కలు తించిన తర్వాత ఆ ముక్కల్లో ఉన్నటువంటి శేషం కూడా తీయగానే ఉంటున్నది.
1: And the remaining portion of the jaggery also continues to be sweet.
0: కానీ ముక్కలు quantity difference. కానీ
1: here lies the difference in the quantity, the bits being here.
0: Anni mukkala endukudanu tiyani danamu ekangane kanipistundadi.
1: Sweetness is uniform, one and the same in all of the pieces of the bits of jaggery.
0: Adiyu purnamu idiyu purnamu.
1: Therefore
0: adi teepe idi teepe.
1: Therefore that is full, this is full, that is sweet,
0: purnamu
1: udayinchu
0: purnamu ఆ తీపు నుండి తీపే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ ఇస్ ద స్వీట్నెస్ దట్ సెండ్స్ ఫోర్త్ స్వీట్నెస్ ఓన్లీ.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును.
1: ఇఫ్ యూ జస్ట్ డిడక్ట్ ద ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మైనస్ ఇట్,
0: మిగిలినటువంటిది బెల్లమే. పానకంలో వేసినటువంటిది బెల్లమే, కాపీలో కలిపినటువంటిది బెల్లమే, నాలుగు పైన పుచ్చున్నది బెల్లమే.
1: దట్ mixed in coffee, that kept on the tongue, that mixed in water is the same jaggery only.
0: Purnam anaga oka kilo bellam purnam ani kaadu, deeni madhuryame purnam.
1: The purna, the totality means the sweetness here.
0: Italy lo,
1: there in Italy,
0: oka silpi pani chesetvanti vyakti,
1: a person is sculptor,
0: Antoni anetvanti vaadu undevaadu.
1: There's one person by name Antoni there in Italy.
0: Itanu వయలిన్ చేసిన దాంట్లో మహాసుప్రసిద్ధుడు.
1: హీఈస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ వయలిన్.
0: ఒక్క వయలిన్ ను సంవత్సరం అంతా కష్టపడి చేస్తూ వచ్చాడు.
1: ఆంటోని టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
0: ఈ ఆంటోని ఫ్రెండ్ ఒకడు వచ్చి, ఏమో ఆంటోని, నీ ఒక్క వయలిన్ చేయడానికి ఒక సంవత్సరం అంతా తీసుకుంటే నీ ఆలుబిడ్డలు బ్రతికేటువంటి మార్గం ఏమిటి?
1: Friend of Anthony came and said, oh friend, when you take one full year to make one violin, how are you going to take care of your wife and children?
0: My friend
1: said, my friend,
0: bhagavantudu purna swarupudu,
1: God is perfection.
0: Manam ye pani chesinappudiki purnanga untundali.
1: Whatever we do will have to be necessary
0: edo aa swartham nimittamai naa aalapittanu poshinchukune nimittamai aa purnatvamulo ye maatram kudanu dosham kalakkudadu.
1: On selfish grounds, to just carry out a living, there cannot be nothing short of perfection, he said.
0: కనుక భగవంతుడు పూర్ణుడు కాబట్టి అతనికి పూర్ణత్వంగా మనం పని చేయాలి.
1: Therefore, God is all perfection, and whatever we do have got to be perfect.
0: పూర్ణ ఆనందాన్ని అందించగలడు.
1: Then God confers total bliss to everybody.
0: అని ఆ స్నేహితునికి బోధించాడు.
1: That's how he taught to his friend.
0: అనగా
1: meaning,
0: మనం ఏ చిన్న పని చేసినప్పటికీ ఆ చిన్న పని కూడాను పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందేటువంటి రీతిగా మనం చేయాలి.
1: వాట్ ఎవర్ లిటిల్ జాబ్ వి మైట్ అండర్ టేక్, బట్ ఇట్ హెస్ గాట్ టు బి పర్ఫెక్ట్ అండ్ టోటల్.
0: కారణము భగవంతుడు పూర్ణస్వరూపుడు.
1: వై? బికాస్ గాడ్ ఈస్ టోటాలిటీ, పర్ఫెక్షన్.
0: మన పనులన్నీ కూడా పూర్ణంగానే ఉంటుండాలి.
1: ఆల్ అవర్ వర్క్స్ హావ్ గాట్ టు బి ఫుల్.
0: భగవంతుని యొక్క అంశము.
1: Where the spark of the divine.
0: కాబట్టి అంశమైనటువంటి వ్యక్తి కూడాను పూర్ణమైనటువంటి ఒక తత్వాన్ని పొందాలి.
1: The spark should necessarily represent, stand for the totality.
0: అని ఆ యొక్క వయలిన్లు చాలా ప్రసిద్ధిగాంచినాయి ఈనాడు కూడాను ఆంటోని వయలిన్స్.
1: Down this day, the Anthony violin is so famous and reputed.
0: ఈ విధంగా భగవంతుని యొక్క పూర్ణత్వాన్ని నిరూపించే నిమిత్తమై పనులు ఎందుకూడను పూర్ణత్వాన్ని మనము ఆచరించాలి.
1: In order to signify, in order to experience the perfection, the divinity, our acts have got to be perfect.
0: అనేకత్వం కాదు.
1: Perfection is only one, not fragmentation.
0: మనం ఏకత్వములో అనేకత్వంగా విభజిస్తున్నాము.
1: In fact, we fragment the unity into diversity.
0: కానీ విభజిస్తున్నాము, కానీ తిరిగి అనేకత్వమును తిరిగి ఏకత్వంగా మార్చాలి.
1: We divide, but however, we have got to unify it again.
0: ఇప్పుడు టైలర్ దగ్గర రెండు వస్తువులు ఉంటాయి.
1: Taylor has got in possession two.
0: ఒకటి సిజర్ కత్తెరి ఉంటుంటది.
1: వన్ ఇస్ ద సిజర్.
0: ఇంకొకటి పిన్ను ఉంటుంది.
1: అదర్ ఇస్ ద నీడిల్.
0: నీడిల్. ఈ రెండింటి ద్వారా ఏమి జరుగుతుండాలి?
1: వాట్ డస్ హి డూ విత్ దిస్ టూ?
0: మనం తీసుకుని వెళ్లి 2 meters ఒక క్లాత్ ఇచ్చాము షర్ట్ కుట్టమని.
1: యూ గివ్ టు ద టైలర్ 2 meters ఆఫ్ క్లాత్.
0: ఒకే క్లాత్ అది 2 meters.
1: ద 2 meters ఆఫ్ క్లాత్ ఇస్ జస్ట్ వన్ పీస్.
0: ఆ టైలర్ తన మెజర్ అంతా తీసుకున్నాడు.
1: ద టైలర్ టేక్స్ యువర్ మెజర్మెంట్స్.
0: కత్తిరి తీసుకున్నాడు, ముక్కలు ముక్కలుగా కత్తిరించాడు.
1: విత్ హిస్ సిజర్ హీల్ కట్ ఇట్ ఇంటూ నంబర్ ఆఫ్ బిట్స్.
0: అన్ని కాలర్స్ వేరు.
1: ది కాలర్ ఇస్ డిఫరెంట్.
0: వన్ ఇస్ వేరు.
1: ద ఆర్మ్స్ డిఫరెంట్.
0: తన పొడవు వెడల్పు ఇవంతా సక్రమైన రీతిగా కత్తిరించాడు.
1: అండ్ హిస్ కట్ ఇన్ టు బిట్స్ యాజ్ పర్ హిస్ మెజర్మెంట్స్. ద వెయిస్ట్ ద షోల్డర్
0: లీటర్స్ గా ఉన్న మీటర్స్ గా ఉన్నటువంటి బట్ట అనేక విధమైనటువంటి తుండుగా మారిపోయింది.
1: Yes, the 2 meter cloth which is one as well is cut into number of bits now.
0: అంతటితో ఈ టైలర్ లో మానలేదు.
1: The tailor didn't leave.
0: తిరిగి వాటన్నిటిని కూడా ఏకం చేసి ఒక షర్ట్ మాదిరి కుట్టేశాడు.
1: He joined them all and stitched into a garment the shirt.
0: ఈ ముక్కలు చేసినటువంటిది ఏంది? కత్తెర.
1: That which has cut into bits is the scissor.
0: అన్నిటిని చేర్చి ఒక షర్ట్ గా రూపొందింప చేసినటువంటిది నీడిల్.
1: It is the needle that unified all these bits into a shirt.
0: కనుకనే మనము ఏకత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనము అనేకత్వంగా మారుస్తున్నాం.
1: దేర్ఫోర్ గాడ్ ద యూనిటీ ద వన్నెస్ ఇస్ డైవర్సిఫైడ్.
0: ఒకరు కృష్ణ, ఒక ఈశ్వర, ఒక అల్లా, ఒక జీసస్, ఒక జోరాస్ట్రియం, ఈ విధమైనటువంటి ముక్కలుగా మనం చేసి పెడుతున్నాం.
1: వీ హావ్ డివైడెడ్ ద వన్నెస్ ఆఫ్ ద డివినిటీ ఇన్ టు మెనీ యాజ్ రామ, కృష్ణ, జీసస్.
0: కానీ తిరిగి ప్రేమ అనేటువంటి భక్తి అన్నింటినీ ఒక్క రూపకంగా మారుస్తూ వచ్చింది.
1: బట్ దిస్ డివోషన్ ఆఫ్ లవ్ విల్ బ్రింగ్ దెమ్ ఆల్ టుగెదర్ ఇంటూ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆల్ ఆర్ వన్.
0: మై డియర్ సన్,
1: మై డియర్ సన్,
0: బీ అలైక్ టు ఎవరీ వన్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్.
0: ఇది జీసస్ చెప్పాడు.
1: దిస్ ఇస్ ద సేయింగ్ ఆఫ్ జీసస్.
0: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: Anaga.
1: Meaning?
0: Tanna aneka vidhamuluga badinchetuvanti samaya lopala.
1: When he was put to suffering in different ways.
0: Tanna disciples andaru kudanu chala baadha padutu vacharu.
1: The disciples were feeling very sad.
0: Kani ఈ యొక్క ప్రీస్ట్ నంతరు కూడాను, హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా నిందిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ అక్యూజింగ్ ఆల్ ద ప్రీస్ట్లీ కమ్యూనిటీ.
0: ఆర్డర్ చేసినటువంటి గవర్నర్ కూడాను నిందించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే అక్యూజ్ ద గవర్నర్ హూ ప్లేస్ దట్ ఆర్డర్.
0: అట్టి నిందలు మనకు పనికిరావు.
1: సచ్ అక్యూజేషన్
0: అనేటువంటి ఉద్దేశంతో ఏకత్వాన్ని బోధించే మాటతో ఆల్ ఆర్ వన్.
1: To teach this principle of oneness, Jesus said,
0: be
1: all are
0: alike
1: one.
0: To everyone.
1: He went on to say, yavarni be alike to everyone.
0: Yavarni manam dushinchakoodu, yavarni manam vimarsinchakoodu.
1: We should not blame anybody. We should not charge anybody. We should not criticize anybody.
0: Kanukane prema aneetvanti tattvame yavarni kudanu dushinchadu, bhushinchadu, ee vidhamaitvanti yokka tiraskarinchadu.
1: It is the love that will never deny anybody. Is the love that will never deject anybody, that will never blame anybody.
0: లౌకికమైన ప్రేమకు,
1: for the worldly love,
0: ఆధ్యాత్మిక ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: There is wide gulf of difference between the worldly love and spiritual love. The spiritual love is the divine love.
0: దైవ ప్రేమ ఎట్టి ఫలితాన్ని కూడాను ఆశించదు.
1: Divine love is selfless, not expecting anything in
0: return. ఎట్టి దూషణ తిరస్కారములు కూడాను లెక్క చేయదు.
1: It is not mindful of praise or blame.
0: ప్రేమ ఎప్పుడు కూడాను ఆశ లేకుండా తాను అందిస్తుంటాడు.
1: Love is desireless and a continuous flow.
0: స్వార్థమన్నది ఈ ప్రేమకు ఏమాత్రము కనిపించదు.
1: You don't find a trace of selfishness in this love.
0: ఇట్టి స్వార్థరహితమైనటువంటి ప్రేమనే భగవంతుని ప్రేమ.
1: దిస్ సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని ప్రేమ నిరంతరం కూడాను ఇచ్చుకునేది కాని తిరిగి పుచ్చుకునేటువంటిది కాదు.
1: ద లవ్ ఆఫ్ గాడ్ గివ్స్ అండ్ గివ్స్, నెవర్ రిసీవ్స్.
0: కానీ లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైన ప్రేమ పుచ్చుకునేది కాని ఇచ్చుకునేది కాదు.
1: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్, రిసీవ్స్, బట్ ఇట్ నెవర్ గివ్స్.
0: లౌకికమైన ప్రేమ ప్రతిఫలాన్ని ఆశిస్తుంది.
1: ది వరల్డ్లీ లవ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ సంతోషాన్ని, ఎక్స్పెక్టేషన్స్. ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ప్రేమ మరొక విజయమైనటువంటి ఫలితాన్ని కోరుతుంది.
1: ది లవ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఫ్రమ్ ది వరల్డ్.
0: కానీ భగవంతుని ప్రేమ మరొక దీన్ని ఆశించదు.
1: బట్ గాడ్స్ లవ్ ఎక్స్పెక్ట్స్
0: ప్రేమకు ప్రేమనే సాటి.
1: లవ్ ఈక్వల్స్ లవ్ అలోన్.
0: అంతేకాని ప్రేమకు మరొక వస్తువు సాటి రాదు.
1: యు కెన్ నెవర్ కంపేర్ లవ్ విత్ ఎనీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
0: కనుక ఇట్లాంటి సాటి రానటువంటి ఒక ప్రేమ తత్వము దైవం యొక్క ప్రేమ.
1: దిస్ ఇన్కంపేరబుల్ అన్పారలెల్డ్ లవ్.
0: ఇంకా లౌకికమైన ప్రేమ ఏ విధంగా ఉంటుంది?
1: హౌ ఇస్ వరల్డ్లీ లవ్ దెన్?
0: మీకు అందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దాట్.
0: ఒక వివాహం జరిగింది ఒక బాలునికి.
1: ఎ బాయ్ వాజ్ మ్యారీడ్.
0: ఈ వివాహం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్
0: మూడవ దినము
1: థర్డ్ డే
0: ఏదో ఒక పార్క్ లో వాక్ చేస్తూ వచ్చారు.
1: ది కపుల్ వర్ జస్ట్ గోయింగ్ రౌండ్ ద పార్క్.
0: కానీ ఈ బాయ్ ఒక ఆ పార్క్ లోపల ఒక ముల్లును చూచాడు.
1: ద బాయ్ సా ఎ థార్న్ ఆన్ ద వే.
0: ముల్లును చూచేటప్పటికి భార్య ఆ ముళ్ళు పైన కాలు పెడుతుందో ఏమో, భార్యకి ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో అనేటువంటి ప్రేమ చేత భార్యను రెట్టబెట్టుకుని ముళ్ళు ముళ్ళు ముళ్ళు ముళ్ళు అని వెనక్కి లాగాడు.
1: దిస్ యంగ్ మ్యాన్ వాచింగ్ ద థార్న్ ఆన్ ద వే థాట్ దాట్ హిస్ యంగ్ వైఫ్ వుడ్ స్టెప్ ఆన్ ద థార్న్. హి హస్ టేకెన్ అవే బై క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ఆర్మ్ అండ్ టెలింగ్ థార్న్ దేర్.
0: కానీ అప్పుడు వైఫ్ అతనికి లైఫ్ గా మారింది.
1: అట్ దట్ మోమెంట్ వైఫ్ ఈస్ హిస్ లైఫ్.
0: కనుకనే అతను ఆతృతకో ఆమెను వెనుక లాగాడు.
1: సో హీ హరీడ్ అండ్ పుష్డ్ హర్ బ్యాక్.
0: కానీ ఇదే ప్రేమ, ఇదే దంపతులు ఒక ఆరు నెలలు జరిగిన తర్వాత మరొక పార్క్ లో వాక్ చేస్తున్నారు.
1: ద సేమ్ లవ్, ద సేమ్ కపుల్ వర్ గోయింగ్ అరౌండ్ ద పార్క్ ఆన్ అనదర్ అకేషన్.
0: తిరిగి అక్కడ ఒక ముళ్ళు ఈ భర్తకే కంటి కనిపించింది.
1: ద హస్బెండ్ నోటీస్ ద థోన్ అగైన్.
0: అప్పుడు ఈ ఆతృత కొంచెం తగ్గిపోయింది.
1: He is not in such a hurry as was.
0: చూసుకున్నాడు అన్నాడు.
1: He said, watch your step and be careful.
0: ఇంకొక సంవత్సరం అయిన తర్వాత
1: after 1 year passed,
0: తిరిగి మరి అదే పార్క్ పోయినప్పుడు ఒక ముళ్ళు కనిపించింది.
1: When they went to the same park, they saw the thorn this time.
0: కానీ ఈ ప్రేమ తగ్గిపోయింది.
1: The love diminished.
0: కళ్ళు కనిపించలేదా? ముళ్ళుంది, వెనుకురా అన్నాడు.
1: Where are your eyes? Don't you see the thorn on the way? What happened to you?
0: ఇది లౌకికమైన ప్రేమ. సంవత్సరాలు జరిగే కొలది క్రమక్రమేణ దిగజారిపోతుంటాడు.
1: ద వరల్డ్లీ లవ్ యాజ్ టైమ్ పాసెస్ ఆన్, యాజ్ ఇయర్స్ రోల్ ఆన్, లవ్ డిమినిషెస్.
0: భగవంతుని ప్రేమ కేవలం సంవత్సరములే కాదు, యుగములే కాదు, జన్మలెన్ని మారినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటాడు.
1: గాడ్స్ లవ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫర్ ఎవర్ ఎవర్ సేమ్ ఇన్ యూనిఫామ్. లెట్ ఇయర్స్ పాస్ బై, ఏజెస్ పాస్ బై, బర్త్స్ ఆల్సో పాస్ బై.
0: శాశ్వతమైన ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ పర్మనెంట్.
0: ఇది మధురమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ సో స్వీట్.
0: అతని వాక్కులు మధురం.
1: హిస్ వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ సో స్వీట్.
0: అతని పనులు మధురము.
1: హిస్ యాక్షన్స్ ఆర్ స్వీట్.
0: అతని సర్వము మధురమే.
1: Everything of God is so
0: sweet. ఆనాటి గోపికలు మధురాధిపతి మధురం మధురం మధురం మధురం.
1: Therefore, the gopikas of those days praised God. Oh God, everything is sweet that's relating to you.
0: ఆ కృష్ణ వియోగం చేత భరించుకోలేకపోయారు.
1: They could not bear the pangs of separation from Krishna.
0: బృందావనమంతా కూడా సంచరించాడు.
1: He went round Brindavan.
0: ఎక్కడ ఉన్నాడు కృష్ణుడని విచారం చేశాడు.
1: And gopikas wanted to find out where Krishna was.
0: ఏ ఒక్క పుష్పం చూచినప్పటికీ,
1: వాట్ ఎవర్ ఫ్లవర్ దే సా,
0: ఓ పుష్పమా నా యొక్క గోపాలను చూస్తేవా అని ప్రశ్నించేటువంటి వారు.
1: గోపికాస్ ది కౌహర్డ్ గర్ల్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీ ఫ్లవర్, ఓ ఫ్లవర్ హావ్ యూ సీన్ కృష్ణ ఎనీవే బై ఎనీ ఛాన్స్.
0: కృష్ణుని చూసిందా అనేటువంటి విచారణ లేదు. ఫ్లవర్ కృష్ణుని చూస్తుందా అనేటువంటి విచారమే లేదు.
1: దే వర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వెదర్ ద ఫ్లవర్ ఈస్ కేపబుల్ ఆఫ్ సీయింగ్ కృష్ణ ఆర్ నాట్.
0: అనగా ఏమిటి? సర్వత్రా ఉండేటువంటి భగవంతుని పువ్వులు చూస్తాయి, మొక్కలు చూస్తాయి, కొమ్మలు చూస్తాయి, రెమ్మలు చూస్తాయి.
1: వాట్ డస్ ఇట్ మీన్ వెన్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్? ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద లీవ్స్, ద హోల్ ప్లాంట్ వుడ్ బి ఏబుల్ టు సీ.
0: కానీ అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే.
1: ద గాడ్ ఈస్ సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
0: అన్ని రూపంలో చూడవచ్చు ఈ పుష్పములు.
1: సో ద ఫ్లవర్ ఏబుల్ టు సీ.
0: మా కృష్ణుని యొక్క చిహ్నములు వేరువేరుగా ఉంటున్నాయి.
1: But the signs of our Krishna are different.
0: Nallani vaadu,
1: the dark complexioned one,
0: padmanayanambula vaadu,
1: he has eyes comparable to a lotus flower.
0: Nallani vaadu,
1: the dark
0: padmanayanambula vaadu, mahasudambu repulledi vaadu.
1: The dark complexioned our God, with the eyes of that of a beautiful lotus flower, by any chance have you seen him?
0: Pinchamu rajilledi momu vaadu.
1: He has got the feathers of a peacock over.
0: Sarvamu dochuka vacche.
1: In fact, he has seized, he has taken everything from us.
0: O malliyalara.
1: ఓ ట్విగ్స్ అండ్ క్రీపర్స్
0: నీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
1: బై ఎనీ ఛాన్స్ హాస్ కృష్ణ హిడెన్ హింసెల్ఫ్ బిహైండ్ దిస్ బుషెస్? ప్లీజ్ టెల్ అస్.
0: అనగా ఆనాటి గోపికలు సర్వత్రా భగవంతుడే.
1: The feeling of the Gopikas in those days
0: sarva padarthamulu yendu bhagavantude,
1: that the all objects are divine, God is everywhere.
0: Antony cheppinattuga poorna swaroopudu bhagavantudu.
1: As Antony said, God is that totality, entirety.
0: కనుక భగవంతుడు పూర్ణ స్వరూపుడు, ఏ పదార్థమునందు లేడు ఏ పదార్థమునందు ఉన్నాడు అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
1: గాడ్ ఈస్ అబ్సల్యూట్ ద టోటాలిటీ. యూ కెనాట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ ఆర్ ఇన్ ఎ పర్టికులర్ ఇండివిజువల్.
0: అందరినీ మనం గౌరవించాల్సిందే.
1: సో వీ మస్ట్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: అందరినీ మనం విశ్వసించవలసింది.
1: వీ హావ్ టు గాట్ టు బిలీవ్ ఎవ్రీవన్.
0: అందరినీ ప్రేమించవలసింది.
1: వీ హావ్ టు లవ్ ఆల్.
0: ఈ ప్రేమ తత్వం అనేటువంటిది,
1: దిస్ లవ్,
0: కేవలము ఒక పదార్థముల యొక్క ఫలితం నిమిత్తమై మనం కాదు.
1: ఈజ్ ఎక్స్టెండెడ్ నాట్ ఇన్ ఎక్స్పెక్టేషన్.
0: ప్రేమ ఈ జగత్తు నందు ఏదో ఒక ఫలితమును పొందే నిమిత్తంగా మనం ప్రేమించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎక్స్టెండ్ దిస్ లవ్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్.
0: ప్రేమ నిమిత్తమై ప్రేమించాలి.
1: ఇట్ షుడ్ బి లవ్ ఫర్ లవ్ సేక్.
0: ఇదే విధంగానే
1: లైక్
0: ఆ గొల్ల పల్లెకు కొత్త కోడలు వచ్చింది.
1: టు దట్ విలేజ్ ఏ న్యూలీ మ్యారీడ్ ద డాటర్ ఇన్ లా స్టెప్డ్ ఇన్.
0: ఆనాటి గొల్లపల్లె యొక్క యువతులందరూ కూడాను సాయంకాలం అయ్యేటప్పటికీ యశోద ఇంటి ముందు గూటిలో పెట్టినటువంటి ఒక దీపను పోయి ముట్టించుకొని రావటం ఆనాటి సాంప్రదాయం.
1: ద ట్రెడిషన్ ఇన్ దోస్ డేస్ వాజ్ పీపుల్ ఆల్ విలేజర్స్ వుడ్ గో టు దట్ ఎల్డర్ పర్సన్స్ రెసిడెన్స్ అండ్ లైట్ దేర్ ల్యాంప్స్.
0: రిచ్ పీపుల్ అనగా శ్రీమంతుడు.
1: అండ్ ద నందాస్ ఆర్ రిచ్ పీపుల్.
0: అంతేకాకుండా
1: నాట్ ఓన్లీ దట్,
0: ఆ శ్రీమంతుడి యొక్క గృహం లోపల స్త్రీ స్వరూపుడు పుట్టాడు.
1: Yes, they are at their residence with the God has incarnated.
0: స్వరూపుడు అనేటువంటి కృష్ణుడు పుట్టాడు.
1: Krishna has taken birth there at their residence.
0: అష్టైశ్వర్య స్వరూపుడు.
1: With the very form of all eight forms of wealth.
0: అటువంటి అష్టైశ్వర్య స్వరూపుడు పుట్టినప్పుడు వారింటి జ్యోతి మనం ఇంటికి అంటించుకుని వస్తే మన ఇంటిలో కూడా అష్టైశ్వర్యాలు అభివృద్ధి అవుతాయని వారి ఆశ.
1: Their desire is, if we light our lamp over there, where God has incarnated the embodiment of eight forms of wealth, we'd be equally rich. That was their desire.
0: ఆ ఇంటి నుంచి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు.
1: So they light their lamps over there and return.
0: కానీ
1: but
0: ఈ కొత్త పడుచు యొక్క అత్తమామలు గాని భర్త గాని దీన్ని అంగీకరించలేదు.
1: దిస్ వాజ్ నాట్ ఎండోర్స్డ్ అండ్ అక్సెప్టెడ్ బై ది ఫాదర్ ఇన్ లా అండ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ ద న్యూ డాటర్ ఇన్ లా.
0: ఆ కృష్ణుడు వెంట పడుతున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది కౌహర్డ్ గర్ల్స్ వర్ రన్నింగ్ ఆఫ్టర్.
0: నా కోడలు కూడాను సంసారం వదిలి ఏ విధంగా చెడిపోతుందో ఏమో అనేటువంటి భయంతో ఈ కోడలను పంపటకోకుండా ఆమె వచ్చి ఆ జ్యోతిని అంటించుకుని పోయేటువంటిది.
1: దే వర్ ఫుల్ ఆఫ్ ఫియర్ ద ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా, బికాస్ వాట్ వుడ్ హ్యాపన్ టు దేర్ డాటర్ ఇన్ లా ఇఫ్ షీ ఆల్సో రన్స్ ఆఫ్టర్ కృష్ణ. అండ్ దేర్ ఫోర్ ద మదర్ ఇన్ లా హర్ సెల్ఫ్ యూస్ టు గో అండ్ లైట్ ద ల్యాంప్.
0: ఈ యొక్క పడుచుకు కృష్ణుని యొక్క రూపం చూడాలి. అందరూ వర్ణిస్తున్నారు. ఆ యశోద ఇంటి లోపల కృష్ణుడు తిరుగాడుతుంటే అందరూ చూచిన వారున్నారు. నా ప్రాప్తి ఏమిటో, నా దురదృష్టం ఏమిటో, నేను చూడలేకపోయానే అని బాధపడుతూ ఉండేటువంటిది.
1: దిస్ యంగ్ డాటర్ ఇన్ లా వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్, క్రయింగ్ మిజరబుల్, బికాస్ మెనీ పీపుల్ వెంట్ అండ్ సా ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ. పీపుల్ హ్యావ్ బీన్ నరేటింగ్, ఎక్స్టోలింగ్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
0: అష్టాంగముల యొక్క అష్టశక్తులను మాత్రం వర్ణించుకుంటూ ఉండేటువంటిది.
1: In fact, she went on ruminating, thinking, pondering over the capacities of the divine.
0: Shabdam Brahmamai.
1: Of the sound.
0: Chara Charamai.
1: The mobility and immobility.
0: Jyotirmai.
1: The one of light.
0: Vamai.
1: The one of talk.

0: the wealth.
1: అని వర్ణిస్తుండేటువంటిది పాపం.
0: షీ హాస్ బీన్ నరేటింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: తనలో తాను వర్ణించుకునేటువంటిది ఈ అత్తమామలు వింటారో ఏమో అని భయం.
0: షీ స్టార్టెడ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ విద్ ఇన్ హర్ సెల్ఫ్ నాట్ సో దాట్ ది ఫాదర్ అండ్ మదర్ లా వుడ్ నాట్ హియర్ ఇట్.
1: కానీ ఒకనాటి అదృష్టం ఈమె ప్రార్థన అంగీకరించినటువంటి కృష్ణుడు ఆమెకు అదృష్టాన్ని అందించే నిమిత్తమై అత్తకు హై టెంపరేచర్ వచ్చింది.
0: God Krishna responded to the prayers of this daughter-in-law such that one day mother-in-law had developed very high temperature so that she could not go this day.
1: Kadal medal leka aa paduchuku cheppindi amma ee poddu okka dinam maatrame nee poi aa jyotini antinchukondra ani.
0: Mother-in-law, old lady, because of high temperature told daughter-in-law, I can't go today, only for this day you go and light the lamp today.
1: Ee yokka padamulaku aanandinchi యశోద ఇంటికి దీపం తీసుకుని పరిగెత్తిపోయింది.
0: డాక్టర్ వాజ్ సో హ్యాపీ అండ్ షీ క్యారీడ్ ద ల్యాంప్ రన్ ద డిస్టెన్స్ టు ది యశోదాస్ రెసిడెన్స్.
1: వరండాలో ఒక గూటి లోపల ఆ దీపం పెడుతుంటాది యశోద దిన్నం.
0: యశోద కీప్స్ ద ల్యాంప్ దేర్ ఇన్ అ హాలో స్పేస్ స్పెషల్లీ లొకేటెడ్.
1: లోపలికి పోవడానికి వీలు లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్.
1: అప్పుడు ఆ బయటని ఆ జ్యోతిని అంటించుకుంటూ అయ్యో కృష్ణుడు ఉన్నటువంటి స్థానమే ఇది, యశోద ఇల్లి, కృష్ణుని యొక్క జన్మస్థానమే అని అనుకుంటూ ఏమనుకుందో చాలా ప్రార్థన చేస్తూ వచ్చింది.
0: దిస్ డాక్టర్-ఇన్-లా వెంట్ ఆన్ ప్రేయింగ్, హియర్ లైస్ ద ల్యాంప్ ఐ హావ్ కమ్ టు లైట్, హియర్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ కృష్ణ హాస్ బీన్ ఇన్కార్నేటెడ్.
1: దేహాన్ని తాను మార్చింది.
0: బై కాన్స్టెంట్ ఫర్వెంట్ థాట్ ఆఫ్ కృష్ణ షీ హాస్ ఫర్గాటన్ బాడీ కాన్షియస్నెస్.
1: కానీ చేయి కూడా కాలుతూ వస్తుంటుంది.
0: దో షీ కుడ్ లైట్ హర్ ల్యాంప్ ద entire hand ఎక్కడో
1: బట్ట వాసన వచ్చింది.
0: అండ్ షీ కుడ్ ఆల్సో స్మెల్ యశోద లోపల నుంచి బర్నింగ్ ఆఫ్ ఎ క్లాత్. యశోద రష్డ్ అవుట్ సైడ్.
1: చూచింది ఈ దృశ్యాన్ని.
0: షీ సా దట్ సీన్.
1: ఏమిటమ్మా నీవు పిచ్చి పట్టిందా?
0: అండ్ షీస్, వాట్ హ్యాపెండ్ యువర్
1: హ్యాండ్? ఈ అగ్గి కాలిపోతుందది, రాత్రి నిద్ర లేదా నీకు?
0: డోంట్ యూ ఫైండ్ యువర్ హ్యాండ్ గెటింగ్ బర్న్ట్? డిడ్ యూ స్లీప్ లాస్ట్ నైట్?
1: అని ప్రశ్నించేటప్పటికి ఆ యొక్క వనిత నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
0: This young daughter-in-law was smiling in bliss.
1: Andaru deepam nanchinchukotaniki gopikalandaru vacharu.
0: Many gopikas came there to light their lamps.
1: Endukosu navutundadi aa jyoti lopalne krishnudu kanipistunnadu.
0: Why this daughter-in-law is smiling in bliss? Because there in that jyoti, the light, she finds Krishna there.
1: Tana dehanne tana marchipoyindi.
0: While watching the beautiful form of Krishna, she has forgotten the body consciousness.
1: Gopikalandaru kuda bazaar venta డాన్స్ ఆడుకుంటూ పాట పాడుకుంటూ పరిగెత్తున్నారు.
0: హ్యావింగ్ హర్డ్ దిస్ న్యూస్ ఆల్ గోపికస్ స్టార్టెడ్ డాన్సింగ్ జంపింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలాంగ్ ద స్ట్రీట్.
1: సుగుణ,
0: ది నేమ్ ఆఫ్ దిస్ బ్రైడ్ ఇస్ సుగుణ.
1: లోపల పండుకున్న అత్తగారు కూడా ఈ మాటలు విన్నారు.
0: ది మదర్ ఇన్ లా రెస్టింగ్ ఇన్ సైడ్ ఆల్సో హర్డ్ దిస్.
1: బజార్ వెంట గోపికలు పరిగెత్తున్నారు.
0: అండ్ ఆల్ గోపికస్ వర్ రన్నింగ్ అక్రాస్ ద స్ట్రీట్.
1: సుగుణకు కనిపించెనంట.
0: To Suguna he appeared.
1: Mana Suguna ku kanipinchenanta.
0: To our Suguna he appeared.
1: Nanduni inta Gopaludanta Deepana kanipinchenanta.
0: At the residence of Nanda, our Gopala is seen in that deepam, the lamp.
1: Adi veliki tagilina manta.
0: And it is the manta or the burning to my finger
1: Suguna
0: now.
1: Suguna ku kanipinchenanta. మనసుగుణకు కనిపించెనంట.
0: టు అవర్ సుగుణ హి అపియర్డ్. టు అవర్ సుగుణ గాడ్ హ్యాస్ అపియర్డ్.
1: అంటే అత్త వినింది.
0: మదర్ ఇన్ లా ఇన్ సైడ్ హర్డ్ దిస్ ఎపిసోడ్.
1: ఇంటికి పోయి చేరేటప్పటికి
0: బై ది టైమ్ షీ రిటర్న్ హోమ్
1: లేనటువంటి అత్త కూడాను కర్ర తీసుకుని బాగా కొట్టింది ఈ కోడలు.
0: అండ్ దిస్ మదర్ ఇన్ లా బ్రాడ్ సెకండ్ హెస్ బీటెన్ ది డాటర్ ఇన్ లా థ్రాష్డ్ హర్ టోటల్లీ.
1: నాకు జ్వరం రావటం వల్ల దురదృష్టవశాత్తు నీవు ఆ కొంపకు పోవలసి వచ్చింది.
0: Because of the high temperature I have, it necessitated your going over there today.
1: Akkadiki poi Krishnunu chusthava.
0: You have gone there and saw Krishna.
1: Ime kottina tittina em chesinappudikini aanandanga kumili pothundadi.
0: In spite of all this accusation, in spite of repeated beating and thrashing, she was unmindful.
1: Gopikalanta mari ponnistu vacharu.
0: And then Gopika started describing.
1: Attalu mottukunna.
0: Though mothers-in-law are not in favor.
1: Mari bhattalu kattulu nuruchunna.
0: Though the husbands are absolutely negative.
1: Norettadu.
0: They won't open their mouth.
1: Kopaginchadu.
0: And she's not angry.
1: Yetakegadu.
0: She doesn't go anywhere.
1: Pitilabodu.
0: And she's not afraid.
1: Pottamulannu chittaruvu bommala reetiga nunde aamelo krishnudu.
0: జస్ట్ యాజ్ ది పిక్చర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్,
1: ఒక కాగితం లోపల ప్రింట్ వేసినట్టుగా ఆ ప్రింట్ను కాగితంను వేరు చేయడానికి ఎట్లా వీలు కాదు, అదే రీతిగా ఆమె హృదయం లోపల కృష్ణుడు ముద్రించిపోయాడు.
0: జస్ట్ యాజ్ ఎ పిక్చర్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ఎ పేపర్, జస్ట్ యాజ్ యూ కెనాట్ సెపరేట్ బోత్ గాడ్
1: అండ్ హార్ట్,
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెపరేట్ దెమ్ అవుట్.
1: ఈ విధంగా ఆ గోపికలు ఆనందించారు.
0: దట్స్ హౌ గోపికాస్ ఎంజాయ్డ్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్, మీనింగ్
1: ఎవరెవరి యత్ భావం తద్ భవతి,
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్.
1: కనుక ప్రతి మానవుని యొక్క అనుభూతులు అనేక రకములుగా ఉంటుంటాయి.
0: ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇండివిజువల్స్ దే వేరీ,
1: కానీ సర్వులు ఎందు మాత్రము భగవంతుడు ఉన్నాడు.
0: బట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్,
1: ఎందు అంతో ఇంతో కాదు పూర్ణ స్వరూపుడై ఉంటాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ టోటలీ, నాట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్
1: బిట్ హౌ పెద్ద సముద్రము.
0: హియర్ ఇస్ ఎ మైటీ ఓషన్,
1: సముద్రానికి ఒక చిన్న పాత్ర తీసుకుని పోయి నింపుకుంటే చిన్న పాత్రకు నిండుకు వస్తుంది నీరు.
0: ఇఫ్ యూ క్యారీ ఎ స్మాల్ వెసల్ టు ఎన్ ఓషన్,
1: పెద్ద పాత్ర తీసుకుపోతే పెద్ద పాత్ర నిండుకు ఉంటుంది నీరు.
0: ఇఫ్ యూ క్యారీ ఎ వెరీ బిగ్ వెసల్ యూ కెన్ హ్యావ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్,
1: కానీ సముద్రంలో ఉన్నటువంటి ఒక డ్రాప్ నాలుగు పైన వేసిన ఉప్పే.
0: ఇఫ్ యూ టెస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ ఓషన్ ఇట్ ఇస్
1: చిన్న పాత్రలో ఉన్నటువంటి నీరు తీసుకుని నాలుగు పైన వేసుకున్న ఉప్పే.
0: ఎ స్మాల్ వెసల్ ఫుల్ ఆఫ్ సీ వాటర్ ఇస్ సెలైన్ సాల్ట్.
1: పెద్ద పాత్రలో ఉన్నటువంటి ఒక వాటర్ తీసుకుని డ్రాప్ వేసుకున్న ఉప్పే.
0: ఎ బిగ్ వెసల్ ఆఫ్ సీ వాటర్ ఈవెన్ ఇఫ్ యూ టెస్ట్ ఎ డ్రాప్ ఇట్ ఇస్ సాల్టిష్ అగైన్.
1: పూర్ణమద పూర్ణమిదం,
0: దిస్ ఇస్ టోటాలిటీ, దట్ ఇస్
1: క్వాంటిటీ. ఎక్కువగా తక్కువగా ఉంటుంది కానీ దాని రుచి అన్నిటి ఎందు ఒక్కటే.
0: ది డిఫరెన్స్ లైస్ ఇన్ ద క్వాంటిటీ బట్ ద టేస్ట్ రిమైన్స్.
1: ప్రతి వ్యక్తి ఎందు కూడాను అంతో ఇంతో ప్రేమ లేకుండా ఉండదు.
0: ఇన్ ఎవ్రీ పర్సన్ దేర్ ఇస్ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క స్వరూపము.
0: దట్ లవ్ ఇస్ గాడ్,
1: అది ఏ పూర్ణత్వము,
0: దట్ ఇస్ అబ్సల్యూట్,
1: అది ఏ పూర్ణమద పూర్ణమిదం.
0: దట్స్ వాట్ ఇస్ మెంట్ ఇన్ ది స్టేట్మెంట్ దట్ ఇస్ ఫుల్ దిస్ ఇస్ ఫుల్.
1: కనుక ప్రతి జీవి ఎందు కూడాను ప్రతి ప్రాణి ఎందు కూడాను ఈ ప్రేమతత్వం లేకుండా పోలేదు.
0: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ దేర్ ఇస్ లవ్.
1: ఒకనొక యుద్ధ సమయం నందు
0: the time of the battle
1: పాండవులు కౌరవులు యుద్ధం ప్రారంభించారు.
0: Pandavas and Kauravas were in the battle
1: field. వీళ్ళ దగ్గరికి పోయి
0: and having gone
1: సవరించి యుద్ధం లేకుండా ప్రాణుల యొక్క ప్రాణాలు పోకుండా రక్షించడానికి సమరసం చేయించాలని వ్యాసుడు ఒక రథంలో వస్తున్నాడు.
0: వ్యాస కేమ్ ఇన్ ఎ చారియట్ in order to as an emissary in order to bring about a compromise to prevent war between Pandavas and Kauravas.
1: Avanta Puranamulu kudunu rasadu.
0: Vyasa composed all epics.
1: Vedamulu nalugu maatrame kaadu ananto vai vedaha anantamainattu vedam untundi itundi.
0: Vedas are not merely four, they are infinite.
1: Inni vedamulu andaru kuda chadivi గుర్తించలేకపోతున్నారని దాని నాలుగు విధములుగా విభజించాడు.
0: విత్ ది ఐడియా దట్ ది ఎంటైర్ హ్యూమానిటీ కెనాట్ గో త్రూ ద వాస్ట్ వేదాస్ హీ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్,
1: యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం.
0: హీ క్లాసిఫైడ్ ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ ఇంటూ ఫోర్ టెక్స్ట్.
1: ఈ వ్యాసుల వారికి అన్ని క్రిమికీటకాదుల యొక్క భాషలు కూడా తెలుసును.
0: వ్యాస హ్యాస్ గాట్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్.
1: అతని రథం వస్తున్నప్పుడు ఒక చిన్న పురుగు చాలా వేగంగా పరిగెత్తుండాది రోడ్ లో.
0: వెన్ వ్యాస వాస్ కమింగ్ ఇన్ ఎ చారియట్ హీ సా ఎన్ ఇన్సెక్ట్ రన్నింగ్ ఫాస్ట్.
1: దానిని చూచాడు, రథం ఆపాడు.
0: అండ్ హీ స్టాప్డ్ హిస్ చారియట్.
1: హే క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పోతున్నావు?
0: ఓ ఇన్సెక్ట్, వై ఆర్ యు రన్నింగ్ సో ఫాస్ట్?
1: అప్పుడు ఆ పురుగు చెప్పిందట.
0: ది ఇన్సెక్ట్ స్టార్టెడ్ టెలింగ్,
1: మహర్షి,
0: ఓ సేజ్,
1: కొన్ని నిమిషాల లోపల అర్జున్ యొక్క రథం చాలా వేగంగా వస్తుండాలి.
0: విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ యూ విల్ ఫైండ్
1: వేగంగా వస్తుండాలి.
0: Within a couple of minutes from now on, you will find the chariot of Arjuna rushing faster than that of an arrow. Before it reaches, I should go home. Why? Because I have my wife and children waiting for me. I should return home safe.
1: అప్పుడు వ్యాసుడు అనుకున్నాడు.
0: Then Vyasa thought,
1: కేవలం మానవులకు మాత్రమే కాదు ఈ భార్యా బిడ్డల వ్యామోహము.
0: Not merely mankind that have got attachment towards wife and children.
1: కూడా ఉంటుందది ఈ వ్యామోహం.
0: This attachment is there among insects.
1: కనుకనే కేవలం మానవులుగా ఉంటున్నటువంటి మాత్రమున మానవులు గొప్ప ఉత్తములు అని చెప్పుకోవడానికి వీలు కాదు.
0: బై బీయింగ్ ఎ హ్యూమన్ హీ కెనాట్ డిక్లేర్ హిమ్సెల్ఫ్ ద నోబ్లెస్ట్.
1: జంతువునాం నరజన్మ దుర్లభమన్నారు.
0: Of all creatures, human life is rarest.
1: కాని వాటి భాష మనకు తెలియదు, కానీ అన్నిటికీ క్రిమికీటకాదులు కూడా ఈ వ్యామోహం ఉంటుండాలి.
0: దో వీ డోంట్ నో దేర్ లాంగ్వేజ్, ఆల్ ఇన్సెక్ట్స్ ఆల్సో హావ్ గాట్ దిస్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అప్పుడే ఈ వ్యాసుడు కూడాను సర్వత పాణిపాదం తర్వతో చేసి రోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నాడు.
0: దెన్ వ్యాస డిక్లేర్డ్ దట్
1: అన్నింటి ఎందుకును పాదముల చేత, హస్తముల చేత, తెలివి చేత, తేటల చేత, నేత్రముల చేత అన్ని కూడా అనుభవిస్తూనే ఉంటున్నాయి భగవంతుని.
0: Through our hands and feet and ears and eyes we experience the divinity.
1: కనుక ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి లేనటువంటి ప్రదేశం లేదు.
0: There's no place where there's no divinity.
1: సర్వత్రా దివ్యత్వం ఉంటుండాలి.
0: Divinity is everywhere.
1: కానీ భగవంతుని యొక్క దివ్యత్వము,
0: the divinity of God,
1: ప్రతిఫలాన్ని ఆపించినటువంటిది, అపేక్షించినటువంటిది భగవంతుని యొక్క ప్రేమ.
0: Divinity of God is selfless and his love is selfless.
1: ప్రతిఫలాన్ని ఆశించేటువంటిది లౌకిక ప్రేమ.
0: Is worldly love, that is absolutely selfish.
1: అలౌకికము, అది లౌకికము.
0: One is spiritual, other is worldly.
1: కానీ ఈనాడు మనం లౌకికాన్ని అలౌకికంగా మార్చాలి.
0: Our worldly love should be diverted so that it would be spiritual.
1: ఒక చక్రవర్తి,
0: an emperor,
1: చాలా గొప్ప ఎగ్జిబిషన్ పెట్టాడు.
0: Arranged a very big exhibition.
1: ఆ ఎగ్జిబిషన్ లోపల ఎవరికి ఏది రుచో దాన్ని తీసుకుని పోవచ్చు అన్నారు.
0: He said that anyone can pick up any article of their choice.
1: ఆ ఎగ్జిబిషన్ ఏమిటి?
0: What is that exhibition?
1: అనేక రకములైనటువంటి ఎగ్జిబిషన్ ఉంటున్నాయి.
0: Exhibition which is
1: క్రిమికీటకాలను మొదలుకొని మానవుని అతీతమైనటువంటి ఒక శక్తి వరకు కూడాను ఆ ఎగ్జిబిషన్ లో ఉంటున్నాయి.
0: That exhibits range from insect to human being and even beyond.
1: అది ఏ ఈ ప్రపంచము.
0: This exhibition is a
1: సమస్తముతో కూడా నిండినటువంటిది.
0: It's full of all
1: సమస్త ప్రాణంతో కూడా చేరినటువంటిది.
0: Exhibition
1: సమస్త వస్తువులతో కూడా కూడినటువంటిది.
0: It's an exhibition of different objects and living creatures.
1: సమస్త ప్రజలు కూడా ఇందులో వచ్చి ప్రవేశించి దీన్ని అనుభవిస్తున్నారు.
0: The vast humanity getting to this exhibition and experience.
1: ఎవరికి కావాల్సినటువంటిది వారు తీసుకుని పోతున్నారు.
0: Each one started picking up out of one's own choice and
1: తనకనకాల వస్తువులు తీసుకుని పోతున్నారు.
0: They were taking with them the worldly costly valuable.
1: అన్నిటికీ అన్ని చింతనంతా నిరూపించుతూ వచ్చారు.
0: And there they have been showing their preferences at every point.
1: కానీ అందులో ఒక స్త్రీ ప్రవేశించింది.
0: దేర్ వాజ్ ఎ వుమన్ దేర్.
1: ప్రవేశించి అనగా ఈ ప్రపంచంలో అనుకుడు తాను కూడా వచ్చింది.
0: అండ్ షీ ఆల్సో స్టెప్డ్ ఇంటు దిస్ వరల్డ్.
1: అన్నింటినీ చూచింది.
0: షీ సా దెమ్ ఆల్.
1: చిత్రంబులు,
0: దట్స్ సో పెక్యూలియర్.
1: త్రైలోక్య పవిత్రంబులు,
0: మోస్ట్ సీక్రెట్ టు త్రీ వరల్డ్స్.
1: వన జలాల విత్తంబులు,
0: అండ్ ద సీక్రెట్ వెల్.
1: సన్మిత్రంబులు,
0: దట్స్ సో క్లోజ్ అండ్ ఇంటిమేట్.
1: జన వన పౌత్రంబులు,
0: దట్స్ సో సీక్రెట్ టు ద సేజెస్ అండ్ సేయింగ్స్.
1: చరిత్రములు,
0: ద స్టోరీస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ సో సీక్రెట్.
1: ఇదంతా భగవంతుని యొక్క లీలా మానుష విగ్రహము.
0: దిస్ ఇస్ ఆల్
1: ఇదంతా లీలామయ సంబంధము.
0: That this is all the will of God.
1: ఇదంత భగవంతుని యొక్క చిత్రములి.
0: These are all the acts of good God.
1: భగవంతుడే అధికారి.
0: God is a master to the world.
1: అంత చూచితాను పోతుండేది.
0: Watching all this she was returning. And she was returning before she has given her body. She didn't take anything with her. Why? What for all this? As we leave this world and at the time of birth, we don't bring any
1: piece of
0: blood. As we die, we don't leave behind us the address to our relations. We go as we have come. And she was proceeding ahead.
1: భగవంతుడు రాజు, ఈ ఎగ్జిబిషన్ కంత అధికారి.
0: The king is God, the authority of this exhibition.
1: Ma vatti chettu pothunnave annadu.
0: And God the king asks, how is that you are going with empty hands?
1: Nenu vatti chettu pothunnanu.
0: The lady replied, I was born with empty hands and going with empty hands.
1: Ledu.
0: It's natural.
1: Dinchi edaina okati teeskoni povali ani cheppindi.
0: Nothing doing, take one article or other.
1: Rajanake raja maharaja raja. Athaniki rajulu kante rajudu bhagavantudu.
0: God is king of kings.
1: అతను అడిగాడు, ఏదైనా ఒకటి తీసుకుని పో అన్నారు.
0: టేక్ వన్ ఆర్టికల్ రాదా.
1: అయితే నేను అడిగింది ఇవ్వగలరా మీరు?
0: దెన్ ది లేడీ యాస్
1: తప్పక.
0: వుడ్ యు గివ్ మీ? ఐ ఆస్క్
1: ఈ సృష్టి లోపల, ఈ ఎగ్జిబిషన్ లోపల దేన్ని కోరినా కానీ దాని విలువనే నేను కట్టను, నేను తప్పక ఇస్తాను.
0: గాడ్ ది ఎంపరర్ సెడ్ ఇన్ దిస్ ఎగ్జిబిషన్ ఆఫ్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫార్ ఐ విల్ గివ్.
1: రాజా నీ ఒక్కడు నాకు కావాలి.
0: ఓ కింగ్, ఐ వాంట్ యు అలోన్.
1: నీ ఉండి ఈ సర్వము నాకుండినట్టే.
0: ఇఫ్ యు ఆర్ విత్ మీ, ఐ విల్ హావ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఈ ప్రపంచంలో చిన్న చిన్న వస్తువులంతా నేను కోరి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ డిజైరింగ్ టిన్సిల్స్ అండ్ ట్రాష్?
1: అన్నింటికీ సృష్టికర్త అయినటువంటి వాడు నీవే.
0: యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్.
1: అన్నింటికీ లయకర్త అయినటువంటి వాడు నీవే.
0: అండ్ ఫ్యాక్ట్ యు ఆర్ ఎనిహిలేటర్.
1: అన్నింటికీ పోషణకర్త అయినటువంటి వాడు నీవే.
0: యు ఆర్ ద సస్టైనర్.
1: నిన్ను తీసుకుంటే ఈ ఎగ్జిబిషన్ అంతా నా సొత్తే అయిపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ బిలాంగ్ టు మీ, ద రెస్ట్ విల్ ఫాలో.
1: అప్పుడు భగవంతుడు తనను తాను ఇచ్చుకున్నాడు.
0: దెన్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్సెల్ఫ్ టు హర్.
1: అప్పుడే ఆ స్త్రీ చెప్పింది, పుట్టినందుకు ఇదే సార్థకము.
0: అండ్ దట్ లేడీ సెడ్ దిస్ ద రిడెంప్షన్ ఫర్ మై లైఫ్.
1: అనుభవించిన
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: యాచింతాపు పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే.
0: ద టైమ్ వి స్పెండ్ ఇన్ కన్వర్సింగ్ the matters relating to the family and the wealth and so on.
1: Yachinta dhana dhanya bhoga yasya slabhe sada jayate.
0: That time we spend to amass wealth, to get the food and the grain, everything all over. Sachinta
1: bhuvi nandanandana padadvandvara vidnechane.
0: Out of that mighty time we spend, if we spend a moment on the lotus feet of God,
1: Yamaraja Bhima Sadanad Dwara Priyane Prabhu,
0: our last journey
1: payankaramaitvati Yamaraja Sadanam antunnachu dariki dattamaina talpulu vesunnayi.
0: And you know, the mansion of the God of death has got the doors so tight.
1: Kanaka atani yokka తలుపులను తెరుచుకుని పోవాలంటే భగవత్ చింతన ఉంటేనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు ఓపెన్ ద డోర్స్ వీ షుడ్ థింక్ అండ్ చెంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: భువి నంద నందన పద ద్వంద్వ
0: టు అమాస్ వెల్త్, టు గెట్ ద ఫుడ్ అండ్ ద గ్రెయిన్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్.
1: భువి నంద నందన పద ద్వంద్వ ర విన్నేచ్చనే.
0: అవుట్ ఆఫ్ దట్ మైటీ టైమ్ వీ స్పెండ్.

0: భువి నంద నందన పద ద్వంద్వార విందే క్షణే క్షణే. ఆ రెండు పదముల యొక్క చింతన ఒక క్షణం చేస్తే కూడా చాలు.
1: ఇఫ్ వి థింక్ ఆఫ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మూమెంట్ ఇట్ ఈస్ ఎనఫ్.
0: కాబట్టి నాకు భగవంతుడు చిక్కాడు.
1: ఎస్, ఐ కుడ్ గెట్ గాడ్.
0: వచ్చినందుకు దీన్ని సాధించాను.
1: ఎస్, హావింగ్ కమ్ ఐ అచీవ్డ్ దిస్.
0: స్త్రీ ఆనందించింది.
1: ద లేడీ వాజ్ సో హ్యాపీ.
0: స్త్రీ అనగా ఎవరు?
1: హూ ఇస్ ద లేడీ హియర్?
0: ప్రకృతి.
1: ద నేచర్ ఇస్ ద లేడీ.
0: అది ఏ స్త్రీ.
1: And that this nature is the lady.
0: కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ఆకారం ధరించిన వారు కాబట్టి అందరు కూడాను స్త్రీలే.
1: As we have taken upon ourselves the vestcha, all of us are women.
0: పట్టు వేసుకున్నంత మాత్రం పురుషుడు, చీర కట్టుకున్నంత మాత్రం స్త్రీలు అని చెప్పడానికి వీల్లేదు.
1: It does not make a man if he puts on the pant and the shirt, nor a woman.
0: ఇచ్ఛా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. అనగా పుమాన్, పుమాన్ అనగా పురము, దేహము. దేహము ధరించినటువంటి వారంతా కూడాను స్త్రీలే.
1: పుమాన్ ద బాడీ, ద వెస్చర్, ఎవ్రీవన్ విత్ దిస్ వెస్చర్ ద బాడీ.
0: మానసిక పర్యంత్రము సంచరించేటువంటి ఒక శక్తి, ఇది ఏ చైతన్యము, అతనే పురుషుడు.
1: ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్ ద పురుష, ద మాస్కులిన్ క్వాలిటీ దట్ మూవ్స్ ఆల్ ఓవర్ ద బాడీ టాప్ టు టో.
0: కనుక లోపల చైతన్యము, బయట జడము. ఈ దేహము, ఈ చైతన్యము రెండింటి యొక్క ఏకత్వమే అర్ధనారీశ్వరం.
1: So the awareness, the masculine within and the body inert outside is the combination of Ardhanarishwara androgynous.
0: Ardhanarishwara isvanku matrame adha shariram undani kaadu, prati vyakti kudunu adha shariram.
1: It is not simply the body of Ishwara where half woman and half man.
0: Deha prakruti pranamu Ishwarudu.
1: And this, the life is Ishwara, the prakriti is the woman there.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వంగా రూపొందుతున్నది.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ కాన్స్టిట్యూట్ ద హ్యూమన్ లైఫ్.
0: కనుకనే మానవత్వం అనగా కేవలం ఏక స్వరూపాన్ని పొందినటువంటిది కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ మియర్లీ ద ఫామ్.
0: జగత్ నాటక రంగమునందు అందరూ వేషములు ధరిస్తున్నారు.
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ యాక్టర్స్.
0: అందులో భగవంతుడు కూడా ఒక వేషం ధరిస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ ఆల్సో ఎన్ యాక్టర్.
0: కానీ
1: బట్
0: అందరు కూడా యాక్టర్సే.
1: ఆల్ ఆఫ్ అస్ ఆర్ యాక్టర్స్.
0: వరల్డ్ ఈజ్ లైక్ స్టేజ్.
1: వరల్డ్ ఈజ్ లైక్
0: స్టేజ్. ఆల్ ఆర్ యాక్టర్స్.
1: ఆల్ ఆర్ యాక్టర్స్.
0: గాడ్ ఈజ్ ఓన్లీ డైరెక్టర్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ డైరెక్టర్.
0: అతని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఈ అందరి యొక్క వేషములు ఆ విధంగా ఆడుతూ ఉంటున్నాయి.
1: యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్ ది యాక్టర్.
0: వేషం ధరించినంత మాత్రమే మగ ఆడ అని చెప్పడానికి విభజించడానికి వీల్లేదు.
1: ద డ్రెస్ అలోన్ విల్ నాట్ మేక్ అస్ ఎ మ్యాన్ ఆర్ ఎ వుమన్.
0: గర్ల్స్ కాలేజీ ఉంటుంటది.
1: దేర్ ఇస్ ఎ గర్ల్స్ కాలేజ్.
0: గర్ల్స్ కాలేజ్ లోపల యానివర్సరీ డే లోపల ఒకటి పెద్ద డ్రామా వేస్తారు.
1: అట్ ద టైమ్ ఆఫ్ ది యానివర్సరీ ఆఫ్ ది గర్ల్స్ కాలేజ్ దే ఎనాక్టెడ్ డ్రామా.
0: రాజు వేశాడు.
1: There's one person.
0: రాణి వేసింది.
1: కింగ్ అండ్
0: క్వీన్. చెలికత్తె వేసింది.
1: అసోసియేట్.
0: జవాను వేశాడు.
1: అండ్ సోల్జర్.
0: మంత్రి వేశాడు.
1: మినిస్టర్.
0: వాచ్ మ్యాన్ వేశాడు.
1: అండ్ ఆల్సో
0: సిపాయిలు వేశాడు.
1: సిపాయిస్, వాచ్మెన్.
0: వీరందరూ కూడాను స్త్రీలే.
1: All these actors are women only because it's a girls college.
0: అంత గర్ల్స్ కాలేజీ.
1: It's a girls college.
0: ఇదో రాజు వేషం ధరించాడు కానీ ఆమె కూడా ఒక గర్ల్.
1: It's a girl that has taken upon the role, action of the king.
0: ఒక కిటకం పట్టుకున్నాడు కానీ వాడు కూడా స్త్రీని.
1: As a soldier holding the sword, yes, woman only.
0: ఈ జగత్తంతా కూడా ఒక నాటక రంగమే.
1: The whole world is a stage.
0: ఇందులో అందరూ వేషం వేశారు.
1: And we are all
0: actors. అందరి ఎందుకును ఆత్మశక్తి ఒకటిగానే ఉంటుంది.
1: The atmic power is uniform in all.
0: కనుకనే ఉద్యోగం పురుషుల విర్రవీయడానికి వీలు కాదు.
1: ఎ మ్యాన్ షుడ్ ప్రైడ్ హిమ్ షుడ్ నాట్ ప్రైడ్ హిమ్సెల్ఫ్ బికాస్ దట్ ఈస్ ఎ మ్యాన్ డ్యూ టు ఎ జాబ్ దట్ హీ డస్.
0: కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా ఉద్యోగం ఎక్కువ చేస్తున్నారు.
1: వీ ఫైండ్ మెనీ విమెన్ ఎంప్లాయిడ్.
0: ఉద్యోగం లేని పురుషులు ఎంతమంది ఉంటున్నారు.
1: దర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
0: కాబట్టి ఉద్యోగం పురుషుల లక్షణమే కాదు.
1: సో జాబ్ ఈజ్ నాట్ ది ఓన్లీ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ మ్యాన్.
0: ప్రేమే పురుష లక్షణం.
1: లవ్ ఈజ్
0: మ్యాన్లీ పురుష లక్షణం.
1: ధర్మ ఈజ్ మ్యాన్లీనెస్.
0: సత్యం పురుష లక్షణం.
1: ట్రూత్ ఈజ్ మ్యాన్లీనెస్.
0: కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్.
1: సో ట్రూత్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఇదే మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ వాట్ వీ హావ్ టు డూ.
0: కనుక ఈనాడు
1: టుడే
0: భగవంతుని యొక్క తత్వము పూర్ణ స్వరూపం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ ద డివినిటీ దట్ ఈస్ అబ్సల్యూట్ అండ్ టోటల్.
0: ఒక వ్యక్తి అందు ఉన్నది మరొక వ్యక్తి అందు లేదని చెప్పిన నిర్ణయించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ సే ద గాడ్ ఈజ్ ఇన్ వన్ అండ్ మిస్సింగ్ ఇన్ అనదర్.
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనిపించడం లేదు కానీ
1: యూ డోంట్ సీ విత్ ది ఐ.
0: కానీ ఆ జ్ఞాననేత్రమునే తెరిచినప్పుడు సర్వులకు గోచరమవుతాడు.
1: బట్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ ఎవ్రీవేర్.
0: గాలి ఎక్కడ ఉంది?
1: వేర్ ఈజ్ ఎయిర్?
0: కంటికి కనిపించదు.
1: యూ డోంట్ సీ విత్ ది ఐ.
0: కానీ చేతికి చిక్కదు.
1: యూ కెన్ క్యాచ్.
0: కానీ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: బట్ వితౌట్ ఎయిర్ యూ కెనాట్ లివ్.
0: మన చుట్టూ ఉన్నది గాలి.
1: ఎయిర్ ఈజ్ అరౌండ్ అస్.
0: కానీ కనిపించకపోతే

0: ఎంత మాత్రం గాలి లేదని విమర్శించడానికి వీలు కాదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ డోంట్ సీ విత్ ది ఐ, యూ కెనాట్ డినై ఇట్స్ ప్రెజెన్స్.
0: ఉంది అక్కడ,
1: ఇట్ ఈస్ దేర్.
0: అదే విధంగానే
1: సిమిలర్
0: దైవం కూడా సర్వస్వరూపుడై ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ అస్యూమ్డ్ మెనీ ఫార్మ్స్.
0: ఒక చిన్న ఫ్యాన్ ఉంటుండాలి.
1: హియర్ యూ ఫైండ్ ఎ స్మాల్
0: మిషన్ కర్ర అంటారు.
1: యూ ఫైండ్ ఎ ఫ్యాన్.
0: కానీ మనము చాలా వేడిలో ఉన్నాము.
1: బట్ వీఆర్ ఇన్ హాట్ టెంపరేచర్.
0: ఒక విసనకర్రతో విసురుకున్నప్పుడు మనకు కొంత చల్లదనం చిక్కుతుంది.
1: వెన్ యూ పుట్ ఆన్ ద ఫ్యాన్ యూ విల్ ఫీల్ ద కంఫర్ట్ ఆఫ్ కూల్నెస్.
0: కానీ ఇది విసురుకున్నప్పుడు మనకు చల్లదనం వస్తుండాలి.
1: బట్ విత్ ద ఫ్యాన్ యూ ఫీల్ దట్ కూల్నెస్.
0: కానీ విసరకపోయినంత మాత్రం చల్లదనం లేదా?
1: డూ మీన్ క్యాన్ యూ డినై
0: ఈ చల్లదనము ఆ విసనకర్ర నుంచి వచ్చిందా?
1: Do you expect all the comfort and the coolness that experience out of the fan?
0: It is అదే విసనకర్ర మన వైపు చూపుకోకుండా ఇతరుల వైపు చూసితే వాడికి పోతుంది ఆ చల్లదనం.
1: ద సేమ్ ఫ్యాన్ టువర్డ్స్ యూ గివ్స్ ద కంఫర్ట్. ఇఫ్ యూ టర్న్ ఇట్ అదర్ డైరెక్షన్ ది అదర్ మ్యాన్ విల్ ఎంజాయ్ ద కంఫర్ట్.
0: బుద్ధి విసనకర్ర.
1: దిస్ ఇంటెలెక్ట్ ఈస్ ద ఫ్యాన్.
0: ఈ బుద్ధిని ఆత్మ వైపు తిప్పి విసిరితే ఆత్మ ఆనందం కలుగుతుంది.
1: ఇఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ డైరెక్టెడ్ ఇన్ వర్డ్స్ ఆత్మ
0: చెప్పిస్తే దేహానికి ఆనందం కలుగుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ డైరెక్టెడ్ ద బాడీ, ద బాడీ ప్లెజర్,
0: దేహానందం తాత్కాలికమైన,
1: ద బాడీ ప్లెజర్ ఇస్ టెంపరీ,
0: క్షణికమైనటువంటిది,
1: ఇస్ మొమెంటరీ.
0: ఈ దేహంతో వచ్చేటువంటి సుఖం ఏమి లేదు.
1: వాట్ హ్యాపీనెస్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ?
0: ఇది మలినపు కొంప,
1: ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగముల మ్రగ్గడి సేవక గంప,
1: అఫ్లిక్టెడ్ బై
0: డిసీజెస్, చల్లము పొందు దుంప,
1: ఇట్ టేక్స్ లైఫ్ ఆఫ్టర్
0: లైఫ్. సాగర మీదగలేని కంప,
1: ఇట్ కెనాట్ క్రాస్ దిస్ లైఫ్.
0: మలినపు మన మెప్పు దలంప,
1: ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా,
1: డో మైండ్ డోంట్ కన్సిడర్ పర్మనెంట్.
0: హరిపాదములు ఆశ్రయించవి,
1: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
0: హరిపాదములు ఆశ్రయించవి,
1: సరెండర్ to the lotus feet of God.
0: ఆ దైవత్వాన్ని మనం పొందినప్పుడు సర్వము మనకు లభ్యం అవుతుంది.
1: Then once you enjoy the divinity, rest will follow.
0: లభ్యం కానటువంటిది లోకములో ఒక్కటి లేదు.
1: There is nothing that you cannot achieve.
0: దేనినైనా మనం సాధించవచ్చును.
1: You can accomplish anything.
0: కానీ
1: but
0: హృదయమునందు భగవద్భావం అనేటువంటిది స్థిరంగా పెట్టుకోవాలి.
1: But we should have steady divine feeling within.
0: అప్పుడే మనకు తగిన ఆనందం కూడా చిక్కుతుంది.
1: Then you will have appropriate bliss.
0: ఈ ఆనందమే సత్యము.
1: This bliss is truth.
0: ఈ సత్యానందమే జ్ఞానము.
1: And this truthful bliss is wisdom.
0: కనుక

0: దాట్ వాస్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఉపనిషదిక్ వర్డ్స్. పూర్ణమద పూర్ణమిదం బ్రాట్ టు యూ ఇన్ సింపుల్ అండ్ స్వీట్ వర్డ్స్ బై ద టీచర్ ఆఫ్ టీచర్స్ భగవాన్ బాబా ఇన్ హిస్ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ అట్ కొడైకెనాల్ ఆన్ 29th April 1998.
1: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: That what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world, is fleeting, transient. Know this.
1: Drishyamunaku, Adrishyamunaku, Prakriti Tattvamu, భేదమును ఇస్తుంది కానీ ఆధ్యాత్మిక తత్వము దృశ్య అదృశ్యములకు రెండింటిని కూడాను సమత్వంగానే భావిస్తుంది.
0: ఫ్రమ్ ది ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ దర్ ఈస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ అపేరెంట్ అండ్ దాట్ విచ్ ఇస్ నాట్ అపేరెంట్ బట్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ బోత్ ఆర్ వన్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్
1: ప్రకృతి దృష్టిలో చూచినప్పుడు ఇది ఎంతై కూడాను ప్రకృతిగా కనిపిస్తుంది.
0: ఫిజికల్లీ ఎవ్రీథింగ్ ఇస్ నేచర్.
1: పరతత్వంతో చూచినప్పుడు అంతైకుడును పరబ్రహ్మ స్వరూపంగా నిరూపిస్తుంది.
0: స్పిరిచువల్లీ ఎవ్రీథింగ్ ఇస్ ద వన్ ఆఫ్ పరబ్రహ్మన్ ఓన్లీ.
1: ఎవరిది ఎట్టి దృష్టియో అట్టి సృష్టిగా కనిపిస్తుంది.
0: యాజ్ ఈజ్ యువర్ విజన్ సో ఈజ్ ది టైప్ ఆఫ్ క్రియేషన్ యూ ఎక్స్పీరియన్స్.
1: ఎవరు ఎట్టి రంగు అద్దాలు వేసుకుంటుందో అట్టి వారికి అట్టి రంగుగానే కనిపిస్తుంది ఈ ప్రపంచము.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ యూ పుట్ ఆన్ సో ఇస్ ఇట్ కలర్డ్ విజన్ యూ హ్యావ్.
1: ప్రేమ దృష్టితో చూసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను బాహ్య ప్రపంచము జ్ఞాన దృష్టిగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ ది లుక్స్ ఆఫ్ లవ్ నేచురల్ ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ టు బి ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ దృష్టిని అలవర్చుకోవాలి.
0: Therefore, everyone should develop this vision of love.
1: అవన్ అప్పుడే సర్వము బ్రహ్మమయంగా రూపొందుతుంది.
0: Then everything would appear to be the one of Brahman.
1: శంకరుల వారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
0: శంకర said, Brahma is truth, while universe is mithya or illusion.
1: ఈ వేదాంత శిరోమణిని పఠించినటువంటి ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చి, స్వామి బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరుల వారు చెప్పారు, ఏది సత్యము ఏది మిథ్యము అన్నారు.
0: ఏ స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీ కేమ్ టు స్వామి అండ్ సెడ్, స్వామి ఇట్ ఈ శంకర హూ సెడ్ దట్ బ్రహ్మం ఇస్ ఆల్ ట్రూత్ వైల్ దిస్ యూనివర్స్ ఈస్ ఇల్యూజన్, వాట్ ఈస్ కరెక్ట్?
1: పిచ్చివాడా, ఏది సత్యమో ఏది అసత్యమో ఈ ప్రకృతి వదిలిపెట్టు, అదే నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటి నీవు సత్యమా కాదా నీవు తెలుసుకోమన్నాను.
0: Swami said, know what is truth and what is false. First know whether you are there or not, whether you are true or not.
1: అది ప్రకృతికి వదిలిపెట్టు.
0: Leave that to the nature.
1: ప్రకృతి నిర్ణయం చేస్తుంది.
0: The nature will decide.
1: ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: Don't bother about the nature.
1: వాదించనక్కర్లేదు.
0: Don't argue.
1: మొట్టమొదటి నీవు సత్యమో కాదు తెలుసుకోమని చెప్పాను.
0: First know whether you are true or not.
1: తాను సత్యమో కాదు అని తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో వెదర్ హీస్ ట్రూ ఆర్ నాట్, వాట్ రైట్ హ్యాస్ హీ టు డిసైడ్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్?
1: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ ద ఫిజికల్ బాడీ విచ్ ఇస్ అపేరెంట్.
1: కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు.
0: బట్ ది ఇన్వెలర్ హూ ఇస్ నాన్ అపేరెంట్ కన్సిడర్స్ ఇట్ యాస్ ఫాల్స్.
1: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవా. ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖదుఖములకు మూల కారణము.
0: దట్ విచ్ ఇస్ నాట్ సీన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
1: అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్కకురోరన్నా. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్నా.
0: ఓ మ్యాన్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ యూత్ అండ్ ఆల్సో ది సెన్సెస్ దట్ ఆర్ స్ట్రాంగ్.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మన ముసుళ్ల పండగ.
0: దేర్ లైస్ అహెడ్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
1: ఇప్పటికీ ఇది సత్యమని నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ ద ప్రెసెంట్ ఎస్ ట్రూత్.
1: కొన్ని దినములకు ఇది సత్యమా అసత్యమా?
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యు నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్.
1: దృశ్యకల్పితమైన జగత్ అంతా ఇప్పుడు మార్పు చెందినదే.
0: ఆల్ దట్ అపేరెంట్ వరల్డ్ చేంజెస్.
1: మార్పు చెందినది ఏదియో అదే సత్యము.
0: That which is changeless is truth.
1: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటాడు.
0: Students in this modern age consider this as a matter of fashion.
1: ఒక సినిమా చూడటము లేక టీవీ చూడటము లేక వీడియో చూడటము ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: The students, they watch TV, video and cinema.
1: సినిమాలో టికెట్ తీసుకుని లోపల ప్రవేశిస్తారు.
0: దే పర్చేస్ ది టికెట్ అండ్ గెట్ ఇన్ ది థియేటర్.
1: పోయినది తచ్చడమే, తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
0: దే ఫైండ్ దేర్ వెరీ వైడ్ బిగ్ వైట్ స్క్రీన్.
1: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
0: బట్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద పిక్చర్స్ టు బి ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్.
1: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం, ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
0: ద మూమెంట్ ద పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.
1: బొమ్మలు వచ్చినాయి,
0: పిక్చర్స్ ఆర్ దేర్,
1: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
0: యాజ్ హీస్ హ్యాపీ వాచింగ్ దెమ్ ద వానిష్ ఇన్ డ్యూ కోర్స్.
1: మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుంది.
0: అదర్ పిక్చర్స్ ఫాలో అండ్ ఆల్సో
1: ఈ విధంగా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
0: ది పిక్చర్స్ కమ్ అండ్ గో ఆఫ్ అండ్ ఆన్.
1: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము, రావటము పోవటము జరుగుతుంది.
0: లైక్ వైజ్ దిస్ సీన్ ఆఫ్ ది జగత్ వరల్డ్ కమ్స్ అండ్ గోస్.
1: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ టు అబ్జర్వ్?
1: స్క్రీన్ ఆధారంతో చూడగలుగుతున్నాము.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్క్రీన్ యూ విల్ బి ఏబుల్ టు అబ్జర్వ్.
1: స్క్రీన్ రావటం లేదు, పోవటం లేదు.
0: స్క్రీన్ నైదర్ గోస్ నార్ కమ్స్.
1: స్క్రీన్ సత్యము, స్క్రీన్ మిథ్యము.
0: స్క్రీన్ ఇస్ ట్రూత్, while pictures are false.
1: Aite adhe shankarla varu sarvam kalvidam brahma anta brahma swarupame annaru.
0: But same Shankara said that everything is brahman only.
1: Aite ee mithyamainatundi bommalu kudanu bhagavat swarupamena?
0: Then do you consider the pictures that are false, do you consider that they are divine?
1: Avunu.
0: Yes.
1: Etla?
0: How?
1: Satyamainatundi oka screen paina mithyamaina bommalu padinappudu ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
0: When these pictures are projected on the screen which is all true, there is the screen in the pictures also.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే కనిపించవు.
0: Without the screen you can't see the pictures.
1: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
0: Therefore it is the screen which is the background behind all these pictures, and there the picture you find the screen there.
1: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ.
0: So he said సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది.
0: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్.
1: దేహము సత్యమని భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
1: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్స్.
1: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ఇండివిజువల్.
1: దేహం ఎట్టిది?
0: What sort of body is this?
1: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: Body has three states.
1: ఒకటి వాత.
0: The first one is వాత. Air, bile and phlegm.
1: వాత, పిత్త, శ్లేషం మూకులు ఉన్నాయి.
0: The wind, bile and phlegm.
1: ఈ వాతం అనేటువంటిది ప్రతి మానవునికి ఆ దేహము లోపల 80 రకములైనటువంటి వ్యాధిని తెప్పిస్తుండాలి.
0: The wind, vata is responsible for 80 types of diseases.
1: పైత్యము, పిత్తం అంటా దీన్ని.
0: అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద బైల్.
1: ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి.
0: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ 82 టైప్స్ ఆఫ్ డిజీజెస్.
1: శ్లేషము,
0: ఫ్లెమ్.
1: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తుంటుండాలి.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ 224 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 386 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
0: వై డు హావ్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్?
1: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణ ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
0: Therefore sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it.
1: మనకు కనిపించే రోగములు ఏమి కావే? కొందరు చాలా హాయిగా ఉంటుంటారు, మంచి ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు, పకోడా వలె ఉంటుంటారు, రోడ్ రోలర్ వలె ఉంటుంటారు, కానీ రోగాలు మాత్రం కనిపించవు.
0: సమ్ అపియర్ టు బి వెరీ ఫైన్, వెరీ ఫ్యాటీ, లైక్ రోడ్ రోలర్ అండ్ పకోడా, బట్ యెట్ దే హ్యావ్ డిసీజెస్.
1: దాహము ఒక రోగమే.
0: థర్స్ట్ ఈజ్ ఎ డిసీజ్.
1: ఆకలి ఒక రోగమే.
0: హంగర్ ఈజ్ ఎ డిసీజ్.
1: కదలిక ఒక రోగమే.
0: మూవ్మెంట్ ఇస్
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు రోగమే.
0: బ్రీతింగ్
1: మాటలు రోగమే. పాటలు రోగమే. ఆటలు రోగమే. నడకలు రోగమే. నవ్వులు రోగమే. చిందులు నవ్వులే. అంత రోగములే.
0: ద హంగర్, ద థర్స్ట్, ద వాకింగ్, స్మైల్స్, ఎవ్రీథింగ్ ఇస్ డిసీజ్.
1: ఎక్కువ నవ్వద్దురా, గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి, నొప్పులు.
0: Say that don't laugh so much because you'll suffer the pain.
1: కనుక రోగం అనేటువంటిది ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
0: So nobody can decide what is sickness and what is health.
1: రోగముల యొక్క గంప ఈ దేహం.
0: The body is just full of diseases.
1: అంతే కాదు, నిమిష నిమిషములకు నీచులూరునే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: మినిట్ టు మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ది అరోమా అండ్ ఫ్రాగ్రెన్స్.
1: ఇలాంటి దేహం లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫీకల్ మ్యాటర్ అండ్ బ్లడ్ బట్ నథింగ్ సెన్స్ వాట్.
1: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ది క్వాలిటీ నేచర్ ఆఫ్ హ్యూమన్.
1: దేహము పంచభౌతికము.
0: బాడీ ఫుల్ ఆఫ్ సెన్స్.
1: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
0: ఇట్స్ బౌండ్ టు డై వన్ డే ఆర్ అదర్.
1: ఇది కూలిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్ ఈస్ షూట్ టు ఫాల్ డౌన్, ఇట్ షూట్ టు బి బర్న్డ్.
1: కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
0: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
1: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: విత్ దిస్ టెంపరీ బాడీ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇండ్వెలర్ దట్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్. దేహానికి
1: సంబంధించిన అనుకూలముల కోసమే మనం అనేకమితిగా పాటు పడుతున్నాము.
0: We struggle hard to provide conveniences to this body.
1: Kani dehi yokka aananda nimittamai manam e maatramaina manam vicharam chestunnama.
0: But do we ever bother about the delight and the joy?
1: Nee santosham kosamani, nee anukoolam kosamani, nee aananda nimittamai nee praakulaadutunnave kaani dehi yokka trupti emiti, daivam yokka trupti emiti, daivam yokka vaanchi emiti, daivam yokka lakshyam emiti aneetundi e maanavudu kudanu vicharinchatam ledu.
0: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
1: దైవం యొక్క హ్యాపీ ఏమిటి?
0: What is that makes him happy?
1: జీవుల యొక్క ఆనందమే దైవం యొక్క ఆనందము.
0: Your happiness is the happiness of God.
1: కనుక నీవు హ్యాపీగా ఉంటుండు.
0: So be happy.
1: I want happy అంటారు.
0: Everyone says I want to be happy.
1: ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get it?
1: వస్తువు నుంచి వస్తుందా? విషయం నుంచి వస్తుందా?
0: అవుట్ ఆఫ్ కన్వీనియన్స్?
1: కాదు కాదు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: సో ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
1: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
0: దేర్ ఓన్లీ గెట్ దిస్ హ్యాపీనెస్.
1: అయ్యా ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందా అది అంటే,
0: ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ కరెంట్.
1: ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
0: యూ ట్రావెల్ రైట్. Right from the point of the bulb where it is put there.
1: ఆ వైర్ ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
0: See where does it reach.
1: అక్కడ జనరేటర్. అక్కడ నుంచి వస్తుంది కరెంట్.
0: There is the generator behind from which you get the current.
1: కాబట్టి ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా బల్బుల వంటివి.
0: So all our hands, the legs, the nose, they're all like bulbs.
1: ఇవన్నిటిని నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
0: You travel facing on them.
1: ఎక్కడ పోయి చేరుతుంది?
0: Where do you go?
1: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
0: They reach heart.
1: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ కార్.
1: కారుకు లైట్ కనిపిస్తున్నాయి.
0: యు ఫైండ్ ద లైట్.
1: హార్న్ వినిపిస్తుండాలి.
0: హార్న్ యు లిసన్.
1: టైర్లు తిరుగుతుండాలి.
0: టైర్స్ మూవ్.
1: ఇంజన్ పని చేస్తుండాలి.
0: ఇంజన్ వర్క్స్.
1: అన్ని జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
1: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గిని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
0: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find
1: the battery. ఈ యొక్క హృదయము.
0: దిస్ బ్యాటరీ ఇస్ ది హార్ట్.
1: ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వి హావ్ ఫర్గాటెన్ ది ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ ది హార్ట్.
1: హృదయం ద్వారానే జరిగిపోతుంది.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అవుట్
1: ఆఫ్ ది హార్ట్. ఈనాటి మానవుడు హృదయము లేని, అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగలే కనిపిస్తుంటాడు.
0: టుడే మ్యాన్ ఇస్ లైక్ దట్ విదౌట్ ఎనీ హార్ట్, ఎ స్టోనీ మ్యాన్.
1: ప్రేమ రహితమైనటువంటి మరుభూమిగా ఉంటుంది ఈనాటి మానవుని యొక్క హృదయాలు.
0: Human heart is like that without any love, a barren land.
1: Prema undinattuga kanipistundade kani natistunnare kani prema kinchittaina kuda kanipinchatam ledu.
0: దే అపియర్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ లవ్ బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ దే హ్యావ్.
1: ఏదైనా కనిపించినప్పుడు నమస్కారం అండి అంటారు, నవ్వినట్టుగా ఉంటుంటారు.
0: దే ప్రిటెండ్ అండ్ స్మైల్.
1: ఈ నవ్వులు హృదయం నుంచి వచ్చింది కాదు, సినిమా నవ్వులు, యాక్టింగ్ చేయటం.
0: బట్ దీ స్మైల్స్ ఆర్ ఆర్టిఫిషియల్ సినిమాటిక్.
1: లోపల నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందము, హృదయం నుంచి చేరినటువంటి ఆనందము ముఖములో నిరూపిస్తుంది.
0: ద ఇన్నర్ జాయ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది
1: ఇన్నర్ బీయింగ్,
0: ద ఇన్నర్ ఫీలింగ్ రిఫ్లెక్షన్ ఆన్ ది ఫేస్, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
0: In order to be happy, we have forgotten the indweller.
1: దైవము యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to know the nature of the divinity.
1: ఈ దేహము యొక్క తత్వము ఇన్ని రోగములతో కూడినటువంటిది.
0: The body is full of diseases.
1: మనినపు కొంప.
0: It's dirty.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It's a basket of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It perinates life
1: of సాగరమేదిగలేని కంప.
0: It cannot cross across the ocean of life.
1: మెప్పు దలంప.
0: It's full of bones.
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు.
0: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ దేహము?
0: వాట్ ఇస్ దిస్ బాడీ?
1: కుళ్ళిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము.
0: ది బాడీ స్మెల్స్ ఫౌల్, సంథింగ్ లైక్ ఎన్ ఆనియన్ దట్ డికేస్.
1: రోగముల సేవక గంప. ఇదంతా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము.
0: ది బాడీ ఇస్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
1: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప. ఎక్కడ చూసినా గానీ, ఇక్కడ చూసిన ఎముకలు, అక్కడ చూసిన ఎముకలు, అక్కడ అంతా కూడా అంబుల పొదల మాదిరి ఉంటుండాలి ఎముకలు.
0: దట్ ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్ పాసింగ్ అక్రాస్ దిస్ బాడీ.
1: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత?
0: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ దిస్ బాడీ?
1: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి.
0: There is one thing that is special and particular, that is the indweller within the body.
1: ఎముకలను పోషిస్తుండాలి.
0: It they sustain the bone.
1: కండలకు బలం ఇస్తుండాలి.
0: It gives strength to the muscle.
1: రక్తాన్ని పరిశుద్ధం చేస్తుండాలి.
0: And blood is purified.
1: నిజంగా దీని యొక్క విచిత్రం చూస్తే మహా చిత్రంగా ఉంటుంది.
0: It's mystery. ఇది
1: భగవంతుని యొక్క సృష్టి స్థితి లయముల యొక్క మూల కారణాలు.
0: These are the characteristics, the features of the divinity.
1: చిత్రములు.
0: They're peculiar.
1: ఎంత చిత్రంగా ఉంటుండాలి.
0: How peculiar are they, wonderful.
1: లోక పవిత్రంబులు.
0: That secret to the world.
1: వరదలాల మిత్రంబులు.
0: And దర్శన
1: మిత్రంబులు. ముని జన వన పౌత్రంబులు. విష్ణుదేవు చారిత్రంబులు.
0: Stories of the divinity are so near and dear. They are peculiar and mysterious.
1: త్రైలోక్య పవిత్రంబులు విచిత్రంబులు.
0: They are secret to all the three worlds and wonderful.
1: ఇంత విచిత్రము, ఇంత పవిత్రము అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా?
0: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
1: తొమ్మిది తిల్లుల తోలు చిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు.
0: He has got this just a bag with 9 holes.
1: అందుకోసమే మహనీయులంతా ఆనాడు జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు.
0: That's the reason why noble souls wanted you to get up, wake up from slumber.
1: తై తై తై తై తై బొమ్మా దీని తమాష జూడర తోలు బొమ్మా.
0: You are only a puppet just dancing like that.
1: ఏమిటి తమాష?
0: What is this?
1: కన్నులు మసకలు వస్తున్నాయి.
0: ఐస్ నేచురల్లీ సఫర్ ఫ్రమ్ కాంట్రాక్ట్.
1: నొసట మడతలు పడుతున్నాయి.
0: యు ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
1: పళ్ళు ఊడుతున్నాయి.
0: అండ్ టీత్ ఆల్సో డ్రాప్ డౌన్. అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
1: ఇది ఎవరి కారణము?
0: హు ఇస్ రెస్పాన్సిబుల్?
1: ఏది కారణము?
0: వాట్ ఇస్ ఇట్?
1: ఇవన్నీ రోగాలు కాదా?
0: ఆర్ దే నాట్ డిసీజెస్?
1: ఇవన్నీ రోగాలి.
0: దే ఆర్ ఆల్ డిసీజెస్.
1: కనుకనే ప్రతి దాని ఎందుకు నువ్వు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యు విల్ అండర్స్టాండ్ ది బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: బట్ హౌఎవర్ వి హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెం ఇంటు గుడ్.
1: ఎట్టి రోగము?
0: వాట్ టైం?
1: దైవం వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: వి హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టు
1: దైవము. కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు.
0: God shows excess of grace towards
1: కొందరి పైన ఏదో చూపి చూపనట్టుగా ఉంటాడు.
0: ఇట్ అపియర్స్ యాజ్ దో హీ ఇస్ నాట్ షోయింగ్ ఇట్.
1: కొందరి పైన చూపనట్టుగానే కనిపిస్తాడు.
0: God appears as if he is not showering grace.
1: కానీ నీ భ్రాంతియే, కానీ మరొకటి కాదు. దైవమునకు అందరూ సమానులే.
0: It's all your illusion. All are equal to God.
1: ప్రతి ఒక్కరూ ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
0: Everyone stand in front of a mirror.
1: ఈ అద్దము చూసినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి, కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
0: You find, if you stand in front of a glass, you'll find those things after, beyond.
1: ఆ గ్లాస్ మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాయనము, ఆ యొక్క మెర్క్యూరీ పూసినప్పుడు నీ ప్రతిబింబం అందులో కనిపిస్తుంది.
0: బట్ టు ద గ్లాస్ ఇఫ్ యూ స్మియర్ ద మెర్క్యూరీ ఆఫ్ లవ్, యూ విల్ బి ఏబుల్ టు సీ యువర్ రిఫ్లెక్షన్.
1: కాబట్టి ఎవరి హృదయానికి ఈ ప్రేమ అనేటువంటి మెర్క్యూరీ వెనుకలు తగిలిచుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది.
0: Therefore, the one who applies this mercury of love will be able to see.
1: ఇతరులు కనిపించలేదంటే కనిపించకపోవటం దైవం యొక్క దోషం కాదు, నీవు ఆ మెర్క్యూరీ పోయలేదు.
0: When some say that they have noticed, it means they have not applied love.
1: మరొక రోగం ప్రారంభమవుతుంది.
0: That leads to another disease.
1: ఏమిటి ఆ రోగము?
0: What's that?
1: Jealousy.
0: That leads to another disease called jealousy.
1: Asuya.
0: Jealousy.
1: పటేలు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాడిని తీసుకుని వెంకుస దగ్గరికి వెళ్ళాడు.
0: పటేల్ asked Baba age 10 at that time and took him to
1: పటేల్. కు స్వప్నంలో వచ్చింది.
0: పటేల్ డ్రీమ్.
1: పటేల్ ఇంకా నీవెంత కాలము ఉండవు.
0: ఐ వోంట్ స్టే లాంగ్. నీవు
1: పెంచినటువంటి ఈ పసిపిల్లను ఇంకెవరూ సాకలేరు. నీవు పలానా చోట వెంకుస అనే ఉంటుంటాడు, అతని దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టమని చెప్పారు.
0: నోబడి కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, డ్రాప్ హిమ్ దేర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వెంకుస.
1: అతను ఒక గురువు వలె పితరులకంతా కూడా పిల్లలకంతా చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చే
0: వెంకుస వాస్ ఎ గ్రేట్ టీచర్ టీచింగ్ స్పిరిచువల్ థింగ్స్ టు ఎవ్రీబడీ అరౌండ్.
1: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకుస.
0: వెంకుస ఇట్ లుక్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
1: అవుజీ అవుజీ అవుజీ అవుజీ అని పిలిచాడు.
0: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ హి సెడ్.
1: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: తల నిమిరాడు.
0: అండ్ హి ప్యాటెడ్ హిమ్.
1: భుజాలు నిమిరాడు.
0: అండ్ ఆల్ టచ్డ్ హిస్ షోల్డర్స్. ఇంత కాలం
1: నీకోసం కాచుకున్నాను నాయన.
0: ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యు సో లాంగ్
1: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపో.
0: హి స్పోక్ టు హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు హావ్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: సరే, అప్పటి నుంచి ఈ పిల్లవాడిపైన వెంకుసాకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
0: వెంకుస హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దిస్ బాయ్.
1: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
0: అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ విస్పరింగ్ ఆన్ దిస్.
1: మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు జరిగింది.
0: ది అదర్ బాయ్ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దిస్ బాయ్ హు హావ్ బీన్ హియర్ ఓవర్ ఇయర్స్ బట్ హి నెవర్
1: కొంతమంది మంచి అభిప్రాయాన్ని అందించారు. ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
0: సమ్ సెడ్ ఇట్స్ ఆల్ హిస్ గుడ్ ఫార్చ్యూన్ గుడ్ లక్.
1: కొంతమంది ఆ పటేలు ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకోని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
0: సమ్ స్టూడెంట్ సెడ్ దట్ పటేల్ ఇస్ ఎ రిచ్ మ్యాన్ పర్హాప్స్ వెంకుస ఇస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
0: యాజ్ ద హెడ్స్ వేరీ థాట్స్ ఆల్సో వేరీ.
1: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
0: దిస్ ఇస్ సెడ్ ఇన్ తమిళ్.
1: ఎందుకంటే యద్భావం తద్భవత్ సంస్కృతం ఇది.
0: ఇన్ సంస్కృత్ ఇట్ సెడ్ యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: భావముల కొద్దీ కూడా మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
0: వీ స్టార్ట్ ఇమాజినింగ్
1: లోకో భిన్న రుచి.
0: టేస్ట్ డిఫర్.
1: వారి వారి టేస్ట్ ని బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు.
0: బికాస్ బేసింగ్ ఆన్ దేర్ టేస్ట్ దే వేస్ట్ దేర్ ఇంటెలిజెన్స్.
1: దీని దినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సాహసానికి సంబంధం అధికమవుతూ వచ్చింది.
0: వెంకుస అండ్ బాబా దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
1: ఒకనాడు
0: వన్ డే
1: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
0: వన్ డే దే ఆర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పిక్లారా.
1: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్.
1: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది.
0: దిస్ ఇస్ ద రైట్ టైమ్.
1: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేశారు.
0: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడనుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుస విల్ లవ్ దెమ్.
1: అక్కడికి నడిచి నడిచిపోయారు.
0: దే వాక్ ద డిస్టెన్స్.
1: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
0: As they were very much tired, they were sitting by the side of a hut nearby.
1: 5-6 mandi pillalu plan vesaru.
0: 5-6 boys.
1: Idi purvame mundugane master plan vesukoni unnaru.
0: There was master plan ready even earlier.
1: Oka ittuku teesukunnaru. Peddaga visiraadu oka manchi pedda balavantudaina vidyarthi.
0: A fellow with strength picked up his
1: brick and threw it. Baba chirasuku vachetidiga kanipinchindi.
0: And the brick started tight approaching the head of Baba.
1: Baba pranamu ee mahalaspati.
0: వెంకుస లవ్స్ బాబా వెరీ మచ్.
1: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపును తిప్పుకున్నాడు.
0: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్.
1: అనగా ఎట్లా? బాబాకు ముందుకు వచ్చి నిలుచుకున్నాడు. ఇట్లా
0: మీనింగ్ హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
1: బాబాకు తగలవలసినటువంటిది వెంకుసాకు తలగట్టలేదు.
0: The stone that should have hit the Baba, it had actually hit the Vinkusa.
1: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
0: Blood started bleeding.
1: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి ఒక దీంతో చించి దాన్ని తలకు కట్టాడు.
0: బాబా ఇమీడియట్లీ టోర్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఆఫ్ దట్ వాట్ హీ వాస్ వేరింగ్. ఈ విధంగా
1: ఇరువురు కూడా ఈ రక్తాన్ని చూస్తుంటూ, బాబా ఏం స్వామి గురుజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తి వచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకొని.
0: When they were talking about this blood that has been bleeding at that time, the rest of the boys came there.
1: ఎవరా డెడ్ బాడీ?
0: They brought the dead body. What is that?
1: బాబాను కొట్టడానికి ఎవరు ఇటుకు వేశాడు వాడే చనిపోయాడు తక్షణమే.
0: That boy who had pelted stone, said Baba, that boy died.
1: Chedatakura chedadavu.
0: Never ruin, you will be ruined.
1: Parulo tittinanta papa phalam babbu.
0: If you accuse anybody, you will be committing a sin.
1: విడువదన్నటికి నీ వేగమందు.
0: You can never escape from that sin.
1: పరులు పరులు కాదు, పరమాత్ముడగునయ్యా.
0: The so-called others are not others, they are divine.
1: కనుకనే తక్షణమే తీసుకుని వచ్చేటప్పటికి గురూజీ మా దోషాన్ని క్షమించమని పాదాల పైన వేశారు.
0: They sought pardon and they fell at his feet of the Guruji.
1: అప్పుడు వెంకుస చెప్పాడు.
0: Then Venkusa said,
1: Nayana, నేను వృద్ధాన్ని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను.
0: ఐఎమ్ ఓల్డ్.
1: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
0: ఐ కన్సిడర్ దిస్ బాయ్ యాజ్ మై లైఫ్.
1: కనుక ప్రేమ, నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ప్యూర్ లవ్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ, నథింగ్ ఎల్స్.
1: ఈ మాట వినేటప్పటికీ బాబా పాదాల పైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
0: అండ్ దే జస్ట్ కెప్ట్ దిస్ డెడ్ బాడీ ఆఫ్ దిస్ బాయ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
1: బాబా పక్కున నవ్వాడు.
0: బాబా స్మైలింగ్.
1: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే, చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు.
0: Not that out of joy that the fellow who pelted stones died.
1: Teta varshamula daka mitamu jeppirikani nammarada maata nemmanamuna.
0: Though 100 years lifespan is prescribed, you cannot believe it. You should never believe this statement.
1: Purano,
0: either village,
1: adavino,
0: forest,
1: udaka madhyambuno,
0: midst of water,
1: yappudo vida cheri erukaledu.
0: When the body drops, nobody can decide.
1: Balyamando,
0: young age,
1: leka prayamando,
0: youth,
1: leka mudimiyando,
0: or old age,
1: leka musaliyando,
0: or old advanced age,
1: yappudo vida cheri erukaledu.
0: When one would die, nobody can say.
1: Idantha kudunu deham yokka lakshanalivi ani haasyanga navvinadu.
0: He was smiling because that's quite natural.
1: ఆ చిన్న వయసునకే అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు.
0: బాబా రియలైజ్డ్ దిస్ ట్రూత్ అట్ హిస్ దట్ టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్.
1: కానీ బాబాకు వయసు అక్కర్లేదు.
0: బట్ బాబా ఇస్ బియాండ్ ఏజ్.
1: తనకు మొదటి నుంచినే తెలుసు.
0: హి నోస్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తమునందుంచుకున్నటువంటి.
0: బికాస్ ఎవ్రీ క్రియేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: తక్షణమే మీకేం కావాలనుకుని వచ్చారు? ఈ డెడ్ బాడీ రేపటి దినం ఇతను, నేడు రేపటి దినం మీరు.
0: He said, what for have you come here? What shall I do with this dead body? No one is permanent.
1: అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము ఈ తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి?
0: What reply should we give to our parents?
1: అప్పుడు బాబా చెప్పాడు, జరిగింది చెప్పండి అన్నారు.
0: బాబా said, tell the truth what had happened.
1: జరిగింది చెప్తే అవమానము.
0: It's a matter of shame to tell the truth.
1: జరగంది చెప్తే అసత్యము.
0: They cannot tell that what had not happened. It's false.
1: కనుక అసత్యాన్ని చెప్పమని బాబా చెప్పలేదు.
0: బాబా never asked them to tell.
1: అవమానం మీకు జరిగించాలని కూడా బాబా కోరలేదు.
0: బాబా doesn't want them to be humiliated.
1: ఏమిటి?
0: What is to be done? What do you want?
1: ఈ పిల్లవాడిని బ్రతికించండి.
0: And they bring back to life this boy.
1: తక్షణమే రివైవ్చొని ఆ పిల్లవాడి యొక్క తలను తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రజం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
1: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసనం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
0: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
1: భక్తాభిష్టం ప్రదం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
0: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: భక్తాభిష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యం, సాయినాథానికి శరణొచ్చండి అన్నాడు.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
1: అప్పుడు అందరూ పాదాలపైన, తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
0: ఆల్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
1: అప్పటి నుంచి,
0: సిన్స్ దెన్,
1: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్, హిజ్ రెప్యుటేషన్ నేమ్.
1: కనుక ఈ జగత్తునందు సత్యమనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ఎ హిడెన్ వే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం నివసించేటువంటి ఈ భూమి యందు సర్వత్రా జలం ఉంటుండాలి.
0: దిస్ అర్త్ యు ఫైండ్ ది వాటర్ ఎవ్రీవేర్.
1: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైన మనకు లభ్యం కావచ్చు.
0: వాటర్ మే బి ప్రెసెంట్ ఇన్ ది గ్రేట్ డెప్త్స్ ఆఫ్ ది గ్రౌండ్,
1: కానీ జలము లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
0: బట్ దట్ వాటర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది డెప్త్ యు డోంట్ సీ.
1: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
0: హౌ టు డ్రా దట్ వాటర్?
1: జలం మన కంటికి కనిపించడం లేదు,
0: యు డోంట్ సీ ఇట్,
1: కానీ జలం ఉంది.
0: బట్ దేర్ ఈస్ వాటర్.
1: ఏమి చేయాలి?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: ఆ జలమునకు మన దృష్టికి మధ్యన ఉన్నటువంటి మట్టిని తీసివేయాలి.
0: We have to remove all the mud that appears between that water and you.
1: మట్టి తీసివేస్తూ వస్తే జలం కనిపిస్తుంది.
0: If we go on removing all the mud on the way, you find water.
1: అజ్ఞానము.
0: That mud is ignorance.
1: ఆ మట్టియే అహంకారము.
0: Ego.
1: ఆ మట్టియే అసూయ.
0: This mud of jealousy.
1: ఈ మట్టియే రాగము.
0: It's attachment.
1: ఈ మట్టియే ద్వేషము.
0: A hatred.
1: సర్వము ఈ మట్టియే.
0: Everything is mud only.
1: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్
1: అంతా మట్టిమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: మన దేహమే మట్టిమయము.
0: ద బాడీ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ మట్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నే గుట్ట నైజమ పురాణి కోటికిన్.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
0: యు హావ్ గాట్ ఎన్ ఎర్దెన్ పాట్ ఆన్ హ్యాండ్.
1: ఆ పాటతో పని నువ్వు నీళ్లు తీసుకుపోతున్నావు.
0: యు ఫెచ్ వాటర్
1: వంటలు చేసుకుంటున్నావు.
0: అండ్ యు కుక్.
1: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంట్లో నిల్వ చేస్తున్నావు.
0: యు ఆల్సో స్టోర్ మెటీరియల్.
1: కానీ నీవు నీరు తీసుకుని పోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
0: యాజ్ యువర్ క్యారింగ్ వాటర్ ఆన్ వన్ డే దిస్ పాట్ డ్రాప్డ్ ఆన్ ద గ్రౌండ్.
1: ముక్కలు ముక్కలు అయిపోయింది.
0: ఇట్ బ్రోక్ టు పీసెస్.
1: దాన్ని తీసుకుని పోతావా నీవు?
0: కెన్ యూ క్యారీ ది పీసెస్?
1: అక్కడే వదిలేస్తా.
0: యూ హావ్ టు లీవ్ దెమ్ దేర్.
1: వదిలేసినప్పుడు ఏమైపోతుంది?
0: దెన్ వాట్ హ్యాపెన్స్?
1: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకట్టి మట్టిగా మారిపోతుంది.
0: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దట్, దే గెట్ బ్రోకెన్ టు ఫర్దర్ పీసెస్, స్మాలర్ పీసెస్.
1: ఎక్కడ నుంచి వచ్చింది?
0: దట్స్ ఫ్రమ్ యు గాట్ ఇట్.
1: మట్టి నుంచి వచ్చింది.
0: దిస్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మడ్.
1: కట్టకట్టి ఏమైంది? మట్టిగా పోయింది.
0: సో ఇట్ వాస్ మడ్ ఇన్ ద బిగినింగ్ అండ్ అల్టిమేట్లీ.
1: ఒక విత్తనం భూమిలో నాటావు.
0: You have sown a seed in
1: the ground. There germinated a plant. ఒక మొక్క వచ్చింది. ఆ మొక్క నుంచి క్రమక్రమేణా వృక్షమైంది.
0: ఇట్ హస్ గ్రోన్.
1: ఈ వృక్షం నుంచి కొమ్మలు రెమ్మలు అభివృద్ధి అయిపోయినాయి.
0: ద ట్రీ హస్ బ్రాంచెస్.
1: కొమ్మ కొమ్మలోన లక్షలు వేలు ఆకులు తయారైపోయినాయి.
0: బ్రాంచెస్ హావ్ థాక్స్ అండ్ లక్స్.
1: ఈ ఆకులాకుల మధ్య లోపల పువ్వులు పుడుతూ వచ్చాయి.
0: అండ్ దే హావ్
1: ఈ పువ్వులు ఒక్కొక్కటి రాలిపోయినప్పుడంతా పిండిగా తయారైనాయి.
0: అండ్ దీస్ ఫ్లవర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అన్రైప్ ఫ్రూట్స్.
1: ఈ పిందెలు, కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఏమిటి?
0: వాట్ ఆర్ దే యాక్చువల్లీ? ది లీవ్స్ అండ్ ది అన్రైప్ ఫ్లవర్స్ అండ్ ది ఫ్లవర్స్ ది బడ్ అండ్ ది ఫ్రూట్, వాట్ ఆర్ దే?
1: అంతా మట్టియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ మడ్ ఓన్లీ.
1: భిన్న రూపాలు గానీ కనిపిస్తున్నాయి, కానీ అంతా మట్టిమయమే.
0: దే హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్ యాజ్ యూ ఫైండ్ ఇట్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ మడ్.
1: అదే విధంగానే ఈ జగత్ అంతా ఒక్కటే కట్టగడప్పటికీ, రూపనామములు భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ మట్టి మట్టే.
0: Though the names and forms vary,
1: matti galpunu janmambu manavundu,
0: and man ruins his life and becomes mud
1: ultimately. Matti nunchi vachinatundi vaade.
0: Yes, come out of the mud.
1: Etta vachinadu matti nunchi.
0: How does he come?
1: Oka chinna udaharanamu.
0: A small example.
1: మనం ఒక మంట వేసుకున్నాం చలి కోసమని.
0: సపోజింగ్ యూ హావ్ గాట్ ద ఫైర్ ప్లేస్.
1: వింటర్ కొన్ని చెత్తలు తెచ్చుకున్నాం, మంట వేసుకున్నాం.
0: యూ హావ్ ఫైర్ ప్లేస్ దేర్ బీయింగ్ వింటర్.
1: ఈ మంట
0: as is the fire,
1: atti poga,
0: as is the fire, so
1: yetti pogano,
0: is the smoke, as is the smoke,
1: atti megamu,
0: so is the cloud,
1: yetti megamu,
0: as is the cloud,
1: atti varshamu,
0: so is the rain,
1: yetti varshamu,
0: as is the rain,
1: atti panta,
0: so is the crop,
1: yetti pantano,
0: as is the crop,
1: atti vanta,
0: so is the
1: yetti
0: preparation,
1: vantano, as is the food, dehamu.
0: So is the body.
1: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పంట నుంచి, మన తిన్నటువంటి ఆహారం నుంచి ఈ దేహాలు పుట్టున్నాయి.
0: So everything is the result of the food that we have partaken.
1: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
0: యు డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్, అల్టిమేట్ ది బాడీ గోస్ బ్యాక్ ఇన్ ది మడ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
0: ది సెయింట్స్ అండ్ సీయర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్, they have sacrificed their body and sustained in
1: the spirit of the divinity. Nen cheppatam ledhu.
0: Bhagavan never wants you to sacrifice
1: your body. Nenu dinni kaapadukondi chakkaga.
0: You have to protect and maintain.
1: Sadvinyogam cheskondi.
0: Make proper use of it.
1: Sanmargamlo pravesh pettandi.
0: See that it goes along the right path.
1: Sattini andukondi.
0: Get a good name.
1: Saduddesamto neevu jeevinchandi.
0: Lead the life with good thoughts and
1: dinni chakkani. Antagunu chetulo katti unte andar pranalu teestadu.
0: ఇఫ్ ఎ పర్సన్ ద మదర్ హ్యాస్ గాట్ ఎ నైఫ్ ఆన్ హ్యాండ్ విల్ కిల్ ఎవరీబడీ.
1: డాక్టర్ చేతిలో కత్తి ఉంటే రోగాన్ని నివారణ చేస్తాడు.
0: బట్ ఎ డాక్టర్ విత్ హిస్ నైఫ్ విల్ క్యూర్ ద డిసీజ్.
1: కాబట్టి కత్తి దోషం కాదు అది.
0: నో మిస్టేక్ విత్ ద నైఫ్.
1: దాన్ని పట్టిన వాని దోషం ఉండాలి.
0: ఇస్ ద వన్ ద హోల్డర్ ద మిస్టేక్ లైస్ విత్ హిమ్.
1: బజార్ లో పోయే సమయంలో కొట్టువాడు ఒక్కొక్క బీడీ కొట్టువాడో లేకపోతే ఫోటోలు కొట్టువాడో ఒక మంగళ కొట్టువాడో ఒకరికొరి కొట్లాడుకొని కొంచెం కొట్లాడుతున్నారు.
0: Along the street there are so many shops over there and they started fighting one day.
1: Edo chinnaga koncham cheti paina oka koncham katra rasukundi katti.
0: There is a slight cut there.
1: Tatchane police vastadu ee case ni register chestadu vaani kondu jail lo vestadu.
0: Immediately police comes there and registers the case and put him in prison.
1: Chinnadi raktam kuda anta kanipinchatam ledu.
0: Not that much of blood is.
1: Daniki inta pedda police case ga vachindi.
0: But a big police case is registered.
1: Karanam emiti?
0: Why?
1: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
0: హి హస్ నో రైట్ టు హోల్డ్ ద నైఫ్.
1: ఒక డాక్టర్ ఉన్నాడు.
0: ఏ డాక్టర్ ఇస్ దేర్?
1: అయ్యా రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు.
0: డాక్టర్ డిక్లేర్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఆపరేట్. ఐఎమ్ గోయింగ్ టు కట్ యువర్ స్టమక్ విత్ దిస్ నైఫ్.
1: బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు.
0: ఆల్ రిలేషన్స్ ఫ్రెండ్స్
1: ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు.
0: ద బాడీ ఇస్ టేకెన్ ఆఫ్ ది థియేటర్.
1: కోశాడు బాగా.
0: హి హస్ కట్ ది స్టమక్.
1: అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు, కుట్లు వేశాడు, ఇంటెన్సికేషన్ లో పెట్టేసేసాడు.
0: అండ్ దెన్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ, స్టిచ్చెస్ ఆర్ ఓవర్ అండ్ ద బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
1: బాగా అయిపోయింది.
0: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రెక్టిఫైడ్.
1: చూచారా, చిన్నగు కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 ఇంచులు కోసినటువంటి డాక్టర్ ని కూడా ఎందుకు పెట్టకూడదు?
0: ఎ స్లైటెస్ట్ సింపుల్ కట్ ఫర్ దట్ రీజన్ ఎ ఫెలో ఇస్ ఇంప్రిజన్.
1: ఈ డాక్టర్ మంచి చేశాడు.
0: డాక్టర్ హస్ డన్ గుడ్.
1: కానీ వాడు చెడ్డ చేశాడు.
0: చేసిన
1: పనుల్లో ఉంటుండాలి మంచి చెడ్డలు.
0: సో ఇట్ ఇస్ ఓన్లీ వర్క్ దట్ డిసైడ్.
1: హనుమంతుడు
0: హనుమాన్
1: వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
0: హి వెంట్ దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతా.
1: దంతశాలలు వాడమేడలు దంతు చేసిన దంతవన్నను కాంతకేళి గృహములర్శనమని సంత సమ్మున వీధి వీధులు.
0: హి వెంట్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
1: దంతశాలలు వాడమేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతకేళి గృహంబులర్సెను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
0: యస్ సెట్ ఎవ్రీథింగ్ ఆన్ ఫైర్ ఆల్ ద మ్యాన్షన్స్ ద ప్యాలెసెస్ ఎవ్రీవేర్.
1: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుండదు లంక.
0: దట్ పిచ్ డార్క్ నైట్ అపియర్ టు బి యాస్ దో ఇట్ ఇస్ బ్రైట్.
1: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
0: బట్ వీ డూ నమస్కార్ టు హనుమాన్ హు హస్ సెట్ లంక టు ఫైర్. వై?
1: అతను చేసింది మంచిది.
0: బట్ హి హస్ డన్ గుడ్.
1: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
0: And he has put these wicked people to suffering.
1: అది ఒక చిన్న పిల్లవాడు అమాయకుడు దోవలో పోతే పోతూ బీడు దాగేసేసి ఒక కుప్ప పైన వేస్తే ఆ కొట్టం అంటుకుంది.
0: On the other hand, an innocent boy while smoking his బీడీ or cigar just throws it on a heap of grass.
1: హట్టు అంటుకునేటప్పటికి వీడు హట్టును కాల్చేసాడని వీడిని అందరూ పట్టుకుని బాధించారు.
0: Everybody will catch hold of this boy.
1: మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ హనుమాన్ హూ హాస్ పుట్ ఆన్ ఫైర్ ద బ్యాడ్.
1: కనుక మనలో ఉండినటువంటి చెడ్డని కాల్చండి.
0: సో లెట్ అస్
1: దుర్గుణములు
0: పుట్టు
1: దురాలోచనలు దుర్బుద్ధులు దుశ్చింతలు అనసూయలు అసూయలు క్రోధములు తాపములు ఇవన్నిటినీ కాల్చివేసేయండి.
0: లెట్ అస్ బర్న్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ప్లాన్స్ బ్యాడ్ థింగ్స్.
1: సద్గుణము సదాచారము సత్ప్రవర్తన సత్శీలము ఇలాంటి దానిని పెంచండి.
0: లెట్ అస్ డెవలప్ గుడ్ క్యారెక్టర్ గుడ్ ఫీలింగ్ గుడ్ సెంటిమెంట్.
1: అప్పుడు కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
0: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
1: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
0: ఏ మంకీ కుడ్ గెట్ దట్ గుడ్ నేమ్.
1: వాని పేరేమిటి? వానరా.
0: Name is Vanara.
1: Vanara.
0: Vanara.
1: Chusava, Vanara. Moodaksharalu.
0: Vanara, three-lettered.
1: Manavuniki va teesesaru vidu narayanadu.
0: Human being has got only Nara without va.
1: Enduku athanu vanarudu? Valamundi kabatti vanarudu annaru.
0: Why is he Vanara? Va means valamu tail.
1: Meeku valam ledu kabatti Nara annaru.
0: Since you have no valamu tail, you are Nara the human.
1: Kani choka poyindi gari buddhulu inka poledu.
0: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
1: ఎప్పుడు తోకపోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
0: ద మూమెంట్ దేర్ ఇస్ నో టెయిల్
1: వానర కృత్యములు అన్ని కూడా పోవాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ మంకీ హ్యాబిట్స్.
1: కృత్యములు రావాలి.
0: వీ షుడ్ ఓన్లీ
1: నర జీవితాన్ని జయించాలి.
0: వీ షుడ్ కాంకర్
1: నర జన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
0: వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో ప్రచార ప్రబోధన సరుపుతూ వస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ ది సీక్రెట్ టీచింగ్ గివెన్ టు మ్యాన్ కైండ్ బై ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్.
1: కనుక మనము నరులము వానరులు కాదు.
0: We are Naras humans, not Vanara monkey.
1: Shiva Devalayanku vellandi.
0: You go to any temple.
1: Shivudu akkada unte daniki eduruga nandi untuntadi.
0: There in Shiva temple in front you find a bull, nandi.
1: Bull, nandi.
0: Nandi.
1: మొట్టమొదట అక్కడ శివదేవాలయం పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
2: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివాస్ టెంపుల్.
1: ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి?
2: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
1: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుండాలి.
2: బికాస్ ద బుల్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్ ఆన్ శివా. అది ప్రకృతి
1: వైపు చూడటం లేదు.
2: ఇట్ డజంట్ లుక్ హిదర్ అండ్ థిదర్.
1: అంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
2: ఇట్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ లుక్ ఆన్ ఈశ్వర.
1: కలిగినటువంటిది కాబట్టి అనిమిలైనప్పుడు దానికి వందనం వచ్చేసింది.
2: యాజ్ దిస్ బుల్ హాస్ గాట్ గుడ్ లుక్స్ వి వర్షిప్ ఇట్ ఆల్సో.
1: మన దృష్టి దైవం వైపు పెట్టినప్పుడు మనం ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాం.
2: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ వి బికమ్ ఐడియల్.
1: రామునుకు హనుమంతుడు సేవకుడు.
2: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
1: ఏ పని చెప్పినప్పటికీ కాదు అవును లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
2: హి నెవర్ సెడ్ నో ఆర్ యెస్, నెవర్ క్వశ్చన్డ్.
1: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
1: ఇత్త కట్టుకోడు.
2: ఇస్ వెరీ వెరీ హంబల్.
1: దీనుడు.
2: హి కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ లో.
1: రావణుడు దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
2: But in front of Ravana is Dhira, the one of
1: valor. Chattavana daggara dheerudai nilchadu.
2: Before bad fellow is Dhira, the one of valor.
1: Dheerudai nilchadu.
2: Whereas before Rama is Dina, very humble.
1: Anduvalle Hanumantuni neevu Sita anveshinchu poi Rama ani cheppadu.
2: Therefore Hanuman is assigned this task to go in search of Sita.
1: Kani Hanumantudu ye matramu sandehaniki avakasam ivvaledu.
2: But Hanuman never doubted.
1: Daivagna
2: is God's command.
1: ఆ శక్తి నాకు ఇచ్చే నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
2: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్ మీ ది
1: విశ్వాసం. ఆ యొక్క హనుమంతునకు.
2: హనుమాన్ హస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్.
1: కోతిని ఇన్ని మైళ్ళ దూరం లంకను దాటాలని ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు.
2: హీ నెవర్ వరీడ్ వాట్ ఇస్ ఇట్ దట్ హీ హస్ సెంట్ మీ సో లాంగ్. ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్. హూ కెన్ ఐ ఎవర్ రీచ్.
1: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
2: రామ హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్.
1: నీ ఆజ్ఞ శిరసా వహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
2: ఐ విల్ ఫాలో యువర్ కమాండ్, దట్ ఇస్ మై లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: నమస్కారం చేశాడు.
2: హీ డిడ్ నమస్కార్.
1: వెళ్ళాడు.
2: And he started.
1: Anaga emiti anta vishwasam gaadha vishwasam.
2: He has got an intense faith, strong faith.
1: Ayyo ilanti etta chesedi ilanti chestano cheyenu naaku shakti undo ledu nenu ee vidhamaina ante paristhiti పోతాను అని ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.
2: హీ నెవర్ డౌటెడ్ వెదర్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్, వెదర్ యు ఏబుల్ టు అకంప్లిష్ ఆర్ నాట్.
1: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను,
2: దేర్ఫోర్ పీపుల్ ఈవెన్ టుడే,
1: మంచి మాట వినరు.
2: దే డోంట్ లిజన్ టు గుడ్ వర్డ్.
1: మనసిచ్చి చెప్పిన
2: wholeheartedly, even if you tell good, they don't
1: listen.
2: They're ready to hear all bad things. Such people, can they ever know me? What is the value of this education? Such people.
1: నన్ను ఎరుగంగానే ఎత్తురా, ఎంత చదువు నుండి ఏమి ఫలము.
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్? డూ యూ థింక్ దట్ సచ్ పీపుల్ విల్ ఎవర్ నో మీ?
1: మంచి మాట వినరు.
2: దే డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
1: మనసిచ్చి చెప్పిన
2: ఈవెన్ హోల్ హార్టెడ్
1: ప్రేమతో మనసుతో చెప్పినప్పుడు ఆ మంచి మాటలు వినరు.
2: విత్ లవ్ హోల్ హార్టెడ్ ఈవెన్ ఫై సే డోంట్ హియర్
1: మాటలంటే చెవిని చేరు.
2: ఆల్ బ్యాడ్ థింగ్స్ విల్ గెట్ ఇన్ టు ఇయర్.
1: సూటిగా వెళ్లిపోతాయి.
2: ఇట్ విల్ గో స్ట్రైట్.
1: ఆ చెవులో వెళ్లినటువంటి సూటిగా వెళ్లిన మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి.
2: దే విల్ సడన్లీ గో స్ట్రైట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
2: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
1: దీనిని నాగరికత అని పేరు.
2: వి కాల్ ఇట్ నాగరికత, సివిలైజేషన్.
1: సార్థకమైనటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ నేమ్.
1: కలియుగం కాదిది.
2: ఇట్స్ నాట్ కలి ఐదర్.
1: కలహయుగము.
2: ఇట్ ఇస్ కలహయుగ.
1: కల్మషయుగము. కల్మషయుగము.
2: ఇట్స్ కల్మష, పొల్యూటెడ్, ఫుల్ ఆఫ్ పాయిజన్.
1: కనుకనే ఇట్టి దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి.
2: సో హ్యావ్ టు అకంప్లిష్ ఇట్.
1: ఎట్టి అతి సులభము.
2: హౌ వుడ్ యు సే ఇట్స్ ఈజీ?
1: భగవత్ ప్రేమకు పాత్రులు కావాలి.
2: డిజర్వ్. Then once you receive his love,
1: ఎంతటి ఘన కార్యమైన మనం సాధించవచ్చు.
2: యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇది చేత అవుతుంది ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది.
2: నెవర్ డౌట్ వెదర్ యుడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్.
1: కనుక ప్రేమకు పాత్రులు కాదు.
2: సో రిసీవ్. Be the recipient
1: of God's పాత్రులు కావాలి.
2: హౌ?
1: ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి.
2: దట్ లవ్ ఈస్ విత్ ఇన్ యూ.
1: ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి.
2: యూనిఫై, కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్.
1: ఐ అండ్ యూ ఆర్ వన్ అని.
2: That's what's the meaning. I and
1: rendu dehamulu okka pranam.
2: Bodies are two but one life.
1: సులభము.
2: హౌ వుడ్ యు సే ఇట్స్ ఈజీ?
1: భగవత్ ప్రేమకు పాత్రుడు
2: కావాలి.
1: ఎంతటి ఘన కార్యమైనా మనం సాధించవచ్చు.
2: యు కెన్ అచీవ్ ఎనీ మైటీ.

0: ప్రాణము.
1: బాడీస్ ఆర్ టూ బట్ వన్ లైఫ్.
0: అది నిజమైన ఆదర్శము.
1: దట్స్ ట్రూ ఐడియల్.
0: అదే ఏకాత్మ సర్వభూతాత్మ.
1: ఇట్ ఈస్ ఓన్లీ వన్ స్పిరిట్ ఆత్మ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ క్రియేచర్స్.
0: ఏకాత్మ
1: ఓన్లీ వన్ ఆత్మ
0: సర్వభూతాత్మ
1: ఇట్స్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేచర్స్.
0: ఎంత చక్కగా ఉంటుండాలి.
1: హౌ ఈజీ, హౌ నైస్ ఇట్ ఈస్.
0: వేదాంత గ్రంథాల సారమంత
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ ఇంపార్టెంట్ టెక్స్ట్.
0: ఒక్క వాక్యాన చెప్పుదు ఒక్కసారి.
1: ఐ విల్ టెల్ యూ ఎట్ వన్ ఇన్స్టెన్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్.
0: సర్వ వేదాంత గ్రంథాల సారమంత
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత
0: వాక్యాన చెప్పుదు ఒక్కసారి.
1: ఎట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ వన్ సెంటెన్స్ ఐ టెల్ యూ.
0: నీయందు ఉండినటువంటి ఆత్మ నేను ఒక్కటే అని మనసున నిలుపవలయు.
1: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హిమ్సెల్ఫ్. యు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్.
0: ఆత్మ భగవాన్ నేనే ఒక్కటే.
1: Atma in you and Bhagavan are one and the same.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: ద మూమెంట్ యూ అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్
0: వేదాంత గ్రంథాల సారమంతా.
1: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్.
0: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది.
1: ఇట్స్ ఆల్ కంటైన్ ఇన్ వన్ సెంటెన్స్.
0: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు విశ్వసించి.
1: ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి ఈజ్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ.
0: వాడే దైవాన్ పొందడానికి అర్హుడవుతాడు.
1: హీ ఓన్లీ డిజర్వ్స్.
0: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు.
1: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్.
0: పూర్వమంతా కూడా భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు?
1: వాట్ వాస్ ది ఎర్లియర్ ప్రేయర్?
0: దాసను దాసుడను కావలెనురా.
1: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్.
0: నేని దాసులకు సేవనే చేయవలెరా.
1: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
0: దాసను దాసుడను కావలెనురా.
1: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్
0: సర్వెంట్స్. నేని దాసులకు సేవనే చేయవలెరా.
1: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
0: ఆలు బిడ్డలు కూడి వేళ వేళల యందు.
1: The wife and children all the
0: అందరి కుటుంబమంతా కూడా చేరి ఒక్కతూరి వేళ వేళ లోపల కూడా మీ యొక్క సేవ చేసుకుంటే ఆ మా కుటుంబమంతా కూడా మీ యొక్క అర్పితమైపోతుంది.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దే యాజ్ ఎ ఫ్యామిలీ యాజ్ ఎ గ్రూప్ యాజ్ ఎ హోమ్.
0: అందువల్లనే భగవంతునికి భక్త పరాధీనుడు అన్నాడు.
1: గాడ్ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు హిస్ డివోటీ.
0: భక్తునికి ఆధీనుడు అయిపోతాడు.
1: హీ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ఎ డివోటీ.
0: ఒక్క నిమ్ము క్షణమైన కూడా తాను ఏమాత్రం భక్తుని కోరంది ముందుగా ఒక అడుగు వేయడు.
1: He will not proceed without asking
0: him. అంతటి సులభప్రీయుడు భగవంతుడు.
1: God is so simple and easy.
0: అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
1: He just appears in front of you.
0: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
1: To melt this butter you should show.
0: కానీ భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
1: But such heat is not necessary.
0: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
1: God melts, God moves and proceeds.
0: దేనికి? ఆ ప్రేమకి.
1: What for? For that love.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: వరల్డ్ ఈజ్ పర్వేడెడ్ బై హరి, ఫుల్ ఆఫ్ హరి. గాడ్ పర్వేడ్స్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ ఇన్ హిమ్ యూ ఫైండ్ ద వరల్డ్ ఆల్సో. దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎన్ ఆటమ్ విచ్ డస్ నాట్ హ్యావ్ హరి ఇన్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హరి. ద ఓన్లీ నీడ్ ఈజ్ యూ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ఫైండ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: ప్రేమ లేనట్టి మనసది ప్రేతభూమి, ప్రేమ లేనట్టి మనసది ప్రేతభూమి.

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: ఈ ప్రేమ తప్ప ప్రేమస్వరూపుణ్ణి పొందుటకు మరొక మార్గము లేదు.
0: టు అటైన్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఎక్సెప్ట్ ఇన్ ది పాత్ ఆఫ్ లవ్.
1: ఇట్టి ప్రేమ క్షణములో పెరిగి క్షణములో తరుగునటువంటిది కాదు.
0: సచ్ లవ్ ఈజ్ నాట్ ద వన్ విచ్ గ్రోస్ ఇన్ అ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రేమనే మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నది.
0: దిస్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఆత్మ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: దేహో దేవాలయ ప్రోక్తో. దేహమే ఒక దేవాలయము.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇందులో ప్రేమనే ఆత్మస్వరూపుడు.
0: లవ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆత్మ.
1: కిట్టి పవిత్రమైన ప్రేమ నిర్మలమైన హృదయమునందు ప్రతిష్ట అయి ఉంటున్నది.
0: సచ్ సేక్రెడ్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎ ప్యూర్ హార్ట్.
1: కనుక ప్రేమమయము కానటువంటి హృదయమునందే భయము భ్రాంతులు నిండి ఉంటుంటాయి.
0: ఫియర్ అండ్ డెల్యూజన్స్ ఎగ్జిస్ట్ ఇన్ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ లవ్ ఇన్ ఇట్.
1: భగవత్ ప్రేమ గల హృదయము నిరంతరము నిర్భయంగాను నిశ్చింతగాను ఆనందాన్ని పొందుతుంటాది.
0: ఏ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ.
1: క్షణములోననే తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది నిజమైన ప్రేమ కాదు.
0: లవ్ విచ్ గ్రోస్ ఇన్ ఎ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ కెనాట్ బి కాల్డ్ లవ్ అట్ ఆల్.
1: చావు పుట్టుక లేనట్టి జీవు నెదలో నిత్య నిర్మల జ్యోతి అయి నెగటివ్ ప్రేమ.
0: ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ లవ్ ఎగ్జిస్ట్ యాజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్ షైనింగ్ లైక్ ఎ ఫ్లేమ్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుక భగవంతుణ్ణి ప్రేమస్వరూపుడు అని చెప్పుట కంటే ప్రేమనే తన యొక్క స్వరూపము అని చెప్పుట చాలా మంచిది.
0: ఇట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane aatma swarupamga bhavistu aneka mandi aaradhanalu salputu vacharu.
0: A number of people worship love in the form of aatma.
1: Prema bhagavat swarupam aguta chetane deho devalayam ee deham devalayamga polchukogaligaru.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: Antiye kaadu idu oka bhavanamuga kudanu visheshistu vacharu.
0: Not merely that, this has been compared to a palace.
1: Nirdosho nirmamo nathaha sadosho chanchalo vaduhu. Nirdoshiyai nirmalamainatunti oka bharta doshiyai చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్ ద హస్బెండ్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్ అండ్ హూ ఇస్ పర్ఫెక్ట్ ద వైఫ్ హూ ఇస్ హ్యావింగ్ డిఫెక్ట్స్ అండ్ హూ ఇస్ వేవరింగ్ ఇన్ అవర్ మైండ్.
1: దోషి అయిన భార్య నిర్దోషి అయిన భర్త నిశ్చలమైన భర్త చంచలమైన భార్య ఈ ఇరువురు గృహమునందు ఉండినప్పుడు శాంతి అనేటువంటిది ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: When you have A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace?
1: శాంతి సంతోషములు అనుభవించవలనన్నా భర్త అయినా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ది వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము ఇది ధర్మ విరుద్ధము.
0: If you only inquire, it would not be appropriate for a fault-free, pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi ay chanchalamainatunti yokka bharya, nirdoshi nirmalamainatunti bhartanu anusarinchatame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: ఇక్కడ భర్త ఎవరు, భార్య ఎవరు?
0: Here, who is husband and who is wife?
1: నిర్దోషియై నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమైనటువంటి యొక్క ఆత్మనే భర్త.
0: ఆత్మ who is free from fault, pure, steady and selfless, that is husband.
1: దోషియై చంచలమై స్వార్థమై కేవలము పరితాపంతో ఉండినటువంటి యొక్క ఈ భార్యనే మనస్సు.
0: ద వైఫ్ ఈజ్ ద మైండ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ ఇంప్యూర్ అన్స్టడీ అండ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ మనస్సు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ బై విచ్ ది వైఫ్ దిస్ మైండ్ ఈజ్ మేడ్ టు ఫాలో ది ఆత్మ.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
1: దేహ దృష్టితో జీవితము గడపటమే మోహము అని.
0: ఇట్ ఈస్ ఇన్ఫాచుయేషన్ ఇఫ్ యూ స్పెండ్ అవర్ లైఫ్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ అండ్ ఫిక్సింగ్ అవర్ బాడీ.
1: విష్ణు భక్తులు విష్ణు ప్రియులు భక్తులు, విశ్వప్రియులు విషయ ప్రియులు మానవులు.
0: దోస్ పీపుల్ హూ లవ్ ద లార్డ్ అండ్ హూ ఫాలో ద లార్డ్ విష్ణు ఈజ్ డివోటీ. Those people who follow the world and who are slaves of the world, they are not the world.
1: Kalukane krishna trushta kaliginatunti vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushta kaliginatunti vaare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: Kalukane ee jeevulu devudiga anubhavinchadaniki taginatunti krushi aatma drushtini penchukovali.
0: It is therefore necessary to develop the విజన్ ఆఫ్ ఆత్మ అండ్ స్పెండ్ అవర్ లైఫ్ టువర్డ్స్ గాడ్.
1: నిరంతరము కృష్ణ తృష్ణతో కాలమును సార్థకం గావించుకుని తమ జన్మలు కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హ్యావ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఫిక్సింగ్ దర్ మైండ్ ఆన్ ద లార్డ్.
1: అయితే భగవంతుడంటే ఎలాంటి రూపం కలిగి ఉంటాడు, ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో, ఇన్ వాట్ ఫారం డూ యూ ఫైండ్ గాడ్? ఇన్ వాట్ వే డస్ హి గ్రేస్ ద డివోటీ?
1: భగవంతుడనగా ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞాన వైరాగ్యము ఇన్ని ఈ షడ్గుణముల యొక్క స్వరూపంతో ఉంటుంటాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ద స్ప్లెండర్ ద రైచియస్నెస్ అండ్ ద ఫేమ్ అండ్ ఆల్ ది సిక్స్ క్వాలిటీస్ విచ్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు ద లార్డ్.
1: విషక్కారుడు అని కూడా ఇతనికి ఒక పేరు.
0: హి హాస్ ఆల్సో అనదర్ నేమ్ యాజ్ విషక్కార్.
1: షడైశ్వర్య సంపన్నము కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి విభుడు అని కూడా ఒక పేరు.
0: హి హాస్ బీన్ కాల్డ్ విభుడు బికాస్ హీ కమాండ్స్ ఆల్ ద సిక్స్ టైప్స్ ఆఫ్ స్ప్లెండర్ అండ్
1: వెల్త్. ఈ జగత్తునందు ఉన్నదానికి రాబోయేదానికి జరిగిన దానికి కూడాను తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది త్రీ థింగ్స్ వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు వచ్చింది.
0: హీ హాస్ బీన్ కాల్డ్ భావహ బికాస్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: మూడు కాలములు ఎందుకూడను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: హి ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద టైమ్ ఇట్సెల్ఫ్ ఇన్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్.
1: భావః అని అంటే జగత్తునంతా సృష్టించేటువంటి వాడు అని కూడా మరొక అర్థం.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ భావః ఈజ్ దట్ హీస్ ది క్రియేటర్ ఆఫ్ ది ఎంటైర్ కాస్మాస్.
1: సమస్త సూర్య చంద్రాదులకు నక్షత్రాదులకు కూడా ప్రకాశం అందించేటువంటి వాడు కనుకనే ఇతనికి భావః అని పేరు.
0: హి హాస్ లెంట్ స్ప్లెండర్ for the sun, stars and every planet and therefore he has been called bhavaha.
1: samasta srishti sthiti layamulakanta kunnu moolakarakude kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction and therefore he has been called bhavaha.
1: itti bhagavantudu sarvatra undutaku sakshyam emiti.
0: What is the proof of such God being all pervasive, being present everywhere?
1: దీనికి చక్కని చిన్న ఉపాయం కూడా మనం గుర్తించుకోవాలి.
0: దెర్ ఈస్ ఎ వెరీ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: దైవం ఎక్కడ ఉన్నాడు?
0: వేర్ ఈస్ గాడ్
1: అని విచారణ చేసినప్పుడు నీరు గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
1: నీరు గాలి ఆత్మ నుండియే ఆవిర్భవించినాయి.
0: వాటర్ అండ్ విండ్ హ్యావ్ టేకన్ దర్ బర్త్ ఫ్రమ్ ఆత్మ.
1: కనుకనే భగవంతుని కూడాను నారములు అని కూడా మరొక పేరు.
0: దట్ ఈస్ వై గాడ్ హ్యాస్ ఆల్సో బీన్ కాల్డ్ నారములు.
1: జీవితానికి ఆధారభూతమైనటువంటి యొక్క ఈ గాలి నీరు అత్యవసరము.
0: దిస్ వాటర్ అండ్ విండ్ ఆర్ ఎసెన్షియల్ ఫార్
1: ఇవియే మన ప్రధానమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము.
0: This air and water are essential aspects of life.
1: ఇట్టి భగవత్ తత్వమును సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: This divine aspect is found everywhere, but human being has not been able to recognize this.
1: అనోరణీయాన్ మహతో మహీయ.
0: He is the smallest in the smallest autumn and biggest in the biggest mountain.
1: కనుక భగవంతుడు దేహమునందు ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
0: In the physical body, he is found in the form of Atma.
1: Atma yanne swaroopam anetundi dehamunandu maatrame kaadu sarvatra kuda untunnadi.
0: This principle of Atma is all pervasive, not merely found in the physical body.
1: Antar bahishya tas sarvavyapya narayana sthita. Lopala velupala sarvatra kuda nindinatundi ee bhagavat tattvam.
0: This divine principle is found inside and outside and everywhere.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: The head goes on aspiring for external things.
1: Kevalamu taatkalikamai bhautikamai laukikamai undinatundi vastulanu vyaktulanu vishayamulu maatrame aashistu untadi.
0: The head goes on aspiring for the momentary things and worldly things and things which are external.
1: Kanuka etavata deeniki pravutti lakshanam unnadi ee sinasuku ani cheppavachindi.
0: The sum and substance of this is the head follows the path of action, pravrutti.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తి లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in the position to understand the path of knowledge.
1: Bhaksha sambandhamaina, chanakyamaina, ee yokka laukikamaina, ee dehamato anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paata padutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam ye maatram kodunu artham kaadu. దానిని సరైనటువంటి రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హీ ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్. యూ మే ఆస్క్ హౌ హౌ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరువు తాను ఎరుగున,
0: డస్ ది ట్రీ నో the sweetness of the juice of a fruit?
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున,
0: does the creeper know the fragrance available in a flower?
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున,
0: does the book know the greatness and the sacredness of the contents of the book?
1: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్త పండితుండెట్లెరుగును.
0: A scholar who is given to the external joys, how can he understand the power of knowledge?
1: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
0: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
1: మన దేహమే ఒక వృక్షము.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ట్రీ.
1: ఇందులోని హృదయమే ఒక ఫలము.
0: The heart may be compared to a fruit.
1: ఈ హృదయంలోని యొక్క మాధుర్యమైనటువంటి ప్రేమనే ఇందులో రసము.
0: The sweet love inside the heart is the juice.
1: ఈ రసాన్ని దేహం అనే వృక్షం ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: The physical body is not able to enjoy.
1: అనుభవించడం లేదు.
0: Nor does it enjoy.
1: ఆనందించడం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatundi oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam anetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: Aa premanu manamu undinappude manaki bhayam dooram avutundi.
0: The fear will be removed from us if we can acquire that love.
1: Chinna udaharanam,
0: a small example.
1: రైళ్లందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హీ హాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: కారణం ఏమిటి? తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికీ భయం ఎందుకు అతనికి వెంటాడుతుండది?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: ఇది లేకపోవటం చేతనే.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
1: జీవితం ఒక ప్రయాణం.
0: Life is a journey.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తం ఉంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా నిస్సందేహముగా నిర్మలంగా నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్ హీఈస్ చేస్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్ వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్.
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా
0: వాట్ ఎవర్ బి ది వెల్త్
1: ఎంతటి పండితుడైనప్పటికి
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూగుచుండినప్పటికి
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్
1: ఆత్మవిశ్వాసమే లేకుండినా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్ దేని
1: ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనిథింగ్ వీ కెనాట్ ఎంజాయ్ ఎనిథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్ నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్ హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎంతకాలం మనం ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: దిస్ ఈజ్ మొమెంటరీ.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్.
1: నిర్మల హృదయం కలగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్ దెమ్ ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ గోయింగ్ అండర్ గోయింగ్
1: ఈ యోగం చేత మీ యొక్క బాధలు అనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ we do not have any disease whatsoever.
1: మాకు ఎట్టి యోగమును మాకు అక్కర్లేదు.
0: we do not want any yoga either.
1: ఒక కృష్ణుని పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
0: if we can have the yoga to attain god that is sufficient for us.
1: ఏమిటి ఈ యోగము అని.
0: what is this yoga?
1: ఒక గోపిక చెప్పింది.
0: one gopika described
1: త్యాగ భావముతో అనుభవించేటువంటి భోగమైన కూడాను అది ఒక యోగ.

0: నేను అన్నాడు.
1: She said that even indulgence enjoyed on the basis of sacrifice, it is also yoga.
0: బుద్ధుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
1: This sacrifice and indulgence can never go together, said Uddhava.
0: త్యాగమున్నటువంటి వాడు భోగం వైపున చూడడు.
1: A person filled with sacrifice will never look for enjoyment.
0: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
1: A person who is full of self indulgence will never look for
0: భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్ కనుక
0: యోగం ఎట్టవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
1: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
0: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుంది, నీవు తెలుసుకున్నది ఇదేనా?
1: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈస్ దిస్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
0: ఆచరణలోని అహంకారము అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము భోగము యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
1: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యు డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ దెన్ దిస్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్.
0: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
1: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
0: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
1: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హావ్ డన్ దెమ్.
0: ఆసక్తి ఎందు రాగము ఆచరణ ఎందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
1: ఇఫ్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డిజైర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డూయర్షిప్ ఇన్ యువర్ యాక్షన్ దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ త్యాగ అండ్ భోగ.
0: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి,
1: ఇట్ ఈస్ రెయినింగ్,
0: నదులు ప్రవహిస్తున్నాయి.
1: ఇన్ ది వరల్డ్ యూ గెట్ రెయిన్స్ అండ్ రివర్స్ ఫ్లో,
0: పంటలు పండుతున్నాయి.
1: ది క్రాప్స్ ఆర్ రేస్డ్,
0: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
1: సన్ అండ్ మూన్ షైన్,
0: ఇవి ఎవరి కోసం?
1: ఫర్ హూమ్ ఆర్ దే?
0: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
1: దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద సేక్ ఆఫ్
0: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది.
1: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
0: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
1: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
1: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
0: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములలో ప్రవేశిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
0: ఉద్ధవుడు కూడాను దీనినే ప్రశ్నించాడు.
1: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్,
0: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డు యు హ్యావ్ ఫర్ కృష్ణ?
0: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
1: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్
0: ఉద్ధవ? మాకున్నది ఒకే మనసు.
1: ఉద్ధవ, we have only one mind.
0: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
1: Even that mind doesn't exist with us now.
0: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
1: It has already gone with Krishna to Madhura.
0: మనసే లేని అమనస్కులం మేము, నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు?
1: When we do not have the mind itself, when we are enjoying the state of amanaskatva, where is mind to
0: aim? నీ వలె మాకు 10 మనస్సులే ఉంటుండినా మేము కూడాను ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్తార్థను పాలించటము, ఒకవైపున భక్తార్థను ప్రాణించటము, ఈ విధంగా జరుపుకుని ఉండవచ్చును.
1: ఇఫ్ యూ ఆల్సో హ్యాడ్ 10 మైండ్స్ లైక్ యూ హ్యావ్, వుడ్ హ్యావ్ యూజ్డ్ వన్ మైండ్ టు లిసన్ టు ది మెసేజ్ ఆఫ్ కృష్ణ, వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది హస్బెండ్స్ అండ్ వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ గివెన్ బై ది మదర్స్ ఇన్ లా అండ్ ఆల్ సచ్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్
0: సకల శాస్త్రాల గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాల చెప్పుదు ఒక్కసారి.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది స్క్రిప్చర్స్ ఐ విల్ టెల్ యూ ఇన్ వన్ సెంటెన్స్.
0: సర్వజీవుని యందు ఉన్న దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ that the divinity existing in all human beings is only one and the same.
0: ee samasta chintalaku moola karanam manase.
1: For all the worries it is the mind which is responsible.
0: daiva chintanaku kudunu moola karanam manase.
1: Even to think of the Lord it is mind which is responsible.
0: puttuta oka chinta.
1: To be born is a worry.
0: bhoomi nunduta chinta.
1: To live on earth is one worry.
0: samsaram oka chinta.
1: Family life is another
0: worry. chaavu chinta.
1: Death itself is a worry.
0: baalyamantayu chinta.
1: The full childhood is
0: worry. vardhakyam oka chinta.
1: Old age is worry.
0: jeevinchuta oka chinta.
1: Living itself.
0: chedupu chinta.
1: That is also worry.
0: Karmalanniyu chinta.
1: All actions
0: are worry. kashtamu oka chinta.
1: Difficulties worry.
0: santosam oka chinta.
1: And joy is a worry. అండ్ సర్ప్రైజ్ అండ్
0: ఈ రెండు చింతలనేటువంటి పగ్గములు కట్టినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడ లభిస్తుంది?
1: ఇఫ్ యూఆర్ బౌండ్ బై దీస్ 12 రోప్స్ ఆఫ్ బాండేజ్ అండ్ స్టిల్ వాంట్ పీస్ అండ్ జాయ్,
0: సర్వేశ్వ ప్రేమ కొరుడు ఇక్కడైనా ప్రజలార కోరికే మీరా?
1: ఓ సిటిజన్స్, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
0: సమస్త చింతలకు పరిహారం చేసేటువంటి చింత ఒక్కటి, అదే ప్రేమ.
1: ఇట్ ఈస్ ది లవ్ విచ్ కెన్ ఫ్రీ యూ ఫ్రమ్ ఆల్ దీస్ వరీస్ అండ్ దిస్.
0: ఈ ప్రేమ యందు ఎట్టి వ్యత్యాసం కూడా మనకు కనిపించదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్సియేషన్ ఇన్ దిస్ లవ్.
0: సమస్తము భగవత్ స్వరూపంగానే మనం నిరూపిస్తాం.
1: We will consider everything is the manifestation of the Lord.
0: Sarvatra unnadi daivattam okkate.
1: We recognize divinity as existing everywhere and it is the same.
0: Kanukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
1: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
0: ఒక దేశంలో ఉన్నాడు, ఒక దేశంలో లేడు అని చెప్పుటకు సాధ్యం కాదు.
1: It is not possible to say God dwells in one country and not in another country.
0: ఒక కాలంలో ఉన్నాడు, మరొక కాలంలో లేడు అని చెప్పడానికి వీలు కాదు.
1: It is wrong to say that God dwells in one time and not at another time.
0: ఒక వస్తువునందు ఉన్నాడు, మరొక వస్తువునందు లేడు అని చెప్పుటకు సాధ్యం కాదు.
1: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
0: కనుక దేశ కాల వస్తువుల పరిచ్ఛేదం లేనివాడు.
1: Therefore he is one who transcends the time, ది కంట్రీ అండ్ ది.
0: భగవంతుడు అనగా జ్ఞాపక శక్తి కలవాడు అని అర్థం.
1: గాడ్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ పర్వేజివ్నెస్, ఆల్ పర్వేజివ్ హీస్.
0: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడని ఎట్లా చెప్పగలం?
1: గాడ్ హూ ఈజ్ ఆల్ పర్వేజివ్, హౌ కెన్ యూ డిస్క్రైబ్ హీస్ హియర్ అండ్ నాట్ దేర్?
0: వ్యాపించి ఉంటున్నాడు,
1: హీస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
0: కనుక దీనికి ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
1: Therefore it is wrong to say that
0: సర్వత్ర ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు.
1: It is possible to clearly declare that God dwells everywhere.
0: ఇంకా కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు, మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
1: విత్ రెఫరెన్స్ టు టైమ్ ఫ్రేమ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు సే
0: ఆది మధ్య అంతములు ఎందుకు కూడా ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
1: వెన్ గాడ్ డ్వెల్స్ ఇన్ ది బిగినింగ్ అండ్ ఇన్ ది మిడిల్ అండ్ ఇన్ ది ఎండ్, హౌ కెన్
0: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
1: హీస్ ద వన్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ బిగినింగ్ అండ్ ఎండ్ అండ్ బియాండ్ దట్.
0: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు, ఏ వస్తువునందు లేడని చెప్పగలం?
1: వెన్ హీస్ డిస్క్రైబ్డ్ అస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్, హౌ కెన్ యూ జస్ట్ సే దట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఆబ్జెక్ట్?
0: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
1: దట్ ఈస్ వై గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వాత్మ.
0: ఒక్కొక్క పదమునకు కూడా ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్.
0: పదములను కానీ దాని అర్థములు కానీ మనం ఏమాత్రమో గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ ది వర్డ్స్ అండ్ దర్ మీనింగ్.
0: సకల శాస్త్రములన్నీ కూడా సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
1: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ డిక్లర్డ్ గాడ్ యాజ్ ఫౌండ్ ఎవ్రీ.
0: దేవుడు అనగా వ్యక్తి స్వరూపుడు కాదు.
1: హీ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎ పర్టికులర్ ఇండివిజువల్
0: సమష్టాత్మకుడు
1: హి ఎగ్జిస్ట్ ఇన్ కలెక్టివిటీ
0: సర్వత్రా ఉండేటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఫౌండ్ ఎవ్రీవేర్ ఈస్ ది సేమ్
0: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరిస్తూ వస్తుంటారు
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ రైచియస్నెస్ అండ్ ఇన్ ఆర్డర్ టు
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు
1: గోపికాస్ హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్
0: ఇది చెట్టే ఇది పుష్పమే ఇది కేవలం తీగే ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు
1: దే నెవర్ హ్యాడ్ ఎనీ సెన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్ దిస్ ఇస్ ఎ ట్రీ
0: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు
1: దే ఫెల్ట్ that krishna the lord is found in every
0: krishna lenatundi ee srushtilo okkati kudanu ledu
1: there is nothing in the creation which does not have krishna in it
0: srushti krishna ne krishna krishna annaru vaadu
1: they said that the thirst for the creation is thirst for krishna
0: vishwamunu visvaroopamlo meeru chudakandi vishnu roopamlo chudandi annaru
1: do not see the world as world see the world as the very manifestation of the lord
0: anti bhagavatatmaka manu bhavinchinappudu ఎంతటి ఆనందం అనిపిస్తారో అది అప్పుడే తెలుస్తుంది
1: ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్ వాట్ గ్రేట్ డిలైట్ అండ్ జాయ్
0: కేవలం గోపికలంతా మూర్ఖులని అజ్ఞానులని కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ క్రిటిసైజ్ గోపికాస్ యాజ్ ఇగ్నోరెంట్ వన్స్ ద ఫూలిష్ వన్స్ the ones who are not having intelligence
0: chaala porapaatu
1: this is a very great mistake
0: vaari yokka hrudayalu nirmalamainavi nishkalamainavi nishwarthamainavi premapooritamainavi
1: their hearts are pure selfless and full of love
0: loka prema pucchukunedi kaani ichchukunedi kaadu
1: the worldly love believes in getting and not in giving
0: paramaatma prema ichchukunedi kaani pucchukunedi kaadu
1: The love of the Lord believes in giving and not getting.
0: ఇది లౌకిక ప్రేమకు పారమార్థిక ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: This is the basic difference between the worldly love and divine love.
0: కనుకని ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
1: The gopikas were able to attain divinity only through this kind of love.
0: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి ఒక జీవితం సార్థకమవుతుంది.
1: Only when every human being understands the sacredness of this love of Gopikas, his life gets sanctified.
0: Krishna Adamu, anaga Nadamu, Krishna Vani, Krishnudu pratyekam kaadu variki.
1: For them, the sweet music of Krishna, the word of Krishna, and
0: Deho
1: Krishna
0: devalaya
1: are different.
0: Prakto, jivo deva sanatanaha. Manayuk dehamu ak devalayamu.
1: Our physical body is a temple of God.
0: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
1: When do we consider that as temple?
0: దైవ చింతన మన హృదయం నుండి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
1: Our body becomes temple only when we contemplate on God.
0: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు భవనం అయిపోతుంది.
1: If we don't contemplate on God, it is only a house.
0: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
1: After a few days, even this house becomes a forest.
0: కనుక ఏ ఒక్క విషయం నందు కూడాను ఎక్కడో మనం దేవాలయం పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుక పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
1: యాజ్ లాంగ్ యాజ్ వి మేక్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ డాన్స్ ఆన్ అవర్ టంగ్ అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్సో ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: భగవద్గీత మన ఇంటి ఎందు ఉంటున్నదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఇఫ్ వీ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వీ షుడ్ ఫీల్ దట్ అవర్ ఓన్ హౌస్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సార్థకం గావించుకోవాలి.
1: వి షుడ్ రియల్లీ శాంక్టిఫై ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
1: ఎ టెంపుల్ వేర్ గాడ్ డ్వెల్స్ హౌ సేక్రెడ్ ఇట్ షుడ్ బి హౌ నైస్లీ వి షుడ్
0: ఆ విధముగా పవిత్రము గావించుకున్నటువంటి వారే గోపికలు.
1: గోపికాస్ ఫర్ దోస్ హూ శాంక్టిఫైడ్ దర్ ఫిజికల్ బాడీస్
0: వారికి ధన కనక వస్తు వాహనాదుల పైన ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
1: They never had any love for the world.
0: వారికి సర్వస్వము భగవంతుడే.
1: ఫర్ దెమ్ ఎవ్రీథింగ్ కన్సిస్టెడ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సకస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్ యు ఆర్ ది ఫాదర్ యు ఆర్ ది ఫ్రెండ్ యు ఆర్ ఎవ్రీథింగ్.
0: వ్యత్యాసమే లేదు.
1: ఫర్ దెమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
0: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
1: దే వర్ ఎక్స్టటిక్ ఆల్మోస్ట్ మ్యాడ్ ఇన్ ద లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
0: లేకపోతే కృష్ణుని యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
1: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, హౌ వుడ్ దే హావ్ ఎంటర్డ్ బృందావన్ ది మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ది ఫ్లూట్ ఆఫ్ కృష్ణ.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
1: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
0: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
0: మీరా కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
1: Even Meera knew that Krishna was found anywhere and
0: everywhere. Sarvaswarupudani kudanu telusunu.
1: He is found in all forms.
0: Kani Giridhara Gopala antene aayanaku chaala trupti.
1: But she got real delight only when she addressed him as Giridhara Gopala.
0: Sakkubai kudanu Krishnudu sarvavyapakudani telusu.
1: Sakkubai also knew Krishna as
0: Sarvaswarupudani telusunu.
1: And she also knew that he dwells
0: in all forms. Kani ranga panduranga antene aayanaku trupti.
1: She would be happy only when she calls Ranga and Panduranga.
0: Uddhavudu kudanu vachi Yashodaku aneka vidhamulaga kudanu Krishnuni varnistuntadu.
1: Uddhava also used to describe Krishna in different ways to Yashoda.
0: Yashoda kudanu okkate aamiku naamam chaala ishtam.
1: But for Yashoda there was only one name.
0: Vrindavan Vihari ekkada poyina naaku avasaram ledu, nenu pattinchukonu.
1: I am not bothered where Vrindavana Vihari goes.
0: Naa Gopaludu baagunnada. గోపాల గోపాల గోపాల, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
1: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
0: అదే విధంగానే గోపికలకంతా భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే, ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
1: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్ ఫ్లూట్ ఆఫ్ మ్యూజిక్ లో
0: ప్రవేశించారు.
1: దే ఎంటర్డ్ బృందావన్.
0: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
1: దే వర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే వర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
0: పొదల దగ్గరికి వెళ్ళాడు.
1: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
0: అడుగుతున్నారు పొదలను.
1: దే వర్ ఆస్కింగ్ దెమ్.
0: నల్లని వాడు,
1: హీఈస్ ఎ బ్లాక్ వన్,
0: పద్మనయనమ్ముల వాడు,
1: లోటస్ ఐడ్ వన్,
0: కృపారసంబుపై చల్లెడి వాడు,
1: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
0: మౌళి రసితిప్పిత పించము వాడు,
1: హీఈస్ ద వన్ హూ వాస్ హావింగ్
0: నవ్వు రాజుల్లెడి మోమువాడు,
1: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్ స్వీట్ స్మైల్,
0: మా ఉల్లబు దోచుకుని వచ్చే,
1: హీ హాస్ స్టోలన్ మై హార్ట్.
0: ఓ మల్లియలారా,
1: ఓ క్రీపర్స్,
0: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
1: He is not hiding himself behind you. Please let us know.
0: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా చెప్పండి చెప్పండి చెప్పండి.
1: Please let us know.
0: మొక్కలు మాట్లాడతాయా, వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచార శక్తి లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
1: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
0: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటుందో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్స్.
1: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
0: Purna vishwasame variki.
1: They had full faith.
0: Ade purnamada purnamidam purnapurnamudacchate. Ee purnatvamlo undinatundi variki ee asampurnamainatundi variki em artham avutundi?
1: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
0: Kadukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హు హాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
1: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ, వాట్ ఈస్ హిస్ నేచర్?
0: ఇతను అందరితో ఉండినప్పటికీ,
1: హీ వాస్ ఫౌండ్ విత్
0: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
1: హీ వాస్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్,
0: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
1: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్.
0: దేనికి తను అంటనటువంటి వాడు?
1: He is not touched by anything.
0: Nitya truptudu.
1: He is always contented. He doesn't have any desire whatsoever.
0: Nirgunudu.
1: He doesn't have any quality.
0: Nirahankari.
1: He does not have any ego at all.
0: Makutamulli dharinchinatuvanti okka madhavudu atane maharaju.
1: He is the one who is real emperor.
0: ఎన్ని రాజ్యములు జయించినప్పటికీ ఒక్క రాజ్యమైనా తాను పాలించలేదు.
1: హీ కాంకర్డ్ నంబర్ ఆఫ్ కింగ్డమ్స్.
0: ఇతరులకు రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
1: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
0: ఎట్టి వాంఛలు కూడాను అతయంది లేదు.
1: హీ హాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
0: అన్ని వాంఛలు కూడాను అన్యుల నిమిత్తమే.
1: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
0: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
1: యాజ్ కృష్ణ ఇస్ వన్ హూ వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్, హీ బీ డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
0: గుణములు ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు, కాని భగవంతుని యందు గుణములు లేవు.
1: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వరజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
0: సూర్యుని నుండి ఏ విధంగా కిరణాలు ఆవిర్భవిస్తున్నాయో,
1: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
0: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
1: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఎర్త్,
0: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది
1: హిమ్ వాట్స్ ఎవర్.
0: అన్ని వాంఛలు కూడా అన్యుల నిమిత్తమే.
1: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
0: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
1: యాజ్ కృష్ణ ఇస్ వన్.

0: ఆ విధంగా కూడా నువ్వు హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
0: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
1: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్ దివ్యత్వాన్ని
0: చక్కగా మనం అర్థం చేసుకోగలం,
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
0: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
1: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్.
0: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
1: వీ షుడ్ లివ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ ద మానిఫెస్టేషన్.
0: ఆధేయమును రెండింటిని కూడా ఏకత్వం గావించేటువంటి యొక్క పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ టేక్ ద పాత్ విచ్ రికన్సైల్స్ దీస్ టూ థింగ్స్. వన్ ఇస్ ద బేసిస్, ది అదర్ ఇస్ ద మానిఫెస్టెడ్ వరల్డ్.
0: ఒకటి ఉపాదాన కారణము, రెండవది నిమిత్త కారణము.
1: వన్ ఈస్ ద ఉపాదాన కారణ, ది అదర్ ఈస్ నిమిత్త కారణ.
0: నిమిత్త కారణము లోకానికి సంబంధించినటువంటిది.
1: దిస్ నిమిత్త కారణ ఈస్ ద వన్ విచ్ ఈస్ అసోసియేటెడ్
0: ఉపాదాన కారణము దైవత్వానికి సంబంధించినటువంటిది.
1: ఉపాదాన కారణ ఈస్ వన్ అసోసియేటెడ్ విత్ గాడ్.
0: ఈ జగత్ అంతా కూడా నిమిత్త ఉపాదాన కారణము చేత కూడినటువంటిది.
1: దేర్ఫోర్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ కాజెస్. వన్ ఈస్ గాడ్, ది అదర్ ఈస్ ద వరల్డ్.
0: ఈ టమ్లర్ చూడండి, వెండి టమ్లర్.
1: టేక్ దిస్ టమ్లర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. హియర్ ఇస్
0: వెండి అనేటువంటిది ఉపాదాన కారణం.
1: Silver may be described as the upadhana.
0: ఈ తమ్లర్గా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
1: The goldsmith who made this tumbler is the upadhana కారణం.
0: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకడు కాదు, భగవంతుడే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
0: దీనిని తమ్లర్గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
1: The silversmith is found in the world who has made silver into the tumbler.
0: ఈనాడు టమ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
1: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టమ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ ప్లేట్.
0: ఈ టమ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది. అది ఊరి అదే ఉపాదాన కారణం.
1: ది ఫార్మ్స్ టమ్లర్ కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్.
0: మార్పు చెందినటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
1: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్, బట్ ది వరల్డ్ చేంజ్.
0: చలించే జగత్తునందు,
1: ఇన్ ది చేంజింగ్ వరల్డ్,
0: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుందని.
1: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్.
0: ఈ రెండింటితోనే కూడినటువంటిదే ఈ లోకం.
1: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ ఎంటిటీస్.
0: నిత్యానుభవంలో అనేకంగా మీరు చూస్తున్నారు.
1: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్,
0: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే, పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
1: When you sit in a car or a bus, it moves on the road.
0: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు.
1: ది కార్ ఈస్ మూవింగ్ బట్ ది రోడ్ ఈస్ స్టడీ.
0: రోడ్డు కూడా కదిలితే మనము ప్రమాదంకు గురి అయిపోతాం.
1: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్, ఇట్ లీడ్స్ టు డేంజర్.
0: కనుక కదిలే యొక్క కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
1: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఎ స్టడీ.
0: అదే విధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు, ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
1: దిస్ రోడ్ విచ్ ఈస్ స్టడీ,
0: ఇది ఉపాదాన కారణం.
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఉపాదాన.
0: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
1: ది మూవింగ్ కార్స్ మే బి కాల్డ్
0: కదిలే ఈ జగత్తు కంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి.
1: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is
0: ఉపాదాన కారణం. అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్, టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ ట్రూత్.
0: నిజంగా ఇది ఎంత కదిలేటువంటి జగత్ అయినప్పటికీ,
1: దిస్ చేంజింగ్ వరల్డ్ నో డౌట్,
0: ఒక దివ్యత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే ఈ చలనము మనం ఏమి చేస్తుంది?
1: వెల్ యూ ఓన్లీ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
0: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పటికీ అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
1: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, సారోస్ మే గెట్, వీ విల్ నెవర్ బి షేకెన్.
0: చెప్పారు, మరే నీటి లోతును చూసి భయపడనక్కర్లేదు, ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయం అవుతుంది.
1: దట్స్ వాట్ ఐ జస్ట్ సెడ్. A person who knows swimming need not be afraid of the depth of the
0: water. నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
1: Why should we be afraid of the depth of the water if we know?
0: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే.
1: We need not be afraid of the problems of the world if only we have love for God.
0: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
1: Gopikas were such who had attained this love for God.

0: దైవత్వం సర్వత్రా కూడా నువ్వు ప్రేమ స్వరూపుడే.
1: God is exists in the form of love everywhere.
0: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటది, కానీ
1: యు మే గెట్ ది ఇంప్రెషన్ దట్ హి ఇస్ చేంజింగ్.
0: భగవంతుని యొక్క మార్పులు కాదు,
1: దోస్ ఆర్ నాట్ చేంజెస్ ఇన్ గాడ్.
0: భక్తులలో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
0: గిల్టీ కాన్షియస్ అంటారు.
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
0: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తానే తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
1: హి సూపర్ ఇంపోజెస్ ది గిల్ట్ అండ్ ది డిఫెక్ట్స్ ఆన్ గాడ్ అండ్ థింగ్స్ దట్ గాడ్ ఇస్ చేంజింగ్.
0: ఎట్టి దోషములు కూడా ఉండడానికి వీల్లేదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ డిఫెక్ట్ ఇన్ గాడ్.
0: దోషరహితుడు
1: గాడ్ ఇస్ అబ్సల్యూట్లీ.
0: అందువల్లే నిర్దోషో నిర్మమో నాథః అన్నారు.
1: దట్ ఈస్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫాల్ట్.
0: అతనే పురుషుడు.
1: And he is
0: sadosho chanchalo vaduhu, ade prakruti.
1: This prakruti or nature may be compared to the one who is
0: ఇది దోషములతో కూడినటువంటిది.
1: There are defects in it.
0: చంచలమైనటువంటిది.
1: It is wavering.
0: కానీ దానిని దాని ఎందుకును నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
1: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
0: Prema swarupulara,
1: embodiments of divine love.
0: Kevalam Krishna janma dinamu, Rama janma dinamu ani maatrame manamu aanadu panduga parvadinanga manu bhavistunnamu.
1: We should not consider the birthday of only Krishna or Rama as a festival day.
0: Parvadinamu chesukotam cheta vachinatundi phalitam em maatrame undadu.
1: What is the fruits of celebrating such festivals?
0: ఎవరిని భగవంతులను మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ద వర్డ్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ వీ కన్సిడర్ యాస్ గాడ్.
0: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
1: ఇఫ్ వీ డోంట్ ప్రాక్టీస్ ఇట్,
0: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
1: All such worship would become only good action.
0: Manu okati rendaina kuda nu aacharanalo pettadaniki poonukovali.
1: We should try to practice at least one or two things.
0: Anni avataramulakante
1: of all the types
0: Krishna avataram anipindi chaala aakarshaniyamainukuntadi.
1: The incarnation of Krishna is most attractive.
0: Anduvalle Krishna anetundi perunike untundadi dini antaratham.
1: The meaning is embedded in the word Krishna itself.
0: Karshatiti Krishnaha annaru.
1: One meaning is karshatiti Krishnaha.
0: Akarshinchetundi Krishnatvam.
1: The principle of Krishna is highly attractive.
0: Krushititi Krishnaha annaru.
1: Another version is krushititi Krishna.
0: Krushi anaga sedyam cheyatam, bhoomi paina pantanu pandinchatam.
1: Krushi refers to cultivation and raising crops.
0: Ikkada hrudayam ane kshetram lopala durgunamulaneetundi mokkalanu teesivesi సద్గుణములు సదాచారం అనేటువంటి పంటను పండిస్తుంటాడట.
1: కృష్ణ ఈజ్ వన్ హూ రైజెస్ ది క్రాప్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్, రిమూవింగ్ ది వీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కర్షతీతి కృష్ణ అన్నారు.
1: దట్ ఈస్ వై హీ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్షతీతి కృష్ణ.
0: మరి కట్ట కనబడికి కుష్టీతి కృష్ణ అన్నారు. అలాగే ఆనందమును అందించేటువంటి వాడు. నేను చాలా ఖుషీగా ఉన్నావే అంటే కుష్ అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది.
1: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ and this bliss is derived from Krishna tattva, the principle of Krishna.
0: Na anaga hudayanni saagu chesi manaku divyamaina tundi yokka aanandam aneetundi pantanu andinchetundi vaadu.
1: Krishna is one who gives the crop of bliss, cultivating the field of our heart and removing all the weaknesses.
0: ఈ ఆకర్షించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి ఆత్మారాముడు అని కూడాను పేరు.
1: He has also been called Atmarama because he has a heart which can attract
0: అన్నిటిని
1: everyone.
0: ఆకర్షిస్తుండాలి ఈ ఆత్మ.
1: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
0: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
1: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
0: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ వన్ మోర్ ఆస్పెక్ట్.
0: భగవద్గీత యందు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ఒక శ్లోకం, ప్రథమ శ్లోకం.
1: ది ఫస్ట్ స్టాంజా ఇన్ భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్ర, ధర్మక్షేత్రం అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై ధర్మక్షేత్ర?
0: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండే

0: గాడ్ విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
1: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటుంది.
1: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ అస్ దెన్
0: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహములు నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
1: త్యాగరాజు ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది 9 ప్లానెట్స్.
0: అదే ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ యూ హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
0: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
1: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
0: ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
0: ఇష్ట జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
1: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకేమాత్రం అర్థం కాదు.
1: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
0: తానే ప్రేమమయుడు,
1: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
0: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
1: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్,
0: చాలా విలువైనటువంటిది,
1: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
0: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
1: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
0: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్, వీ కెన్ అచీవ్ ఇట్ ఓన్లీ త్రూ ది లవ్.
0: డైమండ్ కట్ చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్.
0: కనుక మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
0: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ
0: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్రెడ్.
0: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
1: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ బై
0: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
1: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
0: జలసీ. క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
1: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
0: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
1: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
0: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో, ఏ ద్వేషమో, ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు అటైన్ లవ్ యూ కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్, హేట్రెడ్, జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్.
0: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికన్ లాంటర్న్, ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది షైనింగ్ మూన్ ఈజ్ దర్ ఎ నీడ్ ఫర్ ఎ పెట్రోమాక్స్ లైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ టు సీ?
0: ఏవి మనకు అక్కర్లేదు.
1: దర్ ఈస్ అబ్సల్యూట్
0: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
1: యూ కెన్ సీ మూన్ ఇన్ ది స్ప్లెండర్లెస్ లైట్ స్ప్రెడ్ బై మూన్ ఇట్స్.
0: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: టు అటైన్ కృష్ణ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
0: ప్రేమ ముదిత మనసు కో.